ولي من

రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. పరమ పవిత్రమైన ఈ వినాయక చవితి పర్వదినాన మా శ్రోతలందరికీ ఈ సంవత్సరమంతటా ఎటువంటి విఘ్నాలు లేకుండా ఆశీర్వదించమని మన సాయీశ్వరుని ప్రార్థిస్తూ, 1994 సెప్టెంబర్ 9వ తారీఖున వినాయక చవితి పర్వదినాన భగవాన్ బాబావారు అనుగ్రహించిన ఒక దివ్యోపన్యాసాన్ని మీకు అందిస్తున్నాము.

सर्वस्य सुखिनस्थं तु सर्वत्र

भूषणम् चेत्वा कस्यति

ప్రేమస్వరూపులారా, హస్తమునకు దానం కంటే మరొక అలంకారం లేదు. వాక్కునకు సత్యమే భూషణము, చెవులకు దివ్యమైనటువంటి ధర్మమే అలంకారం, దేహమునకు సేవనే ప్రధానమైన సౌందర్యము. ఇట్టి తరగని తరగని అలంకారము మానవీయందుంచుకొని అనిత్యమైన అశాశ్వతమైన అలంకారముల నిమిత్తమై రాకులాడుతున్నారు మానవుడు. అహం ఏతత్ నా, ఇదియే ప్రధానమైన జ్ఞానము మానవులకు. అహం ఏతత్ నా, దీనికి మించిన జ్ఞానము ఈ జగత్తునందు కాని మరొక జగత్తునందు కాని లేదు, కానరాదు. అహం, అహం అనగా వేదము ఆత్మ అని చెబుతూ వచ్చింది. ఏతత్ అనగా దృశ్యకల్పితమైన స్థూల సూక్ష్మ చంద్ర సూర్య నక్షత్రాది స్వరూపంలో అన్నీ కూడాను ఇవి ఏతత్ అనగా దేహమునకు సంబంధించినవి. ఏతత్ నా, ఇది నేను కాదు, నేను ఇది కాదు అన్నదే దీని అర్థము. అనగా నా దేహము అన్నాము. దేహమనగా ఏమిటి? సర్వాంగములతో కూడినటువంటి ఈ మానవ స్వరూపమా, లేక పంచభూతములతో పంచకోణములతో పంచ ప్రాణములతో పంచకోశములతో కూడినటువంటి ఈ మానవ శరీరమా? ఇది కదరా సూర్య నక్షత్రాది స్వరూపంలో అన్నీ కూడాను ఇవి ఏతత్ అనగా దేహమునకు సంబంధించినవి. ఏతత్.

అయ్యేటువంటి ఈ లోకమంతయును దేశమే. కనుక నేను దేశము కాదు. ఇంక ఏమిటి నీవు? ఇది వేదాంతిక్ పరిభాష యందు ప్రధానమైన ప్రమాణమైన అత్యున్నతమైన జ్ఞానము. కాని ఇట్టి జ్ఞానమును అందరూ నోచుకోలేకపోతున్నారు. మనము చూసిన దంతయుడు దృశ్యమే, నక్షత్రములు దృశ్యమే, సూర్యచంద్రాదులు దృశ్యమే, పంచభూతములు దృశ్యమే, యావత్ ప్రపంచమంతయు దృశ్యమే. ఈ ప్రపంచమునంతయు నీవు ఏ రీతిగా చూస్తున్నావో అదే విధంగా నీ దేహాన్ని కూడాను నీవు చూడగలుగుతున్నావు. కనుక నీ దేహం కూడాను దృశ్యమే. చూసినట్టు వాడే ద్రష్ట. కనుక నీవు నీ దేహాన్ని చూస్తున్నావు, కనుక దేహము దృశ్యమే. అటువంటి వాడు ద్రష్ట. ద్రష్ట లేక దృశ్యము లేదు. ద్రష్ట దృశ్యము రెండూ లేనటువంటి యొక్క జగత్తు కలదని, అది శూన్యమని మరికొందరు వాదింటురు. ఇది చాలా అర్థహీనమైనటువంటి పదములు. శూన్యము అని ఒకరు చెప్పినప్పుడు శూన్యాన్ని చూచినటువంటి వాడు ఒకడు ఉండాలి కదా. తాను చూడక శూన్యమని ఏ రీతిగా చెప్పగలడు? కాబట్టి శూన్యమును కూడా చూచేటువంటి వాడు ద్రష్ట. కనుక అది ద్రష్టతత్వము అనేటువంటి యొక్క స్వరూపాన్ని ఈ గణపతి ప్రబోధిస్తూ వచ్చాడు ప్రపంచానికి. గణపతి మూడు పదములు. గా అనగా బుద్ధి, నా అనగా వైజ్ఞానము విజ్ఞానము. బుద్ధికి విజ్ఞానమునకు అధిపతి అయినటువంటి వాడే గణపతి. కనుక గణనాథుడు కావటం చేత ఇతనికి గణపతి అని కూడా మరొక విధంలో పేరు ఉన్నది. సర్వగణములకు కూడాను నాథుడైనటువంటి వాడు కనుకనే ఇతని గణనాథుడు అన్నాడు. సర్వగణములకు కూడాను తన హస్తముకే ఆడించి పాడించి ఊగించేటువంటి యొక్క తత్వం కలవాడు కనుకనే అతనికి గణపతి అన్నారు. ఇతనినే వినాయక అంటారు. వినతో నాయక, వినాయక అనగా ఇతనికి నాయకుడు ఎవరునూ లేడు. ఇంకా అతనే సర్వ స్వతంత్రుడు. అందరికీ నాయకుడు ఉన్నాడు, అందరికీ ఒక విధమైనటువంటి అధిపతి ఉన్నాడు. కానీ వినాయకునకు నాయకుడు లేడు. అనగా మనసున్నటువంటి వానికే నాయకుడు. మనసు లేనటువంటి వానికి నాయకుడు ఎక్కడ? అనగా అమనస్కమునకు అతీతమైనటువంటి ఒక తత్వమే వినాయకత్వము. ఇట్టి వినాయకత్వం అనేటువంటిది మనం చక్కగా అర్థం చేసుకునలేక ఏదో ఏనుగు తొండముండి, నాలుగు చేతులుండి, చేటవలే చెవులు ఉంటుండి కనిపించేటువంటి స్వరూపమే వినాయకత్వాన్ని భావిస్తున్నాం. యావత్ ప్రపంచమునకు, యావత్ జగత్తునకు, యావత్ శూన్యమునకు, యావత్ ప్రాణమునకు అధిపతి అయినటువంటి వాడు వినాయకుడు. ఏ శుభకార్యములు ఆచరించదలిచినను, ఏ యొక్క సంగీతం పాడవలసి వచ్చినప్పటికీ ప్రథమంలో లంబోదర అని ప్రారంభిస్తున్నాం. లను కతి ఇది లంబోదర అనగా ఏమిటి? లక్ష్య ప్రధాతుడైనటువంటి వాడు వినాయకుడు. అనగా లక్ష్యప్రదమైనటువంటి అనగా లక్ష్మి అనగా ఏమిటి? ధనకనక వస్తు వాహనాలతో కూడినటువంటిది ఏమనే లక్ష్మి అంటున్నాం ఈనాటి భౌతిక ప్రపంచంలో. ధనమనగా ఆ లక్ష్మి కాదు, అది ధనలక్ష్మి, భాగ్యలక్ష్మి, అనేక రకమైనటువంటి అర్థలక్ష్మిలు కూడా ఉంటున్నాయి. కానీ ఆ లక్ష్మి స్వరూపుడు కాదు వినాయకుడు. మానవులకు నిజమైన ధనం ఏమిటి? సుఖము ఆనందము, ఈ రెండే మానవులకు నిజమైన ధనములు. సుఖానందములు లేక ఎంత ధనం ఉంది ప్రయోజనమేమిటి? వికలుకునే సుఖమును అందించేటువంటి వాడు వినాయకుడు. అతను బుద్ధి యొక్క శక్తి సామర్థ్యంలో కూడినటువంటి వాడు. ఈ బుద్ధి ఈ సిద్ధి రెండింటి యొక్క చేరిక చేతనే మానవులకు సుఖము ఆనందము లభ్యమవుతుండాలి. కనుకనే భౌతికమైన పురాణములు ఎందు సిద్ధి బుద్ధి వినాయకుని యొక్క భార్యలనియు, అనగా జ్ఞానమునకు బుద్ధికి అధిపతి అయినటువంటి వాడు కనుక ఈ యొక్క ఈ రెండింటికి పతి అని పేరు పెడుతూ వచ్చారు. కనుక సిద్ధి బుద్ధులకు రెండింటికి మాస్టర్ అయినటువంటి వాడు కనుక సిద్ధి బుద్ధికి నాయకుడు, పతి అధిపతి వినాయకుడు. ఈ బుద్ధి విజ్ఞానముల యొక్క రెండింటి కూడిక చేతనే మానవులకు సుఖ ఆనందములు ప్రాప్తిస్తూ ఉన్నాయి. కనుకనే సుఖ ఆనందములు విజ్ఞానేశ్వరుని యొక్క కుమారుడు అని పేరు పెడుతూ వచ్చారు. లోక సంబంధమైనటువంటి యొక్క, లౌకిక సంబంధమైనటువంటి యొక్క, ఈ భౌతిక సంబంధమైనటువంటి వారికి

0: ఈ విధమైనటువంటి ఉపనామ ఉపమానములే కొంత తృప్తిని అందిస్తుంటాయి. ఎట్టి అభీష్టము లేక ఎట్టి మనోభావము లేనటువంటి వినాయకునికి భార్యలేమిటి, పుత్రులేమిటి? పతి అనగా కేవలం భర్త అని కాదు, అధిపతి. బుద్ధికి విజ్ఞానమునకు అధిపతి కనుకనే వాటికి రెండింటికి నీ పతి అని పిలుస్తూ వచ్చాడు. ఇంకా కొన్ని రకములైనటువంటి వినాయకుణ్ణి అనాది కాలం నుండి కూడాను భారతీయులు ఆరాధిస్తూ వస్తున్నారు. కేవలం భారతీయులు మాత్రమే కాదు, చరిత్రను బట్టి విచారించి చూడగా అనేక దేశముల వారు కూడాను వినాయకుని యొక్క తత్వమును అనాది కాలం నుండి కూడాను అర్థం చేసుకుంటూ వచ్చారు. జపాను, జర్మనీ, బ్రిటిష్, అన్ని వైపులు కూడాను ఈ వినాయకత్వం అనేటువంటి చక్కగా గుర్తించుతూ వచ్చారు. నేటికి కూడాను థాయిలాండ్ లోపల వినాయకుని యొక్క విగ్రహాలు ఉంచుకుంటున్నారు. వినాయకుని యొక్క పూజకు ఆద్యాంతములు లేవు. కారణమేమనగా అనాది వేదములు, అనంతమై వేద, అనేక వేదములు, కాని అన్ని వేదములు ఎందుకూడను గణపతి యొక్క తత్వాన్ని చక్కగా బోధిస్తూ వచ్చింది. తైత్తిరీయోపనిషత్తు నందు ఓం నమో భగవతే గణాయ నమః అన్నది. ఇంకా నారాయణ ఉపనిషత్తు నందు చక్కగా మన పిల్లలు కూడా దిన్నము చెప్తుంటారు, తద్ విఘ్నేశ్వరం భజే, అనగా గాయత్రి మంత్రం నందు కూడాను ఈ విఘ్నేశ్వర యొక్క స్వరూపం వస్తుంటాయి. తన్నోదిన ప్రచోదయాత్, అనగా తన్నత్ సర్వం ప్రచోదయాత్, తన్నత్ దంతో ప్రచోదయాత్, దంతం అనగా విఘ్నేశ్వరుకున్నటువంటిది. ఈ విధంగా సర్వోపనిషత్తునందు కూడాను వినాయకుని యొక్క నామము చక్కగా స్పష్టంగా గుర్తింపబడటానికి వీలవుతుంది. తన్ విప్లవాయ మన్మహే, అనగా అందరికీ కూడాను తనువునందు, మనసునందు, దేహం నందు కూడాను సర్వశక్తులను కూడాను ప్రసరింపచేసేటువంటి వాడు వినాయకుడు అని. అయితే భారతీయులు కొంతకాలము ఈ యొక్క వినాయకుని యొక్క పూజలు కేవలము ఒక విధమైనటువంటి సౌత్ ఇండియాలో ప్రారంభమైందని, ద్రవిడ దేవుడని ద్రవిడ దేశమునందు కూడాను మురుగా మురుగా మురుగా అని వినాయకుని అనేక విధములుగా కూడాను ప్రార్థిస్తూ ఉంటారు. కాదు కాదు, సౌత్ ఇండియా కాదు, నార్త్ ఇండియా కాదు, ఈస్ట్ ఇండియా కాదు, వెస్ట్ ఇండియా కాదు, యావత్ విశ్వమునకే నాయకుడు వినాయకుడు. క్రమక్రమేణ తన్నో సర్వ ప్రచోదయాత్, తన్నో దంత ప్రచోదయాత్ అని అతనికి ఒక మృగదేహము అనగా మృగతల ఉండటం చేతను, అతని వాహనము మూషికం కావటం చేతను భారతీయులు ప్రప్రథమంలో మృగమును ఆరాధిస్తూ వచ్చారు అని దీని యొక్క కొంతమంది వాదన. ఇంత పెద్ద పుట్టగలిగినటువంటి వాడు ఇంత చిన్న ఎలుక పైన ఏ రీతిగా కూర్చోగలడు అని అనేక మంది అనేక విధమైనటువంటి విమర్శలు కూడా చేస్తూ వచ్చారు. నిజముగా అంతరార్థాలు తెలియనటువంటి మూర్ఖులే ఈ అనర్థము లోపల అభివృద్ధి పరిచి నానార్థములుగా పెంచి యథార్థాన్ని విస్మరిస్తూ వచ్చారు. మూషికమనగా చీకటి అని అర్థం, అనగా తన వినాయకుడు ఈ చీకటిని అడగద్రొక్కి సూర్యోదయం గావించేటువంటి ప్రకాశాన్ని జ్ఞాన భాస్కరుణ్ణి వెలిగింపచేస్తూ వచ్చాడు. తన కింద వేసుకున్నాడన్నమాట, అణగదొక్కాడు. అణగదొక్కడం చేతనే వికాసంగా రూపొందుతూ వచ్చింది. కనుక మూషిక వాహనుడు అనగా ఎలుక వాహనుడు కాదు. చీకటిని అణగద్రొక్కి ప్రకాశాన్ని సర్వులకు అందించినటువంటి వాడు వినాయకుడు అని. కనుక ఈ వినాయక చవితి దినము భారతీయులు అనేక విధములైనటువంటి పదార్థములు వండి వినాయకులకు నైవేద్యంగా ఇస్తుంటారు. ఇది కూడా భారతీయులు చక్కగా గుర్తించి వర్తించవలసినటువంటి విషయము. వినాయకులకు కుడుములు ఉండ్రాళ్ళు చాలా ఇష్టము అంటున్నారు. కుడుములంటే ఏమిటి అనగా దీనికి కొన్ని వేదాంత శాస్త్రమే కాకుండా ఆయుర్వేద శాస్త్రం కూడాను అనేక విధములుగా దీన్ని ఉపయోగిస్తూ వచ్చింది. పిండిని ఉడికించి తైలం యొక్క సంస్కారం లేకుండా దాని మధ్య లోపల ఏ నువ్వుల పిండో, ఏ యొక్క గ్రీన్ గ్రామ్స్ పెసల పిండో, ఇంకా బేడల పిండో పెట్టి దానిని ఉడికించకుండా దాన్ని అట్లనే తినేటువంటి వారు. ఆవిరితో ఉడికినటువంటివి కుడుములు అంటారు. ఆవిరితో ఉడికినటువంటి ప్రతి పదార్థం కూడాను మానవునికి పుష్టిని అందిస్తుంది. ఆయుధ తగలకుండా ఆవిరితో ఉండినటువంటి ఇద్దరు కూడా చాలా శక్తిని అందిస్తుంది. వైద్యము లోపల ఆపరేషన్ చేసిన తర్వాత మొట్టమొదట ఏదైనా తినాలనుకుంటే ఇడ్లీలు అందిస్తున్నారు. ఈ నవీన కాలంలో కూడా ఆయిల్ తగలకుండా ఉంటుండాలి. కనుకనే ఇక్కడ భాద్రపద మాసము చతుర్దశ దినము ఈ విధమైనటువంటి యొక్క ఇవన్నీ చేసి కాదు చవితి దినము ఈ మాసము లోపల రైతులకు అనేక నువ్వులంతా పండుతుంటాయి. ఆ నువ్వులు బెల్లమును రెండింటినీ చక్కగా కొట్టి ఈ ఉడికిన బియ్యప్పిండి మధ్యలో పెట్టి ఆవిరిలో దీనిని పూర్తి ఇది వినాయకునికు నైవేద్యంగా పెడుతూ అనగా బుద్ధి సిద్ధులను అభివృద్ధి పరిచేటువంటి యొక్క ఆహారము ఈ వినాయకుని యొక్క ఆహారము అని దీనికి అర్థం. బెల్లం కూడాను చాలా ఆరోగ్యమునకు చాలా మంచిది. ఇది వాతపిత్త శేషాదులను నివారణ గావిస్తుంది. ఆవిరితో ఉడికినటువంటి యొక్క ప్రతి పదార్థం కూడాను కన్ను జబ్బులను పోగొడుతుంది. అజీర్ణ వ్యాధిని కూడాను నిర్మూలన చేస్తుంది. గ్యాస్ట్రిక్ ట్రబుల్ కూడాను తాను నివారణ గావిస్తుంది. కనుకనే ఆరోగ్యం చక్కగా ఉండినప్పుడు ఆనందమునకు జ్ఞానమునకు మనకే తక్కువ ఉండదు. కనుకనే ఆరోగ్యమే మహాభాగ్యం అని కూడా ప్రబోధిస్తూ వచ్చింది. మానవులకు కర్మ అర్థ కామ మోక్షము మూడు చతుర్విధమైనటువంటి మార్గములు. కానీ వినాయకుడు విని పిచ్చివారులారా, ధర్మార్థ కామ మోక్షానం ఆరోగ్యం మూలముత్తమం అన్నాడు. ధర్మము చేయవలసిన, ధర్మము సంపాదించవలసిన, ఇంకే విధమైనటువంటి యొక్క మోక్షానికి ప్రయత్నం చేయవలసిన, వాంఛను అనుభవించవలసిన ఆరోగ్యము అత్యవసరము. కనుక ఆరోగ్యమును అందించే నిమిత్తము, ఆనందాన్ని చేకూర్చే నిమిత్తము వినాయకుడు ఈ కుటుములు ఉండ్రాళ్ళు తింటూ వచ్చాడు అని దీనికి ఒక ప్రగాద. పూర్వ మనుషులు కూడాను అపక్వాహారము అని భుజించేటువంటి వారు, యొక్క పదార్థమును భుజించేటువంటి వారు, ఆయన సంస్కారం ఏమాత్రము లేకుండా ఉండేటువంటి యొక్క ఆవిరితో ఉండేటువంటి యొక్క ఆహారములు, ఇది తెలివితేటలకు చాలా ఉపయోగకరమైనటువంటివి. ఇంతే కాకుండా అతను విఘ్నేశ్వరుడు. ఏమిటి ఈ విఘ్నేశ్వరుడు? మానవులకు సంభవించేటువంటి సర్వ విఘ్నములు కూడాను తాను నిర్మూలం గావించేటువంటి వాడు, విజ్ఞానమును ప్రబోధించేటువంటి వాడు. కనుక ఆ విజ్ఞానం అనేటువంటి యొక్క దీనిని ప్రసరింపజేసే నిమిత్తమై వినాయక చవితి దినము విద్యార్థులు అధికంగా వినాయకుణ్ణి పూజిస్తారు. ప్రాచీన కాలమునందు వినాయక చవితి వస్తే ఒక్క విద్యార్థి చేతిలో కూడా పుస్తకం ఉండేటువంటిది కాదు. అన్ని ఆ 10 దినములు విఘ్నేశ్వరుడి దగ్గర ఈ పుస్తకం ఉంచి వినాయకుణ్ణి ఆరాధించేటువంటి వారు. ఏమిరా నీవు చదవటం లేదంటే నా పుస్తకాలు వినాయకుని దగ్గర ఉన్నాయి. ఆ పుస్తకములు నిండుకు కూడాను విజ్ఞానమును నింపి తరువాత ఆ పుస్తకంలో ఉన్నటువంటిది మస్తకంలో చేరుస్తాడు వినాయకుడు అని ఆ విశ్వాసం ఆనాటిది. కానీ ఈ ఆధునిక యుగము లోపల విఘ్నేశ్వరుడు వారికి అక్కర్లేదు, విజ్ఞానము వారికి అక్కర్లేదు. కేవలము ఒక విధమైనటువంటి ధనం ఉంటే చాలు. ఈ ధనముతో సంతోషాన్ని అనుభవిస్తున్నావా? సుఖం నీకేమైనా లభ్యమవుతుందా? లేదు. సుఖానందములు అనేటువంటిది కేవలము మానసిక సంబంధమైనటువంటివి. ఇదంత ధనముండినా, ఎంత బలముండినా, ఎంత విద్య ఉండినా, ఎంత వివేకం ఉండినా, ఎంత మేధాశక్తి ఉండినా, ఆనందమునకు కాని శాంతికి కాని అవి అత్యంత దూరంగానే ఉంటాయి. కనుకనే ఆనాటి విద్యార్థులంతా కూడాను ఉపాధ్యాయులు బోధించేటువంటి వారు, ఒరే పిచ్చివారులారా, ఎంఏలు బీఏలు పాస్ అయి వచ్చి పేరుగాంచిన పెద్దవారలైనా, ఎంఏలు బీఏలు పాస్ అయి వచ్చిన వాంచిన పెద్దవాళ్ళైనా, సంపదలుండి సద్ధాన పరులైనా, పుడమికీర్తిని కన్న పుణ్యులైనా, ఆయురారోగ్యములు అనవరతం ఉండి పరిపూర్ణ బలులకు వారులైనా, సతతంబు జపములు తపములు చేయుచు వేదములను నేర్పు విప్రులైనా, సాటిరారు భక్తులకు ఏనాటికైనా చదువులన్నీ చదివి సావంగనేటి, ఇంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణము మానలేడు. తరచు చదువు చదువు తర్కవాదమే కాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు. పిచ్చివారలారా, చదువు చదువు చదివి సావంగనేటికి చావులేని చదువు చదువవలై ఉన్నాడు. అనగా చావులేని చదువు తింటే ఈ చదువు కూడా ఒక చావుందా అని మీరు ప్రశ్నించవచ్చు. అది ఏ జ్ఞానం? సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. అట్టి సత్య జ్ఞాన అనంతమైనటువంటి యొక్క తత్వాన్ని బోధించేటువంటి వాడు వినాయకుడు. అనగా అతనికి తెలివితేటలు చాలా ఎక్కువ. మీరు ప్రొద్దున చూచారు, హాస్టల్కి నేను వచ్చినప్పుడు సాయి గీత అరుచుకుంటూ వచ్చింది. ఒకే కంటిదారాలు కార్చుకుంటూ తాను ఏ కారుకు తానేమి అరచడు.
1: నా కారు వచ్చింది, నా కారు వెనుక 80 కార్లు వచ్చినాయి. కారు వినింది, కారు శబ్దము ఒకే అరుచుకుంటూ రోడ్డుకు వచ్చింది. ఇది ఎంత తెలివితేట, ఎంత ప్రజ్ఞానం, ఎంత మేధాశక్తి కనుకనే మానవుడు ఏదైనా తెలివితేటలు కలిగినటువంటి వారిని ఇతనికి ఒక విధమైనటువంటి ఏనుగు తెలివి అంటారు, గజ తెలివి అంటారు. గజములకు మహా తెలివితేటలు కలిగినటువంటిది. కనుకనే విఘ్నేశ్వరునికి గజతలవు పెట్టడానికి కారణం ఏంటంటే తెలివైనటువంటి వాడు అని ప్రజలకు గుర్తింపజేసే నిమిత్తమై ఇది ఒక చిహ్నంగా పెట్టారు. లేకపోతే కాళ్ళు చేతులు మామూలు మానవులుగా ఉండినట్టుగా ఉండి తన ఒక్కటి మాత్రమే గజతలవి ఎందుకు పెట్టాడు? మేధాశక్తికి ప్రధాన శక్తిని అందిస్తూ వచ్చాడు. అంతేకాకుండా ప్రతిదాని మొట్టమొట్టమన వినాలి. శ్రవణ మనన నిధిధ్యాసలు అనేటువంటిది వేదాంతములకు ప్రధానమైన శిరస్సులు. శరీరం మొట్టమొదట విన్నప్పుడే, తర్వాత మననం చేసినప్పుడే ప్రాక్టికల్ లో పెట్టడానికి వీలవుతుంది. శ్రవణమే చేయకపోతే, మననమే చేయకపోతే ట్రేనింగ్ ని ప్రాక్టికల్ లో పెడతాం. కనుకనే శ్రవణం కనుక గజం యొక్క చెవులు చాలా పెద్దవిగా ఉంటున్నాయి. అలాగే ప్రతి దానిని కూడా చక్కగా వింటుంది. భూషణ కాని భూషణ కాని వింటుంది. అయితే భూషణ్ ఏం చేస్తుంది? చక్కగా లోపల తీసుకుంటుంది. భూషణ్ ఏం చేస్తుంది? ఆడించి ఆడించి దాన్ని బయట తొప్పింది. అనగా చెడ్డను బయటకు నెట్టుతుంది, మంచిని లోపల స్వీకరిస్తుంది. అదే గజతలవి యొక్క అంతరాత్మ. కనుక మానవత్వం నందున్నటువంటి యొక్క ఈ దివ్యత్వాన్ని చక్కగా విశదీకరించి బుద్ధి సిద్ధుల యొక్క ప్రవర్తనను మార్గములను ప్రబోధించేటువంటి యొక్క తత్వము ఒక్క వినాయక ఏమి మాత్రమే ఉంటున్నది. కనుక వినాయక చవితి అనగా కేవలం కొన్ని విగ్రహాలు చేయటము, ఆ వినాయకుని యొక్క స్వరూపాన్ని నిరూపించటము, అతన్ని ఏదో ఒక విధమైనటువంటి ఆరాధనలో చేసుకోవటము, ఒక 3 దినములో 5 దినములో మన జీవితంలో దాంతో తృప్తిపరచుకోవటం కాదు. నీవు నాయకుడు కావాలి, అది వినాయకుడు. నేను నాయకుడు కనుకనే ఆధ్యాత్మిక మార్గంలో కూడాను నవవిధ మార్గములను ప్రబోధిస్తూ వచ్చింది. శ్రవణం కీర్తనం.

నివేదనం మొదటిది శ్రవణం, అంత్యమిది ఆత్మ నివేదనం. శ్రవణం అనేటువంటి ఒక కొస, ఆత్మ నివేదనం అనే మరొక కొస. ఈ రెండు కొసలు మధ్య లోపల ఉండినటువంటివే ఈ గార్లెండ్స్. ఈ రెండింటిని మధ్య చేర్చేటువంటిప్పుడు అప్పుడు ఇవంతా ఒక గార్లెండ్ మాదిరి తయారవుతుంది. మరో నిత్యాస సేవలన్నీ కూడాను మధ్యనూ చేరినవే కాని ఈ అంత్యము ఆది రెండూ చేరినప్పుడే ఇది నిజమైనటువంటి ఒక మాలగా తయారవుతుంది. ప్రతి మానవుని ఎందు ఉండేటువంటి ఒక మాల. తల్లి గర్భము నుండి జన్మించునప్పుడు కంఠమాలలవేమి కానరావు, మంచి ముత్యపు సరు మత్తునకును లేవు, మేల్మి బంగారు దండ మెడకు లేదు, రత్నాల హారము కంచిల్లగా లేదు,

0: కలదు కలదొక్కమాల మీ కంఠమందు పూర్వ జన్మాల కర్మలు పొందుపరచి మంచి అయినను చెడుగైన త్రుంచకుండా బ్రహ్మ మీకిచ్చి పంపును బ్రహ్మమాల చేర్చిన కంఠమాల కంఠమాల కంఠమాల
1: అది ఆ కంఠమాల అందరి ఎందు ఏమిటది
0: మంచి అయినను చెడుగైన త్రుంచకుండా బ్రహ్మ మీకిచ్చి పంపును బరుమాల కర్మలన్నీ చేర్చిన కంఠమాల
1: కనుక మనం మంచిని చెయ్యాలి ఏది చేసినా కాని అది మనకు ఒక కంఠమాలగా తయారవుతుంది ఏ మానవునియందు లేకపోయినప్పటికీ ఈ కర్మలమాల అనేటువంటిది మాత్రం కంఠమంది ఉంటుండాలి
0: దివ్యాత్మ స్వరూపులారా
1: ఇది విఘ్నేశ్వరుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క సుబోధం తన జీవితమే ఒక ఆదర్శమైనటువంటి జీవితము తన జీవితమే ఒక త్యాగమైనటువంటి జీవితము పురాణములో మనం చక్కగా విచారిస్తే అది పురాణంలోనే మనం అలక్ష్యం చేయవచ్చును పురాణాన్ని అలక్ష్యం చేయవచ్చును కానీ ఆదర్శాలను మాత్రం అలక్ష్యం చేయకూడదు వ్యాసుడు భారతాన్ని రాస్తూ కూర్చున్నాడట అప్పుడు నీకు సహాయం చేస్తానని వినాయకుడు వెళ్ళాడట అయ్యో వినాయక ఎంత దయామయుడు అయ్యాని నాకు చాలా ఉపకారం చేస్తున్నావు అయితే నేను చెప్పినవంతా కూడాను చక్కగా వ్రాయాలి అన్నాడు అది కండిషన్ పెట్టాడు వ్యాసుడు వినాయకుడు మాత్రం తక్కువైనటువంటి వాడు కాదు అతను కూడా వ్యాసునికి ఒక కండిషన్ పెట్టాడు వ్యాస నా పెన్ను రాస్తుంటే నిలవకూడదు నిలవకుండా ఉండేటట్టుగా నీవు చెప్పాలి అన్నాడు రాస్తూ ఉండినప్పుడు కలములో ఇంక్ అయిపోయింది అనగా పెన్ను ఒక ఇరిగిపోయింది అప్పుడే తాను ఒక దంతమును లాగి ఆ దంతంతో రాస్తూ వచ్చాడట ఈ పురాణంలోని అనుకున్నప్పటికీ అందుకోసమని ఏకదంతం అనగా తన కర్మ కార్యముని ఎందుకని కర్మ దీక్ష ఎందుకని శక్తి త్యాగమునైనా చేసేటువంటి వాడు వినాయకుడు అని అదే ఆదర్శం తన దంతమునే లాగి రాయటం పోయిన ఎంత త్యాగం పురస్కరించుకునే వేదములు న కర్మణ న ప్రజయా ధనేన త్యాగే రైకే అమృతత్వ మానసు ఆ త్యాగం కంటే అమృతత్వం ఎక్కడుంది కనుకనే ఈనాటి మానవులకు ప్రేమ త్యాగము రెండు ఉంటే చాలు జీవితం అంతా సుఖంగా జరిగిపోతుంది ప్రేమనే భక్తి ఈ భక్తికి మించినటువంటిది మరొకటి లేదు ఎన్ని జ్ఞానములు ఉండినప్పటికీ ఈ శాస్త్ర జ్ఞానములే కాని ఆత్మజ్ఞానం కాదు ఆత్మజ్ఞానం అత్యవసరం మీరు విని ఉంటారు చదివి ఉంటారు ఆదిశంకరుల వారు అద్వైత మతాన్ని స్థాపించడానికి సర్వం ఏకంగా చూచుకుంటూ వచ్చాడు ఏకము సత్ బహుదా వదంతి ఏకాత్మ సర్వభూతాంతరాత్మ అద్వైత దర్శనం జ్ఞానం రెండవది లేనే లేదు అంతా చేరి ఒక్కటే అని జ్ఞానమును ప్రపంచానికి బోధించినటువంటి యొక్క ఆదిశంకరుల వారు కూడాను సమయం లోపల కాశీలో గంగకు స్నానం చేయడానికి వెళుతున్నాడు శిష్యుడితో ఒక పండితుడు రాణి గ్రామాన్ని వందిస్తూ కూర్చున్నాడు ఒక చెట్టు కింద కరణే డుక్ను కరణే డుక్ను కరణే డుక్ను కరణే అని పాణి గ్రామాన్ని వందిస్తున్నాడు కన్నులు మూసుకొని స్పెల్లింగ్ అంతా స్పెల్లింగ్ నేర్చుకుంటారు ఎంఐఎల్కే మిల్క్ ఎంఐఎల్కే మిల్క్ ఎంఐఎల్కే మిల్క్ అని ఆ మిల్క్ అనేటువంటి దాన్ని స్పెల్లింగ్ ఎట్లు నేర్చుకుంటారో అక్కడ ఆయన పాణి గ్రామాన్ని స్పెల్లింగ్ గా మార్చుకుని డుక్ను కరణే డుక్ను కరణే అని అంటున్నాడు కన్నులు మూసుకొని చాలా దీక్షగా ఆ యొక్క పాణి గ్రామాన్ని ఉచ్చరిస్తున్నాడు దగ్గరికి వెళ్లాడు ఎవరొచ్చింది ఆయన గమనించలేదు చెప్పాడు భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే భజ గోవిందం భజ గోవిందం.

ఓ పిచ్చివాడా, ఏమిటి ఈ గ్రామర్ నువ్వు నేర్చుకోవటం వల్ల నీకు లభించేది వంటిది ఏమిటి? అంత్యంలో నీవు ఈ ప్రాణాన్ని ఈ దేహాన్ని వదిలిపెట్టి పోయే సమయంలో నీకు దుఃఖం కరిని వస్తుంది అడ్డము. భజ గోవిందం. మహాజ్ఞాని శంకరాచార్యుల వారు శాంత అద్వైత జ్ఞాని అయినప్పటికీ కట్టగడపటికి భక్తిలో ప్రవేశించాడు. ఈ భజించడం భక్తి కాదా? పూజించడం భక్తి కాదా? స్మరించడం భక్తి కాదా? ఆరాధించడం భక్తి కాదా? ఇందులో కూడా తిరిగి ప్రవేశించాడు ఆ అద్వైత సిద్ధాంతం. కనుక భక్తి, భక్తికి మించినటువంటిది మరొకటి లేనే లేదు. ఈ భక్తి అంటే ఏమిటి? కేవలం పూజలు చేయటమా? లేక భజన చేయటమా? లేక యాత్రలు పోవటమా? క్షేత్రాలు తిరగటమా? కాదు కాదు కాదు. నిర్మలమైన ప్రేమను, మనస్సును భగవంతుని వైపున మరల్చటమే భక్తి. భక్తి అంటే మరొకటి కాదు. నీ మనస్సును భగవంతుని పైన మరల్చాలి, నీ ప్రేమను భగవంతుని పైన చూపాలి. ఈనాడు ప్రపంచంలో ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ. ఏమిటి ప్రేమను వారికి తెలియదు. భార్యాభర్తల ప్రేమ, తల్లి బిడ్డల ప్రేమ, అన్న తమ్ముల ప్రేమ, బంధుమిత్రుల ప్రేమ, ఇవి ఆ ప్రేమలు. దీనికి ప్రేమ అనడానికి అవకాశమే లేదు. వీటినంతా ప్రేమ అని చెప్పేటువంటి అధికారం కూడా లేదు. ప్రేమ అని పెట్టడానికి దీనికి ఒక యోగ్యత కూడా లేదు. ఎందువలనగా ఇది మధ్యలో వచ్చేటువంటివి. భార్య భార్య భార్య, బిడ్డ బిడ్డ బిడ్డ. వీళ్ళు బిడ్డలు ఎప్పుడొచ్చారు? పుట్టిన తర్వాత బిడ్డ ఎందుకు అని అంతకుముందు నీవెవరు? ఆ బిడ్డ ఎవరు? ఆ బిడ్డ నువ్వు ఎప్పుడు ప్రేమించావు ఇంతకుముందు? ఈ మధ్యలో వచ్చి చేరిపోయేటువంటివంత అనురాగమునే కాని ప్రేమలు కాదు. కనుకనే అనురాగముతో ప్రాప్తించేంత అనుబంధమే కాని మరొక బంధం కాదు. నీవు పుట్టక పూర్వము, నీ జీవితంలో మరణించిన తర్వాత ఉండునటువంటిది అదే ప్రేమ, అదే దైవ ప్రేమ, భాగ్యం ప్రేమ. భగవంతుణ్ణి ప్రేమించేటువంటి ప్రేమ అంటారు, కానీ ఏదో సరిమానవులు ప్రేమించేటువంటి ప్రేమలు కాదు. ఇవన్నీ అనురాగాలు. ఇదంతా ఒక ఫ్రెండ్షిప్ లు. దాని చూడకునకు వాడెవరు, వీరెవరు? చూడకునకు తల్లెవరు, బిడ్డెవరు? వివాహం కాకపోవడం భార్యవరు, భర్తెవరు? పాసింగ్ క్లౌడ్స్ మీరు పోయి వచ్చిపోయేటువంటివి. ప్రేమ అని చెప్పడానికి ఏమాత్రం కూడా వీలు కాదు. కనుక ఎప్పటికీ మారినటువంటి యొక్క ప్రేమతత్వమును భగవంతునితో ప్రేమతో ఐక్యం కావాలి. అదే సరి అయినటువంటి భక్తి. అయితే ఇది అందరికీ సులభ సాధ్యమా? కాదు కాదు. కనుకనే క్రమక్రమేణా కొన్ని కొన్ని మార్గముల్లో మనం ప్రవేశించి పూజల చేతను, భజనల చేతను, ఆరాధన చేతను అతి సమీపంగా పోవడానికి ఒక మార్గం. నీవే దీనిని సమీపించుకొని పోవాలి. భగవత్ అన్వేషణగా భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అన్వేషించడానికి? సర్వత్రా ఉంటున్నాడు. పాణిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వత శృతిమల్లోకే సర్వమావృత్తి. ఎక్కడ చూసినా ఉండేటువంటి వాడిని వెతికేది ఎందుకు? ఇంకా వెతుకుతున్నాను, భగవంతుని వెతుకుతున్నాను, వెతుకుతున్నాను, వెతుకుతున్నాను. కాదు కాదు, వెతకనక్కర్లేదు. ఒకనొక సమయం లోపల బైబుల్ చదువుతూ వచ్చింది అనిపిస్తుంట. ఆ బైబుల్ లోపల భగవంతుణ్ణి అన్వేషణ చేస్తున్నారు భక్తులు. భక్తులెవరు భగవంతుని అన్వేషించి చేయనక్కర్లేదు, భగవంతుని వెతకనక్కర్లేదు. కానీ భగవంతుడే నిజ భక్తుని వెతుకుతున్నాడు. వెతుకుచున్నాను నేను, వెతుకుచునేయున్నాను, వెతుకుచున్నాను నేడు నాడు నీడు ఏకముగా వెతుకుచున్నాను. అతనే అందరినీ వెతుకుతున్నాడు. భక్తుడెక్కడ, భక్తుడెక్కడ, భక్తుడెక్కడ? భక్తుడు ఎక్కడా చిక్కటం లేదు. కానీ దైవం ఎక్కడ చూసినా చిక్కుతున్నాడు. అది ఈనాడు ఆధునిక యుగంలో ఉల్టా సీదా అంటారు. తిరిగి మోపోయింది. భక్తుడు చిక్కటం లేదు, కానీ భగవంతుడు సులభంగా చిక్కుతున్నాడు. సులభంగా చిక్కినటువంటి భగవంతుని ఆలస్యం చేస్తున్నాడు. కారణం ఏంటి? సులభంగా చిక్కింది. కష్టపడి చిక్కింటే ఇదంతా చాలా శ్రద్ధగా ఉండేటువంటి వారు. సులభంగా చిక్కినప్పుడు దాన్ని ఆలస్యం చేస్తారు. సులభంగా చిక్కినటువంటి దాంతో ఏ విధమైనటువంటి ఆకర్షణలు ఉండవు. ఈ యొక్క గిల్టీలో ఉండేటువంటి దాంట్లో ఆకర్షణ ఉంటుంటాయి. మీరు ఎప్పుడైనా బస్సుల్లో ప్రయాణం అయిపోతుంటారు, ఏదైనా ఒక మార్కెట్ వచ్చినప్పుడు పకోడాల వాసన ముక్కునంతా లాగివేస్తుంది. ఆ సంతంలో చేసేటువంటి పకోడాలు ఓ ముక్కును కొరికేస్తుంది, కడుపులంతా చేరిపోతుంది, ఎన్ని రకాలైన భ్రమలు పుట్టిస్తుంది. నిజంగా పకోడాలు చూస్తే ఏమేమో పిండి కలిపింటారు, పాతనూనో వేసి ఉంటారు, మూతగానో కలిపింటారు. కానీ అవన్నీ చూస్తే మనకి ఏమాత్రం కూడా తిరబుద్ధి కూడా కాదు. పకోడాలు ఒక్కటి తింటే చాలు, కడుపు చెడిపోతుంది. ఇంటిలో అప్పటకు నూనె తెచ్చి చక్కని పిండి కలిపి అన్ని విధాలా చేసి పకోడా ఇస్తే అది వాసన లేదు, వాడు తినడు. కానీ ఇక్కడ ఎన్ని పకోడాలు తిన్నా కడుపు చెడదు. అనగా సులభంగా ఇంటిలో చిక్కింది, డబ్బుచ్చుకున్నటువంటి దాంట్లో రుచి ఉంటుంటారు. చాలా మంది మీకు తెలిసిన పిల్లలంతా కూడా హోటల్స్ పోతుంటారు. ఈ హోటల్స్ పోయినప్పుడు పెరుగోడలు వేసుకుంటారు. ఆ పెరుగోడల లోపల కరివేపాకు ఉండని, మిరపకాయ ఉండని, ఏముండి తినేసేస్తారు. ఎందుకు డబ్బిచ్చావు, ఎందుకు వదలాలి? ఇంకా తట్టలో ఏమైనా పెరుగుంటే బాగా తీసి నాకుంటారు కూడా.
ఇంటిలో అమ్మ ప్రేమతో ఒక పెరుగుడ వేస్తే అన్ని వదిలిపెట్టాడు, నత్తుని తుమిపెచ్చేస్తాడు. అనగా దీని యొక్క అంతరార్థం ఏమిటి? సులభంగా చిక్కినటువంటి దానిని మనం దక్కించుకోలేకపోతున్నాం. కష్టంతో మనం చిక్కినటువంటి దాన్ని మనం దక్కించుకోవడానికి తగిన కృషి చేస్తున్నాం. పూర్వం తిరుపతికి పోయేటువంటి వారు అనేక వందల మెట్లు ఉండేటువంటిది. అప్పుడు ఈ కార్లు బస్సులు పోవడానికి రోడ్డు ఉండేటువంటివి కాదు. ఆనాడు ఆ శ్రమను భరించుకునే నిమిత్తమై మెట్టు మెట్టుకు గోవింద గోవింద గోవింద అని భగవత్ నామం స్మరించేటువంటి వారు. ఈనాడు అన్ని బస్సులు ట్రైన్లు కార్లు అన్ని మెయిన్ గేట్ వరకు కూడా వెళ్తున్నాయి. నో గోవింద నో గోపాల, ఇతరుల యొక్క శుద్ధులంతా మాట్లాడుకుంటూ లోకాభిరామాణాలు చెప్పుకుంటూ తిరుపతికి పోయినప్పటికీ నేను సుఖం లేకుండా వస్తున్నారు. అని ఏమిటి ఒకటి మార్చుకొని వస్తున్నారు, గోడు కొట్టుకొని వస్తున్నారు. ఇది మనం పోవలసినటువంటి యాత్ర. ఎక్కడ పోయి వచ్చావయ్యా? తిరుపతికి పోయి వచ్చాను. చూస్తే తెలుస్తుందిగా, తిరుపతి లోపల గుండును కొరిగించుకునే దేనికోసమని. వీరి అంతరాత్రాలు తిరుపతి వారు చెప్పటం లేదు, వీరు అడగటం లేదు. భగవంతుని దర్శనానికి పోయినప్పుడు మన ఎందున్నటువంటి తమో గుణాన్ని పూర్తి రిమూవ్ చేయాలి, పోగొట్టుకోవాలి. ఈ తమో గుణం అంటే ఏమిటి? ప్రతి మానవుని తలపైన గుణము తమో గుణము తాండవం ఆడుతుంటాది ఎల్లప్పుడు. అనగా మన దేహములో తలపైన నల్లని వెంట్రుకలు, అదే తమో గుణం. ఆ తమో గుణాన్ని తీసుకుని భగవంతుని దగ్గర చక్కగా సత్యగుణం అనేటువంటి తెల్లని గుండుగా ఏర్పడుతుంది. దానిపైన ఇంకా గంధం కూడా పూస్తారు బాగా. ఈ గంధం అంటే ఏమి? సుగంధంతో చేరినటువంటిది, తెల్లని రంగుగా ఉండేటువంటిది, సువర్ణమయంగా ఉంటుంటారు. అలాంటి గుణాన్ని తీసుకుని రామని దీని యొక్క అంతరార్థం. ఇప్పుడు మనం చేస్తుండేది ఏంటంటే తిరిగి పోయినామంటే తిట్టి బోడి ఎత్తి బోడి రెండు కూడా అయిపోతుండాలి. లోపల మాత్రం ఏమాత్రం పోవటం లేదు. దుర్గుణాన్ని దూరం చేసుకోవాలి, యోగాభ్యాసాన్ని దూరం గావించుకోవాలి, దుశ్చర్యలంతా మాయం చేసుకోవాలి, సదభ్యాసాన్ని అభివృద్ధి పరచుకోవాలి, సత్సంగంతో చేరాలి, సద్భావాన్ని పెంచుకోవాలి. ఇది ఏ దేవాలయములకు పోయినటువంటి యొక్క అంతరాత్మ. కనుక ప్రతి పర్వదినములు కూడాను, భారతీయుల పర్వదినములు అన్ని కూడాను పవిత్రమైనటువంటి అంతరాత్మలతో కూడినటువంటివి. ఈనాడు అంతరాత్మాలు మాయమైపోయినాయి, బాహ్యార్థాలే ఆకర్షణగా ఉంటుండాలి. ఈ బాహ్యమైన ఆచారములే ఎక్కువగా ప్రచారం అవుతున్నాయి, కానీ సత్యాచారం సరిపేటువంటి యొక్క సన్మార్గ పురుషులు ఎక్కడా కనిపించడం లేదు. కనుక ప్రేమ స్వరూపులారా, వినాయకుడినిగా ఏదో ఒక విగ్రహం చేసుకోవటం కాదు, అది తప్పక ఉండవలసిందే. ప్రారంభంలో ఇవన్నీ కావాల్సిందే. ఈత నేర్చుకోవడానికి పోయినప్పుడు ఊరికి పోయి నీళ్లలో దుమ్ముతే మునిగిపోతాము. దానికి ఈత నేర్చుకునేంత వరకు ఒక టైరో మునగబెండో కొంచెం కట్టుకుని దాంతో పడాలి. అది సర్వసంగ పరిత్యాగమైనటువంటి యొక్క సర్వేశ్వరత్వమైనటువంటి యొక్క ఏకత్వాన్ని గుర్తించేంత వరకు ఈ బాహ్యమైనటువంటి కొన్ని కర్మలు కూడా చాలా అవసరమే. ఈ నేర్చుకోవడానికి ప్రేమ త్యాగం రెండు కావాలి. ఏమవుతుందో ఏమవుతుందో అనే భయం ఉండకూడదు. ఏమైనా కానీ త్యాగం, ప్రేమ. ప్రేమ ఉన్న చోటు భయముకే అవకాశం లేదు. కనుక నేను ప్రేమను పెంచుకోవాలి. ఎట్టి ప్రేమ? నిర్మలమైన ప్రేమ, నిష్కల్మషమైన ప్రేమ, నిరంతరమైనటువంటి ప్రేమ, నిర్గుణమైనటువంటి ప్రేమ, నిరాధారమైన ప్రేమ. ఈ ప్రేమను ఇచ్చుకోవటం ఇచ్చుకోవటం ఇచ్చుకోవటంలోనే నీ జీవితం సార్థకం కావాలి. తిరిగి పుచ్చుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయొద్దు. వాడు ఇవ్వని ఇవ్వకపోని నీ హృదయం నుండి, హృదయం అంతా నిండి ఉన్నది ఒకే ప్రేమ. దానిని ఉపయోగపెట్టుకోవటం లేదు, బాహ్యమైనటువంటివన్నీ ఉపయోగపెట్టున్నావు. కనుకనే హృదయంలో ఉంటుండేటువంటి యొక్క ప్రేమను కనుకనే ఎవరైనా ప్రశ్నించం, ఎక్కడున్నాడయ్యా నీకు దేవుడు ఉంటే, నాలో ఉన్నాడు అని కొట్టి చూపుతాం. అనగా ఏమిటి? హృదయంలో ఉన్నాడని చూపుతాం. నాలో ఉన్నాడు అని తలగొట్టుకుంటావా? ఏదే అదే దీనికి నిజమైనటువంటి ఆదర్శం. నా హృదయంలో ఉన్నాడు దేవుడు అనగా ఏమిటి? భగవంతుని స్థానము హృదయము, హృదయము ప్రేమమయము. కనుక ప్రేమమయమైనటువంటి యొక్క హృదయంలో ఉన్నటువంటి భగవంతుని మనం సంధించుకోవడానికి ప్రయత్నించాలి. కనుకనే ఏ యొక్క పర్వదినం అయినప్పటికీ, ఏ ఆకారాలను మనం ఆరాధన చేసినప్పటికీ, దైవభావంలో భేదములు వద్దు. ఎన్ని రూపములైనప్పటికీ దైవం ఒక్కడే. క్రిస్టియన్స్ అని, మర్షియన్స్ అని, బుద్ధులని, ఎంత వేరు వేరు రూపములు ఉన్నాయి, కానీ అందరూ దైవం ఒక్కడే. ఏ మతాన్ని కూడా మీరు విమర్శించకూడదు, ఏ మతాన్ని కూడా మీరు ఏ విధంగా అలక్ష్యం చేయకూడదు. అన్ని మతములు సారము ఒక్కటే. ఈ విశాలమైనటువంటి భావాన్ని మీరు పెంచుకొని పరిశుద్ధమైనటువంటి యొక్క ప్రేమను మీరు ఇచ్చుకొని పరమాత్మ ప్రేమను పుచ్చుకోవాలి. అది ఏ జీవితం యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము. ఆ లక్ష్యాన్ని మనం ఎప్పుడు కూడా అలక్ష్యం చేయకూడదు. కనుక విద్యార్థులారా, ప్రేమస్వరూపులారా, ఈ యొక్క దినము చాలా విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞానంతో కూడినటువంటి యొక్క దినము. వినాయకుడు గణపతి అనగా మనకు బుద్ధిని సిద్ధిని అందించి తద్వారా ఆనందాన్ని సుఖాన్ని కూడాను చేకూరుస్తాడు. ప్రేమ ముదిత మనసు.

ఇంతవరకు సెప్టెంబర్ 9, 1994 వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని భగవాన్ బాబావారు అనుగ్రహించిన దివ్యోపన్యాసాన్ని మీరు విన్నారు.

0: సాయి మాట బంగారు బాట. ఈ శీర్షికన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య బోధ నుండి ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.
1: ఈనాడు మనం తినే తిండి, త్రాగే నీరు, పీల్చే గాలి అన్నీ కలుషితమైపోయినాయి. పంచభూతాలు మలినమైపోయినాయి. కనుక విద్యార్థులు చదువుతో పాటు పంచభూతాలను పరిశుద్ధం గావించే ప్రయత్నానికి పూనుకోవాలి. మొట్టమొదట తమ గృహమును, స్కూలును, పరిసరాలను పవిత్రం గావించాలి. క్లెన్లీనెస్ ఈజ్ గాడ్లీనెస్. మీరు పవిత్రంగా ఉండాలి. మీరు చేసే ప్రతి పని పవిత్రంగా ఉండాలి. అందునిమిత్తం మొట్టమొదట మీరు భావాన్ని పరిశుద్ధం చేసుకోవాలి. భారతీయ సంస్కృతి సత్యం వద ధర్మం చర అని బోధించింది. సత్యమును పలకాలి. అది సర్వత్రా వ్యాపించి మనం పీల్చుకునే గాలిని పరిశుద్ధం గావిస్తుంది. అందరినీ ప్రేమించాలి. ఎందుకంటే ఈశ్వర సర్వభూతానాం, అందరియందు భగవంతుడున్నాడు. భగవంతుడు విశ్వస్వరూపుడు. ఈ ప్రకృతి భగవంతుని యొక్క అంగము కాబట్టి దీనిని సరియైన రీతిలో అనుభవించాలి.

సర్వదేవతాతీత స్వరూప భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి పదపంకజములకు సాష్టాంగ దండ ప్రణామాలు అర్పిస్తూ శ్రీ సత్యసాయి తెలుగు శ్రోతలందరికీ వినాయక చతుర్థి శుభాకాంక్షలు. తొండమునేక దంతము తోరపు బొజ్జయు అంటూ మనం గణనాథుణ్ణి ఎన్నో రకాలుగా వర్ణిస్తాం. ఎంత తెలుసుకున్నా ఆ గణపతి గురించి తెలుసుకోవలసింది ఇంకా ఎంతో ఉంటుంది. అది ఆయన రూపం గురించైనా లేదా ఆయన గుణగణాల గురించైనా. ప్రతి పండుగలో ఉన్న అంతరార్థాన్ని గ్రహించి జరుపుకోమంటారు మన ప్రియమైన స్వామి. స్వామి ఇచ్చిన ఈ బోధను అనుసరించి వినాయక చవితి సందర్భంగా శ్రీ సత్యసాయి తెలుగు బృందం మీకందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం వినాయకుని చతుర్భుజములు. ఈ కార్యక్రమంలో మన అందరి ఇష్టదైవమైన ఆ గజముఖుని గురించిన విశేషాలను తెలుసుకుందాం రండి.

0: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాదారవిందాలకు అనంతకోటి ప్రణామాలు సమర్పించుకుంటూ ప్రేక్షక శ్రోతలందరికీ ఈనాటి వినాయక చవితి ప్రత్యేక కార్యక్రమానికి సాదరమైన స్వాగతం. సాయిరాం రాజు.
1: సాయిరాం గణేష్.
0: శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే.
1: జనకుని సభలో యాజ్ఞవల్క్యుణ్ణి ప్రశ్నలు అడుగుతారు ఈ ఫిలాసఫర్స్. ఎన్ని గ్రహాలున్నాయి, ఎన్ని వేల కోట్ల దేవతలున్నారు, ఎన్ని రకాల వాయువులున్నాయి అని. అప్పుడు యాజ్ఞవల్క్యుడు చాలా చక్కని జవాబు చెప్తాడు. ఏమంటాడంటే, ఓ పండితవారులారా, ఈ సృష్టిలో మిమ్మల్ని దాటి ఉండేటువంటి విషయం ఏదీ లేదు. ప్రతి ఒక్కటి మానవునికి సంబంధించినటువంటి విషయమే, మనసు నుంచి ఆవిర్భవించినటువంటి విషయమే అని చెప్పి ఆయన ఆ డిబేట్ ని స్టార్ట్ చేస్తాడు. అదేవిధంగా స్వామి ఇప్పుడు నువ్వు చెప్పినటువంటి చక్కని శ్లోకాన్ని డిస్కోర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే స్వామి చెప్తారు.
2: ఒక ప్రార్థనను ప్రారంభం సరిపారు ఆనాటి ఋషులు. అది ఏ వినాయక ప్రార్థన, ఇది ఏ గణపతి ప్రార్థన. వినాయకుడు అనగా ఎవరు? శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే అని పాడటంలో కేవలము ఆకారాన్ని మాత్రమే మనము నిర్మిస్తూ ఉంటున్నాము. కాని వినాయకుడనగా దీనికి ప్రధానమైన అంతరార్థము మరొకటి ఉంటున్నది. ఈ శుక్లాంబరధరం విష్ణు అనేటువంటి యొక్క పదమునకు అనేక అర్థములంతా ఉంటున్నాయి. శుక్లాంబరధరం అనగా తెల్లని వస్త్రములు ధరించినవాడు వినాయకుడు. విష్ణు అనగా సర్వత్రా ఉండినటువంటి వాడు. శశివర్ణం అనగా ఒక విభూతి రంగుతో ఉండినటువంటి వాడు. చతుర్భుజం నాలుగు చేతులు కలవాడు. ప్రసన్నవదనం నిరంతరం కూడా ప్రసన్నుడిగా ఉంటుంటాడు అతను. సర్వ విఘ్నోపశాంతి సమస్త విధములైనటువంటి దానికి కూడాను దుర్గుణాలకు విఘ్నములు కలిగించి సద్గుణాలకు విజయాన్ని చేకూర్చి శాంతిని అందించేటువంటి వాడు వినాయకుడు.
1: ఒక విధంగా ఇది మన మనస్సు ఉండాల్సినటువంటి స్థితిని డిస్క్రైబ్ చేస్తూ ఉండేటువంటి శ్లోకం. దానికి మనం విఘ్నేశ్వరుడు అనేటువంటి ఒక ఆకారాన్ని ఇచ్చాము. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం. ఇక ఈ రోజు మనం మాట్లాడేటువంటి విషయం చతుర్భుజం.
0: భారతీయ సంస్కృతిలో ఉన్నటువంటి అందము ఏంటంటే, ఒకే ఒక విషయాన్ని స్వామి ఇప్పుడు చెప్తారు కదా, ముండే ముండే మతిర్భిన్న, ఎన్ని రూపాలు నామాలు మనకి అనుగుణంగా మనం భగవంతుడికి ఆపాదించామో అన్ని విధాలుగా కూడా తాను అవతరించి తాను అలా మనకి దర్శనమిచ్చి మనల్ని ఆనందపరుస్తూ వచ్చారు. ఆ విషయంలో మనకందరికీ ఎంతో ప్రియమైనటువంటి వినాయకుడు ఒకరు.
1: అవును. అయితే దీంట్లో చతుర్భుజం అని ఎందుకన్నట్టు
0: చూసేటప్పుడు చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అన్ని మనకు తెలుస్తాయి. కానీ మనకి ఆలోచన తట్టినది ఒక విషయాన్ని మనం మన శ్రోతలకి ప్రేక్షకులకి వాళ్ల ముందు ఉంచుదాం. రాజు, మొట్టమొదటిగా మనకి ఆనందాన్ని అందించేది మోదకం. సో వినాయకుడి చేతిలో ఒక చేతిలో మోదకము, ఇంకొక చేతిలో అభయహస్తము, ఇంకా వెనక రెండు చేతుల్లో పాశము అంకుశము. మోదకము స్వీట్స్ మనందరికీ ఎంతో ప్రియమైనటువంటివి. సో మన విఘ్న వినాశకుడు వినాయకుడు మొట్టమొదట స్వీట్స్ ని అందించి తన దగ్గరికి రప్పించుకుంటాడు.
1: అంటే అలనాడు యశోద కూడా కృష్ణుని పట్టుకోవాలనుకున్నప్పుడు వెనక తాడు పెట్టుకుని ముందు వెన్న అందిస్తే పాపం అమ్మాయి కృష్ణుడు యశోద దగ్గర రాగానే ఆమె ఆయన్ని పట్టుకుని బంధించేదని మన పురాణాల్లో మనం చదువుతూ ఉంటాం. అదే విధంగా
0: మరి ఆ తర్వాత ఏం చేస్తాడంటే వినాయకుడు పాశము, ఆ పాశం తీసుకుని భక్తుడిని తనకు తాను కట్టుకుంటాడు అనమాట. అంటే హీ అటాచెస్ ద డివోటీ టు హిమ్సెల్ఫ్.
1: బ్యూటిఫుల్. అసలు భక్తుని యొక్క జీవితంలో ఒక
0: భాగమైపోతాడు. అవును. ఆ తర్వాత అంకుశం అప్పుడు మొదలవుతుంది. ఎప్పుడైతే మనం గాడ్తో అటాచ్ అయ్యామో మిగతా వాటితో డిటాచ్ అవుతాం. ఆ తర్వాత అభయము, అప్పుడు మనకి మోక్షము అనేటటువంటి అభయాన్ని అందిస్తాడు.
1: బ్యూటిఫుల్ గణేష్, ఇప్పుడు నువ్వు ఈ మోదకం అని చెప్తుంటే నాకు మన సీనియర్ బ్రదర్ వారు చెప్పినటువంటి ఒక చక్కని సన్నివేశం గుర్తుకొస్తుంది. దాంట్లో వారు చెప్తారు, వారి తల్లిగారికి చిన్నప్పుడు ఒక వెరీ స్ట్రేంజ్ డిసీజ్ వచ్చిందంట. వెరీ స్ట్రేంజ్ ఏంటంటే ఈ చేతి గోర్లు ఊడిపోవడం. అది దాదాపు ఎర్లీ 50s లేట్ 40s ఆ టైంలో ఎంతో మంది డాక్టర్స్ ని కన్సల్ట్ చేశారు, ఎంతో స్పెషలిస్ట్ లను కన్సల్ట్ చేశాను, కానీ ఎక్కడికి వెళ్ళినా దీని క్యూర్ మాత్రం దొరకట్లేదు. చివరికి ఎవరో ఈ సాయిబాబా అనేటువంటి ఆయన ఒక గొప్ప మాత్తున్నటువంటి వ్యక్తి ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళండి అంటే సరే ప్రయత్నంగా వచ్చారట. వచ్చినప్పుడు స్వామి వీరిని చూస్తూ, వారు మొదటిసారి స్వామిని చూస్తున్నారు, కలుస్తున్నారు, స్వామి ఆ గోర్ల విషయాన్ని ప్రస్తావించకుండా స్వామి చెప్తారు, ఈ అమ్మాయి మీ అందరికి నా దగ్గరికి రావడానికి ఒక వారధి, ఈ గోర్లు కేవలం ఒక ఎక్స్క్యూజ్ మాత్రమే, కారణం మాత్రమే, ఒక చిన్న కారణం మాత్రమే, దీనివల్ల ముందు ముందు మీరంతా నా వారైపోతారు. అప్పుడు ఈ సాయి ఎవరో తెలియనటువంటి ఈ కుటుంబము చేబ్రోల్లో రాను రాను సాయి అంటే ప్రతిరూపంగా మారి, ఒక సమయంలో యూనివర్సిటీ ఓపెన్ చేసినప్పుడు దాదాపు వారి కుటుంబం నుంచి 20కి పైగా సోదరులు ఇక్కడ చదువుకున్నారు. అంటే అప్పుడు ఆ మోదకం ఏది, ఆ ఒకరికి రోగము, ఇంకొకరికి ఇంకా ఏదో అవసరము, ఇంకొకరికి కోరిక, ఇంకా ఏదో ఏదో ఏదో ఒక ఆ కావాలి అనేటువంటి దాన్ని, ఆ స్వీట్ ని ఇచ్చి లాక్కున్నారు
0: స్వామి
1: అన్నట్టు ఆ గణేశుడు లాక్కున్నాడు.
0: కరెక్ట్. తర్వాతది పాశం, అంటే తనకు తాను ఆ భక్తుణ్ణి బంధించుకుంటాడు. ఎంత దీంట్లో ఒక చక్కని అనుభవం ఒకటి గుర్తొస్తుంది రాజు. మనకి ఎంతో ప్రియమైనటువంటి డాక్టర్ గారు జనరల్ హాస్పిటల్లో రిటైర్ అయ్యారు. ఆవిడ స్వామికి సేవ చేసుకుని, ఆవిడ మొట్టమొదటిసారి స్వామి బృందావన్ జనరల్ హాస్పిటల్లో ఉన్నప్పుడు జాయిన్ అయ్యారు. ఆవిడ స్వామికి తమ జీవితాన్ని అంకితం చేశారు. సో ఇంకా దేని మీద ఆవిడకి అటాచ్మెంట్ లేదు అన్న భావం చాలా తీవ్రంగా ఉండేది. హాస్పిటల్ పని అయిన తర్వాత దర్శనం కోసం అని ఆవిడ పరిగెట్టుకుంటూ వచ్చి మందిరంలోకి వస్తారు, కానీ అప్పటికే స్వామి విరామం తీసుకుంటున్నారు. ఆవిడ చాలా బాధపడుతున్నారు, అయ్యయ్యో నాకు ఇంక దేని మీద అటాచ్మెంట్ లేదు, ఉన్న అటాచ్మెంట్ అల్లా ఈ ఆరెంజ్ రోబ్కే, ఇప్పుడు నేను దర్శనం మిస్ అయిపోయాను ఏంటి ఇలాగా అనుకుంటున్నప్పుడు, ఆ ఆలోచన వచ్చినప్పుడు స్వామి ఇలా కర్టెన్ ఓపెన్ చేసి కర్టెన్ లోంచి ఇలా తొంగి చూస్తూ, ఆ అటాచ్మెంట్ కూడా డీప్ గా లేదు అని అంటారు. అంటూ ఒక అద్భుతమైనటువంటి పదం స్వామి చెప్తారు, భగవంతుడి వైపుకి డీప్ అటాచ్మెంట్ పెట్టుకుంటే అదే డిటాచ్మెంట్ గా మారుతుంది అన్నారు.
1: బ్యూటిఫుల్ బ్యూటిఫుల్.
0: అంటే డిటాచ్మెంట్ ఏమిటి ఏమిటి ఏమిటి అని ఆలోచించే బదులు భగవంతుడికి ఎలా అటాచ్ అవ్వాలి అవ్వాలి అన్న కోరిక మనలో ఎక్కువవుతున్నప్పుడు ఆటోమేటిక్ గా ఆ పాశాన్ని మనకి వేసి తనకి దగ్గరగా ఉంచుకుంటాడు మన ప్రియమైన భగవంతుడు వినాయకుడు సాయినాథుడు.
1: ఇక అంకుశం గురించి స్వామి చెప్తారు, ఒక పెద్ద ఏనుగు మనిషి కన్నా ఎంతో బలమైంది, ఎంతో పెద్దది, దాని యొక్క బలం ముందు మనిషి యొక్క బలం అసలు లెక్కలేదు. కానీ అటువంటి బలమైన ఏనుగును కూడా, అటువంటి ప్రమాదకరమైన ఏనుగును కూడా ఒక చిన్న మావటివాడు దాని కుంభస్థలం మీద ఎక్కి దాన్ని ఈ అంకుశం అనేటువంటి ఈ ఇన్స్ట్రుమెంట్ తో కంట్రోల్ చేస్తాడు. మీ మనస్సు కూడా, మన మనస్సు కూడా అదే ఆ మదపు ఏనుగులాగా, అదెంతో ప్రమాదకరమైనటువంటిది. కృష్ణునికి అర్జునుడు చెప్తాడు కదా, ప్రమాది బలవద్దృఢమని, ఈ ప్రమాదమైనటువంటి మనస్సు, చాలా దృఢమైనటువంటి మనసుని ఎట్లా కంట్రోల్ చేస్తాయి కృష్ణ అని. అప్పుడు దాని మీద ఆ సాధన అనేటువంటి ఆ అంకుశంతో, ఆ జ్ఞానము, ఆ విచక్షణ అనేటువంటి ఆ అంకుశంతో ఆ బలమైనటువంటి ప్రమాదమైనటువంటి మనసును కూడా చాలా ఈజీగా కంట్రోల్ చేయొచ్చు అని చెప్పి స్వామి చెప్తారు. అంటే మన ఆ భగవంతునికి దగ్గర అవుతున్న కొద్దీ ఆ మనసులో తన్న సర్వ ప్రచోదయత అన్నట్టు ఆ విచక్షణ, ఆ జ్యోతి మనసులో మెల్లిమెల్లిగా ప్రచోదయాత్, అదొక జ్యోతిగా మారుతూ ఉంటుంది. దీనికి ఎన్నో సందర్భాల్లో మనము చెప్పొచ్చు. ఒక చిన్న అనుభవం గణేష్, ఒకసారి స్వామి ఒక ఒక పెద్ద వీఐపీ వచ్చారు. వారు వచ్చి వారు ఒక ఒక పద్యాన్ని దాన్ని తెలుగులోకి అనువాదం రాశారు. అంటే వారు రాశారు, వారు దాన్ని తెలుగులోకి అనువదించడానికి వేరుకో ఇచ్చారు. ఆ తెలుగును చదవమని ఆ వెరీ ఫేమస్ పర్సనాలిటీ మరి స్వామి ముందు నిలబడి, స్వామి బర్త్డే, స్వామి ముందు నిలబడి అడుగుతున్నారు పిల్లలు మీరు ఎవరైనా చదువుతారా అని. సాధారణంగా వారు ఉన్నటువంటి ఆ స్థాయిలో వారు ఆ విధంగా అడగగానే బయట ఎక్కడైనా వెంటనే చేతులు లేపుతారు, పరిగెడతారు. అయితే స్వామి నన్ను తెలుగులో మాట్లాడమనేవారు. నా చుట్టుపక్కల స్నేహితులు కూడా పిల్లలు కూడా నన్ను నెట్టుతున్నారు, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. నాకు ఏ విధంగా చెప్పాలో తెలియదు, కానీ ఆ ఆ మనసులో ఆ స్ఫురణ స్వామి ముందు కూర్చున్నప్పుడు స్వామి చెబితే తప్ప, స్వామి పిలిస్తే తప్ప, స్వామి అనుమతిస్తే తప్ప లేచేది లేదు. అది చాలా సునాయాసంగా చదవచ్చు, ఆ కాన్ఫిడెన్స్ ఉంది. కానీ అవసరమైంది అక్కడ భారీ పిలుపు కాదు, స్వామి యొక్క అనుమతి అని చెప్పి మనసులో ఏదో ఉంది, అట్టే కూర్చునిపోయా. ఇద్దరు ముగ్గురు తడుతున్నారు, ఇంకా కొంచెం ప్రొఫెసర్ స్వామి మాత్రం అట్లా తెలిసిందంటే స్వామి నాదిక్కే చూస్తున్నారు. ఇంకా ఒక నిమిషం గడిచింది, కొంచెం ఆడుగా సిచ్యువేషన్ అయ్యేటప్పటికీ వెంటనే పక్కనటువంటి ట్రాన్స్లేటర్ గారు తీసుకుని వారే చదివారు. పక్కనటువంటి వారు కూడా అయ్యో ఇంత మంచి ఆపర్చునిటీ మిస్ అయ్యావన్నట్టు అనుకున్నా. నాకు మనసులో ఎక్కడో అనిపించింది, అయ్యో ఆ బర్త్డే రోజు స్వామి పక్క నిలబడి చదివేటువంటి అవకాశం వచ్చేదేమో అని అనిపించింది. కానీ స్వామి ఇంకా డిస్కోర్స్ స్టార్ట్ చేస్తారు. వారు అయిపోయింది ట్రాన్స్లేషన్, స్వామి ఇట్లున్నటువంటి స్వామి, ఆ పెదాలు, ఆ చూపు, ఆ పెదాల యొక్క నవ్వు నేను ఎప్పుడు మర్చిపోలేను. అది నాకు స్వామికే తెలుసు. ఆ పెద ఇట్లా విచ్చుకున్నాయి, విచ్చుకొని ఒక బ్యూటిఫుల్ స్మైల్. అప్పుడు అనిపిస్తుంది స్వామి ఈ ప్రపంచం అంతా మెచ్చుకోకుండా మీరు మాత్రం మెచ్చుకున్నారు చాలు స్వామి అని. నెక్స్ట్ డే స్వామి పిలిచి మరీ చిన్న కారణం పిలిచి మరీ పాద నమస్కరించి నాకు తెలిసి ఎందుకు ఇస్తున్నారు, గుడ్ బాయ్ అన్నారు. అంటే ఇది ఒక వ్యక్తికి సంబంధించింది కాకుండా ఆ అంకుశం, ఆ విచక్షణ అది ఆయన దయతో
0: స్ఫురిస్తుంది. కరెక్ట్. ఆ తర్వాత అభయము. ఇంకా మనందరికీ తెలిసిందే, ఎప్పుడైతే మనం ఈ ప్రపంచం నుండి మనం విముక్తులమవుతామో ఆటోమేటిక్ గా మన మనస్సు కేంద్రీకృతం అవుతుంది భగవంతుడి పైన. అంతకన్నా మనకు కావలసిన అభయం ఇంకేమిటి అని మనం తెలుసుకోవచ్చు రాజు.
1: అయితే గణేష్, ఇప్పుడు నువ్వు అన్నట్టు ఈ యొక్క నాలుగు విషయాల్ని మనము వేరే విధంగా చూడొచ్చు. ఇప్పుడు నువ్వు మొదట స్టార్టింగ్ లో చెప్పినట్టు ఈ సనాతన ధర్మం యొక్క బ్యూటీ, చెప్పేటువంటి విషయాన్ని పరిపరి విధాలుగా భక్తులకు ఎప్పుడు గుర్తుండే విధంగా చెబుతూ వచ్చారు.
0: అంటే ఇప్పుడు ఒక ఆర్తికి అర్ధార్తికి ఇది చెప్తే చాలా ఆనందిస్తారు, అరే నన్ను ఇలా అక్కును చేర్చుకుంటున్నాడు భగవంతుడు అని. ఒక జిజ్ఞాసుకి ఒక జ్ఞానికి చెప్పినప్పుడు ఆ ఏ అండర్స్టాండింగ్ వస్తుందో అనేది ఒక్కసారి మనం చూద్దామా?
1: ఎస్. ఈ నాలుగు ఒక విధంగా మన జీవితంలో నాలుగు పురుషార్థాలుంటాయి, ధర్మ, అర్థ, కామ, మోక్ష. ఇది అందరికీ తెలిసినటువంటిది. ఈ అర్థము అదే ఇక్కడ మోదకం, నువ్వు చేసేటువంటి ప్రతి పనికి ఫలితం అది మోదకం. ఇక ముండక ఉపనిషత్తులో చెప్తారు, విద్యతే హృదయ గ్రంథి చిద్యంతే సర్వ సంశయ. అంటే విద్యతే హృదయ, ఆ ఎగ్జాంపుల్ లైన్ ని తీసుకుని దాంట్లో ఉన్నటువంటి భావాన్ని వివరిస్తే, మనిషి యొక్క కోరికల్ని పాషంతో లేకపోతే పాముతో కంపేర్
0: చేస్తారు.
1: అందుకనే శ్రీ మహావిష్ణువు పాము మీద పడుకుంటాడని, అందుకనే కోరికలైనటువంటి సర్పాలని శివుడు మెడ చుట్టూ తీసుకుంటాడని, అదే విధంగా ఆ పాశాన్ని యమధర్మరాజు చేతిలో పట్టుకుంటాడంటే ఆ కోరికని జీవితాన్ని నడిపిస్తుందని, అదే విధంగా ఆ పాశాన్ని, ఆ పాముని వినాయకుడు, ఇక్కడ ఆ కామం ఆయన చేతిలో. ఇప్పుడు అర్థమైంది, కామమైంది. ఇక విచక్షణ అదే
0: ధర్మం.
1: ఏ విధంగా
0: ధర్మబద్ధంగా మనం జీవితాన్ని
1: గడపడం. ఇక చివరిది నువ్వు అన్నట్టు
0: మోక్షం
1: అభయం. అది ఎటువంటిది? విద్యతే హృదయగ్రంథి. అక్కడ ఆ హృదయ గ్రంథి అంటే హృదయాన్ని చుట్టుకున్న కోరికలు చిరిగిపోయాయి. చిద్యంతే సర్వ సంశయ, అన్ని సంశయాలు తొలగిపోయాయి. క్షీయంతే చాస్య కర్మాని, అన్ని కర్మలు చేసేటువంటి అవసరం పోయింది. ఏతద్రష్ట పరావర, దాన్ని దర్శనం చేసుకున్నప్పుడు అదే పరమ అద్భుతమైనటువంటి అభయం, అదే మోక్షస్థానం.
0: స్వామి ఆధ్యాత్మిక పురోగతికి ఒక బేస్ సెట్ చేస్తూ నాలుగు చక్కని పదాలు మనకు చెప్తారు. అదే జన్మ, కర్మ, ధర్మ, బ్రహ్మ.
1: బ్యూటిఫుల్.
0: ఎందుకంటే ఇప్పుడంతటికీ మన జీవితంలో సాగే ప్రతి నిమిషానికి ఈ నాలుగు పదాలు ఒక యాంకర్గా మనం వేసుకున్నప్పుడు ప్రతి కర్మని ఎలా ఆచరించాలి, మన జీవితాన్ని ఎలా గడపాలి అనేటటువంటి ఒక అర్థం తెలుస్తుంది.
1: బ్యూటిఫుల్. అసలు ఎంత బ్యూటిఫుల్ గా చెప్తారని, పుట్టినటువంటి ప్రతి జీవికి జన్మ ఉంటుంది, అది ఏదో ఒక పని చేయాలి, కర్మ. ఆ చేసినటువంటి విధానమే ధర్మ, చివరికి చేరాల్సింది బ్రహ్మ. ఏ జీవి ఈ నాలుగింటి నుంచి అయితే
0: తప్పించుకోలేదు.
1: అదే విధంగా మన గణేశునికి, విఘ్నేశ్వరునికి చతుర్భుజం, కానీ రెండు చేతులు కనబడతాయి, రెండు చేతులు కనబడవు.
0: రాజు, ఎప్పుడు మనం సనాతన ధర్మంలోని ఏ ఆస్పెక్ట్ ని తీసుకున్నా సరే, కొంతమంది రిలీజియస్ ఆస్పెక్ట్ అంటారు, కానీ మొత్తం భారతీయ సంస్కృతి, సనాతన ధర్మం అంతా ప్రాక్టికల్ లైఫ్ కి సంబంధించినది అని ప్రతిసారి కూడా మనం దీంట్లోకి వెళ్లినప్పుడు, స్వామి యొక్క ఉపన్యాసాలు చదివినప్పుడు మనకి అంతర్గతంగా తెలుస్తూ ఉంటుంది. మరి దీని యొక్క ఎసెన్స్ మన జీవితంలో ఎలా పాటించవచ్చు అనేది మనం మనకి తెలిసినంతగా మనం షేర్ చేసుకుందాం.
1: అసలు ఇప్పుడు రెండు చేతులు కనబడేటువంటి ఆ రెండు చేతులు, మనము జన్మ తీసుకుంటాం, మనము పని చేయాలి, జన్మ కర్మ ఇవి రెండు మనకు కనబడతాయి, మన చేతిలో ఉంది. కానీ ఆ పనిని నువ్వు ఏ విధంగా చేస్తున్నావు, దాన్ని నువ్వు నియమనిష్టలతో అది యోగంగా చేస్తున్నావా, లేకుంటే భోగంగా చేస్తున్నావా, లేకుంటే రాగంగా చేస్తున్నావా, లేకపోతే రోగంగా చేస్తున్నావా, అది మన చేతిలో ఆధారపడి ఆ చేసేటువంటి విధానము అదే ఆ ధర్మం. అది కనబడదు, అది ప్రతి వ్యక్తికి అది డిఫరెంట్ ధర్మం. ఇట్ ఈస్ ఇండి స్వామి ధర్మంలో చెప్పినట్టు ప్రతి పనికి ఇట్ ఈ ఆ రెండు గట్లు ఉంటాయి, ఒకటి రిజల్ట్, ఇంకొకటి ఇంటెన్షన్. రిజల్ట్ ప్రపంచానికి కనబడితే ఇంటెన్షన్ ప్రపంచానికి కనబడదు, అది ఆ కనబడని ఇంకొక చెయ్యి, ఆ ధర్మం. ఇక చివరిది బ్రహ్మం.
0: బ్యూటిఫుల్ థింగ్. స్వామి ఏం చెప్తారు, నేను అవతరించిందే మీరందరూ కూడా భగవంతుడు అని చెప్పడానికి అని అంటారు. సో అటువంటి సత్యసాయినాథుడు ఇలాంటి చిన్న చిన్న శ్లోకాల యొక్క అర్థాన్ని చెప్తూ, వాటి యొక్క అంతరార్థాన్ని మనకి మనసులకి హత్తుకునే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెరగని ముద్రని మన మనసులో వేస్తారు స్వామి.
1: ఎస్, అదే గణేష్. ఇప్పుడు మనం చెప్పింది ఇంకా ఫిలాసఫీగా అనుకుంటే, స్వామి ఇంకొక ఒక వెరీ ప్రాక్టికల్ ఆస్పెక్ట్ ఇస్తారు జీవితంలో ప్రతి ఒక్కరు ఏ విధంగా పాటించగలుగుతారు. స్వామి చెప్తారు రెండు చేతులు కనబడతాయి, భగవంతుని యొక్క రెండు చేతులు కనబడవు. అంటే చెప్తారు నువ్వు చేసేటువంటి పని కనబడుతుంది, కానీ భగవంతుడు చేసేటువంటి పని ఆయనకి కనబడదు. అంటే ఈ ఒక్క చేయి ఆయనదని కాదు, ఎన్ని చేతులు ఆయనవి. ఒక దగ్గర నీకు దాహమైంది, నీకు అందించినటువంటి మంచిని అందించినటువంటి చేయి భగవంతుడే, నీకు ఆకలైంది, నీకు అన్నం పెట్టినటువంటి చేయి భగవంతుడే, నీకు బాధ అనిపించింది ఆ స్వాంతన కల్పించినటువంటి ఆ స్పర్శ భగవంతుడే. పరిపరి విధాలుగా చాలా సైలెంట్ గా ఇతరులకు తెలియకుండా ప్రతి ఒక్కరికి సేవ చేసేటువంటి ఆ చేతులే భగవంతు చేతి. అంటే మనం కూడా నిత్య జీవితంలో ఒక కర్మ చేసినప్పుడు, ఒక మంచి పని చేసినప్పుడు ఇవి భగవంతుని చేతులుగా చేస్తామా, మన చేతులుగా చేస్తామా, ఇది మన మీద ఆధారపడి ఉంటాయి. మన ప్రగల్భాలతో, ఆర్భాటాలతో చేస్తామా, లేకపోతే సైలెంట్ గా భగవంతుడా ఇది నీకే
0: అర్పణ,
1: ఒక ప్రేమగా నేను నీకు సమర్పించుకుంటున్నా అనేటువంటి ఆ ఆరాధన భావంతో చేస్తాం, అది ఆ కనబడిన రెండు చేతులు.
0: చాలా బాగుంది రాజు. ఈ వినాయక చవితి రోజు మనం మన ప్రేక్షక శ్రోతలందరికీ కూడా ఈ చిన్ని సమర్పణ స్వామికి మనం అర్పించుకుంటున్నాము. ప్రేక్షక శ్రోతలందరూ కూడా వినాయకుడిని చక్కగా పూజించుకుంటూ ఆనందోత్సాహాలతో, భక్తి శ్రద్ధలతో వినాయక చవితిని జరుపుకుంటారు అని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, స్వామికి విఘ్న వినాశకుడైన మన వినాయకుడికి ఆనందాన్ని అందించమని, తమ దగ్గరగా ఉంచుకోమని
1: ఆ కనబడిన రెండు చేతులు.
0: చాలా బాగుంది రాజు. ఈ వినాయక చవితి రోజు మనం మన ప్రేక్షక శ్రోతలందరికీ కూడా ఈ చిన్ని

0: ஆயிரம்.
1: ఇంతవరకు శ్రోతలు గణనాథునికి గల నాలుగు హస్తముల గురించి, ఒక్కో హస్తం యొక్క విశిష్టత గురించి ఎన్నో చక్కని విషయాలను వినాయకుని చతుర్భుజములు కార్యక్రమం ద్వారా తెలుసుకున్నాం. మన అందరిపై ఆ లంబోదరుని అనుగ్రహ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ప్రార్థిస్తూ మరొక మంచి కార్యక్రమంతో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి, సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ వినాయక చవితి సందర్భంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం గణేశుడు నేర్పే 5 పాఠాలు ఇప్పుడు మీకు అందిస్తున్నాము.

గణేశుడు నేర్పే 5 పాఠాలు. హిందువుల ముక్కోటి దేవతల్లో వ్యక్తిగతమైన నమ్మకాలు, ఆచారాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ గౌరవించి ప్రేమించే దైవం గణేశుడొక్కడే. విఘ్నాలు హరించి జ్ఞానాన్ని ప్రసాదించే గణేశుని పేరు మీదే కొత్త పనులు చేపడతారు, జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. గణేశుని కథల నుంచి ఎన్నో ఆధ్యాత్మికమైన విషయాలు నేర్చుకోవచ్చు. అలాగే నిత్య జీవితంలో వృత్తిపరమైన, వ్యక్తిగతపరమైన వ్యవహారాలకు సంబంధించిన విషయాలను నేర్చుకోవచ్చు. అవేమిటో ఇప్పుడు చూద్దాం. ఆత్మవిశ్వాసంతో నడుచుకోండి. గణేశుడు ఏమి చేసినా చేసే పని మీద నమ్మకంతో, ఆత్మవిశ్వాసంతో చేశాడు. తన చర్యల వల్ల తనకు, తల్లి పార్వతీదేవికి మేలు జరుగుతుందనే నమ్మకం వల్లే ఆయన ఆలోచనలు సాహసోపేతమైన కార్యాలుగా పరిణమించి ఆయన సామర్థ్యాన్ని, నైపుణ్యతలను మెరుగుపర్చాయి. మన పనిలోనూ మనలోనూ ఈ గుణాన్ని వృద్ధి చేసుకోవాలి. చేయదగిన ఏ పనైనా చక్కగా చేయవలసినదై ఉంటుంది. ఏ పని తలపెట్టినా దానిమీద నమ్మకంతో, ధైర్యంగా, శక్తి సామర్థ్యాల మేరకు పనిచేయాలి. దానికి గుర్తింపు రాకపోయినా మీరు శక్తివంచన లేకుండా పనిచేశారనే తృప్తి మీకుంటుంది.

స్వయం శక్తిపై ఆధారపడాలి. గణేశుని మరో పేరు వినాయకుడు, అంటే తనకు తనే నాయకుడని అర్థం. ఇది ఆలోచనల్లో, చేతల్లో స్వావలంబనకు సంకేతం. వ్యక్తిగతమైన లేదా వృత్తిపరమైన జీవితంలో అన్ని కోణాలను కూలంకుషంగా పరిశీలించిన మీదట తన విశ్వాసాలకు అనుగుణంగా నడుచుకోవాలి. మీరు చేసే పనులకు, వాటి పరిణామాలకు మీరే బాధ్యత వహించండి. మీరు మాత్రమే అందుకు బాధ్యులనే అవగాహన సరైన నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది.

ఎలాంటి అవరోధాన్నైనా అధిగమించవచ్చు. గణేశుని మనం విఘ్నేశ్వరుడని కూడా పిలుస్తాం. అంటే విఘ్నాలు తొలగించేవాడని అర్థం. అందుకే ఏ పని చేసినా, ఏ వ్యాపారం చేసినా ముందు గణేశుణ్ణే ప్రార్థిస్తాం. విఘ్నాలు హరించడమే ఆయన మతం. ప్రతి అవరోధాన్ని అధిగమించవచ్చనే నమ్మకం కలిగి ఉండాలని ఇది చెప్తోంది. విఘ్నాల నివారణ మన ధర్మంగా భావించాలి. జీవితంలో ఏ విషయంలోనూ మిన్ను విరిగి మీద పడ్డా ఓటమిని అంగీకరించకూడదు. నీమీద మీకు విశ్వాసం ఉండాలి.

వినమ్రత. హిందూ దేవతల్లో గణేశుడు అతి శక్తివంతుడు. ఇతర దేవతలు సాలంకృత రథాల్లో తిరిగితే ఈయన సామాన్యమైన ఎలుకనెక్కి తిరుగుతాడు. ఎలుక చీకటికి ప్రతీక. దేవుని వాహనంగా అది చీకట్నుంచి వెలుగులోకి, అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి ప్రయాణానికి ప్రతీక. గణేశుడు సామాన్యమైన పద్ధతులతో హృదయాలను జయిస్తాడని కూడా చెప్తారు. ఆర్భాటాలతో మెప్పించవచ్చు, కాని మనసులు గెలవాలంటే ఆప్యాయత, గౌరవం అందించడం వంటి చిన్న చిన్న చర్యలే సరైనవి.

జ్ఞానం కోసం ప్రయత్నించాలి. గణేశునిలో కొట్టొచ్చినట్టు కనపడేది చెవులు, తొండము. అది జిజ్ఞాసకు, జ్ఞానతృష్ణకు ప్రతీకలు. వ్యక్తిగా ఎదగడానికి ఈ గుణాలు అలవర్చుకోవాలి. చదవడం, వినడం, అన్వేషించడం, నేర్చుకోవడం ఏవీ అప్రస్తుతం కాదు. వాటిని తక్కువ చేసి చూడకూడదు. విద్యావంతుడై అన్ని పక్షాల వాదనలు విన్నాకనే తను వాస్తవంగా విశ్వసించేది ఏది, తనకు కావలసినది ఏమిటి, దానిని ఎలా సాధించాలి అనేది ఎవరైనా నిర్ణయించుకోగలుగుతారు. వ్యక్తిగత లేదా వృత్తిపరమైన జీవితంలో ఏ విషయంలోనూ మిన్ను విరిగి మీదపడ్డా ఓటమిని అంగీకరించకూడదు. మీమీద మీకు విశ్వాసం ఉండాలి. జై సాయిరాం.

0: Om Shri Sai Ram. On the auspicious occasion of Shri Ganesh Chaturthi, we will now be blessed with Bhagwan's divine discourse, Sai Ram.
1: Prema Swarupulara.
2: Embodiments of divine love.
1: Oka traadu unnadi.
2: Here is a rope.
1: Kani cheekatiga undatam cheta taadunu paamuga bhramistunnadu.
2: Man gets a deluded feeling that it is snake on account of darkness.
1: Ee bhraminchinappudu unna traadu poledu leni paamu raaledu.
2: When man is under delusion, the snake which is not there doesn't come, rope which is there doesn't go away.
1: Oka deepam techi chuchinappudu unna paamu poledu leni traadu raaledu.
2: When you focus light on it, the snake which was not existing did not go away, the rope which was existing also did not disappear.
1: Puram unnadi traade, ippudu unnadi traade.
2: Earlier and as well as now, there is only rope.
1: Kani vachinadi poyinadi brahma ane paami.
2: What came and disappeared is the delusion of a snake.
1: Dinine maya ani anduru.
2: This is described as maya.
1: Leni danini teppinchukotamu unna danini pampatamu ide maya yokka prabhavam.
2: The impact of maya is getting a feeling things as existing which are not existing, things as not existing which are existing.
1: Unna satyanni kaadani vishwasinchatamu leni asatyanni unnadani bhraminchatamu idiye maya.
2: Maya is getting a deluded feeling of non-existing things as truth and considering the truth as untruth.
1: Manavudu taanu goppaga sadhinchinattuga bhavistunnadu.
2: But man considers he has achieved something very great.
1: Kevalamu tana yokka brahma chetane maya chetane adi chestanu idi chestanu aneetvanti yokka bhramalaku guri ayi taanu aneka vidhamulaga bandhanaku karanakulavuta unnadu.
2: Swayed by this delusion, he goes on planning that he would do such and such a thing and he would achieve such and such a thing.
1: Cheyunadi cheyinchunadi oka divyamainatvanti oka shakti ఒకటి ఉన్నది అనే సత్యాన్ని విస్మరిస్తున్నాడు.
2: హి ఇస్ గివింగ్ అప్ ది బేసిక్ ఫ్యాక్ట్ దట్ దేర్ ఇస్ ఎ ట్రూత్ విచ్ ఇస్ ది పవర్ విచ్ ఇస్ మేకింగ్ థింగ్స్ పాసిబుల్ విచ్ ఇస్ యాక్చువల్లీ డూయింగ్ థింగ్స్.
1: ఇది భ్రమ యొక్క ప్రధాన స్వరూపం.
2: దిస్ ఇస్ ది ట్రూ ఫార్మ్ ఆఫ్ భ్రమ డెల్యూజన్.
1: ఈ భ్రమ ఉండినంత వరకు కూడాను మానవుడు అనేక విధమైనటువంటి యొక్క అజ్ఞానంలో మునిగి ఉంటుంటాడు.
2: యాజ్ లాంగ్ యాజ్ దిస్ డెల్యూజన్ లాస్ మ్యాన్ విల్ బి అండర్ ది స్పెల్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
1: ఇట్టి అజ్ఞానమును నిర్మూలముగా వించి ప్రజ్ఞానమును ప్రకాశింపచేసి దివ్యత్వములో ప్రవేశింపచేసి ఆనందాన్ని అందించే నిమిత్తమై
2: ఇన్ ఆర్డర్ టు రూట్ అవుట్ దిస్ ఇగ్నోరెన్స్ అండ్ మేక్ విజ్డమ్ షైన్ and make him enter into divine life and make him enjoy bliss.
1: Oka prarthananu prarambham sariparu aanati rishulu.
2: The ancient rishis started a prayer.
1: Adiye vinayaka prarthana.
2: That prayer is the prayer of vinayaka.
1: Idiye ganapati prarthana.
2: This is the prayer of ganapati.
1: వినాయకుడు అనగా ఎవరు?
2: హు ఈజ్ వినాయక?
1: వినాయక సర్వస్వతంత్రుడు. వినాయకుడు
2: వినాయక ఈజ్ వన్ హు ఈజ్ హావింగ్ ఫుల్ ఇండిపెండెన్స్ ఫ్రీడమ్.
1: అతనికి మరొకడు నాయకుడు లేడు.
2: దేర్ ఈజ్ నో వన్ హు ఈజ్ లీడర్ ఆర్ మాస్టర్ టు హిమ్.
1: మరొక నాయకుడు లేనటువంటి సర్వస్వతంత్రుడు వినాయకుడు అని దీని అర్థం.
2: వినాయక ఈజ్ వన్ హు ఎంజాయ్స్ supreme independence without having another leader.
1: ఎవరైనా ఒకడు నాయకుడిగా ఉండినప్పుడే తాను అస్వతంత్రుడుగా మారుతాడు మానవుడు.
2: Whenever there is another master, man becomes dependent on him.
1: గణపతి
2: గణపతి
1: సురగణములకు అధిపతి అని ఒక అర్థము.
2: He is the master and the leader of the God's soldiers, Suraganas.
1: Inka rendavadi emtitte manamuni buddhi vijnanamunaku adhipati kavatam cheta itaniki ganapati ani maroka artham.
2: Another meaning attributed to the word Ganapati is, it is the intellect of the man which is the master of man.
1: ఇతను అనేక విధమైనటువంటి తెలివితేటలతో కలవాడు.
2: He is one full of all types of wisdom and intelligence, knowledge, full of knowledge.
1: పవిత్రమైన మనసు నుండే ఈ బుద్ధి ఆవిర్భవిస్తుంది.
2: Knowledge emanates from pure heart.
1: ఈ బుద్ధి నుండియే విజ్ఞానం కూడాను సిద్ధి కలుగుతుంది.
2: Wisdom emanates from this knowledge.
1: కనుకనే ఈ బుద్ధికిని సిద్ధికిని అధిపతి కావటం చేతనే బుద్ధి సిద్ధి నాథుడు అని కూడా మరొక పేరు.
2: He has been called బుద్ధి సిద్ధి నాథ because he is the one who is the master of knowledge and wisdom.
1: బుద్ధి సిద్ధికి నాయకుడు కావటం చేత ఇతనికి బుద్ధి సిద్ధికి పతి అని, బుద్ధి సిద్ధి వినాయకుని యొక్క సతులని కూడాను మరొక రీతిగా వర్ణిస్తూ వచ్చారు.
2: Another type of description is that Vinayaka is the master of these two, Buddhi and Siddhi. Buddhi and Siddhi are two concepts of Vinayaka.
1: Kanuka ee vidhamainatundi aneka arthamulato koodinatundi oka tattvamunu Vinayakatvamu prabodhistu vachindi.
2: The principle of Vinayaka teaches all these various types of sacred meanings.
1: Itani vahanamu mushikam.
2: The rat is the vehicle for Vinayaka.
1: ఈ మూషికం అనగా దీని యొక్క అంతరార్థం ఏమిటి?
2: What is the inner significance of this word rat, మూషికం?
1: ఇది వాసన స్వరూపముతో కూడినటువంటిదని ఒక అర్థం.
2: One meaning associated with rat is, it is associated with smell.
1: లోక సంబంధమైనటువంటి విషయ వాసనకు ఇది ఒక చిహ్నం.
2: Rat is a symbol of all the worldly tendencies and worldly attachments.
1: చాలా మందికి తెలిసి ఉండవచ్చును, ఎలుకలు పట్టాలనుకుంటే ఎలుక బోను లోపల ఏదో ఒకటి వాసన ఆకర్షించేటువంటి వాసన పదార్థాన్ని ఒకటి ఉంచి ఆ ఎలుకను ఆ బోన్ ముందు పట్టుతుంటారు.
2: If you want to capture a rat, invariably a small cage in which some article which gives smell is put so that rat is attracted by the smell and gets caught.
1: రాత్రికి చిహ్నము ఎలుక.
2: Another meaning and symbol of rat is night.
1: రాత్రి అనగా చీకటి.
2: Night is a symbol of darkness.
1: ఈ యొక్క చీకటిని తాను వశము చేసుకుని ప్రకాశవంతమైనటువంటి యొక్క వెలుతురును అందించేటువంటిది ఈ వినాయకుని యొక్క వాహనము అని.
2: This Vinayaka's vehicle is one which has control over the darkness and emanates light.
1: అనగా తమసోమా జ్యోతిర్గమయ, తమస్సును దూరము గావించి జ్యోతిని వెలిగింపజేసేటువంటి యొక్క తత్వమే ఈ ఎలుక యొక్క అంతరార్థము.
2: The inner meaning of this rat is that it removes darkness and confers light.
1: కనుక వినాయకుడనగా మనలో ఆవిర్భవించిన దుర్గుణములు, దురాచారములు, దుష్టమైనటువంటి భావములను దూరము గావించి సద్గుణములను, సదాచారములను, సత్ప్రవర్తనను అనేటువంటి ప్రకాశాన్ని ప్రబోధించేటువంటి తత్వమే వినాయకత్వం.
2: This Vinayakatva is a symbol of removing all bad qualities, bad habits and bad thoughts and conferring good qualities, good habits, good behavior.
1: Vigneshwarudu మరొకటి.
2: Another name is Vigneshwar.
1: ఈశ్వరుడు అనగా సర్వైశ్వర్య స్వరూపుడు ఈశ్వరుడు.
2: The word Ishwara stands for one who has command over all the types of prosperity.
1: ధనకనక వస్తు వాహనాదులు మాత్రమే కాదు.
2: It is not merely the wealth, property, gold and money.
1: జ్ఞానం ఒక ధనము, ఆరోగ్యం ఒక ధనము, ఆనందం ఒక ధనము, అందం ఒక ధనము, ఇవన్నీ కూడా ధనముతో కూడినటువంటివి.
2: Knowledge, wisdom, health, joy, ఆల్ దీస్ ఆర్ ది టైప్స్ ఆఫ్ వెల్త్.
1: కనుకనే సకలైశ్వర్యములను తాను కాపాడుతూ ఎట్టి విఘ్నములు కలగకుండా చూచుకునేటువంటి వాడు కనుకనే విఘ్నేశ్వరుడు అనగా సకలైశ్వర్య స్వరూపుడు విఘ్నేశ్వరుడు.
2: హియర్ విఘ్నేశ్వర స్టాండ్స్ ఫార్ ద వన్ హూ ప్రొటెక్ట్స్ అస్ అండ్ కన్ఫర్స్ ఆన్ అస్ ఆల్ ద టైప్స్ ఆఫ్ వెల్త్.
1: సకలైశ్వర్య స్వరూపుడు కనుకనే అతనిని ప్రార్థించు వారికి సకలైశ్వర్యములు కూడా అందిస్తున్నాడు.
2: యాజ్ హీ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ఆల్ టైప్స్ ఆఫ్ ప్రాస్పెరిటీ అండ్ వెల్త్ హీ కెన్ కన్ఫర్ ఆన్ ఆల్ దోస్ పీపుల్.
1: అతని ఇదే ఐశ్వర్యం లేకపోతే ప్రార్థించిన వారికి ఏ రీతిగా అందించగలడు?
2: ఇఫ్ హీ హిమ్సెల్ఫ్ డస్ నాట్ హ్యావ్ వెల్త్ హౌ కెన్ హీ కన్ఫర్ వెల్త్ ఆన్ పీపుల్ హూ ప్రే టు హిమ్.
1: ప్రథమ వందనుడు
2: హీ ద వన్ టు హూమ్ వి ఆఫర్ ది ఫస్ట్ ప్రే.
1: మానవులందరూ కూడాను లోకములో భోగ భాగ్యములను ఆశించి ఈక సకలైశ్వర్యములను అపేక్షించి ప్రార్థించు వారే కనుక ఈ లోక మానవులందరూ కూడాను మొట్టమొదట విఘ్నేశ్వరుని ప్రార్థిస్తూ ఉంటారు.
2: ఆల్ పీపుల్ ఇన్ ద వరల్డ్ ఆస్పైర్ టు హ్యావ్ ఆల్ కంఫర్ట్స్ లగ్జరీస్ వెల్త్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐశ్వర్య. దేర్ఫోర్ దే ఆఫర్ దేర్ ప్రేయర్ టు విఘ్నేశ్వర హూ కన్ఫర్స్ దీస్ థింగ్స్.
1: కనుక భగవత్ తత్వాన్ని అంతరార్థంగా మనం విచారణ చేసినప్పుడే బాహ్యమైనటువంటి యొక్క అర్థములను విస్మరించి అంతరార్థాన్ని విశ్వసించి పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఆరాధనలు జరపవచ్చు.
2: We would be able to offer meaningful and complete prayers to the Lord only when we understand the inner meaning and inner significance of various aspects associated.
1: కానీ దురదృష్టవశాత్తు ఈనాటి శాస్త్రములు కాని ఉపనిషత్తులు కాని వేదములు కాని బాహ్యార్థములనే ప్రబోధిస్తూ అంతరార్థాన్ని అడగదొక్కుతూ కేవలం భౌతిక లౌకికమైనటువంటి యొక్క అర్థములను ప్రబోధించటం చేతనే మానవుని యొక్క భక్తి ప్రపత్తులు దినదినమునకును దిగజారిపోతున్నవి.
2: Unfortunately today, whether it is Vedas, Upanishads or any other type of scripture, people are giving a wrong interpretation and wrong meaning, thus causing for the decline of devotion and attitude of surrender in man.
1: ఈ వినాయకుని యొక్క సిద్ధి కూడాను ఏ రీతిగా సంభవించింది?
2: How did Siddhi occur to Vinayaka?
1: తల్లిదండ్రులు విఘ్నేశ్వరునకు సుబ్రహ్మణ్యునకు ఒక విధమైనటువంటి పందెం పెట్టారు.
2: పేరెంట్స్ ఆఫ్ వినాయక అండ్ సుబ్రహ్మణ్య
1: ఎవరు ఈ విషయాన్ని ముందుగా చుట్టుకుని వచ్చారో వారికి మా యొక్క అనుగ్రహం అనే ఫలాన్ని అందిస్తామన్నారు.
2: దే సెడ్ దట్ విల్ గివ్ ది ఫ్రూట్ ఆఫ్ అవర్ గ్రేస్ టు హూసోఎవర్ సర్కిల్స్ ది ఎంటైర్ యూనివర్స్ అండ్ కమ్స్ అర్లీ.
1: కానీ పాపము అంత తెలివితేటలు లేనివాడు కనుక సుబ్రహ్మణ్యుడు వాహనాన్ని నెమిలి వాహనాన్ని ఎక్కి ప్రదర్శనకు ప్రారంభించాడు.
2: సుబ్రహ్మణ్య హూ వాజ్ లెస్ ఇంటెలిజెంట్ టుక్ ది వెహికల్ ఆఫ్ పీకాక్ అండ్ వెంట్ అరౌండ్ ది వరల్డ్.
1: కానీ కొంత దూరంలో వస్తున్నాడని చూచి అంతసేపు ఊరికి కూర్చున్నటువంటి వినాయకుడు తక్షణమే లేచి తల్లిదండ్రులకి ఇద్దరికి ప్రదర్శన చేసి కూర్చున్నాడు.
2: వినాయక హూ వాజ్ వాచింగ్ సుబ్రహ్మణ్య కమింగ్ హియర్ అంటిల్ దట్ టైమ్ హీ వాజ్ జస్ట్ వెయిటింగ్ హీ వెంట్ అరౌండ్ ది పేరెంట్స్ అండ్ సాట్ క్వైట్లీ దేర్.
1: అప్పుడు తల్లి పార్వతి ప్రశ్నించింది, నాయన ఇంత శ్రమపడి ఇన్ని విధాలు కూడా కష్టపడి విశ్వాన్ని చుట్టుకుని వచ్చినటువంటి సుబ్రహ్మణ్యుడు మొదటి వాడు అని.
2: పార్వతి టోల్ వినాయక సుబ్రహ్మణ్య హూ వెంట్ రౌండ్ ఫేసింగ్ ఆల్ ది డిఫికల్టీస్ హీ హాస్ కమ్ ఫస్ట్ రియలీ స్పీకింగ్ హీ టోల్.
1: ఈశ్వరుడు చెప్పాడు, నాయన నీవు మమ్మల్ని చుట్టూ ఉండేటువంటి అంతరార్థం ఏమిటి అని ప్రశ్నించాడు.
2: ఈశ్వర ఆస్క్డ్ వినాయక వాట్ ఇస్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ వాట్ ఇస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ యువర్ గోయింగ్ రౌండ్ అస్.
1: ప్రపంచమంతా కూడా మీరే ఉంటుండేది.
2: ది ఎంటైర్ వరల్డ్ ఈస్
1: శివశక్తాత్మక స్వరూపమే ఈ ప్రపంచం.
2: ది ఎంటైర్ క్రియేషన్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ శివ అండ్ శక్తి.
1: కనుక ఈ బాహ్యమైన ఈ లౌకికమైన ఈ జగత్తుకు ప్రదక్షిణ చేయటం అనేటువంటిది శ్రమలతో కూడినటువంటిది.
2: గోయింగ్ రౌండ్ దిస్ ఎక్స్టర్నల్ వరల్డ్ ఈస్ బిసెట్ విత్ ప్రాబ్లమ్స్.
1: నిజ స్వరూపులైనటువంటి మీ ప్రదక్షిణే విశ్వ ప్రదక్షిణ అన్నాడు గణపతి.
2: సర్క్యులేటింగ్ అరౌండ్ యూ, దాట్ ఈస్ ద రియల్ ప్రదక్షిణ, బికాస్ యు ఆర్ మోర్ రియల్ దాన్ ది వరల్డ్.
1: ఈశ్వరుడు తన యొక్క తెలివితేటలకు ఆనందించి, నాయన నన్ను పూజించే వారు కూడాను మొట్టమొదటి నిన్ను పూజించి తర్వాత నన్ను పూజిస్తారన్నాడు.
2: ఈశ్వర వాజ్ సో హ్యాపీ విత్ వినాయక, హి సెడ్ బిఫోర్ దే ఆఫర్ దేర్ వర్షిప్ టు మీ, దే షుడ్ ఆఫర్ దేర్ వర్షిప్ టు యూ, దేర్ ఓన్లీ కమ్.
1: ఇంతటి అనుగ్రహాన్ని అందించాడు.
2: సచ్
1: కారణం ఏమిటి? భగవత్ విశ్వాసమే దీనికి మూల కారణం.
2: సచ్ ఎక్స్ట్రాడినరీ గ్రేస్ వాజ్ కన్ఫర్డ్ ఆన్ వినాయక బికాస్ హి హాడ్
1: వినాయకుడికి అంతటి విశ్వాసం.
2: వినాయక హ్యాడ్ సచ్ స్ట్రాంగ్
1: సర్వత పాణిపాదం తస్సర్వతోచే శిరోముఖం సర్వత స్తుతిమే లోకే సర్వమా వృత్తిష్ఠతి, సర్వత్రా ఉన్నటువంటిది మా యొక్క భగవంతుడే.
2: గాడ్ ఈస్ ఫౌండ్ ఎవ్రీవే,
1: అతను లేని స్థానము లేదు.
2: దెర్ ఇస్ నో ప్లేస్
1: అతను కానటువంటి రూపము లేదు.
2: దెర్ ఇస్ నో ఫార్మ్ విచ్ గాడ్ ఈజ్ నాట్.
1: కనుక దివ్యత్వమైనటువంటి విశ్వాసాన్ని మనము భగవంతుని యొక్క తత్వమునందు ఇమిడ్చి తద్వారా మన జీవితాన్ని సార్థకంగా గావించుకోవటం, ఇది సరి అయినటువంటి మార్గం.
2: ది ప్రాపర్ పాత్ ఈస్ ఫర్ అస్ టు హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ డివినిటీ అండ్ శాంక్టిఫై అవర్ లైఫ్.
1: కనుకనే వినాయకుడికి గజ తెలివి అని కూడా మరొక పేరు.
2: అనదర్ నేమ్ గివెన్ టు వినాయక ఈస్ గజ తెలివి, ద ఇంటెలిజెన్స్.
1: సూక్ష్మమైనటువంటి తెలివి గలవాడు.
2: హి హాస్ సుప్రీం ఇంటెలిజెన్స్,
1: అనగా మాస్టర్ విశ్వాసం గజమునకు చాలా గొప్పది.
2: ఎలిఫెంట్ హ్యాస్ వన్ క్యారెక్టరిస్టిక్ అండ్ దట్ ఈస్ హ్యావింగ్ ఫుల్ లాయల్టీ టు ఇట్స్ మాస్టర్.
1: ఏ నిమిషమైనప్పటికీ మాస్టర్ అంటే ప్రాణాన్ని ఇచ్చేటువంటిది ఎలిఫెంట్.
2: ఎలిఫెంట్ ఈస్ ప్రిపేర్డ్ టు గివ్ ఇట్స్ వెరీ లైఫ్.
1: దీనికి ప్రత్యక్ష నిదర్శనం మన సాయి గీతనే.
2: ది డైరెక్ట్ ఎగ్జాంపుల్ అండ్ ప్రూఫ్ ఈస్ అవర్ ఓన్ సాయి గీత.
1: ఎన్నో వందల కార్లంతా పోతుంటాయి వస్తుంటాయి.
2: Hundreds of cars will be going in that road.
1: కాని దేనిని లెక్క చేయదు.
2: But it doesn't care for anything.
1: స్వామి కారు పోతుందంటే దానికి అప్పుడే గుర్తు పట్టేస్తుంది.
2: The moment Swami's car is going,
1: అప్పుడే అరుచుకుంటూ రోడ్ లో వస్తుంది.
2: It comes running to the road.
1: చూచారా ఎంత విశ్వాసం.
2: Have you seen what an amount of faith it has?
1: కనుకనే ముఖ్యమైన విశ్వాసమునకు గజమునకు సరైనటువంటి అంతరార్థం.
2: The correct meaning and significance of an elephant is such supreme.
1: ఆ జంతు రాజము యొక్క సింహము యొక్క పాద ప్రింట్స్ కూడాను, అనగా ముద్రలు కూడాను ఈ యొక్క ఏనుగు యొక్క పాదముద్ర లోపల అణిగిపోతాయి. ఒక్కతూరు ఏనుగు ఈ పొదల్లో ప్రవేశించిందంటే అన్ని జంతువులకు అది ఒక మార్గం అయిపోతుంది.
2: Whichever route is taken by the elephant becomes the route, even if there are bushes, they all get cleared.
1: ఏనుగు పోయేటప్పటికి అదే ఒక రోడ్డుగా తయారైపోతుంది.
2: When elephant starts moving, a road is formed automatically there.
1: కనుకని అన్ని మృగములకు కూడాను మార్గదర్శకమైనటువంటిది ఈ ఏనుగు అని.
2: Thus, elephant sets a pace and provides leadership for all the animals.
1: అన్ని దేవతలకు కూడాను ఈ యొక్క వినాయకుడు మార్గదర్శకుడు అని దీనికి ఒక అంతరార్థం.
2: The inner meaning of this is, Vinayaka is pace setter for all gods.
1: కనుక ఇట్టి మార్గదర్శకుడు అయినటువంటి వినాయకత్వం లోపల విశ్వాసమును అభివృద్ధిపరచుకుని సర్వదేవతా స్వరూపమైనటువంటి ఒక దివ్యత్వాన్ని విశ్వసించడం అత్యవసరం.
2: ఇట్ ఈస్ నెససరీ టు డెవలప్ ఫెయిత్ ఇన్ వినాయక, హూ ఈస్ ద వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ఆల్ గాడ్స్.

ఓం శ్రీ సాయిరాం. సర్వదేవతాతీత స్వరూప భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య పాదపద్మాలకు శతకోటి వందనాలు. శ్రోతలందరికీ శుభకృత్ నామ సంవత్సర వినాయక చవితి శుభాభినందనలు. ఓం గణేశాయ నమః. ఓం గం గణపతయే నమః. ఓం గణానాం త్వా. ఇలా ఎప్పుడైనా ఎక్కడైనా ఏ కార్యమైనా మనం బొజ్జగణపతికి వందనాలతోనే మొదలు పెడతాం. పిల్లలు పెద్దలకే కాదు, మన స్వామికి కూడా చాలా ప్రియమైనవాడు వినాయకుడు. పుట్టపర్తిలో కాలుపెట్టిన దగ్గర్నుండి అభయమిస్తూ అంతటా దర్శనమిస్తాడు లంబోదరుడు. అన్ని మతాల పండుగలను ఎంతో ఆనంద ఉత్సాహాలతో జరిపే పుట్టపర్తిలో వినాయక చవితి సంబరాలు ఇంకా ఎంతో ప్రత్యేకం. స్వామి విద్యాసంస్థల్లోనే కాకుండా అన్ని విభాగాలలో కూడా వినాయక ప్రతిష్ట, పూజ ఎంతో భక్తితో జరుపుతారు. ఈనాటి వినాయక చవితి పర్వదిన శుభ సందర్భంగా శ్రోతలకు అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం శిక్షణ రక్షణ, స్వామితో వినాయక చవితి. ఈ సంభాషణలో స్వామి వినాయక చవితి సంబరాలలో వారికి అందించిన పాఠాలను శ్రీ సత్యసాయి సీనియర్ బాయ్స్ హాస్టల్ పూర్వ వార్డెన్ డాక్టర్ శివశంకర్ సాయి గారు మనకు అందిస్తారు. రండి, విని ఆనందిద్దాం.

0: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాదార విద్దాలకు శతకోటి ప్రణామాలు సమర్పించుకుంటూ పరమ పవిత్రమైనటువంటి వినాయక చవితి సందర్భంగా ప్రేక్షక శ్రోతలందరికీ హృదయపూర్వకమైనటువంటి శుభాభినందనలు. ఈనాడు స్వామితో తమ మధురమైనటువంటి అనుభవాలను వినాయక చవితి సందర్భంగా స్వామి ప్రసాదించినటువంటి ఎన్నో అమూల్యమైనటువంటి పాఠాలను మనందరితో పంచుకోవడానికి ఈనాడు స్టూడియోకి డాక్టర్ ఎస్ శివశంకర్ సాయి గారు వచ్చారు. సాయిరాం సార్.
1: సాయిరాం. సాయిరాం గణేష్
0: సార్, ఎన్నో ఏళ్ల స్వామితో అనుబంధంలో ఒక విద్యార్థిగా, ఒక రీసెర్చ్ స్కాలర్గా, ఒక టీచర్గా, అన్నిటికంటే ఎక్కువగా మా అందరికీ ఒక ప్రియమైనటువంటి వార్డెన్గా మీరు స్వామితో ఎంతో చేరువుగా పొందినటువంటి అనుభవాలు, ప్రత్యేకంగా ఈ వినాయక చవితి సందర్భంలో కలిగినటువంటి అనుభూతులను ఈరోజు మాతో పంచుకోవడానికి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్.
1: స్వామి ఇచ్చిన

0: అపూర్వ అనుగ్రహం అంతే.
1: మరి అసలు ఈ వినాయక చవితి పండుగ స్వామి మన విద్యార్థుల చేత ఏ విధంగా ప్రారంభించడం జరిగింది, ఎలా మన హాస్టల్ కల్చర్లో ఇది కూడా ఒక పార్ట్ అండ్ పార్సిల్ అయిందో ఆ విషయాలు చెప్తారా సార్?
0: మనందరికీ గురువు దైవమైన మన ప్రియమైన సాయి గణేష్కి నమస్కరిస్తూ అందరికీ ప్రేమతో సాయిరాం. గణేష్ చతుర్థి అనేది మన పుట్టపర్తిలో ప్రశాంతి నిలయంలో సత్యసాయి విద్యా సంస్థల్లో చాలా ముఖ్యమైన ఫెస్టివల్. నేను చదువుకున్నప్పటి నుంచి కూడా, అంటే దాదాపు 1982 దగ్గర నుంచి కూడా నేను చూస్తున్నాను, స్వామి గణేష చతుర్థి అనేది దాన్ని చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. అదెందుకు మన భజన, ప్రతి భజన టైంలో కూడా ఫస్ట్ గణేష్ ఫెస్టివల్ సాంగ్ ఉంటుంది, ప్రతి పూజలో కూడా, ఏది అది కళ్యాణమైనా కడపటి యాత్ర అయినా కూడా లేకపోతే ఏది అయినా కూడా మన హైందవ సంస్కృతిలో గణేషుణ్ణి పూజించడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయినది. స్వామి మన హైందవ సంస్కృతిని పునరుద్ధరించడానికి వచ్చారు కాబట్టి నాచురల్ గా స్వామి ఆ గణేష్ ఫెస్టివల్ కి ఇంపార్టెన్స్ ఇస్తారు. అదే కాకుండా మన విద్యా సంస్థలు, పుట్టపర్తి విద్యాగిరిలో ఉన్న అన్ని విద్యా సంస్థల్లో కూడా గణేష్ విగ్రహం స్వామి స్థాపించారు. సో పిల్లలకి గణేషుడికి, సాయి గణేషునికి చాలా చాలా సన్నిహిత సంబంధం ఉంది. 1982లో నేను పుట్టపర్తికి వచ్చాను నా ఎంఎస్సీకి. అప్పటి నుంచి నేను చూస్తున్నాను గణేష్ ఫెస్టివల్ టైంలో, అదే గణేష్ చతుర్థి టైంలో స్వామి హాస్టల్కి రావటం ఆనవతి అయిపోయింది. ప్రతి గణేష్ ఫెస్టివల్కి వచ్చేవారు, వచ్చి పిల్లలందరితో ఆ పూజ చూసేవారు, వాళ్ళందరినీ ఆశీర్వదించేవారు. నాకు ఒక మంచి ఇన్సిడెంట్ బాగా గుర్తుంది. మేము గణేష పూజ చేస్తాం స్వామి రావాలి అని చెప్పి మందిర్లో ప్రార్థించాం. వస్తాను వస్తాను మీరు మొదలు పెట్టేయండి అని చెప్పి అన్నారు స్వామి. మేము వచ్చాం, అప్పుడు ఆ కాంపోజిట్ హాస్టల్లో స్కూల్ బాయ్స్ 8th క్లాస్ నుంచి ఉండేవారు, పీజీ స్టూడెంట్స్, పిహెచ్డీ స్టూడెంట్స్ అందరూ కూడా ఒకే హాస్టల్లో ఉండేవాళ్ళం. మేము మొదలుపెట్టాం. రామ్మోహన్ రావు గారు అని చెప్పి ఆ స్కూల్ టీచర్ గారు ఉండేవారు. ఆయన ఎంతో ఇంట్రెస్ట్ తీసుకుని అన్ని రెడీ చేశారు పూజకి. స్టూడెంట్స్ దగ్గర నుంచి కొంతమంది పూజారుల్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి కొంచెం ట్రైనింగ్ కూడా ఇచ్చారు. నేను వేదం స్టూడెంట్గా కూర్చున్నాను సపరేట్గా, కూర్చొని ఆ వేదం చెప్పడానికి మా వేదం గ్రూప్ లో కూర్చున్నాం. స్వామి రాలేదు, ఇంకా 10:30కి మొదలుపెట్టాలి కదా, మళ్ళీ కథ అన్ని చేసేటప్పటికి దాదాపు 1.5 hours అవుతుంది. సో స్వామి మొదలు పెట్టేయండి అని చెప్పి అన్నారు కాబట్టి మొదలు పెట్టేశాం. దాదాపు 11 o'clock స్వామి వచ్చారు. స్వామి వచ్చి రాగానే అందరూ లేచాం, పూజలు తప్పితే బికాస్ పూజ ఒకసారి మొదలు పెట్టారు కాబట్టి లేవలేదు అని చెప్పి స్వామి వచ్చిన తర్వాత మేము లేచి నుంచున్నాం. కూర్చొని కూర్చోండి, మొదలు కంటిన్యూ చేయండి కంటిన్యూ చేయండి అన్నారు. అప్పుడు ఓల్డ్ డైనింగ్ హాల్, మన సీనియర్ హాస్టల్లో ఓన్లీ డైనింగ్ హాల్, చిన్న డైనింగ్ హాల్ ఉండేది. దాని తర్వాత 2006లో స్వామి ఎక్స్టెండ్ చేశారు. అప్పుడు ఆ చిన్న డైనింగ్ హాల్లోనే ముందర స్వామి ఆల్టర్ దగ్గర మేము గణేషుని పెట్టి పూజలు మొదలు పెడుతున్నాం, పూజలు చేస్తున్నాం అన్నమాట. స్వామి వచ్చేటప్పటికి అష్టోత్తరం చేస్తున్నాం. నాకు బాగా గుర్తు, స్వామి చాలా క్యూరియస్ గా అన్ని అష్టోత్తరాలు, నేమ్స్, నామాలు కూడా వింటూ పిల్లలు చెప్పడం అనేది చూసి చాలా ఆనందించారు. దాని తర్వాత ప్రసాదం రావాలి, చివరికి ప్రసాదం, అదే మన ప్రసాదం చేస్తాం కదా, నైవేద్యం అంటారు, నైవేద్యం తీసుకురండి అని చెప్పి అన్నారు. అది తీసుకొచ్చారు. దానిలో ఇక్కడ మా హాస్టల్ కుక్స్ కి ఉండ్రాళ్ళు, ఆ తర్వాత ఆ కుడుములు చేయటం అంత తెలియదు. వీళ్ళు ఇక్కడ పద్ధతి కింద ఏదో చేశారు, చిన్న కుడుములు చేసి పంపించారు అక్కడ. ఆమె అంతా చూస్తున్నారు. మరి ఏది ఉండ్రా లేదురా అన్నారు. ఉండ్రాలు లేవి, కుడుములు ఉండ్రాళ్ళు అనేవి గణేషుడు పెట్టడం అనేది ఆనవాయితీ కదా, ఉండ్రాలు లేవురా అన్నారు. సరే స్వామి, ఇక్కడ వాళ్ళకి తెలియదని అప్పుడు చెప్పారు. దాని తర్వాత స్వామి డిస్కోర్స్ ఇచ్చారు. ఆ డిస్కోర్స్ లో నాకు బాగా గుర్తున్నవి రెండు పాయింట్లు. స్వామి అన్నారు, ఈ బాహ్యమైన పూజ అనేది అంత ఇంపార్టెంట్ కాదు. ఈ బాహ్యమైన పూజ ఎప్పుడు చాలా ఇంపార్టెంట్ ఒక సెన్సు, ఇంపార్టెంట్ కాదు అని చెప్పి ఇంకో సెన్సు. ఎందుకంటే ఈ బాహ్యమైన ఇవన్నీ కూడా మనం అంతర్లీనం చేయకపోతే దానివల్ల ఉపయోగం లేదు. నువ్వు ఎన్ని సంవత్సరాలైనా పూజ చేయి, అది గనక దాని యొక్క సారాంశము, దాని యొక్క అంతరార్థం గనక నువ్వు గ్రహించకపోతే అది ఉపయోగం లేదు అని చెప్పి స్వామి చెప్పారు. అప్పుడు గణపతి అన్న దానికి గ అంటే బుద్ధి, న అంటే జ్ఞానము. గణపతి అంటే మన బుద్ధికి జ్ఞానానికి అధిపతి అయినవాడు, మనకి బుద్ధి జ్ఞానాన్ని ప్రసాదించేవాడు గణపతి. కాబట్టి మనకి ప్రతి బుద్ధి అనేది మనస్సు పైన ఉంటుంది, మనస్సు అనేది ఇంద్రియాల పైన ఉంటుంది. కాబట్టి ఈ ఇంద్రియాలని కంట్రోల్ చేయాలన్నా, మనస్సును కంట్రోల్ చేయాలన్నా నీకు మంచి బుద్ధి కావాలి. ఆ బుద్ధిని ప్రసాదించేవాడు వినాయకుడు, కాబట్టి అతన్ని సేవించాలి. అతన్ని సేవిస్తే ఆ బుద్ధి మంచి మార్గంలో నడుస్తుంది, అప్పుడు మనస్సుకి సరైన ఇది లభిస్తుంది, దానివల్ల ఇంద్రియ కంట్రోల్ అవుతుంది. సెన్స్ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్, స్టూడెంట్స్ కి సెన్స్ కంట్రోల్ అనేది, ఆ ఇంద్రియ నిగ్రహం అనేది చాలా చాలా ఇంపార్టెంట్, అదే మనకి ఉన్నత స్థాయి తీసుకెళ్తుంది అని చెప్పి ఆ విధంగా స్వామి కనెక్ట్ చేశారు. దాని తర్వాత ఆ మూషికాన్ని గురించి స్వామి ఎన్నోసార్లు చెప్పారు. అప్పుడు చెప్పింది నాకు బాగా గుర్తుంది, ఎందుకంటే చాలా మందికి తెలీదు గణేషుడికి ఎంత పెద్ద భుజం ఉంది, అంత పెద్ద కాయం ఉంది. మరి అంత చిన్న మూషిక వాహనం ఉంటే ఈ విధంగా ఆ పోలికలు లేవే అని చెప్పి ప్రతిసారి అంటారు. అసలు చూడాల్సింది అది కాదు, మూషికం అనేది నల్లగా ఉంటుంది, అది కూడా చీకటిని ఆశించేది. మూషికం అనేది అజ్ఞానానికి ప్రతీక, మనలో ఉన్న అజ్ఞానాన్ని అణచి తన కింద వాహనంగా పెట్టుకుని దాన్ని కంట్రోల్లో పెట్టుకునేవాడు వినాయకుడు. కాబట్టి ఆ వినాయకుడు ఒక వాహనాన్ని మూషికంగా చూడద్దు, మన అజ్ఞానాన్ని పారదోలే వినాయకుడిగా మనం పూజించాలి అని చెప్పి స్వామి ప్రతిసారి కూడా అంతరార్థం గురించి, మన అంతరార్థం మనకి అర్థమయ్యేలాగా, పిల్లలకి అర్థమయ్యేలాగా చెప్పి వారికి మనకి బోధించేవారు. ఆ విధంగా ప్రతి వినాయక చవితికి కూడా స్వామి వచ్చి పిల్లల్ని ఆశీర్వదించేదన్నది ఆనవాయితీగా అయింది.
1: చాలా బాగుంది సార్. సార్ మరి ఒక్కొక్కసారి స్వామి పిల్లలతో అప్సెట్ అవడము అది మనకు జరుగుతూ వచ్చిన సంగతే, అందరికీ తెలిసిందే. స్వామిని తిరిగి ప్రార్థించడము, స్వామి ఎంతో కరుణతో మళ్లీ హాస్టల్కి వచ్చి పిల్లలందరితో మాట్లాడి వాళ్ళని సరైన దారిలో పెట్టడము, ఇవన్నీ జరిగే విషయాలు మన మధ్య స్వామి మధ్య. మరి ఇలాంటి సందర్భంలో వినాయక చవితి ఏ విధంగా స్వామికి స్టూడెంట్స్ కి మధ్యన ఒక ఐస్ బ్రేకర్ గా అయ్యింది, అలాంటి సందర్భాలు ఏమైనా ఒకటి ఉంటే పంచుకుంటారు సార్?
0: నేను రీసెర్చ్ చేసేటప్పుడు ఒక మంచి సన్నివేశాన్ని గుర్తుకొస్తోంది. అది వినాయక చవితి సందర్భం. మేమంత స్వామి వీవర్ అవుట్ ఆఫ్ ఫామ్ అనమాట రీసెర్చ్ స్కాలర్స్, కానీ స్వామి హాస్టల్కి వస్తున్నారంటే అందరం కలిసి పనిచేస్తాం, అందరికీ ఉత్సాహమే. సో అందరం పనిచేసాం, అంతా రెడీ చేశాం. స్వామి వచ్చారు, కూర్చున్నారు, అందరినీ ఆశీర్వదించారు. స్వామి స్పీచ్ ఇవ్వటం మొదలుపెట్టారు. మాలో కొంతమంది మేము బయట కూర్చున్నాం, ఎందుకంటే ఫస్ట్ డైనింగ్ హాల్ వచ్చింది కాబట్టి కొంతమంది బయట కూర్చోవలసి వస్తుంది. మేము బయట కూర్చున్నాం ఎందుకంటే స్వామి డిస్కోస్ అయిన తర్వాత లంచ్ రెడీ చేస్తే కనుక పిల్లలు స్వామితో లంచ్ చేయొచ్చు అని చెప్పి ఆ విధంగా మేము ప్లాన్ చేశాము. సో బయట కూర్చున్నాము. సరే మెల్లిగా స్వామి స్పీచ్ మొదలైన తర్వాత, స్పీచ్ అవ్వగానే మళ్ళీ లంచ్ రెడీ కావాలి స్వామికి, మళ్ళీ లేట్, అప్పటికే లేట్ అయిపోయింది, వెళ్ళటానికి తొందరగా వెళ్ళిపోతారేమో అని చెప్పేసి అన్ని రెడీగా పెడదామని చెప్పి మేము కొంతమంది బయటకు వెళ్ళాం అనమాట. బయట కూర్చున్నారా, లేచి మిగతా అన్ని రెడీ చేస్తున్నాం. ఆ సందర్భంలో సైలెంట్ గా చేద్దామని చెప్పేసి మేము అందరూ ప్లాన్ చేశాం. కానీ ఏమైందంటే హడావిడిలో ఒకడు ఆ పెద్ద వెసలు కింద పట్టేశాడు. అందులో ఆ గచ్చు మీద పడేసేటప్పటికి పెద్ద నాయిస్ వచ్చేసింది. అందరూ ఉలికి పడ్డారు. స్వామికి డిస్టర్బెన్స్ అంటే మొత్తం స్పీచ్ అంతా స్టాప్ అయిపోయింది. ఏమైందన్నారు. బయటకు వచ్చి చూసేటప్పటికి మేము అంతా ఇంకా పెట్రిఫైడ్ అనమాట. ఇంకా ఏం చేయాలో తెలియలేదు. సో కూర్చున్నాం, సార్ ఇది ఒక్కటే పడిపోయింది, ఏం కాలేదంటే వీళ్ళు చెప్పారు. ఎవరు చేశారు అని, స్వామి రీసెర్చ్ స్కాలర్స్ అక్కడ చేస్తున్నారు అని మళ్ళీ మా పేర్లు వచ్చాయన్నమాట. సో అప్పుడు ఆ స్వామి డైరెక్ట్ గా వీళ్ళు అందరినీ తప్పు మార్గంలో పెట్టిస్తున్నారు, ఇక్కడ స్పీచ్ జరుగుతున్నప్పుడు ఇంత మంచి విషయాలు చెప్తున్నప్పుడు వాళ్ళు ఎందుకు అక్కడ ఇది లేకుండా ఇంకోటి చేస్తాం అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు అని చెప్పి ఆ స్పీచ్ లోనే రిసెర్చ్ స్కాలర్కి బాగా చివాట్లు కడిగేశారు, చివాట్లు పెట్టారు. అవన్నీ మేము ఉంటున్నాం. ఎందుకంటే ఆల్రెడీ పాపం అందరూ చాలా డీలా పడిపోయారు. ఎందుకంటే అనవసరంగా స్వామిని డిస్టర్బ్ చేశాము. మొత్తం స్టాప్ అయిపోయి ఒక 2-3 మినిట్స్ అయినమాట. స్వామి ఏమైంది చెప్పేసి ఆపారు. దాని తర్వాత రిసెర్చ్ కాలని ఉతికేశారు. సో మేమందరం ఏమనుకున్నామంటే స్వామి వచ్చారు, బయటకు వచ్చినప్పుడు స్వామి దగ్గర ప్రార్థిద్దాం, క్షమాపణ అడుగుదాం, ఎందుకంటే మా తప్పే అది అని చెప్పి అది చాలా ఎవిడెంట్ అనమాట. సో స్వామి బయటకు వచ్చేటప్పుడు మేమందరం ఒక లైన్లో కూర్చున్నాం. ఆ విధంగా అట్లా వస్తున్నారు. మమ్మల్ని చూడగానే మళ్లీ స్వామి కోపట్టం మొదలుపెట్టారు. చూడండి, మీరు పెద్ద పిల్లలు, మీరే ఇట్లా తప్పులు చేస్తే చిన్నపిల్లలు ఏం చేస్తారు, వాళ్ళందరూ మిమ్మల్ని అనుసరిస్తారు అని చెప్పి మళ్లీ చెప్తారు. లేదు స్వామి, తప్పైపోయింది, మేము ఇట్లాగా రెడీ చేయడానికి ప్రయత్నిస్తున్నాం కానీ అది మా తప్పే స్వామి, ముందరగా చేసినారంటే లేదని చెప్పేసి వెళ్లిపోయారు. మీకు ఈ విధంగా తెలీదు అని చెప్పి వెళ్లిపోయారు అంతే. అప్పటి నుంచి టోటల్ గా అవుట్ ఆఫ్ ఫామ్ అయిపోయాం అనమాట. అప్పటి వరకు ఏదో కొంచెం అవుట్ ఆఫ్ ఫామ్ అనుకున్నాం, దాని తర్వాత టోటల్ గా అవుట్ ఆఫ్ ఫామ్ అయిపోయాం. దాని తర్వాత ఆ గణేష్ నిమజ్జనం తర్వాత కూడా 10 డేస్ పట్టింది మాకు. 10 డేస్ పట్టింది ఎందుకంటే స్వామి చెప్తుంటారు కదా ఎప్పుడు, నిజమైన సద్గురువు ఏ విధంగా చేస్తున్నాడంటే ప్రేమ ఇచ్చేటప్పుడు మొత్తం ప్రేమలో ముంచేస్తారు, కానీ నీకు పాఠాలు నేర్పేటప్పుడు మటుకు ఏది వదలదు. వజ్రాదపి కఠోరాని మృదుని కుసుమానిచ అని చెప్పి అంటుంటారు. వజ్రం కన్నా చాలా కఠినంగా ఉంటారు. వజ్రం డైమండ్ ఇస్ ద హార్డెస్ట్ సబ్స్టెన్స్. డైమండ్ కన్నా అది ఆయన కఠినంగా ఉంటారు. ఆ విధంగా అంత కఠినమైపోతారు. కానీ మృదుని కుసుమానిచ ఆ మన ఫ్లవర్ పెటల్స్ కన్నా అంత సాఫ్ట్ గా ఉంటారు ఇచ్చేటప్పుడు. కాబట్టి అంత హార్డ్ అయిపోయారు స్వామి. అసలు రీసెర్చ్ స్కాలర్స్ రావద్దు వాళ్ళకి, నేను ఎంత ఇచ్చినా కూడా. ఎందుకంటే మాకు రీసెర్చ్ స్కాలర్ గ్రూప్ కింద చాలా ప్రేమను స్వామి కురిపించారు. ఆల్మోస్ట్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ యునో ఎవ్రీబడి రియలీ ఫీలింగ్ వెరీ వెరీ దిస్ థింగ్ అబౌట్ వెన్ ఎవర్ వీఆర్ దేర్ వీ యూస్ టు హాక్ ద లైమ్లైట్. ఆ విధంగా సో అది స్వామి చెప్పారు. అందువలన గణేష్ అఫ్కోర్స్ స్వామి ఆపరేషన్ బ్లూ లోటస్ ఫీట్ మేము అనేవాళ్ళం. ఎందుకంటే లైక్ ఆపరేషన్ డిఫరెంట్ ఆపరేషన్స్ ఫర్ ద ఆర్మీ, ఆపరేషన్ బ్లూ లోటస్ ఫీట్ అనేవాళ్ళం. వెళ్ళేసేసి ఇంకా నీవే తప్ప ఈ తప్ప రంగ మెరుగని చెప్పి ఆయన కాళ్ళ మీద పడి ఏడ్చిస్తే ఆయన కనికరిస్తేనే అది కూడా అది జరిగేది, లేకపోతే అది కూడా లేదు. 10 రోజుల తర్వాత పాపం స్వామి కనికరించి, మీరు చూడండి గణేష్ ఫెస్టివల్ తో మొదలెట్టారు, ఇక నుంచి ఏమి విఘ్నాలు రాకుండా మీరు సరిగా నడుచుకుంటే అప్పుడే గణేశుడి యొక్క ఆశీర్వాదం వస్తుంది, ఊరికి నేను పూజలు చేసి లాభం లేదు అని చెప్పి ఆ విధంగా గణేష్ ఫెస్టివల్ వాజ్ ఐస్ బ్రేకింగ్ అండ్ ఆల్సో వుడ్ గివ్ అస్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్ ఇన్ లైఫ్.
1: చాలా బాగుంది సార్. సార్ మనం స్వామి ఈ ఫెస్టివల్ ని చిన్నగా ప్రారంభించి, స్వామి దగ్గర ఎప్పుడు ఎక్స్పాన్షన్ ఇస్ లవ్ అంటారు స్వామి, చిన్నగా ప్రారంభమైన కార్యక్రమాలన్నీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తం అయిపోయాయి సార్. అలా మనం హాస్టల్లో ఈ చిన్న ఎత్తులో ప్రారంభించినటువంటి ఈ గణేష్ ఫెస్టివల్, ఈ గణేష్ నిమజ్జనం ఇంత పెద్ద ఎత్తులో ప్రతి క్లాసు కూడా చారియట్స్, ఇలా రథాలు, పాలంక్విన్స్, ఇవన్నీ వివిధ రకాలలో వివిధ రూపాలలో తయారు చేసుకుని స్వామికి సమర్పించే ఈ ఆనవాయితీ ఎలా ప్రారంభమైంది సార్?
0: లేట్ 80s లోనూ స్వామి ఈ విధంగా హాస్టల్కి రావటం, గణేష్ పూజలో వచ్చి కూర్చొని సాయి గణేశ్వరుడిగా ఆశీర్వదించడం అనేది ఆనవాయితీ అయింది. దాని తర్వాత నిమజ్జనం ఇదివరకు అప్పుడు మేము మామూలుగా స్వామి చెప్పేవారు వెళ్ళి చేసేయండి. ఆల్మోస్ట్ లేట్ 80s లో ఈ మొదలైంది. స్వామి మేము వచ్చి ఆ మందిరం చుట్టూ భజన చేస్తూ స్వామి ప్రదక్షిణం ఆశీర్వాదం తీసుకుని మేము నిమజ్జనం చేస్తామని చెప్పేసి ప్రార్థించారు అప్పుడు ఉండే టీచర్లు, మా టీచర్లందరూ అది మొదలుపెట్టారు. అది మొదలుపెట్టిన తర్వాత ఈ గణేషుణ్ణి ఊరేగింపుతో తీసుకోవటం, మొత్తం 650 మంది ఉండేవాళ్ళు, మొత్తం స్కూలు ఇన్స్టిట్యూట్ వాళ్ళు అందరు కలిపి 650 మందికి ఒక గణేషుని పెట్టి మేమందరం వచ్చి భజన చేస్తూ వేదం చదువుతూ వచ్చి గణేష్ మన మందిర చుట్టూ ప్రదక్షిణ చేసి స్వామి ఉండేవారు, స్వామి ఆశీర్వదించేవారు. దాని తర్వాత వెళ్లేసి నిమజ్జనం చేసేవాళ్ళం. స్వామి వచ్చిన తర్వాత అక్కడ కొబ్బరికాయలు కొట్టడం, తర్వాత పూజారికి చెప్పి ఆరతి ఇప్పించడం అనేది స్వామి చేయించేవారు. అది చూసి సరే ఇంకా కొంచెం చేసి తీసుకొస్తే ఇంకా కొంతమంది పిల్లలకి కూడా ఛాన్స్ వస్తుంది కదా అని చెప్పేసి అనుకుని టీచర్లు అందరం సరే ఒక్క గణేష్ ఎందుకు, ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్క గణేష్ పెడితే 10 క్లాసెస్ ఉన్నాయి కదా, 10 గణేషులు వస్తాయి, స్వామి ఇంకా కొంచెం టైం స్పెండ్ చేస్తారు కదా పిల్లలతో అని చెప్పి అనుకుని మెల్లిగా స్వామికి చెప్పి స్వామి పర్మిషన్ తీసుకుని స్వామి పిల్లలందరికీ ఒక్కొక్క వాళ్ళ ఒక వింగ్స్ లో గణేష్ విగ్రహాన్ని పెట్టి పూజిస్తారు స్వామి, దానికి అనుమతి ఇవ్వాలంటే తప్పకుండా మంచి మంచి మంచిది కదా వాళ్ళకి అటువంటివి చేయటం మంచిది కాబట్టి పెట్టుకోండి పర్వాలేదని చెప్పేసి ఆశీర్వదించారు. దాన్ని పెట్టుకున్న తర్వాత మేము ఆ నిమజ్జనకి ఒక్కోళ్ళకి ఒక్కొక్క చిన్న ఈ విధంగా ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఊరికే పట్టుకుని వెళ్ళారు గణేషుని, చిన్న చిన్న గణేషుని పెట్టుకుని. అది స్వామికి బాగా నచ్చింది. అంటే ప్రతి క్లాసులో ఒక వేదం గ్రూప్ వచ్చేది, ఒక భజన్ గ్రూప్ వచ్చేది, ప్రతి క్లాస్కి ఆ విధంగా పెట్టడం వలన వాళ్ళందరికీ ఉత్సాహంగా స్వామి దగ్గర పాడటానికి అవకాశం, స్వామికి వాళ్ళ గణేష్ క్లాస్ గణేషుని చూపించడానికి అవకాశం వచ్చేది. అది స్వామి ఎంకరేజ్ చేశారు. అంటే ఫస్ట్ ఇయర్ ఆ విధంగా చేశారు స్వామి. నెక్స్ట్ ఇయర్ నుంచి సరే ఎందుకు ఊరికే ఉచ్చి గణేష్ దాని మీద ఒక పాలంకుని పెట్టేసి దానిలో తీసుకెళ్దాం అని చెప్పేసి దాంతో మొదలుపెట్టాం. అచ్చు స్వామి బాగా ఇంకా ఇంకా ఎక్కువ ఇచ్చారు. ఎందుకంటే ఒక్కొక్క పాలంకి వెళ్లి వాళ్ళ డెకరేషన్ చూసి ఇది ఈ కలర్ మ్యాచింగ్ బాగలేదురా, ఈ గణేషుడికి కొంతమంది పిల్లలు మట్టితో గణేషుని చేసేవాడు, చిన్న చిన్న ప్రతిమలు చేసేవారు, చూడు ఆ ముక్కు సొట్ట ముక్కురా అని అని చెప్పి వాళ్ళు చేసిన ఆ కళా నైపుణ్యాన్ని పరిశీలిస్తూ మంచిగా వాళ్ళని కవ్విస్తూ నవ్విస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేసేవారు. సో అది అందరికీ ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి సో ఒక పాలంక్విన్ ఎందుకు చారియట్స్ కూడా మొదలు పెడదామని చెప్పేసి దాంతో మొదలు పెట్టాం. ఇది చూసి ఈ విధంగా మెల్లిగా అంచెలంచెలుగా స్వామి దీనికి ఊతమిచ్చారు. ఊతమిచ్చి ఈ రోజు ఈ విధంగా అందరూ కూడా మిగతా ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇవన్నీ చూసి మేమెందుకు రాకూడదని చెప్పేసి ప్రైమరీ స్కూల్ కానీ వాళ్ళని చూసి డాక్టర్లు మేమెందుకు రాకూడదు, పిల్లలందరూ కూడా వస్తుంది కాబట్టి మేము కూడా రావచ్చు కదా అని చెప్పి స్వామిని ప్రార్థించడం, స్వామి అలౌ చేయటం, ఆ విధంగా ఈ విధంగా ఇంత పెద్దది అయిపోయిందన్నమాట. అంటే స్వామి నేను అర్థం చేసుకుంది అంటే ఈ యొక్క మన హైందవ సంస్కృతిలో ఈ గణేష వర్షిప్ కానీ లేకపోతే గణేష నిమజ్జనం అనేది కూడా ఇవన్నీ కూడా ఎంతో సిగ్నిఫికెంట్. అందుట్లో చదువులు ఆయన అన్నిటికీ అధిపతి కాబట్టి అందుట్లో చదువులు చదివేటప్పుడు మొత్తం గణేష ప్రార్థనతో మొదలుపెడతాం కాబట్టి అది స్వామి ఎంకరేజ్ చేసేవారు. ఆ హైందవ సంస్కృతిని ఎంకరేజ్ చేయడంలో స్వామి ప్రతి ఒక్క అంశం కూడా చాలా అవకాశాలు ఇచ్చేవారు. మేము ఏది ఆ విధంగా చెప్పినా కూడా వెంటనే సరే అది మంచిదని చెప్పేసి మమ్మల్ని ఎంకరేజ్ చేసి అది తీసుకొచ్చేవారు. సో పిల్లలకి మన యొక్క సంస్కృతి గురించి మన యొక్క కల్చర్ గురించి చెప్పే ఏదైనా కూడా స్వామి ఎంకరేజ్ చేసేవారు, మోటివేట్ చేసేవారు. దానికి ఆ విధంగా ఎంకరేజ్మెంట్ ఇవ్వటం వలన పిల్లలు దాని గురించి అర్థం చేసుకుంటారు. అంతవరకు చాలా మందికి ఎక్కువ తెలీదు. ఈ విధంగా గణేష్ ఫెస్టివల్లోని అంతరార్థాన్ని గ్రహించాలి, దాన్ని అనుభవించాలి, దాన్ని మన జీవితంలో అనుభవించాలి అనేది కూడా వాళ్ళకి అంత అవగాహన ఉండదు. ఎందుకు వాళ్ళంతా ఎందుకు మా టీచర్స్ నాకే అవగాహన ఉండేది కాదు. అది స్వామి చెప్పడం వల్ల మనకి ఓకే, ప్రతి ఫెస్టివల్ కూడా దాని యొక్క అంతరార్థం గురించి మనం ఆలోచించాలి. కానీ ఓన్లీ ఆ సూపర్ఫిషియల్ గా మనం చేసేది ఆ చేసే పూజలు కానీ చేసే అర్పించేవి కానీ అవి ముఖ్యమే, కానీ వాటిలో ఉన్న అంతరార్థాన్ని గ్రహించాలి అని చెప్పి అది నాకు బోధపడింది. అది నేను స్వామి చూశాను, స్వామి ప్రతి ఫెస్టివల్ కో చేసేవారు. ఇక్కడ ఇంకోటి కూడా నాకు గుర్తొస్తోంది, స్వామి పిల్లలతో, స్వామి ఎప్పుడు చెప్తుంటారు కదా పిల్లల్లో, నేను కూడా ఒక పిల్లవాడిని, ఐఎమ్ ఉమెన్ అమంగ్ ఉమెన్ అండ్ దెన్ ఐ లోన్ ఐఎమ్ గాడ్. ఐ కుడ్ సీ దట్ పర్టిక్యులర్ పార్ట్ ఒక గణేష్ ఫెస్టివల్ టైంలో. ఇది ఈ విధంగా అంచెలంచెలా ఇది బాగా పెరిగింది కదా, దాదాపు 30 చారిట్స్ అయిపోయాయి, చారిట్స్ కానీ పాలన్ క్వీన్స్ కానీ అన్ని కలిపి. సో స్వామి ఎంకరేజ్మెంట్ వల్ల ప్రతి చారిట్ దగ్గరికి వెళ్లేవాడు, అక్కడ అది చూసి వాళ్ళకి ఏదో కామెంట్ ఇచ్చేవారు, ఇచ్చేసేసి వాళ్ళకి ఫోటోలు ఇచ్చేవారు. తర్వాత అన్ని ఎంతో వాళ్ళు కొంతమంది ఇంక చిన్న చిన్న వాళ్ళు చేసిన ప్రతిమలు తీసుకునేవాళ్ళు, స్వామి బ్లెస్ చేసేవారు. ఆ విధంగా స్వామితో ఇంటరాక్షన్ టైం చాలా ఇంక్రీజ్ అయ్యేది. సో ఒకసారి ఒక గ్రూపు కొబ్బరికాయలు ఇచ్చారు, అది చూసి స్వామి వెంటనే తీసుకుని కొబ్బరికాయలు కొట్టడం మొదలుపెట్టారు. అంతే, అది చూసి ఇంకా వెంటనే కొబ్బరికాయలు తీసుకొచ్చి మేము తీసుకొచ్చి ఒకదానికి ఎందుకు అన్నిటికీ చేయొచ్చు కదా అని స్వామి ప్రతి దానికి కొబ్బరికాయ కొట్టడం మొదలుపెట్టారు. పిల్లల ముందు కొట్టేసి ఈ విధంగా స్వామి కొట్టడం మనం చూసే ఉంటాం ఈ వీడియోల్లో. రెండు కాయలు తీసుకుని కింద కూడా పెట్టలేదు, ఎందుకంటే అన్ని చోట్ల గణేశుడు ఉన్నారు, ఆ పిల్లలందరూ ఉన్నారు కాబట్టి స్వామి కింద వేయలేదు, వాళ్ళకి హర్ట్ అవుతుందని. సో రెండు చేతులతో కూర్చొని కొడుతున్నారు ప్రతి గణేశుడికి. అది చాలా స్వీట్ గా ఉండేది, ఎంత పిల్లలందరూ అది నీళ్లు పడేది, వాళ్ళ కేరింతలు ఇవ్వడం చూసి స్వామి ఆనందించడం అనేది చాలా చూపర్లకి, చాలా భక్తులకు చాలా ఆనందించేవారు. పది గణేశులు అయిపోయి మేమందరం చూసాం, అది స్వామికి ఎందుకంటే రెండు కాయలు ఇట్లా కొట్టడం వల్ల చాలా నొప్పి వస్తుంది అని చెప్పి మాలో ఒకరిని స్వామికి రిక్వెస్ట్ చేయి, స్వామి చాలా స్వామి పిల్లలు కొడతారు అని చెప్పి చెప్పడానికి సాహసించామన్నమాట. వాళ్ళు వెళ్లి స్వామి చాలు స్వామి, స్వామి చేతులు నొప్పి వస్తాయేమో, స్వామి ఇంకా చాలా ఉన్నాయి, పిల్లలు కొడతారు తర్వాత కొడతారు అని చెప్పి మెల్లగా ప్రార్థించాడు. ఉండరా, ఉండు ఉండు, గణేశుని కొట్టని అని చెప్పి వాళ్ళు స్వామి మొత్తం రోబంతా తడిచిపోయింది ఆ కొబ్బరి నీళ్లతో. అయినా కూడా స్వామి అన్ని దగ్గరికి వెళ్ళేసి కొట్టడంలో అంత ఉత్సాహం చూపించారు. ఎందుకంటే ఆ ఉత్సాహం, స్వామి ఆ కొబ్బరికాయ కొట్టడం, ఆ కొబ్బరి నీళ్లు వాళ్ళ మీద పడటం అనేది పిల్లలందరూ ఆనందిస్తున్నారు. వాళ్ళ ఆనందానికి స్వామి ఎంతైనా చేసేవారు కాబట్టి ఆ స్వామి ఎంకరేజ్మెంట్తోనూ స్వామి యొక్క ఉత్సాహ ప్రోత్సాహాలతోనూ ఈ గణేష్ ఫెస్టివల్ ఈ విధంగా ఈ స్థాయికి వచ్చింది.
1: చాలా బాగుంది సార్. సార్, నిమజ్జనంకి ఆ ప్రస్తావన మనం తీసుకుని వస్తే ఎన్నో సందర్భాలు, ఎన్నో సంఘటనలు మనకి గుర్తొస్తాయి. ఎందుకంటే పిల్లలు వాళ్ల ఉత్సాహంలో వినాయకుణ్ణి అనపడానికి వెళ్తారు, దాంట్లో ఎన్నో ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. అండ్ స్వామి పిల్లల వెంట ఇంట జంట కూడా ఉండి కాపాడుతూ ఉంటారు వాళ్ళని. ఇలాంటి సంఘటనలో స్వామి పిల్లల్ని రక్షించినటువంటి వైనాలు ఏమైనా ఉంటే పంచుకుంటారా సార్?
0: తప్పకుండా. చాలా వెరీ టచింగ్ ఇన్సిడెంట్ ఒకటి ఉంది నాకు గుర్తుకొస్తోంది. ఆ నిమజ్జనం టైంలో గణేష్ చతుర్థి ఆయన మర్నాడు, ఎందుకంటే పొద్దున సాయంత్రం మామూలుగా మన ఆనవాయితీ ప్రకారం పూజ చేస్తాం. ఒకసారి ఇన్స్టాల్ చేసామంటే నిమజ్జనం వరకు పూజలు మన శాశ్వతంగా అవుతూ ఉంటాయి. పిల్లలు వాళ్ళకి తోచినట్లు భజనలు చేస్తారు, పూజలు, గణపతి అష్టోత్తరం చేస్తారు, సాయి అష్టోత్తరం చేస్తారు. సో ఆ విధంగా 3 రోజులు జరిగేవి. 3 రోజులు జనరల్ గా అయ్యేది. యాజ్ అ వార్డెన్ అనమాట నాకు ఆ ప్రివిలేజ్ ఉండేది, స్వామి దగ్గర నుంచి ఎప్పుడు నిమజ్జనం చేయాలి, ఎక్కడ నిమజ్జనం చేయాలి అనేది స్వామి ఎక్స్ప్లిసిట్ గా చెప్పేవారు అనమాట. సో ఒక సంవత్సరం ఏమైందంటే స్వామి వచ్చారు, ఆనందంగా మేము గణపతి పూజ చేసుకున్నాము. దాని తర్వాత నెక్స్ట్ డే నేను స్వామి ఎప్పుడు నిమజ్జనం చేయాలని చెప్పేసి అడగడానికి ఒక లెటర్ రాసి అక్కడికి వెళ్లాను. ఇది పూర్ణచంద్రలలో ఉండేవారు స్వామి. అప్పుడు వెళ్లేసి స్వామి దగ్గర నుంచి ఆదేశాలు తీసుకుంటే పిల్లలు ఆ చారిట్ చదివి రెడీ చేయొచ్చని చెప్పి వెళ్లాను. స్వామి పిలిచారు, లోపల పిలిచి ఏంటి అన్నారు. స్వామి ఇట్లాగా పూజలన్నీ చేస్తున్నారు స్వామి, ఎప్పుడు నిమజ్జనం, స్వామి యొక్క ఆశీర్వాదాలను తీసుకోవడానికి వస్తున్నాం, తర్వాత టైమింగ్ ఎక్కడ చేయాలి అని కూడా నేను అడిగాను. అడిగితే ఎప్పుడు చేస్తారు జనరల్ గా అన్నారు స్వామి. జనరల్ గా 3వ రోజు 5వ రోజు అదే మన బేస్ సంఖ్య ప్రకారం చేస్తుంటారు, 7, 9, 11 వరకు చేస్తుంటారు స్వామి. అది నాకు ఏదో నాకు తెలిసినంత వరకు, కానీ మాకు స్వామి ఎప్పుడు చెప్తే అప్పుడు చేసేస్తాం స్వామి, ఇదేం ప్రాబ్లం లేదు. కానీ 3వ రోజు మంగళవారం అయింది కదా అన్నారు. మంగళవారం రోజు జనరల్ గా అది చేయరు, కలపరు, ఎందుకంటే అది ఏదో స్పెషల్ గా ఆనవాయితీ మన సంస్కృతిలో ఉంది. సో అయితే మరి ఎప్పుడు చేయొచ్చు అన్నారు స్వామి. ఎప్పుడైనా స్వామి ఎప్పుడు చేస్తారు, ఎప్పుడు చెప్తే అప్పుడు చేస్తాం స్వామి, ఇది ఏం పర్వాలేదు అని చెప్పాను నన్ను. కాకదు మన సంస్కృతి ప్రకారం ఏంటి అన్నారు స్వామి. మళ్లీ నేను చెప్పాను స్వామి 5వ రోజు 7వ రోజు అని చెప్పి చెప్పాను. కానీ కొంచెం హెజిటేషన్ నాలో వచ్చింది, ఎందుకంటే థర్స్డేను ఫ్రైడేను మిడ్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ పిల్లలందరికీ ఉంది, అందుకని కొంచెం వెంటనే నేను రియలైజ్ చేశాను అది స్వామి ఇట్లాగా ఉంది అని చెప్పి. కానీ నేనే అనలేదు, ఎందుకంటే స్వామి ఎప్పుడు చెప్తే అది మళ్లీ పోస్ట్పోన్ చేసుకోవచ్చు అనుకున్నాను. అది స్వామి చూశారు, 5వ రోజు చేస్తే ఏమైనా ప్రాబ్లం ఉందా అని చెప్పింది. లేదు స్వామి, స్వామి చెప్తే చేస్తాము అని చెప్పి వెంటనే చెప్పాను. కాదు కాదు, పిల్లలకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఏమన్నా ఇవి ఉన్నాయా, ముందరే డిసైడ్ చేసినవి ఏమైనా ఉన్నాయని. స్వామి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి స్వామి, ఫ్రైడే స్టార్ట్ అవుతుంది, వన్ నెక్స్ట్ డే అనమాట, ఫ్రైడే స్టార్ట్ అవుతుంది స్వామి అని చెప్పాను నేను. ఏ ఎగ్జామ్స్ అన్నారు స్వామి. మిడ్ సెమిస్టర్ ఎగ్జామ్ పిల్లలు అందరికీ ఉందండి స్వామి. అందరికీ ఉంది, అందరికీ మిడ్ సెమిస్టర్ అనేది మిడిల్ ఆఫ్ ద సెమిస్టర్ వస్తుందండి. వెంటనే స్వామి అన్నారు, వద్దు ట్యూస్డే చేసేసేయండి అని చెప్పన్నారు అని చెప్పి పిల్లలు ఇంతవరకు పనిచేస్తున్నారు, వర్షిప్ చేస్తున్నారు, పిల్లలు ఇంతవరకు పూజిస్తున్నారు, అది చాలు, వాళ్లు చేసే కర్మలు ఏది కూడా డిస్టర్బెన్స్ ఉండకూడదు. అంటే ఏంటి స్వామి, ఎప్పుడు చెప్తుంటారు కదా మనం చేసే ప్రతి కర్మ కూడా దైవానికి సంబంధించిందే, వర్క్ ఈజ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ వర్షిప్ అంటారు. కాబట్టి మనం చేసే ప్రతి కర్మ పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునే వరకు స్వామి ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ప్రతిదీ కూడా మనం భగవత్ అర్పణం చేస్తున్నాం. కాబట్టి స్వామికి ఇది మన కర్మ, అది దైవ కర్మ అనేది భేదం లేనే లేదు. కాబట్టి స్వామి అన్నారు, అది ఎలాగూ మీకు మిడ్ సెమిస్టర్ అనేది అనౌన్స్ చేసి అది ఉంది కాబట్టి పిల్లలకి ఏం ప్రాబ్లం లేదు, మంగళవారం చేసేయండి అని చెప్పి. అది అంత ఆయన దయ అంటే నిజంగా నాకు చాలా ఆశ్చర్యం. ఎందుకంటే అఫ్కోర్స్ ఆయనే అన్ని సృష్టించారు కాబట్టి మంగళవారం కానీ శనివారం కానీ ఏ వారం అయినా కూడా అది ఆయన చెప్తే ఇంకా దానికి తిరుగులేదు. మమ్మల్ని ఆసారి చూసి మిగతా పుట్టపర్తిలో బయట చేసే వాళ్ళందరూ కూడా ఆ రోజే చేశారు. కాబట్టి నేను నేర్చుకున్నది ఏంటంటే పాఠం, మనం చేసే ప్రతి కర్మ కూడా భగవత్ అర్పితంగా చేస్తే అదే దైవకర్మ అవుతుంది. స్వామి చాలా చాలా చాలా ఏన్షియంట్ ఇన్ వన్ సెన్స్ అండ్ మోడర్న్ ఇన్ హిజ్ అవుట్లుక్, కాంటెంపరీ ఇన్ హిజ్ అవుట్లుక్. ఆ విధంగా నవీనంగా ఆలోచిస్తారు, కానీ అవన్నీ మన రూట్స్ అన్ని కూడా మన సంస్కృతిలో ఉన్నాయి. కాబట్టి అది స్వామి మనందరికీ టీచ్ చేసే పెద్ద పాఠం.
1: మరి విద్యార్థులని ఏ విధంగా స్వామి రక్షిస్తారు సార్?
0: సో ఈ నిమజ్జన టైంలో కూడా చాలా ఇన్సిడెంట్స్ అయ్యాయి. ఒకటి బాగా గుర్తుకొస్తుంది, ఒకసారి నిమజ్జన టైంలో కూడా మా స్వామి చెప్పేవారు చిత్రావతిలో, కానీ అప్పుడు సాయిగీత షెడ్ అనేది ఉండేది, ఇప్పుడు ఇండోర్ స్టేడియంలో ఉంది. దానిలో రెండు బావులు ఉండేవి అనమాట, అవన్నీ కూడా ఒకదా ఒక బావిలో కానీ రెండో బావిలో కానీ వేయండి అని చెప్పి కూడా చెప్పేవారు, ప్రతి సంవత్సరం కూడా చెప్పేవారు అనమాట. సో ఒక సంవత్సరం ఏమైంది, మేము ముందరే సామ్ దగ్గర పర్మిషన్ తీసుకున్న తర్వాత ఒక టీచర్ని, ఒక రిసెర్చ్ స్కాలర్ని, కొంతమంది బాగా ఈత తెలిసిన వాళ్ళని, పెద్ద పిల్లల్ని తీసుకునేవాళ్ళం. తీసుకెళ్లి ముందరే ఒకరోజు అదంతా క్లీన్ చేయించేసి, ఆ చుట్టూ పరిసరాలు కూడా క్లీన్ చేయించి రెడీగా పెట్టుకునేవాళ్ళం. మనం స్వామి దగ్గర నుంచి ఆశీర్వాదం తీసుకుని ఆ రోజు నిమజ్జనం రోజు వచ్చి అక్కడ నిమజ్జనం చేసేవాళ్ళం. ఆసారి కూడా నేను ఆ విధంగా ప్లాన్ చేశాను. ప్లాన్ చేసి ఆ టీచరు, రిసెర్చ్ స్కాలర్ పిల్లలందరినీ ముందు రోజే తీసుకెళ్లి అంతా క్లీన్ చేయించి అంతా ఒకసారి లోతు ఎట్లా ఉంది అని చూశారు. దాదాపు 18 అడుగులు ఉంది. చూసారు సార్, మనం అందరు చేయగలమని చెప్పి చెప్పారు ఆ రోజు రాత్రి నాకు. సరే అని చెప్పాము. స్వామి ఒక ఆశీర్వాదం అయిపోయింది మందిర్లో. సో మేము అందరినీ పంపించేవాళ్ళం కాదు, ఓన్లీ సీనియర్ పిల్లల్నే పంపించేవాళ్ళం, ఎందుకంటే బావి దగ్గర ఎక్కువ ప్లేస్ ఉండేది కాదు, అందరికీ మళ్లీ తొక్కిసలాట అవుతుందని చెప్పేసి కొంతమందిని పంపించేవాళ్ళం. సో వాళ్ళందరూ వెళ్లారు. వెళ్లేసేసి మేము కూడా వచ్చాం. అక్కడ వెళ్లి స్వామి ఆశీర్వాదం తీసుకుని స్వామి నిమజ్జనం చేయడానికి ఆర్తిచ్చాము. ఇచ్చేసి ఒక్కొక్కటి ఈ 29 ఉండేవి అన్ని కూడా మేము నిమజ్జనం చేయటం మొదలుపెట్టాం. అంతా అయిపోయింది. జై బోలో గణేష్ మహారాజ్కి జై, లాస్ట్ జై జైకారు అయిపోయింది. అందరం బయటకు వచ్చేసాం. బయటకు వచ్చేసి మేము కొంతమంది అప్పుడు హాస్టల్కి వచ్చేసాం. ఈ చేసే పిల్లలు, నిమజ్జనం చేసే పిల్లలు దానిలో ఉన్నారు, ఆ రెండు టీచర్లు. అన్ని అయిపోయిన తర్వాత, ఎందుకంటే అన్ని పూలు అన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా మేము క్లీన్ చేసేవాళ్ళం. చీసెస్ క్లీన్ చేసి చేసి దాని తర్వాత వచ్చేవాళ్ళు పిల్లలు. సో అదంతా వాళ్ళు చేస్తున్నారు. చేసినప్పుడు పిల్లలు లోపలికి వెళ్లి ఒకసారి ఈత కొట్టడం, ఎందుకంటే ప్రతిసారి మేము అలౌ చేయం కాబట్టి రెండు మూడు సార్లు ఈత కొట్టేసి వచ్చేస్తుండేవాళ్ళు అనమాట. అది ఆ టీచర్ ఉన్నారు కాబట్టి ఏం ప్రాబ్లం లేదు, నేను హాస్టల్లో ఉన్నాను. సడన్ గా ఒక అర్ధగంట తర్వాత పడితే వచ్చేసి, సార్ కార్ కావాలి, కార్ కావాలని అని చెప్పన్నారు. సో కారు తీసుకెళ్తే ఒక అబ్బాయిని తీసుకొచ్చారు. సో వెంటనే హాస్పిటల్కి వెళ్లాలన్నారు. సో హాస్పిటల్ తీసుకెళ్లాము. ఏమైంది ఏమైంది అని చెప్పేసి ఆయన అడిగితే, ఏం లేదు సార్, వీడు మునిగిపోయాడు అని చెప్పి నాకు అంత మాత్రమే చెప్పారు ముందర. సో తీసుకెళ్ళి వెంటనే తీసుకెళ్లాము హాస్పిటల్లో. తీసుకెళ్తే ఆ హాస్పిటల్ డాక్టర్స్ వెంటనే వచ్చి మన సూపర్ హాస్పిటల్ దగ్గరికి వెళ్లి వెంటనే ఆ నీళ్లన్నీ కక్కిచ్చేసేసి ఫార్చునేట్గా స్వామి దయవలన బయటపడ్డాడు. అంతటితో అవలేదు. వాడు డాక్టర్ అడిగాడు, సార్ ఏ విధంగా ఏమైంది, నీళ్లు బాగా అయిందా, ఏమన్నా ప్రాబ్లం ఉంటే? చాలా పెద్ద ప్రాబ్లం అయ్యేది, కానీ స్వామి యొక్క దయ, వాడు అన్ని నిమిషాల్లో లోపల ఉండి ఏమి ఆక్సిజన్ లేకపోవడం అనేది చాలా కష్టమైనది, కానీ వీడు ఆ హిల్ ఏరియా నుంచి వచ్చాడు కాబట్టి వాడి గొంతు కుంచిచ్చిపోయింది, ఎందుకంటే వాళ్ళు దే ఆర్ యూస్ టు లెస్ ఆక్సిజన్ అని చెప్పి అని చెప్పాడు. అయితే అది అది ఉన్నా కూడా స్వామి దయలేందే వీడు బతికేవాడు కాదు అని చెప్పేసి నాకు చెప్పాడు. సరే నాకు బాగా కోపం ఒక్కోసారి వచ్చింది. దాని తర్వాత ఇంకేం చేయండి, నిస్సహాయస్థితి కదా, మనం ఏం చేసేది లేదు, ఎందుకంటే ఎవరు, పిల్లలు అందరూ అక్కడే ఉన్నారు, టీచర్లు అందరూ ఉన్నారు, కానీ ఎవరు ఏం చేయలేకపోయారు. సరే వాడు బయటకు వచ్చిన తర్వాత నేను అడిగాను, అంటే 2 రోజుల తర్వాత వాడు కోలుకున్న తర్వాత నేను అడిగాను, బాబు ఏమైందిరా, అసలు ఏం చేసావు నువ్వు, ఏం సాహసం చేసావని అడిగాను. అంటే సార్, నేను కూడా అందరిలాగా మళ్లీ మళ్లీ రాదు కదా అని చెప్పేసి రెండు మూడు సార్లు ఈతేశాను సార్. నేను కిందకి వెళ్ళటం అనేది నాకు బాగా ఇష్టం, సో నేను కిందకి వెళ్ళి చూద్దాం ఒకసారి ఎంత ఉందో అని చెప్పేసి నేను కిందకి వెళ్ళాను సార్. లోపలికి వెళ్ళిన తర్వాత మొత్తం వెళ్ళాను, కింద బాగా నల్లగా ఉంది, సో టచ్ చేసి బయటకు వద్దామని చెప్పేసి వాడు వెళ్ళాడు అన్నమాట. అక్కడ వెళ్ళి టచ్ చేశాడు, కాలుతో కూడా టచ్ చేసినట్టున్నాడు, లేకపోతే చేతితోనే కాకపోతే కాలుతో చేసినట్టు. చేయగానే ఆ కాలు కూరుకుపోయింది, అది ఊబిగా ఉంది అనమాట. ఈ సెట్ క్వాక్ బైట్ సార్, ఐ గాట్ స్టక్. మరి ఏమైందిరా అన్నాను. సార్ నేను తీసే కొద్దీ అది నన్ను లాగుతుండేది, లాగుతుండేటప్పటికి నాకు వెంటనే తెలిసిపోయింది ఇంకా నేను బయటికి రాలేనని చెప్పి. ఎవ్వరూ లేదు, చాలా డార్క్ గా ఉంది, మొత్తం కంప్లీట్ డార్క్నెస్ అనమాట. ఏదో కొంచెం మసక్ మసక్గా కొంచెం కనిపిస్తోంది, కానీ నాకు తెలిసిపోతుంది, ఎందుకంటే నేను ఇది లాగిన కొద్దీ లాగడానికి ఇంకో కాలు పెట్టాను, ఆ కాలు కూడా కూరుకుపోయింది, ఇంకా బయటికి రాలేనని చెప్పేసి నాకు ఆ స్థితిలో కూడా తెలిసిపోయింది. అంతే స్వామి నువ్వే రక్ష అని చెప్పి ఆ ఒక్కటి మటుకు నాకు వచ్చింది సార్. దాని తర్వాత నాకు స్వామి ప్లీజ్ సేవ్ మీ అన్నాను అని చెప్పి, దాని తర్వాత ఏమైందో నాకు తెలియదు సార్, మీరందరూ హాస్పిటల్లో నన్ను తీసేవడం, నేను కాలు కళ్ళు ఓపెన్ చేశాను అని చెప్పి అన్నాడు. అంటే ఏమైంది, దాని తర్వాత ఆ టీచర్ చెప్పాడు, వీళ్ళందరూ చేస్తున్నారు సార్ టీచర్ అయిపోయింది, టైం అయిపోయింది పంపించేస్తున్నారు, బయటకు వచ్చాను అంటే వీళ్ళు రెండు మూడు సార్లు మొలకలేస్తూ ఈతలు కొడుతున్నారు, వాళ్ళందరినీ డ్రైవ్ చేస్తున్నారు టీచరు, ఒక రీసెర్చ్ స్కాలర్ కూడా పక్కనే ఉన్నాడు కదా, సో అందరినీ బయటికి రమ్మని ఫైనల్ గా చెప్పారు, అందరూ వచ్చేశారు. ఈ రీసెర్చ్ స్కాలర్ అక్కడ చూసి ఒకళ్ళు తక్కువగా ఉన్నారు కదా అని చెప్పి అన్నారు. అండ్ ఎవరిని చూస్తే వెంటనే ఒక ఈ నేపాల్ అబ్బాయి తక్కువగా ఉన్నారని వెంటనే గ్రహించాడు. అంతే ఆ రీసెర్చ్ స్కాలర్కి ఏ విధ తర్వాత రీసెర్చ్ స్కాలర్ కూడా చెప్పాడు, సార్ నాకు ఏమైందో నాకు తెలియదు, కానీ ఒకటి మటుకు ఒకళ్ళు తక్కువయ్యారే అని తట్టింది, 9 మంది 10 మంది ఉన్నారు, వాళ్ళు ఒకటి తక్కువైనా వెంటనే వాడు గ్రహించాడు. ఆ స్ఫురణ అది ఎట్లా వచ్చింది, అది రాగానే వెంటనే ఒకటి తక్కువయ్యారు అని చెప్పి అందరు చెప్పేటప్పటికి వెంటనే వాడు దూకేసి వాడు గజ ఎతికాడు, వెంటనే లోపలికి వెళ్లేసేసి ఎక్కడున్నాడని చెప్పేసి వెతికాడు. వెతికితే గజ ఎతికాడు కాబట్టి కిందకి కూడా వెళ్ళిపోయాడు. వెళ్తే అక్కడ చూసేటప్పటికి వీడు ఇట్లా బోర్లా పడుకుని అక్కడ ఉండిపోయాడు, అట్లా ఉండిపోయాడు. అంటే చాలా భయం పుట్టింది సార్, స్వామి అని చెప్పి ప్రార్థించాను, వాడు లాగును పట్టుకుని పై తీసుకొచ్చేసాను 18 అడుగులు లోతు నుంచి. అంత బరువు కొంచెం తక్కువగానే ఉంటుంది, ఎందుకంటే నీళ్ళలో ఉన్నాడు, కానీ వాడు ఊబిలో కుక్కుపోయాడు, లాక్కొని తీసుకొచ్చేసాను. అది నిజంగా స్వామి దయ అన్నాడు వాడు రీసెర్చ్ స్కాలర్ కూడా. తీసుకొచ్చి పైకి రాగానే వీడు ఇట్లాగే ఉండిపోయాడు. మా అందరికి చాలా భయం అయిపోయింది సార్, వెంటనే మామూలుగా ఫస్ట్ ఎయిడ్ వీళ్ళకి తెలిసిన ఫస్ట్ ఎయిడ్ బోర్లా పెట్టుకుని నొక్కితే వాడు నీళ్లు బాగా కక్కాడు. దాని తర్వాత మీ దగ్గరకు వచ్చాం సార్ కారు అని చెప్పేసి అని చెప్పి రీసెర్చ్ స్కాలర్ చెప్పాడు. వీడు కూడా అదే అంది, సార్ నేను స్వామి ప్లీజ్ సేవ్ మీ అని చెప్పి ఐ వాజ్ అబౌట్ టు బి కాంక్డ్ అవుట్. అంతే స్వామి అభయహస్తం, ఓన్లీ అభయహస్తం నేను చూశాను సార్. అంతే దాని తర్వాత నేను హాస్పిటల్లోనే కళ్ళు ఓపెన్ చేశాను. స్వామి ప్రొటెక్షన్ ఉన్నది అనేది నిజంగా దీంతో నాకు చాలా అనుభవం అయింది, ఎందుకంటే అది స్వామికి నివేదించాలి. నేను వెళ్లి చెప్పాను, స్వామి ఈ విధంగా తప్పైపోయింది మన దగ్గర నుంచి అంటే స్వామి అగైన్ ప్రక్షాళన చేశారు. చూడు పిల్లలు ఉత్సాహంగా చేస్తారని ఏమైనా కూడా దాన్ని కంట్రోల్ చేయడం, పిల్లలు గనక ర్యాట్స్ గా అన్ని చోట్లకు వెళ్తారు, నువ్వు క్యాట్ గా వాళ్ళని పట్టుకోవాలి అన్న. పిల్లిగా క్యాట్స్ అక్కడ ర్యాట్స్ అటు ఇటు వెళ్తాయి కదా, నువ్వు క్యాట్ గా వాళ్ళని అట్టు పట్టుకోవాలని చెప్పేసి అది ఆ విధంగా ఉంటేనే పిల్లలు పైకి వస్తారు అని చెప్పి స్వామి జాడిచి ఒలిపెట్టి చెప్పారు. కాబట్టి స్వామి యొక్క ప్రొటెక్షన్ అనేది పిల్లల మీద దండిగా మన అందరి మీద ఉందండి. ఆ భక్తుల అనుభవాలు మనం ఎన్నో ఈ రేడియో సాయి ద్వారా వింటున్నాం. ఆయన మీద నమ్మకంతో మనం ఏ పని చేసినా ఆయన యొక్క ఆశీర్వాదం, ఆయన యొక్క రక్షణ అనేది ఉంటుంది అని చెప్పి ఇది ఉదంతం వల్ల నాకు అనుభవ వేద్యం.
1: సార్ మనం వినాయక చవితి రోజు అత్యంత ముఖ్యమైన అంశం ఏమిటంటే వినాయక విగ్రహానికి పూజ చేయడం. మరి స్వామి ఆ లైన్స్ లో విగ్రహం ఎలా ఉండాలి, ఏ విధంగా మనం తయారు చేసుకోవాలి, మన చుట్టూ ఉండడానికి ఎంత అనువుగా ఉండాలి అని చెప్పిన విషయాలు ఏమన్నా మాతో పంచుకుంటారు సార్?
0: మొదట్లో మా హాస్టల్లో స్వామి ఇచ్చే ఎంకరేజ్మెంట్ వలన పిల్లలు వినాయక విగ్రహాలు కూడా చేస్తూ ఉండటం జరిగేది. కానీ ఏమైతేందంటే ఆ విగ్రహానికి సరైన మట్టి సరైన ప్రపోర్షన్ లో లేకపోతే కనుక అవి బ్రేక్ అయిపోతుంటాయి. ఆ బ్రేక్ అయినవి మనం వర్షిప్ చేయకూడదు, మళ్లీ పూజ చేయకూడదు. అందుకని మేము రెస్ట్రిక్ట్ చేసి ఫస్ట్ ఇయర్ చేసాము, దాని చివరికి ఆ ఫైనల్ రోజుగా ముందర అది పగిలిపోయింది, ఆ బీటలు వచ్చేసాయి అనమాట. అందుకని రెస్ట్రిక్ట్ చేసాం, అన్లెస్ అన్ని మంచి బంకమట్టి అది ఉంటేనే. ఒకసారి స్వామి చూపించాం కూడా, ఒక మంచి ఆర్టిస్ట్ ఉండేవాడు ఒక మట్టితో పెద్ద వినాయకుడిని చేశాడు. చేస్తే ఆ మొదటి రోజు బానే ఉంది, ఆ చివరి రోజుకి కొంచెం బీటలు వచ్చాయన్నమాట. అప్పుడు ఇంకేం చేయలేదు, ఎందుకంటే అది పెట్టి వర్షిప్ చేస్తున్నాం కాబట్టి. సరే ఏదో దాని పైన ప్యాచ్ వర్క్ చేశాం. అప్పుడు చేసినప్పుడు స్వామి చెప్పారు, విగ్రహాలు చేసినప్పుడు విగ్రహాలు మీరు ఆర్భాటంకి వెళ్ళకండి, పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టుకుని ఆర్భాటంగా చేయకండి. పూజ యొక్క దీని ఏంటి, ఆ విగ్రహం అక్కడ ఉంటే గనక భగవంతుడు ఇక్కడ మనకి స్వరూపంగా ఉన్నాడు అన్న ఆ భావన మీలో కలగజేయడానికి అది ఆ విగ్రహ పూజ మొదలుపెట్టారు. విగ్రహారాధన అందువల్లే కదా, మనసుని కేంద్రీకరించేయటానికి చేసి చేసినప్పుడు, ఎందుకంటే ఇది చంచలమైనది మన అందరికీ తెలిసిన స్వామి ఎన్నో చెప్పారు, అట్లీస్ట్ అది చూసినప్పుడు ఆ పూజ చేసేటప్పుడు నీ యొక్క ఏకాగ్రత ఇంప్రూవ్ అవుతుంది, నీవు భగవంతుతో అనుసంధానం అవుతావు అన్న ఆ భావంతో చేయాలి. కాబట్టి మీరు ఆర్భాటంకి షోకి వెళ్ళకండి, పెద్ద పెద్ద విగ్రహాలు వద్దు, 4 ఫీట్ 4.5 ఫీట్ ఉంటే చాలు. ఎందుకంటే అవి మునిగేటప్పుడు ముంచినప్పుడు కూడా మన నిమజ్జనం చేసేటప్పుడు కూడా ఆ పెద్ద పెద్ద విగ్రహాలు అయితే మునగవు, పైకి తేలుతాయి, దాన్ని అందరూ కాలుతో తొక్కుతారు, అది మంచిది కాదు. అందువల్ల ఆర్భాటానికి పోకండి, చిన్న విగ్రహాలనే పర్వాలేదు, మంచిగా చేయండి, భక్తితో చేయండి, భక్తితో పూజించండి అని చెప్పి చెప్పేవారు. దాని తర్వాత స్వామి 96-97 నుంచి కూడా స్వామి ఆ మెయిన్ విగ్రహం ప్రతి విద్యాసంస్థకి, ఈ విద్యాగిరిలో ఉన్న విద్యాసంస్థలందరికీ కూడా స్వామే పంపించేవారు. ఆ అనుమతి స్వామి దేవన్న ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతోంది. కాబట్టి మనం విగ్రహానికి ఇప్పుడు మనం ప్రతి చోట చూసేటంటే ఎంత పెద్ద విగ్రహం మనం పెట్టాము అన్నది ఇంపార్టెంట్, కానీ అది ఇంపార్టెంట్ కాదు. స్వామికి చూడటానికి బాగా ఉండాలి, కానీ అది కన్వీనియంట్ గా ఉండాలి, ఎందుకంటే దానిలో భక్తి ఇంపార్టెంట్. తీసుకువెళ్ళడానికి కన్వీనియంట్ గా ఉండాలి, మళ్ళీ తీసుకురావడానికి కన్వీనియంట్ గా ఉండాలి, ఎందుకంటే అక్కడ భక్తి అనేది మోర్ ఇంపార్టెంట్, కానీ చూపించడం అనేది ఇంపార్టెంట్ కాదు.
1: సరే, ఎన్నో మార్లు స్వామి చెప్తూ ఉంటారు. మీరు ఇందాక చెప్పినట్టు ఈ ఫెస్టివల్ ప్రతి పండుగలోని ఆంతర్యం మనం తెలుసుకోవాలి, అదే కాకుండా ఎంతో పవిత్రంగా ప్రతి పండుగని మనం జరుపుకోవాలి. అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు మన చుట్టూ ప్రపంచంలో ఈ ఫెస్టివల్ ని ఆ పవిత్రత ఆ శాంక్టీ మెయింటైన్ చేస్తూ ఎలా మనం జరుపుకోవాలి అని స్వామి ఇచ్చినటువంటి గైడెన్స్ గురించి చెప్తారు సార్?
0: స్వామి ఎప్పుడు చెప్తుంటారు కదండి, ప్రతి డిస్కోర్స్ లో కూడా స్వామి చెప్తుంటారు, మనం అంతర్ముఖంగా కాకపోతే మన దృష్టి బాహ్య దృష్టి ఉన్నంత వరకు మనం ప్రోగ్రెస్ కాలేం. అంతర్దృష్టి మొదలైనప్పుడే కూడా మన ఆధ్యాత్మిక ప్రయాణం మొదలవుతుంది. కాబట్టి ప్రతి విషయంలోనూ స్వామి దాన్నే ఇన్సిస్ట్ చేస్తారు. ఇప్పుడు పూజ చేస్తున్నా, ఇప్పుడు ఇందాకే మనం చర్చించుకున్నట్లు పూజ చేసినా, లేకపోతే అష్టోత్తరం చెప్పినా, లేకపోతే భజన చేసినా, లేకపోతే సేవ చేసినా, అన్నింటిలో కూడా అదే ఉండాలి. మనం ఎంత సేవ చేశాము, ఎంత పూజ చేశామనేది ఇంపార్టెంట్ కాదు, పూజ చేయటం వల్ల మనలో ఎంత మార్పు కలిగింది అన్నది చాలా ఇంపార్టెంట్ అని స్వామి ఎప్పుడు చెప్తుంటారు. కాబట్టి ఈ మన యొక్క హైందవ సంస్కృతిలో ఉన్న అన్ని ఫెస్టివల్స్, కృష్ణాష్టమి కానివ్వండి, గణేష్ చతుర్థి కానివ్వండి, గురు పౌర్ణమి కానివ్వండి, లేకపోతే ఇంకా మిగతా శివరాత్రి కానివ్వండి, మీ అన్ని ఫెస్టివల్ కూడా మనం సెలబ్రేట్ చేస్తాం. స్వామి ఎంకరేజ్ చేస్తారు పిల్లలతో, దానికి సంబంధించిన స్తోత్రాలు కానీ లేకపోతే పాటలు కానీ పిల్లలు నేర్చుకుని పాడతారు. అవి కూడా ఎందుకు, అట్లీస్ట్ ఆ పాటల ద్వారా కూడా ఆ దైవ మహిమను మనం గ్రహిస్తాము. తర్వాత అట్లీస్ట్ ఆ పాడేటప్పుడు దాన్ని ప్రిపరేషన్ అప్పుడైనా కూడా మన దృష్టి భగవద్ దృష్టిగా మారుతుంది అన్న ఆ భావనతో, ఉన్నత భావంతో స్వామి ఎప్పుడు చేస్తుంటారు, పిల్లలతో చేయిస్తుంటారు. కాబట్టి ఈ గణేష్ ఫెస్టివల్ అనే కాదు, ప్రతి ఫెస్టివల్ కూడా దానికి అదే అంతర్భావం స్వామి చెప్తుంటారు. గణేష్ ఫెస్టివల్ ఎస్పెషలీ ఇంపార్టెంట్ ఎందుకంటే స్వామి ఆ గణేశుడికి ఇచ్చిన ఇంపార్టెన్స్ ప్రతి విద్యా సంస్థల్లో కూడా స్వామి పర్సనల్ గా అవి ఆ గణేష ప్రతిమలు ఇచ్చి స్థాపించారు. ఇప్పుడు ఇంకోటి కూడా గుర్తుకొస్తుంది, మన సీనియర్ హాస్టల్లో ఇచ్చిన ఆ గణేష ప్రతిమ గురించి ఇప్పుడే గుర్తుకొస్తుంది నాకు. ఎయిటీస్ లో మాకు ఆ రౌండ్ ఉండేది కానీ దానిలో ఏం ఉండేది కాదు, ఓన్లీ లాన్స్ ఉండేవి అనమాట అక్కడ
1: ముందు.
0: సో మేము మిగతా అక్కడ ప్రైమరీ స్కూల్లో కూడా స్వామి ఇచ్చారు, అక్కడ కృష్ణుడు బొమ్మ పెట్టారు, దాని తర్వాత గణేష్ లోపల ఇచ్చారు స్వామి. మన కాలేజీలో కూడా గణేష ప్రతిమ మా కంప్యూటర్ సెంటర్ ఎదురుగా ఉన్నారు. తర్వాత గణేష్ ఫెస్టివల్ స్వామి ఎంకరేజ్ చేస్తున్నారు. సో మాకేమైందంటే స్వామి ఏమన్నా ప్రతిమ స్వామి ఏమన్నా విగ్రహం ఇస్తే అది పెట్టుకుంటే మంచిది కదా, ఊరికినే లాన్స్ ఉంటే బాగుండదు కదా అని చెప్పి మా ఐడియా ఏంటంటే అట్లీస్ట్ ఆ విధంగా అన్నా స్వామి అప్రోచ్ అయితే ఆ ఇంటరాక్షన్ వస్తుంది, తర్వాత ఏమో స్వామి ఏదైనా ఇస్తారు, స్వామి ఇస్తే స్వామి ప్రతిష్ఠ చేయడానికి మళ్లీ పిలవచ్చు, హాస్టల్ కి పిలిచి ఇంకొక అవకాశం, పిల్లలకి స్వామికి ఆ అనుబంధం ఇంకా పెరుగుతుంది అని చెప్పి ఆ భావంతో మేము స్వామిని అడిగాం. స్వామి చాలా ఇన్స్టిట్యూషన్స్ లో ఉన్నాయి స్వామి, స్వామి కనుక ఏమి ఆ విగ్రహం పెట్టాలంటే నేను ఇస్తాను అన్నారు. నేను ఇస్తాను అనేటప్పటికీ సరే స్వామి ఇస్తారు కదా అని చెప్పి ఆనందపడ్డాం. మేము ఊరికనే ఉన్నాం, 2 మంత్స్ అయింది, 3 మంత్స్ అయింది, ఏం అవ్వలేదు, నేను అప్పుడు వార్డెన్గానే ఉన్నాను. సో స్వామి ఇస్తారన్నారు కాబట్టి మనం ఇంకా మళ్ళీ చెప్పడానికి కూడా లేదు, ఏ విధంగా మనం రైజ్ చేయాలి అది కూడా మాకు సందిగ్ధం అయిపోయింది. సరే వెయిట్ చేశాం, 6 మంత్స్ అయింది, ఏం అవ్వలేదు. మళ్ళీ ఒకసారి ఏదో ఇట్లా కూర్చున్నప్పుడు స్వామి హాస్టల్లో స్వామి ఆ లాన్స్ లో కొంచెం ఇది ఉందంటే విగ్రహం నేను ఇస్తాను అని చెప్పి మళ్లీ అన్నారు. అనేటప్పటికీ సరే స్వామి రిమైండ్ చేశాం కానీ స్వామి ఇస్తాన్నారు కాబట్టి పర్వాలేదు, ఇప్పుడైనా పర్వాలేదు అని చెప్పాను. 2 ఇయర్స్ అయింది ఇవ్వలేదు. సరే స్వామి ఎప్పుడిస్తే ఎప్పుడు అనుగ్రహిస్తే అప్పుడు వస్తుంది కదా అని చెప్పేసి మేము ఊరుకున్నాం. ఒకసారి దసరా ముందు స్వామి ఆ గోడౌన్స్ ఆ కార్ గోడౌన్స్ ఇది ఉండేది, దానిలో స్టాక్ పెట్టుకునేవారు, ఎందుకంటే దసరాకి ఆ పుట్టు పండక్కి స్వామి చీరలు వాళ్ళకి, తర్వాత ఏమో సఫారీస్ పిల్లలకి ఇచ్చేవారు, అవన్నీ కూడా స్టోర్ చేయడానికి, అవన్నీ క్లీన్ చేయడానికి పిల్లల్ని తీసుకురా అని చెప్పి అన్నారు స్వామి. సో పిల్లల్ని పంపించాం, వాళ్ళందరూ స్వామి పనికి పిలిచారు అంటే కనుక పిల్లలు ఉత్సాహంగా వెళ్తారు, ఎందుకంటే ఆ టైంలో ఎంతో ఇంటరాక్షన్ ఎన్నో నేర్చుకుంటారు, వాళ్ల పర్సనల్ ప్రాబ్లమ్స్ స్వామికి చెప్పుకోవడానికి అవకాశం వస్తుంది అన్ని అవన్నీ. సో వాళ్ళు స్వామి పంపించమన్నారు, మేము పెద్ద పిల్లలందరినీ పంపించాం. అవన్నీ అయిన తర్వాత వాళ్ళు అక్కడ స్వామి అక్కడ ఒక ఈ గణేష స్టాచ్యూ ఇప్పుడు ఉన్నది అక్కడ ఉంది, స్వామి ఇటువైపు ఉన్న ఇంటర్వ్యూ ఎదురుగా ఉండే ఇంటర్వ్యూ లో ఉన్నది, అవి కూడా క్లీన్ చేయించారు స్వామి ఆ సంవత్సరం. అక్కడ చూడంగానే అది సీనియర్ బాయ్స్ హాస్టల్ మీ హాస్టల్కి తీసుకెళ్ళండి రా అన్నారు, ఇస్తాను అన్నారు. సో పిల్లలు వచ్చి నాకు చెప్పారు స్వామి ఇట్లా ఒకసారి స్వామి ఒక విగ్రహం ఇస్తారని చెప్పి మా చాలా ఆనందం అయింది. అది అయిన తర్వాత 3 డేస్ తర్వాత స్వామి పంపించి అక్కడ పెట్టుకోండి, మీ హాస్టల్ ముందు పెట్టండి అని చెప్పి అన్నారు. సార్ పెట్టండి అంటే వెంటనే మేము అది కట్టించి పెట్టమన్నారు కదా అని చెప్పి వెంటనే అన్నాము, స్వామి రావాలి, స్వామి ఎప్పుడు వస్తే అదే ఈ అకేషన్ యూజ్ చేసుకుని ఇద్దాం అని చెప్పేసి అందరం ప్రిపేర్ అయ్యి స్వామి పిలవాలి అంటే పెద్దది లిస్ట్ అనమాట, అజెండా ఉండాలి. ఎందుకంటే స్వామి ఎక్కడ అడ్రస్ దగ్గర నుంచి మొత్తం అడుగుతారనమాట. ఇది ఆయనకు తెలియనట్టు స్వామి వస్తే ఏం చేయాలి, ఏ విధంగా ఇన్స్టాల్ చేస్తారు, దాని తర్వాత ఏం ప్రోగ్రామ్ పెడతాము, అవన్నీ కూడా ప్లాన్ చేసిన తర్వాత మేము వెళ్లేవాళ్ళం అనమాట. సో స్వామి క్రిస్మస్ కూడా వచ్చేవారు. మా క్రిస్మస్ మా హాస్టల్ యానివర్సరీ అనేది మరి మన మీ అందరికి తెలిసే ఉంటుంది. సో క్రిస్మస్ కూడా వచ్చే అనుమతి ఉండేది. సో ఇప్పుడు కాబట్టి క్రిస్మస్ ఈ మధ్యలో ఒకవేళ స్వామి రాలేకపోతే ఈ మధ్యలో ఒకసారి తీసుకురావాలి. ఎందుకంటే క్రిస్మస్ ఎనివే అది ఫిక్స్డ్ అనమాట, ఎందుకు యూ లూజ్ చేయటం, అది ఇంకో కొత్త అకేషన్ క్రియేట్ చేయొచ్చు అని చెప్పేసి అనుకున్నాము. కానీ ప్రార్థించినా కూడా స్వామి ఏం రాలేదు. అంటే స్వామి స్వామి వచ్చి ఆశీర్వేది ఇచ్చిన తర్వాత పెడదాము అని చెప్పి అనుకున్నాం స్వామి అని నేను తరి ఊరుకున్నారు అంతే, ఏం చెప్పలేదు. సో మేము కూడా ఏం అసలు ప్రతిష్ఠ చేయలేదు. క్రిస్మస్ టైంలో వచ్చారు, ఆ రోజు వచ్చారు. ఆ రోజు స్వామి వస్తారని తెలుసు కాబట్టి మేము ముందరే అక్కడ స్టూల్ మీద పెట్టేసి రెడీ చేశాం. చేసి మాకు ఎక్కువ తెలియదు, ఊరికనే సరే పూజా ద్రవ్యాలన్నీ పెట్టాము. పెట్టేసి స్వామి వస్తుంటే కనుక అది అక్కడ పెట్టేసేద్దాం, దాని తర్వాత సిమెంట్తోనూ ఏదైనా చేద్దామని చెప్పేసి అనుకున్నాం మా యొక్క చిన్న విత్ లిమిటెడ్ థింకింగ్. స్వామి వచ్చారు ఆ రోజు క్రిస్మస్ చేసేదేమో వినాయకృష్ణుడు చేసేది వినాయక ప్రతిష్ట అని కూడా మేము అనుకోలేదు. ఎందుకంటే స్వామి ఎప్పుడు వస్తే అది మనకి వినాయక చవితి, అది మనకి క్రిస్మస్, మనకి అది మనకి సంక్రాంతి. సో అది పెట్టాము, స్టూల్ కూడా పక్కన స్టూల్ మీద ఈ గణేష్ విగ్రహం పెట్టాం. స్వామి వచ్చారు చేసేసి ఏంట్రా అంటే స్వామి స్వామి అక్షతలు కూడా పెట్టాం, స్వామి వేశారు. స్వామి పెట్టాం ఎందుకంటే అప్పటికి అరుగు రెడీ చేశామన్నమాట. స్వామి పెట్టే వద్దు క్రిస్మస్ రా అన్నారు అని చెప్పి నేను పంపిస్తాను, తర్వాత 14వ శాసనం పంపిస్తాను, అది ఇన్స్టాల్ చేయండి అని చెప్పి అన్నారు. దాని తర్వాత రెండో రోజు మూడో రోజు స్వామి మంచి రోజు చూసుకుని 14వ శాస్త్రిగారిని పంపించి ఆ విగ్రహాన్ని అక్కడ పెట్టించారు. పెట్టించి స్వామి ఆ రోజు ఓన్లీ ఆశీర్వాదం పంపించారు, 14వ శాస్త్రిగారిని పంపించారు చేయమని. అది పెట్టాము, అది పూజ అది చేశాం, అది అయిపోయింది. దాని తర్వాత మా నెక్స్ట్ ఏంటంటే దానికి ఒక కొంచెం ఏదైనా షేడ్ పెట్టాలి కదా, ఎందుకంటే విగ్రహం డైరెక్ట్ గా ఉండకూడదు కదా, ఎండకి వానకి ఉండకూడదు కదా, అది అందుట్లో స్వామి పంపించిన విగ్రహం అని చెప్పి చిన్న మందిరం కడదాము అని చెప్పి మా ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ డిపార్ట్మెంట్ బాగా ఆర్టిస్టిక్ పిల్లలు ఉన్న వాళ్ళకి ఒక 10 డిజైన్లు చేయించామండి. 10 డిజైన్లు చేయించేసి దానిలో మేము ముందర సెలెక్ట్ చేసి మంచిగా ఉండేవి చూచాలి స్వామికి అని చెప్పేసి పెద్ద పెద్ద డిజైన్స్ బాగా మంచిగా ఫ్లవరీగా ఉండేది చేయించాం. చేయించి నేను తీసుకెళ్లాను, పిల్లల ముందే చూపించాం. ఎందుకంటే అందరితో మాట్లాడచ్చు, స్వామి వాళ్ళు చేసిన వాళ్ళు డ్రా చేసిన వాళ్ళందరూ ముందర పెట్టి స్వామి విగ్రహం ఉంది, స్వామి పంపించారు, అది బయట ఉంది కాబట్టి కొంచెం చిన్న ఇది చేద్దాం అని చెప్పి అన్నారు. ఏమి చూపించాను స్వామి, ఇవి పిల్లలు డ్రా చేశారు అని చెప్పి చూపించాను. చూపిస్తే ఒక కోటి చూశారండి, ఎవరు ఇది చేశారు ఎవరు చేశారు అని పిల్లలందరూ అక్కడే కూర్చున్నా కాబట్టి వాళ్ళతో ఇంటరాక్ట్ చేయరు, వాళ్ళు కూడా ఆనందించారు. అన్ని చూసిన తర్వాత నీకు బుద్ధి లేదురా అన్నారు. సరే ఆ బుద్ధి లేదు, ఎన్నోసార్లు మాకు బుద్ధి ఉండదు, ఎందుకంటే మనం ఆలోచించేది చాలా లిమిటెడ్ మైండ్తో. సో స్వామి అని చెప్పన్నాను, అంటే చూడు ఇంత పెద్ద పెద్ద పెట్టుకుంటే మెయింటెనెన్స్ కష్టం, మెయింటెనెన్స్ కష్టం. ఎందుకంటే మా వాళ్ళు నిజంగా మంచి పైన పెద్ద లోటస్ ఉండేది, దాని మీద ఇంకా ఇది ఉండేది, తీగలు ఇవన్నీ కూడా ఆ సిమెంట్తో చేసిన ఇంట్రికేట్ డిజైన్స్ అనమాట. చూడు అక్కడ అది బయట హాస్టల్ బయట అది పెట్టుకుంటే మెయింటెనెన్స్ కష్టం. స్వామి పిల్లలు చేస్తారు స్వామి అని నేవ్గా నేను అడిగా, నేను చెప్పడానికి పెంచే అందుకనే చెప్పిన బుద్ధి లేదని. పావురాలు వచ్చి కూర్చుంటాయి, రెట్టేస్తుంది, రోజు క్లీన్ చేయాలి. చూడండి ఎంత డీటెయిల్ గా స్వామి వెళ్లారు, మెయింటెనెన్స్ చూసుకోవాలి, పిల్లలకి టైం ఉండదు, ఇవన్నీ చూసుకోవాలి, ఇవేమీ వద్దు. ఒక ప్రభావళి చేస్తే ప్రభావళి అన్నారు స్వామి, ఇట్లా ప్రభావళి చేసి చేస్తే చాలు నేను పంపిస్తాను అన్నారు. చూడండి అంటే ఏంటి ఇప్పుడు ఉన్నది ఆ స్వామి చెప్పిన ప్రభావళి అని, స్వామి సుబ్రహ్మణ్యం శిల్పి సుబ్రహ్మణ్యం పంపించారు. సో ప్రభావళి చేయించాలి. చూడు, పిల్లలతో ఉన్నప్పుడు మెయింటెనెన్స్ తక్కువగా పెట్టుకో, ఎందుకంటే అది ప్రతిసారి చేయాలి కాబట్టి ఆ మెయింటెనెన్స్ తక్కువగా చూసుకుని. నాకు నిజంగా ఎంత అది కనువిప్పు అంటే, అని బుద్ధి లేదు, నిజంగా బుద్ధి లేదు మనకు. మాకు స్వామి మనం ఏది చేసినా కూడా స్వామి అవన్నీ చూస్తారు. మనం చేసేది ఎంత సింపుల్ గా ఉండాలి, అది ఆధ్యాత్మికతతో దానికి ప్రాధాన్యం ఇవ్వాలి. కానీ ఈ మెయింటెనెన్స్ కానీ పిల్లలు నిజంగా హాస్టల్లో మెయింటైన్ చేసిన చాలా కష్టం, ఎందుకంటే 2 మంత్స్ పిల్లలు ఉండరు, ఎవరు ఉండరు. అప్పుడు ఏమవుతుంది, స్వామి చెప్పడం అది, ఆ పక్షులు వచ్చి కూర్చుంటాయి, అవన్నీ విరట్ట వేస్తాయి, అవన్నీ క్లీన్ చేయాలి. ఇంత పెద్ద పెద్ద పెట్టుకుంటే ఇంకా ఎక్కువ పని ఉంటుంది, అటువంటివి ఉండకూడదు అని చెప్పి చిన్న ప్రభావళి క్యూట్ గా ఉంటుంది. అది అది స్వామి నిజంగా చెప్పే ఈ జీవిత రహస్యాలు, చిన్న చిన్న కిటుకులు మన దైనందిక జీవితంలో ఉపయోగం దానికి ప్రాధాన్యం ఇవ్వాలి. కానీ ఈ మెయింటెనెన్స్ కానీ పిల్లలు నిజంగా హాస్టల్లో మెయింటైన్ చేసిన చాలా కష్టం, ఎందుకంటే 2 మంత్స్ పిల్లలు ఉండరు, ఎవరు ఉండరు.

0: ఉపయోగపడేవి.
1: సరే, మరి ఇన్ని అద్భుతమైన విషయాలు వినాయక చవితి సందర్భంగా, ఈ పండుగని ఏ భావంతో మనం జరుపుకోవాలి, మనం చేసే పూజలు ఎలా చేయాలి, ఇన్ని విషయాలు, స్వామి రక్షణ ఏ విధంగా మనందరికీ ఇంటా వెంటా జంటా ఉండి ఎలా స్వామి కాపాడుతూ ఉంటారు, ఇంత అద్భుతమైనటువంటి సంభాషణతో మా శ్రోతలందరికీ, మా ప్రేక్షకులందరికీ కూడా మీరు ఎంతో ఆనందాన్ని అందించినందుకు మరొక మారు అందరి తరపున మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం సార్. ఈ పండుగ స్వామి దయతో మనందరం కూడా ఈ విషయాలను జ్ఞప్తికి పెట్టుకుని ఆ భావంతో, ఆధ్యాత్మిక చింతనతో ఆ విఘ్నేశ్వరుణ్ణి మనం పూజించి సిద్ధిని, బుద్ధిని, విజ్ఞానాన్ని మనం పొందాలని ఆ విఘ్నేశ్వరుడికి, ఆ సాయి గణేశ్వరుడికి కూడా మనం ప్రార్థిస్తూ ఈనాటి కార్యక్రమాన్ని ఇంతటితో ముగిద్దాం. సాయిరాం.
0: సాయిరాం.
2: శ్రోతలింతవరకు శిక్షణ రక్షణ స్వామితో వినాయక చవితి, శ్రీ సత్యసాయి సీనియర్ బాయ్స్ హాస్టల్ పూర్వ వార్డెన్ శ్రీ శివశంకర్ సాయి గారు అందించిన అద్భుతమైన విషయాలను విన్నాం. ఈ విషయాలను సదా మననం చేసుకుంటూ మనం చేసే పూజలు, పండుగల ద్వారా భగవంతుణ్ణి చేరుకుందాం. ఈ కార్యక్రమంపై మీ విలువైన అభిప్రాయాలను, సలహాలను listener@sssmediacenter.org కి రాసి పంపమని కోరుతున్నాం. సాయిరాం.

0: రేడియో సాయి శ్రోతలందరికీ శ్రీ వినాయక చతుర్థి శుభాకాంక్షలతో ప్రేమపూర్వక సాయిరాం. తస్మై నమః కర్మణి అంటూ మనం చేసే ప్రతి కర్మను గౌరవించమని వేదోపనిషత్తులు బోధిస్తే, ఆ కర్మలకు ఎటువంటి విఘ్నాలు కలగకుండా ముందు ఆదిపూజ్యుడైన విఘ్నేశ్వరుని ఆరాధించడం మన సంస్కృతి మనకు నేర్పింది. ఈనాటి పర్వదినాన గణనాథుని కథలను వింటూ వాటిలోని అంతరార్థాలను కూడా గ్రహిస్తూ విఘ్నహర్త సుఖకర్త అయిన గణేశుణ్ణి స్మరిద్దాం. శ్రీ ప్లవనామ సంవత్సర వినాయక చవితి ప్రత్యేక కార్యక్రమం వినాయక వైభవం మీరిప్పుడు వింటారు.
1: ప్రేక్షక శ్రోతలందరికీ సాయిరాం. శ్రీ ప్లవనామ సంవత్సర వినాయక చవితి శుభాభినందనలతో ఈనాటి మన ప్రత్యేక కార్యక్రమమైన వినాయక వైభవానికి మీ అందరికీ స్వాగతం. స్వామి దివ్య శ్రీచరణాలకు ప్రేమపూర్వకంగా నమస్కరిస్తూ ఈనాటి కార్యక్రమమైన వినాయక వైభవంలో మనం ఆదిపూజ్యుడు విఘ్నేశ్వరుడు అయిన గణపతి కథలను వాటిలోని అంతరార్థాలను తెలుసుకునే ఒక చిన్న ప్రయత్నం చేద్దాం. ఎన్నో యుగాలకు ముందు గజాసురుడు అనే ఒక రాక్షసుడు మహాశివభక్తుడు. ఆయన ఒకసారి పరమశివుని కోసం పరమనిష్టగా ఎంతో భక్తి శ్రద్ధలతో అనేక సంవత్సరాలు తపస్సు చేశారట. ఆ తపస్సుకు మెచ్చిన భోళాశంకరుడు భక్తునికి వరాలను ఇవ్వటం కోసం వారికి ప్రత్యక్షమయ్యి ఏం కావాలి అని అడిగినప్పుడు గజాసురుడు మహాదేవునితో, స్వామి, నీవు ఎప్పుడు నా హృదయంలోనే నివసించాలి అని కోరుకున్నాడట. భక్తుని కోరిక తీర్చడం భగవంతుడి లక్షణం కనుక భగవంతుడు ఆయన హృదయంలోనికి వెళ్లి అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. ఇక్కడ కైలాసంలో పార్వతీదేవి తన భర్త

0: జాడ తెలియక ఏ భక్తుని కోసం ఎక్కడికి వెళ్లిపోయారో అనే ఆందోళనతో అన్ని బోనాలు గాలించి చివరికి తన సోదర సమానుడైన శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్లి తన కష్టాన్ని వివరించి పరమశివుని ఎలాగైనా తిరిగి కైలాసానికి తోడ్కొని రమ్మనుమని ప్రార్థించిందట. అప్పుడు శ్రీ మహావిష్ణువు శివుని వాహనమైన నందీశ్వరుని, బ్రహ్మదేవుని, ఇంద్రుని, ఇతర దేవతాగణాలను అందరినీ ఒక సమూహంగా చేసుకుని నందీశ్వరుని గంగిరెద్దుగా అలంకరించి తాను గంగిరెద్దును ఆడించేవాణిగా ఒక వేషాన్ని ధరించి, అలాగే మిగిలిన దేవతలందరూ కూడా అనేక రకాలైన వీణా వాదనలతోనూ అలాగే ఎన్నో రకాలైన మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ పట్టుకుని అన్ని లోకాల్లో ఈ గంగిరెద్దు ఆటను చూపించడం ప్రారంభించారు. గజాసురుని నగరానికి వెళ్లి చిత్ర విచిత్రంగా గంగిరెద్దులను ఆడించడం గురించి విన్న గజాసురుడు వారినందరినీ తన కోటకు వచ్చి ఆ ప్రదర్శనను ఇవ్వవలసిందిగా ఆజ్ఞాపించాడు. అప్పుడు మహావిష్ణువు అందరితో కలిసి గజాసురుని ఎదురుగుండా ఎంతో అద్భుతమైన రీతిలో గంగిరెద్దుల ఆటను ప్రదర్శించడంతో ఎంతగానో సంతోషించిన గజాసురుడు మీకేం కావాలి అని అడిగాడట. అప్పుడు మహావిష్ణువు చిరునవ్వుతో, నాకేమీ అక్కర్లేదు, కాని ఈయన శివుని వాహనమైన నందీశ్వరుడు, అతడికి అతడి ప్రభువుని ఇవ్వు చాలు అన్నారట. అప్పుడు నందీశ్వరుడు తన కొమ్ములతో గజాసురుని హృదయాన్ని ఛేదించి పరమశివుని బయటకు తీసుకువచ్చాడు. అప్పుడు గజాసురుడు మహాశివునితో, స్వామి, నా చర్మాన్ని నువ్వు ధరించి నా శిరస్సును త్రిలోక పూజ్యం గావించు అని ప్రార్థిస్తూ ప్రాణాలు విడిచాడు. పరమశివుడు తన గణాలన్నింటితో కలిసి కైలాసానికి ప్రయాణమయ్యాడు. ఇక్కడ కైలాసంలో పార్వతీదేవి శివుడు వస్తున్న రాకను తెలుసుకుని ఎంతో ఆనందించి కైలాసాన్ని అలంకరించి తాను కూడా తలంటు స్నానం చేసి అలంకరించుకుని స్వామికి స్వాగతం పలకాలి అనే అభిప్రాయంతో తలంటు స్నానానికి సమాయత్తమవుతూ తన నలుగు పిండితో ఒక చిన్న బాలుని ప్రతిమను తయారు చేసింది. చేసి ఆ బాలునికి అమ్మ ప్రాణం పోసిందట. ప్రాణం రాగానే ఆ బాలుడు పార్వతీదేవిని చూసి అమ్మ అంటూ దగ్గరకు వచ్చాడు. పుత్రవాత్సల్యంతో దేవి కూడా ఆ బాలుని ఎంతో మురిపెంగా ఎత్తుకుని ఆడించింది. ఆ తరువాత అతడిని తన మందిరం ద్వారం దగ్గర కాపలాగా పెట్టి ఎవ్వరినీ లోనికి రానీయకు అని ఆజ్ఞాపించిందట. తల్లి ఆజ్ఞను ఆ బాలుడు చక్కగా నిర్వర్తిస్తున్నాడు. ఈ లోపల మహాశివుడు తన గణాలన్నింటితో కలిసి కైలాసానికి వేయించేశారు. అమ్మవారిని చూడటం కోసం ఆవిడ మందిరానికి వచ్చిన శివుణ్ణి ఈ బాలుడు అడ్డగించాడు. మహాశివుడు ఆ బాలకునితో, నాయనా, పార్వతిని చూడటానికి పరమశివునికి ఎవరి పర్మిషన్ అవసరం లేదు అంటూ ఎంత నచ్చ చెప్పినా కూడా బాలుడు వినిపించుకోకపోవడంతో మహాశివునికి ఆగ్రహం వచ్చి తన త్రిశూలంతో ఆ బాలుని శిరస్సును ఖండించాడట. బయట కోలాహలం విన్న అమ్మవారు లోపల నుండి వచ్చి చూసి తన బాలుడు మృతి చెంది ఉండడం గమనించి ఎంతో దుఃఖించారట. మరి అర్ధనారీశ్వరుడైన పరమశివుడు తన అర్ధాంగి దుఃఖాన్ని చూసి భరించలేక తాను తీసుకువచ్చిన గజాసురుని శిరస్సును ఆ బాలునికి అతికించి తిరిగి ప్రాణం పోశారట. ఆ విధంగా పార్వతీదేవి తన నలుగు పిండితో సృష్టించి ప్రాణం పోసిన ఒక బాలుడు గజాసురుని శిరస్సు ద్వారా తిరిగి పరమశివునితో ప్రాణం పోయబడి గజముఖుడై నిలిచాడు. ఆయనే మన గణపతి.
1: వక్రదుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ శుభకార్యో సుసర్వద. మనం ఇప్పుడే గజాసుర వృత్తాంతం విన్నాం. అందులో గజాసురుడు అనే రాక్షసుడు స్వామిని తన హృదయంలో పెట్టుకోవాలి అన్న ఒక భావంతో వరం పొంది స్వామిని హృదయంలో పెట్టుకున్నాడు అని కూడా విన్నాం. అంటే అర్థం ఏమిటండి, గజాసురుడు అనే రాక్షసుడు తామస గుణానికి ఒక ప్రతీక. మనందరిలో కూడా ఉన్న గుణమే. అయితే గజాసురుడు తన తపస్సు వల్ల తమస్సులో అత్యధికానికి వెళ్లాడు. అందువల్ల శివుడు ఆయన హృదయంలో ఉండడానికి కూడా వెళ్లాడు. అయితే ఇదొక సెల్ఫిష్నెస్ అనమాట, స్వార్థం. తామసానికి చెందింది స్వార్థం. స్వామంటారు ఫిష్ ఇస్ బెటర్ దెన్ సెల్ఫిష్ అని. ఇక్కడ అర్థం ఏమిటంటే కైలాసవాసి అంటే సర్వ విశ్వానికి సంబంధించిన శివుణ్ణి తన హృదయంలోనే పెట్టుకోవాలి అన్న ఒక స్వార్థ భావంతో నాలో ఉండిపోమని చెప్పాడు. ఇది రాక్షసతత్వం అని స్వామి చెప్తారు. అలా చెప్పినప్పుడు ఏమైంది, శివుడు వెళ్లి ఉన్నాడు, ఇంకా విశ్వానికి శివుడు లేడు అన్న ఒక కథ చెప్పింది. అంటే అర్థం ఏమిటంటే నాకే కావాలి భగవంతుడు మంచితనం కూడా అనుకోవడం కూడా తప్పు. అయితే సంతులనం డిస్టర్బ్ కాకుండా ఉండాలి, గుణాలు మూడు అంటే పార్వతి ఏం చేస్తుంది, ప్రకృతి ఏం చేస్తుంది, విష్ణువుకి బ్రహ్మకి మొరు పెట్టుకుంది. అంటే మీరు బ్యాలెన్స్ మళ్ళీ తీసుకురావాలయ్యా అని. సరే వారేం చేశారు, గంగిరెద్దుల వేషం వేసుకుని వెళ్లారు, ఆ గజాసురుణ్ణి మెప్పించారు, తర్వాత ఏమో నంది ఆ గజాసురుణ్ణి వధించడం జరిగింది, శివుడు బయటికి వచ్చాడు అని విధంగా కథ చెప్తుంది. దీనివల్ల మనకు చెప్తున్నది ఏంటంటే అండి, రాక్షసత్వము ఉండి స్వార్థము ఉంటే ఎంత గొప్ప భక్తులైనా ఎంత శరణాగతి చేసినా కూడా ఈ దేహం అనేది వదిలేసేయాలి, దేహతత్వం మనస్సుతత్వం వదిలేసినప్పుడు మాత్రమే శివుడితో ఐక్యం అవడం జరుగుతుంది తప్ప శివుడు నాకే కావాలి అని అనుకోవడము భ్రమ అనేది మనకి కథ చెప్తుంది. ఇక ముందరికి వెళ్తే ఇక్కడేం జరుగుతోందిట, కైలాసంలో పార్వతీదేవి ఒంటరిగా ఉంది అన్నారు. అంటే ఏంటంటే శివశక్తులు ఎప్పుడు కలిసి ఉంటారని స్వామి చెప్తారు. కలిసి ఉన్న తత్వము ప్రపంచంలో ఉన్న స్వార్థం వల్ల శివుడు వెళ్లిపోతే బయటికి ఆ పార్వతి మరలా శివుడు ఎప్పుడు వస్తాడా ఎప్పుడు వస్తాడా, ఇది ప్రతి భక్తుడి హృదయంలో జరిగే కథ అండి. ఆ హృదయంలో శివపార్వతులు ఉంటారు. అయితే శివుడు గనక స్వార్థం వల్ల బయటికి వెళ్లిపోతే అప్పుడు ఏం జరగాలి, ఆ శక్తి మళ్లీ కోరుకుంటూ ఉంటా, శివుడు రావాలి వెనకాలకి తీసుకురండి అని కోరుకుంటూ ఉంటా. సరే శివుడు వస్తున్నాడు అన్న వార్త తెలిసి తాను రెడీ అయి ఉండాలి, శివుణ్ణి దాన్ని స్వాగతం చెప్పాలి అని అనుకుని ఆనందంతో తను స్నానం చేయబోతున్నప్పుడు ఒంటి నలుగుతోనే ఆవిడ ఒక బాలుడి బొమ్మ తయారు చేసింది అని కథ చెప్తుంది మనకి. పార్వతి ప్రకృతి అని చెప్పుకున్నాం, ప్రకృతి అంటే పంచభూతాలకు సంబంధించింది. ఈ ఒంటి నలుగు అంటే ఈ మట్టి, గాలి, నీరు ఇవే అండి, ఇవన్నీ కలిపినది. దీనితో బొమ్మ తయారు చేయడం అంటే మనందరం తయారు చేయబడ్డాం. ఈ విధంగా మట్టితో తయారు చేయబడ్డ మనలోకి ఆవిడ ప్రాణం ఊపిరి పోసింది, దానికి లైఫ్ వచ్చింది. ఆ విధంగా వినాయకుడి సృష్టి జరిగింది, గణేష సృష్టి జరిగింది. ఆ సృష్టి జరిగిన వినాయకుడికి ఆవిడేం చెప్పిందంటే, నీ హృదయం లోపలికి నేను వెళ్తున్నాను, నేను అక్కడ శివుడి కోసం వేచి ఉంటాను, నువ్వు చేయవలసింది ఏంటంటే మిగతావన్నీ కూడా లోపలికి రానియకుండా చూసుకో, ఒక శివుణ్ణి మాత్రమే రాని అని చెప్పడం అనమాట అని. ఆ దానికోసం ఆవిడేం చేసింది, ఆ పని చేయడం కోసము ఒక శక్తి ఆయుధము ఆవిడ ఇచ్చిందిట వినాయకుడికి. శక్తి అంటే ఏమిటండి, ఆయుధం అంటే మనస్సు. ప్రతి మానవుడు సృజన అయిన తర్వాత, సృష్టి అయిన తర్వాత మనందరికీ ఒక మనస్సు, చాలా గొప్పది మనస్సు. అంటే ఏ విధంగా, ఎంతో పవర్ఫుల్, ఏదైనా చేయగలదు అది, ఏమనుకుంటే అటు చేస్తుంది మనస్సు. అటువంటి ఒక ఆయుధాన్ని ఇవ్వడం జరిగింది. ఇచ్చేసరికి సరే ఆయన కాపలా కాస్తున్నట్ట, అంటే మనందరినీ కూడా ఆ విధంగా కాపలా కాయమని ప్రకృతి అమ్మ చెప్తోందన్నమాట. లోపలికి ఎటువంటి చెడు గుణాలు లోపలి హృదయాల్లోకి మాత్రం రానివ్వద్దు సుమా, అక్కడ నేను ఉంటాను కాబట్టి తండ్రి మాత్రమే రావాలి, పరమాత్మ రావాలి అని చెప్పినప్పుడు ఈయనకి పరమాత్మ అంటే పోల్చుకోలేకపోయాడు. శివుడు రానే వచ్చాడు త్రిశూలం తీసుకుని, పోల్చుకోలేక బాలవుడు ఏం చేశాడు, ఈ మనస్సుతోనే ఆ పరమాత్మతో యుద్దం మొదలుపెట్టాడు. అంటే ఆయుధంతో పరమాత్మతో యుద్దం మొదలుపెట్టాడు తెలియక. మనందరం చేస్తున్న పని అదే. స్వామి వాంట్స్ టు కమ్ ఇన్సైడ్, మన హృదయాల్లోకి వచ్చి ఇక్కడ తిష్ట వేసుకోవాలని ఆయన చూస్తున్నప్పుడు మనము మన మనస్సులతో దాన్ని అడ్డు పెడుతున్నాం, మనం ఆపుతున్నాం. ఈ ఆపుతున్నప్పుడు జరిగే ఆ యుద్దమే ఆ రోజు అక్కడ వినాయకుడి గణేశుడికి శివుడికి జరిగిన యుద్దం అని చెప్తారు. అయితే శివుడికి కోపం వచ్చింది అని కథ చెప్తుంది. శివుడికి కోపం రావడం ఏమిటండి, ఆయన గుణాతీతుడు. అయితే కథ ఎందుకు ఆ విధంగా చెప్పారు అంటే, భగవంతుడు ఎప్పుడు కూడా తన భక్తుడికి తనకి మధ్యలో అడ్డుపడుతున్న అహంకారం అంటే ఇష్టపడడు. కోపం రావడం అంటే దాన్ని ఎలా తీసేయాలా అని చూస్తాడు. ఎందుకు, ఈ తల వల్ల ఇటువంటి ఆలోచనలు వస్తాయి మనస్సు. అటువంటి ఆలోచనలు ప్రేరేపింపచేసి ఈయన భగవంతుడు అవునో కాదో తెలుసుకోలేకుండా లోపలికి వస్తున్న వాడిని ఏదో ఎవరితోనో యుద్దం చేయాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. కాబట్టి అది ఆపాలంటే ఏం చేయాలి, ఈ తల తీసేయాలి. కాబట్టి త్రిశూలము అంటే మూడు కాలాలు చూడగలిగిన ఒక తత్వము, పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్. ఆ మూడు కాలాలు అన్న త్రిశూలంతో ఆ తల తీసేసి, ఆ గణేశుడి తల తీసేసి ఆ తల ప్రదేశంలో గజాసురుడి తల పెట్టారు అని కథ చెప్పింది. గజాసురుడు ఎంత రాక్షసుడైనా, ఎంత తమో గుణం గలవాడైనా భగవంతుడు తనలో ఉండాలి అని భావించిన గొప్ప శరణాగత భావం గలవాడు. కాబట్టి అటువంటి శరణాగతి ఇంపార్టెంట్, అహంకారం ఉన్న తల కాదు ఇంపార్టెంట్ అని చెప్పడానికి అన్నట్టు ప్రతీకగా ఈ తల అహంకరించిన తల తీసేసి, గొప్ప తల అయినా సరే ఆ తల తీసేసి గజాసురుడి తల అక్కడ పెట్టడం వల్ల ఆయన గజాననుడు అయ్యాడు ఆ రోజు నుంచి. ఈ విధంగా గణేష ఉత్పత్తి జరిగిందండి. కాబట్టి ఈ కథలో మనం ముఖ్యంగా ఏం చూస్తామంటే, స్వామి చెప్పిన మనకి ఇస్తున్న ఒక భావం ఏమిటి అంటే, మనము మనందరం కూడా అమ్మవారు సృజింపజేసిన బిడ్డలం కాబట్టి, ఆ పిల్లలం కాబట్టి మనము భగవంతుణ్ణి లోపలికి రానివ్వడమే అమ్మవారు మనకి చెప్పే మొట్టమొదటి లెసన్ టీచింగ్ కాబట్టి అది చేయాలని, మన జీవితాంతం దానికే ప్రయత్నించాలి, ఈ మనస్సు దానికే ఉపయోగించాలి అన్న ఒక భావం మనకి ఈ కథ కలిగిస్తుంది. దీని తర్వాత ఏమవుతుంది అనేది కూడా మనం చెప్పుకుందాం.
0: ఒకసారి దేవతా సమూహం అంతా కైలాసానికి వచ్చి పరమేశ్వరుని దర్శించుకుని ఇలా అన్నారు, స్వామి, ప్రతి కార్యానికి ఒక అధినాయకుణ్ణి నీవు నియమించావు. మా బాధ్యతలను మేము సక్రమంగా నిర్వహిస్తున్నాము. అయితే ప్రతి పనికి ఎటువంటి విఘ్నాలు కలుగకుండా ఉండటానికి, ఆటంకాలు రాకుండా ఉండటానికి, విఘ్నాలకు కూడా ఒక అధిపతిని నీవు మాకు అనుగ్రహిస్తే మా పని ఇంకా సులభంగా ఉంటుంది అని ప్రార్థించారు. వారి మాటలు విన్న పరమేశ్వరుడు చిరునవ్వుతో, తప్పక మీకు విఘ్నాలకు అధిపతిని అనుగ్రహిస్తాను అని మాట ఇచ్చి వారందరినీ వారి వారి ఇళ్లకు వీడ్కోలు పలికారు. ఇక పరమేశ్వరుని ఇల్లు చూడండి, తన బిడ్డలు గణపతి అలాగే కుమారస్వామి వీరిద్దరిని దగ్గరకు పిలిచి, నాయనలారా, ఒక నాయకుడికి ఎన్నో ముఖ్యమైన లక్షణాలు ఉండాలి. వాటిలో ఒక పనిని చేపట్టినప్పుడు దాని మీద ఆసక్తి, ఆ పనిని పూర్తి చేయగలననే నమ్మకం, పూర్తి చేసి తీరాలనే తపన, వీటితో పాటు ఎంతో ఓర్పు నేర్పు కూడా అవసరం. అందుకని మీ ఇద్దరికీ ఒక చిన్న పరీక్ష అంటూ, భూమండలం మీద ఉన్న సకల నదీ జలాలలో స్నానమాచరించి ఎవరైతే ముందుగా కైలాసాన్ని చేరుకుంటారో వారికే విఘ్నాధిపత్యం అని ప్రకటించారు. ఆ మాటలు విని కుమారస్వామి నవ్వుకుంటూ తన వాహనమైన నెమలి మీద రివ్వురివ్వమని భూమండలానికి ప్రయాణమయ్యారట. మరి మన గజముఖుడు అక్కడ కూర్చుని, నా వాహనమైన ఎలుక మీద స్థూలకాయుండైన నేను భూమండలంలోని అన్ని నదీ జలాలలో స్నానం చేసి మొదటగా కైలాసాన్ని చేరుకోవడం అనేది అసంభవంగా కనిపిస్తోంది. అసంభవాలను సంభవం చేసేది పరమాత్ముని అనుగ్రహం మాత్రమే అనుకుని తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లి తనకి మార్గోపదేశం చేయమని ప్రార్థించారట. అప్పుడు పరమశివుడు గజముఖుని తెలివికి ఎంతగానో ఆనందించి ఆయనతో, నాయన, సకల నారములకు అధినాయకుడు నారాయణుడు. నారములు నిండి ఉన్న నదీ జలాలలో స్నానమాచరించాలంటే నారాయణుని నువ్వు ప్రసన్నం చేసుకోవాలి అంటూ గజముఖునికి నారాయణ మంత్రాన్ని ఉపదేశించారట. అప్పుడు గజముఖుడు అక్కడే కూర్చుని ఎంతో నిష్ఠతో నారాయణ మంత్రాన్ని జపిస్తూ ఉండగా, ఇక్కడ భూమండలం మీద అన్ని నదీ జలాలలో స్నానం చేయడానికి వెళ్లిన కుమారస్వామికి తనకంటే ముందుగానే స్నానమాచరించి వెనక్కి తిరిగి వస్తున్న తన అన్నగారు కనిపించారట. అది చూసి ఆయన కైలాసానికి తిరిగి వచ్చి తన తండ్రితో, పరమేశ్వర, నాకంటే నా అన్నగారే విఘ్నాధిపత్యానికి అర్హులు. నా శక్తి కంటే వారి యుక్తి, నా నేర్పు కంటే వారి ఓర్పు ఎంతో బలమైనవి, కనుక ఆధిపత్యాన్ని అన్నగారికే ఇవ్వాల్సింది అంటూ ప్రార్థించారట. ఆనాడు పరమేశ్వరుడు సకల దేవతల సమక్షంలో మన గజముఖుని విఘ్నాలకు అధిపతిగా పట్టాభిషేకం చేశారు. ఆనాటి నుంచి ఆయన్ను విఘ్నేశ్వరునిగా, వినాయకునిగా, గణపతిగా మనం పూజిస్తున్నాం. ఆ రోజున ముల్లోకాల వారు గణపతికి పూజ చేసుకుంటారు, ప్రార్థిస్తారు. అలా ఆ రోజు అన్ని లోకాలను తిరిగి అందరి ప్రార్థనలను అందుకుని అందరికి ఆశీర్వచనాలు అందించి వారు పెట్టిన నైవేద్యాలను భోజనిండుగా ఆరగించి కైలాసానికి తిరిగి వచ్చాడు మన గణపతి. వచ్చిన తరువాత తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించడానికి వంగటానికి కష్టపడుతున్న గణపతిని చూసి పరమశివుని నెత్తిన ఉన్న చంద్రుడు పక్కుమని నవ్వాడట. పార్వతీదేవికి ఎంతో కోపం వచ్చింది. అంతేకాకుండా మన గణేశునికి బొజ్జ కూడా పగిలిందట. అప్పుడు పార్వతీదేవి చంద్రుని చూస్తూ, శశివదనం అంటూ నీతో పోలుస్తారనే కదా, నీ అందం మీద నీకు ఇంత అహంకారం, ఏ అందాన్ని చూసి నువ్వు అహంకరిస్తున్నావో, అటువంటి అందమైన నీ ముఖాన్ని చూసిన వెంటనే సకల జనులకు దోషం కలుగుగాక అంటూ శాపమిచ్చింది అమ్మ. ఆ శాపానికి భయపడి ముల్లోకాల వాసులు ఏం చేయాలో తెలియక తల్లడిల్లుతున్న సందర్భంలో మళ్లీ మహావిష్ణువు కైలాసానికి వచ్చి గణేశుని బొజ్జను నాగబంధంతో దగ్గరకు చేకూర్చారట. తన బిడ్డను ఒళ్ళో కూర్చోపెట్టుకుని మురిసిపోతున్న ఉమాదేవి అప్పుడు, ఏ రోజు అయితే నా బిడ్డను చూసి చంద్రుడు నవ్వాడో ఆనాడు మాత్రం చంద్రదర్శనం వల్ల జనులకు దోషం పాపం తప్పవు. అది కాకుండా మిగిలిన రోజుల్లో చంద్రదర్శనం వల్ల ఎటువంటి కీడు వాటిల్లదు అంటూ శాపాన్ని ఉపసంహరించుకుంది అమ్మవారు.
1: పార్థివ విగ్రహం అయిన గణేశుడు గణనాథుడు గజాననుడు ఎట్లా అయ్యాడో మనము కథలో చూసాం. కథ ముందరికి వెళ్తున్నప్పుడండి, ఈ దేవతలందరికీ కూడా, అంటే దేవతలందరూ అంటే మనలోని మంచి సంకల్పాలందరికీ కూడా, మానవులందరికీ కూడా, వీరికి ఒక రోల్ మోడల్, ఒక నాయకుడిని ఏ విధంగా మనము ప్రతిష్ఠ చేయాలి, ఆ నాయకుడు వీరందరికీ కూడా భగవంతుని చేరే మార్గం ఏ విధంగా చూపెట్టాలి అన్న ఒక సంకల్పం వచ్చింది. దీనే గణాధిపత్యము అన్నారు. ఆ సంకల్పం కలిగినప్పుడు క్రమేపీ తర్వాత గణేశుడు తర్వాత షణ్ముఖుడు పుట్టడం జరిగింది. కాబట్టి ఆ షణ్ముఖుడు అంటే చాలా బలవంతుడండి. షణ్ముఖుడు అంటే చాలా బలవంతుడు, ఆయన కార్తికేయుడు. ఆయన నాకింత బలం ఉంది, నాకు శక్తి ఉంది, కాబట్టి నేనే నాయకుణ్ణి అని చెప్పాట. అని ఏదన్నా కూడా అలా చేసేస్తారు, నిమిషాల మీద సెకండ్స్ మీద చేసేస్తారు. అటువంటి గొప్ప సామర్థ్యం గల షణ్ముఖుడు. అయితే గణపతి చూడ్డానికి మరిగుజ్జులాగా ఒక ఎలుక వాహనంగా పెట్టుకుని స్లోగా నెమ్మదిగా ఉన్నట్టు కనిపిస్తాడు. అందువల్ల కార్తికేయుడు అతి గొప్పవాడు, కాబట్టి కార్తికేయుడే గణాధిపతిగా చెయ్యాలి అని చాలా మంది కూడా ఆ విధంగా అన్నారు. ఈ ప్రాబ్లం సిచ్యువేషన్ శివపార్వతుల దగ్గర తీసుకెళ్లి జరిగింది. వారికి అంతా తెలుసు, ఈ కథ ఈ విధంగా చెప్పింది, వారికి అంతా తెలుసు. అయితే వారేం చేశారు, వీరిద్దరినీ కూడా వీరికి ఒక కాంపిటీషన్ పెట్టారు అని కథలో మా ఇంతవరకు చూశారు. అసలు జరుగుతున్నది ఏంటంటే, గణాధిపత్యము అంటే మొట్టమొదట ప్రప్రథమంగా ఆత్మ అనేది, ఆత్మతత్వం అనేది తెలుసుకున్నవాడు గణపతి. కాబట్టి మట్టితో చేసిన బొమ్మ, ఆ మట్టి పృథ్వీ బొమ్మ నుంచి మహాత్ముడయ్యాడు. కాబట్టి ఆయనకి గణాధిపత్యం అంటే ఆయన రోల్ మోడల్ గా మనందరికీ పెట్టాలి అన్నది సంకల్పం భగవంతుడికి. అయితే షణ్ముఖుడు మనలోని కర్మతత్వాన్ని, మనకి ఇచ్చిన ఈ శక్తులు పవర్స్ వీటిలన్నింటినీ ఒక ప్రతీక అన్నమాట. వీటిని నమ్ముకుంటాం జీవితంలో, వీటి వల్ల ఎంతో సంపాదిస్తాము, ఎంతో కీర్తి ప్రతిష్ట అన్ని వస్తాయి. వీటి అందువల్ల కీర్తి ప్రతిష్ట సంపాదించి కర్మ చేసే విధానం గొప్పది అని అనుకోవడము కార్తికేయుడికి ప్రతీక, జ్ఞానతత్వానికి గణపతి ప్రతీక, సిద్ధి బుద్ధి. అయితే ఈ రెండిటికి దేనికి దేన్ని అధిష్టానం చేయాలి, దేన్ని అధినేత చేయాలి అనేది చెప్పే కథ ఈ గణాధిపత్యం కథ. అయితే కాంపిటీషన్ పెట్టమన్నారు, ఎందుకంటే అందరికీ 10 మందికి తెలియాలి విషయము. శివపార్వతులు తల్లిదండ్రుల్లాగా ఆయన నువ్వే గణాధిపతివి అని చెప్పేస్తే గనక అది కొంచెం కష్టం. అందువల్ల అందరికీ తెలియాలి అంటే కర్మ చేసుకుంటూ వెళ్లడం వల్ల, శక్తి వల్ల అయ్యేది కాదు ఈ రియలైజేషన్ అనేది, ఒక్క సరెండర్ భక్తి వల్ల జ్ఞానం వల్ల మాత్రమే జరుగుతుంది అని చెప్పాలి ఈ ప్రపంచానికి. అందుకని ఈ కథ చెప్పడం జరిగింది. సరే, వారు ఈ ప్రపంచం మొత్తము 3 సార్లు, విశ్వం మొత్తం 3 సార్లు చుట్టి ఎన్ని నదులంటూ ఉన్నాయో వాటిలన్నింటిలో కూడా స్నానం చేసి రావాలి అని చెప్పడంలో అర్థం ఏమిటంటే అండి, ఇదంతా చుట్టడం అంటే ఇది కర్మకు ప్రతీక అనమాట. కర్మ ఎంత కర్మ చేశావో 3 సార్లు దానికి, నదుల్లో మునగడం అంటే అది ఉపాసనకు ప్రతీక. ఎంత ఉపాసన చేసినా ఎంత కర్మ చేసినా కూడా వాటిలన్నిటికన్నా గొప్పది ఒకటి ఉంది, ఏమిటి? ఈయన వెళ్ళి అడిగారట తల్లిదండ్రుల్ని. ఎందుకంటే మనకి ఆలోచన మనకి లేనప్పుడు అండి ఫస్ట్ మనం చేయవలసిన స్వామిని అడగడం, స్వామి నాకు ఆలోచన రావట్లేదు మీరే చెప్పండి ఏం చేయాలని. అదే పనిని చేశారు తల్లిదండ్రులు, శివపార్వతులు శివశక్తులు వాళ్లే వెళ్లి అడిగారట. నా సంగతి మీకు తెలుసు కదా, నేనట్లా ట్రావెల్ చేయలేను కదా. మీరు ఒకటే టైప్ ఆఫ్ కాంపిటీషన్ కొంచెం అనీవెన్ గా పెట్టారు. ఆయనేమో అంత, ఆయన వాహనం అట్లా ఉంది, ఆయన ఎక్కడికైనా వెళ్ళిపోగలడు, మరి నేను ఎక్కడికి వెళ్లగలను, నాకు ఇంత మరుగుజ్జును అని విధంగా చెప్పడంలో అర్థం ఏమిటంటే, జ్ఞానానికి వీటితో సంబంధం లేదు అని. వాటికి భక్తి, శరణాగతి, జ్ఞానం, ఈ రెండింటికి ప్రతీక వినాయకుడు. అందుకని ఆయన అన్నట్ట శివుడు చెప్పాట, ఏం పర్వాలేదు నాయనా, నువ్వు నారాయణ మంత్రం చెప్పిస్తూ తల్లిదండ్రులకి 3 సార్లు ప్రదక్షిణ చెయ్యి చేశాడు. అంటే స్వామి తప్ప మిగతా ఎవరు ఏది అవసరం లేదు ప్రపంచంలో అని స్వామినే జీవిత ప్రమాణంగా చేసుకుని శరణాగతి తత్వం చేసిన భక్తుడికి, అటువంటి వారికి ఈ ప్రపంచంలో ఎంత గొప్ప కర్మ చేసినా చేయకపోయినా, ఎన్నో క్షేత్రాలు దర్శనం చేసినా చేయకపోయినా, అవన్నీతో సంబంధం లేదు. వారు స్టిల్ దే ఆర్ కేపబుల్ ఆఫ్ గణాధిపత్యం, అంటే వారికి రియలైజేషన్ ఈ జీవితంలోనే వచ్చే అవకాశం ఉంది అని స్వామి చెప్పే కథ ఇది. అలాగే చేశాడండి ఆయన. తిరగంగానే ఆశ్చర్యం ఏమిటంటే, ఆ కార్తికేయుడు ఎక్కడికి వెళ్లినా కూడా ఈ గణపతి కనబడుతున్నట్టు, అక్కడ చేసేసి వచ్చినట్టు స్నానం, ఈయన వెళ్తున్నాడు స్నానం చేయడానికి, ఆయన స్నానం చేసి వస్తున్నట్టు కనబడుతున్నాడు. అంటే ఒక స్టెప్ అహెడ్ ఉంటుంది శరణాగతి తత్వం ఎప్పుడు కూడా, సరెండర్, కంప్లీట్ సరెండర్. ఈయన ఇక్కడే ఉన్నాడు, కైలాసంలోనే ఉన్నాడు. ఈ విధంగా జరిగినప్పుడు కార్తికేయుడు ఒప్పుకుని అన్నా నీకే రావాల్సింది ఇది, నేను కాదు అని ఒప్పుకున్నాడని కథ చెప్తుందండి. దీనివల్ల మనకి వస్తున్న ఒక భావం కూడా ఏంటంటే స్వామి శరణాగతి తప్ప వేరే గతి లేదు అని మనం తెలుసుకోవాలి. సరే ఇది జరిగింది, ఆయనకి భక్తులందరూ ఈ ఉండ్రాళ్లు కుడుములోని పెట్టినప్పుడు అది ఆయన చక్కగా ఆరగించి, ఈ భక్తులు పెట్టడం అంటే అర్థం ఏంటంటే అండి, ఎవరు ఈయన్ని అనుసరించాలనుకుంటున్నారో, ఫాలో అవ్వాలనుకుంటున్నారో వారందరి ప్రార్థనలను స్వీకరించడం, ఈ నైవేద్యం తీసుకోవడం తినడం అంటే. ఆయన ఎంత ప్రీతి అంటే ఆయనకి మనందరం అంటే గణపతికి, ఎంతన్నా తింటాట, అందుకనే అంత పెద్ద పొట్ట వస్తుంది అని చెప్తారు. అంటే మనం మనం ఆఫర్ చేసింది ఏదన్నా తీసుకుంటారు ఆయన, అంత ప్రీతి. మనందరం కూడా ఆయనలాగా స్వామికి దగ్గర కావాలి అనేది ఒక భావం ఆయనకి, అందువల్ల అది చేశారు ఆయన. అయితే ఇంత పొట్ట ఇంత పెరిగిందని, పగిలిందని, కింద పడిందని, అప్పుడు చంద్రుడు నవ్వాడని ఈ విధంగా చెప్పారు. దీనికి ఈ కథ దీంట్లో అర్థం ఏమిటంటే అండి, చంద్రుడంటే మనందరిలో ఉన్న మనస్సు. చంద్రమా మనసో జాత అని స్వామి ఇప్పుడు చెప్తూ ఉంటారు పురుష సూక్తంలో. అనేది మనలో మనస్సు. ఈ మనస్సు ఒక రియలైజ్డ్ పర్సన్, ఒక జ్ఞాని ఉన్నా కూడా ఈ ప్రపంచంలో ఆ జ్ఞానిని బయట బాహ్యంగా చూసి ఆ విధంగా దాన్ని అంచనా వేయాలని చూస్తుంది, అందులో తప్పులు పట్టడానికి ప్రయత్నిస్తుంది. జ్ఞానుల్లో కూడా తప్పులు పడతాం మనం, అవతారాల్లోనే తప్పులు పడతాం మనం. ఆ తప్పులు పట్టే నేచర్, ప్రకృతి మనస్సుది. కాబట్టి ఆ మనస్సు నవ్వేసరికి వినాయకుడిని చూసి ప్రకృతి అమ్మవారికి కోపం వచ్చి శాపం ఇచ్చింది అని కథ చెప్తుంది. ఏం శాపం ఇచ్చింది? నీ మొహం ఎవరు చూస్తారో వారందరికీ నీలాప నిందలు జరుగుతాయి, కలుగుతాయి అని. అంటే అర్థం ఏంటంటే మనస్సును నమ్ముకుని ఎవరైతే ఈ ప్రపంచం తమ జీవితాన్ని నడుపుతున్నారో, మనస్సునే చూస్తూ అటువంటి వారికి కష్టాలు తప్పవు అని చెప్పడం. అందుకనే స్వామి అంటారండి, డోంట్ ఫాలో ద మైండ్, డోంట్ ఫాలో ద బాడీ, ఫాలో ద కాన్షియన్స్ అంటారు. అది వినాయకుడు. కాన్షియన్స్ అంటే ఇక్కడ వినాయకుడు, వివేకం. కాబట్టి దాన్ని ఫాలో అనుసరించండి తప్ప మైండ్ని ఫాలో అవ్వద్దు, చంద్రుని నమ్ముకోవద్దు అని చెప్పిన కథ. అంటే మనస్సుని నమ్మకుండా ఈ ప్రపంచంలో భగవంతుడికి శరణాగతి చేసి ఆ శరణాగతి తత్వంలోనే మిగిలి ఉండడమే అన్నిటికన్నా గొప్ప విషయం నాయన అని చెప్పే ఈ రెండో కథ నుంచి మనము ఇట్లా చేసిన వారు ఎవరైనా ఉన్నారా ఈ ప్రపంచంలో, వారి గతి ఎట్లా ఉంది అని కనుక్కోవడానికి మూడో కథకి వెళ్దామండి. అక్కడ దాని భావం కూడా చెప్పుకుందాం.
0: పార్వతీదేవి ఇచ్చిన శాపాన్ని భరించే శక్తి మనకి ఉందా లేదా? లేకపోతే మరి దానికి తరుణోపాయం ఏమిటి? అది కూడా మన వినాయక చవితి కథల్లోనే మనకి దొరుకుతుంది. శమంతకోపాఖ్యానం. శ్రీ మహావిష్ణువు ద్వాపర యుగంలో ధర్మ సంస్థాపన కోసమై శ్రీకృష్ణమూర్తిగా అవతరించి ద్వారకా నగరంలో ఉన్నారు. ఒకనొక నాడు నారదుల వారు ఆయన దర్శనానికై వచ్చి, ఈనాడు భాద్రపద శుక్ల చతుర్థి కనుక నేను చంద్రదర్శనం చేయరాదు, అందుకని నేను నా ఇంటికి తిరిగి వెళ్తాను ప్రభు అని అనుమతి తీసుకుని బయలుదేరారు. ఆ రోజు సాయంకాలం శ్రీకృష్ణమూర్తి ఆవు పాలను పితుకుతూ ఉండగా ఆ గిన్నెలో చంద్రుని దర్శనం జరిగింది. అది చూసిన శ్రీకృష్ణుల వారు నాకు ఎటువంటి నీలాపనిందలు సంభవిస్తాయో కదా అనుకున్నారట. అవతార పురుషులైనా కూడా మానవాళి ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా మనుగడ సాగించాలి అనే విషయాలను మనకి తెలపటానికి, ఉదాహరణగా నిలవటానికే వీరు ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇదిలా జరుగుతూ ఉండగా సత్రాజిత్తు అనే ఒక రాజు మహాసూర్యభక్తుడై సూర్యదేవుని కోసం ఎంతో కాలం తపస్సు చేశాక సూర్యభగవానుని అనుగ్రహం వలన శమంతకమణి అనే ఒక అరుదైన రత్నాన్ని పొందగలిగాడు. ఈ మణి ప్రతిరోజు 8 బారువులు అంటే దాదాపుగా 40 కేజీల బంగారాన్ని అందిస్తుంది. ఈ విషయాన్ని తెలుసుకున్న శ్రీకృష్ణుల వారు సత్రాజిత్తుతో, దీనిని రక్షించే సామర్థ్యం ఉన్నవారి దగ్గరే ఇటువంటి మణి ఉండడం శుభప్రదం, లేనిచో దీనివల్ల కీడు వాటిల్లగలదు, కనుక నాకు ఈ మణిని ఇవ్వవలసింది అని అడిగారు. అయితే సత్రాజిత్తు మాత్రం అందుకు ఒప్పుకోలేదు. ఇలా కొన్ని రోజులు గడిచిన తరువాత సత్రాజిత్తు తమ్ముడైన ప్రసేనజిత్తు అనే రాజు ఆ మణిని ఒక హారంలో వేసుకుని ఆ హారాన్ని తన మెడలో ధరించి వేట కోసమై అడవికి వెళ్లారట. అక్కడ ఒక సింహం ఈ మణిని చూసి అది ఒక మాంసపు ఖండమేమో అనుకుని ప్రసేనజిత్తును చంపి ఆ మణిని తీసుకుని అది మాంసపు ముక్క కాదు అని తెలిసాక అక్కడే వదిలివేసిందట. దగ్గరలోనే ఒక గుహలో ఉంటున్న భల్లూక రాజైన జాంబవంతుడు ఆ దారిలో వచ్చి ఆ మణిని చూసి దాన్ని తీసుకుని వెళ్లి తన కుమార్తె అయిన జాంబవతికి కానుకగా ఇచ్చారట. ఇది ఇలా జరుగుతూ ఉండగా అక్కడ పట్టణంలో ప్రసేనజిత్తు ఎంతసేపటికి ఎన్ని రోజులకి వెనక్కి రాకపోవడం చూసిన సత్రాజిత్తు శ్రీకృష్ణుడే తన తమ్ముని చంపి ఆ మణిని కాజేశాడనే ప్రచారాన్ని మొదలుపెట్టారట. ఈ విషయం శ్రీకృష్ణుల వారిదాకా వెళ్లింది. తన మీద పడిన నింద నిజం కాదని నిరూపించుకోవడం ఎంతైనా అవసరం అనుకుని వారు అడవిలోకి ప్రసేనజిత్తును వెతుక్కుంటూ వెళ్లారు. అక్కడ ఒకచోట ప్రసేనజిత్తు శరీరం పడి ఉండడం గమనించారు. ఆ పక్కనే సింహం కాలిగుర్తులు, ఇంకొంత దూరం తర్వాత భల్లూకపు అడుగుజాడలు గమనించి వాటిని అనుసరిస్తూ జాంబవంతుని గుహలోకి ప్రవేశించారు శ్రీకృష్ణుల వారు. అక్కడ జాంబవతి తన తండ్రి తనకు ఇచ్చిన మణిని తన ఉయ్యాలకు ఆభరణంగా అలంకరించుకుంది. అది చూసి ఆ మణిని తీసుకోబోతున్న శ్రీకృష్ణుని చూసి జాంబవతి దాది గట్టిగా అరవసాగింది. ఆ అరుపులు విన్న జాంబవంతుడు వచ్చి శ్రీకృష్ణునితో గొప్ప యుద్ధాన్ని మొదలుపెట్టారట. ఇలా కొన్ని రోజుల యుద్ధం తరువాత జాంబవంతునికి జ్ఞానోదయం కలిగింది. ఆయన శ్రీకృష్ణమూర్తి పాదాలు పట్టుకుని, స్వామి, త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తివై నాకు నీ దర్శన స్పర్శన సంభాషణలను అనుగ్రహించావు. రావణ వధానంతరం వరం కావాలని కోరుకోమన్న నీతో యుద్ధం చేయాలని ఉందని నా బుద్ధిమాంద్యం కొద్దీ అడిగాను. ఆ యుగంలో అది సంభవం కాదని, రాబో కాలంలో నా కోరిక తప్పక నెరవేరుస్తానని మాట ఇచ్చావు. ఈనాడు నీ మాట నిలుపుకోవటం కోసం నాతో యుద్ధం చేశావు అంటూ తన్ని క్షమించమని ప్రార్థిస్తూ మణిని, మణితో పాటు తన కూతురైన జాంబవతిని కూడా శ్రీకృష్ణమూర్తి చేతులకు అప్పగించారు జాంబవంతుడు. ఆ విధంగా ద్వారకా పట్టణానికి చేరుకున్న శ్రీకృష్ణుల వారు ఒక సభ ఏర్పాటు చేసి రాజులందరినీ పిలిపించి జరిగిన విషయమంతా వివరించి ఆ మణిని తిరిగి సత్రాజిత్తుకు అందజేశారు. సత్రాజిత్తు తాను చేసిన పనికి ఎంతో బాధపడుతూ శ్రీకృష్ణుని మీద దుష్ప్రచారం చేసినందుకు ఎంతగానో చింతిస్తూ తన కూతురైన సత్యభామను శ్రీకృష్ణుల వారికి ఇచ్చి వివాహం చేసి ఆమెతో పాటుగా శమంతకమణిని కూడా కృష్ణునికి ఇచ్చివేశారు. ఆ కళ్యాణం చూడడానికి వచ్చిన సకల దేవతలు ఎంతో ఆనందించి కళ్యాణానంతరం శ్రీకృష్ణుల వారిని ఇలా ప్రార్థించారు. మీరు సర్వసమర్థులు కాబట్టి మీ మీద వచ్చిన నిందలను వాపుకోగలిగారు. మరి మా వంటి వారి పరిస్థితి ఏమిటి? దీనికి ఏమైనా కరుణోపాయం చెప్పు కృష్ణ అని ప్రార్థిస్తే శ్రీకృష్ణమూర్తి అపారమైన కరుణతో వారి వైపు చూస్తూ, సరే, ఏనాడు అయితే పార్వతీదేవి ఈ దోష ప్రభావం ఉంటుందని చెప్పిందో ఆనాడు, అంటే భాద్రపద శుక్ల చతుర్థి నాడు, ఎవరైతే శమంతకోపాఖ్యానం అనే ఈ కథను విని అక్షింతలు ధరిస్తారో వారికి చంద్రదర్శన దోష ప్రభావం ఉండదు. ఇది నా వరం అని చెప్పారట.
1: శమంతకోపాఖ్యానం, ఇది తర్వాత వచ్చే కథ. ఇది చాలా చక్కని కథ. అంటే ఇంతవరకు మనం చెప్పుకున్న గణేష ఉత్పత్తి, తర్వాత గణాధిపత్యము జరిగిన తర్వాత ఈ ప్రపంచంలో అమ్మవారు ఇచ్చిన శాపం వల్ల దాన్ని దెబ్బతిన్న వారు ఎవరైనా ఉన్నారా? మరలా వారు ఏ విధంగా కావబడ్డారు లేకపోతే పాలింపబడ్డారు అని చెప్పే ఒక కథ, చక్కని కథ. ఇందులో కూడా మనకి అంతరార్థం గూఢార్థం ఉంది. శ్రీకృష్ణ పరమాత్మ ద్వారకని ఆయన పాలిస్తున్నప్పుడు అమ్మవారు ఈ విధంగా వినాయక చవితి రోజు చంద్రుణ్ణి చూడవద్దు అని చెప్పారు. కాబట్టి ఎవరూ కూడా చంద్రుణ్ణి చూడవద్దు అని నగరంలో చాటింపు వేశారట. వేసి తర్వాత ఆయనకి ఆ గోవుల నుంచి క్షీరం, దాన్ని పెతకడం ఆయనకి ఇష్టం కాబట్టి ఆయనే చేస్తూ ఆ రోజు సాయంత్రం ఆ చేస్తున్నప్పుడు పాలల్లో చంద్రుణ్ణి చూశారు అని కథ చెప్పారు. అంటే అర్థం ఏమిటండి, మామూలు మనుషులు మనందరము కూడా మనకి హృదయ స్థాయి అయి భగవంతుడు ఉన్నా కూడా హృదయంలో మన అటెన్షన్ ఉండదు. మన అటెన్షన్ అంతా ఈ బయట ప్రకృతి మీద ఉంటుంది, విషయాలపైన ఉంటుంది, మన దేహం పైన ఉంటుంది, మనస్సుతో కూడుకుని ఉంటుంది. అయితే పరమాత్మకి ఆయన ఎప్పుడూ హృదయవాసిగానే ఉంటారు. పాలు క్షీరం అనేది హృదయానికి ఒక ఒక ప్రతీకగా ఉంటుంది ఆధ్యాత్మ శాస్త్రంలో. దాన్ని అందుకనే ఇది క్షీరసాగరం అంటారు. ఒకవేళ ఇట్లా కాకుండా హృదయం సరిగ్గా లేకపోతే క్షారసాగరం అంటారు, అంటే అది యాసిడిక్ గా తయారైపోతుంది అనమాట. అయితే ఈ క్షీరసాగరము, ఈ పాలు పితుకుతున్న పాలలో చూశారు అంటే ఏంటంటే ఆయన దాని ప్రతిబింబం మాత్రమే చూశారు, చంద్రుణ్ణి చూడలేదు. అంటే అవతారం ఏ విధంగా ఉంటుంది అంటే ఈ ప్రపంచంతో నడుచుకోవడానికి మనస్సు ఉపయోగించాల్సి వచ్చినా మనస్సుని డైరెక్ట్ గా చూడడం అంటూ జరగదు. మనస్సు ఆయన పట్టించుకోడు. అయితే హృదయంలో ప్రతిబింబించిన మనస్సును చూసేట, అది చూసినా కూడా ఈ ప్రపంచంలో కొన్ని కష్టాలు తప్పవు అని కథ చెప్తుంది. అంటే శ్రీకృష్ణ పరమాత్మ అంటది ఆయనకి అవతారం వచ్చినప్పుడు ఆయన కూడా మన లావాదేవీ పెట్టుకున్నప్పుడు మనుషులతో ఈ మనస్సుతో డీలింగ్స్ చేసినప్పుడు మనస్సు పరంగా కొంత ఎంతో కొంత కష్టాలు పడాల్సి వస్తుంది అని హైయెస్ట్ లెవెల్లో ఎక్స్ట్రీమ్ గా చెప్పిన కథ అనమాట ఇది. అందుకని సరే చూశాట, ఇంకా నిలాప నిందలు తప్పవేమో అనుకున్నట్టు ఆయన. సరే ఇంతకీ అక్కడ కథ ఏం చేశారండి, సత్రాజిత్తు అనే ఒక మహామనిషి ఆ పట్టిక ద్వారకలో ఉన్నాడు. ఆయన సత్రాజిత్తు ట్రెడిషనల్ గా వారి ఫ్యామిలీలో వచ్చే పద్ధతులన్నీ కూడా చాలా పాటించేవాడు. ఆయన సూర్యుడి ఉపాసన చేసేవాడు. ఆ సూర్యోపాసనలో ఒకరోజు సూర్యుడి సాక్షాత్కారం కావడము, ఆయన శమంతక మణి ఇవ్వడము లాంటి కథ చెప్తుంది మనకి, అది విన్నాము. శమంతక మణి అంటే ఏమిటి? శమంతక మణి అంటే జ్ఞానం. సూర్యుడు జ్ఞానానికి ప్రతీక అండి, ఆయన ప్రదాత, జ్ఞానభాస్కరుడు అంటారు. సూర్యుని ఉపాసిస్తే ఏమొస్తుంది? జ్ఞానమే వస్తుంది. సరే ఆయన రోజుకి 8 బారోల మణుగుల బంగారం ఇస్తుంది అని చెప్పడంలో ఇవన్నీ కథలో ఏంటంటే అండి, మనకి ఈ జీవితం నడపడానికి ఎటువంటి ఒక ధనం అంటే ఇదే అనమాట ఇంధనం. ఇదొక జ్ఞానం. ఆ జ్ఞానం కలగడానికి, జ్ఞానం రావడానికి ఈ శమంతకమణి దానికి రెస్పాన్సిబుల్. అయితే శమంతకమణి ఆయన దగ్గర ఉన్నప్పుడు కృష్ణుడు చెప్పాట, ఈ జ్ఞానం అనేది దేశాన్ని ఏలే రాజు దగ్గర ఉంటే అందరికీ పనికొస్తుంది, నీ దగ్గర మాత్రమే ఉంటే నీకు మాత్రమే పనికొస్తుంది, కాబట్టి నువ్వు ఆయనకి ఎందుకు ఇవ్వకూడదు, అంటే ఆయనకి ఎందుకు నీకు తెలిసింది చెప్పకూడదు అని. చూడండి, మనకు తెలిసింది మంచి విషయం మన దగ్గరే పెట్టుకోవడం అనేది చేయకూడదు అని చెప్పే ఒక కథ కూడా ఇది. ఆ విధంగా స్వామి చెప్పినప్పుడు వినలేట్ ఆయన, లేదు నాతోనే పెట్టుకుంటాను, మళ్ళీ సెల్ఫిష్నెస్, ఇక్కడ జ్ఞానం నాతోనే ఉండాలి అని. అయితే ఉగ్రసేనుడికి ఇమ్మని కృష్ణుడు చెప్పారు. ఉగ్రసేనుడు అంటే రాజుకి రాజు, ఆ దేశానికి రాజు. అయితే తన ప్రసేనుడికి ఇచ్చాడు, ఉగ్రసేనుడికి ఇవ్వకుండా తన చుట్టానికి ఇచ్చాడు. అంటే వేరే వాళ్ళకి సెల్ఫిష్నెస్ లో ఇంకొకటి ఏమిటంటే ఆయన అహంకారమే కాకుండా మమకారం అండి, నా వాళ్ళు వేరే వాళ్ళు నా వాళ్ళు అనేది ఉంటుంది. కాబట్టి ప్రసేనుడు అనే తమ్ముడికి ఇచ్చాట ఆ శమంతకమణి. అది వేసుకుని అతని వేటకి వెళ్ళాట. వేటకి వెళ్లేసరికి అక్కడ సింహం వాతపడి చనిపోయాడు అని చెప్పిందండి కదా. అంటే డిజర్వ్డ్నెస్ లేనప్పుడు, అర్హత లేనప్పుడు జ్ఞానం ఇచ్చినా కూడా పనికిరాదు. ఈ జీవితం మళ్ళీ చనిపోవాల్సిందే, మళ్ళీ పుట్టాల్సిందే, అంటే దేహానికి సంబంధించిన విధంగానే ఉండాలి తప్ప జ్ఞానం పనికిరాదు అని చెప్పే కదా ఇది అక్కడ. సరే అక్కడతో కానీ కృష్ణుడి పైన వచ్చింది, ఎందుకంటే ఈ సత్రాజిత్తు ఆయన జ్ఞానాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాడు కాబట్టి ఆయన రియలైజ్ చేసుకోలేకపోయారు భగవంతుడు ఎవరు, అవతారం ఎవరు. అందుకని కృష్ణుణ్ణి ఆయన బ్లేమ్ చేశాడు, ఆయన పైన వేశారు, ఈయనే కాజేశాడు, ఎందుకంటే ఈయన అడిగాడు ఒకసారి ఈ శమంతకమణి అని. అంటే అర్థం ఏమిటంటే జ్ఞానం తన దగ్గర ఉన్నా కూడా అది పోగొట్టుకుని అజ్ఞానిలా తయారయ్యాడు సత్రాజిత్తు. అయ్యేసరికి అప్పుడు కృష్ణుడు సరే తన మీద ఉన్న నింద తీసేసుకోవాలని వెళ్లడము, ఆ జాంబవంతుడితో యుద్ధం చేయడము, అక్కడి నుంచి మళ్ళీ శమంతకమణి తీసుకురావడము జరిగిందని కథ చెప్తుంది. అంతేకాకుండా జాంబవతిని ఇచ్చి వివాహం చేశాడు జాంబవంతుడు అని కూడా చెప్పారు. సరే దానికి పౌరాణికంగా కథ ఉందండి, జాంబవంతుడు ఎందుకు ఆ విధంగా జాంబవంతుడు యుద్ధం చేశాడు. జాంబవంతుడు అంటే కూడా మళ్ళీ గట్టిగా పట్టుపట్టేవాడు ఓల్డ్ ట్రెడిషన్ లో అని ఒక అర్థం. అంటే మనం గనక జ్ఞానం సంపాదించడానికి మనకున్న ఈ ట్రెడిషనల్ గా వస్తున్న పద్ధతుల్ని మార్చుకోలేక ఇదే కరెక్ట్ ఇదే కరెక్ట్ ఇదే కరెక్ట్ అని అనుకుంటూ వెళ్తే గనక పట్టు పట్టుకుని కూర్చుంటే భగవంతుడినితో యుద్ధం చేస్తున్నా సరే ఆ పట్టు నుంచి నిన్ను తప్పిస్తాడు, ఎందుకంటే అంత కరుణ ఆయనకి. కృష్ణుడు వచ్చి చేసింది ఇదే అండి, ధర్మం అంటే ఏమిటి అని మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేశారు ఆయన. కాబట్టి ఆ ధర్మాన్ని మళ్ళీ బోధించాడు ఆయన, జ్ఞానాన్ని సరిగ్గా బోధించాడు అందరికి. కాబట్టి ఆ శమంతకమణిని తీసుకొచ్చి ఈసారి మళ్ళీ సత్రాజిత్తుకి ఇచ్చినప్పుడు ఆ సత్రాజిత్తు శమంతకమణితో పాటు తన కూతురైన సత్యభామని కూడా ఇచ్చారంటే ఆయన మనసా వాచా కర్మణ కృష్ణుడికి సరెండర్ అయ్యాడు, శరణాగతి చెప్పాడు ఆయన. చెప్పాడు సత్యభామని ఇవ్వడం అంటే ఆయన సత్యంగా శరణాగతి చేశాడు సత్రాజిత్తు. అప్పుడు ఆ జ్ఞానం అందరి 10 మందికి పనికొచ్చింది. సరే ఇదంతా కథలో జరిగింది. జరిగిన తర్వాత అందరు అన్నట్ట, ఓ స్వామి, కృష్ణుడి దగ్గరికి వచ్చారట, స్వామి మీరైతే ఎంతో గొప్పవారు కాబట్టి మీరు ఏదన్నా సాధ్యమవుతుంది కాబట్టి మీరు మీ పైన ఉన్న నీలాపనది ఎలా తీసేసుకోగలిగారు, అయితే మాలాంటి వారికి ఎట్లా సాధ్యమవుతుంది ఇది నీలాపనింద, మేము మనస్సునే నమ్ముకుని బతుకుతున్న వాళ్ళము కాబట్టి ఎలా సాధ్యమవుతుంది అంటే కృష్ణుడు దయదలిచన్నట్ట, ఈ రోజు వినాయక చవితి రోజు ఎవరైతే కథ విని, వినాయక వ్రత కథ విని ఆ అక్షంతులు తలపైన వేసుకుంటారో వారికి నీలాపనిందులు ఉండవు అని చెప్పడంలో కూడా ఒక అర్థం ఏమిటంటే ఇది ఇది వ్రత ఈ కథ ఫలం అండి. మనకి ఫలశ్రుతి అని ఇస్తూ ఉంటారు చివరికి, ఆ ఫలశ్రుతి అనమాట. అంటే ఏం చెప్తున్నారంటే ఒకవేళ గనక ఈ ప్రపంచంలో మనం ఎక్కువ మనసును ఆధారం చేసుకుని మనం లావాదేవీలు చేసినా కూడా అప్పుడప్పుడు ఇలాంటి పుణ్యదినాల రోజు దీనిలో ఉన్న మర్మం ఇలా గమనిస్తే, ఇందులో ఉన్న ఆధ్యాత్మిక మర్మం ఏమిటి, ధర్మం ఏమిటి అని తెలుసుకుంటే గనక అది మనకి జ్ఞానం మళ్ళీ తెచ్చిపెడుతుంది, మన మనస్సు మనం ఎక్కువ కష్టపెట్టదు అని చెప్పేది. గత కథ విని తలపై అక్షంతలు వేసుకోవాలి అంటే అని. ఇవన్నీ ఎందుకు చెప్పుకున్నామండి? ఈ కథలు, మూడు కథలకి అంతరార్థాలు ఎందుకు మనం చెప్పుకున్నామంటే, మనం ప్రతి ఏటా వినాయక చవితి చేస్తూనే ఉన్నాము, వ్రతం చేస్తాము, వ్రత కథలు వింటాము, కానీ వినడానికి శ్రవణం చేస్తున్నాం తప్ప మననం చేయట్లేదు, నిర్ధ్యాసన చేయట్లేదు. ఇది మనం చెప్పుకున్నది మననం, కేవలం మననం మాత్రమే. ఈ విధంగా అని మనం చేయవలసింది ఇంకోటి ఉంది, ప్రాక్టికల్ గా పెట్టాలి స్వామి చెప్పిన నిధిధ్యాసన. కాబట్టి మననం వరకు ఈ రోజు మనం చెప్పుకోగలుగుతున్నాం అందరము. దీనిని నిధిధ్యాసన చేయాలని, అందరి జీవితాల్లో ఇది ఫలించాలి అని వినాయకుడి స్తోత్రం. ఆయన మనకు ఒక పెద్దన్నలాగా, ఎందుకంటే మనం స్వామి దర్శనం చేసుకోవాలన్న మొదట వచ్చి ఆయనకి నమస్కారం చేసుకుంటారు, స్వామి ఈ రోజు మా స్వామి దర్శనం మీరే ఇప్పించండి, ఇక జరిగే కలిగేట్టు స్వామి నాతో మాట్లాడేట్టు చేయండి అని చెప్పుకోవడానికి అర్థం ఏంటంటే, ఆయన ఈ మార్గంలో మొట్టమొదట నడిచి ఆయన తరించారు. అందుకనే స్వామి అన్నారు ఆయన పైన నాయకుడు లేరు అన్నారు. అంటే వినాయకుడు అంటే పైన నాయకుడు లేరు అంటే ఆయన కన్నా ముందర రియలైజ్ చేసిన వాళ్ళు లేరు అని చెప్పడం అన్నమాట. నేను స్వామి అని తెలుసుకున్న ఆయన వినాయకుడు, మనందరికీ మార్గదర్శకుడు, ఆయన మనందరికీ ఏ విధంగా వెళ్లాలి అని చెప్పేవారు. ఎంతో జ్ఞాని, సిద్ధి బుద్ధి తనతో ఉన్నవాడు ఆయన. మహాభారతం లాంటి పంచమ వేదాన్ని ఆయన అవలీలగా అట్లా రాసి మనకి అందించేశారు వినాయకుడు. కాబట్టి ఈ రోజు ఎంతో పర్వదినం అండి. మనం ఇటువంటి కథలు విని దీనిలోని ఈ శ్రవణమైన తర్వాత దీన్ని మననం చేసుకుంటూ అందులోని అంతరార్థాలు చూసుకుని మన జీవితంలో వాటిని నిధిధ్యాసన చేస్తూ దాన్ని ఆచరించడానికి ఒక శక్తి, దానికి కావలసిన భక్తి, శరణాగతి స్వామే మనకు అందించాలి అని మరొక్కసారి మనం స్వామిని వేడుకుందామండి. స్వామి పాదాలయందు మన శిరస్సులన్నీ ఉంచి కూడా ఈ వినాయక చవితి అందరికీ సంకల్పం కావాలి, అందరికి అటువంటి జ్ఞానం, సిద్ధి, బుద్ధి రావాలని మనందరం కూడా వేడుకుంటూ ఇది ముగిస్తున్నారండి. సాయిరా.
2: ఇంతవరకు మీరు వినాయక వైభవం, విఘ్నేశ్వరుని కథలు, వాటిలోని అంతరార్థాలు కార్యక్రమాన్ని విన్నారు. అందించిన వారు శ్రీ కోట శివకుమార్ గారు, శ్రీమతి లలితా సాయి దగ్గుపాటి. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు, అభిప్రాయాలు మెయిల్ ద్వారా listener@sssmediacenter.orgకి గాని, వాట్సాప్ ద్వారా 9393258258కి గాని పంపించమని కోరుతున్నాం. సాయిరాం.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఈ పర్వదినాన వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ అందిస్తూ పుట్టపర్తి శ్రీమతి ఈశ్వరమ్మ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు కుమారి హారిక, ప్రియ మనకి పండుగల యొక్క పరమార్థాన్ని వివరిస్తూ వినాయక చవితి విశిష్టత, వినాయకుని గొప్పతనాన్ని మనకి తెలియజేస్తూ ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని అందిస్తారు. వారితో పాటుగా మన స్వామి కూడా కొన్ని కొన్ని ముఖ్యమైన అంశాలను మనకు ప్రేమతో ప్రబోధిస్తారు.
1: ఉత్సవాల పరమార్థం. ఒకప్పుడు వినాయక చవితి నాడు ప్రతి ఇంటిలోనూ ఓ చిన్న వినాయక ప్రతిమను ప్రతిష్ఠించి చక్కగా పాలవెల్లికి పండ్లు కాయలు కట్టి పిండి వంటలు నైవేద్యంగా పెట్టి ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రశాంతంగా వినాయకుణ్ణి పూజించేవారు. నేటి కాలంలో ఇళ్లల్లో వినాయక పూజలు సాధారణ రీతిలోనే కొనసాగుతున్నప్పటికీ వీధుల్లో భారీ గణపతి విగ్రహాలను పెట్టి ఘనంగా ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా మారింది. ఇప్పుడు విగ్రహాల పరిమాణం ఎంత పెద్దదిగా ఉంటే ఉత్సవాలు అంత వైభవంగా నిర్వహించామన్న భావన అధికమవుతోంది. అందువల్ల నేడు అన్ని ప్రాంతాల్లోనూ గణపతి ఉత్సవాలను పోటాపోటీగా నిర్వహిస్తున్నారు. గణపతి ఉత్సవాలను అందరూ అంతటా వైభవంగా ఉత్సాహంతో జరుపుకోవడం శుభపరిణామమే. అయితే ఏ ఉత్సవాలైనా ప్రజల మధ్య సంఘీభావం పెంపొందించే విధంగా, శాంతి సామరస్యాలతో జీవించే విధంగా, ధర్మపథంలో నడిపించే విధంగా, ఆధ్యాత్మిక మార్గంలో వికసింపజేసే విధంగా ఉండాలేగాని మనుష్యుల మధ్య అంతరాలను అధికం చేసేలా, అశాంతిని కలిగించేలా, పోటీతత్వాన్ని ప్రోత్సహించేలా, క్రోధావేశాల్ని పెంచేలా ఉండకూడదు. అందుకే మన స్వామి కాంపిటీషన్ కాదు ఇంపార్టెంట్, కోఆపరేషన్ ఇస్ ఇంపార్టెంట్ అంటారు. మన అంతరంగంలో ప్రతిష్ఠితుడై ఉన్న పరమాత్మ విరాట్ రూపంలో విశ్వమంతా విరాజిల్లుతున్నాడు. అందువల్ల మన హృదయ మందిరంలో కొలువై ఉన్న పరమాత్ముని ఉనికిని మరువకూడదు. మనం చేసే బాహ్య పూజలు, పునస్కారాలు, పండుగలు, పర్వదినాలు, ఉత్సవాలు, జాతరలు మన అంతరంగ పరివర్తనకు తోడ్పడాలి, ప్రశాంత జీవనానికి దోహదపడాలి. అప్పుడే మనం పండుగల పరమార్థాన్ని పూర్తిగా అవగాహన చేసుకుంటాం.
2: హృదయాన్ని పవిత్రము గావించుకునే నిమిత్తమై అనేక పర్వదినములు మనం ఆచరిస్తుంటున్నాం. ఈ పర్వదినముల యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము మానసికమైనటువంటి ప్యూరిటీని, ఎక్కడ ప్యూరిటీ ఉందో అక్కడనే యూనిటీ వస్తుంది, ఎక్కడ యూనిటీ వస్తుందో అక్కడనే డివినిటీ అవుతుంది. ఆ డివినిటీకి ప్యూరిటీనే చాలా ముఖ్యము. కాబట్టి యూనిటీకి మన యొక్క ప్రేమతత్వం, ఏకత్వమే ముఖ్యము. కనుక మనం అన్నింటి ఎందు కూడా మన హృదయమే సరైనటువంటి లక్ష్యము. కనుక ప్రేమతత్వము చేత, ప్రేమ భావము చేత, ప్రేమ కర్మల చేత నిత్య జీవితాన్ని మనం ఆచరిస్తూ పోవాలి.

విఘ్నాలకు మూలం. సాధారణంగా మనం విఘ్నాలకు కారణం బాహ్య పరిస్థితులు, మనుష్యులు అని భావిస్తాం. కాని అసలు విఘ్నాలకు నిలయం మన మనస్సే అన్న విషయం గ్రహించం. అందువల్ల బాహ్యమైన విఘ్నాలు తొలగాలని, కార్యం సిద్ధించాలని, శుభం చేకూరాలని విఘ్నేశ్వరుణ్ణి పూజిస్తామే గాని మన అంతరంగంలో ఉన్న కామ క్రోధ లోభ మోహమద మత్సరాలనే ఆరుగురు విఘ్నాసురులను నశింపజేయమని ప్రార్థించడం మరిచిపోతాం. మన ప్రగతికి, శాంతికి ప్రధాన శత్రువులైన ఈ విఘ్నాసురులను వినాయకుడు వికటావతారంలో కామాసురుణ్ణి, లంబోదరావతారంలో క్రోధాసురుణ్ణి, గజాననావతారంలో లోభాసురుణ్ణి, మహోదరావతారంలో మోహాసురుణ్ణి, ఏకదంతావతారంలో మదాసురుణ్ణి, వక్రతుండావతారంలో మత్సరాసురుణ్ణి వధించాడని ముద్గల పురాణం వివరిస్తుంది. కామక్రోధ లోభ మోహ మత్సరాలనే అసుర గుణాలు గల వ్యక్తి తాను మాత్రమే పతనమవుతాడు. కాని మదంతో విర్రవీగే వ్యక్తి తాను పతనమవడంతో పాటు ఇతరులకు కూడా హాని కలిగిస్తాడు. అందువల్ల ఈ అసురులందరిలోకి మదాసురుడు చాలా శక్తివంతుడు. విద్యామదం, ధనమదం, అధికారమదం క్రోధాసురుణ్ణి, గజాననావతారంలో లోభాసురుణ్ణి, మహోదరావతారంలో మోహాసురుణ్ణి, ఏకదంతావతారంలో మదాసురుణ్ణి, వక్రతుండావతారం

0: నేటి మానవులు బలహీనుడైనటువంటి వారు. తప్పులు చేసి కూడాను దానిని సరిదిద్దుకొనుటకు ప్రయత్నిస్తురే కాని దాని దోషమును గుర్తించి వర్తించడానికి ఏమాత్రము పూనుకోరు. ఆనాటి పెద్దలు తప్పులను నివారణ కావించుకొని కృతజ్ఞతాపూర్వకమైనటువంటి యొక్క వందనముల చేత దైవాన్ని ప్రార్థించేటువారు. ఆ ప్రార్థనే పశ్చాత్తాపమునకు మూల కారణం. దీనిని గుర్తింపజేసే నిమిత్తమై వర్షములకు ఒక పర్యాయము విఘ్నేశ్వరుని పూజ అని పెట్టారు. విఘ్నేశ్వరుడు అనగా ఏమిటి? గణపతి అనగా ఏమిటి? గణ అనేటువంటిది బుద్ధికి సంబంధించినటువంటిది, నా అనేటువంటిది విజ్ఞానమునకు సంబంధించినటువంటిది. విజ్ఞాన విజ్ఞా ప్రజ్ఞానమునకు అధిపతి అయినటువంటి వాడే గణపతి. వినాయకుడు అనగా తనకంటే నాయకుడు మరొకడు లేడు, తనకు తానే నాయకుడు. అలాంటి వినాయకుని యొక్క తత్వము ఎవ్వరి కూడాను కీడు కనిపించదు. సర్వకర్మలకును అవిఘ్నమస్తుగా ఆశీర్వదించి పోషించేటువంటి వాడు వినాయకుడు. చెడ్డను ఏమాత్రము చెంతకు చేర్చేటువంటి వారు కాదు. కనుకనే అతనికి ఎలుక వాహనము అన్నారు. మూషికము అనగా చీకటి. రాత్రులయందు చీకటి చాలా అధికం కనుకనే ఎలుకలు కూడాను రాత్రి యందు సంచరిస్తుంటాయి. చీకటిని దూరం చేసి ప్రకాశం ప్రకటింపజేసి జనులకు ఆనందాన్ని ఆదర్శాన్ని అందించేటువంటిది మూషికము. దైవత్వాన్ని మొట్టమొదట మానవత్వానికే మాత్రం పరిమితం కాకుండా యావత్ క్రిమికీటకాదులకు కూడాను జంతు జలాలకు కూడాను దైవత్వం అనేటువంటిది ఆదర్శవంతమైనటువంటిది సత్యాన్ని నిరూపించే నిమిత్తమై విఘ్నేశ్వరునికి ఏనుగు తల ఎలుక వాహనము రెండింటినీ సృష్టించారు. గజ తెలివి అనేటువంటిది వినాయకుని యొక్క సంబంధం. గజ తెలివి చాలా తెలివైనటువంటిది ఈ ఎలిఫెంట్. చాలా విశ్వాసంతో కూడినటువంటిది. ప్రాణం పోయినా సరియే మాస్టర్ను మరవనటువంటిది. మాస్టర్ను మరవక తన జన్మం ఉండినంత వరకు కూడాను భగవంతుని యొక్క తత్వం చేత కృతజ్ఞతను పోషించేటువంటిది ఈ యొక్క గజము. కనుకొని ఈ కృతజ్ఞతకు మూల కారణమైనటువంటిదే ఈ గజము.
1: ఒకసారి అలకాపురాధీశుడైన కుబేరుడిలో ధనమదం ప్రవేశించింది. దేవతలందరినీ అలకాపురికి విందుకు ఆహ్వానించి ఈ ముల్లోకాలలో తనకన్నా ఐశ్వర్యవంతుడు ఎవరూ లేరని నిరూపించాలనుకున్నాడు. కుబేరుడు దేవతలందరితో పాటు పార్వతీ పరమేశ్వరులను కూడా ఆహ్వానించాడు. కాని తన తరఫున బాలగణపతి విందుకు విచ్చేస్తాడని చెప్పాడు పరమేశ్వరుడు. ఆ విందు రోజు బాలగణపతి అలకాపురిలో అడుగు పెట్టి పెట్టగానే ఆకలి ఆకలి అంటూ ఏడవసాగాడు. బాలుడే కదా అని తలచిన కుబేరుడు గణపతికి భోజన పదార్థాన్ని కొంచెం వడ్డించాడు. దాన్ని ఆరగించిన బాలగణపతి మళ్లీ ఆకలి ఆకలి అంటూ అరిచాడు. కుబేరుడు వడ్డిస్తూ ఉంటే గణపతి తింటూనే ఉన్నాడు, కాని ఆకలి తీరిందని మాత్రం అనడం లేదు. ఇంతలో దేవతలందరూ విందుకు విచ్చేశారు. భోజనశాలలోని పదార్థాలన్నీ ఖాళీ అయిపోయాయి. ఇక నలుగురిలో నవ్వుల పాలవుతాననే భయంతో కుబేరుడు పరిష్కారం కోసం పార్వతీ పరమేశ్వరుల వద్దకు పరుగెత్తాడు. అప్పుడు పార్వతీదేవి అలకాపురికి వెళ్లి బాలగణపతి నోటిలో పిడికెడు వడపప్పును వేసింది. వెంటనే బాలగణపతి నా ఆకలి తీరింది అంటూ లేచాడు. అప్పుడు కుబేరుడిలో కేవలం ధనంతో అందరినీ మెప్పించగలననే గర్వం అణిగిపోయింది. విఘ్నకారకాలైన అంతరంగ శత్రువులు నశించినప్పుడే శాంతి వెల్లివిరుస్తుంది, సమతాభావం నెలకొంటుంది, ధర్మనిరతి పెంపొందుతుంది, ఆధ్యాత్మిక ప్రగతి సాధ్యమవుతుంది. కాబట్టి బాహ్య విఘ్నాలతో పాటు మన అంతరంగంలో ఉన్న విఘ్నాసురులను కూడా నాశనం చేయమని అవిఘ్నమస్తనుచు నీకు మ్రొక్కెదన్ గణాధిప అని ఆ విఘ్నపతిని ప్రార్థిద్దాం.

మీ ప్రియతమ దేవుడు ఎవరు అని పిల్లల నుండి అభిప్రాయాన్ని గాని సేకరిస్తే అగ్రపూజలు అందుకుంటున్న విఘ్ననాథుడే అగ్రస్థానాన్ని ఆక్రమిస్తాడు. ఎందుకంటే పిల్లల్ని అమితంగా ఆకర్షించేది వింతగొలిపే రూపం, కనులకు విందైన దృశ్యం కాబట్టి. వినాయక రూపం, పెద్ద చెవులు, చిన్న కళ్ళు, తోరపు బొజ్జ, గుజ్జు రూపం, గజ గమనం, మెల్లని చూపులు, వక్రతుండం, ఏకదంతం, భారీ కాయం, బుల్లి వాహనం, ఇలా వింతగొలిపే రూపంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన వినాయకుడు తప్ప ఇంకెవ్వరు పిల్లల అభిమానాన్ని చూరగొనగలరు? అంతకన్నా ముఖ్యంగా కోరిన విద్యలనెల్లా ఒసగేది ఆ పార్వతీతనయుడే కాబట్టి సహజంగానే పిల్లలకు అత్యంత ప్రీతిపాత్రుడు, ఆరాధ్యనీయుడయ్యాడు ఆ అక్షర గణపతి. విద్యార్థులు వినాయక చవితి పర్వదినాన విఘ్నపతికి పత్ర పుష్ప ఫలాలను అర్పించి పుస్తకాలను విద్యాధిపతి ముందుంచి తొలిత నవిఘ్నమస్తనుచు ధూర్జటి నందన నీకు మ్రొక్కెదన్ ఫలితము సేయుమయ్యా నిను ప్రార్థన చేసెదనేకదంతా నా వలపటి చేతి గంటమున వాక్కున నెప్పుడు బాయకుండు మీ తలపున నిన్ను వేడెద దైవగణాధిప లోకనాయక అంటూ ప్రార్థించడం పరిపాటి. కాని ఈనాడు మనం మన విన్నపాలను వినాయకుడికి ఇంకా సులభంగా అర్థమవ్వాలనే భావంతో కొత్త పంథాను అనుసరిస్తూ చెవులారా వింటూనే ఎంత పాఠమైనా ఈజీగా తలకెక్కే ఐక్యూ నువ్వు కనులారా చదివింది ఒకసారే.

0: షీట్ పైన ఆగిపోని పెనివ్వు అని అంటూ గణనాథుణ్ణి మొక్కుకుంటున్నాము. అయితే మనం ఇక్కడ ఒక ముఖ్య విషయం గుర్తుంచుకోవాలి. కోరిన విద్యలన్నీ ఒసగే వినాయకుడు మనకు ప్రియతమ దైవమే, మహిమాన్విత దైవమే. కాని విఘ్ననాథునికి మనం ప్రియతములం కాగలిగామా? ఆ విద్యాధిపతికి ప్రియతములం కావాలంటే ఏం చేయాలి? అందుకు సమాధానంగా, మానవులు కోరినవన్నీ ప్రసాదించే దేవుడు మహిమాన్వితుడు, దేవుడు కోరిన విధంగా జీవించే మానవుడు మహాత్ముడు అని పాశ్చాత్య తత్వవేత్త డి మెలో అన్నాడు. మరి మనం దేవుడు మెచ్చుకునేటట్లు ప్రవర్తిస్తున్నామా? మనకు ఇష్టదైవమైన గణనాథుడు తల్లిదండ్రుల పట్ల, గురువుల పట్ల ఎంతో భక్తి శ్రద్ధలతో, గౌరవ మర్యాదలతో ప్రవర్తించాడు. మరి మనం కూడా అదే విధంగా ప్రవర్తించినట్లయితే వినాయకునికి ప్రీతిపాత్రులవుతాము. అంతేగాని కోరినవన్నీ ప్రసాదించినంత మాత్రాన వినాయకుడికి మనం ప్రీతిపాత్రులమయ్యామని తలచరాదు.
1: వేదాంతం చెప్పింది, సో So, you are the maker of your destiny, or you do or undo it. కనుకనే మన యొక్క మంచి చెడ్డలన్నీ కూడాను మన యొక్క భావం పైనే ఆధారపడి ఉంటుంది, మన యొక్క యాక్షన్ పైనే ఆధారపడి ఉంటుంది. అది కనుకనే మన యొక్క ప్రవర్తనలు చాలా ఉత్తమమైనట్టుగా ఉండాలి. మానవత్వంలో ఎంతయో దివ్యత్వం ఇమిడి ఉంటుంది. ప్రపంచం యొక్క మంచి చెడ్డలన్నీ కూడాను మానవుల యొక్క ప్రవర్తనలపైనే ఆధారపడి ఉంటుంది. లౌకికమైనటువంటి కార్యములన్నీ కూడా మనం చేసుకోవచ్చు, తప్పులేదు. అయితే ఏ కర్మలు ఆచరించినప్పటికీ సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి యొక్క పదంతో మనం ప్రారంభించాలి. ఉద్యోగం చేసుకో, చదువుకో, గొప్ప పదవిని పోరు. ఏం చేసినప్పటికీ ఇదంతా దైవ ప్రసాదంగా భావించుకోవాలి. నిజమైన మానవత్వాన్ని అనుభవించినటువంటి వాడు అవుతాడు.

0: ఉత్తమ పుత్రుడు మహోదరుడు. దేవగణాలకు అధిపతిని నియమించాలని పార్వతీ పరమేశ్వరులు సంకల్పించారు. అందుకు వినాయకుడు, కుమారస్వామి వీరిద్దరిలో ఎవరు సమర్థులో తెలుసుకోవాలని ముల్లోకాలలోని పుణ్యతీర్థాలను సందర్శించి ఎవరు ముందుగా వస్తారో వారిని గణాధిపతిగా నియమిస్తాను అని శివుడు ఓ పోటీ పెట్టాడు. ఈ విషయాన్ని విన్న వెంటనే కుమారస్వామి నెమలి వాహనంపై పయనమయ్యాడు. కాని మూషిక వాహనంపై ముల్లోకాలను సందర్శించి రావడం వినాయకునికి అసాధ్యం. వినాయకుడు తన అసహాయతకు అలజడి చెందకుండా, మనోనిశ్చలతను కోల్పోకుండా ప్రశాంతంగా పరిష్కారాన్ని ఆలోచించాడు. తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేస్తే ముల్లోకాల్లోని పుణ్యతీర్థాలను సందర్శించిన ఫలితం లభిస్తుంది అన్న ధర్మ సూక్ష్మాన్ని గ్రహించిన వినాయకుడు వెంటనే పార్వతీ పరమేశ్వరులకు ప్రదక్షిణ చేశాడు. వినాయకునికి తమ పట్ల ఉన్న భక్తి శ్రద్ధలకు పార్వతీ పరమేశ్వరులు సంతసించి గణాధిపతిగా నియమించారు. వినాయకుడు తమ తల్లిదండ్రుల పట్ల భక్తి శ్రద్ధలను ప్రదర్శించినట్లు మనందరం కూడా మన తల్లిదండ్రుల పట్ల భక్తి శ్రద్ధలతో ప్రవర్తించాలి. కాని నేడు చాలా మంది విద్యార్థులు తమ సహాధ్యాయులతో పోల్చుకొని వారికున్నవన్నీ తమకు కావాలని తల్లిదండ్రుల ఆర్థిక స్తోమతను కూడా పట్టించుకోకుండా వారిపై ఒత్తిడి తెస్తున్నారు, వారికి మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. అయితే మనం వినాయకునిలాగా తల్లిదండ్రులకు ప్రదక్షిణలు, ప్రణామాలు చేయకపోయినా కనీసం వారు చెప్పిన విధంగా నడుచుకుంటూ వారికి బాధ కలిగించకుండా వ్యవహరించగలిగితే ప్రియతమ దేవునికి ప్రీతి పాత్రులవుతాము.
1: త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సగత్వమేవ త్వమేవ బంధు త్వమేవ సర్వం సర్వం మమ దేవదేవ. తల్లిని ప్రేమించు మాతృదేవో భవ, పితృదేవో భవ తండ్రిని ప్రేమించు, గురుదేవో భవ గురువుని ప్రేమించు. ఈ ముగ్గురిని కూడా గౌరవించు, తగినటువంటి సేవ సల్పు. కానీ వీరందరూ దైవ సమానులే కాని దైవము కాదు అని మరి చెప్పారు. బయట దృష్టిని నీవు చూస్తున్నావు బాబు, త్వమేవ మాతా చ పితా త్వమేవ అంతా నీవే అనుకుంటున్నావు. అయితే వాళ్ళు ఎక్కడ జీవిస్తున్నారు? తల్లి దైవమే, మాతృదేవో భవ. నిన్ను పెంచి పెద్ద చేసి ఈ స్థితికి తెప్పించింది తల్లియే. తల్లి దైవ సమానమే, తల్లి వాళ్ళని దైవంగా ప్రేమించు. అంతేకాని తల్లి నివసించేది ఎక్కడ? ఒక ఇంటిలో నివసిస్తున్నది. కాబట్టి ఆ ఇంటికి ఆమె దైవమే. పితృదేవో భవ, తండ్రి ఎక్కడ జీవిస్తున్నాడు? అతను ఒక ఇంటిలో నివాసం చేస్తున్నాడు, అతను కూడా ఒక ఇంటి దేవుడే. గురుదేవో భవ, గురువు ఎక్కడ జీవిస్తున్నాడు? ఒక ఆశ్రమంలో జీవిస్తున్నాడు. కాబట్టి అతన్ని కూడా గౌరవించి ప్రేమించు. కానీ దైవము ఎక్కడ జీవిస్తున్నాడు? ఇంటిలో కాదు, ఆశ్రమంలో కాదు, హృదయములో ఉంటున్నాడు. హృదయవాసి దైవము. కాబట్టి నీ హృదయములందే ఉండేటువంటి దైవాన్ని నీవు ప్రేమించు. ఇవన్నీ కూడా అనిత్యము అశాస్త్రమైనటువంటి గృహాల్లో ఉండేటువంటి వారు.
0: ఉత్తమ విద్యార్థి ఏకదంతుడు మహాభారత కథను ప్రపంచానికి అందించాలన్న ఆలోచన వ్యాసుడికి కలిగింది. ఆ మహాగ్రంథాన్ని వ్రాయగల సమర్థుడైన వాడు వినాయకుడు ఒక్కడే అని బ్రహ్మ ద్వారా తెలుసుకున్న వ్యాసుడు వినాయకుణ్ణి సంప్రదించాడు. అందుకు వినాయకుడు అంగీకరించాడు. కాని వ్యాసుడు, గణనాథ, నేను భారత కథను చెబుతూ ఉంటాను, నీవు ఆగకుండా వ్రాస్తూ ఉండాలి అని షరతు పెట్టాడు. అందుకు వినాయకుడు కూడా, నేను ఒకసారి వ్రాయడం మొదలు పెడితే నా గంటం ఆగదు, కాబట్టి అలా ఆగకుండా కథను చెప్పాలి అని షరతు పెట్టాడు. అందుకు వ్యాసుడు, నేను చెప్పిన దాన్ని అర్థం చేసుకుంటూ వ్రాయాలి అని వినాయకునికి మరో షరతు పెట్టాడు. ఒకరి షరతులకు మరొకరు అంగీకరించిన తరువాత వ్యాసుడు మహాభారత కథను చెబుతూ ఉంటే వినాయకుడు వ్రాయసాగాడు. వ్యాసుడు ధ్యానమగ్నుడై గంగా ప్రవాహ వేగాన్ని తలపించేలా మహాభారత గాథను చెబుతూ ఉన్నాడు. వినాయకుడు కూడా అంతే వేగంతో వ్రాస్తూ ఉండగా గంటం విరిగిపోయింది. అప్పుడు వినాయకుడు ఎలాంటి నిరాశకు గురి కాకుండా వెంటనే తన కుడిదంతాన్ని విరిచి నిరాటంకంగా భారతాన్ని లిఖించాడు. ఆ విధంగా పంచమ వేదంగా ప్రఖ్యాతిగాంచిన మహాభారతం మనకు లభించింది. వినాయకుడు ప్రదర్శించిన పట్టుదల, సమయస్ఫూర్తి, ఏకాగ్రతలు మనలో ఎంత ఉన్నాయని ఆలోచించుకోవాలి. నేడు చాలా మంది విద్యార్థులకు అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నా, అన్ని సౌకర్యాలు సమకూరినా చదువులో పట్టుదల ఏకాగ్రతలు కొరవడుతున్నాయి. విద్యార్థులు కరెంటు పోయింది, క్రికెట్ మ్యాచ్ ఉంది, కలం పోయింది, మాస్టారు పాఠాలు సరిగా చెప్పలేదు, పరీక్ష రాస్తుంటే కాకులు అరిచాయి అంటూ సాకులు చెప్పే స్వభావాన్ని వదిలి ఏకాగ్రత, పట్టుదల, నిబద్ధతలతో విద్యను అభ్యసించిన వాడు వినాయకుడి అభిమానాన్ని పొందగలుగుతారు. మనం తల్లిదండ్రులను గౌరవించే ఉత్తమ పిల్లలుగా, విద్యార్జనలో పట్టుదల గల ఉత్తమ విద్యార్థులుగా ఉండాలి. అప్పుడే విఘ్ననాయకుడికి అత్యంత ప్రీతిపాత్రులమవుతాము, మహోన్నతులుగా వెలుగొందుతాము. ఓ బొజ్జగణపతి, ఓర్పుతో రక్షించి కాచి నన్నేలు మీ కరుణతోనూ మా పాలగలవని మహిమీద నెల్లప్పుడు కొనియాడుచుండును కోర్కెదీర. జయమంగళం, నిత్యశుభమంగళం.

ఇంతవరకు మీరు కుమారి హారిక, ప్రియా అందించిన వినాయక చవితి ప్రత్యేక కార్యక్రమాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి వ్రాసి పంపించమని కోరుతున్నాము. సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. 2018 సెప్టెంబర్ 13వ తేదీ వినాయక చవితి పర్వదిన సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం వందేహం గణనాయకం యొక్క పునఃప్రసారాన్ని ఇప్పుడు మీకు అందిస్తున్నాం.

0: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాదపద్మాలకి శతకోటి ప్రణామములు సమర్పించుకుంటూ రేడియో సాయి శ్రోతలందరికీ వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నోదంతి ప్రచోదయాత్. ప్రథమ పూజ్యుడైన వినాయకుని దివ్య పాదారవిందాల చెంత సర్వదేవత అతీత స్వరూపులైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య పాదపద్మముల చెంత శతకోటి ప్రణామములు సమర్పించుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా వింటున్నటువంటి రేడియో సాయి శ్రోతలందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మనందరికీ ఈ ప్రత్యేక ప్రసారాన్ని అందించడానికి వచ్చింది శ్రీ సత్యసాయి సేవా సంస్థల బోయినపల్లి సమితి, బాలవికాస్ గురువులు, విద్యార్థులు. మరి ఇక ఆలస్యం చేయకుండా వారు అందించే కార్యక్రమం ఏంటో విందామా? ఆ కార్యక్రమం పేరు వందేహం గణనాయకం.
1: వినాయక చవితి సందర్భంగా మన రేడియో సాయి శ్రోతలందరికీ ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమం వందేహం గణనాయకం కార్యక్రమానికి శుభ స్వాగతం. హైదరాబాద్ బోయినపల్లి సత్యసాయి సేవా సమితి బాలవికాస్ పిల్లలచే నిర్వహించబడుతున్న ఈ కార్యక్రమానికి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య ఆశీస్సులు కోరుతూ శ్రోతలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వందేహం గణనాయకం కార్యక్రమంలో ప్రథమంగా బాలవికాస్ పిల్లలచే వినాయకుని ప్రార్థన.

0: పిల్లలు, మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. చాలా బాగా ప్రార్థనా శ్లోకాలు చెప్పారు. మరి గణేశుని ద్వాదశ నామాలు తెలుసా మీకు? ఏది నువ్వు చెప్తావా చందా?
1: చెప్తాను టీచర్. ప్రథమం వక్ర తుండంచ, ఏకదంతం ద్వితీయకం, తృతీయం కృష్ణ పింగాక్షం, గజవక్త్రం చతుర్దకం, లంబోదరం పంచమంచ, షష్టం వికటమేవ చ, సప్తమం విఘ్న రాజంచ, ధూమ్రవర్ణం తదాష్టకం, నవమం ఫాలచంద్రంచ, దశమంతు వినాయకం, ఏకాదశం గణపతిం, ద్వాదశంతు గజాననం.
0: దీన్ని సంకటహర గణేశ స్తోత్రం అంటారు, తెలుసా? ఏంటి గ్రీటింగ్ కార్డ్స్ తయారు చేసుకొచ్చినట్లున్నారు?
2: అవును టీచర్.
3: మేము స్వామికి సమర్పించడానికి తయారు చేశాం.
0: ఓ చాలా బాగున్నాయి, వెళ్లి స్వామికి సమర్పించండి. ఈరోజు వినాయక చవితి కదా, మరి ఈ నెల పేరేంటి, తిథి, వారం చెప్పగలరా? రాజేశ్వరి నువ్వు చెప్పు.
4: భాద్రపద మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చే చవితి రోజు అంటే ఈ రోజు వినాయక చవితి పండుగ చేస్తాము.
0: మరి వినాయకుని తల్లిదండ్రులెవరు? ఈ గజముఖం ఏమిటి, ఏంటా కథ? ఉదీర్ణ సాయి నువ్వు చెప్పు.
5: వినాయకుడు పార్వతీ పరమేశ్వరుల కుమారుడు. ఏనుగు ముఖముంటుంది, పెద్ద బొజ్జుంటుంది, కాని చిన్న ఎలుకుంటుంది. ఈయన విద్యకు బుద్ధికి దేవుడు.
0: వినాయకుని పూజలో ఒక ప్రత్యేకత ఉంది, అదేంటో ఎవరు చెప్తారు?
6: నేను చెప్తాను టీచర్.
0: సరే మాదిని చెప్పు.
6: దేవతలందరినీ పూలతో పూజిస్తారు, కాని వినాయకుణ్ణి గరిక, పత్రి లాంటి 21 రకాల ఆకులతో పూజిస్తాం. అంతేకాదు టీచర్, నూనెతో కాకుండా ఆవిరి మీద ఉడికిన ఉండ్రాళ్లు, కుడుములు, ఇంకా చెరుకు ముక్కలు, పళ్ళు, తేనె, అటుకులు, కొబ్బరి ముక్కలు, బెల్లం, ఇట్లా ప్రత్యేకమైన పదార్థాలను నైవేద్యంగా పెడతామండి.
0: అంతేకాదర్రా, పూజలో భాగంగా మీ పుస్తకాలను దేవుడి దగ్గర పెట్టి మాకు బాగా చదువు రావాలని ప్రార్థిస్తాం. మీరింకా ఏమేం చేస్తుంటారో చెప్పండి.
6: నేను చెప్తా టీచర్.
0: ఆ వివేక్ చెప్పు.
6: మేము పూజ తరువాత దేవుని ముందు 21 సార్లు గుంజీలు తీస్తామండి, చెంపలు వేసుకుని మా తప్పులు క్షమించమని కోరుతాం.
0: బాగా చెప్పావు వివేక్. ఈ పండగ రోజు రాత్రి చంద్రుణ్ణి చూడకూడదు అంటారు, ఎందుకో తెలుసా?
7: నేను చెప్తాను టీచర్.
0: సరే చెప్పు శివాని.
7: కని పూజ శ్రద్ధగా చేసుకుని కథ విని అక్షింతలు వేసుకుంటే మనకు చంద్రుని చూసిన ఏ కష్టాలు రావంటారు కదా టీచర్?
0: అవునవును. ఇంకా చెప్పు.
7: ఆ కథలన్నీ మా తాతగారు చక్కగా చెప్పేవారు. మేం ప్రతి సంవత్సరం ఈ పండగని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుని కథ విని అక్షింతలు వేసుకునే అలవాటుంది టీచర్.
0: సరే కాని పిల్లలు, గణేష్కి మూషిక వాహనుడు అనే పేరు కదా, అసలు ఈ మూషికాన్ని వాహనంగా ఎందుకు చేసుకున్నాడు? ఈ మూషికం ప్రత్యేకత ఏమిటి?
8: తెలీదు టీచర్. అంత పెద్ద వినాయకుడు చిన్న ఎలుకను తన వాహనంగా ఎందుకు ఎంచుకున్నాడు?
0: ఎందుకంటే మూషికం చీకటికి గుర్తు. చీకటి అంటే అజ్ఞానం. చీకట్లో ప్రయాణం చేసేది మూషికం. మూషిక వాహనుడు అంటే అజ్ఞానమనే చీకటిని అణగదొక్కేవాడు అని అర్థం. అంతేకాదర్రా, ఎలుకకు వాసన గ్రహింపెక్కువ. పూర్వజన్మ వాసనలతో ఉన్న మనం కూడా వాసనల వంటి కోరికల వైపు పరుగు పెడుతూ ఉంటాం. మన కోరికలను అణచి మనల్ని భగవంతుని వైపు తిప్పేవాడే మూషిక వాహనుడైన గణపతి. చూశారా ఎంత పవిత్రమైన అర్థమున్నదో? ఏంటి తన్మయ్, ఇంకో డౌట్ ఉన్నదా?
8: అవును టీచర్. మరి మట్టి వినాయకుని పూజ ఆవిరి మీద ఉడికించిన నైవేద్యాలు ఎందుకండి?
0: ఎందుకంటే శ్రావణ భాద్రపదాలు వర్షాకాలం కదా, కొత్త నీరు చెరువులకు చేరి అనేక క్రిమి కీటకాలు నీటిలో ప్రవేశించి మనకు అనేక రోగాలు కలిగిస్తాయి. అందుకే మట్టి వినాయకుని పూజ 21 రకాల పత్రి ఆకులతో 9 రోజులు పూజించి నీటిలో కలిపితే ఈ ఆకుల ప్రభావానికి క్రిమి కీటకాలు నశించి మనం ఆరోగ్యంగా ఉంటాం. అంతేకాక ఆవిరి మీద ఉడికిన కుడుములు, ఉండ్రాళ్లు, నువ్వులు, బెల్లం, అటుకులు, కొబ్బరి మన వాత పిత్త శ్లేష్మ సంబంధ రోగాలను తగ్గిస్తాయి. అంతేకాక రక్తశుద్ధికి కూడా సహాయపడతాయి. వినాయకుడు తల్లిదండ్రులను దైవంగా పూజించడం వల్ల ఏమైందో మనకు చందా చెప్తుంది.
1: దేవతలందరూ తమకొక లీడర్ కావాలని కోరితే శివుడు తన ఇద్దరు పిల్లల్ని పిలిచి ఎవరు విశ్వాన్ని మొదటగా చుట్టి వస్తారో వారే దేవతలకు లీడర్ అని చెప్పగా కుమారస్వామి మయూరం మీద వేగంగా వెళ్లాడు. కాని గణపతి తన తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరుల చుట్టూ 3 సార్లు తిరిగి నేను విశ్వప్రదక్షిణ చేసినట్లే అని చెప్పాడు. పరమేశ్వరుడు అతని తెలివికి మెచ్చి గణాధ్యక్షునిగా ప్రకటించారు.
0: వెరీ గుడ్, చాలా బాగా చెప్పావు. సో ఏ పండుగ సందర్భమైనా మీరందరూ మీ మీ తల్లిదండ్రులకు ప్రదక్షిణాపూర్వక నమస్కారాలు చెయ్యండి. ఈ చవితి పండుగ మనకు చాలా పాఠాలు చెప్తుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క పాఠం చెప్పండి. ముందుగా సుప్రజతో మొదలు పెడదాం.
9: దేవుడు హృదయవాసి. గజాసురుడు తన దైవమైన శివుడు తన దగ్గరే ఉండాలనుకొని స్వార్థంగా ప్రవర్తించాడు. చివరికి తన ప్రాణాలే కోల్పోయాడు. కాని అతని భక్తికి మెచ్చి గణపతిని గజముఖునిగా చేసి అతనికి శాశ్వత కీర్తిని ఇచ్చాడు శివుడు. దేవుడు అందరివాడు. ఇది మొదటి పాఠం.
0: బాగా చెప్పావు సుప్రజ. ఇప్పుడు మనం సుమేధ చెప్పబోయేది విందాం.
3: తల్లిదండ్రులను పరమ భక్తితో గణేశుడు సేవించి ఉన్నత పదవిని పొందాడు. సో తల్లిదండ్రుల ఆశీస్సులుంటే జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటామని 2వ పాఠం.
0: నువ్వేం చెప్పబోతున్నావు మాదిని?
10: గణపతి అనింద్యుడు అనే ఎలుకను తన వాహనంగా చేసుకుని మూషిక వాహనుడయ్యాడు. భక్తితో ఎవరైతే తనను కొలుస్తారో వారి గత జీవిత వాసనల నుండి వారిని రక్షించి కాచే దేవుడని తెలియచెప్పేదే మరొక పాఠం. టీచర్, తన్మయ్ కూడా ఏదో చెప్తోంది.
0: సరే.
11: ఇతరులను వికిరించిన వారికి పరాభవం తప్పదని మనకు గణేశుని యొక్క కథ తెలుపుతుంది. అదేంటంటే, ఒకనాడు గణేశుడు తన భక్తుల చేత సమర్పించబడిన కుడుములు, ఉండ్రాళ్ళు, పళ్ళు, చెరుకు కడుపు నిండా తిని తన తల్లికి నమస్కరింపగా ఉదరం అడ్డుగా ఉండడంతో తన తల్లికి నమస్కారం చేయలేక అవస్థపడుతూ ఉంటే శివుని శిరస్సులోని చంద్రుడు అపహాస్యం చేయడంతో పార్వతి చంద్రునకు పనిష్మెంట్ ఇస్తుంది. చవితి రోజు ఎవరు చంద్రుడు చూస్తారో వాళ్ళకంతా కష్టాలే అని చెప్పిస్తుంది. ఇది ఇంకో కథ టీచర్.
0: వెరీ గుడ్ తన్మయ్, చాలా బాగుంది. అచింత్య, నువ్వు సమంతకమణి కథ చెప్తావా?
12: అలాగే టీచర్. సమంతకమణి కథ మనకు అవసరమైన దానికంటే ఎక్కువ ధనం ఉంటే ప్రమాదాలు ఎదురవుతాయని ఇంకో పాఠం టీచర్. రాజేశ్వరి అక్క, నువ్వేం చెప్తావు?
13: గణేశుని ఏనుగుతల మనకు అనేక విషయాలను చెప్తుంది. తొండముతో ఎంత బలమైన వస్తువునైనా తేలికగా లాగుతుంది. సన్న సూదిని సైతం ఏనుగు కళ్ళు గుర్తించగలవు. అడవిలో ఏనుగు నడిస్తే కాలిబాట తయారై ఎంతో మంది తేలికగా నడవగలుగుతారు. ఏనుగు తల బుద్ధి సూక్ష్మతకు నిదర్శనం.
0: వెరీ గుడ్ రాజేశ్వరి. చాందిని, నువ్వేం చెప్తావు?
14: వ్యాస భగవానుడు భారత కథను చెప్పగా గణపతి రాశాడు. రాసేటప్పుడు ఎక్కడ కలం ఆగకూడదని నిబంధన పెడతారు. కొంతసేపటికి కలం రాయడం ఆగితే వెంటనే తన దంతం విరగ్గొట్టి దాంతో రాసి పూర్తి చేయడం జరుగుతుంది. మాటిస్తే దాన్ని నిలబెట్టుకోవడం కోసం ఎంతైనా శ్రమ పడాలి అనే విషయం నేర్చుకుంటాం టీచర్.
0: దర్శిని, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు?
15: గణపతి ఆహారం సాత్విక ఆహారం.
14: పూర్తి శాకాహారం. సో శాకాహారం శ్రేష్టమని మనకు తెలుస్తుంది.
0: ఉదయన్న సాయి, శివ కుటుంబాన్ని చూస్తే నీకేమర్థమవుతుంది చెప్పు.
14: శివ కుటుంబంలో భిన్న ప్రవృత్తులు గల జంతువులు, పక్షులు కలిసి ఉండి ఒకరితో ఒకరు అన్యోన్యంగా, ఐకమత్యంగా, సామరస్యంగా ఉండాలని మనకు అర్థమవుతుంది టీచర్.
0: చాలా మంచి విషయం చెప్పావురా సాయి, బాగుంది. సూరజ్, నువ్వేం చెప్తావు?
15: పండుగ సందర్భంగా కుడుములు, ఉండ్రాలు చేసుకుని స్వామికి సమర్పించి తినడమే కాకుండా మనలో ఉన్న సద్గుణాలు, సద్భావాలు, సదాచారాలు, సత్సంకల్పాలు అనే మధుర పదార్థాలను భగవంతునికి అర్పించి అనుగ్రహం పొందటం ఈ పండుగ అంతరార్థమండి.
0: బాగా చెప్పావు సూరజ్. మీకు తెలుసా, బాలగంగాధర్ తిలక్ వినాయకుని పండుగను సామూహికంగా అందరూ కలిసి చేసే సంప్రదాయాన్ని ప్రారంభించాడు. అందుకే ఇప్పటికీ రాస్తాలల్లో పందిళ్లు వేసి, గణేష్ నవరాత్రులు జరిపి, ఊరేగింపులు చేసి నిమజ్జనంగా నదలలో కలపటం మనందరికీ తెలుసు.
15: తెలుసు టీచర్. అన్నిటికన్నా మన ఖైరతాబాద్ వినాయకుడు ఎంతో ఎత్తుగా పెద్ద లడ్డు చేత్తో పట్టుకుని అందరినీ ఆకర్షిస్తూ ఆశీర్వదిస్తూ ఉంటాడు. అన్ని విగ్రహాల కన్నా లాస్ట్ నిమజ్జనం చేస్తారండి. క్రేన్లు ఉపయోగించి నిమజ్జనం పూర్తి చేస్తారు.
0: విగ్రహాలు, సంబరాల గురించి చాలా చక్కగా చెప్పారురా పిల్లలు. ఏంటి, పూజకు కావలసిన వస్తు సామగ్రి అంతా తెచ్చినట్లున్నారే వివేక్?
6: అవును టీచర్. మాకు బాల వికాస్ గ్రూప్ 2లో పూజా విధానం నేర్పారు కదా, అందుకే పసుపు, కుంకుమ, గంధం, ఎర్రని అక్షింతలు, ఎర్రని గులాబీ పూలు, 21 రకాల పత్రి, నైవేద్యానికి గుడుములు, ఉండ్రాళ్ళు, చెరుకు మొక్కలు, అటుకులు, బెల్లం అన్ని వస్తువులు తెచ్చామండి.
0: చాలా సంతోషం రా పిల్లలు. మీ శ్రద్ధకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఏది, ముందుగా మీరు నేర్చుకున్న గణేష్ పంచరత్నాలు పాడండి.
14: అలాగే టీచర్. స్వామికి ఈ పంచరత్నాలు చాలా ఇష్టమని మాకు మీరెంతో శ్రమపడి నేర్పించారు కదా. ఇప్పుడు మేము అవి పాడి స్వామిని సంతోషపెట్టి మా పూజకు రావాల్సినదిగా రిక్వెస్ట్ చేస్తాం టీచర్.
0: వెరీ గుడ్, పాడండి.

0: చాలా బాగా పాడారర్రా పిల్లలు. మీ శ్రద్ధ భక్తి రెండూ చూసి స్వామి ఎంతో సంతోషిస్తారు. ఇంకా పూజ మొదలు పెడదామా?
1: సరే టీచర్, ఇక్కడ వేసిన సింహాసనంలోకి గణేష్ జీకి వెల్కమ్ చెప్పి కోకోనట్ వాటర్ వెల్కమ్ డ్రింక్ ఇద్దాము.
0: ఓరి బడవల్లారా, ఎంత మోడర్న్ గా ఆలోచిస్తున్నారు. హృదయపూర్వకంగా ఆహ్వానిస్తే తప్పకుండా మన సింహాసనంలోకి స్వామి వేంచేస్తారు. వచ్చిన స్వామికి ఒక్కొక్కరు ఒక్కో సేవ జరిపించండి. అర్ఘ్యము, పాద్యము, ఆచమనీయం, స్నానం, ఇలా తలా ఒకటి చేయండి.
2: అలాగే టీచర్.
3: మరి మనం అభిషేకం టైంలో పంచామృత స్నానం కదా, అందుకే పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార కలిపి తెచ్చామండి.
0: అథర్వణ మహర్షి వినాయకుని దర్శించి చక్కగా వర్ణించి మనం నేర్చుకుంటున్న గణపతి అథర్వ శీర్షం చెప్పాడు. ఇప్పుడు మనం ఆ ఆడియో వింటూ అభిషేకం చేసుకుందాం.

0: అథర్వ శీర్షంలో గణపతి వర్ణన ఎంత బాగుంటుందో. ఏకదంతుడు, చతుర్భుజుడు, ఒక చేతిలో పాశం, మరొక చేతిలో అంకుశం ధరించి, మిగిలిన రెండు అభయవరద ముద్రలతో, ముషిక ధ్వజం ధరించిన వాడై, ఎర్రని వస్త్రాలతో, నాశనరహితుడు, పరబ్రహ్మస్వరూపుడు, సృష్టికి పూర్వమే ఉన్నవాడు అయిన గణపతికి అందరూ చేతులెత్తి నమస్కారం చేద్దాం.
1: అలాగే టీచర్.
0: ఇక ఒక మంచి శుభ్రమైన వస్త్రంతో గణేశుని విగ్రహం తుడిచి, గంధం కుంకుమ అలంకరించి, ఎర్రటి వస్త్రం సమర్పించండి. యజ్ఞోపవీతం వేసి నైవేద్యం పెడదాం. మనస్ఫూర్తిగా స్వీకరించమని వేడదాం. ఇక మంత్రపుష్పం చెప్పండి.

0: దక్షిణ తాంబూలం సమర్పించి సాష్టాంగ నమస్కారం చెయ్యండి.
1: గురూజీ, చూడండి చూడండి, మన గణేశుని విగ్రహం కదిలి ముందుకు జరుగుతున్నదండి.
2: అవునవును,
1: అదిగో నిజంగానే గణేశుడు బయటకొస్తున్నాడు.
3: గణేశా గణేశా,
1: ఆశ్చర్యంగా ఉందండి. రావడమే కాదు, గణేశుడు మనకేదో చెప్పబోతున్నాడు.
4: మీ అందరి పూజకు, మీ భక్తికి, స్తోత్రములకు ముచ్చటపడి వచ్చాను. నాకు చాలా ఆనందంగా ఉంది.

0: ఓ, చాలా బాగా పాడారు పిల్లలు. నైవేద్యాలు చాలానే తీసుకొచ్చారే, కాని మీరొకటి తెలుసుకోవాలి, ఇవన్నీ నా కోసం కాదు సుమా.
1: మరి ఎవరి కోసం?
0: ఈ మాసంలో కొత్త నీటితో పాటు అనేక క్రిమి కీటకాలు మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. అందుకే నీటిలో 21 రకాల పత్రి ఆకులను కలపటం ద్వారా ఈ క్రిములు నశించి మీరు ఆరోగ్యంగా ఉంటారు. అంతేకాదు, ఆవిరి మీద ఉడికించినవి తేలికగా జీర్ణమవుతాయి. నువ్వులు, బెల్లం కంటికి మంచివి. చెరుకు ముక్కలు, పండ్లు మీ పళ్లకు, వంటికి మంచివి.
2: కానీ గణేష, ఈనాడు ఎక్కడ చూసినా రంగులు వేసిన మీ విగ్రహాలను చాలా పెద్దవి అమర్చి కర్ణ కఠోరంగా మైకులు పెట్టి గందరగోళంగా 9 రోజులు గడుపుతున్నారు. గమనిస్తున్నారా స్వామి?
0: ఓ, గమనిస్తున్నాను. ఒకలను మించి మరొకరు రకరకాల పదార్థాలతో అన్నదానాలు, లడ్డు వేలం పాటలు, కర్ణ కఠోరమైన పాటలు, డ్యాన్సులు నాకు చాలా చికాకు తెప్పిస్తున్నాయి. దర్పాలు, డాంబికాలు నన్ను సంతోష పెట్టలేవు సుమా. కుబేరుడంత తివానికి గర్వం నశించేలా చేశాను.
1: ఓ గణేష, ప్లీజ్.
0: ఓ, తప్పకుండా. ఒకసారి కుబేరుడు కైలాసం వచ్చి మమ్ములందరినీ విందుకి ఆహ్వానించాడు. చూడండి ఏం జరిగిందో.
3: ఒకనాడు

0: ఒకనాడు సంపదలకు అధిపతి అయిన కుబేరుడు కొన్ని ఫలములను తీసుకొని పార్వతీ పరమేశ్వరుల దర్శనార్థం కైలాసమునకు వచ్చాడు. ఆ పళ్ళను చూసి కుబేరుని లోభితనానికి వినాయకుడు మనసులోనే నవ్వుకున్నాడు. గబాలున అతని చేతిలోని పళ్ళను లాక్కొని ఒక్కసారిగా మింగేశాడు. కుబేరుడు చాలా ఆశ్చర్యంగా గణేశుని చర్యలను గమనించి, ఏంటి చాలా రోజులుగా ఆహారం లేనివానిలా ఇలా తిన్నాడు అని అవాక్కయ్యాడు. అప్పుడేం జరిగిందో చూద్దామా. కుబేరుడు పార్వతీ పరమేశ్వరుల ముందు మోకరిల్లి వినమ్రంగా ప్రార్థిస్తున్నాడు.
1: ఓ పరమశివ, మీకోసం ఒక గొప్ప విందు ఏర్పాటు చేశాను. తమరంతా వేంచేసి మా విందు ఆరగించి మమ్ములను ఆశీర్వదించండి.
2: వింద, ఎందుకు మీకింత శ్రమ?
1: మాకేమీ ఇది
0: గొప్పేశాడు. కుబేరుడు చాలా ఆశ్చర్యంగా గణేశుని చర్యలను గమనించి, ఏంటి చాలా రోజులుగా ఆహారం లేనివానిలా ఇలా తిన్నాడు అని అవాక్.

0: చదము.
1: కుబేరా, విందూ చాలా గొప్పగా ఉండాలి. చాలా రకాలతో గుమగుమలాడే పిండి వంటలను తయారు చేయించు.
2: అలాగే గణేశా.

0: కుబేరుడు మంత్రులను ఉద్దేశించి చెబుతున్నాడు.
1: మంత్రులారా, మనమిచ్చే విందుకు శివకుటుంబాన్ని ఆహ్వానించి వస్తున్నాను. ఇది మనందరికీ ఒక మంచి అవకాశం. కని విని ఎరుగని ఒక గొప్ప విందును మనం ఏర్పాటు చేయాలి.
2: అలాగే మహారాజా.
0: మరుసటి రోజు నగరమంతా అలంకరించబడింది. శివకుటుంబాన్ని ఆహ్వానించడానికి సంగీత కళాకారులు వచ్చారు. దేవతలు పుష్పవర్షాన్ని కురిపించారు. శివపార్వతులు గణపతి కుమారస్వామి సమేతంగా రాజ్యంలోకి ప్రవేశించారు. వినాయకుడు కావాలని తన రెండు పాదాలను బురదలో ముంచి అలాగే నడుచుకుంటూ అంతఃపురంలోకి ప్రవేశించాడు. ఇది చూసి కుబేరుడు,
1: గణేష, ఈ బురద కాళ్లతో తివాచి మీద నడిచి వస్తున్నావేమి?
2: కుబేరా, నేను కావాలనే బురద కాళ్లతో వచ్చాను. నీ ఐశ్వర్యానికి దిష్టి తగలకుండా ఉండాలనే ఇలా వచ్చాను. అదంతా సరే కాని నాకు చాలా ఆకలిగా ఉంది. భోజనశాల చూపించు.
1: సరే, మరి రండి చూపిస్తా.
0: వినాయకుడు భోజనశాలకు వెళ్లి వంటవాళ్లకు చేసిన పిండి వంటలన్నిటినీ తెమ్మని చెప్పి అక్కడే ఆసీనుడైనాడు.
2: మీరు నాకు సరిపడినంత ఆహారం తయారు చేసినారా? చాలా పదార్థాలు తయారు చేశాం స్వామి, తమరు స్వీకరించండి.
0: కొన్ని నిమిషంలోనే అన్ని పదార్థాలను గణేశుడు భుజించడమైనది. వంటవాళ్లు చాలా ఆశ్చర్యపోతూ ఏం చేయాలో తోచక అయోమయంగా నిలబడ్డారు.
2: నాకింకా ఆకలిగా ఉన్నది. మీ ఇంత కొంచెమైనా తయారు చేసినారు? కొంచెంసేపు ఆగండి గణేష, తిరిగి మళ్ళీ వండుతాము. నా ఆకలికి ఇవేమీ సరిపోవు. ఈ పళ్ళను ఆరిగించండి, ఇంతలో తిరిగి వండుతాము.
0: అలసిపోయిన వంటవాళ్లు బుట్టలగొద్ది కూరగాయలను పళ్ళను తెచ్చిపెట్టారు. కాని వినాయకుడు వాటితో పాటు వండని పదార్థాలను కూడా తినేశాడు. చివరకు రాజ్యంలో తినే పదార్థాలే మిగలలేదు.
2: ఆహా, ఏ గొప్ప విందు, నస్సగం ఆకలి కూడా తీరలేదు. ఇంకేం మిగిలింది? ఈ వంట చెరుకు తప్ప, అది కూడా మింగేస్తాను. అప్పుడు కాని ఈ కుబేరునికి గర్వం అనగదు. తన గొప్ప చూపించడానికి మమ్ములను విందుకి ఆహ్వానిస్తాడా?
1: తిరిగి వంటలు ప్రారంభించండి.
2: తినే పదార్థాలు మన రాజ్యంలో మిగలలేదు ప్రభు.
1: మహాదేవ, ఏంటి పరీక్ష? నా గర్వం అంతా అణిగిపోయింది. నా గొప్పతనం చూపాలని అనుకున్నాను. గణేశుడు నాకు గొప్ప గుణపాఠం నేర్పాడు. నాకేమి దారి?
3: కుబేరా, వెళ్లి గణపతిని ప్రార్థించు.
0: కుబేరుడు గణపతిని శరణు వేడాడు.
1: ఓ గణేష, నా గొప్పతనం చాటుకోవాలని ఈ విందు ఏర్పాటు చేశాను. భక్తిపూర్వకంగా చేయలేదు, నన్ను క్షమించండి. నా అహంకారాన్ని మీ పాదాల చెంత వదిలిపెడుతున్నాను.
2: భక్తిపూర్వకంగా ఒక చిన్న పండుని సమర్పించినా నేను చాలా తృప్తి పడతాను.
0: అంతలో అక్కడికి శివుడు ప్రవేశించాడు.
3: గణేష, ఇక కుబేరుడిని వదిలిపెట్టు. పశ్చాత్తాపడ్డాడు కదా, ఈ కొన్ని బొరుగులు గ్రహించి నీ ఆకలిని తీర్చుకో.
1: భక్తిపూర్వకంగా సమర్పించిన ఏ చిన్న పదార్థమైనా మీ ఆకలిని తీర్చగలదని, మీరు తృప్తిగా ఆరగిస్తారని నాకు ఇప్పుడు అర్థమయ్యింది.
0: చూసారా, భగవంతునికి భక్తిభావమే ప్రధానము.
2: చూసారా పిల్లలు, భగవంతునికి భావం భక్తి ప్రధానం, అంతేకాని దర్పం అహంకారం కాదు.
4: అన్నీ బాగానే ఉన్నాయి కాని గణేష, 21 పత్రి ఆరోగ్యాన్నిస్తాయి. మరి గడికెందుకు మీకు ప్రీతిగా ఉంటుంది? దానికి కూడా ఏమన్నా కథ ఉన్నదా ఏమిటి? మాకు కొంచెం వివరంగా చెప్పరు.
2: ఓ తప్పకుండా. అనలసురుడు అనే రాక్షసుడిని మింగవలసి వచ్చింది. అతడెప్పుడు

0: చలిస్తూ అందరినీ బూడిద చేస్తూ ఉండేవాడు. చూడండి ఏం జరిగిందో.
1: వినాయకుని పూజలో దుర్వార పూజ సాంప్రదాయంగా మనమందరం పాటిస్తూ ఉంటాం. ఈ సాంప్రదాయం ఎలా వచ్చిందో చూద్దాం. ఓ రోజు కైలాసంలో నంది గణేశుని వద్దకు వెళ్లి,
2: ఓ గణేశ, బ్రహ్మ ఇంద్రాది దేవతలు నీ దర్శనార్థమై ఎదురు చూస్తున్నారు.
3: అలాగా, సరే రమ్మని చెప్పు.
1: అందరూ వినయంగా లోపలికి ప్రవేశించారు. అంతా బ్రహ్మ ఇంద్రుడు ఒకరి తర్వాత ఒకరు ఇలా చెప్పసాగారు.
4: గణేష, అనలసుర అనే రాక్షసుడు దేవతలను బాధిస్తున్నాడు. అతని ఆగడాలు భరించలేకుండా ఉన్నాం.
3: అతను నోటి నుండి అగ్ని కురిపిస్తున్నాడు. ఎవ్వరూ అతడిని అంతమొందించడానికి సమీపించలేకపోతున్నారు. దగ్గరికి వెళ్లిన వారంతా భస్మమైపోతున్నారు.
4: ఓ గణాధిప, మీ రిధివరలో చాలా మంది రాక్షసులను సంహరించి మమ్ములను రక్షించినారు. ఈ ఆపద నుండి కూడా మీరే గట్టెక్కించగలరు.
0: తప్పకుండా, ఇక మీరు బాధపడకండి, అతడిని నేను నిలువరించుతాను.
1: వినాయకుడు అనలసురతో యుద్ధం ప్రారంభించాడు. అనలసుర రాక్షసునికి నిప్పులు కక్కే వరమున్నది కనుక సమీపించిన సైనికులందరినీ దహించి వేయసాగాడు. అది చూసి గణేశుడు కోపోద్రిక్తుడైనాడు. ఇద్దరి మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. ఎంత యుద్ధం చేసినా ఆ రాక్షసుని జయించలేకపోతున్నాడు. చివరకు ఆ రాక్షసుని మింగివేసినాడు. కాని అనలసురుడు గణేశుని ఉదరమున నిప్పులు కక్కటం మొదలు పెట్టాడు. అది వినాయకునికి భరించలేని బాధ అయ్యింది.
3: ఓ, మంటలు, మంటలు!
1: ఈ అరుపులకు దేవతలందరూ గణేశుని చుట్టూ చేరారు.
4: చూడపోతే ఈ అనలసురుడు వినాయకుని ఉదరమున చేరి భస్మం చేసేలా ఉన్నాడు. మనం ఏం చేయగలం ఇంద్రా?
3: గంగాజలాన్ని తెచ్చి గణేశుడిపై కురిపించిన ఈ మంటలు తగ్గుతాయేమో చూద్దాము. దేవతలారా, వెళ్లి గంగాజలం తెండి.
0: సరే, అలాగే తీసుకొస్తాం.
1: దేవతలందరూ గంగాజలాన్ని తెచ్చి వినాయకునిపై కురిపిస్తూనే ఉన్నారు. కాని ఏమీ ఫలితం లేదు. తరువాత కొంతమంది దేవతలు మంచుగడ్డలను తెచ్చి వినాయకుని తలపై పెట్టారు. అయినా చల్లారలేదు. వారు చంద్రునితో చల్లని వెన్నెలను కురిపించమని ప్రార్థించారు. అయినా ఫలితం లేదు.
0: మీ ప్రయత్నాలన్నీ నా బాధను పెంచుతున్నాయేమో కాని తగ్గించటం లేదు. ఈ మంటలను భరించలేకుండా ఉన్నాను.
1: ఇంతలో ఒక ముని కొన్ని దుర్వారాలను తెచ్చి గణేశుని శిరసున ఉంచాడు. ఆశ్చర్యం, గణేశుడు బాధను మరిచి సంతోషంగా కనిపిస్తున్నాడు.
0: ఆహా, ఎంత ఆశ్చర్యం! నా బాధంతా చిటికిలో మాయమైపోయింది. నాకు ఈ మంటల నుండి ఉపశమనం కలిగింది. అనలసురుడు కూడా ఉదరము నందు అరిగిపోయినాడు. ఈ ఆనందం పట్టలేకుండా ఉన్నాను. ఇక నుంచి ఎవరు నన్ను దుర్వారాలతో పూజిస్తారో వారికి నేను అనేకమైన వరాలను ఇచ్చెదనుగాక.
1: దేవతలందరూ సంతోషంగా దుర్వారాలు తెచ్చి గణేశునికి సమర్పించి ఈ విధంగా పూజిస్తున్నారు.

0: ఈ విధంగా దుర్వాయుగ్మ పూజ వినాయకునికి ప్రీతిగాను సాంప్రదాయంగాను వచ్చింది.
1: చూసారా పిల్లలు, అప్పటి నుంచి ఎవరు నన్ను దుర్వారాలతో పూజిస్తారో వారి కోరికలను తక్షణమే తీరుస్తుంటాను.

0: ఎంత అందంగా పాడారు పిల్లలు, చాలా బాగుంది.
1: గణేష, మేమంతా కలిసి మీ భజనలతో కూడిన అంత్యాక్షరి కార్యక్రమం తయారు చేశాం. మీకు తప్పక నచ్చుతుందని అనుకుంటున్నాం.
0: ఓ అలాగా, సరే మొదలు పెట్టండి. మీరందరూ ఈనాడు నన్ను ఎంత భక్తి శ్రద్ధలతో పూజించారో అంతే భక్తి శ్రద్ధలతో మీరు ప్రతి పనిని చేయండి. నా కోసం ఇంకా చాలా మంది భక్తులు కాచుకొని ఉన్నారు. మీ అంత్యాక్షరి విని నేను బయలుదేరుతాను. ఎప్పుడూ ఆనందంగా ఉంటూ అందరినీ ఆనందింపచేయండి. సరేనా పిల్లలు?
2: ఇప్పుడు మనం అంత్యాక్షరి నిర్వహించుకుందాం. ఆడపిల్లలందరూ మూడు గ్రూపులుగా ఫామ్ అవ్వండి. మీ గ్రూపులకు వరుసగా సత్యం, శివం, సుందరం. సత్యం గ్రూపులో సుమేధ, చంద, చాందిని ఉన్నారు.
3: సాయిరామ్ టీచర్.
2: శివం గ్రూపులో రాజేశ్వరి, మాదిని, శివాని ఉన్నారు.
3: సాయిరామ్ టీచర్.
2: సుందరం గ్రూపులో దర్శిని, అతింత్య, సుప్రజ, తన్మయి ఉన్నారు.
3: సాయిరామ్ టీచర్.
2: ఇప్పుడు మనము అంత్యాక్షరి కండిషన్స్ చెప్తాను, శ్రద్ధగా వినండి. ఇందులో మనకి నాలుగు రౌండ్లుంటాయి. మొదటి రౌండ్ మకుటం రౌండ్ అంటారు, అంటే టైటిల్ సాంగ్. ఒక టైటిల్ ఇవ్వటం జరుగుతుంది, దాని మీద భజన పాడాలి. ఇలా ప్రతి రౌండ్ కూడా రెండు రెండు ఛాన్సెస్ ఉంటాయి మీరు ప్రతి గ్రూప్కి. దాని తర్వాత రౌండ్ అంటే సెకండ్ రౌండ్, వర్ణన బేస్డ్ రౌండ్, అంటే గణేశుణ్ణి వర్ణిస్తూ పాడే భజనలు. మూడో రౌండ్ అభ్యర్థనాపూర్వక, అంటే ప్రేయర్ భజన్స్ అనమాట, స్వామిని వేడుకునే భజనలు మీరు పాడాల్సి ఉంటుంది. దాని తర్వాత నాలుగో రౌండ్ మనకి ఇన్స్ట్రుమెంటల్ భజన్, ఇన్స్ట్రుమెంటల్ మీద వైలన్ మీద వాయించే భజనల్ని మీరు రికగ్నైజ్ చేసి ఎవరు ముందుగా చేయెత్తుతారో వాళ్ళని నేను అడగటం జరుగుతుంది. సరేనా పిల్లలు, మొదలు పెడదామా?
3: సరే టీచర్.
2: ఓకే, ముందుగా మకుటం రౌండ్ ఫస్ట్ టైటిల్ గౌరీ. సత్యం గ్రూప్

చాలా బాగా పాడారు. ఆ ఫస్ట్ రౌండ్ బాగా మంచిగా సక్సెస్ఫుల్ గా పూర్తి చేశాము. ఇప్పుడు సెకండ్ రౌండ్, ముందుగా మనం చెప్పుకున్నట్లు వర్ణన బేస్డ్ రౌండ్. స్వామిని వర్ణిస్తూ భజనలు పాడండి. ముందుగా సత్యం గ్రూపు.

సెకండ్ రౌండ్ కూడా మనం చాలా సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకున్నాము. చాలా బాగా పాడారు. ఇప్పుడు మనకి థర్డ్ రౌండ్, ఇది స్వామిని ప్రార్థనాపూర్వకంగా చేసేటటువంటి భజనలు, ప్రేయర్ భజన్స్. ఫస్ట్ చాయిస్ సత్యం గ్రూప్ తో మొదలు పెట్టుకుందాం.

మనకి 3 రౌండ్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఇన్స్ట్రుమెంటల్ రౌండ్, వయలిన్ మీద నిరంజన్ వాయించేటటువంటివి మీరు రికగ్నైజ్ చేసి చెయ్యివెత్తాలి తప్పకుండా. ఎవరైతే గుర్తుపట్టి ముందుగా చెయ్యెత్తుతారో వాళ్ళకే ఛాయిస్ ఉంటుంది.

శ్రోతలు, ఇంతవరకు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు బోయిన్పల్లి హైదరాబాద్ నుంచి వచ్చిన బాలవికాస్ చిన్నారుల కార్యక్రమాన్ని విన్నారు. మరికొద్దిసేపట్లో ఈ కార్యక్రమంలోని రెండవ భాగాన్ని వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మనీకి ట్యూన్ అయి ఉండండి.

0: రేడియో సాయి శ్రోతలందరికీ తిరిగి ఈ ప్రత్యేక ప్రసారానికి స్వాగతం. వందేహం గణనాయకం కార్యక్రమంలో భాగంగా రెండవ అంశంలోకి ఇప్పుడు మనం వెళ్దాం. ఇప్పుడు వినాయకుని తత్వం గురించిన చర్చాగోష్ఠి కార్యక్రమాన్ని వింటాం. ముందుగా ఈ కార్యక్రమంలో పాల్గొనే వారి పరిచయాన్ని తెలుసుకుందాం. గౌరీ గారు బాల వికాస్ గురువుగా హైదరాబాద్ బోయిన్పల్లి సమితి నుండి వచ్చారు. వారితో పాటు సోదరీమణులు శ్రీమతి రత్నమాల గారు మహిళా విభాగం, శ్రీమతి విశాల గారు సేవా విభాగం, శ్రీమతి పద్మజ గారు బాల వికాస్ విభాగం నుండి వచ్చారు. మరి వీరందరూ పాల్గొనబోయే ఈ చర్చా కార్యక్రమాన్ని విందామా?
1: అందరికీ సాయిరాం. ముందుగా స్వామి పాద పద్మములకు శతకోటి వందనాలు. మన రేడియో సాయి తెలుగు శ్రోతలందరికీ మా హృదయపూర్వక వినాయక చవితి శుభాకాంక్షలు. ముందుగా మా సోదరీమణులకు స్వాగతం. రత్నమాల గారు, పద్మజ గారు, విశాల గారు, ముందుగా మనం ఒక ప్రార్థనా శ్లోకంతో మొదలు పెట్టుకుందాం. పద్మజ గారు,

0: వినాయకునికి అనేక పేర్లున్నాయి కదండి. ఆయన రూపంలో, చేష్టల్లో, లీలల్లో సృష్టి హేళ కనిపిస్తుంటుంది. వినాయక పూజలో ప్రతిసారి మనం షోడశనామాలు స్మరిస్తాం. ఆ నామాలు సుముఖశ్చైకదంతశ్చ అంటూ వర్ణిస్తుంటాం. అందులో ప్రముఖంగా మనం గణపతి అనే పేరు వాడుతుంటాం. అంతేకాక ముందుగా పసుపు గణపతి పూజ చేసి తరువాత విశేషమైన పూజలు చేస్తుంటాం. విచిత్రమేంటంటే వినాయక చవితి నాడు కూడా పసుపు గణపతిని పూజించిన తరువాతే పెద్ద వినాయకుని పూజ చేస్తాం. అసలు ఈ పసుపు గణపతి తత్వం ఏమిటి మనకు రత్నమాల గారు వివరిస్తారు.
1: అలాగే గౌరీ గారు, అందరికీ సాయిరాం. గణములకు అన్నింటికీ ప్రథమ గణ్యుడైన నాయకుడే గణపతి. ఆ గణపతికి మనం వినాయక చవితి నాడు పూజలు జరుపుతాం. అయితే అలాంటి గణపతికి కూడా ప్రభు అయిన వాడు మహాగణపతి. దేవతలు అనేకమని అనుకుంటాం, కాని దేవుడు ఒక్కడే, ఆయనే పరబ్రహ్మం. ఆ పరబ్రహ్మనే మనం వరసిద్ధి వినాయకుడు, విద్యాగణపతి, లక్ష్మీ గణపతి ఇలా విడివిడిగా పూజిస్తూ ఉంటాం. ఇది ఎలా అంటే, స్త్రీతత్వం ఒకటే అయినా ఎలా మనం తల్లిగా, భార్యగా, కూతురుగా, వదినిగా, చెల్లిగా రూపాంతరం చెందుతామో, పరబ్రహ్మం కూడా మాఘమాసంలో సూర్యునిగా, దసరాల్లో అమ్మవారుగా, కార్తీకంలో శివకేశవులుగా, భాద్రపదంలో వినాయకునిగా ఇలా అనేక దేవతారాధనలు చేస్తూ ఉంటామండి. ఇవన్నీ రకరకాల ఆకారాల, అవయవాల, ఆయుధాలు ధరించిన దేవతామూర్తులు. ఈ తత్వాన్ని వేదం ఏకం సత్ విప్రా బహుధా వదంతి అని కీర్తిస్తుంది. అంటే ఉన్నది ఒకటే, ఇదే సగుణోపాసన. ఏనుగు తల, పెద్ద పొట్ట, ఎలుక వాహనం ఇవన్నీ మన కల్పనలో భాగాలే. అందుకే ముందు మనం పసుపు గణపతిని ఆరాధిస్తాం. ఒక గుండ్రని పసుపు ముద్దను పెట్టి పూజిస్తాం. దానికి తల, తొండం, చెవులు ఏవీ ఉండవు. నైవేద్యం కూడా ఓ బెల్లం ముక్క మాత్రమే పెడతాం. ఆఖరికి వినాయక చవితి నాడు కూడా ముందుగా ఈ పసుపు గణపతిని పూజించాలి.
0: బాగుందండి. ఈ పసుపు గణపతిని గతంలో ఏ దేవతలు ఆరాధించారు? పద్మజ చెప్పండి.
2: సాయిరాం, ఈ పసుపు గణపతిని శివకేశవులు, పార్వతీ కూడా అర్చించారు. అదే నిర్గుణ గణపతి ఉపాసన. దేవతల ప్రార్థన మేరకు శివుడు త్రిపురాసుర సంహారం కోసం ఉద్యమించాడు. ఆకాశవాణి మహాగణపతిని పూజించనిదే మీకు విజయం కలగదని పలికింది. వెంటనే శివుడు మహాగణపతిని ధ్యానించి మానసిక పూజ చేసి గణపతి అనుగ్రహంతో త్రిపురాసుర సంహారం చేశాడు. అలాగే వామనావతారంలో బలిని పాతాళానికి పంపటానికి ముందు వామనుడు కూడా మహాగణపతి ధ్యాన ఆవాహనాదులతో అర్చించి బలి దగ్గరకు వెళ్లాడు. బ్రహ్మకు సైతం సృష్టి కార్యక్రమం ప్రారంభంలో అన్నీ విఘ్నాలే కలిగాయి. కాని ఆకాశవాణి బ్రహ్మకు గణపతిని ధ్యానించి సృష్టి మొదలుపెట్టమని పలికింది. అలా ఆటంకాలు తొలగి నిర్విఘ్నంగా సృష్టి కార్యక్రమం నిర్వర్తించాడు బ్రహ్మ. దీనిని బట్టి మనకు అర్థమైనదేంటంటే, హరిద్రా గణపతే మహాగణపతి. అదే అన్నిటికీ మూలం. అంతేకాదు, ఈ గణపతి ఛందస్సుల్లోని గణములకు అంటే లఘువులకు, గురువులకు అధిపతి. కాబట్టి వాక్కునకు, శబ్దానికి, భాషలకు, విద్యలకు అధిపతి గణపతి. ఇతడు ప్రణవస్వరూపుడు. ప్రణవం అన్ని ఛందస్సులకు మూలం.
0: విశాల గారు, వినాయకుడు ప్రణవస్వరూపుడు అన్నారు పద్మజ, అది కొంచెం వివరించండి.
3: సాయిరామ్ అండి, ముత్తుస్వామి దీక్షితులు గారు ప్రణవస్వరూప వక్రతుండ అని గణపతిని వర్ణిస్తూ పాడటం మనం అందరం వినే ఉంటాం. వినాయకుని తొండం కుడివైపుకి తిరిగి వంకరగా ఉంటుంది. సంస్కృతంలో ఓం, ఓంకారం యొక్క స్వరూపంలో కుడివైపు వంకర తిరిగి ఉన్న వంపు అది. ఈ ప్రణవాన్ని స్వామి ముఖంలో పరిశీలిస్తే మనకు ఓంకారం కనిపిస్తుంది. వక్రతుండం దానిపైన అర్ధచంద్రం. అలా వినాయకుడు ప్రణవస్వరూపుడు అయినాడని అనుకోవచ్చు.
0: తొండము ఏకదంతమును అనే పద్యంలో కోరిన విద్యలకెల్ల వొజ్జయ్యై ఉండెడి పార్వతీతనయ్య ఓయి గణాధిప అన్నారు. అంటే ఏమిటి పద్మజ?
2: అలాగేనండి, పార్వతి అంటే ప్రకృతి. ఈశ్వరుడు పురుషుడు. ప్రకృతి పురుషుల సంబంధం వల్ల మానవత్వం ఆవిర్భవించింది. అలా ప్రతి మానవుడిని వినాయకుడనే అనవచ్చు. ప్రతి వ్యక్తి శివశక్త్యాత్మక స్వరూపమే. గణాధిప అంటే గణములకు అధిపతి. ఈ గణాలంటే ఏంటి? కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు. ఈ దశేంద్రియాలకు నాయకుడు మనస్సు. ఈ మనస్సు కూడా అతీతమైనది బుద్ధి. గా అంటే బుద్ధి, నా అంటే విజ్ఞానం. బుద్ధి విజ్ఞానములకు పతి గణపతి.
0: విశాల గారు, వినాయకుడు గజముఖుడు అంటాం, దాని విశిష్టత ఏంటో వివరించండి.
3: తప్పకుండా అండి. గజలో గా అంటే గమనం నుండి, జ అంటే పుట్టినది అని అర్థం. అది ఒక చలన శక్తి. గజముఖుడు గజాననుడు అని మనం విఘ్నేశ్వరుని అంటాం. ఏనుగు చాలా తెలివిగల జంతువు. గజ తెలివి అంటాం కదా, గజ ఈతగాడని కూడా అంటూ ఉంటాం. దేహబలంతో పాటు బుద్ధిబలం కూడా ఉన్న జంతువే ఏనుగు. తన తొండంతో ఎంతో చిన్నదైన సూదిలాంటి వస్తువును, పెద్ద పెద్ద వృక్షాలను, అన్నింటినీ ఎంతో తేలికగా ఎత్తగలదు. ఇంకా ఏనుగు చెవులు చాటలంతటివి. అందుకే మనందరి ప్రార్థనలు చక్కగా వింటాడు. నవవిధి భక్తి మార్గాలలో శ్రవణం మొదటిది కదా. సాధకులు కూడా వినాయకుల్లా శ్రద్ధగా వినాలి. చిన్న కళ్ళు, సూక్ష్మ పరిశీలనకు పొడవైన తొండంలోని నాసిక దూరం నుంచే మంచి చెడులను, ప్రమాదాలను, అవకాశాలను పసికట్టే నేర్పుకు సంకేతాలు. కార్యసాధకుడు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ఏ చిన్న విషయాన్ని నిర్లక్ష్యం చేయకూడదని అర్థం చేసుకోవాలి.
0: బాగుందండి. వినాయకుడు విఘ్నేశ్వరుడు ఎట్లా అయినాడు? రత్నమాల గారు వివరించండి.
1: ఎలా అంటే, గజముఖుడు విఘ్నేశ్వరుడు, సింహము మృగరాజు. అయినా ఏనుగు నడిస్తే సింహపు కాలిగుర్తులు కూడా అణిగిపోతాయి. ఒకసారి ఏనుగు అడవిలో నడిస్తే చక్కని రాజబాట ఏర్పడుతుంది. ఆ మార్గంలో తక్కిన జంతువులు తేలిగ్గా నడుస్తాయి. దీని అర్థం ఏంటంటే, దేవతలు, మనుష్యులు, గణములకు అందరికీ గజముఖుడే మార్గదర్శకుడు. విఘ్నాలను తొలగించి చక్కని మార్గం చూపించేవాడిని అర్థం.
0: బాగుందండి రత్నమాల గారు. మరి వినాయకునికి యజ్ఞోపవీతం నాగుపాము అంటాం, దీని అర్థం ఏంటో విశాల గారు చెప్పండి.
3: అలాగే అండి. వినాయకుని యజ్ఞోపవీతం నాగుపాము. సర్పము కుండలినీ శక్తికి ప్రతీక. మానవ శరీరంలో గణపతి స్థానం మూలాధారమని యోగశాస్త్రం కూడా తెలుపుతోంది. త్వం మూలాధారే స్థితోసి నిత్యం అని కదా మనం గణపతి అధర్వ శీర్షంలో చెప్పుకుంటాం. అంటే గణపతి మూలాధార చక్రంలో ఉంటాడు. ఆయనే ఇచ్చాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపుడు. సృష్టి అంతా ఆయనలో ఇమిడి ఉండి సర్వవ్యాపకుడైనాడని మనకు అర్థమవుతోంది.
0: అవును విశాల గారు, గణేశుని శుభలక్షణాలను అధర్వ మహర్షి ప్రత్యక్షంగా దర్శించి దివ్యానుభూతిని పొంది ఓం గం అనే ప్రణవ మంత్రాన్ని మనకు అందించారు. సరే కాని ఈ వినాయకుడు ఎలుకను తన వాహనంగా ఎంచుకున్నాడు, ఇందులోని అంతరార్థం ఏంటి పద్మజ గారు?
2: ఏంటంటే, మూషికము వాసనామయ జంతువు. తినుబండారముల వాసనను బట్టి ఆ ప్రదేశాలకు చేరుతుంది, బోనుల్లో చిక్కుతుంటుంది. అట్లాగే మన మానవులం కూడా జన్మాంతర వాసనలను బట్టి ఈ సంసార జీవితంలో చిక్కుకొని పెడ మార్గాలు పడుతుంటాం. మూషిక వాహనుడంటే కోరికలను అణగదొక్కేవాడని అర్థం.
0: వినాయకుని ఏకదంతాయన మహా అని ఎందుకు స్తుతిస్తామంటారు రత్నమాల గారు?
1: సరేనండి. ఏనుగుకు రెండు దంతాలుంటాయి, కాని మన వినాయకుడు ఏకదంతుడు. ఏం జరిగిందంటే, మహాభారతం రాసే సమయంలో వ్యాస భగవానుడు వినాయకునితో అంటాడు కదా, నేను చెప్పేటప్పుడు నీవు ఆగకుండా వ్రాయాల్సుమా అని షరతు పెడతాడు. కాని రాసే సమయంలో గంటం రాయటం ఆగిపోయింది. వెంటనే తన దంతాన్ని పెరికి రాయటం మొదలుపెట్టి పూర్తి చేశాడు గణపతి. మాటను నిలుపుకోవటానికి ఎంతటి త్యాగానికైనా వెనుకాడకుండా మన అందరికీ ఆదర్శంగా నిలిచాడు. అలా ఏకదంతుడు అయ్యాడండి.
0: అవును రత్నమాల, మహాభారతం ఒక విజ్ఞాన ఖని. అటువంటి గొప్ప గ్రంథాన్ని వ్రాయటానికి ఎటువంటి అడ్డంకులను లెక్క చేయరాదు అని తెలియచెప్పాడు. బావుంది. వినాయకునికి సిద్ధి బుద్ధి అనే ఇద్దరు భార్యలున్నారంటారు, అదెలాగో చెప్పండి విశాల గారు.
3: అలాగే గౌరీ గారు, మనస్సు పరిశుద్ధమైతే బుద్ధి వికసిస్తుంది, బుద్ధి వికసించినప్పుడే సిద్ధి కలుగుతుంది. ఈ బుద్ధిని సిద్ధిని వినాయకుడు వరిస్తాడు, వారికి అతను పతి. సిద్ధి అంటే జ్ఞానసిద్ధి అన్నమాట. గణపతిలో గా అంటే బుద్ధి, నా అంటే విజ్ఞానం. ఈ విజ్ఞాన ప్రజ్ఞానములకు పతి వినాయకుడు. సిద్ధికి బుద్ధికి క్షేమం ఆనందం అనే ఇద్దరు కొడుకులున్నారు కాబట్టి క్షేమం ఆనందం వినాయక పుత్రులని చరిత్ర చెబుతోంది. సాధకునికి మనోశుద్ధి ఉంటే సిద్ధి బుద్ధులకు పతి అయిన గణపతి క్షేమం ఆనందాన్ని ప్రసాదిస్తాడు. ఇలా మనం అర్థం చేసుకోవాలి కాని భౌతిక పరమైన సంబంధం కాదు అని స్వామి చెప్పారు.
0: బుద్ధి జ్ఞానాలు ఉన్న ప్రతివానికి క్షేమము ఆనందం లభిస్తాయని చక్కగా చెప్పారండి విశాల గారు. మరి గరిక పూజ చాలు గణనాథునకు అని అంటాం కదా, గరికకున్న ప్రాధాన్యత ఏమిటంటారు? ఇప్పటికీ కుక్కలు పిల్లులు అప్పుడప్పుడు గరికను వెతుక్కుని నమిలి వాంతి చేసుకోవటం మనం గమనిస్తుంటాం. వాటి అచీర్ణ వ్యాధిని అలా పోగొట్టుకుంటుంటాయని మన పెద్దవాళ్లు చెప్తుంటారు. వైద్యపరంగా గరిక చాలా శక్తి కలది. మరి అటువంటి గరిక పూజకు ఎలా విశేషించబడ్డది, పద్మజ గారు వివరించండి.
2: అలాగేనండి. ఒకసారి పార్వతీ పరమేశ్వరులు పాచికలాడుతున్నారు, నందిని న్యాయ నిర్ణేతగా పెట్టుకున్నారు. ఆట ముగిసిన వేళ నంది ఈశ్వరుడే గెలిచాడని తీర్పు చెప్పాడు. పార్వతికి కోపం ఆగక, నంది నీవు నయం కాని రోగంతో వేధింపబడుదువుగాక అని శపిస్తుంది. నంది వెంటనే తల్లి కాళ్ల మీద పడి, దయచేసి నన్ను క్షమించి శాప విముక్తి పొందే మార్గం చెప్పు తల్లి, మీరే గెలిచిన నా ప్రభువే గెలిచినట్లు ప్రకటించాను, తప్పే అని వేడుకున్నాడు. అప్పుడు పార్వతి నందికి ఇష్టమైన దానిని తన కుమారుడైన గణపతికి సమర్పించమని పరిష్కారం చెబుతుంది. అప్పుడు నంది తనకిష్టమైన గరికెను వినాయకునికి సమర్పించి రోగ విముక్తుడవుతాడు. గరికే కాక తుమ్మి పూలు, జిల్లేడు పూలు పూజకు వినియోగిస్తాం.
0: చాలా గమ్మత్తుగా ఉందండి పార్వతీ పరమేశ్వరుల కథ. మరి గణపతిని 21 రకాల పత్రాలతో పూజించడం మనకు ఆనవాయితీ. ఆకులన్నీ దేనికవే, చాలా విశేషమైనవి కూడా. దీన్నే ఏకవింశతి పత్రి పూజ అంటుంటాం. మరి వీటి గురించి విపులంగా పద్మజ గారు, విశాల గారు, రత్నమాల గారు ముగ్గురు కూడాను వివరించండి.
1: సరే సాయినా.
2: మొదటిది సెమీపత్రం. జమ్మి అగ్నిగుణము కలిగినదని యజుర్వేదం చెప్తుంది. పాండవులు అరణ్యవాసానికి వెళ్తూ వారి ఆయుధాలను సెమీవృక్షం మీదే ఉంచారు. రెండవది బిల్వపత్రం. మారేడు శివుని పూజ కోసమే పుట్టినది మారేడు. లక్ష్మీదేవి ఈ చెట్టు మీద నివసిస్తుంది, అందుకే ఆమెను బిల్వ నిలయాయే నమః అని కీర్తిస్తాం. మూడవది అర్జున పత్రం. మద్ది యజ్ఞాలలో ఉపయోగిస్తారు, ముఖ్యంగా పితృకార్యాలలో ఎక్కువగా ఈ సమిధులను వాడతారు. నాలుగవది అశ్వద్ధ పత్రం. రావి బృహస్పతి గ్రహ హోమానికి రావి సమిధులను వాడతారు. సంతానం లేనివారు, వివాహం కానివారు రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేయటం మనం చూస్తూ ఉంటాం. ఐదవది బదరీపత్రం. రేగు ఆయుర్వేద పరంగా రేగు పండు చాలా శక్తివంతమైనది. ఈ పళ్లతోనే సంక్రాంతి నాడు పిల్లలకు భోగిపళ్లు పోస్తూ ఉంటారు. ఆరవది చూతపత్రం. మామిడి మామిడి ఆకు తోరణాలు లేని శుభకార్యం ఉండదు కదా. ఏడవది దాడిమి పత్రం. దానిమ్మ లలితా సహస్రనామంలో దాడిమి కుసుమ ప్రభ అనే నామం కనిపిస్తుంది. చండీ హోమములో దానిమ్మ పండ్లను పూలను సమర్పిస్తారు. మిగిలిన పత్రాల గురించి విశాల గారు మీరు వివరిస్తారా?
3: అలాగే అండి. 8వ పత్రం దేవదారు. ఇది హిమాలయాలలో పెరిగే ఎత్తైన వృక్షం. దీని కాండంతో విగ్రహాలు తయారు చేస్తారు. 9వది బృహతీ పత్రం. ఇది గడ్డిజాతి మొక్క. దీనినే వాకుడు చెట్టు అంటాం. దీని చూర్ణం దురదలకు నెప్పులకు పనిచేస్తుంది. దీని కషాయంతో నోటి దుర్వాసన పోగొట్టుకోవచ్చు. ఇది రక్తశుద్ధి చేస్తుంది. తరువాత దుర్మాయుగ్మం. దీనినే మనం గరిక అంటాము. మన పాపాలను నివారించేది గరిక. రాహు సంబంధ హోమాలకు దీన్ని వాడతాము. రామాయణంలోని ఘట్టం సీత రావణాసురంతో మాట్లాడక చేతిలో గరికను ధరించి ఉండటం మన అందరికీ తెలుసు. దీనిని గ్రహణ సమయంలో కూడా ఉపయోగిస్తాము. 11వది కరవీర పత్రం. దీనినే మనం గన్నేరు అంటాము. దేవీ దేవతలను ఈ పూలతో పూజించవచ్చు. అమ్మవారికి ఈ పూలతో పూజ శ్రేష్టం. తర్వాతది మరువక పత్రం. మరువం దీన్నే, ఇది సువాసన గల పత్రం. కదంబ మాలలో దీన్ని ఉపయోగిస్తాం. పూజకు ఇది చాలా ఉపయోగం. తర్వాతది మాచీ పత్రం. అంటే దీన్ని మనం దవనం అంటూ ఉంటాం. ఇది చల్లని ప్రదేశాలలో పెరుగుతుంది. సువాసన కలిగిన ఆకులను కలిగి ఉంటుంది. ఈ ఆకుల నుండి సుగంధ ద్రవ్య నూనెను తీస్తారు. చివరగా తులసి. తులసి లేని ఇల్లు ఉండదు కదా. తులసి వనం ప్రాణశక్తిని ఇస్తుంది. వినాయకుని చతుర్థి నాడు మాత్రమే దీంతో వినాయకుని పూజిస్తారు. మిగతా పత్రాల గురించి రత్నమాల గారు మీరు వివరిస్తారా?
1: సరే సాయిరాం. 15వ పత్రం అర్కపత్రం అనగా జిల్లేడు. సూర్యహోమానికి ఈ సమిధలను ఉపయోగిస్తారు. తర్వాతది అపామార్గ పత్రం అనగా ఉత్తరేణి అంటారు. నవగ్రహాలలో బుధుని హోమంలో ఈ సమిధలను ఉపయోగిస్తారు. 17వ పత్రం దత్తూరి పత్రం ఉమ్మెత్త. శివునికి ఈ పూలతో పూజిస్తే చాలా మంచిది. 18వ పత్రం గండకీ పత్రం. ఇది అరణ్యాల్లో మాత్రమే దొరుకుతుంది. దీనిని దీర్ఘవ్యాధులకు ఔషధంగా ఉపయోగిస్తారు. 19వ పత్రం విష్ణుక్రాంత పత్రం. దీని ఆకులు జ్ఞాపకశక్తికి ఉపయోగిస్తాయి. దీని ఆకులు బెరడు కలిసిన కషాయాన్ని జ్వరానికి మంచి మందుగా ఉపయోగించవచ్చు. 20వ పత్రం సింధువార పత్రం. దీనిని వావిలి అంటారు. ఒంటి నొప్పులు తగ్గుతాయి. 21వ పత్రం అనగా చివరి పత్రం జాజీ పత్రం. తెల్లగా ఉండి వాసన కలిగిన ఈ పూలుని శివారాధనకు శ్రేష్టమైనగా అంటారు. ఇలా ఈ పత్రాలన్నీ మానవుల ఆరోగ్యానికి ఉపయోగపడేవే.
0: పద్మజ, రత్నమాల గారు, విశాల గారు ఈ 21 రకాల పత్రాల గురించి చాలా బాగా వివరణ ఇచ్చారండి. బాగుంది. మరి ఈ వినాయకుని పూజ ఇప్పటిది కాదని, అనాది కాలం నుండి భారతదేశంలో వ్యాపించి ఉన్నదని అంటుంటాం. అదెలా తెలుస్తుంది రత్నమాల గారు?
1: వినాయకుని తత్వం మనకు సంక్షిప్తంగా ఋగ్వేదంలో, నారాయణ ఉపనిషత్తులో, తైత్రీయ ఉపనిషత్తులో కనిపిస్తుంది. గణ

0: బ్రహ్మణస్మత ఆన శృణ్వన్నోతి సీద సాధనం అని వేదములు గణపతిని ప్రార్థించాయి. అంతేకాక గాయత్రి మంత్రము కూడా ఉంది, గణపతి గాయత్రి మంత్రము కూడా ఉంది. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి అని, వక్రతుండాయ ధీమహి తన్నోదంతి ప్రచోదయా, ఇలా ఇది చాలా ప్రాచీనమైనదని అర్థం చేసుకోవాలి. అన్ని గణాలకు ఈ గణపతే ప్రధానమైనవాడు, కవులకు కవీశ్వరుడు. ఈ స్వామికి మరొక పోల్చదగిన దైవం లేదు, ఆయన వల్లే వేదాలు వచ్చాయి. గణపతి యొక్క ఈ తత్వం తెలుసుకోవడం ప్రధానం. ఏ పనికైనా ముందు ఓం శ్రీ మహాగణపతి అయి నమః అని అనుకోవాలండి.
1: తర్వాత అంతేకాదండి, గణపతి అధర్వ శీర్షంలో త్వం భూమిరాపో నలో నిలో నభః అని ఉంది. అంటే గణపతే భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం అని చెప్పబడింది. దీని అర్థం ఏమిటి? గణపతిలో పంచభూతాలు ఉన్నాయి, పంచభూతాలకు ఆయన అధిపతి. మన శరీరాలు పంచభూతాత్మకాలని మనకు తెలిసిందే కదా. అయితే మనలో గణపతి ఎక్కడ ఉన్నాడు అని ఆలోచిస్తే, త్వం మూలాధార స్థితోసి నిత్యం అని కదా చెప్తాము. ప్రతి మనిషిలో షట్ చక్రాలున్నాయి, అవి భౌతికాలు కావు, అంటే కంటికి కనిపించవు, శక్త్యాత్మకాలు. మనం కూర్చున్నప్పుడు మన భారం మొత్తం మూలాధార చక్రం భరిస్తుంది. యోగ విద్యకు ఇది మూలం. ఇది కుండలినీ శక్తి అను కుండలినీ అను సర్పమునకు నిలయం కూడా. దీనికి కుంజరమను శక్తి ఉంటుంది. కుంజరం అంటే ఏనుగు, హస్తిముఖుడంటే గణపతి. కుంజరాసుర భంజనాయ నమః అని మనం గణపతిని కీర్తిస్తాం.
2: అంతేకాదండి విశాల గారు, మనలో నాదం కూడా మూలాధారమందే ప్రచోదనమవుతుంది. దీనినే హస్తినాదము అని కూడా అంటారు. అమ్మ నాదస్వరూపిణి. లక్ష్మి, సరస్వతి, పార్వతి పేర్లు వేరే కాని తత్వం ఒక్కటే. శ్రీసూక్తంలో హస్తినాద ప్రబోధిని అని దేవి కీర్తించబడినది. నాదము ద్వారా సదా మనకు ఆనందమయ స్థితి కలుగుతుంది. మూలాధారము పటిష్టముగా ఉండటానికి సాత్విక ఆహారం ముఖ్యం. కుడుములు, ఉండ్రాళ్లు, పళ్లు మనలోనున్న గణపతికి నివేదిస్తూ భుజించాలి. ఇలా వినాయక తత్వాన్ని అర్థం చేసుకోవాలి.
3: ముగ్గురు చాలా బాగా వినాయక తత్వం గురించి వివరణ ఇచ్చారు. వినాయక తత్వంతో పాటుగా శాస్త్రపరమైన విషయం మరొకటి ఉంది. అదేంటంటే, మన ఖగోళ శాస్త్రజ్ఞులు ఈ వినాయక చవితి నాడు నక్షత్ర మండలంలో ఒక విశిష్టమైన నక్షత్రాన్ని గుర్తించారు. అది ఏనుగు తల ఆకారం ధరించి ఉన్నట్లుగా నిర్ధారించారు. ఇంతేకాక ఈ పూజ ప్రాచీన కాలం నుండి మనం జరుపుకుంటున్నాం. మన దేశంలోనే కాక విదేశాల్లో కూడా, అంటే థాయిలాండ్, జపాన్, జర్మనీ దేశాల్లో కూడా ఈ ఉత్సవం జరుగుతూ ఉంటుంది. చివరగా ఈ వినాయక చవితి ఉత్సవం సందర్భంగా పిల్లలకు పెద్దలకు అందించే సందేశం ఏంటంటారు పద్మజ గారు?
2: మన ఫుడ్డు, బ్లడ్డు, దుడ్డు తల్లిదండ్రుల ప్రసాదమని స్వామి చెబుతూ ఉంటారు. విఘ్నేశ్వరుడిలా తల్లిదండ్రులను పూజిస్తే మూలాధార చక్రంలో గణపతి ప్రచోదనమై మనకు సిద్ధి బుద్ధులను కలగజేసి మనల్ని క్షేమంగా ఆనందంగా ఉంచుతాడు.
1: అంతేకాదండి పద్మజ, అతిగా ఆడంబరాలకు పోకుండా భక్తి ప్రధానంగా ప్రతివారు వినాయకుని సేవించి ఆయన ఆశీస్సులు మెండుగా దండిగా పొందాలని ఆశిద్దాం.
3: స్వామి వినాయక చవితి సందర్భంగా ఇచ్చే దివ్య సందేశాలు వినటం వల్ల, ఇంకా మన సనాతన సారథల్లోని వ్యాసాలు చదువుకోవటం వల్ల మనకు కొంత వినాయక తత్వం గురించిన అవగాహన కలిగింది. మనం అర్థం చేసుకోవటమే కాక మన శ్రోతలందరితో పంచుకోగలగటం స్వామి మనకిచ్చిన మహద్భాగ్యం. ఈ సందర్భంగా స్వామికి వేల కృతజ్ఞతలు తెలుపుకుందాం. గణపతి స్తుతితో ఈ కార్యక్రమాన్ని ముగిద్దామా? సాయిరామ్.

సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సాయినాథ సుబ్రహ్మణ్యం.

ఇంతవరకు వినాయక చవితి పర్వదిన సందర్భంగా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు బోయన్పల్లి సమితి హైదరాబాద్ నుంచి వచ్చిన బాల వికాస్ గురువులు చిన్నారులు అందించిన ప్రత్యేక కార్యక్రమం వందేహం గణనాయకం విన్నారు.

ఇంతవరకు మీరు సెప్టెంబర్ 13, 2018 వినాయక చవితి పర్వదిన సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం వందేహం గణనాయకం పునఃప్రసారాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరామ్.

వినాయకునకు గణపతి అను పేరు ఒకటి ఉంది. గణములకు అధిపతి. గణములనగా కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు. ఈ దశేంద్రియముల నాయకుడు మనస్సు. ఈ మనస్సుకు అధిపతి బుద్ధి. గా అనగా బుద్ధి, అణ అనగా విజ్ఞానము. కనుక గణపతి అనగా బుద్ధి విజ్ఞానములకు పతి. వినాయక ఆవిర్భావమునకు సంబంధించిన పురాణగాథ. ఒకనొక సమయంలో గజాసురుడు గొప్ప తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చి ఈశ్వరుడు ప్రత్యక్షమైనాడు. శత్రువులు తన సమీపానికి రాకుండా ఉండేటట్లు తన నుండి అగ్ని ఆవిర్భవించాలని గజాసురుడు కోరాడు. ఈశ్వరుడు తథాస్తు అని అంతర్ధానమైనాడు. మరలా తపస్సు చేశాడు గజాసురుడు. భోలాశంకరుడు మరలా ప్రత్యక్షమై, ఇంకా ఏమి కావాలి గజాసురా అని అడిగాడు. గజాసురుడు, ఈశ్వరా, నీవు నా ఉదరములో నిలిచిపోవాలి అని కోరాడు. ఈశ్వరుడు గజాసురుని ఉదరంలో ప్రవేశించాడు. ఎన్ని దినములైనను ఈశ్వరుడు కైలాసమునకు రాకపోయేసరికి పార్వతీదేవి విష్ణు సన్నిధిని చేరి, స్వామి, నా పతి ఎక్కడున్నాడో తెలియడం లేదు అని బాధపడుతూ చెప్పింది. విష్ణువు, పార్వతీ, నీ భర్త భోలాశంకరుడు, భక్తసులభుడు. ముందు వెనుకలు ఆలోచించకుండా భక్తులు అడిగిన వరములు ప్రసాదిస్తూ ఉంటాడు. ఇప్పుడు కూడా ఈ విధంగానే జరిగి ఉంటుంది. నేను వెళ్లి నీ భర్తను తీసుకొస్తాను అని అభయమిచ్చాడు. జగన్నాటక సూత్రధారి అయిన విష్ణువు నందిని పిలిచి గంగిరెద్దులా చక్కగా అలంకరించాడు. తాను గంగిరెద్దు యజమానిగా మేళతాళాలు వాయించుకుంటూ నందీశ్వరుని గజాసురుని వద్దకు తీసుకువెళ్లాడు. అతని సమక్షంలో నంది వర్ణనాతీతంగా నృత్యం చేశాడు. గజాసురుడు మెచ్చుకుని, అయ్యా గంగిరెద్దుదాసు, నీకేం కావాలో అడుగు అన్నాడు. నేను అడిగినదిస్తావా అని అడిగాడు గంగిరెద్దుదాసు వేషంలో ఉన్న విష్ణువు. ఏది అడిగినా ఇస్తాను అన్నాడు గజాసురుడు. అయితే నీ ఉదరంలో ఉన్న ఈశ్వరుణ్ణి ఇవ్వు అన్నాడు విష్ణువు. వెంటనే గజాసురుడు అతను మారువేషంలో వచ్చిన విష్ణువని గుర్తించాడు. సర్వాంతర్యామి అయిన విష్ణువునకు ఈశ్వరుడు ఎక్కడున్నాడో తెలియడం కష్టమా అని అనుకుని విష్ణువుకు సాష్టాంగ నమస్కారం చేశాడు. నా మాట ప్రకారం ఈశ్వరుణ్ణి ఇస్తాను, నా ప్రాణాన్ని కూడా త్యజించి, కాని నాకొక వరం ఇవ్వాలి. నా శిరస్సును అందరూ పూజించాలి అని అర్థించాడు. ఈశ్వరుడు గజాసురుని ఉదరం నుండి బయటకు వచ్చి కైలాసగిరికి వెళ్లాడు. కైలాసగిరిలో పార్వతి ఆదినమే తాను అభ్యంగన స్నానం ఆచరించడానికి వెళ్తూ నలుగుపిండితో ఒక ప్రతిమను చేసింది. ఎంతో అందమైన ఆ ప్రతిమకు ప్రాణం పోసింది. సర్వాంగ సుందరుడైన ఒక బాలకుడు ప్రత్యక్షమైనాడు. పార్వతి అతనితో, నేను స్నానం చేసి వచ్చే వరకు ఈ ద్వారమునకు కాపలా ఉండాలి నువ్వు, ఎవ్వరినీ లోపలికి ప్రవేశపెట్టవద్దు అని ఆజ్ఞాపించింది. కొంతసేపటికి గజాసుర వధానంతరం ఈశ్వరుడు కైలాసం చేరుకున్నాడు. ద్వారం వద్ద ఉన్న బాలకుడు అతనిని అడ్డగించాడు. మీకు ప్రవేశం లేదు, ఇది నా తల్లి ఆజ్ఞ అన్నాడు. ఈశ్వరుడు ఉగ్రుడై బాలకునితో యుద్ధమునకు పూనుకున్నాడు. యుద్ధములో ఆ బాలకుని శిరస్సును ఖండించాడు. ఇంతలో పార్వతి ద్వారము వద్దకు వచ్చి తన కుమారుని మొండెం చూసి విలపించింది. జరిగిన విషయం తెలుసుకుంది. తన కుమారుణ్ణి బ్రతికించమని ప్రార్థించింది ఈశ్వరుణ్ణి. ఈశ్వరుడు వెంటనే గజాసురుని శిరస్సు తెప్పించి ఆ మృతబాలుని మొండెంపై పెట్టాడు. ఆ బాలకుడు నిద్ర నుండి లేచిన వాని వలె లేచి తల్లిదండ్రులకు నమస్కరించాడు. ఈ విధంగా వినాయకుడు గజముఖుడు లేక గజాననుడు అయ్యాడు.

0: మనం గణపతిని వినాయకుడు వినాయకుడు అని సంబోధిస్తూ ఉంటాం. అసలు తను వినాయకుడు ఎట్లయినాడో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
1: ఒకానొక సమయమున శివపార్వతులు తమ తనయులైన గజాననునికి కుమారస్వామికి ఒక పందెం పెట్టారు. ఎవరి విశ్వాన్ని ముందుగా చుట్టి వస్తారో వారికి జ్ఞానప్రదమైన అనుగ్రహ ఫలాన్ని బహుకరిస్తామని చెప్పారు. కుమారస్వామి తన వాహనమైన నెమలి మీద ఎక్కి విశ్వప్రదక్షిణకు బయలుదేరాడు. ఇంతలో గజాననుడు ఆలోచించాడు. తనది మహాకాయం, తన వాహనం మూషికం, అందువల్ల విశ్వప్రదక్షిణం చేయడం అసాధ్యమని తల్లిదండ్రుల సమీపాన క్రింద కూచున్నాడు. కొంతసేపటికి కుమారస్వామి నెమలి మీద రావడం గమనించిన గజాననుడు లేచి తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేసి కూర్చున్నాడు. నేను విశ్వప్రదక్షిణ చేసేశాను అన్నాడు. ఈశ్వరుడు, ఏ విధంగా విశ్వప్రదక్షిణ అది అని ప్రశ్నించాడు. దానికి సమాధానంగా, తండ్రి, ఈ చరాచర ప్రపంచమంతా శివశక్త్యాత్మక స్వరూపమే కనుక బాహ్యమైన భౌతికమైన ఈ జగత్తులో మీరు లేని స్థానమేది? విశ్వస్వరూపులైన మీకు ప్రదక్షిణ చేయడమే విశ్వప్రదక్షిణ అన్నాడు. వెంటనే పార్వతి, కుమారా, నీదే ఫలం అని పలికింది. ఈ విధంగా తల్లిదండ్రులు పెట్టిన పందెంలో గెలిచిన వాడై సమస్త విశ్వానికే అధిపతి అయినాడు. సాటిలేని నాయకుడు వినాయకుడు. అంతేకాక తన కుమారుని సూక్ష్మబుద్ధికి హర్షించిన శివుడు, నాయనా, నా భక్తులు ముందుగా నిన్ను పూజించి అటు పిమ్మట నన్ను పూజింతురుగాక అని తన అనుగ్రహ ఫలమును అందించాడు. అందువలననే సకల శుభకార్యముల ముందు ప్రథమ వందనీయుడు వినాయకుడు. కార్యములందు విఘ్నములను తొలగించి ఆశీర్వదించువాడు కనుక విఘ్నేశ్వరుడైనాడు. వినాయకుడనగా నాయకుడు లేనివాడు.

వినాయకునికి గణపతి అని ఒక పేరు. దాని అర్థమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. గణపతి అని ఇతనికి ఇంకొక పేరు. సకల సురగణములకు అధిపతి. అంతేకాదు, గా అనగా బుద్ధి, నా అనగా విజ్ఞానం కనుక బుద్ధి విజ్ఞానములకు పతి. బుద్ధి నుండి విజ్ఞాన సిద్ధి కలుగుతుంది. ఈ బుద్ధి సిద్ధులను వినాయకుని శత్రులుగా భావిస్తారు కొందరు. గణపతి అనగా ఛందస్సులోని గణములకు, అనగా గురువు లఘువులకు అధిపతి. కాన వాక్కునకు, శబ్దములకు, భాషలకు, విద్యలకు అధిపతి. మంత్రములలోని బీజాక్షరముల గణములకు అధిపతి. ఇతడు ప్రణవస్వరూపుడు. ప్రణవము అన్ని ఛందస్సులలో మొదటిది.

0: వినాయకుడిని ప్రణవస్వరూపునిగా వర్ణిస్తారు. అది ఎందుచేత? ముత్తుస్వామి దీక్షితర్ గారు ప్రణవస్వరూప వక్రతుండ అని గణపతిని వర్ణిస్తూ పాడారు. ఏనుగు తొండం కుడివైపుకు తిరిగి వంకరగా ఉంటుంది. సంస్కృతంలో ఓం అనగా ఓంకారం యొక్క స్వరూపంలో కుడివైపుకు వంకర తిరిగి ఉన్న వంపు అది. వక్రతుండు దానిపైనున్న అర్ధచంద్ర రూపము. అర్ధానుస్వారం అర్ధేందులసితం అని గణపతిని గురించి అథర్వశీర్షమునందుంది. దానిపైనున్న చుక్క పాలనేత్రం. తుండమునేక దంతము తోరపు బొజ్జయు వామహస్తమున్, మెండుగ మ్రోయు గజ్జలున్, మెల్లని చూపుల మందహాసమున్, కొండొక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జవై ఉండెడు పార్వతీతనయ, ఓయి గణాధిప నీకు మ్రొక్కెదన్. ఈ పద్యములలో పార్వతీతనయ, ఓయి గణాధిప అని వినాయకుడిని వర్ణిస్తున్నాం. దీని అర్థమేమిటి? ఎవరు పార్వతి? ఈమె కుమారుడెవరు? వారి సంబంధ బాంధవ్యమేమిటి? గణాధిప అన అర్థమేమి? గణములు ఎక్కడున్నవి? ఇవి తెలుసుకుందాం. పార్వతి అనగా ప్రకృతి. ఈశ్వరుడు పురుషుడు. ప్రకృతి పురుషుల సంబంధము వలన మానవత్వము ఆవిర్భవించింది. కనుక ప్రతి మానవుడు వినాయకుడే. ప్రతి వ్యక్తి శివశక్త్యాత్మక స్వరూపమే. గణాధిప అనగా గణములకు అధిపతి. గణములనగా కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు. ఈ దశేంద్రియములకు నాయకుడు మనస్సు. ఈ మనస్సుకు కూడా అతీతమైనది బుద్ధి. గణపతి అనగా గా అనగా బుద్ధి, నా అనగా విజ్ఞానం. బుద్ధి విజ్ఞానముల పతి గణపతి. వినాయకుణ్ణి గజముఖుడు అని కూడా పిలుస్తూ ఉంటాం కదా. అయితే గజముఖము అనగా అర్థమేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1: గజముఖుడు గజానన అంటాము. ఏనుగు చాలా తెలివిగల జంతువు. గజ తెలివి అంటాము, గజ ఈతగాడు అంటాము. దేహబలముతో పాటు బుద్ధిబలము ఉండిన జంతువు. తన తొండముతో సూక్ష్మమైన సూది వంటి వస్తువును, ఘనమైన వృక్షములను కూడా సునాయాసముగా ఎత్తివేయగలదు. ఇంకా ఏనుగు చెవులు పెద్దవి, అనగా భక్తులు ప్రార్థించేవి చక్కగా వింటాడు. నవవిధ భక్తి మార్గములలో శ్రవణం మొదటిది. సాధకులు కూడా వినాయకునిని ఆదర్శముగా తీసుకుని మంచి విషయములను వినాలి.
0: వినాయకుడు విఘ్నేశ్వరుడుగా ఎట్లైనాడు? గజముఖుడు విఘ్నేశ్వరుడు. అది ఏ విధంగానో చూద్దాం. మృగరాజైన సింహము యొక్క పాదముద్రలు కూడా ఏనుగు పాదముద్రలలో అణిగిపోతాయి. ఏనుగు పొదలను, వృక్షములను పెరికివేసి చక్కని మార్గమును ఏర్పరుస్తుంది. ఆ మార్గమున తక్కిన జంతువులు నిర్భయంగా గజమార్గమును అనుసరిస్తాయి. దీని అంతరార్థమేమిటి? సమస్త దేవ మనుష్యగణములకు గజముఖుడే మార్గదర్శకుడు అని. విఘ్నములను తొలగించి చక్కని మార్గమును చూపించువాడే గణపతి. అందుకే ఇతను విఘ్నేశ్వరుడుగా పిలవబడతాడు. మనం విఘ్నేశ్వరుడి పటాలను, విఘ్నేశ్వరుడి విగ్రహాలను చూస్తుంటాం కదా. దాంట్లో వినాయకుడు ఒక యజ్ఞోపవీతం ధరిస్తాడు. ఆ యజ్ఞోపవీతం ఏమిటంటే నాగుపాము. దానర్థమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. వినాయకుని యజ్ఞోపవీతం నాగుపాము. సర్పము కుండలిని శక్తికి ప్రతీక. మానవ శరీరంలో గణపతి స్థానము మూలాధారము అని యోగశాస్త్రం తెలుపుతోంది. వినాయకుడికి నాలుగు చేతులున్నాయని అంటారు కదా. అయితే ఆ నాలుగు చేతులతోనూ భక్తులను ఎట్లా లాలిస్తాడో పాలిస్తాడో తెలుసుకుందాం.
1: వినాయకుడు ఒక చేతిలోనున్న అనూక్షతో సాధకుణ్ణి ప్రేమతో లాక్కుంటాడు. మరొక చేతితో మోదకమునందిస్తాడు. మరొక చేతిలోనున్న పరశుతో పెడదారి పట్టిన వారిని శిక్షిస్తాడు. ఇంకొకటి అభయం లేక వరదహస్త ముద్రలతో ఉంటుంది. వినాయకునికి లంబోదరుడు అని ఒక పేరు. అనగా పెద్ద పొట్ట కలవాడు. విశాల విశ్వమును తన కుక్షియందు ఇముడ్చుకుంటాడు.

0: మహాకాయుడైన వినాయకునికి ఎలుక వాహనం. దానర్థమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మూషికము వాసనామయ జంతువు. తినుబండారముల వాసనను బట్టి అది ఆ ప్రదేశానికి చేరుతుంది, బోనులోని చిక్కుకుంటుంది. అలాగే మానవులు కూడా జన్మాంతర వాసనల వలననే ఈ ప్రాకృత జీవితంలో చిక్కుకొని ఎడమార్గాలు పడతారు. కనుక మూషిక వాహనుడనగా కోరికలను అనగా వాసనలను అణగద్రొక్కువాడు. అంతేకాదు, మూషికము పంటలను పాడు చేస్తుంది. ఇది ఒక దుష్ట ప్రవృత్తి లక్షణమే కదా. ప్రతిదానిని దిగమ్రింగే కాలమునకు కూడా ప్రతీక మూషికము. మనం వినాయకుణ్ణి వివిధ రకాలుగా స్తుతిస్తూ ఉంటాం. దాంట్లో ఏకదంతాయ నమః అని కూడా అంటూ ఉంటాం. కాని ఈ ఏకదంతాయ నమః అని ఎందుకు మనం స్తుతిస్తామో అర్థం చేసుకుందాం.
1: వినాయకుణ్ణి ఏకదంతాయ నమః అని పూజిస్తాము. ఏనుగుకు రెండు దంతములుంటాయి. మరి ఏనుగు తలగల వినాయకుడిని ఏకదంతాయ నమః అని ఎందుకు వర్ణిస్తాము? వ్యాస మహర్షి మహాభారతము వ్రాయుటకు పూనుకున్నాడు. అతనికి ఒక లేఖకుడు అవసరమైనాడు. బ్రహ్మ వినాయకుడిని లేఖకుడిగా ఉండమని వ్యాస మహర్షిని ప్రార్థించమన్నాడు. వ్యాస మహర్షి వినాయకునితో, నేను చెప్తుండగా నీవు వ్రాస్తుండాలి, ఎక్కడా ఎప్పుడూ ఆగకుండా వ్రాయాలి అన్నాడు. దానికి సమాధానంగా, గణపతి, మీ షరతుకు నేను ఒప్పుకుంటాను, కాని మీరు మధ్యలో ఆగినా కాలం వ్యర్థం చేసినా నేను వ్రాయడం మానేస్తాను అన్నాడు. వ్యాసుడు చెప్తుంటే గణపతి వ్రాస్తూ వచ్చాడు. కాని మధ్యలో అతని ఘంటము విరిగిపోయింది. తక్షణమే తన దంతమును పెరకి దానిని ఘంటముగా తీసుకుని వ్రాశాడు. అనగా తాను అనుకున్న పనిని పూర్తి చేయడానికి ఎంతటి త్యాగముకైనా సిద్ధమే అన్న ఆదర్శాన్ని లోకానికి అందించాడు. మహాభారతము ఒక విజ్ఞాన ఖని. దానిని వ్రాయుటకు ఎట్టి అడ్డంకులను లెక్క చేయరాదు.
0: వినాయకుడికి సిద్ధి బుద్ధి అనే ఇద్దరు భార్యలున్నారని ఒక గాథ. అయితే దీనర్థమేంటి?
1: మనసు పరిశుద్ధమైతేనే బుద్ధి వికసిస్తుంది. బుద్ధి వికసించినప్పుడే సిద్ధి కలుగుతుంది. ఈ బుద్ధిని సిద్ధిని వినాయకుడు వరిస్తాడు. వారికి అతను పతి. సిద్ధి అనగానేమి? జ్ఞానసిద్ధియే నిజమైన సిద్ధి. గణపతి అనే పదంలో గా అనగా బుద్ధి, అణ అనగా విజ్ఞానం. విజ్ఞాన ప్రజ్ఞానములకు పతి వినాయకుడు. ఈ సిద్ధికి బుద్ధికి క్షేమము ఆనందము అనే ఇద్దరు కొడుకులున్నారు. కనుక క్షేమము ఆనందము వినాయక పుత్రులని చరిత్ర చెబుతుంది. సాధకునికి మనోశుద్ధి ఉంటే సిద్ధి బుద్ధులకు పతి అయిన గణపతి క్షేమము ఆనందములను ప్రసాదిస్తాడు.

మనం గణపతి పూజ జరిపినప్పుడు గరిక పూజ చాలు గణనాథునకు అని అంటారు. గరికకు ఎందుకు అంతటి అర్హత సంప్రాప్తించిందో తెలుసుకుందాం. ఒకానొక సమయంలో పార్వతీ పరమేశ్వరులు పాచికలాడుతున్నారు. అందులో ఎవరు ఓడారో ఎవరు గెలిచారో చెప్పడానికి ఒక న్యాయ నిర్ణేత ఉండాలి కదా. పార్వతి నందీశ్వరుణ్ణి న్యాయ నిర్ణేతగా ఎన్నుకుంది. నంది ఈశ్వరుడే గెలిచాడని తీర్పు చెప్పాడు. పార్వతికి కోపం వచ్చింది. అప్పుడు నంది, తల్లి, ఈశ్వరుడు నా ప్రభువు, అతడు ఓడితే నేను కూడా ఓడినట్లే కదా, నా యజమాని గెలిచినట్లు చెప్పడం నా కర్తవ్యం అన్నాడు. పార్వతి మరింత కోపంతో, నంది, నీవు నయం కాని రోగంతో వేధింపబడదువుగాక అని చెప్పించింది. నంది వెంటనే పార్వతి పాదాలపై పడి, తల్లి, నేను చేసింది తప్పే, దయచేసి నన్ను క్షమించి శాప విముక్తి పొందే మార్గం తెలియజెప్పమ్మా అన్నాడు. పార్వతి కనికరించి, నంది, త్వరలో నా కుమారుని పుట్టినరోజు పండుగ వస్తుంది. ఆ రోజున నీకు ఇష్టమైన పదార్థమును నా కుమారునికి అర్పితం చెయ్యి, అతని అనుగ్రహంతో నీకు శాప విముక్తి కలుగుతుంది అన్నది. నంది బాగా ఆలోచించి తనకు ప్రీతికరమైన గరికను వినాయకునికి అర్పించాడు. నందికి శాప విముక్తి కలిగింది. ఈ విధంగా వినాయకునికి మనం గరికతో వినాయక చతుర్థి నాడు పూజిస్తాం. వినాయక పూజకు అనేక రకములైన పత్రులను ఉపయోగిస్తాము. అవి ఔషధములుగా పూజానంతరం వాడతారు. వినాయకుని పూజించే పుష్పాలు తుమ్మిపూలు, జిల్లేడి పూలు మొదలైనవి. వీటిని ఇంకెప్పుడూ వాడం. అనగా భగవంతుడు భావప్రియుడు, బాహ్యప్రియుడు కాదని మనం అర్థం చేసుకోవాలి. ప్రతి పండగ నాడు మనం పంచభక్ష పరవాణాలు భగవంతునికి ప్రసాదంగా నైవేద్యంగా అర్పిస్తుంటాం. కాని ఈ వినాయక చవితి నాడు భక్తులు ఎటువంటి భక్ష్యములను స్వామివారికి నివేదిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. వినాయకునికి అర్పించే నైవేద్యం సాత్వికమైనది. వినాయక చవితి నాడు ఉండ్రాళ్లను నైవేద్యం చేస్తారు. వీటిని తైల సంస్కారం లేకుండా ఆవిర్లో ఉడికిస్తారు. బియ్యపిండి, బెల్లము, నువ్వులతో కుడుములు చేస్తారు. ఆవిరితో ఉడికిన కుడుములు అనేక రోగాలను నివారిస్తాయి. బెల్లము వాతాపిత్త దోషాలను పరిహారం గావిస్తుంది. నువ్వులు రక్తాన్ని పరిశుద్ధం గావిస్తాయి. దృష్టిని అభివృద్ధిపరుస్తాయి. ఆవిరితో ఉడికిన ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. ఈ విధంగా ఆరోగ్యాన్ని, ఆనందాన్ని అందించే భక్ష్యములను వినాయక చవితి రోజు మన వినాయకస్వామికి నైవేద్యం చేస్తాం.

ఈ శ్లోకం తరచూ మనం పాడుకుంటూ ఉంటాం. కాని చాలామందికి, అంటే నాకు కూడా, దీని యొక్క అర్థం తెలియదు. స్వామివారు తమ ఉపన్యాసంలో ఒకమారు ఈ చక్కని శ్లోకానికి అర్థాన్ని తెలిపారు. అదేంటో ఇప్పుడు వివరించుకుందాం. శుక్లాంబరధరం అనగా తెల్లని వస్త్రములు ధరించిన వాణిని తెలుపు రంగు సాత్వికమునకు నిర్మల తత్వమునకు గుర్తు. విష్ణుం అనగా సర్వత్రా వ్యాపించి ఉన్నవాణిని. శశివర్ణం విభూతి రంగులో ఉన్నవాణిని. చతుర్భుజం నాలుగు చేతులు కలవాణిని అనగా అనంతమైన శక్తులు కలవాడు అని అర్థం. ప్రసన్నవదనం సంతోషంగా ఆనందంతో కూడిన ముఖం కలవాణిని. సర్వ విఘ్నోపశాంతయే సర్వ ఆటంకములను తొలగించి శాంతిని అందించుటకు. ధ్యాయేత్ అనగా ధ్యానింతును అని అర్థం. వినాయకునికి మూడు నామాలున్నాయని తెలుసు, వినాయకుడు, విఘ్నేశ్వరుడు, గణపతి. ఈ నామముల యొక్క అర్థం మనం ఇప్పుడు తెలుసుకుందాం. వినాయకుడు అనగా ఇతనికి మరొక నాయకుడు లేడు. విఘ్నేశ్వరుడు అనగా విఘ్నాలు లేకుండా చూసేవాడు. గణపతి అనగా సురగణములకు, మానవునియందున్న బుద్ధి విజ్ఞానములకు అధిపతి. పవిత్రమైన మనస్సు నుండియే బుద్ధి ఆవిర్భవిస్తుంది. ఈ బుద్ధి నుండి విజ్ఞానసిద్ధి కలుగుతుంది. బుద్ధికిని సిద్ధికిని నాథుడు, అధిపతి వినాయకుడు. తరతరాల నుండి మన భారతదేశంలో, అనగా అనాది కాలం నుండి, ఈ వినాయకుని పూజ అందరూ జరుపుకుంటారు. ఇది సర్వవ్యాపితమైనదని ఎలా తెలిసింది? ఆ విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. వినాయక పూజ అనాది కాలం నుండి భారతదేశంలో వ్యాప్తి అయి ఉంది. ఋగ్వేదమునందు, నారాయణోపనిషత్తునందు, తైత్రీయోపనిషత్తునందు వినాయక తత్వం అనేక విధాలుగా సంక్షిప్తమై ఉంది. గణానాంత్వా గణపతి గుంహవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆన శృణ్వన్ నోతిభిః సీద సాదనం అని వేదములు గణపతిని ప్రార్థించినవి. అంతేకాక గాయత్రి మంత్రం కూడా ఉంది గణపతికి. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్. ఇంకొక విశేషం ఏమిటంటే, ఖగోళ శాస్త్రజ్ఞులు వినాయక చవితి నాడు నక్షత్ర మండలంలో గుర్తించిన ఒక విశిష్టమైన నక్షత్రం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. విఘ్నేశ్వరుడు నక్షత్ర మండలం దారిలో నక్షత్ర రూపుడై ఉన్నాడని వీరు కనిపెట్టారు. ఆ నక్షత్రం ఏనుగు తలవలే కనిపిస్తుంది. భాద్రపద శుద్ధ చతుర్థి రోజునే ఈ నక్షత్రం ఏనుగు ఆకారం ధరించి ఉన్నట్లు కనిపిస్తుంది. మన భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోని ఇంకా ఎన్నో దేశాలలో గణపతి పూజ అనగా వినాయకుని పూజ జరుపుకుంటారు. ఆ దేశాలేమిటో తెలుసుకుందాం. చరిత్రను బట్టి చూడగా థాయిలాండ్, జపాన్, జర్మనీ మున్నగు దేశముల వారు వినాయక తత్వమును చక్కగా గుర్తిస్తూ వచ్చారు. నేటికిని థాయిలాండ్లో వినాయకుని విగ్రహాలను పూజిస్తారు. సామాన్యంగా భారతదేశంలో గణపతిని ద్రవిడ దేవుడని భావించినప్పటికీ, సౌత్ ఇండియాకే కాదు, నార్త్ ఇండియాకే కాదు, ఈస్ట్ ఇండియాకే కాదు, వెస్టిండియాకే కాదు, యావత్ విశ్వానికే నాయకుడైనాడు వినాయకుడు. చివరగా వినాయక చవితి అందించే సందేశమేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పుట్టుకకు, జీవించుటకు, గమ్యమును చేరుటకు ఏ తల్లిదండ్రులు ఆధారమో వారే జీవిత లక్ష్యమునకు కూడా ఆధారం అనే సత్యాన్ని వినాయకుడు నిరూపించాడు. మహాభారత రచనా సందర్భమున లేఖకునిగా వినాయకుడు వ్యవహరించాడు. ఆ సందర్భంలో మధ్యలో గంటము విరిగిపోయినప్పుడు తన దంతమును కలముగా తీసుకుని మహాభారత రచనను విఘ్నం లేకుండా సాగించాడు. ఏనుగుకు దంతములే శోభను చేకూర్చునవి, విలువైనవి. ఒక మహత్తర కార్యసిద్ధికి తన దేహమునైనా త్యాగం చేయాలి అనే ఆదర్శమును వినాయకుడు అందించాడు.

0: వినాయక ఆవిర్భావం, రూపం యొక్క అంతరార్థం. భారతదేశంలోనే కాక ప్రపంచ దేశాలన్నింటిలోనూ ఎంతో ప్రియంగా ఆరాధింపబడే దేవుడు గణేశుడు. గజముఖుడై గణేశుడు యుగయుగాల నుండి ఎందరినో తమ విలక్షణమైన రూపం గురించి ఆలోచింపజేసిందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. యుగయుగాల నుంచి ఈ గణపతి యొక్క ఆవిర్భావం గురించి ఎన్నో కథనాలు చరిత్ర ఇతిహాసాల్లో చెప్పబడి ఉన్నాయి. మరి ఈనాటి వినాయక చవితి పర్వదినాన అటువంటి ఒక కథనం గురించి మనం తెలుసుకుంటూ ఈ గణేశుని యొక్క విగ్రహంలోని వివిధ అంశాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అతి ముఖ్యమైన గణేశ ఆవిర్భావం యొక్క కథనం ఏమిటంటే, పార్వతీదేవి తను స్నానానికి వెళ్లే ముందర తన గృహం ముందు వినాయకుణ్ణి తన శరీరానికి ఉన్న చందనంతో తయారు చేసింది. బొమ్మగా తయారు చేసి దానికి ప్రాణం పోసి కాపలాగా పెట్టి తన స్నానం ఆచరించడానికి లోపలికి వెళ్తుంది. ఆ సమయంలో పరమేశ్వరుడు అక్కడికి వచ్చి పార్వతిని చూడాలి అని పట్టుపట్టగా గణేశుడు ఎంతకీ పరమశివుణ్ణి లోపలికి వెళ్లనివ్వక తన ఆగ్రహానికి గురవుతాడు. అప్పుడు గణేశుడికి పరమేశ్వరుడికి ఒక యుద్ధం జరిగి దాంట్లో గణేశుడు పరమేశ్వరుడి త్రిశూలఘాతంతో తన తలను కోల్పోతాడు. వెనువంటేనే ఈ విషయాన్ని తెలుసుకున్న పార్వతీదేవి ఎంతో దుఃఖానికి గురై ఎంతో రౌద్రంతో సకల విశ్వాన్ని నాశనం చేస్తాను అని ఆగ్రహంతో ఉండగా పరమేశ్వరుడు పార్వతీదేవిని శాంతించమని వెంటనే తన గణాలను పిలిచి, మీకు దారిలో కనిపించిన మొట్టమొదటి ప్రాణి యొక్క తలను తీసుకొచ్చి గణేశుడికి పెట్టాలి అని ఆజ్ఞాపించగా తన గణాలు ఆ వేటలో వెళ్తూ చనిపోయిన ఒక గజాన్ని తాలూక శిరస్సును తీసుకొచ్చి గణపతికి అమరుస్తారు. అప్పుడు పార్వతీదేవి శాంతించి తన గణపతిని స్వీకరిస్తుంది. ఈ విధంగా వినాయకుడి యొక్క ఆవిర్భావం జరిగిందని కథనాలు చెప్తున్నాయి.
1: పార్వతీపుత్రునికి పరమేశ్వరుడు గణేష అని నామకరణం చేశాడు. గణాలు అంటే శివుని అనుచరులు, ఈశ అంటే నాయకుడు అని అర్థం. ఈ విధంగా గణేష అనే నామంతో పిలిచి మహేశ్వరుడు అతడిని తన గణాలకు నాయకునిగా నియమించాడు. సాధారణంగా గణేశునికి మానవ శరీరం, ఏనుగు ముఖం, ఒక దంతం సగం విరిగిపోయి ఉన్న ఏకదంతునిగా వర్ణిస్తారు. గజముఖునిలో మనకు ప్రస్ఫుటంగా కనిపించే మరొక విషయం పెద్ద బొజ్జ. లంబోదరుడు తన ఎడమ భుజం మీదుగా సర్పాన్ని యజ్ఞోపవీతంగా ధరిస్తాడు. నాగ యజ్ఞోపవీతధారుని వాహనం, ఆయన పాదాల వద్ద ఎప్పుడూ ప్రణతులు అర్పిస్తూ ఉండే ఒక ఎలుక. ఇలా మనకు మూషిక వాహనుడు దర్శనమిస్తాడు.

0: భౌతికంగా మనం వినాయకుడి యొక్క రూపాన్ని చూసినట్లయితే ఎంతో అద్భుతమైన అంతరార్థంతో కూడిన చిహ్నాలు మనకి కనిపిస్తాయి. ఒక చేతిలో అభయహస్తాన్ని ఇస్తూ భక్తులందరినీ రక్షించే విధంగా సూచన ఇస్తూ ఉంటాడు వినాయకుడు. అదే కాకుండా రెండో చేత్తో ఎంతో అమోఘమైన మోదకాలను, అంటే తీపి పదార్థాలను తన చేత్తో పట్టుకుంటూ ఉంటాడు. అనగా జీవితంలోని మనం చేసే మంచి కర్మలకు చక్కని ప్రతిఫలాన్ని ఇవ్వడానికి వినాయకుడు ఎప్పుడూ సదా సంసిద్ధంగా ఉంటాడంట. మరి దాని వెనకాతల ఇంకొక రెండు చేతులుంటాయి మన వినాయకుడికి. దాంట్లో ఒక దాంట్లో అంకుశం, ఇంకొక దాంట్లో పాశం ఉంటాయి. పాశం ఎందుకంటే ప్రపంచ బంధాల నుండి మనలందరినీ విముక్తి చేయడానికి వినాయకుడు సర్వసిద్ధంగా ఉంటాడు. మనల్ని బంధ విముక్తుల్ని గావించడానికి వినాయకుడు మన ఒక్క ప్రార్థన చేసిన వెంటనే ఆ పాశాన్ని మనపై వేసి ఆ బంధాన్ని నుంచి మనల్ని విముక్తుని గావిస్తాడు. అంకుశం ఎందుకంటే మనం ఎప్పుడైనా తప్పుదారిలో వెళ్తున్నట్లయితే ఆ అంకుశంతో మనల్ని పొడుస్తూ మనం తప్పుదారిలో వెళ్తున్నామని మనకెప్పుడు గుర్తు చేస్తూ ఉంటాడు మన ప్రియమైన గణేశుడు. వినాయకుడికి పెద్ద బొజ్జ ఉన్న సంగతి అందరికీ విదితమే. ఎంతో స్పష్టంగా కనిపిస్తుంది వినాయకుని రూపంలో. అదేంటంటే విశాలత్వానికి ఒక చిహ్నం. అంతేకాకుండా ఈ ప్రపంచంలో, ఈ విశ్వంలో ఉన్న దుఃఖాలన్నింటినీ తానే తీసుకుని మంచిని ఇచ్చే గుణం కలవాడు అని ఆ పెద్ద బొజ్జ మనకి సూచిస్తుంది.
1: మనిషి, ఏనుగు, సర్పం, మూషికం, ఈ నాలుగిటి మిశ్రమంగా గణేశుని మూర్తి మనకు కనిపిస్తోంది. ఇవి అన్నీ కూడా వ్యక్తిగతంగానూ సమిష్టిగా ఎంతో ముఖ్యమైన అంతరార్థాన్ని నిశ్శబ్దంగా మనకు ప్రబోధిస్తున్నాయి. ఈ విధంగా చూస్తే వినాయకుని మూర్తి ప్రకృతితో అనుసంధానమై జీవించడానికి అనాది కాలం నుండి మనిషి పడుతున్న ఆరాటాన్ని సూచిస్తుంది. కొన్ని వందల శతాబ్దాలు గడిచిపోయినా ప్రకృతిని గౌరవిస్తూ సహజత్వానికి మనిషి దగ్గరగా జీవిస్తేనే మనుగడకి సార్థకత అని సూచించడం కూడా దీని ఉద్దేశ్యం కావచ్చు.

0: మనం గణేశుని రూపం చూసినట్లయితే అత్యంత ప్రస్ఫుటంగా కనిపించే ఒక అద్భుతమైన విషయం అతని తల. అది పవిత్రత్వానికి, నిర్మలత్వానికి ఒక సూచనప్రాయంగా మనందరికీ కనిపిస్తుంది. అదే కాకుండా బలానికి, మేధస్సుకి కూడా ఆ పెద్ద శిరస్సు అనేది ఒక సూచన. గణేశుని గుణాలన్నీ ఒక ఏనుగుతో మనం పోల్చవచ్చు. ఎందుకంటే ఏనుగు అరణ్యమంతటికి రాజులాంటివాడు, ప్రపంచంలోకెల్లా అతి పెద్దదైన జంతువు. అయినా సరే తాను ఎంతో మృదువుగా, ఠీవిగా అరణ్యంలో నడుచుకుంటూ వెళ్తుంది. అంతేకాదు, అంత పెద్దదైనా కూడా అది ఒక శాకాహారి. ఎంతో ప్రేమతో ఎప్పుడైనా మనం ఒక రాజును గాని ఒక మావటివాణ్ణి చూస్తే ఏనుగు తనపైన ఎక్కించుకున్నా ఠీవిగా అతను ఊగిసలాడేలాగా తీసుకువెళ్తుంది గాని విసిరివేయదు. దాంతో ఏనుగు తాలూకా మృదుత్వం, గుణాలను మనం ప్రస్ఫుటం తిలకించవచ్చు. మరి అంతేకాకుండా గణపతిని ప్రార్థించిన ప్రతివారికి వరాలు ఇచ్చే ఆ సద్గుణం ఆ ఏనుగురించే వచ్చింది. మొత్తం అరణ్యాన్ని ధ్వంసం చేసే శక్తి ఉన్న ఏనుగు తనలో ఉన్న ఆ శక్తిని బయటకు ప్రదర్శించక ఎంతో మృదువుగా ఉండడం ఒక అద్భుతమైన లక్షణం.
1: గణేశుని పెద్ద గజముఖం జ్ఞానాన్ని సూచిస్తే, శూర్పకర్ణుని పెద్ద పెద్ద చెవులు చేటల వలె చెడును మంచి నుండి వేరు చేస్తాయి. అంటే అనవసరమైన దానిని వదిలి మన జీవితాన్ని సక్రమమైన మార్గంలో నడిపించే అవసరమైన విషయాలను మాత్రమే గ్రహించే లక్షణాన్ని సూచిస్తాయి. అంతేకాక భక్తుల ప్రార్థనలను అన్నింటినీ వింటానని ఇచ్చే అభయం కూడా.

0: వినాయకుని తొండం వివేకానికి ఒక ప్రతిరూపం. అది ఆధ్యాత్మిక మార్గంలో పయనించడానికి అతి ముఖ్యమైన సోపానం. మనం మంచి చెడుల వ్యత్యాసం గుర్తించడానికి తొండం అనేది ఉపయోగపడుతుంది అని వినాయకుని తొండం సూచిస్తుంది మనకి. ఈ తొండం ఎంతో బరువైన ఎంతో ఎత్తైన చెట్లను కూడా ఎంతో సునాయాసంగా పడవేస్తుంది. ఇది సూచించే విషయం ఏంటంటే ఎంత కష్టమైన పనైనా సరే మనలో మనోనిబ్బరం ఉంటే, మనలో ఆత్మవిశ్వాసం ఉంటే అది ఎంతో సునాయాసంగా జరిగిపోతుందని వినాయకుడు మనకి సూచిస్తాడు. పెద్ద చెట్లనే కాదు, చిన్న గడ్డి పరకలను కూడా ఎంతో సునాయాసంగా ఎత్తుతుంది ఏనుగు. మనం వినాయక చవితి రోజు కొబ్బరికాయలు కొడతాం, వెలంకాయలు వినాయకుడికి అర్పిస్తాం. దర్భ కూడా వినాయకుడికి ఎంతో ప్రీతికరమైనది. వినాయకుడి తండం చెట్లను పెరికించడమే కాకుండా చిన్న గడ్డి పరకలను కూడా శుద్ధి చేస్తుంది మన గజం. దీంతో మనం నేర్చుకోవలసింది ఏంటంటే అతి పెద్ద కార్యం అతి చిన్న కార్యం అన్న వ్యత్యాసం లేకుండా ప్రతి కార్యాన్ని సమర్థవంతంగా చేస్తుంది ఏనుగు. అది వినాయకుడి తొండం ద్వారా మనకి సూచిస్తుంది.
1: మరొక విలక్షణమైన విషయం ఏకదంతం. గణేశుని దంతం ఒకటి విరగటం వెనుక ఎన్నో కారణాలు కథలు చెప్పబడ్డాయి. ఒకసారి పరమేశ్వరుని ప్రియ శిష్యుడైన పరశురాముడు ఆయన దర్శనానికి వచ్చాడట. ఆ సమయంలో శివుడు విశ్రాంతి తీసుకుంటున్నాడని వినాయకుడు పరశురాముని లోపలకు వెళ్లకుండా అడ్డగించాడట. అప్పుడు కోపంతో పరశురాముడు గణేశునితో యుద్ధానికి సిద్ధమవ్వగా వినాయకుడు తన తొండంతో అతడిని చుట్టగా చుట్టి దూరంగా విసిరివేశాడు. కొంతసేపటి తరువాత కోలుకున్న పరశురాముడు తనకు మహేశ్వరుడు ప్రసాదించిన గొడ్డలిని విఘ్నేశ్వరుని మీదకు విసిరాడని, అది తన తండ్రి వరప్రసాదం అని గ్రహించిన గణేశుడు వినయంగా తలవంచగా ఆ గొడ్డలి ఒక దంతాన్ని ఖండించిందని, అప్పటినుండి ఏకదంతునిగా మిగిలిన విఘ్నదేవుడు తన పితృభక్తికి ప్రసిద్ధుడయ్యాడని ఒక కథనం. మరొక కథనం ప్రకారం వేదవ్యాసుడు వినాయకుని మహాభారత గ్రంథానికి వ్రాయకాడుగా ఉండమని కోరాడు. తనకు అప్పగించిన పని యొక్క ప్రాముఖ్యాన్ని అర్థం చేసుకున్న గణేశుడు మామూలు లేఖినులు అందుకు సరిపోవని తన దంతాన్ని విరిచి దానితో భారత గ్రంథాన్ని నిరాటంకంగా నిరంతరాయంగా లిఖించాడట. జ్ఞాన సముపార్జనకు జ్ఞానసిద్ధి కోసం ఎంతటి త్యాగాన్నైనా చెయ్యటానికి సిద్ధపడాలి అనే పాఠాన్ని ఈ విధంగా గజవక్త్రుడు స్వయంగా చేసి మనకు చూపించాడు.

0: వినాయకుని విగ్రహం మనం చూసినట్లయితే అత్యంత ఆశ్చర్యకరమైన విషయం వినాయకుని వాహనం, అదే ఎలుక. ఈ ఎలుకను చూస్తే అందరికీ సందేహం రావచ్చు, ఇంత పెద్ద శరీరం ఉన్న వినాయకుడు, అంత పెద్ద బొజ్జ ఉన్న గణపతి ఏ విధంగా ఇంత చిన్న వాహనం మీద పయనించగలడు అని ప్రతి ఒక్కరికీ సందేహం వస్తుంది. మరి దాంట్లోనే ఉంది మర్మమంతా. ఆ చిట్టి ఎలుక అజ్ఞానానికి ఒక సూచనప్రాయం. సిద్ధి బుద్ధి కలిగిన వినాయకుడు అజ్ఞానాన్ని తన పాదముల కింద అణగుత్రొక్కుతాడని ఒక సూచన. అంతేకాదు, వినాయకుడికి చిన్న పెద్ద అన్న భేదమే ఉండదు. తన మేధస్సును తెలపడానికి ఏ చిన్న విషయానైనా వాడుకుంటాడు మన గణపతి. ఇంకొక సూచన ఏంటంటే, ఈ ఎలుక మన మేధస్సుకి ఒక సూచన. మనకి తెలియకుండానే ఆ ఆలోచనలు మనలో ఆవిర్భవించి చిన్న చిన్న విషయాలుగా ప్రారంభమై ఒక పెద్ద రూపాన్ని దాలుస్తుంది అని వివరణ. స్వామి ఈ విషయంలో ఒక అద్భుతమైన అంశాన్ని మనకి తమ ఉపన్యాసాల్లో వివరిస్తూ ఉంటారు. ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నించారనుకోండి, వినాయకుడికి ఎందుకు ఇంత చిన్న వాహనం ఉన్నది అని, అప్పుడు మీరు ఈ తరానికి తగినట్టుగా ఒక సమాధానం ఇవ్వాలని ఈ ఉదాహరణ స్వామి చెప్తారు. స్వామన్నారు, కంపెనీల వాళ్లు హైవేల మీద ఎంతో పెద్ద పెద్ద కార్లు ట్రక్కుల్లో పంపిస్తుంటారు. 20-30 కార్లు ఒకే పెద్ద ట్రక్కులో వెళ్తూ ఉంటాయి. ఆ ట్రక్కును చూసి మనకి ఆశ్చర్యం కలుగుతుందా? కలగదు. కాని దాంట్లో ఉన్న అంతరార్థం ఏంటంటే, ఆ ట్రక్కు కింద కొన్ని చక్రాలుంటాయి. ఆ చక్రంలో గాలుంటుంది. ఆ గాలంతా కలిపి ఒకే ఒక్క చిన్న వాల్వ్ ఆ తిత్తిగా ఆ టైర్లో ఉంటుంది. ఎప్పుడైతే ఆ తిత్తి మనం తీసివేస్తే ఆ మొత్తం ట్రక్ అంతా ఆగిపోతుందో, అదేవిధంగా ఎలుక కూడా. చిన్న పెద్ద అన్న వ్యత్యాసం ఉండకూడదు మనకి. ఆ చిన్న పిన్ను లేకపోతే ఏ విధంగా టైర్లు ఆ బండి నడవదో, అదేవిధంగా మన మూషికం చిన్నదైనప్పటికీ గణేశుని వాహనంగా ఉండనడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు.
1: గణేష తత్వం గురించి ఆలోచించటానికి, అర్థం చేసుకునే ప్రయత్నం చేయటానికి ముందుగా మనం గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయం మరొకటి ఉంది. జగన్మాత అయిన పార్వతీదేవికి తన భర్త అయిన పరమేశ్వరుని ప్రమేయం లేకుండా కేవలం తన సంకల్పం వలన కలిగిన పుత్రుడు వినాయకుడు. పార్వతీ ప్రియపుత్రునికి ఆయన తల్లితో ఉన్న బంధం ఎంత విశేషమైనదో, అంత సున్నితమైంది కూడా అని తెలిపే ఒక కథను ఇప్పుడు మనం విందాం. చిన్నతనంలో బాలగణేశుడు ఒకసారి ఒక పిల్లితో ఆడుకుంటూ దాని తోక పట్టుకోగా అది నేలమీద దొర్లిపోయిందట. కొంతసేపటి తరువాత తన తల్లి దగ్గరకు వెళ్లిన విఘ్నేశ్వరుడు పార్వతీమాత శరీరం నిండా దుమ్ము, ధూళితో, గీతలతో, నొప్పితో బాధపడుతూ ఉండడం చూసి ఖిన్నుడై ఏమి జరిగిందని అమ్మని ప్రశ్నించాడు. అప్పుడు జగన్మాత తాను సర్వప్రాణికోటిలోనూ ఉండటం వల్ల, సర్వప్రాణులు తన బిడ్డలే కావటం వలన ఏ ప్రాణికి కష్టం కలిగినా అది తానే భరిస్తానని చెప్పిందట. తన తల్లి యొక్క విశ్వప్రేమను, సర్వవ్యాపకత్వాన్ని గ్రహించిన పార్వతీ తనయుడు ఆమెకు సాష్టాంగ నమస్కారాలతో క్షమాపణ కోరాడు. వినాయకునికి తన తల్లి పట్ల ఉన్న సంపూర్ణ శరణాగతి, అమితమైన ప్రేమ, అపరిమితమైన గౌరవం కారణంగానే దక్షిణ భారతదేశంలో గణేశుని బ్రహ్మచారిగా భావిస్తారు. తన తల్లి అత్యంత సౌందర్యవతి, గుణవతి అని భావించిన వినాయకుడు ఆమెతో సమానమైన కన్యను మాత్రమే వివాహం చేసుకుంటానని అన్నాడని, అన్ని లోకాలు వెతికి చూసినా అటువంటి కన్య దొరకకపోవటం వలన ఆయన బ్రహ్మచారిగానే ఉండిపోయాడని, నిజానికి అటువంటి కన్య కోసం ఇంకా దేవగణాలు వెతుకుతూనే ఉన్నాయని అంటారు.

0: దక్షిణ భారతదేశంతో పోల్చుకుని చూస్తే ఉత్తర భారతదేశంలో వినాయకుడికి ఒక ప్రత్యేకమైన అంశాన్ని వాళ్లు తెలుపుతూ ఉంటారు సిద్ధి బుద్ధి ద్వారా. ఉత్తర భారతదేశంలో సిద్ధి బుద్ధి గణేశుని యొక్క ఇద్దరు భార్యలుగా సూచిస్తారు. ఎందుకంటే బుద్ధి మన బుద్ధి కుశలతకు, సిద్ధి మన కార్య సఫలతకు ఒక సూచన అని చెప్తూ ఉంటారు ఉత్తర భారతదేశీయులు. యోగంలో చూసుకున్నట్లయితే బుద్ధి సిద్ధి స్త్రీ పురుష తత్వాలకి ఒక సూచనగా అందిస్తారు. అందుకే చిత్రకారులు వినాయకుణ్ణి సిద్ధి బుద్ధితో కలిపి ఎంతో అందంగా చిత్రీకరిస్తూ ఉంటారు. దీని ద్వారా మనం తెలుసుకోవాల్సిందేంటంటే భక్తులందరికీ వినాయకుడు తన అనుగ్రహంతో సిద్ధి బుద్ధులను ప్రసాదించి తమ జీవితాలను ఆధ్యాత్మిక మార్గంలో సఫలీకృతులను గావించడానికి తమ దీవెలను అందిస్తున్నాడని సూచన.
1: వినాయక తత్వం గురించి ఎంత విచారించినా ఇంకా ఎంతో కొంత మిగిలే ఉంటుంది. పవిత్రమైన ప్రణవనాదం యొక్క ప్రస్తావన లేకపోతే ఈ ప్రయత్నం అసంపూర్ణంగానే ఉంటుంది. ప్రణవనాదాన్ని సృష్టికి మూలంగా భావిస్తారు. ప్రణవనాదం యొక్క గుర్తును సాక్షాత్తు పరమాత్ముని ఉనికిగా భావించి పూజిస్తారు. ఇక్కడ మనం గుర్తించవలసిన ముఖ్య విషయం ఏమిటంటే ఇంతటి శక్తివంతమైన పవిత్రమైన ప్రణవాక్షరాన్ని తిప్పిరాస్తే సరిగ్గా ఏకదంతుని ముఖం ఆకారంలో కనిపిస్తుంది.
0: ఇంతవరకు మీరు వినాయకుని ఆవిర్భావం, వినాయక రూపం యొక్క అంతరార్థం ప్రత్యేక కార్యక్రమాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org కి వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరామ్.

రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. పరమ పవిత్రమైన ఈ వినాయక చవితి పర్వదినాన మా శ్రోతలందరికీ ఈ సంవత్సరమంతటా ఎటువంటి విఘ్నాలు లేకుండా ఆశీర్వదించమని మన సాయీశ్వరుని ప్రార్థిస్తూ 1994 సెప్టెంబర్ 9 తారీఖున వినాయక చవితి పర్వదినాన భగవాన్ బాబావారు అనుగ్రహించిన ఒక దివ్యోపన్యాసాన్ని మీకు అందిస్తున్నాము.

सर्वस्यं सुखिनस्तंतु सर्वत्रं

0: ప్రేమస్వరూపులాల. హస్తమునకు దానం కంటే మరొక అలంకారం లేదు. వాక్కునకు సత్యమే భూషణం. చెవులకు దివ్యమైనటువంటి ధర్మమే అలంకారం. దేహమునకు సేవనే ప్రధానమైన సౌందర్యం. ఇట్టి తరగని పెరగని అలంకారము మానవుడియందుంచుకొని అనిత్యమైన అశాశ్వతమైన అలంకారముల నిమిత్తమై రాకులాడుతున్నారు మానవుడు. అహం ఏ తత్ నా, ఇది ప్రధానమైన జ్ఞానము మానవులకు. అహం ఏ తత్ నా, దీనికి మించిన జ్ఞానము ఈ జగత్తునందు కాని మరొక జగత్తునందు కాని లేదు, కానరాదు. అహం అహం అనగా వేదము ఆత్మ అని చెబుతూ వచ్చింది. ఏ తత్ అనగా దృశ్యకల్పితమైన స్థూల సూక్ష్మ చంద్ర సూర్య నక్షత్రాది స్వరూపంలో అన్నీ కూడాను ఇవి ఏ తత్ అనగా దేహమునకు సంబంధించినవి. ఏ తత్ నా, ఇది నేను కాదు, నేను ఇది కాదు అన్నదే దీని అర్థము. అనగా నా దేహము అన్నాం. దేహమనగా ఏమిటి? సర్వాంగములతో కూడినటువంటి ఈ మానవ స్వరూపమా, లేక పంచభూతములతో పంచకోణములతో పంచ ప్రాణములతో పంచకోశములతో కూడినటువంటి ఈ మానవ శరీరమా? ఇది కాదు దేహము. చరాచర ప్రపంచమంతయును దృశ్యములకు గోచరమయ్యేటువంటి ఈ లోకమంతయును దేహమే. కనుక నేను దేహము కాదు, ఇంక ఏమిటి నీవు? ఇది వేదాంతిక్ పరిభాష యందు ప్రధానమైన ప్రమాణమైన అత్యున్నతమైన జ్ఞానం. కాని ఇట్టి జ్ఞానమును అందరూ నోచుకోలేకపోతున్నారు. మనము చూసినదంతా కూడాను దృశ్యమే. నక్షత్రములు దృశ్యమే, సూర్యచంద్రాదులు దృశ్యమే, పంచభూతములు దృశ్యమే, యావత్ ప్రపంచమంతయు దృశ్యమే. ఈ ప్రపంచమునంతయు నీవు ఏ రీతిగా చూస్తున్నావో అదే విధంగా నీ దేహాన్ని కూడాను నీవు చూడగలుగుతున్నావు. కనుక నీ దేహం కూడాను దృశ్యమే. చూసినట్టు వాడే ద్రష్ట. కనుక నీవు నీ దేహాన్ని చూస్తున్నావు, కనుక దేహము దృశ్యమే. అటువంటి వాడు ద్రష్ట. ద్రష్ట లేక దృశ్యము లేదు. ద్రష్ట దృశ్యము రెండూ లేనటువంటి యొక్క జగత్తు కలదని, అది ఏ శూన్యమని మరికొందరు వాదింతురు. ఇది చాలా అర్థహీనమైనటువంటి పదములు. శూన్యము అని ఒకరు చెప్పినప్పుడు శూన్యాన్ని చూచినటువంటి వాడు ఒకడు ఉండాలి కదా, తాను చూడక శూన్యమని ఏ రీతిగా చెప్పగలడు? కాబట్టి శూన్యమును కూడా నువ్వు చూచేటువంటి వాడు ద్రష్ట. కనుక అది ఏ ద్రష్టతత్వము అనేటువంటి యొక్క స్వరూపాన్ని ఈ గణపతి ప్రబోధిస్తూ వచ్చాడు ప్రపంచానికి. గణపతి మూడు పదములు. గా అనగా బుద్ధి, నా అనగా వైజ్ఞానము విజ్ఞానము. బుద్ధికి విజ్ఞానములకు అధిపతి అయినటువంటి వాడే గణపతి. కనుక గణనాథుడు కావటం చేత ఇతనికి గణపతి అని కూడాను మరొక విధంలో పేరు ఉన్నది. సర్వగణములకు కూడాను నాథుడైనటువంటి వాడు కనుకనే ఇతని గణనాథుడు అన్నాడు. సర్వగణములకు కూడాను తన హస్తముతో ఆడించి పాడించి ఊగించేటువంటి యొక్క తత్వం కలవాడు కనుకనే అతనికి గణపతి అన్నాడు. ఇతనినే వినాయక అంటారు. వినతో నాయక, వినాయక అనగా ఇతనికి నాయకుడు ఎవరునూ లేడు. ఇంకా అతనే సర్వస్వతంత్రుడు. అందరికీ నాయకుడున్నాడు, అందరికీ ఒక విధమైనటువంటి అధిపతి ఉన్నాడు. కానీ వినాయకునకు నాయకుడు లేడు. అనగా మనసున్నటువంటి వానికే నాయకుడు. మనసు లేనటువంటి వానికి నాయకుడు ఎక్కడ? అనగా అమనస్కమునకు అతీతమైనటువంటి ఒక తత్వమే వినాయకత్వము. ఇట్టి వినాయకత్వం అనేటువంటిది మనం చక్కగా అర్థం చేసుకునలేక ఏదో ఏనుగు తొండముండి నాలుగు చేతులుండి చేటవలే చెవులు ఉంటుండి కనిపించేటువంటి స్వరూపమే వినాయకత్వం అని భావిస్తున్నాం. యావత్ ప్రపంచమునకు, యావత్ జగత్తునకు, యావత్ శూన్యమునకు, యావత్ ప్రాణమునకు అధిపతి అయినటువంటి వాడు వినాయకుడు. ఏ అశుభ కార్యములు ఆచరించదలిచినను, ఏ యొక్క సంగీతము పాడవలసి వచ్చినప్పటికీ ప్రథమంలో లంబోదర అని ప్రారంభిస్తున్నాం. లను కతి ఇది లంబోదర అనగా ఏమిటి? లక్ష్మి ప్రధాతుడైనటువంటి వాడు వినాయకుడు అనగా లక్ష్మిప్రదమైనటువంటి అనగా లక్ష్మి అనగా ఏమిటి? ధనకనక వస్తువాహనాలతో కూడినటువంటిది ఏమనే లక్ష్మి అంటున్నాం. ఈనాటి భౌతిక ప్రపంచంలో ధనమనగా ఆ లక్ష్మి కాదు, అది ధనలక్ష్మి, భాగ్యలక్ష్మి, అనేక రకమైనటువంటి అర్థలక్ష్మిలు కూడా ఉంటున్నాయి. కానీ ఆ లక్ష్మి స్వరూపుడు కాదు వినాయకుడు. నిజమైన ధనం ఏమిటి? సుఖము, ఆనందము, ఈ రెండే మానవులకు నిజమైన ధనములు. సుఖానందములు లేక ఎంత ధనం ఉండి ప్రయోజనమేమిటి? వికనుకనే సుఖమును అందించేటువంటి వాడు వినాయకుడు. అతను బుద్ధి యొక్క శక్తి సామర్థ్యంలో కూడినటువంటి వాడు. ఈ బుద్ధి, ఈ సిద్ధి రెండింటి యొక్క చేరిక చేతనే మానవులకు సుఖము, ఆనందము లభ్యమవుతుండాలి. కనుకనే భౌతికమైన పురాణములు యందు సిద్ధి, బుద్ధి వినాయకుని యొక్క భార్యలనియు, అనగా జ్ఞానమునకు బుద్ధికి అధిపతి అయినటువంటి వాడు కనుక ఈ యొక్క ఈ రెండింటికి పతి అని పేరు పెడుతూ వచ్చారు. కనుక సిద్ధి బుద్ధులకు రెండింటికి మాస్టర్ అయినటువంటి వాడు కనుక సిద్ధి బుద్ధికి నాయకుడు, పతి అధిపతి వినాయకుడు. ఈ బుద్ధి విజ్ఞానముల యొక్క రెండింటి కూడిక చేతనే మానవులకు సుఖ ఆనందములు ప్రాప్తిస్తూ ఉన్నాయి. కనుకనే సుఖ ఆనందములు విజ్ఞానేశ్వరుని యొక్క కుమారుడు అని పేరు పెట్టు వచ్చారు. లోక సంబంధమైనటువంటి యొక్క, లౌకిక సంబంధమైనటువంటి యొక్క, ఈ భౌతిక సంబంధమైనటువంటి వారికి ఈ విధమైనటువంటి ఉపమానములే కొంత తృప్తిని అందిస్తుంటాయి. ఎట్టి అభీష్టము లేక ఎట్టి మనోభావము లేనటువంటి వినాయకునికి భార్యలేమిటి, పుత్రులేమిటి? పతి అనగా కేవలం భర్త అని కాదు, అధిపతి, బుద్ధికి విజ్ఞానమునకు అధిపతి. కనుకనే వాటికి రెండింటికి పతి అని పిలుస్తూ వచ్చాడు. ఇంకా కొన్ని రకములైనటువంటి వినాయకుణ్ణి అనాది కాలం నుండి కూడాను భారతీయులు ఆరాధిస్తూ వస్తున్నారు. కేవలం భారతీయులు మాత్రమే కాదు, చరిత్రను బట్టి విచారించి చూడగా అనేక దేశముల వారు కూడాను వినాయకుని యొక్క తత్వమును అనాది కాలం నుండి కూడాను అర్థం చేసుకుంటూ వచ్చారు. జపాను, జర్మనీ, బ్రిటిషు అన్ని వైపులు కూడాను ఈ వినాయకత్వం అనేటువంటిది చక్కగా గుర్తించుతూ వచ్చారు. నేటికి కూడాను థాయిలాండ్ లోపల వినాయకుని యొక్క విగ్రహాలు ఉంచుకుంటున్నారు. వినాయకుని యొక్క పూజకు ఆద్యాంతములు లేవు. కారణమేమనగా అనాది వేదములు, అనంతమై వేద అనేక వేదములు, కాని అన్ని వేదములు ఎందుకూడను గణపతి యొక్క తత్వాన్ని చక్కగా బోధిస్తూ వచ్చింది. తైత్తిరీయోపనిషత్తు నందు ఓం నమో భగవతే గణాయ నమః అన్నది. ఇంకా నారాయణ ఉపనిషత్తు నందు చక్కగా మన పిల్లలు కూడా దిన్నము చెప్తుంటారు, తద్ విఘ్నేశ్వరం భజే అనగా గాయత్రి మంత్రం నందు కూడాను ఈ విఘ్నేశ్వరు యొక్క స్వరూపం వస్తుంటాయి. తన్నోదిన ప్రచోదయాత్ అనగా తన్నత్ సర్వం ప్రచోదయాత్, తన్నత్ దంతో ప్రచోదయాత్, దంతం అనగా విఘ్నేశ్వరుకున్నటువంటిది. ఈ విధంగా సర్వోపనిషత్తునందు కూడాను వినాయకుని యొక్క నామము చక్కగా స్పష్టంగా గుర్తింపబడటానికి వీలవుతుంది. తన్ ఉత్తమాయమే అనగా అందరికీ కూడాను తనువునందు, మనసునందు, దేహంనందు కూడాను సర్వశక్తులు కూడాను ప్రసరింపచేసేటువంటి వాడు వినాయకుడు అని. అయితే భారతీయులు కొంతకాలము ఈ యొక్క వినాయకుని యొక్క పూజలు కేవలము ఒక విధమైనటువంటి సౌత్ ఇండియాలో ప్రారంభమైందని, ద్రవిడ దేవుడని ద్రవిడ దేశమునందు కూడాను మురుగా మురుగా మురుగా అని వినాయకుని అనేక విధములుగా కూడాను ప్రార్థిస్తూ ఉంటారు. కాదు కాదు, సౌత్ ఇండియా కాదు, నార్త్ ఇండియా కాదు, ఈస్ట్ ఇండియా కాదు, వెస్ట్ ఇండియా కాదు, యావత్ విశ్వమునకే నాయకుడు వినాయకుడు. క్రమక్రమేణ
1: తన్నో సర్వ ప్రచోదయాత్ తన్నో దంత ప్రచోదయాత్ అని అతనికి ఒక మృగదేహము అనగా మృగతల ఉండటం చేతను, అతని వాహనము మూషికం కావటం చేతను భారతీయులు ప్రప్రథమంలో మృగమును ఆరాధిస్తూ వచ్చారు అని దీని యొక్క కొంతమంది వాదన. ఇంత పెద్ద పుట్టగలిగినటువంటి వాడు ఇంత చిన్న ఎలుకపైన ఏ రీతిగా కూర్చోగలడు అని అనేక మంది అనేక విధమైనటువంటి విమర్శలు కూడా చేస్తూ వచ్చారు. నిజముగా అంతరార్థాలు తెలియనటువంటి మూర్ఖులే ఈ అనర్థము లోపల అభివృద్ధి పరిచి నానార్థములుగా పెంచి యథార్థాన్ని విస్మరిస్తూ వచ్చారు. మూషికమనగా చీకటి అని అర్థం. అనగా తన వినాయకుడు ఈ చీకటిని అణగద్రొక్కి సూర్యోదయం గావించేటువంటి ప్రకాశాన్ని దానప్ప భాస్కరుణ్ణి వెలిగింపచేస్తూ వచ్చాడు. తన కింద వేసుకున్నాడు అన్నమాట. అణగదొక్కాడు. అణగదొక్కడం చేతనే వికాసంగా రూపొందుతూ వచ్చింది. కనుక మూషిక వాహనుడు అనగా ఎలుక వాహనుడు కాదు. చీకటిని అణగద్రొక్కి ప్రకాశాన్ని సర్వులకు అందించినటువంటి వాడు వినాయకుడు అని. కనుక ఈ వినాయక చవితి దినము భారతీయులు అనేక విధములైనటువంటి పదార్థములు వండి వినాయకులకు నైవేద్యంగా ఇస్తుంటారు. ఇది కూడా భారతీయులు చక్కగా గుర్తించి వర్తించవలసినటువంటి విషయము. వినాయకులకు కుడుములు ఉండ్రాళ్ళు చాలా ఇష్టము అంటున్నారు. కుడుములంటే ఏమిటి అనగా దీనికి కొన్ని వేదాంత శాస్త్రమే కాకుండా ఆయుర్వేద శాస్త్రం కూడాను అనేక విధములుగా దీన్ని ఉపయోగిస్తూ వచ్చింది. బియ్యపిండిని ఉడికించి తైలం యొక్క సంస్కారం లేకుండా దాని మధ్య లోపల ఏ నువ్వుల పిండో ఏ యొక్క గ్రీన్ గ్రామ్స్ పెసల పిండో ఇంకో బేడల పిండో పెట్టి దానిని ఉడికించకుండా దాన్ని అట్లనే తినేటువంటి వారు. ఆవిరితో ఉడికినటువంటివి కుడుములు అంటారు. ఆవిరితో ఉడికినటువంటి ప్రతి పదార్థం కూడాను మానవునికి పుష్టిని అందిస్తుంది. ఆయుధ తగలకుండా ఆవిరితో ఉండినటువంటి ఇద్దరు కూడా చాలా శక్తిని అందిస్తుంది. వైద్యం లోపల ఆపరేషన్ చేసిన తర్వాత మొట్టమొదట ఏదైనా తినాలనుకుంటే ఇడ్లీలు అందిస్తున్నారు. ఈ నవీన కాలంలో కూడా ఆయిల్ తగలకుండా ఉంటుండాలి. కనుకనే ఇక్కడ భాద్రపద మాసము చతుర్దశ దినము ఈ విధమైనటువంటి యొక్క ఇవన్నీ చేసి కాదు చవితి దినము ఈ మాసము లోపల రైతులకు అనేక నువ్వులంతా పండుతుంటాయి. ఆ నువ్వులు బెల్లమును రెండింటినీ చక్కగా కొట్టి ఈ ఉడికిన బియ్యపిండి మధ్యలో పెట్టి ఆవిరిలో దీనిని పూర్తి ఆయుడికి ఇది వినాయకునకు నైవేద్యంగా పెడుతూ వచ్చి అనగా బుద్ధి సిద్ధులను అభివృద్ది పరిచేటువంటి యొక్క ఆహారము ఈ వినాయకుని యొక్క ఆహారము అని దీనికి అర్థం. బెల్లము కూడాను చాలా ఆరోగ్యమునకు చాలా మంచిది. ఇది వాతపిత్త శేషాదులను నివారణ గావిస్తుంది. ఆవిరితో ఉడికినటువంటి యొక్క ప్రతి పదార్థం కూడాను కన్ను జబ్బులను పోగొడుతుంది. అజీర్ణ వ్యాధిని కూడాను నిర్మూలన చేస్తుంది. గ్యాస్ట్రిక్ ట్రబుల్ను కూడాను తాను నివారణ గావిస్తుంది. కనుకనే ఆరోగ్యం చక్కగా ఉండినప్పుడు ఆనందమునకు జ్ఞానమునకు మనకే తక్కువ ఉండదు. కనుకనే ఆరోగ్యమే మహాభాగ్యమని కూడా ప్రబోధిస్తూ వచ్చింది. మానవులకు కర్మ అర్థ కామ మోక్షము మూడు చతుర్విధమైన మార్గములు. కానీ వినాయకుడు విని పిచ్చివారులారా, ధర్మార్థ కామ మోక్షానం ఆరోగ్యం మూలముత్తమం అన్నాడు. ధర్మం చేయవలసిన ధనమును సంపాదించవలసిన ఇంకే విధమైన యొక్క మోక్షానికి ప్రయత్నం చేయవలసిన వాంఛను అనుభవించవలసిన ఆరోగ్యము అత్యవసరము. కనుక ఆరోగ్యమును అందించే నిమిత్తము ఆనందాన్ని చేకూర్చే నిమిత్తము వినాయకుడు ఈ కుటుములు ఉండ్రాళ్ళు తింటూ వచ్చాడు అని దీనికి ఒక ప్రగాథ. పూర్వ మనుషులు కూడాను అపక్వాహారము అని భుజించేటువంటి వారు, అహంకారమైనటువంటి యొక్క పదార్థమును భుజించేటువంటి వారు, తైల సంస్కారం ఏమాత్రము లేకుండా ఉండేటువంటి యొక్క ఆవిరితో ఉండేటువంటి యొక్క ఆహారములు, ఇది తెలివితేటలకు చాలా ఉపయోగకరమైనటువంటివి. ఇంతే కాకుండా అతను విఘ్నేశ్వరుడు. ఏమిటి ఈ విఘ్నేశ్వరుడు? మానవులకు సంభవించేటువంటి సర్వ విఘ్నమును కూడాను తాను నిర్మూలం గావించేటువంటి వాడు, విజ్ఞానమును ప్రబోధించేటువంటి వాడు. కనుక ఆ విజ్ఞానం అనేటువంటి యొక్క దీనిని ప్రచురింపజేసే నిమిత్తమై వినాయక చవితి దినము విద్యార్థులు అధికంగా వినాయకుణ్ణి పూజిస్తారు. ప్రాచీన కాలమునందు విజ్ఞానానికి వస్తే ఒక విద్యార్థి చేతిలో కూడా పుస్తకం ఉండేటువంటిది కాదు. అన్ని ఆ పది దినములు విఘ్నేశ్వరుని దగ్గర ఈ పుస్తకం ఉంచి వినాయకుడిని ఆరాధించేటువంటి వారు. ఏమిరా నీవు చదవటం లేదంటే నా పుస్తకాలు వినాయకుని దగ్గర ఉన్నాయి. ఆ పుస్తకములు నిండుకు కూడాను విజ్ఞానమును నింపి తరువాత ఆ పుస్తకంలో ఉన్నటువంటిది మస్తకంలో తీరుస్తాడు వినాయకుడు అని ఆ విశ్వాసం ఆనాటిది. కానీ ఈ ఆధునిక యుగము లోపల విఘ్నేశ్వరుడు వారికి అక్కర్లేదు, విజ్ఞానము వారికి అక్కర్లేదు. కేవలము ఒక విధమైనటువంటి ధనం ఉంటే చాలు. ఈ ధనముతో సంతోషాన్ని అనుభవిస్తున్నావా? సుఖం నీకేమైనా లభ్యమవుతుందా? లేదు. సుఖానందములు అనేటువంటిది కేవలము మానసిక సంబంధమైనటువంటివి. ఎంత ధనముండినా, ఎంత బలముండినా, ఎంత విద్య ఉండినా, ఎంత వివేకముండినా, ఎంత మేధాశక్తి ఉండినా, ఆనందమునకు కాని శాంతికి కాని అవి అత్యంత దూరంగానే ఉంటాయి. కనుకనే ఆనాటి విద్యార్థులంతా కూడాను ఉపాధ్యాయులు బోధించేటువంటి వారు, ఒరే పిచ్చివారులారా, ఎంఏలు బిఏలు పాస్ అయి వచ్చి పేరుగాంచిన పెద్దవారలైనా, ఎంఏలు బిఏలు పాస్ అయి వచ్చిన పేరుగాంచిన పెద్దవారలైనా, సంపదలుండి సద్దాన పరులైనా, పుడమి కీర్తిని గన్న పుణ్యులైనా, ఆయురారోగ్యములు అనవరతం ఉండి పరిపూర్ణ బలులకు వారులైనా, సతతంబు జపములు తపములు చేయుచు వేదములను నేర్పు విప్రులైనా, సాటిరారు భక్తులకు ఏనాటికైనా చదువులన్నీ చదివి చావంగనేటి, ఇంత చదువు చదివి ఏనీటి ఉన్నను హీనుని గుణంబు మానలేడు. తరచు చదువు చదువు తర్కవాదమే కాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు. పిచ్చివారలారా, చదువు చదువు చదివి చావంగనేటికి చావులేని చదువు చదువవలయ్య ఉన్నాడు. అనగా చావులేని చదువు అంటే ఈ చదువు కూడా ఒక చావు ఉందా అని మీరు ప్రశ్నించవచ్చు. అది ఏ జ్ఞానం? సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. అట్టి సత్య జ్ఞాన అనంతమైనటువంటి యొక్క తత్వాన్ని బోధించేటువంటి వాడు వినాయకుడు. అనగా అతనికి తెలివితేటలు చాలా ఎక్కువ. మీరు ప్రొద్దున చూచారు, హాస్టల్కి నేను వచ్చినప్పుడు సాయి గీత అరుచుకుంటూ వచ్చింది. ఒకే కంటిదారాలు కార్చుకుంటూ తాను ఏ కారుకు తానేమి అరచడు. నా కారు వచ్చింది, నా కారు వెనుక 80 కార్లు వచ్చినాయి. కారు వినింది, కారు శబ్దము ఒకే అరుచుకుంటూ రోడ్డుకు వచ్చింది. ఇది ఎంత తెలివితేట, ఎంత ప్రజ్ఞానం, ఎంత మేధాశక్తి. కనుకనే మానవులు ఏదైనా తెలివితేట కలిగినటువంటి వారిని ఇతనికి ఒక విధమైనటువంటి ఏనుగు తెలివి అంటుంటారు, గజ తెలివి అంటారు. గజములకు మహా తెలివితేటలు కలిగినటువంటిది. కనుకనే విఘ్నేశ్వరునికి గజతలవు పెట్టడానికి కారణం ఏంటంటే తెలివైనటువంటి వాడు అని ప్రజలకు గుర్తింపజేసే నిమిత్తమై ఇది ఒక చిహ్నంగా పెట్టారు. లేకపోతే కాళ్ళు చేతులు మామూలు మానవులుగా ఉండినట్టుగా ఉండి తల ఒక్కటి మాత్రమే గజతలవి ఎందుకు పెట్టాడు? మేధాశక్తికి ప్రధాన శక్తిని అందిస్తూ వచ్చారు. అంతేకాకుండా ప్రతిదాని మొట్టమొదటి వినాలి. శ్రవణ మనన నిధిధ్యాసనం అనేటువంటిది వేదాంతములకు ప్రధానమైన శిరస్సులు. శరీరం మొట్టమొదట విన్నప్పుడే, తర్వాత మననం చేసినప్పుడే ప్రాక్టికల్లో పెట్టడానికి వీలవుతుంది. శ్రవణమే చేయకపోతే, మననమే చేయకపోతే ట్రేనింగ్ నువ్వు ప్రాక్టికల్లో పెడతావు. కనుకనే శ్రవణం కనుక గజం యొక్క చెవులు చాలా పెద్దవిగా ఉంటున్నాయి. అలాగే ప్రతి దానిని కూడా చక్కగా వింటుంది. భూషణ కాని భూషణ కాని వింటుంది. అయితే భూషణ్ ఏం చేస్తుంది? చక్కగా లోపల తీసుకుంటుంది. భూషణ్ ఏం చేస్తుంది? ఆడించి ఆడించి దాన్ని బయట తొప్పింది. అనగా చెడ్డను బయటకు నెట్టుతుంది, మంచిని లోపల స్వీకరిస్తుంది. అదే గజతలవి యొక్క అంతరార్థము. కనుక మానవత్వం నందున్నటువంటి యొక్క ఈ దివ్యత్వాన్ని చక్కగా విశదీకరించి బుద్ధి సిద్ధుల యొక్క ప్రవర్తనను మార్గములను ప్రబోధించేటువంటి యొక్క తత్వము ఒక్క వినాయకుని మాత్రమే ఉంటున్నది. కనుక వినాయక చవితి అనగా కేవలం కొన్ని విగ్రహాలు చేయటము, ఆ వినాయకుని యొక్క స్వరూపాన్ని నిరూపించటము, అతన్ని ఏదో ఒక విధమైనటువంటి ఆరాధనలో చేసుకోవటము, ఒక 3 దినములో 5 దినములో మన జీవితంలో దాంతో తృప్తిపరచుకోవటం కాదు. విని నీవు నాయకుడు కావాలి, అది వినాయకుడు. విను నాయకుడు కాదు. కనుకనే ఆధ్యాత్మిక మార్గంలో కూడాను నవవిధ మార్గములను ప్రబోధిస్తూ వచ్చింది. శ్రవణం కీర్తనం.

0: నివేదనం.
1: మొదటిది శ్రవణం, అంత్యమిది ఆత్మ నివేదనం. శ్రవణం అనేటువంటి ఒక కొస, ఆత్మ నివేదనం అనే మరొక కొస. ఈ రెండు కొసలు మధ్య లోపల ఉండినటువంటివే ఈ గార్లెండ్స్. ఈ రెండింటిని మధ్య చేర్చేటువంటిప్పుడు అప్పుడు ఇవంతా ఒక గార్లెండ్ మాదిరి తయారవుతుంది. మనం నిత్యాస సేవలన్నీ కూడాను మధ్యనూ చేరినవే కాని ఈ అంత్యము ఆది రెండూ చేరినప్పుడే ఇది నిజమైనటువంటి ఒక మాలగా తయారవుతుంది. ప్రతి మానవుని ఎందు ఉండేటువంటి ఒక మాల. తల్లి గర్భము నుండి జన్మించునప్పుడు కంఠమాలలవేమి కానరావు, మంచి ముత్యపు సరు మత్తునకును లేవు, మేల్మి బంగారు దండ మెడకు లేదు, రత్నాల హారము కంచిల్లగాలేదు, పచ్చల పేళ్లను పొతకలేదు, ముత్యాల హారము మురిపింపగాలే కలదు, కలదొక్క మాల మీ కంఠమందు, పూర్వ జన్మాల కర్మలు పొందుపరచి మంచి అయినను చెడుగైన త్రుంచకుండా బ్రహ్మ మీకిచ్చి పంపును బ్రహ్మమాల, చేర్చిన కంఠమాల కంఠమాల కంఠమాల.
2: అది ఆ కంఠమాల అందరి ఎందు ఏమిటది?
1: మంచి అయినను చెడుగైన త్రుంచకుండా బ్రహ్మ మీకిచ్చి పంపును బరుమాల, కర్మలన్నీ చేర్చిన కంఠమాల.
2: కనుక మనం మంచిని చెయ్యాలి. ఏది చేసినా కానీ అది మనకు ఒక కంఠమాలగా తయారవుతుంది.
1: ఏ మాలని ఎందు లేకపోయినప్పటికీ ఈ కర్మల మాల అనేటువంటిది మాత్రం కంఠమందుకుండాలి.
2: దివ్యాత్మ స్వరూపులాల ఇది విఘ్నేశ్వరుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క సుబోధన.
1: తన జీవితమే ఒక ఆదర్శమైనటువంటి జీవితము, తన జీవితమే ఒక త్యాగమైనటువంటి జీవితము. పురాణములో మనం చక్కగా విచారిస్తే అది పురాణంలోని మనం అలక్ష్యం చేయవచ్చును, పురాణాన్ని అలక్ష్యం చేయవచ్చును, కానీ ఆదర్శాలను మాత్రం అలక్ష్యం చేయకూడదు. వ్యాసుడు భారతాన్ని రాస్తూ కూర్చున్నాడట, అప్పుడు నీకు సహాయం చేస్తానని వినాయకుడు వెళ్లాడట. అయ్యో వినాయక, ఎంత దయామయుడు అయ్యా, నీవు నాకు చాలా ఉపకారం చేస్తున్నావు, అయితే నేను చెప్పినవంతా కూడాను చక్కగా వ్రాయాలి అన్నాడు. అది కండిషన్ పెట్టాడు వ్యాసుడు. వినాయకుడు మాత్రం తక్కువైనటువంటి వాడు కాదు. అతను కూడా వ్యాసునికి ఒక కండిషన్ పెట్టాడు, వ్యాస నా పెన్ను రాస్తుంటే నిలవకూడదు, నిలవకుండా ఉండేటట్టుగా నీవు చెప్పాలి అన్నాడు. రాస్తూ ఉండినప్పుడు కలములో ఇంక్ అయిపోయింది, అనగా పెన్ను ఒక ఇరిగిపోయింది. అప్పుడే తాను ఒక దంతమును లాగి ఆ దంతంతో రాస్తూ వచ్చాడట. ఈ పురాణంలోని అనుకున్నప్పటికీ అందుకోసమని ఏకదంతం అనగా తన కర్మ కార్యముని ఎందుకని కర్మ దీక్ష ఎందుకని శక్తి త్యాగమునైనా చేసేటువంటి వాడు వినాయకుడు అని అది ఆదర్శము. తన దంతమునే లాగి రాయటం పోయిన ఎంత త్యాగం. పురస్కరించుకుని ఏ వేదములు న కర్మణ న ప్రజయా ధనేన త్యాగే రైకే అమృతత్వ మానసు. ఆ త్యాగం కంటే అమృతత్వం ఎక్కడుంది? కనుకని ఈనాటి మానవులకు ప్రేమ త్యాగము రెండు ఉంటే చాలు, జీవితం అంతా సుఖంగా జరిగిపోతుంది.
2: ప్రేమనే భక్తి.
1: ఈ భక్తికి మించినటువంటిది మరొకటి లేదు. ఎన్ని జ్ఞానములు ఉండినప్పటికీ శాస్త్ర జ్ఞానమునే కాని ఆత్మజ్ఞానం కాదు. ఆత్మజ్ఞానం అత్యవసరము. మీరు విని ఉంటారు, చదివి ఉంటారు, ఆదిశంకరుల వారు అద్వైత మతాన్ని స్థాపించడానికి సర్వం ఏకంగా చూచుకుంటూ వచ్చాడు. ఏకము సత్ బహుదా వదంతి, ఏకాత్మ సర్వభూతాంతరాత్మ, అద్వైత దర్శనం జ్ఞానం, రెండవది లేనే లేదు, అంతా చేరి ఒక్కటే అని జ్ఞానమును ప్రపంచానికి బోధించినటువంటి యొక్క ఆదిశంకరుల వారు కూడాను సమయం లోపల కాశీలో గంగకు స్నానం చేయడానికి వెళుతున్నాడు శిష్యుడితో. ఒక పండితుడు తాణి గ్రామాన్ని వందిస్తూ కూర్చున్నాడు ఒక చెట్టు కింద. కరణే డుక్ను కరణే డుక్ను కరణే డుక్ను కరణే అని తాణి గ్రామాన్ని వందిస్తున్నాడు. కన్నులు మూసుకొని స్పెల్లింగ్ అవునంతా స్పెల్లింగ్ నేర్చుకుంటారు. ఎంఐఎల్కే మిల్క్, ఎంఐఎల్కే మిల్క్, ఎంఐఎల్కే మిల్క్ అని ఆ మిల్క్ అనేటువంటి దాన్ని స్పెల్లింగ్ ఎట్లు నేర్చుకుంటారో అట్లా ఆయన పాలి గ్రామాన్ని స్పెల్లింగ్ గా మార్చుకుని డుక్ను కరణే డుక్ను కరణే అని అంటున్నాడు. కన్నులు చాలా దీక్షగా ఆ యొక్క పాలి గ్రామాన్ని ఉచ్చరిస్తున్నాడు. దగ్గరికి వెళ్లాడు, ఎవరొచ్చింది ఆయన గమనించలేదు. చెప్పాడు, భజ గోవిందం భజ గోవిందం

ఓ పిచ్చివాడా, ఏమిటి ఈ గ్రామర్ నువ్వు నేర్చుకోవటం వల్ల నీకు లభించేది వంటిది ఏమిటి? అంత్యంలో నీవు ఈ ప్రాణాన్ని ఈ దేహాన్ని వదిలి పెట్టిపోయే సమయంలో నీకు దుఃఖం కరిని వస్తుంది అడ్డము. భజ గోవిందం. మహాజ్ఞాని శంకరాచార్యుల వారు శాంత అద్వైత జ్ఞాని అయినప్పటికీ కట్టగడపటికి భక్తిలో ప్రవేశించాడు. ఈ భజించడం భక్తి కాదా? పూజించడం భక్తి కాదా? స్మరించడం భక్తి కాదా? ఆరాధించడం భక్తి కాదా? దిండులో కూడా తిరిగి ప్రవేశించాడు ఆ అద్వైత సిద్ధాంతం. కనుక భక్తి, భక్తికి మించినటువంటిది మరొకటి లేనే లేదు. ఈ భక్తి అంటే ఏమిటి? కేవలం పూజలు చేయటమా? లేక భజన చేయటమా? లేక తీర్థాలు పోవటమా? క్షేత్రాలు తిరగటమా? కాదు కాదు కాదు. నిర్మలమైన ప్రేమను, మనస్సును భగవంతుని వైపున మరల్చటమే భక్తి. భక్తి అంటే మరొకటి కాదు. నీ మనస్సును భగవంతుని పైన మరల్చాలి, నీ ప్రేమను భగవంతుని పైన చూపాలి. ఈనాడు ప్రపంచంలో ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ. ఏమిటి ప్రేమను వారికి తెలియదు. భార్యాభర్తల ప్రేమ, తల్లి బిడ్డల ప్రేమ, అన్నతమ్ముల ప్రేమ, బంధుమిత్రుల ప్రేమ, ఇవి ఆ ప్రేమలు. దీనికి ప్రేమ అనడానికి అవకాశమే లేదు. వీటినంతా ప్రేమ అని చెప్పేటువంటి అధికారం కూడా లేదు. ప్రేమ అని పెట్టడానికి దీనికి ఒక యోగ్యత కూడా లేదు. ఎందువలనగా అది మధ్యలో వచ్చేటువంటివి. భార్య భార్య భార్య, బిడ్డ బిడ్డ బిడ్డ. వీళ్ళు బిడ్డలు ఎప్పుడొచ్చారు? పుట్టిన తర్వాత బిడ్డ ఎందుకు అని అంతకుముందు నీవెవరు? ఆ బిడ్డ ఎవరు? ఆ బిడ్డ నువ్వు ఎప్పుడు ప్రేమించావు ఇంతకుముందు? ఈ మధ్యలో వచ్చి చేరిపోయేటువంటివంత అనురాగమునే కాని ప్రేమను కాదు. కనుకనే అనురాగముతో ప్రాప్తించేంత అనుబంధమే కాని మరొక బంధం కాదు. నీవు పుట్టక పూర్వము, నీ జీవితంలో మరణించిన తర్వాత ఉండునటువంటిది అదే ప్రేమ, అదే దైవ ప్రేమ, భాగ్యం ప్రేమ. భగవంతుణ్ణి ప్రేమించేటువంటి ప్రేమ అంటారు, కానీ ఏదో సరిమానవులు ప్రేమించేటువంటి ప్రేమలు కాదు ఇవన్నీ. అనురాగాలు ఇదంతా ఒక ఫ్రెండ్షిప్లు. దాని చూడకునకు వాడెవరు, వీరెవరు? చూడకునకు తల్లెవరు, బిడ్డెవరు? వివాహం కాకపోవడం భార్యవరు, భర్తెవరు? పాసింగ్ క్లౌడ్స్ మిల్లో పోయి వచ్చిపోయేటువంటివి. వీటికి ప్రేమ అని చెప్పడానికి ఏమాత్రం కూడా వీలు కాదు. కనుక ఎప్పటికీ మారినటువంటి యొక్క ప్రేమతత్వము భగవంతునితో ప్రేమతో ఐక్యం కావాలి. అదే సరి అయినటువంటి భక్తి. అయితే ఇది అందరికీ సులభ సాధ్యమా? కాదు కాదు. కనుకనే క్రమక్రమేణా కొన్ని కొన్ని మార్గముల్లో మనం ప్రవేశించి పూజల చేతను, భజనల చేతను, ఆరాధన చేతను అతి సమీపంగా పోవడానికి ఒక మార్గం. నీవే దీనిని సమీపించుకొని పోవాలి. భగవత్ అన్వేషణగా భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అన్వేషించడానికి? సర్వత్రా ఉంటున్నాడు. సర్వత పాణిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వత శృతిమల్లోకే సర్వమా వృత్తిష్టతి. ఎక్కడ చూసినా ఉండేటువంటి వాడిని. వెతికేది ఎందుకు? ఇంకా నేను వెతుకుతున్నాను, భగవంతుని వెతుకుతున్నాను, వెతుకుతున్నాను, వెతుకుతున్నాను. కాదు కాదు, వెతకనక్కర్లేదు. ఒకనొక సమయం లోపల బైబుల్ చదువుతూ వచ్చింది అనిపిస్తుంట. ఆ బైబుల్ లోపల భగవంతుణ్ణి అన్వేషణ చేస్తున్నారు భక్తులు. భక్తులెవరు భగవంతుని అన్వేషించి చేయనక్కర్లేదు, భగవంతుని వెతకనక్కర్లేదు. కానీ భగవంతుడే నిజ భక్తుని వెతుకుతున్నాడు. వెతుకుచున్నాను నేను, వెతుకుచునే ఉన్నాను, వెతుకుచున్నాను నేడు నాడు నీడు ఏకముగా వెతుకుచున్నాను. అతనే అందరినీ వెతుకుతున్నాడు. భక్తుడెక్కడ, భక్తుడెక్కడ, భక్తుడెక్కడ, భక్తుడెక్కడ చిక్కటం లేదు. కానీ దైవం ఎక్కడ చూసినా చిక్కుతున్నాడు. అది ఈనాడు ఆధునిక యుగంలో ఉల్టా సీద అంటారు. తిరిగి మోపోయింది. భక్తుడు చిక్కడం లేదు, కానీ భగవంతుడు సులభంగా చిక్కుతున్నాడు. సులభంగా చిక్కినటువంటి భగవంతుని ఆలస్యం చేస్తున్నాడు. కారణం ఏంటి? సులభంగా చిక్కింది. కష్టపడి చిక్కింటే ఇదంతా చాలా శ్రద్ధగా ఉండేటువంటి వారు. సులభంగా చిక్కినప్పుడు దాన్ని ఆలస్యం చేస్తారు. సులభంగా చిక్కినటువంటి దాంతో ఏ విధమైనటువంటి ఆకర్షణలు ఉండవు. ఈ యొక్క గిల్టీలో ఉండేటువంటి దాంట్లో ఆకర్షణ ఉంటుంటాడు. మీరు ఎప్పుడైనా బస్సుల్లో ప్రయాణం అయిపోతుంటారు, ఏదైనా ఒక మార్కెట్ వచ్చినప్పుడు పకోడాల వాసన ముక్కునంతా లాగివేస్తుంది. ఆ సంతంలో చేసేటువంటి పకోడాలు ఓ ముక్కును కొరికేస్తుంది, కడుపులంతా చేరిపోతుంది, ఎన్ని రకాలైన భ్రమలు పుట్టిస్తుంది. నిజంగా పకోడాలు చూస్తే ఏమేమో పిండి కలిపింటారు, పాత నూనె వేసి ఉంటారు, మూతగానో కలిపితా సీద అంటారు. తిరిగి మోపోయింది. భక్తుడు చిక్కడం లేదు, కానీ భగవంతుడు సులభంగా చిక్కుతున్నాడు. సులభంగా చిక్కినటువంటి భగవంతుని ఆలస్యం చేస్తున్నాడు. కారణం ఏంటి? సులభంగా చిక్కింది. కష్టపడి చిక్కింటే

భూతగానో కల్పింటారు అని అవన్నీ చూస్తే మనకి ఏమాత్రం కూడా తిరబుద్ధి కూడా కాదు. పకోడాలు ఒక్కటి తింటే చాలు కడుపు చెడిపోతుంది. అమ్మ ఇంటిలో అప్పటకు నూనె తెచ్చి చక్కని పిండి కలిపి అన్ని విధాలా చేసి పకోడా ఇస్తే అది వాసన లేదు, వాడు తినడు. కానీ ఇక్కడ ఎన్ని పకోడాలు తిన్నా కడుపు చెడదు. అనగా సులభంగా ఇంటిలో చిక్కింది డబ్బుచ్చుకున్నటువంటి దాంట్లో రుచి ఉంటుంటారు. చాలా మంది మీకు తెలిసిన పిల్లలంతా కూడా హోటల్స్ పోతుంటారు. ఈ హోటల్స్ పోయినప్పుడు పెరుగోడలు వేసుకుంటారు. ఆ పెరుగోడల లోపల కరేపాకుండని మిరపకాయ ఉండని ఏముండి తినేసేస్తారు. ఎందుకు డబ్బిచ్చావు ఎందుకు వదలాలి? ఇంకా తట్టలో ఏమైనా పెరుగుంటే బాగా తీసి నాకుంటారు కూడా. ఇంటిలో అమ్మ ప్రేమతో ఒక పెరుగోడలు వేస్తే అన్ని వదిలిపెట్టాడు, నత్తుని తుని పెట్టేస్తారు. అనగా దీని యొక్క అంతరార్థం ఏమిటి? సులభంగా చిక్కినటువంటి దానిని మనం దక్కించుకోలేకపోతున్నాం. కష్టంతో మనం చిక్కినటువంటి దాన్ని మనం దక్కించుకోవడానికి తగిన కృషి చేస్తున్నాం. పూర్వం తిరుపతికి పోయేటువంటి వారు అనేక వందల మెట్లు ఉండేటువంటిది. అప్పుడు ఈ కార్లు బస్సులు పోవడానికి రోడ్డు ఉండేటువంటివి కాదు. ఆనాడు ఆ శ్రమను భరించుకునే నిమిత్తమై మెట్టు మెట్టుకు గోవింద గోవింద గోవింద అని భగవత్ నామం స్మరించేటువంటి వారు. ఈనాడు అన్ని బస్సులు ట్రైన్లు కార్లు అన్ని మెయిన్ గేట్ వరకు కూడా వెళ్తున్నాయి. నో గోవింద నో గోపాల. ఇతరుల యొక్క శుద్ధులంతా మాట్లాడుకుంటూ లోకాభిరామాణాలు చెప్పుకుంటూ తిరుపతికి పోయినప్పటికీ నేను సుఖం లేకుండా వస్తున్నారు. అని ఏమిటి ఒకటి మార్చుకొని వస్తున్నారు, గోడు కొట్టుకొని వస్తున్నారు. ఇది మనం పోవలసినటువంటి యాత్ర. ఎక్కడ పోయి వచ్చావయ్యా? తిరుపతికి పోయి వచ్చాను. చూస్తే తెలుస్తుందిగా తిరుపతి లోపల గుండును కొరిగించుకునే దేనికోసమని. దీని అంతరార్థాలు తిరుపతి వారు చెప్పటం లేదు, వీరు అడగటం లేదు. అనగా భగవంతుని దర్శనానికి పోయినప్పుడు మన ఎందున్నటువంటి తమో గుణాన్ని పూర్తి రిమూవ్ చేయాలి, పోగొట్టుకోవాలి. ఈ తమో గుణం అంటే ఏమిటి? ప్రతి మానవుని తలపైన గుణము తమో గుణం తాండవం ఆడుతుంటారు ఎల్లప్పుడు. అనగా మన దేహములో తలపైన నల్లని వెంట్రుకలు, అదే తమో గుణం. ఆ తమో గుణాన్ని తీసుకుని భగవంతుని దగ్గర చక్కగా సత్యగుణం అనేటువంటి తెల్లని గుండుగా ఏర్పడుతుంది. దానిపైన ఇంకా గంధం కూడా పూస్తారు బాగా. ఈ గంధం అంటే ఏమి? సుగంధంతో చేరినటువంటిది, తెల్లని రంగుగా ఉండేటువంటిది, సువర్ణమయంగా ఉంటుంటారు. అలాంటి గుణాన్ని తీసుకుని రామని దీని యొక్క అంతరార్థం. ఇప్పుడు మనం చేస్తుండేది ఏంటంటే తిరిగి పోయినామంటే తిత్తి బోడి నెత్తి బోడి రెండు కూడా అయిపోతుండాలి, లోపల మాత్రం ఏమాత్రం పోవటం లేదు. దుర్గుణాన్ని దూరం చేసుకోవాలి, యోగాభ్యాసాన్ని దూరం గావించుకోవాలి, దుశ్చర్యలంతా మాయం చేసుకోవాలి, సదభ్యాసాన్ని అభివృద్ధి పరచుకోవాలి, సత్సంగంతో చేరాలి, సద్భావాన్ని పెంచుకోవాలి. ఇది ఏ దేవాలయములకు పోయినటువంటి యొక్క అంతరార్థము. కనుక ప్రతి పర్వదినములు కూడాను, భారతీయుల పర్వదినములు అన్ని కూడాను పవిత్రమైనటువంటి అంతరార్థములతో కూడినటువంటివి. ఈనాడు అంతరార్థాలు మాయమైపోయినాయి, బాహ్యార్థాలే ఆకర్షణగా ఉంటుండాలి. ఈ బాహ్యమైన ఆచారములే ఎక్కువగా ప్రచారం అవుతున్నాయి, కానీ సత్యాచారం సరిపేటువంటి యొక్క సన్మార్గ పురుషులు ఎక్కడా కనిపించడం లేదు. కనుక ప్రేమ స్వరూపులారా, వినాయకుడినిగా ఏదో ఒక విగ్రహం చేసుకోవటం కాదు, అది తప్పక ఉండవలసిందే. ప్రారంభంలో ఇవన్నీ కావాల్సిందే. ఈత నేర్చుకోవడానికి పోయినప్పుడు ఊరికి పోయి నీళ్లలో దుమ్ముతే మునిగిపోతాము. దానికి ఈత నేర్చుకునేంత వరకు ఒక టైరో మునగబెండో కొంచెం కట్టుకుని దాంతో పడాలి. పరిత్యాగమైనటువంటి యొక్క సర్వేశ్వరత్వమైనటువంటి యొక్క ఏకత్వాన్ని గుర్తించేంత వరకు ఈ బాహ్యమైనటువంటి కొన్ని కర్మలు కూడా చాలా అవసరమే. ఈ నేర్చుకోవడానికి ప్రేమ త్యాగం రెండు కావాలి. ఏమవుతుందో ఏమవుతుందో అనే భయం ఉండకూడదు. ఏమైనా కానీ త్యాగం, ప్రేమ ఉన్న చోటు భయముకే అవకాశం లేదు. కనుక నేను ప్రేమను పెంచుకోవాలి. ఎట్టి ప్రేమ? నిర్మలమైన ప్రేమ, నిష్కల్మషమైన ప్రేమ, నిరంతరమైనటువంటి ప్రేమ, నిర్గుణమైనటువంటి ప్రేమ, నిరాధారమైన ప్రేమ. ఈ ప్రేమను ఇచ్చుకోవటంలోనే నీ జీవితం సార్థకం కావాలి. నీ పుచ్చుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయొద్దు, వాడు ఇవ్వని ఇవ్వకపోని నీ హృదయం నుండి, హృదయం అంతా నిండి ఉన్నది ఒకే ప్రేమ. దానిని ఉపయోగపెట్టుకోవటం లేదు, బాహ్యమైనటువంటివన్నీ ఉపయోగపెట్టున్నావు. కనుకనే హృదయంలో ఉంటుండేటువంటి యొక్క ప్రేమను కనుకనే ఎవరైనా ప్రయత్నించం, ఎక్కడున్నాడయ్యా నీకు దేవుడు ఉంటే నాలో ఉన్నాడు అని కొట్టి చూపుతాం. అనగా ఏమిటి? హృదయంలో ఉన్నాడని చూపుతాం. నాలో ఉన్నాడు అని తలగొట్టుకుంటావా? ఏదే అదే దీనికి నిజమైనటువంటి ఆదర్శం. నా హృదయంలో ఉన్నాడు దేవుడు అనగా ఏమిటి? భగవంతుని స్థానము హృదయము, హృదయము ప్రేమమయము. కనుక ప్రేమమయమైనటువంటి యొక్క హృదయంలో ఉన్నటువంటి భగవంతుని మనం సంధించుకోవటానికి ప్రయత్నించాలి. కనుకనే ఏ యొక్క పర్వదినం అయినప్పటికీ, ఏ ఆకారాలను మనం ఆరాధన చేసినప్పటికీ దైవభావంలో భేదములు వద్దు. ఎన్ని రూపములైనప్పటికీ దైవం ఒక్కడే. క్రిస్టియన్స్ అని, ముస్లిమ్స్ అని, మర్షియన్స్ అని, బుద్ధులని, ఎంత వేరు వేరు రూపములు ఉన్నాయి, కానీ అందరూ దైవం ఒక్కడే. ఏ మతాన్ని కూడా మీరు విమర్శించకూడదు, ఏ మతాన్ని కూడా మీరు ఏ విధంగా అలక్ష్యం చేయకూడదు. అన్ని మతములు సారము ఒక్కటే. ఈ విశాలమైనటువంటి భావాన్ని మీరు పెంచుకొని పరిశుద్ధమైనటువంటి యొక్క

0: మీరు ఇచ్చుకొని పరమాత్మ ప్రేమను పుచ్చుకోవాలి.
1: అది ఏ జీవితం యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
0: ఆ లక్ష్యాన్ని మనం ఎప్పుడు కూడా అలక్ష్యం చేయకూడదు.
1: కనుక విద్యార్థులారా, ప్రేమ స్వరూపులైనా,
0: ఈ యొక్క దినమే చాలా విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞానంతో కూడినటువంటి ఒక దినము. వినాయకుడు గణపతి అనగా మనకు బుద్ధిని సిద్ధిని అందించి తద్వారా ఆనందాన్ని సుఖాన్ని కూడాను చేకూరుస్తాడు.
2: ప్రేమముదిత మనసు.

వరకు సెప్టెంబర్ 9, 1994 వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని భగవాన్ బాబావారు అనుగ్రహించిన దివ్యోపన్యాసాన్ని మీరు విన్నారు.

0: సాయి మాట బంగారు బాట. ఈ శీర్షికన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య బోధ నుండి ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.
1: ఈనాడు మనం తినే తిండి, త్రాగే నీరు, పీల్చే గాలి అన్నీ కలుషితమైపోయినాయి. పంచభూతాలు మలినమైపోయినాయి. కనుక విద్యార్థులు చదువుతో పాటు పంచభూతాలను పరిశుద్ధం గావించే ప్రయత్నానికి పూనుకోవాలి. మొట్టమొదట తమ గృహమును, స్కూలును, పరిసరాలను పవిత్రం గావించాలి. క్లెన్లీనెస్ ఈజ్ గాడ్లీనెస్. మీరు పవిత్రంగా ఉండాలి. మీరు చేసే ప్రతి పని పవిత్రంగా ఉండాలి. అందునిమిత్తం మొట్టమొదట మీరు భావాన్ని పరిశుద్ధం చేసుకోవాలి. భారతీయ సంస్కృతి సత్యం వద ధర్మం చర అని బోధించింది. సత్యమును పలకాలి. అది సర్వత్రా వ్యాపించి మనం పీల్చుకునే గాలిని పరిశుద్ధం గావిస్తుంది. అందరినీ ప్రేమించాలి. ఎందుకంటే ఈశ్వర సర్వభూతానాం, అందరియందు భగవంతుడున్నాడు. భగవంతుడు విశ్వస్వరూపుడు. ఈ ప్రకృతి భగవంతుని యొక్క అంగము కాబట్టి దీనిని సరియైన రీతిలో అనుభవించాలి.

సర్వదేవతాతీత స్వరూప భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి పదపంకజములకు సాష్టాంగ దండ ప్రణామాలు అర్పిస్తూ శ్రీ సత్యసాయి తెలుగు శ్రోతలందరికీ వినాయక చతుర్థి శుభాకాంక్షలు. తొండమునేక దంతము తోరపు బొజ్జయు అంటూ మనం గణనాథుణ్ణి ఎన్నో రకాలుగా వర్ణిస్తాం. ఎంత తెలుసుకున్నా ఆ గణపతి గురించి తెలుసుకోవలసింది ఇంకా ఎంతో ఉంటుంది. అది ఆయన రూపం గురించైనా లేదా ఆయన గుణగణాల గురించైనా. ప్రతి పండుగలో ఉన్న అంతరార్థాన్ని గ్రహించి జరుపుకోమంటారు మన ప్రియమైన స్వామి. స్వామి ఇచ్చిన ఈ బోధను అనుసరించి వినాయక చవితి సందర్భంగా శ్రీ సత్యసాయి తెలుగు బృందం మీకందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం వినాయకుని చతుర్భుజములు. ఈ కార్యక్రమంలో మన అందరి ఇష్టదైవమైన ఆ గజముఖుని గురించిన విశేషాలను తెలుసుకుందాం రండి.

0: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాదారవిందాలకు అనంతకోటి ప్రణామాలు సమర్పించుకుంటూ ప్రేక్షక శ్రోతలందరికీ ఈనాటి వినాయక చవితి ప్రత్యేక కార్యక్రమానికి సాదరమైన స్వాగతం. సాయిరాం రాజు.
1: సాయిరాం గణేష్.
0: శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే.
1: జనకుని సభలో యాజ్ఞవల్క్యుణ్ణి ప్రశ్నలు అడుగుతారు ఈ ఫిలాసఫర్స్. ఎన్ని గ్రహాలున్నాయి, ఎన్ని వేల కోట్ల దేవతలున్నారు, ఎన్ని రకాల వాయువులున్నాయి అని. అప్పుడు యాజ్ఞవల్క్యుడు చాలా చక్కని జవాబు చెప్తాడు. ఏమంటాడంటే, ఓ పండితవారులారా, ఈ సృష్టిలో మిమ్మల్ని దాటి ఉండేటువంటి విషయం ఏదీ లేదు. ప్రతి ఒక్కటి మానవునికి సంబంధించినటువంటి విషయమే, మనసు నుంచి ఆవిర్భవించినటువంటి విషయమే అని చెప్పి ఆయన ఆ డిబేట్ ని స్టార్ట్ చేస్తాడు. అదేవిధంగా స్వామి ఇప్పుడు నువ్వు చెప్పినటువంటి చక్కని శ్లోకాన్ని డిస్కోర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ స్వామి చెప్తారు.
2: ఒక ప్రార్థనను ప్రారంభం సరిపారు ఆనాటి ఋషులు. అది ఏ వినాయక ప్రార్థన, ఇది ఏ గణపతి ప్రార్థన. వినాయకుడు అనగా ఎవరు? శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే అని పాడటంలో కేవలము ఆకారాన్ని మాత్రమే మనము నిర్మిస్తూ ఉంటున్నాము. కాని వినాయకుడనగా దీనికి ప్రధానమైన అంతరార్థము మరొకటి ఉంటున్నది. ఈ శుక్లాంబరధరం విష్ణు అనేటువంటి యొక్క పదమునకు అనేక అర్థములంతా ఉంటున్నాయి. శుక్లాంబరధరం అనగా తెల్లని వస్త్రములు ధరించినవాడు వినాయకుడు. విష్ణు అనగా సర్వత్రా ఉండినటువంటి వాడు. శశివర్ణం అనగా ఒక విభూతి రంగుతో ఉండినటువంటి వాడు. చతుర్భుజం నాలుగు చేతులు కలవాడు. ప్రసన్నవదనం నిరంతరం కూడా ప్రసన్నుడిగా ఉంటుంటాడు అతను. సర్వ విఘ్నోపశాంతి సమస్త విధములైనటువంటి దానికి కూడాను దుర్గుణాలకు విఘ్నములు కలిగించి సద్గుణాలకు విజయాన్ని చేకూర్చి శాంతిని అందించేటువంటి వాడు వినాయకుడు.
1: ఒక విధంగా ఇది మన మనస్సు ఉండాల్సినటువంటి స్థితిని డిస్క్రైబ్ చేస్తూ ఉండేటువంటి శ్లోకం. దానికి మనం విఘ్నేశ్వరుడు అనేటువంటి ఒక ఆకారాన్ని ఇచ్చాము. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం. ఇక ఈ రోజు మనం మాట్లాడేటువంటి విషయం చతుర్భుజం.
0: భారతీయ సంస్కృతిలో ఉన్నటువంటి అందము ఏంటంటే, ఒకే ఒక విషయాన్ని స్వామి ఇప్పుడు చెప్తారు కదా, ముందే ముందే మతిర్భిన్న, ఎన్ని రూపాలు నామాలు మనకి అనుగుణంగా మనం భగవంతుడికి ఆపాదించామో అన్ని విధాలుగా కూడా తాను అవతరించి తాను అలా మనకి దర్శనమిచ్చి మనల్ని ఆనందపరుస్తూ వచ్చారు. ఆ విషయంలో మనకందరికీ ఎంతో ప్రియమైనటువంటి వినాయకుడు ఒకరు.
1: అవును. అయితే దీంట్లో చతుర్భుజం అని ఎందుకన్నట్టు
0: చూసేటప్పుడు చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అన్ని మనకు తెలుస్తాయి. కానీ మనకి ఆలోచన తట్టినది ఒక విషయాన్ని మనం మన శ్రోతలకి ప్రేక్షకులకి వాళ్ల ముందు ఉంచుదాం. రాజు, మొట్టమొదటిగా మనకి ఆనందాన్ని అందించేది మోదకం. సో వినాయకుడి చేతిలో ఒక చేతిలో మోదకము, ఇంకొక చేతిలో అభయహస్తము, ఇంకా వెనక రెండు చేతుల్లో పాశము అంకుశము. మోదకము స్వీట్స్ మనందరికీ ఎంతో ప్రియమైనటువంటివి. సో మన విఘ్న వినాశకుడు వినాయకుడు మొట్టమొదట స్వీట్స్ ని అందించి తన దగ్గరికి రప్పించుకుంటాడు.
1: అంటే అల్లనాడు యశోద కూడా కృష్ణుని పట్టుకోవాలనుకున్నప్పుడు వెనక తాడు పెట్టుకుని ముందు వెన్న అందిస్తే పాపం అమ్మాయి కృష్ణుడు యశోద దగ్గర రాగానే ఆమె ఆయన్ని పట్టుకుని బంధించేదని మన పురాణాల్లో మనం చదువుతూ ఉంటాం. అదే విధంగా
0: మరి ఆ తర్వాత ఏం చేస్తాడంటే వినాయకుడు పాశము, ఆ పాశం తీసుకుని భక్తుడిని తనకు తాను కట్టుకుంటాడు అనమాట. అంటే హీ అటాచెస్ ద డివోటీ టు హిమ్సెల్ఫ్.
1: బ్యూటిఫుల్. అసలు భక్తుని యొక్క జీవితంలో ఒక భాగమైపోతాడు.
0: అవును. ఆ తర్వాత అంకుశం అప్పుడు మొదలవుతుంది. ఎప్పుడైతే మనం గాడ్తో అటాచ్ అయ్యామో మిగతా వాటితో డిటాచ్ అవుతాం. ఆ తర్వాత అభయము, అప్పుడు మనకి మోక్షము అనేటటువంటి అభయాన్ని అందిస్తాడు.
1: బ్యూటిఫుల్ గణేష్. ఇప్పుడు నువ్వు ఈ మోదకం అని చెప్తుంటే నాకు మన సీనియర్ బ్రదర్ వారు చెప్పినటువంటి ఒక చక్కని సన్నివేశం గుర్తుకొస్తుంది. దాంట్లో వారు చెప్తారు, వారి తల్లిగారికి చిన్నప్పుడు ఒక వెరీ స్ట్రేంజ్ డిసీజ్ వచ్చిందంట. వెరీ స్ట్రేంజ్ ఏంటంటే ఈ చేతి గోర్లు ఊడిపోవడం. అది దాదాపు ఎర్లీ 50s లేట్ 40s ఆ టైంలో ఎంతో మంది డాక్టర్స్ ని కన్సల్ట్ చేశారు, ఎంతో స్పెషలిస్ట్ లను కన్సల్ట్ చేశాను, కానీ ఎక్కడికి వెళ్ళినా దీని క్యూర్ మాత్రం దొరకట్లేదు. చివరికి ఎవరో ఈ సాయిబాబా అనేటువంటి ఆయన ఒక గొప్ప మాత్తున్నటువంటి వ్యక్తి ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళండి అంటే సరే ప్రయత్నంగా వచ్చారట. వచ్చినప్పుడు స్వామి వీరిని చూస్తూ, వారు మొదటిసారి స్వామిని చూస్తున్నారు, కలుస్తున్నారు, స్వామి ఆ గోర్ల విషయాన్ని ప్రస్తావించకుండా స్వామి చెప్తారు, ఈ అమ్మాయి మీ అందరికి నా దగ్గరికి రావడానికి ఒక వారధి, ఈ గోర్లు కేవలం ఒక ఎక్స్క్యూజ్ మాత్రమే, కారణం మాత్రమే, ఒక చిన్న కారణం మాత్రమే, దీనివల్ల ముందు ముందు మీరంతా నా వారైపోతారు. అప్పుడు ఈ సాయి ఎవరో తెలియనటువంటి ఈ కుటుంబము చేబ్రోల్లో రాను సాయి అంటే ప్రతిరూపంగా మారి, ఒక సమయంలో యూనివర్సిటీ ఓపెన్ చేసినప్పుడు దాదాపు వారి కుటుంబం నుంచి 20కి పైగా సోదరులు ఇక్కడ చదువుకున్నారు. అంటే అప్పుడు ఆ మోదకం ఏది, ఆ ఒకరికి రోగము, ఇంకొకరికి ఇంకా ఏదో అవసరము, ఇంకొకరికి కోరిక, ఇంకా ఏదో ఏదో ఏదో ఒక ఆ కావాలి అనేటువంటి దాన్ని, ఆ స్వీట్ ని ఇచ్చి లాక్కున్నారు
0: స్వామి
1: అన్నట్టు ఆ గణేశుడు లాక్కున్నాడు.
0: కరెక్ట్. తర్వాతది పాశం, అంటే తనకు తాను ఆ భక్తుణ్ణి బంధించుకుంటాడు. ఎంత దీంట్లో ఒక చక్కని అనుభవం ఒకటి గుర్తొస్తుంది రాజు. మనకి ఎంతో ప్రియమైనటువంటి డాక్టర్ గారు జనరల్ హాస్పిటల్లో రిటైర్ అయ్యారు. ఆవిడ స్వామికి సేవ చేసుకుని ఆవిడ మొట్టమొదటిసారి స్వామి బృందావన్ జనరల్ హాస్పిటల్లో ఉన్నప్పుడు జాయిన్ అయ్యారు. ఆవిడ స్వామికి తమ జీవితాన్ని అంకితం చేశారు. సో ఇంకా దేని మీద ఆవిడకి అటాచ్మెంట్ లేదు అన్న భావం చాలా తీవ్రంగా ఉండేది. హాస్పిటల్ పని అయిన తర్వాత దర్శనం కోసం అని ఆవిడ పరిగెట్టుకుంటూ వచ్చి మందిరంలోకి వస్తారు, కానీ అప్పటికే స్వామి విరామం తీసుకుంటున్నారు. ఆవిడ చాలా బాధపడుతున్నారు, అయ్యయ్యో నాకు ఇంక దేని మీద అటాచ్మెంట్ లేదు, ఉన్న అటాచ్మెంట్ అల్లా ఈ ఆరెంజ్ రోబ్కే, ఇప్పుడు నేను దర్శనం మిస్ అయిపోయాను ఏంటి ఇలాగా అనుకుంటున్నప్పుడు, ఆ ఆలోచన వచ్చినప్పుడు స్వామి ఇలా కర్టెన్ ఓపెన్ చేసి కర్టెన్ లోంచి ఇలా తొంగి చూస్తూ ఆ అటాచ్మెంట్ కూడా డీప్ గా లేదు అని అంటారు. అంటూ ఒక అద్భుతమైనటువంటి పదం స్వామి చెప్తారు, భగవంతుడి వైపుకి డీప్ అటాచ్మెంట్ పెట్టుకుంటే అదే డిటాచ్మెంట్ గా మారుతుంది అన్నారు.
1: బ్యూటిఫుల్ బ్యూటిఫుల్.
0: అంటే డిటాచ్మెంట్ ఏమిటి ఏమిటి ఏమిటి అని ఆలోచించే బదులు భగవంతుడికి ఎలా అటాచ్ అవ్వాలి అవ్వాలి అన్న కోరిక మనలో ఎక్కువ అవుతున్నప్పుడు ఆటోమేటిక్ గా ఆ పాశాన్ని మనకి వేసి తనకి దగ్గరగా ఉంచుకుంటాడు మన ప్రియమైన భగవంతుడు వినాయకుడు సాయినాథుడు.
1: ఇక అంకుశం గురించి స్వామి చెప్తారు, ఒక పెద్ద ఏనుగు మనిషి కన్నా ఎంతో బలమైంది, ఎంతో పెద్దది, దాని యొక్క బలం ముందు మనిషి యొక్క బలం అసలు లెక్కలేదు. కానీ అటువంటి బలమైన ఏనుగును కూడా, అటువంటి ప్రమాదకరమైన ఏనుగును కూడా ఒక చిన్న మావటివాడు దాని కుంభస్థలం మీద ఎక్కి దాన్ని ఈ అంకుశం అనేటువంటి ఈ ఇన్స్ట్రుమెంట్ తో కంట్రోల్ చేస్తాడు. మీ మనస్సు కూడా, మన మనస్సు కూడా అదే ఆ మదపుటి ఏనుగులాగా, అదెంతో ప్రమాదకరమైనటువంటిది. కృష్ణునికి అర్జునుడు చెప్తాడు కదా, ప్రమాది బలవద్దృఢం అని. ఈ ప్రమాదమైనటువంటి మనస్సు, చాలా దృఢమైనటువంటి మనసు, దీన్ని ఎట్లా కంట్రోల్ చేస్తాడు కృష్ణ అని. అప్పుడు దాని మీద ఆ సాధన అనేటువంటి ఆ అంకుశంతో, ఆ జ్ఞానము, ఆ విచక్షణ అనేటువంటి ఆ అంకుశంతో, ఆ బలమైనటువంటి ప్రమాదమైనటువంటి మనసును కూడా చాలా ఈజీగా కంట్రోల్ చేయొచ్చు అని చెప్పి స్వామి చెప్తారు. అంటే మన ఆ భగవంతునికి దగ్గర అవుతున్న కొద్దీ ఆ మనసులో తన్న సర్వ ప్రచోదయత అన్నట్టు ఆ విచక్షణ, ఆ జ్యోతి మనసులో మెల్లిమెల్లిగా ప్రచోదయాత్, అదొక జ్యోతిగా మారుతూ ఉంటుంది. దీనికి ఎన్నో సందర్భాల్లో మనము చెప్పొచ్చు. ఒక చిన్న అనుభవం గణేష్, ఒకసారి స్వామి ఒక పెద్ద వీఐపీ వచ్చారు. వారు వచ్చి వారు ఒక పద్యాన్ని దాన్ని తెలుగులోకి అనువాదం రాశారు. అంటే వారు రాశారు, వారు దాన్ని తెలుగులోకి అనువదించడానికి వేరుకో ఇచ్చారు. ఆ తెలుగును చదవమని ఆ వెరీ ఫేమస్ పర్సనాలిటీ మరి స్వామి ముందు నిలబడి, స్వామి బర్త్డే, స్వామి ముందు నిలబడి అడుగుతున్నారు పిల్లలు మీరు ఎవరైనా చదువుతారా అని. సాధారణంగా వారు ఉన్నటువంటి ఆ స్థాయిలో వారు ఆ విధంగా అడగగానే బయట ఎక్కడైనా వెంటనే చేతులు లేపుతారు, పరిగెడతారు. అయితే స్వామి నన్ను తెలుగులో మాట్లాడమనేవారు. నా చుట్టుపక్కల స్నేహితులు కూడా పిల్లలు కూడా నన్ను నెట్టుతున్నారు, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. నాకు ఏ విధంగా చెప్పాలో తెలియదు, కానీ ఆ ఆ మనసులో ఆ స్ఫురణ స్వామి ముందు కూర్చున్నప్పుడు స్వామి చెప్తే తప్ప, స్వామి పిలిస్తే తప్ప, స్వామి అనుమతిస్తే తప్ప లేచేది లేదు. అది చాలా సునాయాసంగా చదవచ్చు, ఆ కాన్ఫిడెన్స్ ఉంది. కానీ అవసరమైంది అక్కడ భార్య పిలుపు కాదు, స్వామి యొక్క అనుమతి అని చెప్పి మనసులో ఏదో ఉంది, అట్టే కూర్చునిపోయా. ఇద్దరు ముగ్గురు తడుతున్నారు, ఇంకా కొంచెం ప్రొఫెసర్ స్వామి మాత్రం అట్లా తెలిస్తే స్వామి నాదిక్కే చూస్తున్నారు. ఇంకా ఒక నిమిషం గడిచింది, కొంచెం ఆడుగా సిచ్యువేషన్ అయ్యేటప్పటికీ వెంటనే పక్కనటువంటి ట్రాన్స్లేటర్ గారు తీసుకుని వారే చదివారు. పక్కనటువంటి వారు కూడా అయ్యో ఇంత మంచి ఆపర్చునిటీ మిస్ అయ్యావు అన్నట్టు అనుకున్నా. నాకు మనసులో ఎక్కడో అనిపించింది, అయ్యో ఆ బర్త్డే రోజు స్వామి పక్క నిలబడి చదివేటువంటి అవకాశం వచ్చేదేమో అని అనిపించింది. కానీ స్వామి ఇంకా డిస్కోర్స్ స్టార్ట్ చేస్తారు. వారు అయిపోయింది ట్రాన్స్లేషన్, స్వామి ఇట్లున్నటువంటి స్వామి, ఆ పెదాలు, ఆ చూపు, ఆ పెదాల యొక్క నవ్వు నేను ఎప్పటికీ మర్చిపోలేను. అది నాకు స్వామికే తెలుసు. ఆ పెద ఇట్లా విచ్చుకున్నాయి, విచ్చుకొని ఒక బ్యూటిఫుల్ స్మైల్. అప్పుడు అనిపిస్తుంది, అబ్బా స్వామి ఈ ప్రపంచం అంతా మెచ్చుకోకుండా మీరు మాత్రం మెచ్చుకున్నారు చాలు స్వామి అని. నెక్స్ట్ డే స్వామి పిలిచి మరి చిన్న కారణం పిలిచి మరి పాద నమస్కరించి నాకు తెలిసి ఎందుకు ఇస్తున్నారు, గుడ్ బాయ్ అన్నారు. అంటే ఇది ఒక వ్యక్తికి సంబంధించింది కాకుండా ఆ అంకుశం, ఆ విచక్షణ అది ఆయన దయతో
0: స్ఫురిస్తుంది. కరెక్ట్. ఆ తర్వాత అభయము. ఇంకా మనందరికీ తెలిసిందే, ఎప్పుడైతే మనం ఈ ప్రపంచం నుండి మనం విముక్తులమవుతామో ఆటోమేటిక్ గా మన మనస్సు కేంద్రీకృతం అవుతుంది భగవంతుడి పైన. అంతకన్నా మనకు కావలసిన అభయం ఇంకేమిటి అని మనం తెలుసుకోవచ్చు రాజు.
1: అయితే గణేష్, ఇప్పుడు నువ్వు అన్నట్టు ఈ యొక్క నాలుగు విషయాల్ని మనము వేరే విధంగా చూడొచ్చు. ఇప్పుడు నువ్వు మొదట స్టార్టింగ్ లో చెప్పినట్టు ఈ సనాతన ధర్మం యొక్క బ్యూటీ, చెప్పేటువంటి విషయాన్ని పరిపరి విధాలుగా భక్తులకు ఎప్పుడు గుర్తుండే విధంగా చెబుతూ వచ్చారు.
0: అంటే ఇప్పుడు ఒక ఆర్తికి అర్ధార్తికి ఇది చెప్తే చాలా ఆనందిస్తారు, అరే నన్ను ఇలా అక్కును చేర్చుకుంటున్నాడు భగవంతుడు అని. ఒక జిజ్ఞాసుకి ఒక జ్ఞానికి చెప్పినప్పుడు ఆ ఏ అండర్స్టాండింగ్ వస్తుందో అనేది ఒక్కసారి మనం చూద్దామా?
1: ఎస్. ఈ నాలుగు ఒక విధంగా మన జీవితంలో నాలుగు పురుషార్థాలుంటాయి, ధర్మ, అర్థ, కామ, మోక్ష. ఇది అందరికీ తెలిసినటువంటిది. ఈ అర్థము అదే ఇక్కడ మోదకం, నువ్వు చేసేటువంటి ప్రతి పనికి ఫలితం అది మోదకం. ఇక ముండక ఉపనిషత్తులో చెప్తారు, విద్యతే హృదయ గ్రంథి చిద్యంతే సర్వ సంశయ. అంటే విద్యతే హృదయ, ఆ ఎగ్జాంపుల్ లైన్ ని తీసుకుని దాంట్లో ఉన్నటువంటి భావాన్ని వివరిస్తే, మనిషి యొక్క కోరికల్ని పాషంతో లేకపోతే పాముతో కంపేర్
0: చేస్తారు.
1: అందుకనే శ్రీ మహావిష్ణువు పాము మీద పడుకుంటాడని, అందుకనే కోరికలైనటువంటి సర్పాలని శివుడు మెడ చుట్టూ తీసుకుంటాడని, అదే విధంగా ఆ పాశాన్ని యమధర్మరాజు చేతిలో పట్టుకుంటాడంటే ఆ కోరికని జీవితాన్ని నడిపిస్తుందని, అదే విధంగా ఆ పాశాన్ని, ఆ పాముని వినాయకుడు ఇక్కడ ఆ కామం ఆయన చేతిలో. ఇప్పుడు అర్థమైంది, కామమైంది. ఇక విచక్షణ అదే
0: ధర్మం.
1: ఏ విధంగా
0: ధర్మబద్ధంగా మనం జీవితాన్ని
1: గడపడం. ఇక చివరిది నువ్వు అన్నట్టు
0: మోక్షం
1: అభయం. అది ఎటువంటిది? విద్యతే హృదయగ్రంథి. అక్కడ ఆ హృదయ గ్రంథి అంటే హృదయాన్ని చుట్టుకున్న కోరికలు చిరిగిపోయాయి. చిద్యంతే సర్వ సంశయ, అన్ని సంశయాలు తొలగిపోయాయి. క్షీయంతే చాస్య కర్మాని, అన్ని కర్మలు చేసేటువంటి అవసరం పోయింది. ఏతద్రష్ట పరావర, దాన్ని దర్శనం చేసుకున్నప్పుడు అదే పరమ అద్భుతమైనటువంటి అభయం, అదే మోక్షస్థానం.
0: స్వామి ఆధ్యాత్మిక పురోగతికి ఒక బేస్ సెట్ చేస్తూ నాలుగు చక్కని పదాలు మనకు చెప్తారు. అదే జన్మ, కర్మ, ధర్మ, బ్రహ్మ.
1: బ్యూటిఫుల్.
0: ఎందుకంటే ఇప్పుడంతటికీ మన జీవితంలో సాగే ప్రతి నిమిషానికి ఈ నాలుగు పదాలు ఒక యాంకర్గా మనం వేసుకున్నప్పుడు ప్రతి కర్మని ఎలా ఆచరించాలి, మన జీవితాన్ని ఎలా గడపాలి అనేటటువంటి ఒక అర్థం తెలుస్తుంది.
1: బ్యూటిఫుల్. అసలు ఎంత బ్యూటిఫుల్ గా చెప్తారని, పుట్టినటువంటి ప్రతి జీవికి జన్మ ఉంటుంది, అది ఏదో ఒక పని చేయాలి, కర్మ. ఆ చేసినటువంటి విధానమే ధర్మ, చివరికి చేరాల్సింది బ్రహ్మ. ఏ జీవి ఈ నాలుగింటి నుంచి అయితే
0: తప్పించుకోలేదు.
1: అదే విధంగా మన గణేశునికి, విఘ్నేశ్వరునికి చతుర్భుజం, కానీ రెండు చేతులు కనబడతాయి, రెండు చేతులు కనబడవు.
0: రాజు, ఎప్పుడు మనం సనాతన ధర్మంలోని ఏ ఆస్పెక్ట్ ని తీసుకున్నా సరే, కొంతమంది రిలీజియస్ ఆస్పెక్ట్ అంటారు, కానీ మొత్తం భారతీయ సంస్కృతి, సనాతన ధర్మం అంతా ప్రాక్టికల్ లైఫ్ కి సంబంధించినది అని ప్రతిసారి కూడా మనం దీంట్లోకి వెళ్లినప్పుడు, స్వామి యొక్క ఉపన్యాసాలు చదివినప్పుడు మనకి అంతర్గతంగా తెలుస్తూ ఉంటుంది. మరి దీని యొక్క ఎసెన్స్ మన జీవితంలో ఎలా పాటించవచ్చు అనేది మనం మనకి తెలిసినంతగా మనం షేర్ చేసుకుందాం.
1: అసలు ఇప్పుడు రెండు చేతులు కనబడేటువంటి ఆ రెండు చేతులు, మనము జన్మ తీసుకుంటాం, మనము పని చేయాలి, జన్మ కర్మ ఇవి రెండు మనకు కనబడతాయి, మన చేతిలో ఉంది. కానీ ఆ పనిని నువ్వు ఏ విధంగా చేస్తున్నావు, దాన్ని నువ్వు నియమంగా, నియమ నిష్ఠలతో అది యోగంగా చేస్తున్నావా, లేకుంటే భోగంగా చేస్తున్నావా, లేకుంటే రాగంగా చేస్తున్నావా, లేకపోతే రోగంగా చేస్తున్నావా, అది మన చేతిలో ఆధారపడి ఆ చేసేటువంటి విధానము అదే ఆ ధర్మం. అది కనబడదు, అది ప్రతి వ్యక్తికి అది డిఫరెంట్ ధర్మం. ఇట్ ఈస్ ఇండి స్వామి ధర్మంలో చెప్పినట్టు ప్రతి పనికి ఇట్ ఈ ఆ రెండు గట్లు ఉంటాయి, ఒకటి రిజల్ట్, ఇంకొకటి ఇంటెన్షన్. రిజల్ట్ ప్రపంచానికి కనబడితే ఇంటెన్షన్ ప్రపంచానికి కనబడదు, అదే ఆ కనబడని ఇంకొక చెయ్యి, ఆ ధర్మం. ఇక చివరిది బ్రహ్మం.
0: బ్యూటిఫుల్ థింగ్. స్వామి ఏం చెప్తారు, నేను అవతరించిందే మీరందరూ కూడా భగవంతుడు అని చెప్పడానికి అని అంటారు. సో అటువంటి సత్యసాయి నాథుడు ఇలాంటి చిన్న చిన్న శ్లోకాల యొక్క అర్థాన్ని చెప్తూ వాటి యొక్క అంతరార్థాన్ని మనకి మనసులకి హత్తుకునే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెరగని ముద్రని మన మనసులో వేస్తారు స్వామి.
1: ఎస్, అదే గణేష్. ఇప్పుడు మనం చెప్పింది ఇంకా ఫిలాసఫీగా అనుకుంటే స్వామి ఇంకొక ఒక వెరీ ప్రాక్టికల్ ఆస్పెక్ట్ ఇస్తారు, జీవితంలో ప్రతి ఒక్కరు ఏ విధంగా పాటించగలుగుతారు. స్వామి చెప్తారు రెండు చేతులు కనబడతాయి, భగవంతుని యొక్క రెండు చేతులు కనబడవు. అంటే చెప్తారు నువ్వు చేసేటువంటి పని కనబడుతుంది, కానీ భగవంతుడు చేసేటువంటి పని ఆయనకి కనబడదు. అంటే ఈ ఒక్క చేయి ఆయనదని కాదు, ఎన్ని చేతులు ఆయనవి. ఒక దగ్గర నీకు దాహమైంది, నీకు అందించినటువంటి మంచిని అందించినటువంటి చేయి భగవంతుడే, నీకు ఆకలైంది, నీకు అన్నం పెట్టినటువంటి చేయి భగవంతుడే, నీకు బాధ అనిపించింది ఆ స్వాంతన కల్పించినటువంటి ఆ స్పర్శ భగవంతుడే. పరిపరి విధాలుగా చాలా సైలెంట్ గా ఇతరులకు తెలియకుండా ప్రతి ఒక్కరికి సేవ చేసేటువంటి ఆ చేతులే భగవంతు చేతి. అంటే మనం కూడా నిత్య జీవితంలో ఒక కర్మ చేసినప్పుడు, ఒక మంచి పని చేసినప్పుడు ఇవి భగవంతుని చేతులుగా చేస్తామా, మన చేతులుగా చేస్తామా, ఇది మన మీద ఆధారపడి ఉంటాయి. మన ప్రగల్భాలతో, ఆర్భాటాలతో చేస్తామా, లేకపోతే సైలెంట్ గా భగవంతుడా ఇది నీకే
0: అర్పణ,
1: ఒక ప్రేమగా నేను నీకు సమర్పించుకుంటున్నా అనేటువంటి ఆ ఆరాధన భావంతో చేస్తాం, అది ఆ కనబడిన రెండు చేతులు.
0: చాలా బాగుంది రాజు. ఈ వినాయక చవితి రోజు మనం మన ప్రేక్షక శ్రోతలందరికీ కూడా ఈ చిన్ని సమర్పణ స్వామికి మనం అర్పించుకుంటున్నాము. ప్రేక్షక శ్రోతలందరూ కూడా వినాయకుడిని చక్కగా పూజించుకుంటూ ఆనందోత్సాహాలతో, భక్తి శ్రద్ధలతో వినాయక చవితిని జరుపుకుంటారు అని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ స్వామికి, విఘ్న వినాశకుడైన మన వినాయకుడికి ఆనందాన్ని అందించమని, తమ దగ్గరగా ఉంచుకోమని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ సాయిరాం.
1: సాయిరాం.
3: ఇంతవరకు శ్రోతలు గణనాథునికి గల నాలుగు హస్తముల గురించి, ఒక్కో హస్తం యొక్క విశిష్టత గురించి ఎన్నో చక్కని విషయాలను వినాయకుని చతుర్భుజములు కార్యక్రమం ద్వారా తెలుసుకున్నాం. మన అందరిపై ఆ లంబోదరుని అనుగ్రహ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ప్రార్థిస్తూ మరొక మంచి కార్యక్రమంతో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. సాయిరాము.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఈ పర్వదినాన వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ అందిస్తూ పుట్టపర్తి శ్రీమతి ఈశ్వరమ్మ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు కుమారి హారిక, ప్రియ మనకి పండుగల యొక్క పరమార్థాన్ని వివరిస్తూ వినాయక చవితి విశిష్టత, వినాయకుని గొప్పతనాన్ని మనకి తెలియజేస్తూ ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని అందిస్తారు. వారితో పాటుగా మన స్వామి కూడా కొన్ని కొన్ని ముఖ్యమైన అంశాలను మనకు ప్రేమతో ప్రబోధిస్తారు.
1: ఉత్సవాల పరమార్థం. ఒకప్పుడు వినాయక చవితి నాడు ప్రతి ఇంటిలోనూ ఓ చిన్న వినాయక ప్రతిమను ప్రతిష్ఠించి చక్కగా పాలవెల్లికి పండ్లు కాయలు కట్టి పిండి వంటలు నైవేద్యంగా పెట్టి ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రశాంతంగా వినాయకుణ్ణి పూజించేవారు. నేటి కాలంలో ఇళ్లల్లో వినాయక పూజలు సాధారణ రీతిలోనే కొనసాగుతున్నప్పటికీ వీధుల్లో భారీ గణపతి విగ్రహాలను పెట్టి ఘనంగా ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా మారింది. ఇప్పుడు విగ్రహాల పరిమాణం ఎంత పెద్దదిగా ఉంటే ఉత్సవాలు అంత వైభవంగా నిర్వహించామన్న భావన అధికమవుతోంది. అందువల్ల నేడు అన్ని ప్రాంతాల్లోనూ గణపతి ఉత్సవాలను పోటాపోటీగా నిర్వహిస్తున్నారు. గణపతి ఉత్సవాలను అందరూ అంతటా వైభవంగా ఉత్సాహంతో జరుపుకోవడం శుభపరిణామమే. అయితే ఏ ఉత్సవాలైనా ప్రజల మధ్య సంఘీభావం పెంపొందించే విధంగా, శాంతి సామరస్యాలతో జీవించే విధంగా, ధర్మపథంలో నడిపించే విధంగా, ఆధ్యాత్మిక మార్గంలో వికసింపజేసే విధంగా ఉండాలేగాని మనుష్యుల మధ్య అంతరాలను అధికం చేసేలా, అశాంతిని కలిగించేలా, పోటీతత్వాన్ని ప్రోత్సహించేలా, క్రోధావేశాల్ని పెంచేలా ఉండకూడదు. అందుకే మన స్వామి కాంపిటీషన్ కాదు ఇంపార్టెంట్, కోఆపరేషన్ ఇస్ ఇంపార్టెంట్ అంటారు. మన అంతరంగంలో ప్రతిష్ఠితుడై ఉన్న పరమాత్మ విరాట్ రూపంలో విశ్వమంతా విరాజిల్లుతున్నాడు. అందువల్ల మన హృదయ మందిరంలో కొలువై ఉన్న పరమాత్ముని ఉనికిని మరువకూడదు. మనం చేసే బాహ్య పూజలు, పునస్కారాలు, పండుగలు, పర్వదినాలు, ఉత్సవాలు, జాతరలు మన అంతరంగ పరివర్తనకు తోడ్పడాలి, ప్రశాంత జీవనానికి దోహదపడాలి. అప్పుడే మనం పండుగల పరమార్థాన్ని పూర్తిగా అవగాహన చేసుకుంటాం.
2: హృదయాన్ని పవిత్రం గావించుకునే నిమిత్తమై అనేక పర్వదినములు మనం ఆచరిస్తున్నాం. ఈ పర్వదినముల యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము మానసికమైనటువంటి ప్యూరిటీని, ఎక్కడ ప్యూరిటీ ఉందో అక్కడనే యూనిటీ వస్తుంది, ఎక్కడ యూనిటీ వస్తుందో అక్కడనే డివినిటీ అవుతుంది. ఆ డివినిటీకి ప్యూరిటీనే చాలా ముఖ్యము. కాబట్టి యూనిటీకి మన యొక్క ప్రేమతత్వం, ఏకత్వమే ముఖ్యము. కనుక మనం అన్నింటి ఎందు కూడా మన హృదయమే సరైనటువంటి లక్ష్యము. కనుక ప్రేమతత్వము చేత, ప్రేమ భావము చేత, ప్రేమ కర్మల చేత నిత్య జీవితాన్ని మనం ఆచరిస్తూ పోవాలి.

0: విఘ్నాలకు మూలం. సాధారణంగా మనం విఘ్నాలకు కారణం బాహ్య పరిస్థితులు, మనుష్యులు అని భావిస్తాం. కాని అసలు విఘ్నాలకు నిలయం మన మనస్సే అన్న విషయం గ్రహించం. అందువల్ల బాహ్యమైన విఘ్నాలు తొలగాలని, కార్యం సిద్ధించాలని, శుభం చేకూరాలని విఘ్నేశ్వరుణ్ణి పూజిస్తామే గాని మన అంతరంగంలో ఉన్న కామ క్రోధ లోభ మోహమద మత్సరాలనే ఆరుగురు విఘ్నాసురులను నశింపజేయమని ప్రార్థించడం మరిచిపోతాం. మన ప్రగతికి, శాంతికి ప్రధాన శత్రువులైన ఈ విఘ్నాసురులను వినాయకుడు, వికటావతారంలో కామాసురుణ్ణి, లంబోదరావతారంలో క్రోధాసురుణ్ణి, గజాననావతారంలో లోభాసురుణ్ణి, మహోదరావతారంలో మోహాసురుణ్ణి, ఏకదంతావతారంలో మదాసురుణ్ణి, వక్రతుండావతారంలో మత్సరాసురుణ్ణి వధించాడని ముద్గల పురాణం వివరిస్తుంది. కామక్రోధ లోభ మోహ మత్సరాలనే అసుర గుణాలు గల వ్యక్తి తాను మాత్రమే పతనమవుతాడు. కాని మదంతో విర్రవీగే వ్యక్తి తాను పతనమవడంతో పాటు ఇతరులకు కూడా హాని కలిగిస్తాడు. అందువల్ల ఈ అసురులందరిలోకి మదాసురుడు చాలా శక్తివంతుడు. విద్యామదం, ధనమదం, అధికారమదం ఉన్న వ్యక్తి చాలా ప్రమాదకరం. అలాంటి మదాసురుణ్ణి అణచగల మహాశక్తి సంపన్నుడు వినాయకుడు.
1: నేటి మానవులు బలహీనుడైనటువంటి వారు, తప్పులు చేసి కూడాను దానిని సరిదిద్దుకొనుటకు ప్రయత్నిస్తురే కాని దాని దోషమును గుర్తించి వర్తించడానికి ఏమాత్రము పూనుకోరు. ఆనాటి పెద్దలు తప్పులను నివారణ కావించుకొని కృతజ్ఞతాపూర్వకమైనటువంటి యొక్క వందనముల చేత దైవాన్ని ప్రార్థించేటువంటి వారు. ఆ ప్రార్థనే పశ్చాత్తాపమునకు మూల కారణం. దీనిని గుర్తింపజేసే నిమిత్తమై దశమునకు ఒక పర్యాయము విఘ్నేశ్వరుని పూజ అని పెట్టారు. విఘ్నేశ్వరుడు అనగా ఏమిటి? గణపతి అనగా ఏమిటి? గణ అనేటువంటిది బుద్ధికి సంబంధించినటువంటిది, నా అనేటువంటిది విజ్ఞానమునకు సంబంధించినటువంటిది. విజ్ఞాన విజ్ఞా ప్రజ్ఞానమునకు అధిపతి అయినటువంటి వాడే గణపతి. వినాయకుడు అనగా తనకంటే నాయకుడు మరొకడు లేడు, తనకు తానే నాయకుడు. అలాంటి వినాయకుని యొక్క తత్వము ఎవ్వరి కూడాను కీడు కనిపించదు. సర్వకర్మలకును అవిఘ్నమస్తుగా ఆశీర్వదించి పోషించేటువంటి వాడు వినాయకుడు. చెడ్డను ఏమాత్రము చెంతకు చేర్చేటువంటి వారు కాదు. కనుకనే అతనికి ఎలుక వాహనము అన్నారు. మూషికము అనగా చీకటి. రాత్రులయందు చీకటి చాలా అధికం కనుకనే ఎలుకలు కూడాను రాత్రి యందు సంచరిస్తుంటాయి. చీకటిని దూరం చేసి ప్రకాశం ప్రకటింపజేసి జనులకు ఆనందాన్ని, ఆదర్శాన్ని అందించేటువంటిది మూషికము. దైవత్వాన్ని మొట్టమొదట మానవత్వమునకే మాత్రం పరిమితం కాకుండా యావత్ క్రిమకీటకాదులకు కూడాను, జంతు జలాలకు కూడాను దైవత్వం అనేటువంటిది, ఆదర్శవంతమైనటువంటిది సత్యాన్ని నిరూపించే నిమిత్తమై విఘ్నేశ్వరునికి ఏనుగు తల, ఎలుక వాహనము రెండింటినీ సృష్టించారు. గజ తెలివి అనేటువంటిది వినాయకుని యొక్క సంబంధం. గజ తెలివి, చాలా తెలివైనటువంటిది ఈ ఎలిఫెంట్, చాలా విశ్వాసంతో కూడినటువంటిది. ప్రాణం పోయినా సరియే మాస్టర్ను మరవనటువంటిది. మాస్టర్ను మరువక తన జన్మం ఉండినంత వరకు కూడాను భగవంతుని యొక్క తత్వం చేత కృతజ్ఞతను పోషించేటువంటిది ఈ యొక్క గజము. కనుకనే ఈ కృతజ్ఞతకు మూల కారణమైనటువంటిదే ఈ గజము.
0: ఒకసారి అలకాపురాధీశుడైన కుబేరుడిలో ధనమదం ప్రవేశించింది. దేవతలందరినీ అలకాపురికి విందుకు ఆహ్వానించి ఈ ముల్లోకాలలో తనకన్నా ఐశ్వర్యవంతుడు ఎవరూ లేరని నిరూపించాలనుకున్నాడు. కుబేరుడు దేవతలందరితో పాటు పార్వతీ పరమేశ్వరులను కూడా ఆహ్వానించాడు. కాని తన తరఫున బాలగణపతి విందుకు విచ్చేస్తాడని చెప్పాడు పరమేశ్వరుడు. ఆ విందు రోజు బాలగణపతి అలకాపురిలో అడుగు పెట్టి పెట్టగానే ఆకలి ఆకలి అంటూ ఏడవసాగాడు. బాలుడే కదా అని తలచిన కుబేరుడు గణపతికి భోజన పదార్థాన్ని కొంచెం వడ్డించాడు. దాన్ని ఆరగించిన బాలగణపతి మళ్లీ ఆకలి ఆకలి అంటూ అరిచాడు. కుబేరుడు వడ్డిస్తూ ఉంటే గణపతి తింటూనే ఉన్నాడు, కాని ఆకలి తీరిందని మాత్రం అనడం లేదు. ఇంతలో దేవతలందరూ విందుకు విచ్చేశారు. భోజనశాలలోని పదార్థాలన్నీ ఖాళీ అయిపోయాయి. ఇక నలుగురిలో నవ్వుల పాలవుతాననే భయంతో కుబేరుడు పరిష్కారం కోసం పార్వతీ పరమేశ్వరుల వద్దకు పరుగెత్తాడు. అప్పుడు పార్వతీదేవి అలకాపురికి వెళ్లి బాలగణపతి నోటిలో పిడికెడు వడపప్పును వేసింది. వెంటనే బాలగణపతి నా ఆకలి తీరింది అంటూ లేచాడు. అప్పుడు కుబేరుడిలో కేవలం ధనంతో అందరినీ మెప్పించగలననే గర్వం అణిగిపోయింది. విఘ్నకారకాలైన అంతరంగ శత్రువులు నశించినప్పుడే శాంతి వెళ్లి విరుస్తుంది, సమతాభావం నెలకొంటుంది, ధర్మనిరతి పెంపొందుతుంది, ఆధ్యాత్మిక ప్రగతి సాధ్యమవుతుంది. కాబట్టి బాహ్య విఘ్నాలతో పాటు మన అంతరంగంలో ఉన్న విఘ్నాసురులను కూడా నాశనం చేయమని అవిఘ్నమస్తనుచు నీకు మ్రొక్కెదన్ గణాధిప అని ఆ విఘ్నపతిని ప్రార్థిద్దాం.

ఇలా వింతగొలిపే రూపంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన వినాయకుడు తప్ప ఇంకెవ్వరు పిల్లల అభిమానాన్ని చూరగొనగలరు? అంతకన్నా ముఖ్యంగా కోరిన విద్యలనెల్లా ఒసగేది ఆ పార్వతీతనయుడే కాబట్టి సహజంగానే పిల్లలకు అత్యంత ప్రీతిపాత్రుడు, ఆరాధ్యనీయుడయ్యాడు ఆ అక్షర గణపతి. విద్యార్థులు వినాయక చవితి పర్వదినాన విఘ్నపతికి పత్ర పుష్ప ఫలాలను అర్పించి పుస్తకాలను విద్యాధిపతి ముందుంచి తొలిత నవిఘ్నమస్తనుచు ధూర్జటి నందన నీకు మ్రొక్కెదన్ ఫలితము సేయుమయ్యా నిను ప్రార్థన చేసెదనేకదంతా నా వలపటి చేతి గంటమున వాక్కున నెప్పుడు బాయకుండు మీ తలపున నిన్ను వేడెద దైవగణాధిప లోకనాయక అంటూ ప్రార్థించడం పరిపాటి. కాని ఈనాడు మనం మన విన్నపాలను వినాయకుడికి ఇంకా సులభంగా అర్థమవ్వాలనే భావంతో కొత్త పంథాను అనుసరిస్తూ చెవులారా వింటూనే ఎంత పాఠమైనా ఈజీగా తలకెక్కే ఐక్యూ నువ్వు కనులారా చదివింది ఒకసారే.

మీ ప్రియతమ దేవుడు ఎవరు అని పిల్లల నుండి అభిప్రాయాన్ని గాని సేకరిస్తే అగ్రపూజలు అందుకుంటున్న విఘ్ననాథుడే అగ్రస్థానాన్ని ఆక్రమిస్తాడు. ఎందుకంటే పిల్లల్ని అమితంగా ఆకర్షించేది వింతగొలిపే రూపం, కనులకు విందైన దృశ్యం కాబట్టి. వినాయక రూపం, పెద్ద చెవులు, చిన్న కళ్ళు, తోరపు బొజ్జ, గుజ్జు రూపం, గజగమనం, మెల్లని చూపులు, వక్రతుండం, ఏకదంతం, భారీ కాయం, బుల్లి వాహనం.

0: షీట్ పైన ఆగిపోని పెనివ్వు అని అంటూ గణనాథుణ్ణి మొక్కుకుంటున్నాము. అయితే మనం ఇక్కడ ఒక ముఖ్య విషయం గుర్తుంచుకోవాలి. కోరిన విద్యలన్నీ ఒసగే వినాయకుడు మనకు ప్రియతమ దైవమే, మహిమాన్విత దైవమే. కాని విఘ్ననాథునికి మనం ప్రియతములం కాగలిగామా? ఆ విద్యాధిపతికి ప్రియతములం కావాలంటే ఏం చేయాలి? అందుకు సమాధానంగా, మానవులు కోరినవన్నీ ప్రసాదించే దేవుడు మహిమాన్వితుడు, దేవుడు కోరిన విధంగా జీవించే మానవుడు మహాత్ముడు అని పాశ్చాత్య తత్వవేత్త డి మెలో అన్నాడు. మరి మనం దేవుడు మెచ్చుకునేటట్లు ప్రవర్తిస్తున్నామా? మనకు ఇష్టదైవమైన గణనాథుడు తల్లిదండ్రుల పట్ల, గురువుల పట్ల ఎంతో భక్తి శ్రద్ధలతో, గౌరవ మర్యాదలతో ప్రవర్తించాడు. మరి మనం కూడా అదే విధంగా ప్రవర్తించినట్లయితే వినాయకునికి ప్రీతిపాత్రులవుతాము. అంతేగాని కోరినవన్నీ ప్రసాదించినంత మాత్రాన వినాయకుడికి మనం ప్రీతిపాత్రులమయ్యామని తలచరాదు.
1: వేదాంతం చెప్పింది, సో So, you are the maker of your destiny, or you do or undo it. కనుకనే మన యొక్క మంచి చెడ్డలన్నీ కూడాను మన యొక్క భావం పైనే ఆధారపడి ఉంటుంది, మన యొక్క యాక్షన్ పైనే ఆధారపడి ఉంటుండాలి. కనుకనే మన యొక్క ప్రవర్తనలు చాలా ఉత్తమమైనటువంటివిగా ఉండాలి. మానవత్వంలో ఎంతయో దివ్యత్వం ఇమిడి ఉంటుంది. ప్రపంచం యొక్క మంచి చెడ్డలన్నీ కూడాను మానవుల యొక్క ప్రవర్తనలపైనే ఆధారపడి ఉంటుంది. లౌకికమైనటువంటి కార్యములన్నీ కూడా మనం చేసుకోవచ్చు, తప్పులేదు. అయితే ఏ కర్మలు ఆచరించినప్పటికీ సర్వకర్మ భగవత్ప్రీత్యార్థం అనేటువంటి ఒక పదంతో మనం ప్రారంభించాలి. ఉద్యోగం చేసుకో, చదువుకో, గొప్ప పదవిని పోరు. ఏది చేసినప్పటికీ ఇదంతా దైవ ప్రసాదంగా భావించుకోవాలి. నిజమైన మానవత్వాన్ని అనుభవించినటువంటి వాడు అవుతాడు.

0: ఉత్తమ పుత్రుడు మహోదరుడు. దేవగణాలకు అధిపతిని నియమించాలని పార్వతీ పరమేశ్వరులు సంకల్పించారు. అందుకు వినాయకుడు, కుమారస్వామి వీరిద్దరిలో ఎవరు సమర్థులో తెలుసుకోవాలని ముల్లోకాలలోని పుణ్యతీర్థాలను సందర్శించి ఎవరు ముందుగా వస్తారో వారిని గణాధిపతిగా నియమిస్తాను అని శివుడు ఓ పోటీ పెట్టాడు. ఈ విషయాన్ని విన్న వెంటనే కుమారస్వామి నెమలి వాహనంపై పయనమయ్యాడు. కాని మూషిక వాహనంపై ముల్లోకాలను సందర్శించి రావడం వినాయకునికి అసాధ్యం. వినాయకుడు తన అసహాయతకు అలజడి చెందకుండా, మనోనిశ్చలతను కోల్పోకుండా ప్రశాంతంగా పరిష్కారాన్ని ఆలోచించాడు. తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేస్తే ముల్లోకాల్లోని పుణ్యతీర్థాలను సందర్శించిన ఫలితం లభిస్తుంది అన్న ధర్మ సూక్ష్మాన్ని గ్రహించిన వినాయకుడు వెంటనే పార్వతీ పరమేశ్వరులకు ప్రదక్షిణ చేశాడు. వినాయకునికి తమ పట్ల ఉన్న భక్తి శ్రద్ధలకు పార్వతీ పరమేశ్వరులు సంతసించి గణాధిపతిగా నియమించారు. వినాయకుడు తమ తల్లిదండ్రుల పట్ల భక్తి శ్రద్ధలను ప్రదర్శించినట్లు మనందరం కూడా మన తల్లిదండ్రుల పట్ల భక్తి శ్రద్ధలతో ప్రవర్తించాలి. కాని నేడు చాలా మంది విద్యార్థులు తమ సహాధ్యాయులతో పోల్చుకొని వారికున్నవన్నీ తమకు కావాలని తల్లిదండ్రుల ఆర్థిక స్తోమతను కూడా పట్టించుకోకుండా వారిపై ఒత్తిడి తెస్తున్నారు, వారికి మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. అయితే మనం వినాయకునిలాగా తల్లిదండ్రులకు ప్రదక్షిణలు, ప్రణామాలు చేయకపోయినా కనీసం వారు చెప్పిన విధంగా నడుచుకుంటూ వారికి బాధ కలిగించకుండా వ్యవహరించగలిగితే ప్రియతమ దేవునికి ప్రీతి పాత్రులవుతాము.
1: త్వమేవ మాతాచ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సగత్ త్వమేవ త్వమేవ బంధు సర్వం సర్వం మమ దేవ దేవ. తల్లిని ప్రేమించు మాతృదేవో భవ, పితృదేవో భవ తండ్రిని ప్రేమించు, గురుదేవో భవ గురువుని ప్రేమించు. ఈ ముగ్గురిని కూడా గౌరవించు, తగినటువంటి సేవ సల్పు. కానీ వీరందరూ దైవ సమానులే కాని దైవము కాదు అని మరి చెప్పారు. బయట దృష్టిని నీవు చూస్తున్నావు బాబు. త్వమేవ మాతా చ పితా త్వమేవ అంతా నీవే అనుకుంటున్నావు. అయితే వాళ్ళు ఎక్కడ జీవిస్తున్నారు? తల్లి దైవమే, మాతృదేవో భవ. నిన్ను పెంచి పెద్ద చేసి ఈ స్థితికి తెప్పించింది తల్లియే. తల్లి దైవ సమానమే, తల్లి వారిని దైవంగా ప్రేమించు. అంతే కాని తల్లి నివసించేది ఎక్కడ? ఒక ఇంటిలో నివసిస్తున్నది. కాబట్టి ఆ ఇంటికి ఆమె దైవమే. పితృదేవో భవ, తండ్రి ఎక్కడ జీవిస్తున్నాడు? అతను ఒక ఇంటిలో నివాసం చేస్తున్నాడు, అతను కూడా ఒక ఇంటి దేవుడే. గురుదేవో భవ, గురువు ఎక్కడ జీవిస్తున్నాడు? ఒక ఆశ్రమంలో జీవిస్తున్నాడు. కాబట్టి అతన్ని కూడా గౌరవించి ప్రేమించు. కానీ దైవము ఎక్కడ జీవిస్తున్నాడు? ఇంటిలో కాదు, ఆశ్రమంలో కాదు, హృదయములో ఉంటున్నాడు. హృదయవాసి దైవము. కాబట్టి నీ హృదయమునందే ఉండేటువంటి దైవాన్ని నీవు ప్రేమించు. ఇవన్నీ కూడా నువ్వు అనిత్యము అశాశ్వతమైనటువంటి గృహాల్లో ఉండేటువంటి వారు.
0: ఉత్తమ విద్యార్థి ఏకదంతుడు మహాభారత కథను ప్రపంచానికి అందించాలన్న ఆలోచన వ్యాసుడికి కలిగింది. ఆ మహాగ్రంథాన్ని వ్రాయగల సమర్థుడైన వాడు వినాయకుడు ఒక్కడే అని బ్రహ్మ ద్వారా తెలుసుకున్న వ్యాసుడు వినాయకుణ్ణి సంప్రదించాడు. అందుకు వినాయకుడు అంగీకరించాడు. కాని వ్యాసుడు, గణనాథ, నేను భారత కథను చెబుతూ ఉంటాను, నీవు ఆగకుండా వ్రాస్తూ ఉండాలి అని షరతు పెట్టాడు. అందుకు వినాయకుడు కూడా, నేను ఒకసారి వ్రాయడం మొదలు పెడితే నా గంటం ఆగదు, కాబట్టి అలా ఆగకుండా కథను చెప్పాలి అని షరతు పెట్టాడు. అందుకు వ్యాసుడు, నేను చెప్పిన దాన్ని అర్థం చేసుకుంటూ వ్రాయాలి అని వినాయకునికి మరో షరతు పెట్టాడు. ఒకరి షరతులకు మరొకరు అంగీకరించిన తరువాత వ్యాసుడు మహాభారత కథను చెబుతూ ఉంటే వినాయకుడు వ్రాయసాగాడు. వ్యాసుడు ధ్యానమగ్నుడై గంగా ప్రవాహ వేగాన్ని తలపించేలా మహాభారత గాథను చెబుతూ ఉన్నాడు. వినాయకుడు కూడా అంతే వేగంతో వ్రాస్తూ ఉండగా గంటం విరిగిపోయింది. అప్పుడు వినాయకుడు ఎలాంటి నిరాశకు గురి కాకుండా వెంటనే తన కుడి దంతాన్ని విరిచి నిరాటంకంగా భారతాన్ని లిఖించాడు. ఆ విధంగా పంచమ వేదంగా ప్రఖ్యాతిగాంచిన మహాభారతం మనకు లభించింది. వినాయకుడు ప్రదర్శించిన పట్టుదల, సమయస్ఫూర్తి, ఏకాగ్రతలు మనలో ఎంత ఉన్నాయని ఆలోచించుకోవాలి. నేడు చాలా మంది విద్యార్థులకు అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నా, అన్ని సౌకర్యాలు సమకూరినా చదువులో పట్టుదల ఏకాగ్రతలు కొరవడుతున్నాయి. విద్యార్థులు కరెంటు పోయింది, క్రికెట్ మ్యాచ్ ఉంది, కలం పోయింది, మాస్టారు పాఠాలు సరిగా చెప్పలేదు, పరీక్ష రాస్తుంటే కాకులు అరిచాయి అంటూ సాకులు చెప్పే స్వభావాన్ని వదిలి ఏకాగ్రత, పట్టుదల, నిబద్ధతలతో విద్యను అభ్యసించిన వాడు వినాయకుడి అభిమానాన్ని పొందగలుగుతారు. మనం తల్లిదండ్రులను గౌరవించే ఉత్తమ పిల్లలుగా, విద్యార్జనలో పట్టుదల గల ఉత్తమ విద్యార్థులుగా ఉండాలి. అప్పుడే విఘ్న నాయకుడికి అత్యంత ప్రీతిపాత్రులమవుతావు, మహోన్నతులుగా వెలుగొందుతాము. ఓ బొజ్జగణపతి, ఓర్పుతో రక్షించి కాచి నన్నేలు మీ కరుణతోనూ మా పాలగలవని మహిమీద నెల్లప్పుడు కొనియాడుచుండును కోర్కెదీర. జయమంగళం, నిత్య శుభమంగళం.

ఇంతవరకు మీరు కుమారి హారిక, ప్రియా అందించిన వినాయక చవితి ప్రత్యేక కార్యక్రమాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి వ్రాసి పంపించమని కోరుతున్నాము. సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ వినాయక చవితి సందర్భంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం గణేశుడు నేర్పే 5 పాఠాలు ఇప్పుడు మీకు అందిస్తున్నాము.

గణేశుడు నేర్పే 5 పాఠాలు. హిందువుల ముక్కోటి దేవతల్లో వ్యక్తిగతమైన నమ్మకాలు, ఆచారాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ గౌరవించి ప్రేమించే దైవం గణేశుడొక్కడే. విఘ్నాలు హరించి జ్ఞానాన్ని ప్రసాదించే గణేశుని పేరు మీదే కొత్త పనులు చేపడతారు, జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. గణేశుని కథల నుంచి ఎన్నో ఆధ్యాత్మికమైన విషయాలు నేర్చుకోవచ్చు. అలాగే నిత్య జీవితంలో వృత్తిపరమైన, వ్యక్తిగతపరమైన వ్యవహారాలకు సంబంధించిన విషయాలను నేర్చుకోవచ్చు. అవేమిటో ఇప్పుడు చూద్దాం. ఆత్మవిశ్వాసంతో నడుచుకోండి. గణేశుడు ఏమి చేసినా చేసే పని మీద నమ్మకంతో, ఆత్మవిశ్వాసంతో చేశాడు. తన చర్యల వల్ల తనకు, తల్లి పార్వతీదేవికి మేలు జరుగుతుందనే నమ్మకం వల్లే ఆయన ఆలోచనలు సాహసోపేతమైన కార్యాలుగా పరిణమించి ఆయన సామర్థ్యాన్ని, నైపుణ్యతలను మెరుగుపర్చాయి. మన పనిలోనూ మనలోనూ ఈ గుణాన్ని వృద్ధి చేసుకోవాలి. చేయదగిన ఏ పనైనా చక్కగా చేయవలసినదై ఉంటుంది. ఏ పని తలపెట్టినా దానిమీద నమ్మకంతో, ధైర్యంగా, శక్తి సామర్థ్యాల మేరకు పనిచేయాలి. దానికి గుర్తింపు రాకపోయినా మీరు శక్తివంచన లేకుండా పనిచేశారనే తృప్తి మీకుంటుంది.

స్వయం శక్తిపై ఆధారపడాలి. గణేశుని మరో పేరు వినాయకుడు, అంటే తనకు తనే నాయకుడని అర్థం. ఇది ఆలోచనల్లో, చేతల్లో స్వావలంబనకు సంకేతం. వ్యక్తిగతమైన లేదా వృత్తిపరమైన జీవితంలో అన్ని కోణాలను కూలంకుషంగా పరిశీలించిన మీదట తన విశ్వాసాలకు అనుగుణంగా నడుచుకోవాలి. మీరు చేసే పనులకు, వాటి పరిణామాలకు మీరే బాధ్యత వహించండి. మీరు మాత్రమే అందుకు బాధ్యులనే అవగాహన సరైన నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది.

ఎలాంటి అవరోధాన్నైనా అధిగమించవచ్చు. గణేశుని మనం విఘ్నేశ్వరుడని కూడా పిలుస్తాం, అంటే విఘ్నాలు తొలగించేవాడని అర్థం. అందుకే ఏ పని చేసినా, ఏ వ్యాపారం చేసినా ముందు గణేశుణ్ణే ప్రార్థిస్తాం. విఘ్నాలు హరించడమే ఆయన మతం. ప్రతి అవరోధాన్ని అధిగమించవచ్చనే నమ్మకం కలిగి ఉండాలని ఇది చెప్తోంది. విఘ్నాల నివారణ మన ధర్మంగా భావించాలి. జీవితంలో ఏ విషయంలోనూ మిన్నువిరిగి మీద పడ్డా ఓటమిని అంగీకరించకూడదు. నీమీద మీకు విశ్వాసం ఉండాలి.

వినమ్రత. హిందూ దేవతల్లో గణేశుడు అతి శక్తివంతుడు. ఇతర దేవతలు సాలంకృత రథాల్లో తిరిగితే ఈయన సామాన్యమైన ఎలుకనెక్కి తిరుగుతాడు. ఎలుక చీకటికి ప్రతీక. దేవుని వాహనంగా అది చీకట్నుంచి వెలుగులోకి, అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి ప్రయాణానికి ప్రతీక. గణేశుడు సామాన్యమైన పద్ధతులతో హృదయాలను జయిస్తాడని కూడా చెప్తారు. ఆర్భాటాలతో మెప్పించవచ్చు, కాని మనసులు గెలవాలంటే ఆప్యాయత, గౌరవం అందించడం వంటి చిన్న చిన్న చర్యలే సరైనవి.

జ్ఞానం కోసం ప్రయత్నించాలి. గణేశునిలో కొట్టొచ్చినట్టు కనపడేవి చెవులు, తొండము. అవి జిజ్ఞాసకు, జ్ఞానతృష్ణకు ప్రతీకలు. వ్యక్తిగా ఎదగడానికి ఈ గుణాలు అలవర్చుకోవాలి. చదవడం, వినడం, అన్వేషించడం, నేర్చుకోవడం ఏవీ అప్రస్తుతం కాదు. వాటిని తక్కువ చేసి చూడకూడదు. విద్యావంతుడై అన్ని పక్షాల వాదనలు విన్నాకనే తను వాస్తవంగా విశ్వసించేది ఏది, తనకు కావలసినది ఏమిటి, దానిని ఎలా సాధించాలి అనేది ఎవరైనా నిర్ణయించుకోగలుగుతారు. వ్యక్తిగత లేదా వృత్తిపరమైన జీవితంలో ఏ విషయంలోనూ మిన్ను విరిగి మీద పడ్డా ఓటమిని అంగీకరించకూడదు. మీ మీద మీకు విశ్వాసం ఉండాలి. జై సాయిరాం.

ఓం శ్రీ సాయిరాం. సర్వదేవతాతీత స్వరూప భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య పాదపద్మాలకు శతకోటి వందనాలు. శ్రోతలందరికీ శుభకృత్ నామ సంవత్సర వినాయక చవితి శుభాభినందనలు. ఓం గణేశాయ నమః. ఓం గం గణపతయే నమః. ఓం గణానాం త్వా. ఇలా ఎప్పుడైనా ఎక్కడైనా ఏ కార్యమైనా మనం బొజ్జగణపతికి వందనాలతోనే మొదలు పెడతాం. పిల్లలు పెద్దలకే కాదు, మన స్వామికి కూడా చాలా ప్రియమైనవాడు వినాయకుడు. పుట్టపర్తిలో కాలు పెట్టిన దగ్గర్నుండి అభయమిస్తూ అంతటా దర్శనమిస్తాడు లంబోదరుడు. అన్ని మతాల పండుగలను ఎంతో ఆనంద ఉత్సాహాలతో జరిపే పుట్టపర్తిలో వినాయక చవితి సంబరాలు ఇంకా ఎంతో ప్రత్యేకం. స్వామి విద్యాసంస్థల్లోనే కాకుండా అన్ని విభాగాలలో కూడా వినాయక ప్రతిష్ట, పూజ ఎంతో భక్తితో జరుపుతారు. ఈనాటి వినాయక చవితి పర్వదిన శుభ సందర్భంగా శ్రోతలకు అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం శిక్షణ రక్షణ, స్వామితో వినాయక చవితి. ఈ సంభాషణలో స్వామి వినాయక చవితి సంబరాలలో వారికి అందించిన పాఠాలను శ్రీ సత్యసాయి సీనియర్ బాయ్స్ హాస్టల్ పూర్వ వార్డెన్ డాక్టర్ శివశంకర్ సాయి గారు మనకందిస్తారు. రండి, విని ఆనందిద్దాం.

0: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాదారవిందాలకు శతకోటి ప్రణామాలు సమర్పించుకుంటూ పరమ పవిత్రమైనటువంటి వినాయక చవితి సందర్భంగా ప్రేక్షక శ్రోతలందరికీ హృదయపూర్వకమైనటువంటి శుభాభినందనలు. ఈనాడు స్వామితో తమ మధురమైనటువంటి అనుభవాలను వినాయక చవితి సందర్భంగా స్వామి ప్రసాదించినటువంటి ఎన్నో అమూల్యమైనటువంటి పాఠాలను మనందరితో పంచుకోవడానికి ఈనాడు స్టూడియోకి డాక్టర్ ఎస్ శివశంకర్ సాయి గారు వచ్చారు. సాయిరాం సార్.
1: సాయిరాం. సాయిరాం గణేష్
0: సార్, ఎన్నో ఏళ్ల స్వామితో అనుబంధంలో ఒక విద్యార్థిగా, ఒక రీసెర్చ్ స్కాలర్గా, ఒక టీచర్గా, అన్నిటికంటే ఎక్కువగా మా అందరికీ ఒక ప్రియమైనటువంటి వార్డెన్గా మీరు స్వామితో ఎంతో చేరువుగా పొందినటువంటి అనుభవాలు, ప్రత్యేకంగా ఈ వినాయక చవితి సందర్భంలో కలిగినటువంటి అనుభూతులను వినాయక చవితి సందర్భంగా స్వామి ప్రసాదించినటువంటి ఎన్నో అమూల్యమైనటువంటి పాఠాలను మనందరితో పంచుకోవడానికి ఈనాడు

0: ను ఈరోజు మాతో పంచుకోవడానికి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్.
1: ఇది స్వామి ఇచ్చిన అపూర్వ అనుగ్రహం అంతే.
0: మరి అసలు ఈ వినాయక చవితి పండుగ స్వామి మన విద్యార్థుల చేత ఏ విధంగా ప్రారంభించడం జరిగింది, ఎలా మన హాస్టల్ కల్చర్లో ఇది కూడా ఒక పార్ట్ అండ్ పార్సల్ అయిందో ఆ విషయాలు చెప్తారా సార్?
1: మనందరికీ గురువు దైవమైన మన ప్రియమైన సాయి గణేష్కి నమస్కరిస్తూ అందరికీ ప్రేమతో సాయిరాం. గణేష్ చతుర్థి అనేది మన పుట్టపర్తిలో ప్రశాంతి నిలయంలో సత్యసాయి విద్యా సంస్థల్లో చాలా ముఖ్యమైన ఫెస్టివల్. నేను చదువుకున్నప్పటి నుంచి కూడా, అంటే దాదాపు 1982 దగ్గర నుంచి కూడా నేను చూస్తున్నాను, స్వామి గణేష చతుర్థి అనేది దాన్ని చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. అదెందుకు మన భజన, ప్రతి భజన టైంలో కూడా ఫస్ట్ గణేష్ ఫెస్టివల్ సాంగ్ ఉంటుంది. ప్రతి పూజలో కూడా ఏది అది కళ్యాణమైనా కడపటి యాత్ర అయినా కూడా లేకపోతే ఏదైనా కూడా మన హైందవ సంస్కృతిలో గణేషుణ్ణి పూజించడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయినది. స్వామి మన హైందవ సంస్కృతిని పునరుద్ధరించడానికి వచ్చారు కాబట్టి నాచురల్ గా స్వామి ఆ గణేష్ ఫెస్టివల్ కి ఇంపార్టెన్స్ ఇస్తారు. అదే కాకుండా మన విద్యా సంస్థలు, పుట్టపర్తి విద్యాగిరిలో ఉన్న అన్ని విద్యా సంస్థల్లో కూడా గణేష విగ్రహం స్వామి స్థాపించారు. సో పిల్లలకి గణేషుడికి, సాయి గణేషునికి చాలా చాలా సన్నిహిత సంబంధం ఉంది. 1982లో నేను పుట్టపర్తికి వచ్చాను నా ఎంఎస్సీకి. అప్పటి నుంచి నేను చూస్తున్నాను గణేష్ ఫెస్టివల్ టైంలో, అదే గణేష్ చతుర్థి టైంలో స్వామి హాస్టల్కి రావటం ఆనవతి అయిపోయింది. ప్రతి గణేష్ ఫెస్టివల్కి వచ్చేవారు, వచ్చి పిల్లలందరితో ఆ పూజ చూసేవారు, వాళ్ళందరినీ ఆశీర్వదించేవారు. నాకు ఒక మంచి ఇన్సిడెంట్ బాగా గుర్తుంది. మేము గణేష పూజ చేస్తాం స్వామి రావాలి అని చెప్పి మందిర్లో ప్రార్థించాం. వస్తాను వస్తాను మీరు మొదలు పెట్టేయండి అని చెప్పి అన్నారు స్వామి. మేము వచ్చాం, అప్పుడు ఆ కాంపోజిట్ హాస్టల్లో స్కూల్ బాయ్స్ 8th క్లాస్ నుంచి ఉండేవారు, పీజీ స్టూడెంట్స్, పీహెచ్డీ స్టూడెంట్స్ అందరూ కూడా ఒకే హాస్టల్లో ఉండేవాళ్ళం. మేము మొదలుపెట్టాం. రామ్మోహన్ రావు గారు అని చెప్పి ఆ స్కూల్ టీచర్ గారు ఉండేవారు. ఆయన ఎంతో ఇంట్రెస్ట్ తీసుకుని అన్ని రెడీ చేశారు పూజకి. స్టూడెంట్స్ దగ్గర నుంచి కొంతమంది పూజారుల్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి కొంచెం ట్రైనింగ్ కూడా ఇచ్చారు. నేను వేదం స్టూడెంట్గా కూర్చున్నాను సపరేట్గా, కూర్చొని ఆ వేదం చెప్పడానికి మా వేదం గ్రూప్లో కూర్చున్నాం. స్వామి రాలేదు, ఇంకా 10:30కి మొదలుపెట్టాలి కదా, మళ్ళీ కథ అన్ని చేసేటప్పటికి దాదాపు 1.5 hours అవుతుంది. సో స్వామి మొదలుపెట్టేయండి అని చెప్పి అన్నారు కాబట్టి మొదలుపెట్టేశాం. దాదాపు 11:00కి స్వామి వచ్చారు. స్వామి వచ్చి రాగానే అందరూ లేచాం. పూజలు తప్పితే బికాజ్ పూజ ఒకసారి మొదలుపెట్టారు కాబట్టి లేవలేదు అని చెప్పి స్వామి వచ్చిన తర్వాత మేము లేచి నుంచున్నాం. కూర్చొని కూర్చొని మొదలు కంటిన్యూ చేయండి కంటిన్యూ చేయండి అన్నారు. అప్పుడు ఓల్డ్ డైనింగ్ హాల్, మన సీనియర్ హాస్టల్లో ఓన్లీ డైనింగ్ హాల్, చిన్న డైనింగ్ హాల్ ఉండేది. దాని తర్వాత 2006లో స్వామి ఎక్స్టెండ్ చేశారు. అప్పుడు ఆ చిన్న డైనింగ్ హాల్లోనే ముందర స్వామి ఆల్టర్ దగ్గర మేము గణేషుని పెట్టి పూజలు పూజలు చేస్తున్నాం అనమాట. స్వామి వచ్చేటప్పటికి అష్టోత్తరం చేస్తున్నాం, నాకు బాగా గుర్తు. స్వామి చాలా క్యూరియస్ గా అన్ని అష్టోత్తరాలు, నేమ్స్, నామాలు కూడా వింటూ పిల్లలు చెప్పడం అనేది చూసి చాలా ఆనందించారు. దాని తర్వాత ప్రసాదం రావాలి, చివరికి ప్రసాదం, అదే మన ప్రసాదం చేస్తాం కదా, నైవేద్యం అంటారు, నైవేద్యం తీసుకురండి అని చెప్పి అన్నారు. అది తీసుకొచ్చారు. దానిలో ఇక్కడ మా హాస్టల్ కుక్స్ కి ఉండ్రాళ్ళు, ఆ తర్వాత

0: కుడుములు చేయటం అంత తెలియదు. వీళ్ళు ఇక్కడ పద్ధతి కింద ఏదో చేశారు, చిన్న కుడుములు చేసి పంపించారు, అక్కడ పెట్టారు. స్వామి అంతా చూస్తున్నారు, మరి ఏది ఉండ్రాలు లేదురా అన్నారు. ఉండ్రాళ్ళు లేవి, కుడుములు ఉండ్రాళ్ళు అనేవి గణేషుని పెట్టడం అనేది అనవాయితీ కదా, ఉండ్రాలు లేవురా అన్నారు. సరే స్వామి ఇక్కడ వాళ్ళకి తెలియదని అప్పుడు చెప్పారు. దాని తర్వాత స్వామి డిస్కోర్స్ ఇచ్చారు. ఆ డిస్కోర్స్ లో నాకు బాగా గుర్తున్నవి రెండు పాయింట్లు. స్వామి అన్నారు, ఈ బాహ్యమైన పూజ అనేది అంత ఇంపార్టెంట్ కాదు. ఈ బాహ్యమైన పూజ ఎప్పుడు చాలా ఇంపార్టెంట్ ఒక సెన్సు, ఇంపార్టెంట్ కాదు అని చెప్పి ఇంకో సెన్సు. ఎందుకంటే ఈ బాహ్యమైన ఇవన్నీ కూడా మనం అంతర్లీనం చేయకపోతే దానివల్ల ఉపయోగం లేదు. నువ్వు ఎన్ని సంవత్సరాలైనా పూజ చేయి, అది గనక దాని యొక్క సారాంశము, దాని యొక్క అంతరార్థం గనక నువ్వు గ్రహించకపోతే అది ఉపయోగం లేదు అని చెప్పి స్వామి చెప్పారు. అప్పుడు గణపతి అన్న దానికి గా అంటే బుద్ధి, నా అంటే జ్ఞానము. గణపతి అంటే మన బుద్ధికి జ్ఞానానికి అధిపతి అయినవాడు, మనకి బుద్ధి జ్ఞానాన్ని ప్రసాదించేవాడు గణపతి. కాబట్టి మనకి ప్రతి బుద్ధి అనేది మనస్సు పైన ఉంటుంది, మనస్సు అనేది ఇంద్రియాల పైన ఉంటుంది. కాబట్టి ఈ ఇంద్రియాలని కంట్రోల్ చేయాలన్నా, మనస్సును కంట్రోల్ చేయాలన్నా నీకు మంచి బుద్ధి కావాలి. ఆ బుద్ధిని ప్రసాదించేవాడు వినాయకుడు, కాబట్టి అతన్ని సేవించాలి. అతన్ని సేవిస్తే ఆ బుద్ధి మంచి మార్గంలో నడుస్తుంది, అప్పుడు మనస్సుకి సరైన ఇది లభిస్తుంది. దానివల్ల ఇంద్రియాల కంట్రోల్ అవుతుంది. సెన్స్ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్. స్టూడెంట్స్ కి సెన్స్ కంట్రోల్ అనేది, ఆ ఇంద్రియ నిగ్రహం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అదే మనకి ఉన్నత స్థాయి తీసుకెళ్తుంది అని చెప్పి ఆ విధంగా స్వామి కనెక్ట్ చేశారు. దాని తర్వాత ఆ మూషికాన్ని గురించి స్వామి ఎన్నోసార్లు చెప్పారు. అప్పుడు చెప్పింది నాకు బాగా గుర్తుంది, ఎందుకంటే చాలా మందికి తెలీదు గణేషుకి ఎంత పెద్ద భుజం ఉంది, అంత పెద్ద కాయం ఉంది. మరి అంత చిన్న మూషిక వాహనం ఉంటే ఈ విధంగా ఆ పోలికలు లేవే అని చెప్పి ప్రతిసారి అంటారు. అసలు చూడాల్సింది అది కాదు, మూషికం అనేది నల్లగా ఉంటుంది, అది కూడా చీకటిని ఆశించేది. మూషికం అనేది అజ్ఞానానికి ప్రతీక, మనలో ఉన్న అజ్ఞానాన్ని అణచి తన కింద వాహనంగా పెట్టుకుని దాన్ని కంట్రోల్లో పెట్టుకునేవాడు వినాయకుడు. కాబట్టి ఆ వినాయకుడు ఒక వాహనాన్ని మూషికంగా చూడద్దు, మన అజ్ఞానాన్ని పరదోలే వినాయకుడిగా మనం పూజించాలి అని చెప్పి స్వామి ప్రతిసారి కూడా అంతరార్థం గురించి, మన అంతరార్థం మనకి అర్థమయ్యేలాగా, పిల్లలకి అర్థమయ్యేలాగా చెప్పి వాడికి మనకి బోధించేవారు. ఆ విధంగా ప్రతి వినాయక చవితికి కూడా స్వామి వచ్చి పిల్లల్ని ఆశీర్వదించేదన్నది ఆనవాయితీగా అయింది.
1: చాలా బాగుంది సార్. సార్ మరి ఒక్కొక్కసారి స్వామి పిల్లలతో అప్సెట్ అవడము అది మనకు జరుగుతూ వచ్చిన సంగతే, అందరికీ తెలిసిందే. స్వామిని తిరిగి ప్రార్థించడము, స్వామి ఎంతో కరుణతో మళ్లీ హాస్టల్కి వచ్చి పిల్లలందరితో మాట్లాడి వాళ్ళని సరైన దారిలో పెట్టడము, ఇవన్నీ జరిగే విషయాలు మన మధ్య స్వామి మధ్య. మరి ఇలాంటి సందర్భంలో వినాయక చవితి ఏ విధంగా స్వామికి స్టూడెంట్స్ కి మధ్యన ఒక ఐస్ బ్రేకర్ గా అయ్యండి, అలాంటి సందర్భాలు ఏమైనా ఒకటి ఉంటే పంచుకుంటారా సార్?
0: నేను రీసెర్చ్ చేసేటప్పుడు ఒక మంచి సన్నివేశం గుర్తుకొస్తోంది. అది వినాయక చవితి సందర్భం. మేమంతా స్వామి వీవర్ అవుట్ ఆఫ్ ఫామ్ అనమాట రీసెర్చ్ స్కాలర్స్, కానీ స్వామి హాస్టల్కి వస్తున్నారంటే అందరం కలిసి పనిచేస్తాం, అందరికీ ఉత్సాహమే. సో అందరం పనిచేసాం, అంతా రెడీ చేశాం. స్వామి వచ్చారు, కూర్చున్నారు, అందరినీ ఆశీర్వదించారు. స్వామి స్పీచ్ ఇవ్వటం మొదలుపెట్టారు. మాలో కొంతమంది మేము బయట కూర్చున్నాం, ఎందుకంటే ఫస్ట్ డైనింగ్ హాల్ వచ్చింది, కాబట్టి కొంతమందికి బయట కూర్చోవాల్సి వస్తుంది. మేము బయట కూర్చున్నాం ఎందుకంటే స్వామి డిస్కోస్ అయిన తర్వాత లంచ్ రెడీ చేస్తే కనుక పిల్లలు స్వామితో లంచ్ చేయొచ్చు అని చెప్పి ఆ విధంగా మేము ప్లాన్ చేశాం. సో బయట కూర్చున్నాము. సరే మెల్లింగా స్వామి స్పీచ్ మొదలైన తర్వాత స్పీచ్ అవ్వగానే మళ్ళీ లంచ్ రెడీ కావాలి స్వామికి, మళ్ళీ లేట్ అప్పటికే లేట్ అయిపోయింది, వెళ్ళటానికి తొందరగా వెళ్ళిపోతారేమో అని చెప్పేసి అన్ని రెడీగా పెడదామని చెప్పి మేము కొంతమంది బయటకు వెళ్ళాం అనమాట. బయట కూర్చున్నారు, లేచి మిగతా అవన్నీ రెడీ చేస్తున్నాం. ఆ సందర్భంలో సైలెంట్ గా చేద్దామని చెప్పేసి మేము అందరం ప్లాన్ చేశాం, కానీ ఏమైందంటే హడావిడిలో ఒకడు ఆ పెద్ద వెసలు కింద పట్టేశాడు. అందులో ఆ గచ్చు మీద పడేసేటప్పటికి పెద్ద నాయిస్ వచ్చేసింది, అందరూ ఉలిక్కి పడ్డారు. స్వామికి డిస్టర్బెన్స్ అంటే మొత్తం స్పీచ్ అంతా స్టాప్ అయిపోయింది. ఏమైందన్నారు. బయటకు వచ్చి చూసేటప్పటికి మేము అంతా ఇంకా పెట్రిఫైడ్ అనమాట, ఇంకా ఏం చేయాలో తెలియలేదు. సో కూర్చున్నాం, సార్ ఇది ఒక్కటే పడిపోయింది, ఏమి ఏం కాలేదంటే వీళ్ళు చెప్పారు. ఎవరు చేశారు అని, స్వామి రీసెర్చ్ స్కాలర్స్ అక్కడ చేస్తున్నారు అని మళ్ళీ మా పేర్లు వచ్చాయనమాట. సో అప్పుడు ఆ స్వామి డైరెక్ట్ గా వీళ్ళు అందరినీ తప్పు మార్గంలో పెట్టిస్తున్నారు, ఇక్కడ స్పీచ్ జరుగుతున్నప్పుడు ఇంత మంచి విషయాలు చెప్తున్నప్పుడు వాళ్ళు ఎందుకు అక్కడ ఇది లేకుండా ఇంకోటి చేస్తాం అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు అని చెప్పి ఆ స్పీచ్ లోనే రిసెర్చ్ స్కాలర్కి బాగా చివాట్లు కడిగేశారు, చివాట్లు పెట్టారు. అవన్నీ మేము ఉంటున్నాం ఎందుకంటే ఆల్రెడీ పాపం అందరూ చాలా డిలే పడిపోయి ఎందుకంటే అనవసరంగా స్వామిని డిస్టర్బ్ చేశాము. మొత్తం స్టాప్ అయిపోయి ఒక 2-3 మినిట్స్ అయిందన్నమాట స్వామి ఏమైంది చెప్పేసి ఆపారు. దాని తర్వాత రిసెర్చ్ స్కాలర్ని ఉతికేశారు. సో మేమందరం ఏమనుకున్నామంటే స్వామి వచ్చే బయటకు వచ్చినప్పుడు స్వామి దగ్గర ప్రార్థిద్దాం, క్షమాపణ అడుగుదాం, ఎందుకంటే మా తప్పే అది అని చెప్పి అది చాలా ఎవిడెంట్ అనమాట. సో స్వామి బయటకు వచ్చేటప్పుడు మేమందరం ఒక లైన్లో కూర్చున్నాం, ఆ విధంగానే అట్లా వస్తున్నారు. మమ్మల్ని చూడంగానే మళ్లీ స్వామి కోపట్టడం మొదలుపెట్టారు. చూడండి మీరు పెద్ద పిల్లలు, మీరే ఇట్లా తప్పులు చేస్తే చిన్నపిల్లలు ఏం చేస్తారు, వాళ్ళందరూ మిమ్మల్ని అనుసరిస్తారు అని చెప్పి మళ్లీ చెప్తారు. లేదు స్వామి తప్పైపోయింది, మేము ఇట్లాగా రెడీ చేయడానికి ప్రయత్నిస్తున్నాం కానీ అది మా తప్పే స్వామి, ముందరగా చేస్తున్నారంటే లేదని చెప్పేసి వెళ్లిపోయారు. మీకు ఈ విధంగా తెలీదు అని చెప్పి వెళ్లిపోయారు అంతే. అప్పటి నుంచి టోటల్ గా అవుట్ ఆఫ్ ఫామ్ అయిపోయాం అనమాట. అప్పటి వరకు ఏదో కొంచెం అవుట్ ఆఫ్ ఫామ్ అనుకున్నాం, దాని తర్వాత టోటల్ గా అవుట్ ఆఫ్ ఫామ్ అయిపోయాం. దాని తర్వాత ఆ గణేష్ నిమజ్జనం తర్వాత కూడా 10 డేస్ పట్టింది మాకు. 10 డేస్ పట్టింది ఎందుకంటే స్వామి చెప్తుంటారు కదా ఎప్పుడు నిజమైన సద్గురువు ఏ విధంగా చేస్తున్నాడంటే ప్రేమ ఇచ్చేటప్పుడు మొత్తం ప్రేమలో ముంచేస్తారు, కానీ నీకు పాఠాలు నేర్పేటప్పుడు మటుకు ఏదీ వదలదు. వజ్రాదపి కఠోరాని మృదుని కుసుమానిచ అని చెప్పి అంటుంటారు. వజ్రం కన్నా చాలా కఠినంగా ఉంటారు. వజ్రం డైమండ్ ఇస్ ద హార్డెస్ట్ సబ్స్టెన్స్, డైమండ్ కన్నా అది ఆయన కఠినంగా ఉంటారు. ఆ విధంగా అంత కఠినమైపోతారు. కానీ మృదుని కుసుమానిచ ఆ మన ఫ్లవర్ పెటల్స్ కన్నా అంత సాఫ్ట్ గా ఉంటారు ఇచ్చేటప్పుడు. కాబట్టి అంత హార్డ్ అయిపోయారు స్వామి. అసలు రీసెర్చ్ స్కాలర్స్ రావద్దు వాళ్ళకి, నేను ఎంత ఇచ్చినా కూడా, ఎందుకంటే మాకు రీసెర్చ్ స్కాలర్ గ్రూప్ కింద చాలా ప్రేమను స్వామి కురిపించారు. ఆల్మోస్ట్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ యునో ఎవ్రీబడి రియలీ ఫీలింగ్ వెరీ వెరీ దిస్ థింగ్ అబౌట్ వెన్ ఎవర్ వీఆర్ దేర్ వీ యూస్ టు హాక్ ద లైమ్లైట్ ఆ విధంగా. సో అది స్వామి చెప్పారు. అందువలన గణేష్ అఫ్కోర్స్ స్వామి ఆపరేషన్ బ్లూ లోటస్ స్వీట్ మేము అనేవాళ్ళం, ఎందుకంటే లైక్ ఆపరేషన్ డిఫరెంట్ డిఫరెంట్ ఆపరేషన్స్ ఫర్ ద ఆర్మీ, ఆపరేషన్ బ్లూ లోటస్ స్వీట్ అనేవాళ్ళం. వెళ్ళేసేసి ఇంకా నీవే తప్ప ఈ తప్ప రంగం మెరుగని చెప్పి ఆయన కాళ్ళ మీద పడి ఏడ్చితే ఆయన కనికరిస్తేనే అది కూడా అది జరిగేది, లేకపోతే అది కూడా లేదు. 10 రోజుల తర్వాత పాపం స్వామి కనికరించి, మీరు చూడండి గణేష్ ఫెస్టివల్ తో మొదలెట్టారు, ఇక నుంచి ఏ విఘ్నాలు రాకుండా మీరు సరిగా నడుచుకుంటే అప్పుడే గణేశుడి యొక్క ఆశీర్వాదం వస్తుంది, ఊరికి నేను పూజలు చేసి లాభం లేదు అని చెప్పి ఆ విధంగా గణేష్ ఫెస్టివల్ వాజ్ ఐస్ బ్రేకింగ్ అండ్ ఆల్సో వుడ్ గివ్ అస్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్ ఇన్ లైఫ్.
1: చాలా బాగుంది సార్. సార్ మనం స్వామి ఈ ఫెస్టివల్ ని చిన్నగా ప్రారంభించి స్వామి దగ్గర ఎప్పుడు ఎక్స్పాన్షన్ ఇస్ లవ్ అంటారు స్వామి, చిన్నగా ప్రారంభమైన కార్యక్రమాలన్నీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తం అయిపోయాయి సార్. అలా మనం హాస్టల్లో ఈ చిన్న ఎత్తులో ప్రారంభించినటువంటి ఈ గణేష్ ఫెస్టివల్, ఈ గణేష్ నిమజ్జనం ఇంత పెద్ద ఎత్తులో ప్రతి క్లాసు కూడా చారియట్స్ ఇలా రథాలు పాలంక్విన్స్ ఇవన్నీ వివిధ రకాలలో వివిధ రూపాలలో తయారు చేసుకుని స్వామికి సమర్పించే ఈ ఆనవాయితీ ఎలా ప్రారంభమైంది సార్?
0: లేట్ 80s లోను స్వామి ఈ విధంగా హాస్టల్కి రావటం, గణేష్ పూజలో వచ్చి కూర్చొని సాయి గణేశ్వరుడిగా ఆశీర్వదించడం అనేది ఆనవాయితీ అయింది. దాని తర్వాత నిమజ్జనం ఇదివరకు అప్పుడు మేము మామూలుగా స్వామి చెప్పేవారు వెళ్ళి చేసేయండి. ఆల్మోస్ట్ లేట్ 80s లో ఈ మొదలైంది. స్వామి మేము వచ్చి మందిరం చుట్టూ భజన చేస్తూ స్వామి ప్రదక్షిణం ఆశీర్వాదం తీసుకుని మేము నిమజ్జనం చేస్తామని చెప్పేసి ప్రార్థించారు అప్పుడు ఉండే టీచర్లు, మా టీచర్లందరూ అది మొదలుపెట్టారు. అది మొదలుపెట్టిన తర్వాత ఈ గణేషుణ్ణి ఊరేగింపుతో తీసుకోవటం, మొత్తం 650 మంది ఉండేవారు మొత్తం స్కూలు ఇన్స్టిట్యూట్ వాళ్ళు అందరు కలిపి 650 మందికి ఒక గణేషుని పెట్టి మేమందరం వచ్చి భజన చేస్తూ వేదం చదువుతూ వచ్చి గణేష్ మన మందిర్ చుట్టూ ప్రదక్షిణ చేసి స్వామి ఉండేవారు, స్వామి ఆశీర్వదించేవారు. దాని తర్వాత వెళ్లేసి నిమజ్జనం చేసేవాళ్ళం. స్వామి వచ్చిన తర్వాత అక్కడ కొబ్బరికాయలు కొట్టడం, తర్వాత పూజారికి చెప్పి ఆరతి ఇప్పించడం అనేది స్వామి చేయించేవారు. అది చూసి సరే ఇంకా కొంచెం చేసి తీసుకొస్తే ఇంకా కొంతమంది పిల్లలకి కూడా ఛాన్స్ వస్తుంది కదా అని చెప్పేసి అనుకుని టీచర్లు అందరం సరే ఒక్క గణేష్ ఎందుకు, ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్క గణేష్ పెడితే 10 క్లాసెస్ ఉన్నాయి కదా, 10 గణేషులు వస్తాయి, స్వామి ఇంకా కొంచెం టైం స్పెండ్ చేస్తారు కదా పిల్లలతో అని చెప్పి అనుకుని మెల్లిగా స్వామికి చెప్పి స్వామి పర్మిషన్ తీసుకుని స్వామి పిల్లలందరికీ ఒక్కొక్క వాళ్ళ యొక్క వింగ్స్ లో గణేష్ విగ్రహాన్ని పెట్టి పూజిస్తారు స్వామి, దానికి అనుమతి ఇవ్వాలంటే తప్పకుండా మంచి మంచి మంచిది కదా వాళ్ళకి అటువంటి చేయటం మంచిది కాబట్టి పెట్టుకోండి పర్వాలేదని చెప్పేసి ఆశీర్వదించారు. దాన్ని పెట్టుకున్న తర్వాత మేము ఆ నిమజ్జనకి ఒక్కోళ్ళకి ఒక్కొక్క చిన్న ఈ విధంగా ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఊరికే పట్టుకుని వెళ్లారు గణేషుని, చిన్న చిన్న గణేషుని పెట్టుకుని. అది స్వామికి బాగా నచ్చింది. అంటే ప్రతి క్లాసులో ఒక వేదం గ్రూప్ వచ్చేది, ఒక భజన్ గ్రూప్ వచ్చేది, ప్రతి క్లాస్కి ఆ విధంగా పెట్టడం వలన వాళ్ళందరికీ ఉత్సాహంగా స్వామి దగ్గర పాడటానికి అవకాశం, స్వామికి వాళ్ళ గణేష్ క్లాస్ గణేషుని చూపించడానికి అవకాశం వచ్చేది. అది స్వామి ఎంకరేజ్ చేశారు. అంతే, ఫస్ట్ ఇయర్ ఆ విధంగా చేశారు స్వామి. నెక్స్ట్ ఇయర్ నుంచి సరే ఎందుకు ఊరికే ఉచ్చి గణేష్ దాని మీద ఒక పాలంకిని పెట్టేసి దానిలో తీసుకెళ్తాం అని చెప్పేసి దాంతో మొదలుపెట్టాం. అచ్చు స్వామి బాగా ఇంకా ఇంకా ఎక్కువ ఇచ్చారు. ఎందుకంటే ఒక్కొక్క పాలంకి వెళ్లి వాళ్ళు డెకరేషన్ చూసి ఇది ఈ కలర్ మ్యాచింగ్ బాగలేదురా, ఈ గణేషుడికి కొంతమంది పిల్లలు మట్టితో గణేషుని చేసేవారు, చిన్న చిన్న ప్రతిమలు చేసేవారు, చూడు ఆ ముక్కు సొట్ట ముక్కురా అని అని చెప్పి వాళ్ళు చేసిన ఆ కళా నైపుణ్యాన్ని పరిశీలిస్తూ మంచిగా వాళ్ళని కవ్విస్తూ నవ్విస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేసేవారు. సో అది అందరికీ ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి సో ఒక పాలంక్విని ఎందుకు చారిట్స్ కూడా మొదలు పెడదాం అని చెప్పేసి దాంతో మొదలు పెట్టాం. ఇది చూసి ఈ విధంగా మెల్లింగ్ అంచెలంచెలుగా స్వామి దీనికి ఊతమిచ్చారు. ఊతమిచ్చి ఈ రోజు ఈ విధంగా అందరూ కూడా మిగతా ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇవన్నీ చూసి మేమెందుకు రాకూడదని చెప్పేసి ప్రైమరీ స్కూల్ కానీ వాళ్ళని చూసి డాక్టర్లు మేమెందుకు రాకూడదు పిల్లలందరూ కదా వస్తుంది కాబట్టి మేము కూడా రావచ్చు కదా అని చెప్పి స్వామిని ప్రార్థించడం, స్వామి అలౌ చేయటం, ఆ విధంగా ఈ విధంగా ఇంత పెద్దది అయిపోయిందన్నమాట. అంటే స్వామి నేను అర్థం చేసుకుంది అంటే ఈ యొక్క మన హైందవ సంస్కృతిలో ఈ గణేష వర్షిప్ గాని లేకపోతే గణేష నిమజ్జనం అనేది కూడా ఇవన్నీ కూడా ఎంతో సిగ్నిఫికెంట్. అందుట్లో చదువులు ఆయన అన్నిటికీ అధిపతి కాబట్టి అందుట్లో చదువులు చదివేటప్పుడు మొత్తం గణేష ప్రార్థనతో మొదలుపెడతాం కాబట్టి అది స్వామి ఎంకరేజ్ చేసేవారు. ఆ హైందవ సంస్కృతిని ఎంకరేజ్ చేయడంలో స్వామి ప్రతి ఒక్క అంశం నుండి కూడా చాలా అవకాశాలు ఇచ్చేవారు. మేము ఏది ఆ విధంగా చెప్పినా కూడా వెంటనే సరే అది మంచిదని చెప్పేసి మమ్మల్ని ఎంకరేజ్ చేసి అది తీసుకొచ్చేవారు. సో పిల్లలకి మన యొక్క సంస్కృతి గురించి మన యొక్క కల్చర్ గురించి చెప్పే ఏదైనా కూడా స్వామి ఎంకరేజ్ చేసేవారు, మోటివేట్ చేసేవారు. దానికి ఆ విధంగా ఎంకరేజ్మెంట్ ఇవ్వటం వలన పిల్లలు దాని గురించి అర్థం చేసుకుంటారు. అంతవరకు చాలా మందికి ఎక్కువ తెలీదు. ఈ విధంగా గణేష్ ఫెస్టివల్లోని అంతరార్థాన్ని గ్రహించాలి, దాన్ని అనుభవించాలి, దాన్ని మన జీవితంలో అనుభవించాలి అన్నది కూడా వాళ్ళకి అంత అవగాహన ఉండదు. ఎందుకు వాళ్ళతో ఎందుకు మా టీచర్స్ నాకే అవగాహన ఉండేది కాదు. అది స్వామి చెప్పడం వల్ల మనకి ఓకే ప్రతి ఫెస్టివల్ కూడా దాని యొక్క అంతరార్థం గురించి మనం ఆలోచించాలి. కానీ ఓన్లీ ఆ సూపర్ఫిషియల్ గా మనం చేసేది ఆ చేసే పూజలు కానీ చేసే అర్పించేవి కానీ అవి ముఖ్యమే, కానీ వాటిలో ఉన్న అంతరార్థాన్ని గ్రహించాలి అని చెప్పి అది నాకు బోధపడింది. అది నేను స్వామి చూశాను, స్వామి ప్రతి ఫెస్టివల్ కో చేసేవారు. ఇక్కడ ఇంకోటి కూడా నాకు గుర్తొస్తోంది, స్వామి పిల్లలతో స్వామి ఎప్పుడు చెప్తుంటారు కదా పిల్లల్లో, నేను కూడా ఒక పిల్లవాడిని, ఐఎమ్ ఉమెన్ అమంగ్ ఉమెన్ అండ్ దెన్ ఐ లోన్ ఐఎమ్ గాడ్. ఐ కుడ్ సీ దట్ పర్టిక్యులర్ పార్ట్ ఒక గణేష్ ఫెస్టివల్ టైంలో. ఇది ఈ విధంగా అంచెలంచెలా ఇది బాగా పెరిగింది కదా, దాదాపు 30 చారిట్స్ అయిపోయాయి, చారిట్స్ కానీ పాలంక్వీన్స్ కానీ అన్ని కలిపి. సో స్వామి ఎంకరేజ్మెంట్ వల్ల ప్రతి చారిట్ దగ్గరికి వెళ్లేవారు, అక్కడ అది చూసి వాళ్ళకి ఏదో కామెంట్ ఇచ్చేవారు, ఇచ్చేసేసి వాళ్ళకి ఫోటోలు ఇచ్చేవారు. తర్వాత అన్ని ఎంతో వాళ్ళ కొంతమంది ఇంక చిన్న చిన్న వాళ్ళు చేసిన ప్రతిమలు తీసుకునేవాళ్ళు, స్వామి బ్లెస్ చేసేవారు. ఆ విధంగా స్వామి తో ఇంటరాక్షన్ టైం చాలా ఇంక్రీజ్ అయ్యేది. సో ఒకసారి ఒక గ్రూప్ కొబ్బరికాయలు ఇచ్చారు, అది చూసి స్వామి వెంటనే తీసుకొని కొబ్బరికాయలు కొట్టడం మొదలుపెట్టారు. అంతే, అది చూసి ఇంకా వెంటనే కొబ్బరికాయలు తీసుకొచ్చి మేము తీసుకొచ్చి ఎందుకంటే ఒక దానికి ఎందుకు అన్నిటికీ చేయొచ్చు కదా అని స్వామి ప్రతి దానికి కొబ్బరికాయ కొట్టడం మొదలుపెట్టారు. పిల్లల ముందు కొట్టేసి ఈ విధంగా స్వామి కొట్టడం మనం చూసే ఉంటాం ఈ వీడియోల్లో. రెండు కాయలు తీసుకొని కింద కూడా పెట్టలేదు, ఎందుకంటే అన్ని చోట్ల గణేశుడు ఉన్నారు, ఆ పిల్లలందరూ ఉన్నారు కాబట్టి స్వామి కింద వేయలేదు, వాళ్ళకి హర్ట్ అవుతుందని. సో రెండు చేతులతో కూర్చొని కొడుతున్నారు ప్రతి గణేశుడికి. అది చాలా స్వీట్ గా ఉండేది, ఎంత పిల్లలందరూ అది నీళ్లు పడేది, వాళ్ళ కేరింతలు ఆవడం చూసి స్వామి ఆనందించడం అనేది చాలా చూపర్లకి చాలా భక్తులకు చాలా ఆనందించేవారు. 10 గణేశులు అయిపోయి నేను మేమందరం చూసాము అది స్వామికి, ఎందుకంటే రెండు కాయలు ఇట్లా కొట్టడం వల్ల చాలా నొప్పి వస్తుంది అని చెప్పి మాలో ఒకరిని స్వామికి రిక్వెస్ట్ చేయి, స్వామి చాలా స్వామి పిల్లలు కొడతారు అని చెప్పి చెప్పడానికి సాహసించామన్నమాట. వాళ్ళు వెళ్లి స్వామి చాలు స్వామి స్వామి చేతులు నొప్పి వస్తాయేమో, స్వామి ఇంకా చాలా ఉన్నాయి, పిల్లలు కొడతారు తర్వాత కొడతారు అని చెప్పి మెల్లగా ప్రార్థించాడు. ఉండరా ఉండు ఉండు గణేశుని కొట్టని అని చెప్పి స్వామి మొత్తం రోబంతా తడిచిపోయింది ఆ కొబ్బరి నీళ్లతో. అయినా కూడా స్వామి అన్ని దగ్గరికి వెళ్లేసి కొట్టడంలో అంత ఉత్సాహం చూపించారు. ఎందుకంటే ఆ ఉత్సాహం స్వామి ఆ కొబ్బరికాయ కొట్టడం, ఆ కొబ్బరి నీళ్లు వాళ్ళ మీద పడటం అనేది పిల్లలందరూ ఆనందిస్తున్నారు. వాళ్ళ ఆనందానికి స్వామి ఎంతైనా చేసేవారు. కాబట్టి ఆ స్వామి ఎంకరేజ్మెంట్ తోనూ స్వామి యొక్క ఉత్సాహ ప్రోత్సాహాలతోనూ ఈ గణేష్ ఫెస్టివల్ ఈ విధంగా స్థాయికి వచ్చింది.
1: చాలా బాగుంది సార్. సార్ నిమజ్జనంకి ఆ ప్రస్తావన మనం తీసుకుని వస్తే ఎన్నో సందర్భాలు ఎన్నో సంఘటనలు మనకి గుర్తొస్తాయి. ఎందుకంటే పిల్లలు వాళ్ల ఉత్సాహంలో వినాయకుణ్ణి అనపడానికి వెళ్తారు. దాంట్లో ఎన్నో ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. అండ్ స్వామి పిల్లల వెంట ఇంట జంట కూడా ఉండి కాపాడుతూ ఉంటారు వాళ్ళని. ఇలాంటి సంఘటనలో స్వామి పిల్లల్ని రక్షించినటువంటి వైనాలు ఏమైనా ఉంటే పంచుకుంటారా సార్?
0: తప్పకుండా. చాలా వెరీ టచింగ్ ఇన్సిడెంట్ ఒకటి ఉంది నాకు గుర్తుకొస్తోంది. ఆ నిమజ్జనం టైంలో గణేష్ చతుర్థి ఆయన మర్నాడు, ఎందుకంటే పొద్దున సాయంత్రం మామూలుగా మన ఆనవాయితీ ప్రకారం పూజ చేస్తాం. ఒకసారి ఇన్స్టాల్ చేసామంటే నిమజ్జనం వరకు పూజలు మన శాస్త్రోక్తంగా అవుతూ ఉంటాయి. పిల్లలు వాళ్ళకి తోచినట్లు భజనలు చేస్తారు, పూజలు, గణపతి అష్టోత్తరం చేస్తారు, సాయి అష్టోత్తరం చేస్తారు. సో ఆ విధంగా మూడు రోజులు జరిగేవి. మూడు రోజులు జనరల్ గా అయ్యేది. యాజ్ ఎ వార్డెన్ అనమాట నాకు ఆ ప్రివిలేజ్ ఉండేది, స్వామి దగ్గర నుంచి ఎప్పుడు నిమజ్జనం చేయాలి, ఎక్కడ నిమజ్జనం చేయాలి అనేది స్వామి ఎక్స్ప్లిసిట్ గా చెప్పేవారు అనమాట. సో ఒక సంవత్సరం ఏమైందంటే స్వామి వచ్చారు, ఆనందంగా మేము గణపతి పూజ చేసుకున్నాము. దాని తర్వాత నెక్స్ట్ డే నేను స్వామి ఇప్పుడు నిమజ్జనం చేయాలని చెప్పేసి అడగడానికి ఒక లెటర్ రాసి అక్కడికి వెళ్లాను. ఇది పూర్ణచంద్రలో ఉండేవారు స్వామి. అప్పుడు వెళ్లేసి స్వామి దగ్గర నుంచి ఆదేశాలు తీసుకుంటే పిల్లలు ఆ చారిట్ అది రెడీ చేయొచ్చని చెప్పి వెళ్లాను. స్వామి పిలిచారు, లోపల పిలిచి ఏంటి అన్నారు. స్వామి ఇట్లాగా పూజలన్నీ చేస్తున్నారు స్వామి, ఇప్పుడు నిమజ్జనం, స్వామి యొక్క ఆశీర్వాదాలను తీసుకోవడానికి వస్తున్నాం, తర్వాత టైమింగ్ ఎక్కడ చేయాలి అని కూడా నేను అడిగాను. అడిగితే ఎప్పుడు చేస్తారు జనరల్ గా అన్నారు. స్వామి జనరల్ గా మూడో రోజు, ఐదో రోజు, అదే మన బేస్ సంఖ్య ప్రకారం చేస్తుంటారు, 7, 9, 11 వరకు చేస్తుంటారు స్వామి. అది నాకు ఏదో నాకు తెలిసినంత వరకు, కానీ మాకు స్వామి ఎప్పుడు చెప్తే అప్పుడు చేసేస్తాం స్వామి, ఇదేం ప్రాబ్లం లేదు. కానీ మూడో రోజు మంగళవారం అయింది కదా అన్నారు. మంగళవారం రోజు జనరల్ గా అది చేయరు, కలపరు, ఎందుకంటే అది ఏదో స్పెషల్ గా ఆనవాయితీ మన సంస్కృతిలో ఉంది. సో అయితే మరి ఎప్పుడు చేయొచ్చు అన్నారు స్వామి. ఎప్పుడైనా స్వామి ఎప్పుడు చేస్తారు, ఎప్పుడు చెప్తే అప్పుడు చేస్తాం స్వామి, ఇది ఏం పర్వాలేదు అని చెప్పాను నన్ను. కాకాదు మన సంస్కృతి ప్రకారం ఏంటి అన్నారు స్వామి. మళ్ళీ నేను చెప్పాను స్వామి, 5వ రోజు, 7వ రోజు అని చెప్పి చెప్పాను. కానీ కొంచెం హెజిటేషన్ నాలో వచ్చింది, ఎందుకంటే థర్స్డేను ఫ్రైడేను మిడ్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ పిల్లలందరికీ ఉంది, అందుకని కొంచెం వెంటనే నేను రియలైజ్ చేశాను అది స్వామి ఇట్లాగా ఉంది అని చెప్పి. కానీ నేనే అనలేదు, ఎందుకంటే స్వామి ఎప్పుడు చెప్తే అది మళ్ళీ పోస్ట్పోన్ చేసుకోవచ్చు అనుకున్నాను. అది స్వామి చూశారు, 5వ రోజు చేస్తే ఏమైనా ప్రాబ్లం ఉందా అని చెప్పింది. లేదు స్వామి, స్వామి చెప్తే చేస్తాము అని చెప్పి వెంటనే చెప్పాను. కాదు కాదు, పిల్లలకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఏమన్నా ఇవి ముందరే డిసైడ్ చేసినవి ఏమైనా ఉన్నాయని. స్వామి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి స్వామి, ఫ్రైడే స్టార్ట్ అవుతుంది, వన్ నెక్స్ట్ డే అనమాట, ఫ్రైడే స్టార్ట్ అవుతుంది స్వామి అని చెప్పాను నేను. ఏ ఎగ్జామ్స్ అన్నారు స్వామి. మిడ్ సెమిస్టర్ ఎగ్జామ్ పిల్లలందరికీ ఉందండి స్వామి. అందరికీ ఉంది, అందరికీ మిడ్ సెమిస్టర్ అనేది మిడిల్ ఆఫ్ ద సెమిస్టర్ వస్తుందండి. వెంటనే స్వామి అన్నారు, వద్దు ట్యూస్డే చేసేసేయండి అని చెప్పన్నారు. అని చెప్పి పిల్లలు ఇంతవరకు పనిచేస్తున్నారు, వర్షిప్ చేస్తున్నారు, పిల్లలు ఇంతవరకు పూజిస్తున్నారు, అది చాలు, వాళ్లు చేసే కర్మలు ఏది కూడా డిస్టర్బెన్స్ ఉండకూడదు. అంటే ఏంటి, స్వామి ఎప్పుడు చెప్తుంటారు కదా, మనం చేసే ప్రతి కర్మ కూడా దైవానికి సంబంధించిందే, వర్క్ ఈజ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ వర్షిప్ అంటారు. కాబట్టి మనం చేసే ప్రతి కర్మ పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునే వరకు స్వామి ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ప్రతిదీ కూడా మనం భగవత్ అర్పణం చేస్తున్నాం. కాబట్టి స్వామికి ఇది మన కర్మ, అది దైవ కర్మ అనేది భేదం లేనే లేదు. కాబట్టి స్వామి అన్నారు, అది లఘు మీకు మిడ్ సెమిస్టర్ అనేది అనౌన్స్ చేసి అది ఉంది కాబట్టి పిల్లలకి ఏం ప్రాబ్లం లేదు, మంగళవారం చేసేయండి అని చెప్పి. అది అంత ఆయన ఒక దయ అంటే నిజంగా నాకు చాలా ఆశ్చర్యం. ఎందుకంటే అఫ్కోర్స్ ఆయనే అన్ని సృష్టించారు కాబట్టి మంగళవారం కానీ శనివారం కానీ ఏ వారం అయినా కూడా అది ఆయన చెప్తే ఇంకా దానికి తిరుగులేదు. మమ్మల్ని ఆసారి చూసి మిగతా పుట్టపర్తిలో బయట చేసే వాళ్ళందరూ కూడా ఆ రోజే చేశారు. కాబట్టి నేను నేర్చుకున్నది ఏంటంటే పాఠం, మనం చేసే ప్రతి కర్మ కూడా భగవత్ అర్పితంగా చేస్తే అదే దైవకర్మ అవుతుంది. స్వామి చాలా చాలా చాలా ఏన్షియంట్ ఇన్ వన్ సెన్స్ అండ్ మోడర్న్ ఇన్ హిజ్ అవుట్లుక్, కాంటెంపరీ ఇన్ హిజ్ అవుట్లుక్. ఆ విధంగా నవీనంగా ఆలోచిస్తారు, కానీ అవన్నీ మన రూట్స్ అన్ని కూడా మన సంస్కృతిలో ఉన్నాయి. కాబట్టి అది స్వామి మనందరికీ టీచ్ చేసే పెద్ద పాఠం.
1: మరి విద్యార్థులని ఏ విధంగా స్వామి రక్షిస్తారు సార్?
0: సో ఈ నిమజ్జన టైంలో కూడా చాలా ఇన్సిడెంట్స్ అయ్యాయి. ఒకటి బాగా గుర్తుకొస్తుంది, ఒకసారి నిమజ్జన టైంలో కూడా మా స్వామి చెప్పేవారు చిత్రావతిలో, కానీ అప్పుడు సాయిగీత షెడ్ అనేది ఉండేది, ఇప్పుడు ఇండోర్ స్టేడియంలో ఉంది. దానిలో రెండు బావులు ఉండేవన్నమాట, అవన్నీ కూడా ఒక బావిలో కానీ రెండో బావిలో కానీ వేయండి అని చెప్పి కూడా చెప్పేవారు, ప్రతి సంవత్సరం కూడా చెప్పేవారు అనమాట. సో ఒక సంవత్సరం ఏమైంది, మేము ముందరే సామ్ దగ్గర పర్మిషన్ తీసుకున్న తర్వాత ఒక టీచర్ని, ఒక రిసెర్చ్ స్కాలర్ని, కొంతమంది బాగా ఈత తెలిసిన వాళ్ళని, పెద్ద పిల్లల్ని తీసుకునేవాళ్ళం. తీసుకెళ్లి ముందరే ఒకరోజు అదంతా క్లీన్ చేయించేసి ఆ చుట్టూ పరిసరాలు కూడా క్లీన్ చేయించి రెడీగా పెట్టి ఉండేవాళ్ళం. మనం స్వామి దగ్గర నుంచి ఆశీర్వాదం తీసుకుని ఆ రోజు నిమజ్జనం రోజు వచ్చి అక్కడ నిమజ్జనం చేసేవాళ్ళం. ఆసారి కూడా నేను ఆ విధంగా ప్లాన్ చేశాను. ప్లాన్ చేసి ఆ టీచరు రిసెర్చ్ స్కాలరు పిల్లలందరినీ ముందు రోజే తీసుకెళ్లి అంతా క్లీన్ చేయించి అంతా ఒకసారి లోతు ఎట్లా ఉంది అని చూశారు. దాదాపు 18 అడుగులు ఉంది, చూసారు సార్ మనం అంత చేయగలమని చెప్పి చెప్పారు ఆ రోజు రాత్రి నాకు. సరే అని చెప్పాము, స్వామి ఒక ఆశీర్వాదం అయిపోయింది మందిర్లో. సో మేము అందరినీ పంపించేవాళ్ళం కాదు, ఓన్లీ సీనియర్ పిల్లల్నే పంపించేవాళ్ళం, ఎందుకంటే బావి దగ్గర ఎక్కువ ప్లేస్ ఉండేది కాదు, అందరికీ మళ్లీ తొక్కిసలాట అవుతుందని చెప్పేసి కొంతమంది నేను పంపించేవాళ్ళం. సో వాళ్ళందరూ వెళ్లారు, వెళ్లేసేసి మేము కూడా వచ్చాం. అక్కడ వెళ్లి స్వామి ఆశీర్వాదం తీసుకుని స్వామి నిమజ్జనం చేయడానికి ఆర్తిచ్చాము. ఇచ్చేసి ఒక్కొక్కటి ఈ 29 ఉండేవి అన్ని కూడా మేము నిమజ్జనం చేయడం మొదలుపెట్టాం. అంతా అయిపోయింది, జై బోలో గణేష్ మహారాజ్కి జై, లాస్ట్ జై జైకారు అయిపోయింది. అందరం బయటకు వచ్చేసాం, బయటకు వచ్చేసి మేము కొంతమంది అప్పుడు హాస్టల్కి వచ్చేసాం. ఈ చేసే పిల్లలు, నిమజ్జనం చేసే పిల్లలు దానిలో ఉన్నారు, ఆ రెండు టీచర్లు. అన్ని అయిపోయిన తర్వాత, ఎందుకంటే అన్ని పూలు అన్ని ఉంటాయి కదా, అవన్నీ కూడా మేము క్లీన్ చేసేవాళ్ళం, క్లీన్ చేసి దాని తర్వాత వచ్చేవాళ్ళు పిల్లలు. సో అదంతా వాళ్ళు చేస్తున్నారు. చేసినప్పుడు పిల్లలు లోపలికి వెళ్ళి ఒకసారి ఈత కొట్టడం, ఎందుకంటే ప్రతిసారి మేము అలౌ చేయం కాబట్టి రెండు మూడు సార్లు ఈత కొట్టేసి వచ్చేస్తుండేవాళ్ళు అనమాట. అది ఆ టీచర్ ఉన్నారు కాబట్టి ఏం ప్రాబ్లం లేదు, నేను హాస్టల్లో ఉన్నాను. సడన్ గా ఒక అర్ధగంట తర్వాత పడితో వచ్చేసి, సార్ కార్ కావాలి అని చెప్పన్నారు. సో కారు తీసుకెళ్తే ఒక అబ్బాయిని తీసుకొచ్చారు. సో వచ్చి వెంటనే హాస్పిటల్కి వెళ్లాలన్నారు. సో హాస్పిటల్ తీసుకెళ్లాము. ఏమైంది అని చెప్పేసి ఆయన అడిగితే, ఏం లేదు సార్ వీడు మునిగిపోయాడు అని చెప్పి నాకు ఆ ముంత మాత్రం చెప్పారు ముందర. సో తీసుకెళ్లాము హాస్పిటల్లో. తీసుకెళ్తే ఆ హాస్పిటల్ డాక్టర్స్ వెంటనే వచ్చి మన సూపర్ హాస్పిటల్ దగ్గరికి వెళ్లి వెంటనే ఆ నీళ్ళన్ని కక్కిచ్చేసేసి ఫార్చునేట్గా స్వామి దయవలన బయటపడ్డాడు. అందరితో అవలేదు. వాడు డాక్టర్ అడిగాడు, సార్ ఏ విధంగా ఏమైంది, నీళ్లు బాగా అయిందా, ఏమన్నా ప్రాబ్లం ఉంటే? చాలా పెద్ద ప్రాబ్లం అయ్యేది, కానీ స్వామి యొక్క దయ, వాడు అన్ని నిమిషాలు లోపల ఉండి ఏమి ఆక్సిజన్ లేకపోవడం అనేది చాలా కష్టమైనది, కానీ వీడు ఆ హిల్ ఏరియా నుంచి వచ్చాడు కాబట్టి వాడి గొంతు కుంచిచ్చిపోయింది, ఎందుకంటే వాళ్ళు దే ఆర్ యూస్ టు లెస్ ఆక్సిజన్ అని చెప్పాడు. అది ఐదు ఉన్నా కూడా స్వామి దయలేందే వీడు బతికేవాడు కాదు అని చెప్పేసి నాకు చెప్పాడు. సరే నాకు బాగా కోపం ఒక్కోసారి వచ్చింది. దాని తర్వాత ఇంకేం చేయ నిస్సహాయస్థితి కదా, మనం ఏం చేసేది లేదు, ఎందుకంటే ఎవరు, పిల్లలు అందరూ అక్కడే ఉన్నారు, టీచర్లు అందరూ ఉన్నారు, కానీ ఎవరు ఏం చేయలేకపోయారు. సరే వాడు బయటకు వచ్చిన తర్వాత నేను అడిగాను, అంటే 2 రోజుల తర్వాత వాడు కోలుకున్న తర్వాత నేను అడిగాను, బాబు ఏమైందిరా, అసలు ఏం చేసావు నువ్వు, ఏం సాహసం చేసావు అని అడిగాను. అంటే సార్ నేను కూడా అందరిలాగా మళ్లీ మళ్లీ రాదు కదా అని చెప్పేసి రెండు మూడు సార్లు ఈతేశాను సార్. నేను కిందకి వెళ్ళటం అనేది నాకు బాగా ఇష్టం, సో నేను కిందకి వెళ్ళి చూద్దాం ఒకసారి ఎంత ఉందో అని చెప్పేసి నేను కిందకి వెళ్ళాను సార్. లోపలికి వెళ్ళాను, మొత్తం వెళ్ళాను, కింద బాగా నల్లగా ఉంది, సో టచ్ చేసి బయటకు వద్దామని చెప్పేసి వాళ్ళు వెళ్ళాడనమాట. అక్కడికి వెళ్ళి టచ్ చేశాడు, కాలుతో కూడా టచ్ చేసినట్టున్నాడు, లేకపోతే చేతితో బోసే కాలుతో చేసినట్టు. చేయగానే ఆ కాలు కూరుకుపోయింది, అది ఊబిగా ఉంది అనమాట. ఈ సెట్ క్వాక్ బైట్ సార్, ఐ గాట్ స్టక్. మరి ఏమైందిరా అన్నాను సార్, నేను తీసే కొద్దీ అది నన్ను లాగుతుండేటప్పటికి నాకు వెంటనే తెలిసిపోయింది ఇంకా నేను బయటికి రాలేనని చెప్పి. ఎవ్వరూ లేదు, చాలా డార్క్ గా ఉంది, మొత్తం కంప్లీట్ డార్క్నెస్ అనమాట. ఏదో కొంచెం మసక్ మసక్గా కొంచెం కనిపిస్తోంది, కానీ నాకు తెలిసిపోతుంది, ఎందుకంటే నేను ఇది లాగిన కొద్దీ లాగడానికి ఇంకో కాలు పెట్టాను, ఆ కాలు కూడా కూరుకుపోయింది, ఇంకా బయటికి రాలేనని చెప్పేసి నాకు ఆ స్థితిలో కూడా తెలిసిపోయింది. అంతే, స్వామి నువ్వే రక్ష అని చెప్పి ఆ ఒక్కటి మటుకు నాకు వచ్చింది సార్. దాని తర్వాత నాకు స్వామి ప్లీజ్ సేవ్ మీ అన్నాను అని చెప్పి, దాని తర్వాత ఏమైందో నాకు తెలియదు సార్, మీరందరూ హాస్పిటల్లో నన్ను తీసేవడం, నేను కాలు కళ్ళు ఓపెన్ చేశాను అని చెప్పి అన్నాడు. అంటే ఏమైంది, దాని తర్వాత ఆ టీచర్ చెప్పాడు, వీళ్ళందరూ చేస్తున్నారు సార్, టీచర్ అయిపోయింది, టైం అయిపోయింది పంపించేస్తున్నారు, బయటకు వచ్చేయండి బయటకు వచ్చాను అంటే వీళ్ళు రెండు మూడు సార్లు మొలకలేస్తూ ఈతలు కొడుతున్నారు, వాళ్ళందరినీ డ్రైవ్ చేస్తున్నారు టీచరు. ఒక రిసెర్చ్ స్కాలర్ కూడా పక్కనే ఉన్నాడు కదా, సో అందరినీ బయటికి రమ్మని ఫైనల్ గా చెప్పారు, అందరూ వచ్చేశారు. ఈ రిసెర్చ్ స్కాలర్ అక్కడ చూసి ఒకరు తక్కువగా ఉన్నారు కదా అని చెప్పి అన్నారు. అని ఎవరిని చూస్తే వెంటనే ఒక ఈ నేపాల్ అబ్బాయి తక్కువగా ఉన్నారని వెంటనే గ్రహించాడు. అంతే, ఆ రిసెర్చ్ స్కాలర్ కి ఏ విధ తర్వాత రిసెర్చ్ స్కాలర్ కూడా చెప్పాడు, సార్ నాకు ఏమైందో నాకు తెలియదు, కానీ ఒకటి మటుకు ఒకళ్ళు తక్కువయ్యారే అని తట్టింది, 9 మందో 10 మంది ఉన్నారు, వాళ్ళలో ఒకటి తక్కువైనా వెంటనే వాడు గ్రహించాడు. ఆ స్ఫురణ అది ఎట్లా వచ్చింది, అది రాగానే వెంటనే ఒకటి తక్కువయ్యారు అని చెప్పి అందరు చెప్పేటప్పటికి వెంటనే వాడు దూకేశాడు, దూకేసి వాడు గజ ఎతికాడు, వెంటనే లోపలికి వెళ్లేసేసి ఎక్కడున్నాడని చెప్పేసి వెతికాడు. వెతికితే వాడు గజ ఎతికాడు కాబట్టి కిందకి కూడా వెళ్ళిపోయాడు. వెళితే అక్కడ చూసేటప్పటికి వీడు ఇట్లా బోర్ల పడుకుని అక్కడ ఉండిపోయాడు, అట్లా ఉండిపోయాడు. అంటే చాలా భయం పుట్టింది సార్, స్వామి అని చెప్పి ప్రార్థించాను, వాడి లాగును పట్టుకుని పై తీసుకొచ్చేసాను 18 అడుగులు లోతు నుంచి. అంత బరువు కొంచెం తక్కువగానే ఉంటుంది, ఎందుకంటే నీళ్ళలో ఉన్నాడు, కానీ వాడు ఊబిలో కుక్కుపోయాడు, లాక్కొని తీసుకొచ్చేసాను. అది నిజంగా స్వామి దయ అన్నాడు వాడు రిసెర్చ్ స్కాలర్ కూడా. తీసుకొచ్చి పైకి రాగానే వీడు ఇట్లాగే ఉండిపోయాడు. మా అందరికి చాలా భయం అయిపోయింది సార్, వెంటనే మామూలుగా ఫస్ట్ ఎయిడ్, వీళ్ళకి తెలిసిన ఫస్ట్ ఎయిడ్ బోర్లా పెట్టుకుని నొక్కితే వాడు నీళ్లు బాగా కక్కాడు. దాని తర్వాత మీ దగ్గరకు వచ్చాను సార్ కారు కారు అని చెప్పేసి ఆయన చెప్పి రిసెర్చ్ స్కాలర్ చెప్పాడు. వీడు కూడా అదే అంది, సార్ నేను స్వామి ప్లీజ్ సేవ్ మీ అని చెప్పి ఐ వాజ్ అబౌట్ టు బి కాంక్డ్ అవుట్. అంతే, స్వామి అభయహస్తం, ఓన్లీ అభయహస్తం నేను చూశాను సార్. అంతే, దాని తర్వాత నేను హాస్పిటల్లోనే కళ్ళు ఓపెన్ చేశాను. స్వామి ప్రొటెక్షన్ ఉన్నది అనేది నిజంగా దీంతో నాకు చాలా అనుభవం అయింది, ఎందుకంటే అది స్వామికి నివేదించాలి. నేను వెళ్లి చెప్పాను, స్వామి ఈ విధంగా తప్పైపోయింది మన దగ్గర నుంచి అంటే, స్వామి అగైన్ ప్రక్షాళన చేశారు. చూడు, పిల్లలు ఉత్సాహంగా చేస్తారని ఏమైనా కూడా దాన్ని కంట్రోల్ చేయడం, పిల్లలు గనక ర్యాట్స్ గా అన్ని చోట్లకు వెళ్తారు, నువ్వు క్యాట్ గా వాళ్ళని పట్టుకోవాలి అన్నా. పిల్లిగా క్యాట్స్ అక్కడ ర్యాట్స్ అటు ఇటు వెళ్తాయి కదా, నువ్వు క్యాట్ గా వాళ్ళని అట్టు పట్టుకోవాలని చెప్పేసి, అది ఆ విధంగా ఉంటేనే పిల్లలు పైకి వస్తారు అని చెప్పి స్వామి జాడి చెవులు పెట్టి చెప్పారు. కాబట్టి స్వామి యొక్క ప్రొటెక్షన్ అనేది పిల్లల మీద దండిగా మన అందరి మీద ఉందండి. ఆ భక్తుల అనుభవాలు మనం ఎన్నో ఈ రేడియో సాయి ద్వారా వింటూ ఉన్నాం. ఆయన మీద నమ్మకంతో మనం ఏ పని చేసినా ఆయన యొక్క ఆశీర్వాదం, ఆయన యొక్క రక్షణ అనేది ఉంటుంది అని చెప్పి ఈ ఉదంతం వల్ల నాకు అనుభవ వేద్యం.
1: సార్, మనం వినాయక చవితి రోజు అత్యంత ముఖ్యమైన అంశం ఏమిటంటే వినాయక విగ్రహానికి పూజ చేయడం. మరి స్వామి ఆ లైన్స్ లో విగ్రహం ఎలా ఉండాలి, ఏ విధంగా మనం తయారు చేసుకోవాలి, మన చుట్టూ ఉండడానికి ఎంత అనువుగా ఉండాలి అని చెప్పిన విషయాలేమన్నా మాతో పంచుకుంటారు సార్?
0: మొదట్లో మా హాస్టల్లో స్వామిచే ఎంకరేజ్మెంట్ వలన పిల్లలు వినాయక విగ్రహాలు కూడా చేస్తూ ఉండటం జరిగేది. కానీ ఏమైతేంటే ఆ విగ్రహానికి సరైన మట్టి సరైన ప్రపోర్షన్ లో లేకపోతే గనక అవి బ్రేక్ అయిపోతుంటాయి. ఆ బ్రేక్ అయినవి మనం వర్షిప్ చేయకూడదు, మళ్లీ పూజ చేయకూడదు. అందుకని మేము రెస్ట్రిక్ట్ చేసి ఫస్ట్ ఇయర్ చేసాము, దాని చివరికి ఆ ఫైనల్ రోజుగా ముందర అది పగిలిపోయింది, ఆ బీటలు వచ్చేసాయి అనమాట. అందుకని రెస్ట్రిక్ట్ చేసాం, అన్లెస్ అన్ని మంచి బంకమట్టి అది ఉంటేనే. ఒకసారి స్వామి చూపించాం కూడా, ఒక మంచి ఆర్టిస్ట్ ఉండేవాడు ఒక మట్టితో పెద్ద వినాయకుడిని చేశాడు. చేస్తే ఆ మొదటి రోజు బానే ఉంది, ఆ చివరి రోజుకి కొంచెం బీటలు వచ్చాయన్నమాట. అప్పటికి ఇంకేం చేయలేదు, ఎందుకంటే అది పెట్టి వర్షిప్ చేస్తున్నాం కాబట్టి. సరే ఏదో దాని ప్యాచ్ వర్క్ చేశాం. అప్పుడు చేసినప్పుడు స్వామి చెప్పారు, విగ్రహాలు చేసినప్పుడు విగ్రహాలు మీరు ఆర్భాటంకి వెళ్ళకండి, పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టుకుని ఆర్భాటంగా చేయకండి. పూజ యొక్క దీని ఏంటి, ఆ విగ్రహం అక్కడ ఉంటే గనక భగవంతుడు ఇక్కడ మనకి స్వరూపంగా ఉన్నాడు అన్న ఆ భావన మీలో కలగజేయడానికి అది ఆ విగ్రహ పూజ మొదలుపెట్టారు. విగ్రహారాధన అందువల్లే కదా, మనసుని కేంద్రీకరించేయటానికి చేసి చేసినప్పుడు, ఎందుకంటే ఇది చంచలమైనది మన అందరికీ తెలిసిన స్వామి ఎన్నో చెప్పారు, అట్లీస్ట్ అది చూసినప్పుడు ఆ పూజ చేసేటప్పుడు నీ యొక్క ఏకాగ్రత ఇంప్రూవ్ అవుతుంది, నీవు భగవంతుతో అనుసంధానం అవుతావు అన్న ఆ భావంతో చేయాలి. కాబట్టి మీరు ఆర్భాటంకి షోకి వెళ్ళకండి, పెద్ద పెద్ద విగ్రహాలు వద్దు, 4 ఫీట్ 4.5 ఫీట్ ఉంటే చాలు. ఎందుకంటే అవి మునిగేటప్పుడు ముంచినప్పుడు కూడా మన నిమజ్జనం చేసేటప్పుడు కూడా ఆ పెద్ద పెద్ద విగ్రహాలు అయితే మునగవు, పైకి తేలుతాయి, దాన్ని అందరూ కాలుతో తొక్కుతారు, అది మంచిది కాదు. అందువల్ల ఆర్భాటానికి పోకండి, చిన్న విగ్రహాలనే పర్వాలేదు, మంచిగా చేయండి, భక్తితో చేయండి, భక్తితో పూజించండి అని చెప్పి చెప్పేవారు. దాని తర్వాత స్వామి 96-97 నుంచి కూడా స్వామి ఆ మెయిన్ విగ్రహం ప్రతి విద్యాసంస్థకి, ఈ విద్యాగిరిలో ఉన్న విద్యాసంస్థలందరికీ కూడా స్వామే పంపించేవారు. ఆ అనుమతి స్వామిదేవన్న ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతోంది. కాబట్టి మనం విగ్రహానికి ఇప్పుడు మనం ప్రతి చోట చూసేది ఎంత పెద్ద విగ్రహం మనం పెట్టాము అన్నది ఇంపార్టెంట్, కానీ అది ఇంపార్టెంట్ కాదు. స్వామికి చూడటానికి బాగా ఉండాలి, కానీ అది కన్వీనియంట్ గా ఉండాలి, ఎందుకంటే దానిలో భక్తి ఇంపార్టెంట్. తీసుకువెళ్ళడానికి కన్వీనియంట్ గా ఉండాలి, మళ్ళీ తీసుకురావడానికి కన్వీనియంట్ గా ఉండాలి, ఎందుకంటే అక్కడ భక్తి అనేది మోర్ ఇంపార్టెంట్, కానీ చూపించడం అనేది ఇంపార్టెంట్ కాదు.
1: సార్, ఎన్నో మార్లు స్వామి చెప్తుంటారు, మీరు ఇందాక చెప్పినట్టు ఈ ఫెస్టివల్ ప్రతి పండుగలోని ఆంతర్యం మనం తెలుసుకోవాలి, అంతేకాకుండా ఎంతో పవిత్రంగా ప్రతి పండుగని మనం జరుపుకోవాలి. అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు మన చుట్టూ ప్రపంచంలో ఈ ఫెస్టివల్ ని ఆ పవిత్రత ఆ శాంక్టీ మెయింటైన్ చేస్తూ ఎలా మనం జరుపుకోవాలి అని స్వామి ఇచ్చినటువంటి గైడెన్స్ గురించి చెప్తారు సార్?
0: స్వామి ఎప్పుడు చెప్తుంటారు కదండి, ప్రతి డిస్కోర్స్ లో కూడా స్వామి చెప్తుంటారు, మనం అంతర్ముఖంగా కాకపోతే మన దృష్టి బాహ్య దృష్టి ఉన్నంత వరకు మనం ప్రోగ్రెస్ కాలేం. అంతర్దృష్టి మొదలైనప్పుడే కూడా మన ఆధ్యాత్మిక ప్రయాణం మొదలవుతుంది. కాబట్టి ప్రతి విషయంలోనూ స్వామి దాన్నే ఇన్సిస్ట్ చేస్తారు. ఇప్పుడు పూజ చేస్తున్నా, ఇప్పుడు ఇందాకే మనం ముచ్చటించుకున్నట్లు పూజ చేసినా, లేకపోతే అష్టోత్తరం చెప్పినా, లేకపోతే భజన చేసినా, లేకపోతే సేవ చేసినా, అన్నింటిలో కూడా అదే ఉండాలి. మనం ఎంత సేవ చేశామో ఎంత పూజ చేశామనేది ఇంపార్టెంట్ కాదు, పూజ చేయటం వల్ల మనలో ఎంత మార్పు కలిగింది అన్నది చాలా ఇంపార్టెంట్ అని స్వామి ఎప్పుడు చెప్తుంటారు. కాబట్టి ఈ మన యొక్క హైందవ సంస్కృతిలో ఉన్న అన్ని ఫెస్టివల్స్, కృష్ణాష్టమి కానివ్వండి, గణేష్ చతుర్థి కానివ్వండి, గురు పౌర్ణమి కానివ్వండి, లేకపోతే ఇంకా ఈ మిగతా శివరాత్రి కానివ్వండి, మీ అన్ని ఫెస్టివల్ కూడా మనం సెలబ్రేట్ చేస్తాం. స్వామి ఎంకరేజ్ చేస్తారు పిల్లలతో, దానికి సంబంధించిన స్తోత్రాలు కానీ లేకపోతే పాటలు కానీ పిల్లలు నేర్చుకుని పాడతారు. అది కూడా ఎందుకు, అట్లీస్ట్ ఆ పాటల ద్వారాను కూడా ఆ దైవ మహిమను మనం గ్రహిస్తాము. తర్వాత అట్లీస్ట్ ఆ పాడేటప్పుడు దాన్ని ప్రిపరేషన్ అప్పుడైనా కూడా మన దృష్టి భగవద్ దృష్టిగా మారుతుంది అన్న ఆ భావనతో, ఉన్నత భావంతో స్వామి ఎప్పుడు చేస్తుంటారు, పిల్లలతో చేయిస్తుంటారు. కాబట్టి ఈ గణేష్ ఫెస్టివల్ అనే కాదు, ప్రతి ఫెస్టివల్ కూడా దానికి అదే అంతర్భావం స్వామి చెప్తుంటారు. గణేష్ ఫెస్టివల్ ఎస్పెషల్లీ ఇంపార్టెంట్ ఎందుకంటే స్వామి ఆ గణేశుడికి ఇచ్చిన ఇంపార్టెన్స్ ప్రతి విద్యా సంస్థల్లో కూడా స్వామి పర్సనల్ గా అవి ఆ గణేష్ ప్రతిమలు ఇచ్చి స్థాపించారు. ఇప్పుడు ఇంకోటి కూడా గుర్తుకొస్తుంది, మన సీనియర్ హాస్టల్లో ఇచ్చిన ఆ గణేష ప్రతిమ గురించి ఇప్పుడే గుర్తుకొస్తుంది నాకు. ఎయిటీస్ లో మాకు ఆ రౌండ్ ఉండేది కానీ దానిలో ఏం ఉండేది కాదు, ఓన్లీ లాన్స్ ఉండేవి అనమాట అక్కడ
1: ముందు.
0: సో మేము మిగతా అక్కడ ప్రైమరీ స్కూల్లో కూడా స్వామి ఇచ్చారు, అక్కడ కృష్ణుడు బొమ్మ పెట్టారు, దాని తర్వాత గణేష్ లోపల ఇచ్చారు స్వామి. మన కాలేజీలో కూడా గణేష్ ప్రతిమ మా కంప్యూటర్ సెంటర్ ఎదురుగా ఉన్నారు. తర్వాత గణేష్ ఫెస్టివల్ స్వామి ఎంకరేజ్ చేస్తున్నారు. సో మాకేమైందంటే స్వామి ఏమన్నా ప్రతిమ స్వామి ఏమన్నా విగ్రహం ఇస్తే అది పెట్టుకుంటే మంచిది కదా, ఊరికినే లాన్స్ ఉంటే బాగుండదు కదా అని చెప్పి మా ఐడియా ఏంటంటే అట్లీస్ట్ ఆ విధంగా అన్నా స్వామి అప్రోచ్ అయితే ఆ ఇంటరాక్షన్ వస్తుంది, తర్వాత ఏమో స్వామి ఏదైనా ఇస్తారు, స్వామి ఇస్తే స్వామి ప్రతిష్ఠ చేయడానికి మళ్లీ పిలవచ్చు హాస్టల్కి పిలిచి ఇంకొక అవకాశం, పిల్లలకి స్వామికి ఆ అనుబంధం ఇంకా పెరుగుతుంది అని చెప్పి ఆ భావంతో మేము స్వామిని అడిగాం. స్వామి చాలా ఇన్స్టిట్యూషన్స్ లో ఉన్నాయి స్వామి, స్వామి కనుక ఏమి ఆ విగ్రహం పెట్టాలంటే నేను ఇస్తాను అన్నారు. నేను ఇస్తాను అనేటప్పటికీ సరే స్వామి ఇస్తారు కదా అని చెప్పి ఆనందపడ్డాం. మేము ఊరికనే ఉన్నాం, 2 మంత్స్ అయింది, 3 మంత్స్ అయింది, ఏం అవ్వలేదు, నేను అప్పుడు వార్డెన్గానే ఉన్నాను. సో స్వామి ఇస్తారన్నారు కాబట్టి మనం ఇంకా మళ్ళీ చెప్పడానికి కూడా లేదు ఏ విధంగా మనం రైజ్ చేయాలి, అది కూడా నాకు మాకు సందిగ్ధం అయిపోయింది. సరే వెయిట్ చేశాం, 6 మంత్స్ అయింది, ఏం అవ్వలేదు. మళ్ళీ ఒకసారి ఏదో ఇట్లా కూర్చున్నప్పుడు స్వామి హాస్టల్లో స్వామి ఆ లాన్స్ లో కొంచెం ఇది ఉందంటే విగ్రహం నేను ఇస్తాను అని చెప్పి మళ్లీ అన్నారు. అనేటప్పటికీ సరే స్వామి రిమైండ్ చేశాం కానీ స్వామి ఇస్తాన్నారు కాబట్టి పర్వాలేదు, ఇప్పుడైనా పర్వాలేదు అని చెప్పాను. 2 ఇయర్స్ అయింది ఇవ్వలేదు. సరే స్వామి ఎప్పుడు ఇస్తే, ఎప్పుడు అనుగ్రహిస్తే అప్పుడు వస్తుంది కదా అని చెప్పేసి మేము ఊరుకున్నాం. ఒకసారి దసరా ముందు స్వామి ఆ గోడౌన్స్ ఆ కార్ గోడౌన్స్ ఇది ఉండేది, దానిలో స్టాక్ పెట్టుకునేవారు, ఎందుకంటే దసరాకి ఆ పుట్టు పండక్కి స్వామి చీరలు వాళ్ళకి, తర్వాత ఏమో సఫారీస్ పిల్లలకి ఇచ్చేవారు, అవన్నీ కూడా స్టోర్ చేయడానికి, అవన్నీ క్లీన్ చేయడానికి పిల్లల్ని తీసుకురా అని చెప్పి అన్నారు స్వామి. సో పిల్లల్ని పంపించాం, వాళ్ళందరూ స్వామి పనికి పిలిచారు అంటే కనుక పిల్లలు ఉత్సాహంగా వెళ్తారు, ఎందుకంటే ఆ టైంలో ఎంతో ఇంటరాక్షన్ ఎన్నో నేర్చుకుంటారు, వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ స్వామికి చెప్పుకోవడానికి అవకాశం వస్తుంది అన్ని అవన్నీ. సో వాళ్ళు స్వామి పంపించమన్నారు, మేము పెద్ద పిల్లలందరినీ పంపించాం. అవన్నీ అయిన తర్వాత వాళ్ళు అక్కడ స్వామి అక్కడ ఒక ఈ గణేష స్టాచ్యూ ఇప్పుడు ఉన్నది అక్కడ ఉంది, స్వామి ఇటువైపు ఉన్న ఇంటర్వ్యూ రూమ్ ఎదురుగా ఉండే ఇంటర్వ్యూ రూమ్ లో ఉన్నది, అవి కూడా క్లీన్ చేసి ఇచ్చారు స్వామి ఆ సంవత్సరం. అక్కడ చూసాం, అది చూడంగానే అది సీనియర్ బాయ్స్ హాస్టల్ మీ హాస్టల్కి తీసుకెళ్ళండి రా అన్నారు, ఇస్తాను అన్నారు. సో పిల్లలు వచ్చి నాకు చెప్పారు స్వామి ఇట్లా ఒకసారి స్వామి విగ్రహం ఇస్తారని చెప్పి చాలా ఆనందమైంది. అది అయిన తర్వాత 3 డేస్ తర్వాత స్వామి పంపించి అక్కడ పెట్టుకోండి, మీ హాస్టల్ ముందు పెట్టండి అని చెప్పి అన్నారు. సరే పెట్టండి అంటే వెంటనే మేము అది కట్టించాము, కట్టించి పెట్టమన్నారు కదా అని చెప్పి వెంటనే అన్నాము, స్వామి రావాలి, స్వామి ఎప్పుడు వస్తే అదే ఈ అకేషన్ యూజ్ చేసుకుని ఇద్దాం అని చెప్పేసి అందరం ప్రిపేర్ అయ్యి స్వామి పిలవాలి అంటే పెద్దది లిస్ట్ అనమాట, అజెండా ఉండాలి. ఎందుకంటే స్వామి దగ్గర ఎక్కడ అడ్రస్, అడ్రస్ దగ్గర నుంచి మొత్తం అడుగుతారు అనమాట. ఇది ఆయనకి తెలియనట్టు, స్వామి వస్తే ఏం చేయాలి, ఏ విధంగా ఇన్స్టాల్ చేస్తారు, దాని తర్వాత ఏం ప్రోగ్రామ్ పెడతాము, అవన్నీ కూడా ప్లాన్ చేసిన తర్వాత మేము వెళ్ళేవాళ్ళం అనమాట. సో స్వామి క్రిస్మస్ కూడా వచ్చేవారు. మా క్రిస్మస్ మా హాస్టల్ యానివర్సరీ అనేది మరి మన మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో క్రిస్మస్ కూడా వచ్చే అనుమతి ఉండేది. సో ఇప్పుడు కాబట్టి క్రిస్మస్ ఈ మధ్యలో ఒకవేళ స్వామి రాలేకపోతే ఈ మధ్యలో ఒకసారి తీసుకురావాలి. ఎందుకంటే క్రిస్మస్ ఎనివే అది ఫిక్స్డ్ అనమాట, ఎందుకు లూజ్ చేయడం, అది ఇంకో కొత్త అకేషన్ క్రియేట్ చేయొచ్చు అని చెప్పేసి అనుకున్నాము. కానీ ప్రార్థించిన కూడా స్వామి ఏం రాలేదు. ప్రిపేర్ చేయాలంటే స్వామి స్వామి స్వామి వచ్చి ఆశీర్వదించిన తర్వాత పెడదాము అని చెప్పి అనుకున్నాం స్వామి అని నేను తెరితే ఊరుకున్నారు అంతే, ఏం చెప్పలేదు. సో మేము కూడా ఏం అసలు ప్రతిష్ఠ చేయలేదు. క్రిస్మస్ టైంలో వచ్చారు, ఆ రోజు వచ్చారు. ఆ రోజు స్వామి వస్తారని తెలుసు కాబట్టి మేము ముందరే అక్కడ స్టూల్ మీద పెట్టేసి రెడీ చేశాం. చేసి మాకు ఎక్కువ తెలియదు, ఊరికనే సరే పూజా ద్రవ్యాలన్నీ పెట్టాము. పెట్టేసి స్వామి వస్తుంటే కనుక అది అక్కడ పెట్టేసేద్దాం, దాని తర్వాత సిమెంట్తోనూ ఏదైనా చేద్దాం అని చెప్పేసి అనుకున్నాం, మా యొక్క చిన్న విత్ లిమిటెడ్ థింకింగ్. స్వామి వచ్చారు ఆ రోజు క్రిస్మస్ చేసేదేమో వినాయక కృష్ణుడి చేసేది వినాయక ప్రతిష్ఠ అని కూడా మేము అనుకోలేదు. ఎందుకంటే స్వామి ఇప్పుడు వస్తే అది మనకి వినాయక చవితి, అది మనకి క్రిస్మస్, మన అది మనకి సంక్రాంతి. సో అది పెట్టాం, స్టూల్ కూడా పక్కన స్టూల్ మీద ఈ గణేష్ విగ్రహం పెట్టాం. స్వామి వచ్చారు చేసేసి ఏంట్రా అంటే స్వామి స్వామి అక్షతలు కూడా పెట్టాం, స్వామి వేశారు. స్వామి పెట్టాం ఎందుకంటే అప్పటికి అరుగు రెడీ చేశామన్నమాట. స్వామి పెట్టే ఏ వద్దు క్రిస్మస్ రా అన్నారు అని చెప్పి నేను పంపిస్తాను, తర్వాత 14వ శాసనం పంపిస్తాను, అది ఇన్స్టాల్ చేయండి అని చెప్పి అన్నారు. దాని తర్వాత రెండో రోజు మూడో రోజు స్వామి మంచి రోజు చూసుకుని 14వ శాస్త్రి గారిని పంపించి ఆ విగ్రహాన్ని అక్కడ పెట్టించారు. పెట్టించి స్వామి ఆ రోజు ఓన్లీ ఆశీర్వాదం పంపించారు, 14వ శాస్త్రి గారిని పంపించారు చేయమని. అది పెట్టాం, అది పూజ అది చేశాం, అది అయిపోయింది. దాని తర్వాత మా నెక్స్ట్ ఏంటంటే దానికి ఒక కొంచెం ఏదైనా షేడ్ పెట్టాలి కదా, ఎందుకంటే విగ్రహం డైరెక్ట్ గా ఉండకూడదు కదా, ఎండకి వానకి ఉండకూడదు కదా, అది అందుట్లో స్వామి పంపించిన విగ్రహం అని చెప్పి చిన్న మందిరం కడదాము అని చెప్పి మా ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ డిపార్ట్మెంట్ బాగా ఆర్టిస్టిక్ పిల్లలు ఉన్న వాళ్ళకి ఒక 10 డిజైన్లు చేయించామండి. 10 డిజైన్లు చేయించేసి దానిలో మేము ముందర సెలెక్ట్ చేసి మంచిగా ఉండేవి చూపించాలి స్వామికి అని చెప్పేసి పెద్ద పెద్ద డిజైన్స్ బాగా మంచిగా ఫ్లవరీగా ఉండేది చేయించాం. చేయించి నేను తీసుకెళ్లాను, పిల్లల ముందే చూపించాం. ఎందుకంటే అందరితో మాట్లాడచ్చు, స్వామి వాళ్ళు చేసిన వాళ్ళు డ్రా చేసిన వాళ్ళందరూ ముందర పెట్టి స్వామి విగ్రహం ఉంది, స్వామి పంపించారు, అది బయట ఉంది కాబట్టి కొంచెం చిన్న ఇది చేద్దాం అని చెప్పి అన్నారు. ఏమి ఏం చూపించాను స్వామి, ఇవి పిల్లలు డ్రా చేశారు అని చెప్పి చూపించాను. చూపిస్తే ఒక్కోటి చూశారండి, ఎవరు ఇది చేశారు ఎవరు చేశారు అని, పిల్లలందరూ అక్కడే కూర్చున్నారు కాబట్టి వాళ్ళతో ఇంటరాక్ట్ చేయారు, వాళ్ళు కూడా ఆనందించారు. అన్ని చూసిన తర్వాత నీకు బుద్ధి లేదురా అన్నారు. ఎందుకంటే సరే బుద్ధి లేదు, ఎన్నోసార్లు మాకు బుద్ధి ఉండదు, ఎందుకంటే మనం ఆలోచించేది చాలా లిమిటెడ్ మైండ్తో. సో స్వామి అని చెప్పన్నాను, అంటే చూడు ఇంత పెద్ద పెద్ద పెట్టుకుంటే మెయింటెనెన్స్ కష్టం, మెయింటెనెన్స్ కష్టం. ఎందుకంటే మా వాళ్ళు నిజంగా మంచి పైన పెద్ద లోటస్ ఉండేది, దాని మీద ఇంకా ఇది ఉండేది, తీగలు ఇవన్నీ కూడా ఆ సిమెంట్తో చేసిన ఇంట్రికేట్ డిజైన్స్ అనమాట. అంటే చూడు అక్కడ అది బయట హాస్టల్ బయట అది పెట్టుకుంటే మెయింటెనెన్స్ కష్టం. స్వామి పిల్లలు చేస్తారు స్వామి అని నెయివ్గా నేను అడిగాను, నేను చెప్పడానికి పెంచాను, అందుకనే చెప్పిన బుద్ధి లేదని. పావురాలు వచ్చి కూర్చుంటాయి, రెట్టేస్తుంది, రోజు క్లీన్ చేయాలి. చూడండి ఎంత డీటెయిల్ గా స్వామి వెళ్లారు, మెయింటెనెన్స్ చూసుకోవాలి, పిల్లలకి టైం ఉండదు, ఇవన్నీ చూసుకోవాలి, ఇవేమీ వద్దు. ఒక ప్రభావళి చేస్తే ప్రభావళి అన్నారు స్వామి, ఇట్లా ప్రభావళి చేసి చేస్తే చాలు, నేను పంపిస్తాను అన్నారు. చూడండి అంటే ఏంటి ఇప్పుడు ఉన్నది ఆ స్వామి చెప్పిన ప్రభావళి అని స్వామి సుబ్రహ్మణ్యం శిల్పి సుబ్రహ్మణ్యం పంపించారు. సో ప్రభావళి చేయించాలి. చూడు పిల్లలతో ఉన్నప్పుడు మెయింటెనెన్స్ తక్కువగా పెట్టుకో, ఎందుకంటే అది ప్రతిసారి చేయాలి కాబట్టి ఆ మెయింటెనెన్స్ తక్కువగా చూసుకుని. నాకు నిజంగా ఎంత అది కనువిప్పు అంటే అని బుద్ధి లేదు, నిజంగా బుద్ధి లేదు మనకు. మాకు స్వామి మనం ఏ చేసినా కూడా స్వామి అవన్నీ చూస్తారు. మనం చేసేది ఎంత సింపుల్ గా ఉండాలి, అది ఆధ్యాత్మికతతో దానికి ప్రాధాన్యం ఇవ్వాలి. కానీ ఈ మెయింటెనెన్స్ కానీ పిల్లలు నిజంగా హాస్టల్లో మెయింటైన్ చేస్తే చాలా కష్టం, ఎందుకంటే 2 మంత్స్ పిల్లలు ఉండరు, ఎవరు ఉండరు. అప్పుడు ఏమవుతుంది స్వామి చెప్పడం, అది ఆ పక్షులు వచ్చి కూర్చుంటాయి, అవన్నీ విరట్ట వేస్తాయి, అవన్నీ క్లీన్ చేయాలి. ఇంత పెద్ద పెద్దవి పెట్టుకుంటే ఇంకా ఎక్కువ పని ఉంటుంది, అటువంటివి ఉండకూడదు అని చెప్పి చిన్న ప్రభావళి క్యూట్ గా ఉంటుంది. అది అది స్వామి నిజంగా చెప్పే ఈ జీవిత రహస్యాలు, చిన్న చిన్న కిటుకులు మన దైనందిక జీవితంలో ఉపయోగపడేవి.
1: సరే, మరి ఇన్ని అద్భుతమైన విషయాలు వినాయక చవితి సందర్భంగా ఈ పండుగని ఏ భావంతో మనం జరుపుకోవాలి, మనం చేసే పూజలు ఎలా చేయాలి, ఇన్ని విషయాలు, స్వామి రక్షణ ఏ విధంగా మనందరికీ ఇంటా వెంట జంట ఉండి ఎలా స్వామి కాపాడుతూ ఉంటారు, ఇంత అద్భుతమైనటువంటి సంభాషణతో మా శ్రోతలందరికీ మా ప్రేక్షకులందరికీ కూడా మీరు ఎంతో ఆనందాన్ని అందించినందుకు మరొక మారు అందరి తరపున మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం సార్. ఈ పండుగ స్వామి దయతో మనందరం కూడా ఈ విషయాలను జ్ఞప్తికి పెట్టుకుని ఆ భావంతో ఆధ్యాత్మిక చింతనతో ఆ విఘ్నేశ్వరుణ్ణి మనం పూజించి సిద్ధిని బుద్ధిని విజ్ఞానాన్ని మనం పొందాలని ఆ విఘ్నేశ్వరుడికి ఆ సాయి గణేశ్వరుడికి కూడా మనం ప్రార్థిస్తూ ఈనాటి కార్యక్రమాన్ని ఇంతటితో ముగిద్దాం. సాయిరాం.
0: సాయిరాం.
2: శ్రోతలు ఇంతవరకు శిక్షణ రక్షణ స్వామితో వినాయక చవితి శ్రీ సత్యసాయి సీనియర్ బాయ్స్ హాస్టల్ పూర్వ వార్డెన్ శ్రీ శివశంకర్ సాయి గారు అందించిన అద్భుతమైన విషయాలను విన్నాం. ఈ విషయాలను సదా మననం చేసుకుంటూ మనం చేసే పూజలు పండుగల ద్వారా భగవంతుణ్ణి చేరుకుందాం. ఈ కార్యక్రమంపై మీ విలువైన అభిప్రాయాలను సలహాలను listener@sssmediacenter.org కి రాసి పంపమని కోరుతున్నాం. సాయిరాం.

0: రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీచరణాలకు అనంతకోటి ప్రణామాలు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు మానవాళి హృదయాలలో మానవతా విలువలు వికసింపజేసేందుకు, దైవభక్తిని, దేశభక్తిని, మాతృభక్తిని పరిమళింపజేసేందుకు తమ దివ్యోపన్యాసాలలో అమృత గుళికల్లాంటి చిన్న కథలు చెబుతూ ఉంటారు. ఆ కథలను శ్రీ సత్యసాయి కథాసుధలో ధారావాహికంగా ప్రసారం చేస్తున్నాం.
1: అంతరాత్మ ప్రబోధనే అనుసరిస్తూ కర్తవ్య కర్మలను ఆచరించాలి అని తెలిపే జ్ఞానోదయం అన్న కథని ఇప్పుడు మనమంతా విందాం. దారాపురం మహారాజు మరణించిన తరువాత అతని కుమారుడు పట్టాభిషిక్తుడయ్యాడు. కొత్తగా రాజ్యాధికారం చేపట్టిన ఆ యువ మహారాజు ఎవరిని
0: నమ్మభక్తిని, మాతృభక్తిని పరిమళింపజేసేందుకు తమ దివ్యోపన్యాసాలలో అమృత గుళికల్లాంటి చిన్న కథలు చెబుతూ ఉంటారు. ఆ కథలను శ్రీ సత్య

ఎలాంటి సలహాల్ని అనుసరించాలి, రాజ్యాన్ని ఏ విధంగా పరిపాలించాలి అని అనేక విధాలుగా విచారించసాగాడు. ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో నేను గుర్తించలేకున్నాను. నా తాతముత్తాతల నుండి తండ్రి వరకు ప్రతి ఒక్కరూ ప్రజల మన్ననలను పొందారు. ప్రజలు వారినెంతో గౌరవించారు. నేను కూడా వారిలాగే ప్రజాభిమానాన్ని పొందడానికి ఏమి చెయ్యాలి అని నిరంతరం మహారాజు యోచన చేయసాగాడు. ఒకనాడు మహారాజు రాజభవనంలో పై అంతస్తులో వరండాలో నిలబడి ఉన్నాడు. యథాలాపంగా అతని దృష్టి రాజమార్గం వైపు మళ్లింది. అనేక మంది స్త్రీలు, పురుషులు, బాలురు, వృద్ధులు గుంపులు గుంపులుగా వెళ్లడం అతని కంటబడింది. ఒక భటుని పిలిచి వాళ్లందరూ ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకుని రమ్మన్నాడు. ఆ భటుడు తిరిగి వచ్చి, మహాప్రభు, నగరం పొలిమేరలలో ఒక మహనీయుడు ఆధ్యాత్మిక ప్రబోధులు సల్పుతున్నాడు. సర్వ సందేహాలను తీరుస్తూ సంతృప్తిపరుస్తున్నాడు. అందుకని అందరూ అక్కడికి వెళ్తున్నారు అని చెప్పాడు. రాజుకూడా, ఆహా, అలాగా, అయితే నేను కూడా వెళ్లి నా సందేహాలను నివృత్తి చేసుకుంటాను అనుకుని మారువేషంలో వెళ్లి ఆ సమావేశంలో కూర్చున్నాడు. ఆ మహనీయుని ప్రబోధలను సావధానంగా ఆలకించాడు. అంతులేని ఆనందానుభూతిని పొందాడు. సమావేశం ముగిసింది. వచ్చిన వారందరూ ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. మారువేషంలో ఉన్న రాజు మాత్రం అక్కడి నుండి కదల్లేదు. ఆ సాధువు ఆశ్రమంలోనికి వెళ్లడానికి ఆసనం నుండి లేచాడు. అతని శాలువ పీఠానికి ఉన్న ములికికి తగులుకొని చిరిగిపోయింది. ఆ మహనీయుడు తక్షణమే లోపలికి వెళ్లి సూదీ దారం తెచ్చి సూదిలో దారాన్ని ఎక్కించడానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు. దీనినంతా గమనిస్తున్న మహారాజు, స్వామి, ఆ శాలువ పాతది అవడం వలన చిరిగిపోయింది. దానిని వదిలిపెట్టి ఇదిగో నా వద్ద ఉన్న ఈ క్రొత్త శాలువాను స్వీకరించండి అని వినయ విధేయతలతో ప్రార్థించాడు. ఆ సాధుపుంగవుడు, అయ్యా, నాకు మీ కొత్త శాలువ అక్కరలేదు. మీకు అంతగా నాకు సహాయం చేయాలని ఉంటే ఈ సూదిలోనికి దారం ఎక్కించి ఇవ్వండి అన్నాడు. మహారాజు మారు మాట్లాడకుండా సూదిలో దారం ఎక్కించి ఇచ్చాడు. ఆ సాధువు చిరిగిన శాలువాను కుట్టుకున్న తరువాత రాజుతో, మానవుడు ఎన్నటికీ పరాధీనుడు కాకూడదు. ఒక్క దైవానికి మాత్రమే స్వాధీనం కావాలి. దేనికైనా సరే పరులపై ఆధారపడడం నాకు ఇష్టం లేదు అన్నాడు. ఈ మాటలు వినేసరికి మహారాజు యొక్క సందేహాలన్నీ పటాపంచలయ్యాయి. ఆత్మవిశ్వాసం చేత ఎంతటి మహత్కార్యాన్నైనా సాధించవచ్చునని గుర్తించాడు. ఆ మహనీయుడు మరల ఇలా పలికాడు, అయ్యా, నీవు గొప్ప జ్ఞానివి కావచ్చును, కాని నీకు తెలిసిన జ్ఞానాన్ని ఆచరణలో పెట్టకపోతే మలిన వస్త్రాలను మోసే గాడిదతో సమానం. ఈ ప్రబోధను వినిన మహారాజు ఎంతో తృప్తితో రాజభవనానికి తిరిగి వచ్చాడు. ఆనాటి నుండి ఎవ్వరినీ దేనికీ ఆశ్రయించలేదు, ఎవ్వరినీ సంప్రదించలేదు. అంతరాత్మ ప్రబోధనే అనుసరిస్తూ కర్తవ్యకర్మలను నిర్వర్తించాడు.

0: రేడియో సాయి శ్రోతలందరికీ శ్రీ వినాయక చతుర్థి శుభాకాంక్షలతో ప్రేమపూర్వక సాయిరాం. తస్మై నమః కర్మణి అంటూ మనం చేసే ప్రతి కర్మను గౌరవించమని వేదోపనిషత్తులు బోధిస్తే, ఆ కర్మలకు ఎటువంటి విఘ్నాలు కలగకుండా ముందు ఆదిపూజ్యుడైన విఘ్నేశ్వరుని ఆరాధించడం మన సంస్కృతి మనకు నేర్పింది. ఈనాటి పర్వదినాన గణనాథుని కథలను వింటూ వాటిలోని అంతరార్థాలను కూడా గ్రహిస్తూ విఘ్నహర్త సుఖకర్త అయిన గణేశుణ్ణి స్మరిద్దాం. శ్రీ ప్లవనామ సంవత్సర వినాయక చవితి ప్రత్యేక కార్యక్రమం వినాయక వైభవం మీరిప్పుడు వింటారు.
1: ప్రేక్షక శ్రోతలందరికీ

0: సాయిరామ్. శ్రీ ప్లవనామ సంవత్సర వినాయక చవితి శుభాభినందనలతో ఈనాటి మన ప్రత్యేక కార్యక్రమమైన వినాయక వైభవానికి మీ అందరికీ స్వాగతం. స్వామి దివ్య శ్రీచరణాలకు ప్రేమపూర్వకంగా నమస్కరిస్తూ ఈనాటి కార్యక్రమమైన వినాయక వైభవంలో మనం ఆది పూజ్యుడు విఘ్నేశ్వరుడు అయిన గణపతి కథలను, వాటిలోని అంతరార్థాలను తెలుసుకునే ఒక చిన్న ప్రయత్నం చేద్దాం. ఎన్నో యుగాలకు ముందు గజాసురుడు అనే ఒక రాక్షసుడు మహాశివభక్తుడు. ఆయన ఒకసారి పరమశివుని కోసం పరమనిష్టగా ఎంతో భక్తి శ్రద్ధలతో అనేక సంవత్సరాలు తపస్సు చేశారట. ఆ తపస్సుకు మెచ్చిన భోళాశంకరుడు భక్తునికి వరాలను ఇవ్వటం కోసం వారికి ప్రత్యక్షమయ్యి ఏం కావాలి అని అడిగినప్పుడు గజాసురుడు మహాదేవునితో, స్వామి, నీవు ఎప్పుడు నా హృదయంలోనే నివసించాలి అని కోరుకున్నాడట. భక్తుని కోరిక తీర్చడం భగవంతుడి లక్షణం కనుక భగవంతుడు ఆయన హృదయంలోనికి వెళ్లి అక్కడే స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. ఇక్కడ కైలాసంలో పార్వతీదేవి తన భర్త జాడ తెలియక ఏ భక్తుని కోసం ఎక్కడికి వెళ్లిపోయారో అనే ఆందోళనతో అన్ని భువనాలు గాలించి చివరికి తన సోదర సమానుడైన శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్లి తన కష్టాన్ని వివరించి పరమశివుని ఎలాగైనా తిరిగి కైలాసానికి తోడ్కొని రమ్మనుమని ప్రార్థించిందట. అప్పుడు శ్రీ మహావిష్ణువు శివుని వాహనమైన నందీశ్వరుని, బ్రహ్మదేవుని, ఇంద్రుని, ఇతర దేవతాగణాలను అందరినీ ఒక సమూహంగా చేసుకుని నందీశ్వరుని గంగిరెద్దుగా అలంకరించి తాను గంగిరెద్దును ఆడించేవాణిగా ఒక వేషాన్ని ధరించి, అలాగే మిగిలిన దేవతలందరూ కూడా అనేక రకాలైన వీణా వాదనలతోనూ, అలాగే ఎన్నో రకాలైన మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ పట్టుకుని అన్ని లోకాల్లో ఈ గంగిరెద్దు ఆటను చూపించడం ప్రారంభించారు. గజాసురుని నగరానికి వెళ్లి చిత్ర విచిత్రంగా గంగిరెద్దులను ఆడించడం గురించి విన్న గజాసురుడు వారినందరినీ తన కోటకు వచ్చి ఆ ప్రదర్శనను ఇవ్వవలసిందిగా ఆజ్ఞాపించాడు. అప్పుడు మహావిష్ణువు అందరితో కలిసి గజాసురుని ఎదురుగుండా ఎంతో అద్భుతమైన రీతిలో గంగిరెద్దుల ఆటను ప్రదర్శించడంతో ఎంతగానో సంతోషించిన గజాసురుడు మీకేం కావాలి అని అడిగాడట. అప్పుడు మహావిష్ణువు చిరునవ్వుతో, నాకేమీ అక్కర్లేదు కాని ఈయన శివుని వాహనమైన నందీశ్వరుడు, అతడికి అతడి ప్రభువుని ఇవ్వు చాలు అన్నారట. అప్పుడు నందీశ్వరుడు తన కొమ్ములతో గజాసురుని హృదయాన్ని ఛేదించి పరమశివుని బయటకు తీసుకువచ్చాడు. అప్పుడు గజాసురుడు మహాశివునితో, స్వామి, నా చర్మాన్ని నువ్వు ధరించి నా శిరస్సును త్రిలోక పూజ్యం గావించు అని ప్రార్థిస్తూ ప్రాణాలు విడిచాడు. పరమశివుడు తన గణాలన్నింటితో కలిసి కైలాసానికి ప్రయాణమయ్యాడు. ఇక్కడ కైలాసంలో పార్వతీదేవి శివుడు వస్తున్న రాకను తెలుసుకుని ఎంతో ఆనందించి కైలాసాన్ని అలంకరించి తాను కూడా తలంటు స్నానం చేసి అలంకరించుకుని స్వామికి స్వాగతం పలకాలి అనే అభిప్రాయంతో తలంటు స్నానానికి సమాయత్తమవుతూ తన నలుగు పెండితో ఒక చిన్న బాలుని ప్రతిమను తయారు చేసింది. చేసి ఆ బాలునికి అమ్మ ప్రాణం పోసిందట. ప్రాణం రాగానే ఆ బాలుడు పార్వతీదేవిని చూసి అమ్మ అంటూ దగ్గరకు వచ్చాడు. పుత్రవాత్సల్యంతో దేవి కూడా ఆ బాలుని ఎంతో మురిపెంగా ఎత్తుకుని ఆడించింది. ఆ తరువాత అతడిని తన మందిరం ద్వారం దగ్గర కాపలాగా పెట్టి ఎవ్వరినీ లోనికి రానీయకు అని ఆజ్ఞాపించిందట. తల్లి ఆజ్ఞను ఆ బాలుడు చక్కగా నిర్వర్తిస్తున్నాడు. ఈ లోపల మహాశివుడు తన గణాలన్నింటితో కలిసి కైలాసానికి వేంచేశారు. అమ్మవారిని చూడటం కోసం ఆవిడ మందిరానికి వచ్చిన శివుణ్ణి ఈ బాలుడు అడ్డగించాడు. మహాశివుడు ఆ బాలకునితో, నాయనా, పార్వతిని చూడటానికి పరమశివునికి ఎవరి పర్మిషన్ అవసరం లేదు అంటూ ఎంత నచ్చ చెప్పినా కూడా బాలుడు వినిపించుకోకపోవడంతో మహాశివునికి ఆగ్రహం వచ్చి తన త్రిశూలంతో ఆ బాలుని శిరస్సును ఖండించాడట. బయట కోలాహలం విన్న అమ్మవారు లోపల నుండి వచ్చి చూసి తన బాలుడు మృతి చెంది ఉండడం గమనించి ఎంతో దుఃఖించారట. మరి అర్ధనారీశ్వరుడైన పరమశివుడు తన అర్ధాంగి దుఃఖాన్ని చూసి భరించలేక తాను తీసుకువచ్చిన గజాసురుని శిరస్సును ఆ బాలునికి అతికించి తిరిగి ప్రాణం పోశారట. ఆ విధంగా పార్వతీదేవి తన నలుగుపిండితో సృష్టించి ప్రాణం పోసిన ఒక బాలుడు గజాసురుని శిరస్సు ద్వారా తిరిగి పరమశివునితో ప్రాణం పోయబడి గజముఖుడై నిలిచాడు. ఆయనే మన గణపతి.
1: వక్రదుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ శుభకార్యో సుసర్వదా. మనం ఇప్పుడే గజాసుర వృత్తాంతం విన్నాం. అందులో గజాసురుడు అనే రాక్షసుడు స్వామిని తన హృదయంలో పెట్టుకోవాలి అన్న ఒక భావంతో వరం పొంది స్వామిని హృదయంలో పెట్టుకున్నాడు అని కూడా విన్నాం. అంటే అర్థం ఏమిటండి, గజాసురుడు అనే రాక్షసుడు తామస గుణానికి ఒక ప్రతీక. మనందరిలో కూడా ఉన్న గుణమే. అయితే గజాసురుడు తన తపస్సు వల్ల తమస్సులో అత్యధికానికి వెళ్లాడు. అందువల్ల శివుడు ఆయన హృదయంలో ఉండడానికి కూడా వెళ్లాడు. అయితే ఇదొక సెల్ఫిష్నెస్ అనమాట, స్వార్థం. తామసానికి చెందింది స్వార్థం. స్వామంటారు ఫిష్ ఇస్ బెటర్ దెన్ సెల్ఫిష్ అని. ఇక్కడ అర్థం ఏమిటంటే, కైలాసవాసి అంటే సర్వ విశ్వానికి సంబంధించిన శివుణ్ణి తన హృదయంలోనే పెట్టుకోవాలి అన్న ఒక స్వార్థ భావంతో నాలో ఉండిపోమని చెప్పాడు. ఇది రాక్షస తత్వం అని స్వామి చెప్తారు. అలా చెప్పినప్పుడు ఏమైంది, శివుడు వెళ్లి ఉన్నాడు, ఇంకా విశ్వానికి శివుడు లేడు అన్న ఒక కథ చెప్పింది. అంటే అర్థం ఏమిటంటే, నాకే కావాలి భగవంతుడు మంచితనం కూడా అనుకోవడం కూడా తప్పు. అయితే సంతులనం డిస్టర్బ్ కాకుండా ఉండాలి గుణాలు మూడు అంటే, పార్వతి ఏం చేస్తుంది, ప్రకృతి ఏం చేస్తుంది, విష్ణువుకి బ్రహ్మకి మొరపెట్టుకుంది. అంటే మీరు బ్యాలెన్స్ మళ్లీ తీసుకురావాలయ్యా అని. సరే వారేం చేశారు, గంగిరెద్దుల వేషం వేసుకుని వెళ్లారు, ఆ గజాసురుణ్ణి మెప్పించారు, తర్వాత ఏమో నంది ఆ గజాసురుణ్ణి వధించడం జరిగింది, శివుడు బయటికి వచ్చాడు అని విధంగా కథ చెప్తుంది. దీనివల్ల మనకు చెప్తున్నది ఏంటంటే అండి, రాక్షసత్వము ఉండి స్వార్థము ఉంటే ఎంత గొప్ప భక్తులైనా ఎంత శరణాగతి చేసినా కూడా ఈ దేహం అనేది వదిలేసేయాలి. దేహతత్వం మనసు తత్వం వదిలేసినప్పుడు మాత్రమే శివుడితో ఐక్యం అవడం జరుగుతుంది తప్ప, శివుడు నాకే కావాలి అని అనుకోవడము భ్రమ అనేది మనకి కథ చెప్తుంది. ఇక ముందరికి వెళ్తే ఇక్కడేం జరుగుతోందిట, కైలాసంలో పార్వతీదేవి ఒంటరిగా ఉంది అన్నారు. అంటే ఏంటంటే, శివశక్తులు ఎప్పుడు కలిసి ఉంటారని స్వామి చెప్తారు. కలిసి ఉన్న తత్వము ప్రపంచంలో ఉన్న స్వార్థం వల్ల శివుడు వెళ్లిపోతే బయటికి, ఆ పార్వతి మరలా శివుడు ఎప్పుడు వస్తాడా ఎప్పుడు వస్తాడా, ఇది ప్రతి భక్తుడి హృదయంలో జరిగే కథ అండి. ఆ హృదయంలో శివపార్వతులు ఉంటారు. అయితే శివుడు గనక స్వార్థం వల్ల బయటికి వెళ్లిపోతే అప్పుడు ఏం జరగాలి, ఆ శక్తి మళ్లీ కోరుకుంటూ ఉంటారు, శివుడు రావాలి వెనకాలకి తీసుకురండి అని కోరుకుంటూ ఉంటారు. సరే శివుడు వస్తున్నాడు అన్న వార్త తెలిసి తాను రెడీ అయి ఉండాలి, శివుణ్ణి దాన్ని స్వాగతం చెప్పాలి అని అనుకుని ఆనందంతో తను స్నానం చేయబోతున్నప్పుడు ఒంటి నలుగుతోనే ఆవిడ ఒక బాలుడి బొమ్మ తయారు చేసింది అని కథ చెప్తుంది మనకి. పార్వతి ప్రకృతి అని చెప్పుకున్నాం. ప్రకృతి అంటే పంచభూతాలకు సంబంధించింది. ఈ ఒంటి నలుగు అంటే ఈ మట్టి, గాలి, నీరు ఇవే అండి, ఇవన్నీ కలిపినది. దీనితో బొమ్మ తయారు చేయడం అంటే మనందరం తయారు చేయబడ్డాం. ఈ విధంగా మట్టితో తయారు చేయబడ్డ మనలోకి ఆవిడ ప్రాణం ఊపిరి పోసింది, దానికి లైఫ్ వచ్చింది. ఆ విధంగా వినాయకుడి సృష్టి జరిగింది, గణేష సృష్టి జరిగింది. ఆ సృష్టి జరిగిన వినాయకుడికి ఆవిడేం చెప్పిందంటే, నీ హృదయం లోపలికి నేను వెళ్తున్నాను, నేను అక్కడ శివుడి కోసం వేచి ఉంటాను, నువ్వు చేయవలసింది ఏంటంటే మిగతావన్నీ కూడా లోపలికి రానికుండా చూసుకో, ఒక శివుణ్ణి మాత్రమే రాని అని చెప్పడం అనమాట అని. ఆ దానికోసం ఆవిడేం చేసింది, ఆ పని చేయడం కోసము ఒక శక్తి ఆయుధము ఆవిడ ఇచ్చిందిట వినాయకుడికి. శక్తి అంటే ఏమిటండి, ఆయుధం అంటే మనస్సు. ప్రతి మానవుడు సృజన అయిన తర్వాత, సృష్టి అయిన తర్వాత మనందరికీ ఒక మనస్సు చాలా గొప్పది. మనస్సు అంటే ఏ విధంగా, ఎంతో పవర్ఫుల్, ఏదైనా చేయగలదు అది, ఏమనుకుంటే అటు చేస్తుంది మనస్సు. అటువంటి ఒక ఆయుధాన్ని ఇవ్వడం జరిగింది. ఇచ్చేసరికి సరే ఆయన కాపలా కాస్తున్నట్ట. అంటే మనందరినీ కూడా ఆ విధంగా కాపలా కాయమని ప్రకృతి అమ్మ చెప్తోందనమాట. లోపలికి ఎటువంటి చెడు గుణాలు లోపలి హృదయాల్లోకి మాత్రం రానివ్వద్దు సుమా, అక్కడ నేను ఉంటాను కాబట్టి తండ్రి మాత్రమే రావాలి, పరమాత్మ రావాలి అని చెప్పినప్పుడు ఈయనకి పరమాత్మ అంటే పోల్చుకోలేకపోయాడు. శివుడు రానే వచ్చాడు త్రిశూలం తీసుకుని, పోల్చుకోలేక ఆ బాలవుడు ఏం చేశాడు, ఈ మనస్సుతోనే ఆ పరమాత్మతో యుద్ధం మొదలుపెట్టాడు. అంటే ఆయుధంతో పరమాత్మతో యుద్ధం మొదలుపెట్టాడు తెలియక. మనందరం చేస్తున్న పని అదే. స్వామి వాంట్స్ టు కమిన్సై, మన హృదయాల్లోకి వచ్చి ఇక్కడ తిష్ట వేసుకోవాలని ఆయన చూస్తున్నప్పుడు మనము మన మనస్సులతో దాన్ని అడ్డు పెడుతున్నాం, మనం ఆపుతున్నాం. ఈ ఆపుతున్నప్పుడు జరిగే ఆ యుద్ధమే ఆ రోజు అక్కడ వినాయకుడి గణేశుడికి శివుడికి జరిగిన యుద్ధం అని చెప్తారు. అయితే శివుడికి కోపం వచ్చింది అని కథ చెప్తుంది. శివుడికి కోపం రావడం ఏమిటండి, ఆయన గుణాతీతుడు. అయితే కథ ఎందుకు ఆ విధంగా చెప్పారు అంటే, భగవంతుడు ఎప్పుడు కూడా తన భక్తుడికి తనకి మధ్యలో అడ్డుపడుతున్న అహంకారం అంటే ఇష్టపడడు. కోపం రావడం అంటే దాన్ని ఎలా తీసేయాలా అని చూస్తాడు. ఎందుకు ఈ తల వల్ల ఇటువంటి ఆలోచనలు వస్తాయి. మనస్సు అటువంటి ఆలోచనలు ప్రేరేపింపచేసి ఈయన భగవంతుడు అవునో కాదో తెలుసుకోలేకుండా లోపలికి వస్తున్న వాడిని ఏదో ఎవరితోనో యుద్ధం చేయాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. కాబట్టి అది ఆపాలంటే ఏం చేయాలి? ఈ తల తీసేయాలి. కాబట్టి త్రిశూలము అంటే మూడు కాలాలు చూడగలిగిన ఒక తత్వము, పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్. ఆ మూడు కాలాలు అన్న త్రిశూలంతో ఆ గణేశుడి తల తీసేసి ఆ తల ప్రదేశంలో గజాసురుడి తల పెట్టారు అని కథ చెప్పింది. గజాసురుడు ఎంత రాక్షసుడైనా, ఎంత తమోగుణం గలవాడైనా, భగవంతుడు తనలో ఉండాలి అని భావించిన గొప్ప శరణాగత భావం గలవాడు. కాబట్టి అటువంటి శరణాగతి ఇంపార్టెంట్, అహంకారం ఉన్న తల కాదు ఇంపార్టెంట్ అని చెప్పడానికి అన్నట్టు ప్రతీకగా ఈ తల, అహంకరించిన తల తీసేసి, గొప్ప తల అయినా సరే ఆ తల తీసేసి గజాసురుడి తల అక్కడ పెట్టడం వల్ల ఆయన గజాననుడు అయ్యాడు ఆ రోజు నుంచి. ఈ విధంగా గణేష ఉత్పత్తి జరిగిందండి. కాబట్టి ఈ కథలో మనం ముఖ్యంగా ఏం చూస్తామంటే, స్వామి చెప్పిన మనకి ఇస్తున్న ఒక భావం ఏమిటి అంటే, మనందరం కూడా అమ్మవారు సృజింపజేసిన బిడ్డలం కాబట్టి, ఆ పిల్లలం కాబట్టి మనము భగవంతుణ్ణి లోపలికి రానివ్వడమే అమ్మవారు మనకి చెప్పే మొట్టమొదటి లెసన్, టీచింగ్. కాబట్టి అది చేయాలని, మన జీవితాంతం దానికే ప్రయత్నించాలి, ఈ మనస్సు దానికే ఉపయోగించాలి అన్న ఒక భావం మనకి ఈ కథ కలిగిస్తుంది. దీని తర్వాత ఏమవుతుంది అనేది కూడా మనం చెప్పుకుందాం.
0: ఒకసారి దేవతా సమూహం అంతా కైలాసానికి వచ్చి పరమేశ్వరుని దర్శించుకుని ఇలా అన్నారు, స్వామి, ప్రతి కార్యానికి ఒక అధినాయకుణ్ణి నీవు నియమించావు. మా బాధ్యతలను మేము సక్రమంగా నిర్వహిస్తున్నాము. అయితే ప్రతి పనికి ఎటువంటి విఘ్నాలు కలుగకుండా ఉండటానికి, ఆటంకాలు రాకుండా ఉండటానికి, విఘ్నాలకు కూడా ఒక అధిపతిని నీవు మాకు అనుగ్రహిస్తే మా పని ఇంకా సులభంగా ఉంటుంది అని ప్రార్థించారు. వారి మాటలు విన్న పరమేశ్వరుడు చిరునవ్వుతో, తప్పక మీకు విఘ్నాలకు అధిపతిని అనుగ్రహిస్తాను అని మాట ఇచ్చి వారందరినీ వారి వారి ఇళ్లకు వీడ్కోలు పలికారు. ఇక పరమేశ్వరుని లీల చూడండి. తన బిడ్డలు గణపతి, అలాగే కుమారస్వామి వీరిద్దరిని దగ్గరకు పిలిచి, నాయనలారా, ఒక నాయకుడికి ఎన్నో ముఖ్యమైన లక్షణాలు ఉండాలి. వాటిలో ఒక పనిని చేపట్టినప్పుడు దాని మీద ఆసక్తి, ఆ పనిని పూర్తి చేయగలననే నమ్మకం, పూర్తి చేసి తీరాలనే తపన, వీటితో పాటు ఎంతో ఓర్పు, నేర్పు కూడా అవసరం. అందుకని మీ ఇద్దరికీ ఒక చిన్న పరీక్ష అంటూ, భూమండలం మీద ఉన్న సకల నదీ జలాలలో స్నానమాచరించి ఎవరైతే ముందుగా కైలాసాన్ని చేరుకుంటారో వారికే విఘ్నాధిపత్యం అని ప్రకటించారు. ఆ మాటలు విని కుమారస్వామి నవ్వుకుంటూ తన వాహనమైన నెమలి మీద రివ్వురివ్వమని భూమండలానికి ప్రయాణమయ్యారట. మరి మన గజముఖుడు అక్కడ కూర్చుని, నా వాహనమైన ఎలుక మీద స్థూలకాయుండైన నేను భూమండలంలోని అన్ని నదీ జలాలలో స్నానం చేసి మొదటగా కైలాసాన్ని చేరుకోవడం అనేది అసంభవంగా కనిపిస్తోంది. అసంభవాలను సంభవం చేసేది పరమాత్ముని అనుగ్రహం మాత్రమే అనుకుని తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లి తనకి మార్గోపదేశం చేయమని ప్రార్థించారట. అప్పుడు పరమశివుడు గజముఖుని తెలివికి ఎంతగానో ఆనందించి ఆయనతో, నాయన, సకల నారములకు అధినాయకుడు నారాయణుడు. నారములు నిండి ఉన్న నదీ జలాలలో స్నానమాచరించాలంటే నారాయణుని నువ్వు ప్రసన్నం చేసుకోవాలి అంటూ గజముఖునికి నారాయణ మంత్రాన్ని ఉపదేశించారట. అప్పుడు గజముఖుడు అక్కడే కూర్చుని ఎంతో నిష్ఠతో నారాయణ మంత్రాన్ని జపిస్తూ ఉండగా, ఇక్కడ భూమండలం మీద అన్ని నదీ జలాలలో స్నానం చేయడానికి వెళ్లిన కుమారస్వామికి తనకంటే ముందుగానే స్నానమాచరించి వెనక్కి తిరిగి వస్తున్న తన అన్నగారు కనిపించారట. అది చూసి ఆయన కైలాసానికి తిరిగి వచ్చి తన తండ్రితో, పరమేశ్వర, నాకంటే నా అన్నగారే విఘ్నాధిపత్యానికి అర్హులు. నా శక్తి కంటే వారి యుక్తి, నా నేర్పు కంటే వారి ఓర్పు ఎంతో బలమైనవి, కనుక ఆధిపత్యాన్ని అన్నగారికే ఇవ్వాల్సింది అంటూ ప్రార్థించారట. ఆనాడు పరమేశ్వరుడు సకల దేవతల సమక్షంలో మన గజముఖుని విఘ్నాలకు అధిపతిగా పట్టాభిషేకం చేశారు. ఆనాటి నుంచి ఆయన్ను విఘ్నేశ్వరునిగా, వినాయకునిగా, గణపతిగా మనం పూజిస్తున్నాం. ఆ రోజున ముల్లోకాల వారు గణపతికి పూజ చేసుకుంటారు, ప్రార్థిస్తారు. అలా ఆ రోజు అన్ని లోకాలను తిరిగి అందరి ప్రార్థనలను అందుకుని అందరికి ఆశీర్వచనాలు అందించి వారు పెట్టిన నైవేద్యాలను భోజనిండుగా ఆరగించి కైలాసానికి తిరిగి వచ్చాడు మన గణపతి. వచ్చిన తరువాత తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించడానికి వంగటానికి కష్టపడుతున్న గణపతిని చూసి పరమశివుని నెత్తిన ఉన్న చంద్రుడు పక్కుమని నవ్వాడట. పార్వతీదేవికి ఎంతో కోపం వచ్చింది. అంతేకాకుండా మన గణేశునికి బొజ్జ కూడా పగిలిందట. అప్పుడు పార్వతీదేవి చంద్రుని చూస్తూ, శశివదనం అంటూ నీతో పోలుస్తారనే కదా, నీ అందం మీద నీకు ఇంత అహంకారం, ఏ అందాన్ని చూసి నువ్వు అహంకరిస్తున్నావో, అటువంటి అందమైన నీ ముఖాన్ని చూసిన వెంటనే సకల జనులకు దోషం కలుగుగాక అంటూ శాపమిచ్చింది అమ్మ. ఆ శాపానికి భయపడి ముల్లోకాల వాసులు ఏం చేయాలో తెలియక తల్లడిల్లుతున్న సందర్భంలో మళ్లీ మహావిష్ణువు కైలాసానికి వచ్చి గణేశుని బొజ్జను నాగబంధంతో దగ్గరకు చేకూర్చారట. తన బిడ్డను ఒళ్ళో కూర్చోపెట్టుకుని మురిసిపోతున్న ఉమాదేవి అప్పుడు, ఏ రోజు అయితే నా బిడ్డను చూసి చంద్రుడు నవ్వాడో ఆనాడు మాత్రం చంద్రదర్శనం వల్ల జనులకు దోషం పాపం తప్పవు, అది కాకుండా మిగిలిన రోజుల్లో చంద్రదర్శనం వల్ల ఎటువంటి కీడు వాటిల్లదు అంటూ శాపాన్ని ఉపసంహరించుకుంది అమ్మవారు.
1: పార్థివ విగ్రహం అయిన గణేశుడు గణనాథుడు గజాననుడు ఎట్లా అయ్యాడో మనము కథలో చూసాం. కథ ముందరికి వెళ్తున్నప్పుడండి, ఈ దేవతలందరికీ కూడా, అంటే దేవతలందరూ అంటే మనలోని మంచి సంకల్పాలందరికీ కూడా, మానవులందరికీ కూడా, వీరికి ఒక రోల్ మోడల్, ఒక నాయకుణ్ణి ఏ విధంగా మనము ప్రతిష్ఠ చేయాలి, ఆ నాయకుడు వీరందరికీ కూడా భగవంతుని చేరే మార్గం ఏ విధంగా చూపెట్టాలి అన్న ఒక సంకల్పం వచ్చిందిట. దీనే గణాధిపత్యము అన్నారు. ఆ సంకల్పం కలిగినప్పుడు క్రమేపీ తర్వాత గణేశుడు తర్వాత షణ్ముఖుడు పుట్టడం జరిగింది. కాబట్టి ఆ షణ్ముఖుడు అంటే చాలా బలవంతుడండి. షణ్ముఖుడు అంటే చాలా బలవంతుడు, ఆయన కార్తికేయుడు. ఆయన నాకింత బలం ఉంది, నాకు శక్తి ఉంది, కాబట్టి నేనే నాయకుణ్ణి అని చెప్పాట. అని ఏదన్నా కూడా అలా అలా చేసేస్తారు, నిమిషాల మీద సెకండ్స్ మీద చేసేస్తారు. అటువంటి గొప్ప సామర్థ్యం గల షణ్ముఖుడు. అయితే గణపతి చూడ్డానికి మరిగుజ్జులాగా ఒక ఎలుక వాహనంగా పెట్టుకుని స్లోగా నెమ్మదిగా ఉన్నట్టు కనిపిస్తాడు. అందువల్ల కార్తికేయుడు అతి గొప్పవాడు, కాబట్టి కార్తికేయుణ్ణే గణాధిపతిగా చెయ్యాలి అని చాలా మంది కూడా ఆ విధంగా అన్నారు. ఈ ప్రాబ్లం సిచ్యువేషన్ శివపార్వతుల దగ్గర తీసుకెళ్లి జరిగింది. వారికి అంతా తెలుసు, ఈ కథ విధంగా చెప్పింది, వారికి అంతా తెలుసు. అయితే వారేం చేశారు, వీరిద్దరినీ కూడా వీరికి ఒక కాంపిటీషన్ పెట్టారు అని కథలో మా ఇంతవరకు చూశాం. అసలు జరుగుతున్నది ఏంటంటే, గణాధిపత్యము అంటే మొట్టమొదట ప్రప్రథమంగా ఆత్మ అనేది, ఆత్మతత్వం అనేది తెలుసుకున్నవాడు గణపతి. కాబట్టి మట్టితో చేసిన బొమ్మ, ఆ మట్టి పృథ్వీ బొమ్మ నుంచి మహాత్ముడయ్యాడు. కాబట్టి ఆయనకి గణాధిపత్యం అంటే ఆయన రోల్ మోడల్ గా మనందరికీ పెట్టాలి అన్నది సంకల్పం భగవంతుడికి. అయితే షణ్ముఖుడు మనలోని కర్మతత్వాన్ని, మనకి ఇచ్చిన ఈ శక్తులు పవర్స్ వీటిలన్నింటినీ ఒక ప్రతీక అన్నమాట. వీటిని నమ్ముకుంటాం జీవితంలో, వీటి వల్ల ఎంతో సంపాదిస్తాము, ఎంతో కీర్తి ప్రతిష్ట అన్ని వస్తాయి. వీటి అందువల్ల కీర్తి ప్రతిష్ట సంపాదించి కర్మ చేసే విధానం గొప్పది అని అనుకోవడము కార్తికేయుడికి ప్రతీక, జ్ఞానతత్వానికి గణపతి ప్రతీక, సిద్ధి బుద్ధి. అయితే ఈ రెండిటికి దేనికి దేన్ని అధిష్టానం చేయాలి, దేన్ని అధినేత చేయాలి అనేది చెప్పే కథ ఈ గణాధిపత్యం కథ. అయితే కాంపిటీషన్ పెట్టమన్నారు, ఎందుకంటే అందరికీ 10 మందికి తెలియాలి విషయము. శివపార్వతులు తల్లిదండ్రుల్లాగా ఆయన నువ్వే గణాధిపతివి అని చెప్పేస్తే గనక అది కొంచెం కష్టం. అందువల్ల అందరికీ తెలియాలి అంటే కర్మ చేసుకుంటూ వెళ్లడం వల్ల, శక్తి వల్ల అయ్యేది కాదు ఈ రియలైజేషన్ అనేది, ఒక్క సరెండర్ భక్తి వల్ల జ్ఞానం వల్ల మాత్రమే జరుగుతుంది అని చెప్పాలి ఈ ప్రపంచానికి. అందుకని ఈ కథ చెప్పడం జరిగింది. సరే, వారు ఈ ప్రపంచం మొత్తము 3 సార్లు, విశ్వం మొత్తం 3 సార్లు చుట్టి ఎన్ని నదులంటూ ఉన్నాయో వాటిలన్నింటిలో కూడా స్నానం చేసి రావాలి అని చెప్పడంలో అర్థం ఏమిటంటే అండి, ఇదంతా చుట్టడం అంటే ఇది కర్మకు ప్రతీక అనమాట. కర్మ ఎంత కర్మ చేశావో 3 సార్లు దానికి, నదుల్లో మునగడం అంటే అది ఉపాసనకు ప్రతీక. ఎంత ఉపాసన చేసినా ఎంత కర్మ చేసినా కూడా వాటిలన్నిటికన్నా గొప్పది ఒకటి ఉంది, ఏమిటి? ఈయన వెళ్ళి అడిగారట తల్లిదండ్రుల్ని. ఎందుకంటే మనకి ఆలోచన మనకి లేనప్పుడు అండి ఫస్ట్ మనం చేయవలసిన స్వామిని అడగడం, స్వామి నాకు ఆలోచన రావట్లేదు మీరే చెప్పండి ఏం చేయాలని. అదే పనిని చేశారు తల్లిదండ్రులు శివపార్వతులు శివశక్తులు వాళ్లే వెళ్లి అడిగారట. నా సంగతి మీకు తెలుసు కదా, నేను అట్లా ట్రావెల్ చేయలేను కదా. మీరు ఒకటే టైప్ ఆఫ్ కాంపిటీషన్ కొంచెం అనీవెన్ గా పెట్టారు, ఆయనేమో అంత ఆయన వాహనం అట్లా ఉంది ఆయన ఎక్కడికైనా వెళ్ళిపోగలడు మరి నేను ఎక్కడికి వెళ్లగలను నాకు ఇంత మరుగుజ్జును అని విధంగా చెప్పడంలో అర్థం ఏమిటంటే జ్ఞానానికి వీటితో సంబంధం లేదు అని. వాటికి భక్తి శరణాగతి జ్ఞానం ఈ రెండింటికి ప్రతీక వినాయకుడు. అందుకని ఆయన అన్నట్ట శివుడు చెప్పాట, ఏం పర్వాలేదు నైనా నువ్వు నారాయణ మంత్రం చెప్పిస్తూ తల్లిదండ్రులకి 3 సార్లు ప్రదక్షిణ చెయ్యి చేశాడు. అంటే స్వామి తప్ప మిగతా ఎవరు ఏది అవసరం లేదు ప్రపంచంలో అని స్వామినే జీవిత ప్రమాణంగా చేసుకుని శరణాగతి తత్వం చేసిన భక్తుడికి, అటువంటి వారికి ఈ ప్రపంచంలో ఎంత గొప్ప కర్మ చేసినా చేయకపోయినా ఎన్నో క్షేత్రాలు దర్శనం చేసినా చేయకపోయినా అవన్నీతో సంబంధం లేదు. వారు స్టిల్ దే ఆర్ కేపబుల్ ఆఫ్ గణాధిపత్యం. అంటే వారికి రియలైజేషన్ ఈ జీవితంలోనే వచ్చే అవకాశం ఉంది అని స్వామి చెప్పే కథ ఇది. అలాగే చేశాడండి ఆయన. తిరగంగానే ఆశ్చర్యం ఏమిటంటే ఆ కార్తికేయుడు ఎక్కడికి వెళ్లినా కూడా ఈ గణపతి కనబడుతున్నట్టు, అక్కడ చేసేసి వచ్చినట్టు స్నానం, ఈయన వెళ్తున్నాడు స్నానం చేయడానికి, ఆయన స్నానం చేసి వస్తున్నట్టు కనబడుతున్నాడు. అంటే ఒక స్టెప్ అహెడ్ ఉంటుంది శరణాగతి తత్వం ఎప్పుడు కూడా, సరెండర్, కంప్లీట్ సరెండర్. ఈయన ఇక్కడే ఉన్నాడు, కైలాసంలోనే ఉన్నాడు. ఈ విధంగా జరిగినప్పుడు కార్తికేయుడు ఒప్పుకుని అన్నా నీకే రావాల్సింది నేను కాదు అని ఒప్పుకున్నాడని కథ చెప్తుందండి. దీనివల్ల మనకి వస్తున్న ఒక భావం కూడా ఏంటంటే స్వామి శరణాగతి తప్ప వేరే గతి లేదు అని మనం తెలుసుకోవాలి. సరే ఇది జరిగింది, ఆయనకి భక్తులందరూ ఈ ఉండ్రాళ్లు కుడుములు అని పెట్టినప్పుడు అది ఆయన చక్కగా ఆరగించి, ఈ భక్తులు పెట్టడం అంటే అర్థం ఏంటంటే అండి ఎవరు ఈయన్ని అనుసరించాలనుకుంటున్నారో ఫాలో అవ్వాలనుకుంటున్నారో వారందరి ప్రార్థనలను స్వీకరించడం, ఈ నైవేద్యం తీసుకోవడం తినడం అంటే ఆయన ఎంత ప్రీతి అంటే ఆయనకి మనందరం అంటే గణపతికి ఎంతన్నా తింటాట, అందుకనే అంత పెద్ద పొట్ట వస్తుంది అని చెప్తారు. అంటే మనం ఆఫర్ చేసింది ఏదైనా తీసుకుంటారు ఆయన, అంత ప్రీతి. మనందరం కూడా ఆయనలాగా స్వామికి దగ్గర కావాలి అనేది ఒక భావం ఆయనకి, అందువల్ల అది చేశారు ఆయన. అయితే ఇంత పొట్ట ఇంత పెరిగిందని పగిలిందని కింద పడిందని అప్పుడు చంద్రుడు నవ్వాడని ఈ విధంగా చెప్పారు. దీనికి ఈ కథ దీంట్లో అర్థం ఏమిటంటే అండి చంద్రుడంటే మనందరిలో ఉన్న మనస్సు, చంద్రమా మనసో జాత అని స్వామి ఇప్పుడు చెప్తూ ఉంటారు పురుష సూక్తంలో, అనేది మనలో మనస్సు. ఈ మనస్సు ఒక రియలైజ్డ్ పర్సన్, ఒక జ్ఞాని ఉన్నా కూడా ఈ ప్రపంచంలో ఆ జ్ఞానిని బయట బాహ్యంగా చూసి ఆ విధంగా దాన్ని అంచనా వేయాలని చూస్తుంది, అందులో తప్పులు పట్టడానికి ప్రయత్నిస్తుంది. జ్ఞానుల్లో కూడా తప్పులు పడతాం మనం, అవతారాల్లోనే తప్పులు పడతాం మనం. ఆ తప్పులు పట్టే నేచర్ ప్రకృతి మనస్సుది. కాబట్టి ఆ మనస్సు నవ్వేసరికి వినాయకుడిని చూసి ప్రకృతి అమ్మవారికి కోపం వచ్చి శాపం ఇచ్చింది అని కథ చెప్తుంది. ఏం శాపం ఇచ్చింది, నీ మొహం ఎవరు చూస్తారో వారందరికీ నీలాప నిందలు జరుగుతాయి కలుగుతాయి అని. అంటే అర్థం ఏంటంటే మనస్సును నమ్ముకుని ఎవరైతే ఈ ప్రపంచం తమ జీవితాన్ని నడుపుతున్నారో మనస్సునే చూస్తూ అటువంటి వారికి కష్టాలు తప్పవు అని చెప్పడం. అందుకనే స్వామి అంటారండి డోంట్ ఫాలో ద మైండ్, డోంట్ ఫాలో ద బాడీ, ఫాలో ద కాన్షియన్స్ అంటారు. అది వినాయకుడు. కాన్షియన్స్ అంటే ఇక్కడ వినాయకుడు వివేకం. కాబట్టి దాన్ని ఫాలో అనుసరించండి తప్ప మైండ్ని ఫాలో అవ్వద్దు, చంద్రుని నమ్ముకోవద్దు అని చెప్పిన కథ. అంటే మనస్సుని నమ్మకుండా ఈ ప్రపంచంలో భగవంతుడికి శరణాగతి చేసి ఆ శరణాగతి తత్వంలోనే మిగిలి ఉండడమే అన్నిటికన్నా గొప్ప విషయం నాయన అని చెప్పే ఈ రెండో కథ నుంచి మనము ఇట్లా చేసిన వారు ఎవరైనా ఉన్నారా ఈ ప్రపంచంలో వారి గతి ఎట్లా ఉంది అని కనుక్కోవడానికి 3వ కథకి వెళ్దామండి. అక్కడ దాని భావం కూడా చెప్పుకుందాం.
0: పార్వతీదేవి ఇచ్చిన శాపాన్ని భరించే శక్తి మనకి ఉందా లేదా, లేకపోతే మరి దానికి తరుణోపాయం ఏమిటి, అది కూడా మన వినాయక చవితి కథల్లోనే మనకి దొరుకుతుంది. శమంతకోపాఖ్యానం. శ్రీ మహావిష్ణువు ద్వాపరయుగంలో ధర్మ సంస్థాపన కోసమై శ్రీకృష్ణమూర్తిగా అవతరించి ద్వారకా నగరంలో ఉన్నారు. ఒకనొక నాడు నారదుల వారు ఆయన దర్శనానికై వచ్చి, ఈనాడు భాద్రపద శుక్ల చతుర్థి కనుక నేను చంద్రదర్శనం చేయరాదు, అందుకని నేను నా ఇంటికి తిరిగి వెళ్తాను ప్రభు అని అనుమతి తీసుకుని బయలుదేరారు. ఆ రోజు సాయంకాలం శ్రీకృష్ణమూర్తి ఆవు పాలను పితుకుతూ ఉండగా ఆ గిన్నెలో చంద్రుని దర్శనం జరిగింది. అది చూసిన శ్రీకృష్ణుల వారు నాకు ఎటువంటి నీలాపనిందలు సంభవిస్తాయో కదా అనుకున్నారట. అవతార పురుషులైనా కూడా మానవాళి ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా మనుగడ సాగించాలి అనే విషయాలను మనకి తెలపటానికి ఉదాహరణగా నిలవటానికే వీరు ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇదిలా జరుగుతూ ఉండగా సత్రాజిత్తు అనే ఒక రాజు మహాసూర్యభక్తుడై సూర్యదేవుని కోసం ఎంతో కాలం తపస్సు చేశాక సూర్యభగవానుని అనుగ్రహం వల్ల శమంతకమణి అనే ఒక అరుదైన రత్నాన్ని పొందగలిగాడు. ఈ మణి ప్రతిరోజు 8 బారువులు అంటే దాదాపుగా 40 కేజీల బంగారాన్ని అందిస్తుంది. ఈ విషయాన్ని తెలుసుకున్న శ్రీకృష్ణుల వారు సత్రాజిత్తుతో, దీనిని రక్షించే సామర్థ్యం ఉన్నవారి దగ్గరే ఇటువంటి మణి ఉండడం శుభప్రదం, లేనిచో దీనివల్ల కీడు వాటిల్లగలదు, కనుక నాకు ఈ మణిని ఇవ్వవలసింది అని అడిగారు. అయితే సత్రాజిత్తు మాత్రం అందుకు ఒప్పుకోలేదు. ఇలా కొన్ని రోజులు గడిచిన తరువాత సత్రాజిత్తు తమ్ముడైన ప్రసేనజిత్తు అనే రాజు ఆ మణిని ఒక హారంలో వేసుకుని ఆ హారాన్ని తన మెడలో ధరించి వేట కోసమై అడవికి వెళ్లారట. అక్కడ ఒక సింహం ఈ మణిని చూసి అది ఒక మాంసపు ఖండమేమో అనుకుని ప్రసేనజిత్తును చంపి ఆ మణిని తీసుకుని అది మాంసపు ముక్క కాదు అని తెలిసాక అక్కడే వదిలివేసిందట. దగ్గరలోనే ఒక గుహలో ఉంటున్న భల్లూక రాజైన జాంబవంతుడు ఆ దారిలో వచ్చి ఆ మణిని చూసి దాన్ని తీసుకుని వెళ్లి తన కుమార్తె అయిన జాంబవతికి కానుకగా ఇచ్చారట. ఇది ఇలా జరుగుతూ ఉండగా అక్కడ పట్టణంలో ప్రసేనజిత్తు ఎంతసేపటికి ఎన్ని రోజులకి వెనక్కి రాకపోవటం చూసిన సత్రాజిత్తు శ్రీకృష్ణుడే తన తమ్ముని చంపి ఆ మణిని కాజేశాడనే ప్రచారాన్ని మొదలుపెట్టారట. ఈ విషయం శ్రీకృష్ణుల వారి దాకా వెళ్లింది. తన మీద పడిన నింద నిజం కాదని నిరూపించుకోవడం ఎంతైనా అవసరం అనుకుని వారు అడవిలోకి ప్రసేనజిత్తును వెతుక్కుంటూ వెళ్లారు. అక్కడ ఒకచోట ప్రసేనజిత్తు శరీరం పడి ఉండడం గమనించారు. ఆ పక్కనే సింహం కాలిగుర్తులు, ఇంకొంత దూరం తర్వాత భల్లూకపు అడుగుజాడలు గమనించి వాటిని అనుసరిస్తూ జాంబవంతుని గుహలోకి ప్రవేశించారు శ్రీకృష్ణుల వారు. అక్కడ జాంబవతి తన తండ్రి తనకు ఇచ్చిన మణిని తన ఉయ్యాలకు ఆభరణంగా అలంకరించుకుంది. అది చూసి ఆ మణిని తీసుకోబోతున్న శ్రీకృష్ణుని చూసి జాంబవతి దాది గట్టిగా అరవసాగింది. ఆ అరుపులు విన్న జాంబవంతుడు వచ్చి శ్రీకృష్ణునితో గొప్ప యుద్ధాన్ని మొదలుపెట్టారట. ఇలా కొన్ని రోజుల యుద్ధం తరువాత జాంబవంతునికి జ్ఞానోదయం కలిగింది. ఆయన శ్రీకృష్ణమూర్తి పాదాలు పట్టుకుని, స్వామి, త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తివై నాకు నీ దర్శన స్పర్శన సంభాషణలను అనుగ్రహించావు. రావణ వధానంతరం వరం కావాలని కోరుకోమన్న నీతో యుద్ధం చేయాలని ఉందని నా బుద్ధిమాంద్యం కొద్దీ అడిగాను. ఆ యుగంలో అది సంభవం కాదని, రాబో కాలంలో నా కోరిక తప్పక నెరవేరుస్తానని మాట ఇచ్చావు. ఈనాడు నీ మాట నిలుపుకోవటం కోసం నాతో యుద్ధం చేశావు అంటూ తన్ని క్షమించమని ప్రార్థిస్తూ మణిని, మణితో పాటు తన కూతురైన జాంబవతిని కూడా శ్రీకృష్ణమూర్తి చేతులకు అప్పగించారు జాంబవంతుడు. ఆ విధంగా ద్వారకా పట్టణానికి చేరుకున్న శ్రీకృష్ణుల వారు ఒక సభ ఏర్పాటు చేసి రాజులందరినీ పిలిపించి జరిగిన విషయమంతా వివరించి ఆ మణిని తిరిగి సత్రాజిత్తుకు అందజేశారు. సత్రాజిత్తు తాను చేసిన పనికి ఎంతో బాధపడుతూ శ్రీకృష్ణుని మీద దుష్ప్రచారం చేసినందుకు ఎంతగానో చింతిస్తూ తన కూతురైన సత్యభామను శ్రీకృష్ణుల వారికి ఇచ్చి వివాహం చేసి ఆమెతో పాటుగా శమంతకమణిని కూడా కృష్ణునికి ఇచ్చివేశారు. ఆ కళ్యాణం చూడడానికి వచ్చిన సకల దేవతలు ఎంతో ఆనందించి కళ్యాణానంతరం శ్రీకృష్ణుల వారిని ఇలా ప్రార్థించారు, మీరు సర్వసమర్థులు కాబట్టి మీ మీద వచ్చిన నిందలను వాపుకోగలిగారు. మరి మా వంటి వారి పరిస్థితి ఏమిటి? దీనికి ఏమైనా తరుణోపాయం చెప్పు కృష్ణ అని ప్రార్థిస్తే శ్రీకృష్ణమూర్తి అపారమైన కరుణతో వారి వైపు చూస్తూ, సరే, ఏనాడు అయితే పార్వతీదేవి ఈ దోష ప్రభావం ఉంటుందని చెప్పిందో ఆనాడు, అంటే భాద్రపద శుక్ల చతుర్థి నాడు, ఎవరైతే శమంతకోపాఖ్యానం అనే ఈ కథను విని అక్షింతలు ధరిస్తారో వారికి చంద్రదర్శన దోష ప్రభావం ఉండదు. ఇది నా వరం అని చెప్పారట.
1: శమంతకోపాఖ్యానం, ఇది తర్వాత వచ్చే కథ. ఇది చాలా చక్కని కథ. అంటే ఇంతవరకు మనం చెప్పుకున్న గణేశ ఉత్పత్తి, తర్వాత గణాధిపత్యము జరిగిన తర్వాత ఈ ప్రపంచంలో అమ్మవారు ఇచ్చిన శాపం వల్ల దాన్ని దెబ్బతిన్న వారు ఎవరైనా ఉన్నారా? మరలా వారు ఏ విధంగా కావబడ్డారు లేకపోతే పాలింపబడ్డారు అని చెప్పే ఒక కథ, చక్కని కథ. ఇందులో కూడా మనకి అంతరార్థం గూఢార్థం ఉంది. శ్రీకృష్ణ పరమాత్మ ద్వారకని ఆయన పాలిస్తున్నప్పుడు అమ్మవారు ఈ విధంగా వినాయక చవితి రోజు చంద్రుణ్ణి చూడవద్దు అని చెప్పారు. కాబట్టి ఎవరు కూడా చంద్రుడిని చూడవద్దు అని నగరంలో చాటింపు వేశారట. వేసి తర్వాత ఆయనకి ఆ గోవుల నుంచి క్షీరం దాన్ని పెతకడం ఆయనకి ఇష్టం కాబట్టి ఆయనే చేస్తూ ఆ రోజు సాయంత్రం ఆ చేస్తున్నప్పుడు పాలల్లో చంద్రుడిని చూశారు అని కథ చెప్పారు. అంటే అర్థం ఏమిటండి, మామూలు మనుషులు మనందరము కూడా మనకి హృదయ స్థాయి అయి భగవంతుడు ఉన్నా కూడా హృదయంలో మన మన అటెన్షన్ ఉండదు. మన అటెన్షన్ అంతా ఈ బయట ప్రకృతి మీద ఉంటుంది, విషయాల పైన ఉంటుంది, మన దేహం పైన ఉంటుంది, మనస్సుతో కూడుకుని ఉంటుంది. అయితే పరమాత్మకి ఆయన ఎప్పుడూ హృదయవాసిగానే ఉంటారు. పాలు క్షీరం అనేది హృదయానికి ఒక ఒక ప్రతీకగా ఉంటుంది ఆధ్యాత్మ శాస్త్రంలో. దాన్ని అందుకనే ఇది క్షీరసాగరం అంటారు. ఒకవేళ ఇట్లా కాకుండా హృదయం సరిగ్గా లేకపోతే క్షారసాగరం అంటారు, అంటే అది యాసిడిక్ గా తయారైపోతుంది అనమాట. అయితే ఈ క్షీరసాగరము, ఈ పాలు పితుకుతున్న పాలలో చూశారు అంటే ఏంటంటే ఆయన దాని ప్రతిబింబం మాత్రమే చూశారు, చంద్రుణ్ణి చూడలేదు. అంటే అవతారం ఏ విధంగా ఉంటుంది అంటే ఈ ప్రపంచంతో నడుచుకోవడానికి మనస్సు ఉపయోగించాల్సి వచ్చినా ఓ మనస్సుని డైరెక్ట్ గా చూడడం అంటూ జరగదు, మనస్సు ఆయన పట్టించుకోడు. అయితే హృదయంలో ప్రతిబింబించిన మనస్సును చూసేట, అది చూసినా కూడా ఈ ప్రపంచంలో కొన్ని కష్టాలు తప్పవు అని కథ చెప్తుంది. అంటే శ్రీకృష్ణ పరమాత్మ అంటే ఆయనకి అవతారం వచ్చినప్పుడు ఆయన కూడా మన లావాదేవీ పెట్టుకున్నప్పుడు మనుషులతో ఈ మనస్సుతో డీలింగ్స్ చేసినప్పుడు మనస్సు పరంగా కొంత ఎంతో కొంత కష్టాలు పడాల్సి వస్తుంది అని హైయెస్ట్ లెవెల్లో ఎక్స్ట్రీమ్ గా చెప్పిన కథ అనమాట ఇది. అందుకని సరే చూశారట, ఇంకా నిలాప నిందలు తప్పవేమో అనుకున్నట్టు ఆయన. సరే ఇంతకీ అక్కడ కథ ఏం చేశారండి, సత్రాజిత్తు అని ఒక ఒక మహామనిషి ఆ పట్టుకు ద్వారకలో ఉన్నాడైన. ఆయన సత్రాజిత్తు ట్రెడిషనల్ గా వారి ఫ్యామిలీలో వచ్చే పద్ధతులన్నీ కూడా చాలా పాటించేవాడు. ఆయన సూర్యుడి ఉపాసన చేసేవాడు. ఆ సూర్యోపాసనలో ఒకరోజు సూర్యుడి సాక్షాత్కారం కావడము, ఆయన శమంతక మణి ఇవ్వడము లాంటి కథ చెప్తుంది మనకి, అది విన్నాము. శమంతక మణి అంటే ఏమిటి? శమంతక మణి అంటే జ్ఞానం. సూర్యుడు జ్ఞానానికి ప్రతీక అండి, ఆయన ప్రదాత, జ్ఞానభాస్కరుడు అంటారు. సూర్యుని ఉపాసిస్తే ఏమొస్తుంది? జ్ఞానమే వస్తుంది. సరే ఆయన రోజుకి 8 బారోల మణుగుల బంగారం ఇస్తుంది అని చెప్పడంలో ఇవన్నీ కథలో ఏంటంటే అండి, మనకి ఈ జీవితం నడపడానికి ఎటువంటి ఒక ధనం అంటే ఇదే అనమాట ఇంధనం, ఇదొక జ్ఞానం. ఆ జ్ఞానం కలగడానికి, జ్ఞానం రావడానికి ఈ శమంతకమణి దానికి రెస్పాన్సిబుల్. అయితే శమంతకమణి ఆయన దగ్గర ఉన్నప్పుడు కృష్ణుడు చెప్పాట, ఈ జ్ఞానం అనేది దేశాన్ని ఏలే రాజు దగ్గర ఉంటే అందరికీ పనికొస్తుంది, నీ దగ్గర మాత్రమే ఉంటే నీకు మాత్రమే పనికొస్తుంది, కాబట్టి నువ్వు ఆయనకి ఎందుకు ఇవ్వకూడదు, అంటే ఆయనకి ఎందుకు నీకు తెలిసింది చెప్పకూడదు అని. చూడండి, మనకు తెలిసింది మంచి విషయం మన దగ్గరే పెట్టుకోవడం అనే చేయకూడదు అని చెప్పే ఒక కథ కూడా ఇది. ఆ విధంగా స్వామి చెప్పినప్పుడు వినలేట ఆయన, లేదు నాతోనే పెట్టుకుంటాను, మళ్లీ సెల్ఫిష్నెస్, ఇక్కడ జ్ఞానం నాతోనే ఉండాలి అని. అయితే ఉగ్రసేనుడికి ఇమ్మని కృష్ణుడు చెప్పారు. ఉగ్రసేనుడు అంటే రాజుకి రాజు, ఆ దేశానికి రాజు. అయితే తన ప్రసేనుడికి ఇచ్చాడు, ఉగ్రసేనుడికి ఇవ్వకుండా తన చుట్టానికి ఇచ్చాడు. అంటే వేరే వాళ్ళకి సెల్ఫిష్నెస్ లో ఇంకొకటి ఏమిటంటే ఆయన అహంకారమే కాకుండా మమకారం అండి, నా వాళ్ళు, వేరే వాళ్ళు, నా వాళ్ళు అనేది ఉంటుంది. కాబట్టి ప్రసేనుడు అనే తమ్ముడికి ఇచ్చాట ఆ శమంతకమణి. అది వేసుకుని అతని వేటకి వెళ్ళాట. వేటకి వెళ్లేసరికి అక్కడ సింహం వాతపడి చనిపోయాడు అని చెప్పిందండి కథ. అంటే డిజర్వ్డ్నెస్ లేనప్పుడు, అర్హత లేనప్పుడు జ్ఞానం ఇచ్చినా కూడా పనికిరాదు. ఈ జీవితం మళ్లీ చనిపోవాల్సిందే, మళ్లీ పుట్టాల్సిందే, అంటే దేహానికి సంబంధించిన విధంగానే ఉండాలి తప్ప జ్ఞానం పనికిరాదు అని చెప్పే కథ ఇది అక్కడ. సరే అక్కడతో కానీ కృష్ణుడి పైన వచ్చింది, ఎందుకంటే ఈ సత్రాజిత్తు ఆయన జ్ఞానాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాడు కాబట్టి ఆయన రియలైజ్ చేసుకోలేకపోయారు భగవంతుడు ఎవరు, అవతారం ఎవరు. అందుకని కృష్ణుణ్ణి ఆయన బ్లేమ్ చేశాడు, ఆయన పైన వేశారు, ఈయనే కాజేశాడు, ఎందుకంటే ఈయన అడిగాడు ఒకసారి ఈ శమంతకమణి అని. అంటే అర్థం ఏమిటంటే జ్ఞానం తన దగ్గర ఉన్నా కూడా అది పోగొట్టుకుని అజ్ఞానిలా తయారయ్యాడు సత్రాజిత్. అయ్యేసరికి అప్పుడు కృష్ణుడు సరే తన మీద ఉన్న నింద తీసేసుకోవాలని వెళ్లడము, ఆ జాంబవంతుడితో యుద్ధం చేయడము, అక్కడి నుంచి మళ్లీ శమంతకమణి తీసుకురావడము జరిగిందని కథ చెప్తుంది. అంతేకాకుండా జాంబవతిని ఇచ్చి వివాహం చేశాడు జాంబవంతుడు అని కూడా చెప్పారు. సరే దానికి పౌరాణికంగా కథ ఉందండి, జాంబవంతుడు ఎందుకు ఆ విధంగా జాంబవంతుడు యుద్ధం చేశాడు. జాంబవంతుడు అంటే కూడా మళ్లీ గట్టిగా పట్టుపట్టేవాడు ఓల్డ్ ట్రెడిషన్ లో అని ఒక అర్థం. అంటే మనం గనక జ్ఞానం సంపాదించడానికి మనకున్న ఈ ట్రెడిషనల్ గా వస్తున్న పద్ధతుల్ని మార్చుకోలేక ఇదే కరెక్ట్ ఇదే కరెక్ట్ ఇదే కరెక్ట్ అని అనుకుంటూ వెళ్తే గనక ఆ పట్టు పట్టుకుని కూర్చుంటే భగవంతుడు నీతో యుద్ధం చేస్తున్నా సరే ఆ పట్టు నుంచి నిన్ను తప్పిస్తాడు, ఎందుకంటే అంత కరుణ ఆయనకి. కృష్ణుడు వచ్చి చేసినదే అండి. ధర్మం అంటే ఏమిటి అని మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేశారు ఆయన. కాబట్టి ఆ ధర్మాన్ని మళ్ళీ బోధించాడు ఆయన, జ్ఞానాన్ని సరిగ్గా బోధించాడు అందరికి. కాబట్టి ఆ శమంతకమణిని తీసుకొచ్చి ఈసారి మళ్ళీ సత్రాజిత్తుకి ఇచ్చినప్పుడు ఆ సత్రాజిత్తు శమంతకమణితో పాటు తన కూతురైన సత్యభామని కూడా ఇచ్చారంటే ఆయన మనసా వాచా కర్మణ కృష్ణుడికి సరెండర్ అయ్యాడు, శరణాగతి చెప్పాడు ఆయన. చెప్పండి, సత్యభామని ఇవ్వడం అంటే ఆయన సత్యంగా శరణాగతి చేశాడు సత్రాజిత్తు. అప్పుడు ఆ జ్ఞానం అందరి 10 మందికి పనికొచ్చింది. సరే, ఇదంతా కథలో జరిగింది. జరిగిన తర్వాత అందరు అన్నట, ఓ స్వామి, కృష్ణుడి దగ్గరికి వచ్చారన్నట్టు, స్వామి మీరైతే ఎంతో గొప్పవారు కాబట్టి మీరు ఏదన్నా సాధ్యం అవుతుంది కాబట్టి మీరు మీ పైన ఉన్న నీలాపన ఇలా తీసేసుకోగలిగారు, అయితే మాలాంటి వారికి ఎట్లా సాధ్యం అవుతుంది ఇది నీలాపనింద? మేము మనస్సునే నమ్ముకుని బతుకుతున్న వాళ్ళము కాబట్టి ఎలా సాధ్యం అవుతుంది అంటే కృష్ణుడు దయదలిచి అన్నట్ట, ఈ రోజు వినాయక చవితి రోజు ఎవరైతే కథ విని, వినాయక వ్రత కథ విని ఆ అక్షంతులు తలపైన వేసుకుంటారో వారికి నీలాపనిందులు ఉండవు అని చెప్పడంలో కూడా ఒక అర్థం ఏమిటంటే, ఇది వ్రత, ఈ కథ ఫలం అండి. మనకి ఫలశ్రుతి అని ఇస్తూ ఉంటారు చివరికి, ఆ ఫలశ్రుతి అనమాట. అంటే ఏం చెప్తున్నారంటే, ఒకవేళ గనక ఈ ప్రపంచంలో మనం ఎక్కువ మనస్సును ఆధారం చేసుకుని మనం లావాదేవీలు చేసినా కూడా అప్పుడప్పుడు ఇలాంటి పుణ్యదినాల రోజు దీనిలో ఉన్న మర్మం ఇలా గమనిస్తే, ఇందులో ఉన్న ఆధ్యాత్మిక మర్మం ఏమిటి, ధర్మం ఏమిటి అని తెలుసుకుంటే గనక అది మనకి జ్ఞానం మళ్ళీ తెచ్చిపెడుతుంది, మన మనస్సు మనం ఎక్కువ కష్టపెట్టదు అని చెప్పేది. గత కథ విని తలపై అక్షంతలు వేసుకోవాలి అంటే అని. ఇవన్నీ ఎందుకు చెప్పుకున్నామండి, ఈ కథలు, 3 కథలకి అంతరార్థాలు ఎందుకు మనం చెప్పుకున్నామంటే, మనం ప్రతి ఏటా వినాయక చవితి చేస్తూనే ఉన్నాము, ఆ వ్రతం చేస్తాము, వ్రత కథలు వింటాము, కానీ వినడానికి శ్రవణం చేస్తున్నాం తప్ప మననం చేయట్లేదు, నిర్ధ్యాసన చేయట్లేదు. ఇది ఇప్పుడు నేను చెప్పుకున్నది మననం, కేవలం మననం మాత్రమే. ఈ విధంగా అని మనం చేయవలసింది ఇంకోటి ఉంది, ప్రాక్టికల్ గా పెట్టాలి స్వామి చెప్పినట్టు నిధిధ్యాసన. కాబట్టి మననం వరకు ఈ రోజు మనం చెప్పుకోగలుగుతున్నాం అందరము. దీనిని నిధిధ్యాసన చేయాలని, అందరి జీవితాల్లో ఇది ఫలించాలి అని వినాయకుడి స్తోత్రం. ఆయన మనకు ఒక పెద్దన్నలాగా, ఎందుకంటే మనం స్వామి దర్శనం చేసుకోవాలన్న మొదటి వచ్చి ఆయనకి నమస్కారం చేసుకుంటారు, స్వామి ఈ రోజు మా స్వామి దర్శనం మీరే ఇప్పించండి, ఇక జరిగే కలిగేట్టు స్వామి నాతో మాట్లాడేట్టు చేయండి అని చెప్పుకోవడానికి అర్థం ఏంటంటే, ఆయన ఈ మార్గంలో మొట్టమొదట నడిచి ఆయన తరించారు. అందుకనే స్వామి అన్నారు ఆయన పైన నాయకుడు లేరు అన్నారు. అంటే వినాయకుడు అంటే పైన నాయకుడు లేరు అంటే ఆయనకన్నా ముందర రియలైజ్ చేసిన వాళ్ళు లేరు అని చెప్పడం అన్నమాట. నేను స్వామి అని తెలుసుకున్న ఆయన వినాయకుడు, మనందరికీ మార్గదర్శకుడు అయిన, మనందరికీ ఏ విధంగా వెళ్లాలి అని చెప్పేవారు, ఎంతో జ్ఞాని, సిద్ధి బుద్ధి తనతో ఉన్నవాడు ఆయన. మహాభారతం లాంటి పంచమ వేదాన్ని ఆయన అవలీలగా అట్లా రాసి మనకి అందించేశారు వినాయకుడు. కాబట్టి ఈ రోజు ఎంతో పర్వదినం అండి, మనం ఇటువంటి కథలు విని దీనిలోని ఈ శ్రవణమైన తర్వాత దీన్ని మననం చేసుకుంటూ అందులోని అంతరార్థాలు చూసుకుని మన జీవితంలో వాటిని నిధిధ్యాసన చేస్తూ దాన్ని ఆచరించడానికి ఒక శక్తి, దానికి కావలసిన భక్తి, శరణాగతి స్వామి మనకు అందించాలి అని మరొక్కసారి మనం స్వామిని వేడుకుందామండి. స్వామి పాదాలయందు మన శిరస్సులన్నీ ఉంచి కూడా ఈ వినాయక చవితి అందరికీ సంకల్పం కావాలి, అందరికి అటువంటి జ్ఞానం, సిద్ధి, బుద్ధి రావాలని మనందరం కూడా వేడుకుంటూ ఇది ముగిస్తున్నారండి. సాయిరా.
2: ఇంతవరకు మీరు వినాయక వైభవం, విఘ్నేశ్వరుని కథలు, వాటిలోని అంతరార్థాలు కార్యక్రమాన్ని విన్నారు. అందించిన వారు శ్రీ కోట శివకుమార్ గారు, శ్రీమతి లలితా సాయి దగ్గుపాటి. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు, అభిప్రాయాలు మెయిల్ ద్వారా listener@ssmediacenter.org గాని, వాట్సాప్ ద్వారా 9393258258 గాని పంపించమని కోరుతున్నాం. సాయిరాం.

వినాయకునకు గణపతి అను పేరు ఒకటి ఉంది. గణములకు అధిపతి. గణములనగా కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు. ఈ దశేంద్రియముల నాయకుడు మనస్సు. ఈ మనస్సుకు అధిపతి బుద్ధి. గా అనగా బుద్ధి, అణ అనగా విజ్ఞానము. కనుక గణపతి అనగా బుద్ధి విజ్ఞానములకు పతి. వినాయక ఆవిర్భావమునకు సంబంధించిన పురాణగాథ. ఒకనొక సమయంలో గజాసురుడు గొప్ప తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చి ఈశ్వరుడు ప్రత్యక్షమైనాడు. శత్రువులు తన సమీపానికి రాకుండా ఉండేటట్లు తన నుండి అగ్ని ఆవిర్భవించాలని గజాసురుడు కోరాడు. ఈశ్వరుడు తథాస్తు అని అంతర్ధానమైనాడు. మరలా తపస్సు చేశాడు గజాసురుడు. భోలాశంకరుడు మరలా ప్రత్యక్షమై, ఇంకా ఏమి కావాలి గజాసురా అని అడిగాడు. గజాసురుడు, ఈశ్వరా, నీవు నా ఉదరములో నిలిచిపోవాలి అని కోరాడు. ఈశ్వరుడు గజాసురుని ఉదరంలో ప్రవేశించాడు. ఎన్ని దినములైనను ఈశ్వరుడు కైలాసమునకు రాకపోయేసరికి పార్వతీదేవి విష్ణు సన్నిధిని చేరి, స్వామి, నా పతి ఎక్కడున్నాడో తెలియడం లేదు అని బాధపడుతూ చెప్పింది. విష్ణువు, పార్వతీ, నీ భర్త భోలాశంకరుడు, భక్తసులభుడు. ముందు వెనుకలు ఆలోచించకుండా భక్తులు అడిగిన వరములు ప్రసాదిస్తూ ఉంటాడు. ఇప్పుడు కూడా ఈ విధంగానే జరిగి ఉంటుంది. నేను వెళ్లి నీ భర్తను తీసుకొస్తాను అని అభయమిచ్చాడు. జగన్నాటక సూత్రధారి అయిన విష్ణువు నందిని పిలిచి గంగిరెద్దులా చక్కగా అలంకరించాడు. తాను గంగిరెద్దు యజమానిగా మేళతాళాలు వాయించుకుంటూ నందీశ్వరుని గజాసురుని వద్దకు తీసుకువెళ్లాడు. అతని సమక్షంలో నంది వర్ణనాతీతంగా నృత్యం చేశాడు. గజాసురుడు మెచ్చుకొని, అయ్యా గంగిరెద్దుదాసు, నీకేం కావాలో అడుగు అన్నాడు. నేను అడిగినదిస్తావా అని అడిగాడు గంగిరెద్దుదాసు వేషంలో ఉన్న విష్ణువు. ఏది అడిగినా ఇస్తాను అన్నాడు గజాసురుడు. అయితే నీ ఉదరంలో ఉన్న ఈశ్వరుణ్ణి ఇవ్వు అన్నాడు విష్ణువు. వెంటనే గజాసురుడు అతను మారువేషంలో వచ్చిన విష్ణువని గుర్తించాడు. సర్వాంతర్యామి అయిన విష్ణువునకు ఈశ్వరుడు ఎక్కడున్నాడో తెలియడం కష్టమా అని అనుకుని విష్ణువుకు సాష్టాంగ నమస్కారం చేశాడు. నా మాట ప్రకారం ఈశ్వరుణ్ణి ఇస్తాను, నా ప్రాణాన్ని కూడా త్యజించి, కాని నాకొక వరం ఇవ్వాలి. నా శిరస్సును అందరూ పూజించాలి అని అర్థించాడు. ఈశ్వరుడు గజాసురుని ఉదరం నుండి బయటకు వచ్చి కైలాసగిరికి వెళ్లాడు. కైలాసగిరిలో పార్వతి ఆదినమే తాను అభ్యంగన స్నానం ఆచరించడానికి వెళ్తూ నలుగుపిండితో ఒక ప్రతిమను చేసింది. ఎంతో అందమైన ఆ ప్రతిమకు ప్రాణం పోసింది. సర్వాంగ సుందరుడైన ఒక బాలకుడు ప్రత్యక్షమైనాడు. పార్వతి అతనితో, నేను స్నానం చేసి వచ్చే వరకు ఈ ద్వారమునకు కాపలా ఉండాలి నువ్వు, ఎవ్వరినీ లోపలికి ప్రవేశపెట్టవద్దు అని ఆజ్ఞాపించింది. కొంతసేపటికి గజాసుర వధానంతరం ఈశ్వరుడు కైలాసం చేరుకున్నాడు. ద్వారం వద్ద ఉన్న బాలకుడు అతనిని అడ్డగించాడు. మీకు ప్రవేశం లేదు, ఇది నా తల్లి ఆజ్ఞ అన్నాడు. ఈశ్వరుడు ఉగ్రుడై బాలకునితో యుద్ధమునకు పూనుకున్నాడు. యుద్ధములో ఆ బాలకుని శిరస్సును ఖండించాడు. ఇంతలో పార్వతి ద్వారము వద్దకు వచ్చి తన కుమారుని మొండెం చూసి విలపించింది. జరిగిన విషయం తెలుసుకుంది. తన కుమారుణ్ణి బ్రతికించమని ప్రార్థించింది ఈశ్వరుణ్ణి. ఈశ్వరుడు వెంటనే గజాసురుని శిరస్సు తెప్పించి ఆ మృతబాలుని మొండెంపై పెట్టాడు. ఆ బాలకుడు నిద్ర నుండి లేచిన వాని వలె లేచి తల్లిదండ్రులకు నమస్కరించాడు. ఈ విధంగా వినాయకుడు గజముఖుడు లేక గజాననుడు అయ్యాడు.

0: మనం గణపతిని వినాయకుడు వినాయకుడు అని సంబోధిస్తూ ఉంటాం. అసలు తను వినాయకుడు ఎట్లయినాడో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
1: ఒకానొక సమయమున శివ పార్వతులు తమ తనయులైన గజాననునికి కుమారస్వామికి ఒక పందెం పెట్టారు. ఎవరి విశ్వాన్ని ముందుగా చుట్టి వస్తారో వారికి జ్ఞానప్రదమైన అనుగ్రహ ఫలాన్ని బహుకరిస్తామని చెప్పారు. కుమారస్వామి తన వాహనమైన నెమలి మీద ఎక్కి విశ్వప్రదక్షిణకు బయలుదేరాడు. ఇంతలో గజాననుడు ఆలోచించాడు, తనది మహాకాయం, తన వాహనం మూషికం, అందువల్ల విశ్వప్రదక్షిణం చేయడం అసాధ్యమని తల్లిదండ్రుల సమీపాన క్రింద కూచున్నాడు. కొంతసేపటికి కుమారస్వామి నెమలిమీద రావడం గమనించిన గజాననుడు లేచి తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేసి కూర్చున్నాడు. నేను విశ్వప్రదక్షిణ చేసేశాను అన్నాడు. ఈశ్వరుడు ఏ విధంగా విశ్వప్రదక్షిణ అది అని ప్రశ్నించాడు. దానికి సమాధానంగా, తండ్రి, ఈ చరాచర ప్రపంచమంతా శివశక్త్యాత్మక స్వరూపమే కనుక బాహ్యమైన భౌతికమైన ఈ జగత్తులో మీరు లేని స్థానమేది? విశ్వస్వరూపులైన మీకు ప్రదక్షిణ చేయడమే విశ్వప్రదక్షిణ అన్నాడు. విశ్వప్రదక్షిణం చేయడం అసాధ్యమని తల్లిదండ్రుల సమీపాన క్రింద కూచున్నాడు. కొంతసేపటికి కుమారస్వామి నెమలిమీద రావడం గమనించిన గజాననుడు లేచి

పెట్టిన పందెంలో గెలిచిన వాడై సమస్త విశ్వానికే అధిపతి అయినాడు. సాటిలేని నాయకుడు వినాయకుడు. అంతేకాక తన కుమారుని సూక్ష్మబుద్ధికి హర్షించిన శివుడు, నాయన, నా భక్తులు ముందుగా నిన్ను పూజించి అటు పిమ్మట నన్ను పూజింతురుగాక అని తన అనుగ్రహ ఫలమును అందించాడు. అందువలననే సకల శుభకార్యముల ముందు ప్రథమ వందనీయుడు వినాయకుడు. కార్యములందు విఘ్నములను తొలగించి ఆశీర్వదించువాడు కనుక విఘ్నేశ్వరుడైనాడు. వినాయకుడనగా నాయకుడు లేనివాడు.

వినాయకునికి గణపతి అని ఒక పేరు. దాని అర్థమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. గణపతి అని ఇతనికి ఇంకొక పేరు. సకల సురగణములకు అధిపతి. అంతేకాదు, గా అనగా బుద్ధి, నా అనగా విజ్ఞానం కనుక బుద్ధి విజ్ఞానములకు పతి. బుద్ధి నుండి విజ్ఞాన సిద్ధి కలుగుతుంది. ఈ బుద్ధి సిద్ధులను వినాయకుని శత్రులుగా భావిస్తారు కొందరు. గణపతి అనగా ఛందస్సులోని గణములకు, అనగా గురువు లఘువులకు అధిపతి. కాన వాక్కునకు, శబ్దములకు, భాషలకు, విద్యలకు అధిపతి. మంత్రములలోని బీజాక్షరముల గణములకు అధిపతి. ఇతడు ప్రణవస్వరూపుడు. ప్రణవము అన్ని ఛందస్సులలో మొదటిది.

0: వినాయకుడిని ప్రణవస్వరూపునిగా వర్ణిస్తారు. అది ఎందుచేత? ముత్తుస్వామి దీక్షితర్ గారు ప్రణవస్వరూప వక్రతుండ అని గణపతిని వర్ణిస్తూ పాడారు. ఏనుగు తొండం కుడివైపుకు తిరిగి వంకరగా ఉంటుంది. సంస్కృతంలో ఓం అనగా ఓంకారం యొక్క స్వరూపంలో కుడివైపుకు వంకర తిరిగి ఉన్న వంపు అది. వక్రతుండు దానిపైనున్న అర్ధచంద్ర రూపము. అర్ధానుస్వారం అర్ధేందులసితం అని గణపతిని గురించి అథర్వశీర్షమునందుంది. దానిపైనున్న చుక్క పాలనేత్రం. తుండమునేక దంతము తోరపు బొజ్జయు వామహస్తమున్ మెండుగ మ్రోయు గజ్జలున్ మెల్లని చూపుల మందహాసమున్ కొండొక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జవైయుండెడు పార్వతీతనయా ఓయి గణాధిప నీకు మ్రొక్కెదన్. ఈ పద్యములలో పార్వతీతనయా ఓయి గణాధిప అని వినాయకుడిని వర్ణిస్తున్నాం. దీని అర్థమేమిటి? ఎవరు పార్వతి? ఈమె కుమారుడెవ్వరు? వారి సంబంధ బాంధవ్యమేమిటి? గణాధిప అని అర్థమేమి? గణములు ఎక్కడున్నవి? ఇవి తెలుసుకుందాం. పార్వతి అనగా ప్రకృతి. ఈశ్వరుడు పురుషుడు. ప్రకృతి పురుషుల సంబంధము వలన మానవత్వము ఆవిర్భవించింది. కనుక ప్రతి మానవుడు వినాయకుడే. ప్రతి వ్యక్తి శివశక్త్యాత్మక స్వరూపమే. గణాధిప అనగా గణములకు అధిపతి. గణములనగా కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు. ఈ దశేంద్రియములకు నాయకుడు మనస్సు. ఈ మనస్సుకు కూడా అతీతమైనది బుద్ధి. గణపతి అనగా గా అనగా బుద్ధి, నా అనగా విజ్ఞానము. బుద్ధి విజ్ఞానముల పతి గణపతి. వినాయకుణ్ణి గజముఖుడు అని కూడా పిలుస్తూ ఉంటాం కదా. అయితే గజముఖము అనగా అర్థమేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1: గజముఖుడు గజానన అంటాము. ఏనుగు చాలా తెలివిగల జంతువు. గజ తెలివి అంటాము, గజ ఈతగాడు అంటాము. దేహబలముతో పాటు బుద్ధిబలము ఉండిన జంతువు. తన తొండముతో సూక్ష్మమైన సూది వంటి వస్తువును, ఘనమైన వృక్షములను కూడా సునాయాసముగా ఎత్తివేయగలదు. ఇంకా ఏనుగు చెవులు పెద్దవి, అనగా భక్తులు ప్రార్థించేవి చక్కగా వింటాడు. నవవిధ భక్తి మార్గములలో శ్రవణం మొదటిది. సాధకులు కూడా వినాయకునిని ఆదర్శముగా తీసుకుని మంచి విషయములను వినాలి.
0: వినాయకుడు విఘ్నేశ్వరుడుగా ఎట్లైనాడు? గజముఖుడు విఘ్నేశ్వరుడు. అది ఏ విధంగానో చూద్దాం. మృగరాజైన సింహము యొక్క పాదముద్రలు కూడా ఏనుగు పాదముద్రలలో అణిగిపోతాయి. ఏనుగు పొదలను, వృక్షములను పెరికివేసి చక్కని మార్గమును ఏర్పరుస్తుంది. ఆ మార్గమున తక్కిన జంతువులు నిర్భయంగా గజమార్గమును అనుసరిస్తాయి. దీని అంతరార్థమేమిటి? సమస్త దేవ మనుష్యగణములకు గజముఖుడే మార్గదర్శకుడు అని. విఘ్నములను తొలగించి చక్కని మార్గమును చూపించువాడే గణపతి. అందుకే ఇతను విఘ్నేశ్వరుడుగా పిలవబడతాడు. మనం విఘ్నేశ్వరుడి పటాలను, విఘ్నేశ్వరుడి విగ్రహాలను చూస్తుంటాం కదా. దాంట్లో వినాయకుడు ఒక యజ్ఞోపవీతం ధరిస్తాడు. ఆ యజ్ఞోపవీతం ఏమిటంటే నాగుపాము. దానర్థమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. వినాయకుని యజ్ఞోపవీతం నాగుపాము. సర్పము కుండలిని శక్తికి ప్రతీక. మానవ శరీరంలో గణపతి స్థానము మూలాధారము అని యోగశాస్త్రం తెలుపుతోంది. వినాయకుడికి నాలుగు చేతులున్నాయని అంటారు కదా. అయితే ఆ నాలుగు చేతులతోనూ భక్తులను ఎట్లా లాలిస్తాడో పాలిస్తాడో తెలుసుకుందాం.
1: వినాయకుడు ఒక చేతిలో నున్న అనూక్షతో సాధకుణ్ణి ప్రేమతో లాక్కుంటాడు. మరొక చేతితో మోదకము నందిస్తాడు. మరొక చేతిలో నున్న పరశుతో పెడదారి పట్టిన వారిని శిక్షిస్తాడు. ఇంకొకటి అభయం లేక వరదహస్త ముద్రలతో ఉంటుంది. వినాయకునికి లంబోదరుడు అని ఒక పేరు, అనగా పెద్ద పొట్ట కలవాడు. విశాల విశ్వమును తన కుక్షియందు ఇముడ్చుకుంటాడు.

0: మహాకాయుడైన వినాయకునికి ఎలుక వాహనం. దానర్థమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మూషికము వాసనామయ జంతువు. తిరుబండారముల వాసనను బట్టి అది ఆ ప్రదేశానికి చేరుతుంది, బోనులోని చిక్కుకుంటుంది. అలాగే మానవులు కూడా జన్మాంతర వాసనల వలననే ఈ ప్రాకృత జీవితంలో చిక్కుకొని పెడమార్గాలు పడతారు. కనుక మూషిక వాహనుడనగా కోరికలను అనగా వాసనలను అణగద్రొక్కువాడు. అంతేకాదు, మూషికము పంటలను పాడుచేస్తుంది. ఇది ఒక దుష్ట ప్రవృత్తి లక్షణమే కదా. ప్రతిదానిని దిగమ్రింగే కాలమునకు కూడా ప్రతీక మూషికము. మనం వినాయకుణ్ణి వివిధ రకాలుగా స్తుతిస్తూ ఉంటాం. దాంట్లో ఏకదంతాయ నమః అని కూడా అంటూ ఉంటాం. కాని ఈ ఏకదంతాయ నమః అని ఎందుకు మనం స్తుతిస్తామో అర్థం చేసుకుందాం.
1: వినాయకుణ్ణి ఏకదంతాయ నమః అని పూజిస్తాము. ఏనుగుకు రెండు దంతములుంటాయి. మరి ఏనుగు తలగల వినాయకుడిని ఏకదంతాయ నమః అని ఎందుకు వర్ణిస్తాము? వ్యాస మహర్షి మహాభారతము వ్రాయుటకు పూనుకున్నాడు. అతనికి ఒక లేఖకుడు అవసరమైనాడు. బ్రహ్మ వినాయకుడిని లేఖకుడిగా ఉండమని వ్యాస మహర్షిని ప్రార్థించమన్నాడు. వ్యాస మహర్షి వినాయకునితో, నేను చెప్తుండగా నీవు వ్రాస్తుండాలి, ఎక్కడా ఎప్పుడూ ఆగకుండా వ్రాయాలి అన్నాడు. దానికి సమాధానంగా, గణపతి, మీ షరతుకు నేను ఒప్పుకుంటాను, కాని మీరు మధ్యలో ఆగినా కాలం వ్యర్థం చేసినా నేను వ్రాయడం మానేస్తాను అన్నాడు. వ్యాసుడు చెప్తుంటే గణపతి వ్రాస్తూ వచ్చాడు. కాని మధ్యలో అతని ఘంటము విరిగిపోయింది. తక్షణమే తన దంతమును పెరకి దానిని ఘంటముగా తీసుకుని వ్రాశాడు. అనగా తాను అనుకున్న పనిని పూర్తి చేయడానికి ఎంతటి త్యాగముకైనా సిద్ధమే అన్న ఆదర్శాన్ని లోకానికి అందించాడు. మహాభారతము ఒక విజ్ఞాన ఖని. దానిని వ్రాయుటకు ఎట్టి అడ్డంకులను లెక్క చేయరాదు.
0: వినాయకుడికి సిద్ధి భక్తి అనే ఇద్దరు భార్యలున్నారని ఒక గాథ. అయితే దీనర్థమేంటి?
1: మనసు పరిశుద్ధమైతేనే బుద్ధి వికసిస్తుంది. బుద్ధి వికసించినప్పుడే సిద్ధి కలుగుతుంది. ఈ బుద్ధిని సిద్ధిని వినాయకుడు వరిస్తాడు. వారికి అతను పతి. సిద్ధి అనగానేమి? జ్ఞానసిద్ధియే నిజమైన సిద్ధి. గణపతి అనే పదంలో గా అనగా బుద్ధి, అణ అనగా విజ్ఞానం. విజ్ఞాన ప్రజ్ఞానములకు పతి వినాయకుడు. ఈ సిద్ధికి బుద్ధికి క్షేమము ఆనందము అనే ఇద్దరు కొడుకులున్నారు. కనుక క్షేమము ఆనందము వినాయక పుత్రులని చరిత్ర చెబుతుంది. సాధకునికి మనోశుద్ధి ఉంటే సిద్ధి బుద్ధులకు పతి అయిన గణపతి క్షేమము ఆనందములను ప్రసాదిస్తారు.

మనం గణపతి పూజ జరిపినప్పుడు గరిక పూజ చాలు గణనాథునకు అని అంటారు. గరికకు ఎందుకు అంతటి అర్హత సంప్రాప్తించిందో తెలుసుకుందాం. ఒకానొక సమయంలో పార్వతీ పరమేశ్వరులు పాచికలాడుతున్నారు. అందులో ఎవరు ఓడారో ఎవరు గెలిచారో చెప్పడానికి ఒక న్యాయ నిర్ణేత ఉండాలి కదా. పార్వతి నందీశ్వరుణ్ణి న్యాయ నిర్ణేతగా ఎన్నుకుంది. నంది ఈశ్వరుడే గెలిచాడని తీర్పు చెప్పాడు. పార్వతికి కోపం వచ్చింది. అప్పుడు నంది, తల్లి, ఈశ్వరుడు నా ప్రభువు, అతడు ఓడితే నేను కూడా ఓడినట్లే కదా, నా యజమాని గెలిచినట్లు చెప్పడం నా కర్తవ్యం అన్నాడు. పార్వతి మరింత కోపంతో, నంది, నీవు నయం కాని రోగంతో వేధింపబడదువుగాక అని శపించింది. నంది వెంటనే పార్వతి పాదాలపై పడి, తల్లి, నేను చేసింది తప్పే, దయచేసి నన్ను క్షమించి శాప విముక్తి పొందే మార్గం తెలియజెప్పమ్మా అన్నాడు. పార్వతి కనికరించి, నంది, త్వరలో నా కుమారుని పుట్టినరోజు పండుగ వస్తుంది. ఆ రోజున నీకు ఇష్టమైన పదార్థమును నా కుమారునికి అర్పితం చెయ్యి, అతని అనుగ్రహంతో నీకు శాప విముక్తి కలుగుతుంది అన్నది. నంది బాగా ఆలోచించి తనకు ప్రీతికరమైన గరికను వినాయకునికి అర్పించాడు. నందికి శాప విముక్తి కలిగింది. ఈ విధంగా వినాయకునికి మనం గరికతో వినాయక చతుర్థి నాడు పూజిస్తాం. వినాయక పూజకు అనేక రకములైన పత్రులను ఉపయోగిస్తాము. అవి ఔషధములుగా పూజానంతరం వాడతారు. వినాయకుని పూజించే పుష్పాలు తుమ్మిపూలు, జిల్లేడు పూలు మొదలైనవి. వీటిని ఇంకెప్పుడూ వాడం. అనగా భగవంతుడు భావప్రియుడు, బాహ్యప్రియుడు కాదని మనం అర్థం చేసుకోవాలి. ప్రతి పండగ నాడు మనం పంచభక్ష పరవాణాలు భగవంతునికి ప్రసాదంగా నైవేద్యంగా అర్పిస్తుంటాం. కాని ఈ వినాయక చవితి నాడు భక్తులు ఎటువంటి భక్ష్యములను స్వామివారికి నివేదిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. వినాయకునికి అర్పించే నైవేద్యం సాత్వికమైనది. వినాయక చవితి నాడు ఉండ్రాళ్లను నైవేద్యం చేస్తారు. వీటిని తైల సంస్కారం లేకుండా ఆవిర్లో ఉడికిస్తారు. బియ్యపిండి, బెల్లము, నువ్వులతో కుడుములు చేస్తారు. ఆవిరితో ఉడికిన కుడుములు అనేక రోగాలను నివారిస్తాయి. బెల్లము వాతాపిత్త దోషాలను పరిహారం గావిస్తుంది. నువ్వులు రక్తాన్ని పరిశుద్ధం గావిస్తాయి. దృష్టిని అభివృద్ధిపరుస్తాయి. ఆవిరితో ఉడికిన ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. ఈ విధంగా ఆరోగ్యాన్ని, ఆనందాన్ని అందించే భక్ష్యములను వినాయక చవితి రోజు మన వినాయకస్వామికి నైవేద్యం చేస్తాం.

ఈ శ్లోకం తరచూ మనం పాడుకుంటూ ఉంటాం. కాని చాలామందికి, అంటే నాకు కూడా, దీని యొక్క అర్థం తెలియదు. స్వామివారు తమ ఉపన్యాసంలో ఒకమారు ఈ చక్కని శ్లోకానికి అర్థాన్ని తెలిపారు. అదేంటో ఇప్పుడు వివరించుకుందాం. శుక్లాంబరధరం అనగా తెల్లని వస్త్రములు ధరించిన వాణిని తెలుపు రంగు సాత్వికమునకు నిర్మల తత్వమునకు గుర్తు. విష్ణుం అనగా సర్వత్రా వ్యాపించి ఉన్నవాణిని. శశివర్ణం విభూతి రంగులో ఉన్నవాణిని. చతుర్భుజం నాలుగు చేతులు కలవాణిని అనగా అనంతమైన శక్తులు కలవాడు అని అర్థం. ప్రసన్నవదనం సంతోషంగా ఆనందంతో కూడిన ముఖం కలవాణిని. సర్వ విఘ్నోపశాంతయే సర్వ ఆటంకములను తొలగించి శాంతిని అందించుటకు. ధ్యాయేత్ అనగా ధ్యానింతును అని అర్థం. వినాయకునికి మూడు నామాలున్నాయని తెలుసు, వినాయకుడు, విఘ్నేశ్వరుడు, గణపతి. ఈ నామముల యొక్క అర్థం మనం ఇప్పుడు తెలుసుకుందాం. వినాయకుడు అనగా ఇతనికి మరొక నాయకుడు లేడు. విఘ్నేశ్వరుడు అనగా విఘ్నాలు లేకుండా చూసేవాడు. గణపతి అనగా సురగణములకు, మానవునియందున్న బుద్ధి విజ్ఞానములకు అధిపతి. పవిత్రమైన మనస్సు నుండియే బుద్ధి ఆవిర్భవిస్తుంది. ఈ బుద్ధి నుండి విజ్ఞానసిద్ధి కలుగుతుంది. బుద్ధికిని సిద్ధికిని నాథుడు, అధిపతి వినాయకుడు. తరతరాల నుండి మన భారతదేశంలో అనగా అనాది కాలం నుండి ఈ వినాయకుని పూజ అందరూ జరుపుకుంటారు. ఇది సర్వవ్యాపితమైనదని ఎలా తెలిసింది? ఆ విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. వినాయక పూజ అనాది కాలం నుండి భారతదేశంలో వ్యాప్తి అయి ఉంది. ఋగ్వేదమునందు, నారాయణోపనిషత్తునందు, తైత్రీయోపనిషత్తునందు వినాయక తత్వం అనేక విధాలుగా సంక్షిప్తమై ఉంది. గణానాంత్వా గణపతి గుంహవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆన శృణ్వన్ నోతిభిః సీద సాదనం అని వేదములు గణపతిని ప్రార్థించినవి. అంతేకాక గాయత్రి మంత్రం కూడా ఉంది గణపతికి. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్. ఇంకొక విశేషం ఏమిటంటే ఖగోళ శాస్త్రజ్ఞులు వినాయక చవితి నాడు నక్షత్ర మండలంలో గుర్తించిన ఒక విశిష్టమైన నక్షత్రం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. విఘ్నేశ్వరుడు నక్షత్ర మండలం దారిలో నక్షత్ర రూపుడై ఉన్నాడని వీరు కనిపెట్టారు. ఆ నక్షత్రం ఏనుగు తలవలే కనిపిస్తుంది. భాద్రపద శుద్ధ చతుర్థి రోజునే ఈ నక్షత్రం ఏనుగు ఆకారం ధరించి ఉన్నట్లు కనిపిస్తుంది. మన భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోని ఇంకా ఎన్నో దేశాలలో గణపతి పూజ అనగా వినాయకుని పూజ జరుపుకుంటారు. ఆ దేశాలేమిటో తెలుసుకుందాం. చరిత్రను బట్టి చూడగా థాయిలాండ్, జపాన్, జర్మనీ మున్నగు దేశముల వారు వినాయక తత్వమును చక్కగా గుర్తిస్తూ వచ్చారు. నేటికిని థాయిలాండ్లో వినాయకుని విగ్రహాలను పూజిస్తారు. సామాన్యంగా భారతదేశంలో గణపతిని ద్రవిడ దేవుడని భావించినప్పటికీ సౌత్ ఇండియాకే కాదు, నార్త్ ఇండియాకే కాదు, ఈస్ట్ ఇండియాకే కాదు, వెస్టిండియాకే కాదు, యావత్ విశ్వానికే నాయకుడైనాడు వినాయకుడు. చివరగా వినాయక చవితి అందించే సందేశమేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పుట్టుకకు, జీవించుటకు, గమ్యమును చేరుటకు ఏ తల్లిదండ్రులు ఆధారమో వారే జీవిత లక్ష్యమునకు కూడా ఆధారం అనే సత్యాన్ని వినాయకుడు నిరూపించాడు. మహాభారత రచనా సందర్భమున లేఖకునిగా వినాయకుడు వ్యవహరించాడు. ఆ సందర్భంలో మధ్యలో గంటము విరిగిపోయినప్పుడు తన దంతమును కలముగా తీసుకుని మహాభారత రచనను విఘ్నం లేకుండా సాగించాడు. ఏనుగుకు దంతములే శోభను చేకూర్చునవి, విలువైనవి. ఒక మహత్తర కార్యసిద్ధికి తన దేహమునైనా త్యాగం చేయాలి అనే ఆదర్శమును వినాయకుడు అందించాడు.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. 2018 సెప్టెంబర్ 13వ తేదీ వినాయక చవితి పర్వదిన సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం వందేహం గణనాయకం యొక్క పునఃప్రసారాన్ని ఇప్పుడు మీకు అందిస్తున్నాం.

0: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాదపద్మాలకి శతకోటి ప్రణామములు సమర్పించుకుంటూ రేడియో సాయి శ్రోతలందరికీ వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నోదంతి ప్రచోదయాత్. ప్రథమ పూజ్యుడైన వినాయకుని దివ్య పాదారవిందాల చెంత సర్వదేవత అతీత స్వరూపులైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాదపద్మముల చెంత శతకోటి ప్రణామములు సమర్పించుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా వింటున్నటువంటి రేడియో సాయి శ్రోతలందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మనందరికీ ఈ ప్రత్యేక ప్రసారాన్ని అందించడానికి వచ్చింది శ్రీ సత్యసాయి సేవా సంస్థల బోయినపల్లి సమితి, బాలవికాస్ గురువులు, విద్యార్థులు. మరి ఇక ఆలస్యం చేయకుండా వారు అందించే కార్యక్రమం ఏంటో విందామా? ఆ కార్యక్రమం పేరు వందేహం గణనాయకం.
1: వినాయక చవితి సందర్భంగా మన రేడియో సాయి శ్రోతలందరికీ ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమం వందేహం గణనాయకం కార్యక్రమానికి శుభస్వాగతం. హైదరాబాద్ బోయినపల్లి సత్యసాయి సేవా సమితి బాలవికాస్ పిల్లలచే నిర్వహించబడుతున్న ఈ కార్యక్రమానికి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య ఆశీస్సులు కోరుతూ శ్రోతలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వందేహం గణనాయకం కార్యక్రమంలో ప్రథమంగా బాలవికాస్ పిల్లలచే వినాయకుని ప్రార్థన.

0: పిల్లలు, మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. చాలా బాగా ప్రార్థనా శ్లోకాలు చెప్పారు. మరి గణేశుని ద్వాదశ నామాలు తెలుసా మీకు? ఏది నువ్వు చెప్తావా చందా?
1: చెప్తాను టీచర్. ప్రథమం వక్ర తుండంచ, ఏకదంతం ద్వితీయకం, తృతీయం కృష్ణ పింగాక్షం, గజవక్త్రం చతుర్దకం, లంబోదరం పంచమంచ, షష్టం వికటమేవ చ, సప్తమం విఘ్న రాజంచ, ధూమ్రవర్ణం తదాష్టకం, నవమం ఫాలచంద్రంచ, దశమంతు వినాయకం, ఏకాదశం గణపతిం, ద్వాదశంతు గజాననం.
0: దీన్ని సంకటహర గణేశ స్తోత్రం అంటారు, తెలుసా? ఏంటి గ్రీటింగ్ కార్డ్స్ తయారు చేసుకొచ్చినట్లున్నారు?
2: అవును టీచర్.
3: మేము స్వామికి సమర్పించడానికి తయారు చేశాం.
0: ఓ చాలా బాగున్నాయి, వెళ్లి స్వామికి సమర్పించండి. ఈరోజు వినాయక చవితి కదా, మరి ఈ నెల పేరేంటి, తిథి, వారం చెప్పగలరా? రాజేశ్వరి నువ్వు చెప్పు.
4: భాద్రపద మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చే చవితి రోజు అంటే ఈ రోజు వినాయక చవితి పండుగ చేస్తాము.
0: మరి వినాయకుని తల్లిదండ్రులు ఎవరు? ఈ గజముఖం ఏమిటి? ఏంటా కథ? ఉదీర్ణ సాయి నువ్వు చెప్పు.
5: వినాయకుడు పార్వతీ పరమేశ్వరుల కుమారుడు. ఏనుగు ముఖముంటుంది, పెద్ద బొజ్జుంటుంది, కాని చిన్న ఎలుకుంటుంది. ఈయన విద్యకు బుద్ధికి దేవుడు.
0: వినాయకుని పూజలో ఒక ప్రత్యేకత ఉంది, అదేంటో ఎవరు చెప్తారు?
6: నేను చెప్తాను టీచర్.
0: సరే మాదిని చెప్పు.
6: దేవతలందరినీ పూలతో పూజిస్తారు, కాని వినాయకుణ్ణి గరిక, పత్రి లాంటి 21 రకాల ఆకులతో పూజిస్తాం. అంతేకాదు టీచర్, నూనెతో కాకుండా ఆవిరి మీద ఉడికిన ఉండ్రాళ్లు, కుడుములు, ఇంకా చెరుకు ముక్కలు, పళ్ళు, తేనె, అటుకులు, కొబ్బరి ముక్కలు, బెల్లం, ఇట్లా ప్రత్యేకమైన పదార్థాలను నైవేద్యంగా పెడతామండి.
0: అంతేకాదర్రా, పూజలో భాగంగా మీ పుస్తకాలను దేవుడి దగ్గర పెట్టి మాకు బాగా చదువు రావాలని ప్రార్థిస్తాం. మీరింకా ఏమేం చేస్తుంటారో చెప్పండి.
6: నేను చెప్తా టీచర్.
0: ఆ వివేక్ చెప్పు.
6: మేము పూజ తరువాత దేవుని ముందు 21 సార్లు గుంజీలు తీస్తామండి. చెంపలు వేసుకుని మా తప్పులు క్షమించమని కోరుతాం.
0: బాగా చెప్పావు వివేక్. ఈ పండగ రోజు రాత్రి చంద్రుణ్ణి చూడకూడదు అంటారు, ఎందుకో తెలుసా?
7: నేను చెప్తాను టీచర్.
0: సరే చెప్పు శివాని.
7: కాని పూజ శ్రద్ధగా చేసుకుని కథ విని అక్షింతలు వేసుకుంటే మనకు చంద్రుని చూసిన ఏ కష్టాలు రావంటారు కదా టీచర్?
0: అవునవును. ఇంకా చెప్పు.
7: ఆ కథలన్నీ మా తాతగారు చక్కగా చెప్పేవారు. మేం ప్రతి సంవత్సరం ఈ పండగని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుని కథ విని అక్షింతలు వేసుకునే అలవాటుంది టీచర్.
0: సరే కాని పిల్లలు, గణేశునికి మూషిక వాహనుడు అనే పేరు కదా, అసలు ఈ మూషికాన్ని వాహనంగా ఎందుకు చేసుకున్నాడు? ఈ మూషికం ప్రత్యేకత ఏమిటి?
8: తెలీదు టీచర్. అంత పెద్ద వినాయకుడు చిన్న ఎలుకను తన వాహనంగా ఎందుకు ఎంచుకున్నాడు?
0: ఎందుకంటే మూషికం చీకటికి గుర్తు. చీకటి అంటే అజ్ఞానం. చీకట్లో ప్రయాణం చేసేది మూషికం. మూషిక వాహనుడు అంటే అజ్ఞానమనే చీకటిని అణగదొక్కేవాడు అని అర్థం. అంతేకాదర్రా, ఎలుకకు వాసన గ్రహింపెక్కువ. పూర్వజన్మ వాసనలతో ఉన్న మనం కూడా వాసనల వంటి కోరికల వైపు పరుగు పెడుతూ ఉంటాం. మన కోరికలను అణచి మనల్ని భగవంతుని వైపు తిప్పేవాడే మూషిక వాహనుడైన గణపతి. చూశారా ఎంత పవిత్రమైన అర్థమున్నదో? ఏంటి తన్మయ్, ఇంకో డౌట్ ఉన్నదా?
8: అవును టీచర్. మరి మట్టి వినాయకుని పూజ ఆవిరి మీద ఉడికించిన నైవేద్యాలు ఎందుకండి?
0: ఎందుకంటే శ్రావణ భాద్రపదాలు వర్షాకాలం కదా, కొత్త నీరు చెరువులకు చేరి అనేక క్రిమి కీటకాలు నీటిలో ప్రవేశించి మనకు అనేక రోగాలు కలిగిస్తాయి. అందుకే మట్టి వినాయకుని పూజ 21 రకాల పత్రి ఆకులతో 9 రోజులు పూజించి నీటిలో కలిపితే ఈ ఆకుల ప్రభావానికి క్రిమి కీటకాలు నశించి మనం ఆరోగ్యంగా ఉంటాం. అంతేకాక ఆవిరి మీద ఉడికిన కుడుములు, ఉండ్రాళ్లు, నువ్వులు, బెల్లం, అటుకులు, కొబ్బరి మన వాత పిత్త శ్లేష్మ సంబంధ రోగాలను తగ్గిస్తాయి. అంతేకాక రక్తశుద్ధికి కూడా సహాయపడతాయి. వినాయకుడు తల్లిదండ్రులను దైవంగా పూజించడం వల్ల ఏమైందో మనకు చందా చెప్తుంది.
1: దేవతలందరూ తమకు ఒక లీడర్ కావాలని కోరితే శివుడు తన ఇద్దరు పిల్లల్ని పిలిచి ఎవరు విశ్వాన్ని మొదటగా చుట్టి వస్తారో వారే దేవతలకు లీడర్ అని చెప్పగా కుమారస్వామి మయూరం మీద వేగంగా వెళ్లాడు. కాని గణపతి తన తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరుల చుట్టూ 3 సార్లు తిరిగి నేను విశ్వప్రదక్షిణ చేసినట్లే అని చెప్పాడు. పరమేశ్వరుడు అతని తెలివికి మెచ్చి గణాధ్యక్షునిగా ప్రకటించారు.
0: వెరీ గుడ్, చాలా బాగా చెప్పావు. సో ఏ పండుగ సందర్భమైనా మీరందరూ మీ మీ తల్లిదండ్రులకు ప్రదక్షిణాపూర్వక నమస్కారాలు చెయ్యండి. ఈ చవితి పండుగ మనకు చాలా పాఠాలు చెప్తుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క పాఠం చెప్పండి. ముందుగా సుప్రజతో మొదలు పెడదాం.
9: దేవుడు హృదయవాసి. గజాసురుడు తన దైవమైన శివుడు తన దగ్గరే ఉండాలనుకొని స్వార్థంగా ప్రవర్తించాడు. చివరికి తన ప్రాణాలే కోల్పోయాడు. కాని అతని భక్తికి మెచ్చి గణపతిని గజముఖునిగా చేసి అతనికి శాశ్వత కీర్తిని ఇచ్చాడు శివుడు. దేవుడు అందరివాడు. ఇది మొదటి పాఠం.
0: బాగా చెప్పావు సుప్రజ. ఇప్పుడు మనం సుమేధ చెప్పబోయేది విందాం.
3: తల్లిదండ్రులను పరమ భక్తితో గణేశుడు సేవించి ఉన్నత పదవిని పొందాడు. సో తల్లిదండ్రుల ఆశీస్సులుంటే జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటామని 2వ పాఠం.
0: నువ్వేం చెప్పబోతున్నావు మాదిని?
10: గణపతి అనింద్యుడు అనే ఎలుకను తన వాహనంగా చేసుకుని మూషిక వాహనుడయ్యాడు. భక్తితో ఎవరైతే తనను కొలుస్తారో వారి గత జీవిత వాసనల నుండి వారిని రక్షించి కాచే దేవుడని తెలియచెప్పేదే మరొక పాఠం. టీచర్, తన్మయ్ కూడా ఏదో చెప్తోంది.
0: సరే.
11: ఇతరులను వికరించిన వారికి పరాభవం తప్పదని మనకు గణేశుని యొక్క కథ తెలుపుతుంది. అదేంటంటే, ఒకనాడు గణేశుడు తన భక్తుల చేత సమర్పించబడిన కుడుములు, ఉండ్రాళ్ళు, పళ్ళు, చెరుకు కడుపు నిండా తిని తన తల్లికి నమస్కరింపగా ఉదరం అడ్డుగా ఉండడంతో తన తల్లికి నమస్కారం చేయలేక అవస్థపడుతూ ఉంటే శివుని శిరస్సులోని చంద్రుడు అపహాస్యం చేయడంతో పార్వతి చంద్రునకు పనిష్మెంట్ ఇస్తుంది. చవితి రోజు ఎవరు చంద్రుడు చూస్తారో వాళ్ళకంతా కష్టాలే అని చెప్పిస్తుంది. ఇది ఇంకో కథ టీచర్.
0: వెరీ గుడ్ తన్మయ్, చాలా బాగుంది. అచింత్య, నువ్వు సమంతకమణి కథ చెప్తావా?
12: అలాగే టీచర్. సమంతకమణి కథ మనకు అవసరమైన దానికంటే ఎక్కువ ధనం ఉంటే ప్రమాదాలు ఎదురవుతాయని ఇంకో పాఠం టీచర్. రాజేశ్వరి అక్క, నువ్వేం చెప్తావు?
13: గణేశుని ఏనుగు తల మనకు అనేక విషయాలను చెప్తుంది. తొండముతో ఎంత బలమైన వస్తువునైనా తేలికగా లాగుతుంది. సన్న సూదిని సైతం ఏనుగు కళ్ళు గుర్తించగలవు. అడవిలో ఏనుగు నడిస్తే కాలిబాట తయారై ఎంతో మంది తేలికగా నడవగలుగుతారు. ఏనుగు తల బుద్ధి సూక్ష్మతకు నిదర్శనం.
0: వెరీ గుడ్ రాజేశ్వరి. చాందిని, నువ్వేం చెప్తావు?
14: వ్యాస భగవానుడు భారత కథను చెప్పగా గణపతి రాశాడు. రాసేటప్పుడు ఎక్కడ కలం ఆగకూడదని నిబంధన పెడతారు. కొంతసేపటికి కలం రాయడం ఆగితే వెంటనే తన దంతం విరగ్గొట్టి దాంతో రాసి పూర్తి చేయడం జరుగుతుంది. మాటిస్తే దాన్ని నిలబెట్టుకోవడం కోసం ఎంతైనా శ్రమ పడాలి అనే విషయం నేర్చుకుంటాం టీచర్.
0: దర్శిని, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు?
15: గణపతి ఆహారం సాత్విక ఆహారం.
14: పూర్తి శాకాహారం. సో శాకాహారం శ్రేష్టమని మనకు తెలుస్తుంది.
0: ఉదయన సాయి, శివ కుటుంబాన్ని చూస్తే నీకేమర్థమవుతుంది చెప్పు.
14: శివ కుటుంబంలో భిన్న ప్రవృత్తులు గల జంతువులు, పక్షులు కలిసి ఉండి ఒకరితో ఒకరు అన్యోన్యంగా, ఐకమత్యంగా, సామరస్యంగా ఉండాలని మనకు అర్థమవుతుంది టీచర్.
0: చాలా మంచి విషయం చెప్పావురా సాయి, బాగుంది. సూరజ్, నువ్వేం చెప్తావు?
15: పండుగ సందర్భంగా కుడుములు, ఉండ్రాలు చేసుకుని స్వామికి సమర్పించి తినడమే కాకుండా మనలో ఉన్న సద్గుణాలు, సద్భావాలు, సదాచారాలు, సత్సంకల్పాలు అనే మధుర పదార్థాలను భగవంతునికి అర్పించి అనుగ్రహం పొందటం ఈ పండుగ అంతరార్థమండి.
0: బాగా చెప్పావు సూరజ్. మీకు తెలుసా, బాలగంగాధర్ తిలక్ వినాయకుని పండుగను సామూహికంగా అందరూ కలిసి చేసే సంప్రదాయాన్ని ప్రారంభించాడు. అందుకే ఇప్పటికీ రాస్తాలల్లో పందిళ్లు వేసి, గణేష్ నవరాత్రులు జరిపి, ఊరేగింపులు చేసి నిమజ్జనంగా నదలలో కలపటం మనందరికీ తెలుసు.
15: తెలుసు టీచర్. అన్నిటికన్నా మన ఖైరతాబాద్ వినాయకుడు ఎంతో ఎత్తుగా పెద్ద లడ్డు చేత్తో పట్టుకుని అందరినీ ఆకర్షిస్తూ ఆశీర్వదిస్తూ ఉంటాడు. అన్ని విగ్రహాల కన్నా లాస్ట్ నిమజ్జనం చేస్తారండి. క్రేన్లు ఉపయోగించి నిమజ్జనం పూర్తి చేస్తారు.
0: విగ్రహాలు, సంబరాల గురించి చాలా చక్కగా చెప్పారురా పిల్లలు. ఏంటి, పూజకు కావలసిన వస్తు సామగ్రి అంతా తెచ్చినట్లున్నారే వివేక్?
6: అవును టీచర్, మాకు బాల వికాస్ గ్రూప్ 2లో పూజా విధానం నేర్పారు కదా, అందుకే పసుపు, కుంకుమ, గంధం, ఎర్రని అక్షింతలు, ఎర్రని గులాబీ పూలు, 21 రకాల పత్రి, నైవేద్యానికి గుడుములు, ఉండ్రాళ్ళు, చెరుకు మొక్కలు, అటుకులు, బెల్లం అన్ని వస్తువులు తెచ్చామండి.
0: చాలా సంతోషం రా పిల్లలు, మీ శ్రద్ధకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఏది, ముందుగా మీరు నేర్చుకున్న గణేష్ పంచరత్నాలు పాడండి.
14: అలాగే టీచర్. స్వామికి ఈ పంచరత్నాలు చాలా ఇష్టమని మాకు మీరెంతో
0: శ్రమవలసిన వస్తు సామగ్రి అంతా తెచ్చినట్లున్నారే వివేక్.
6: అవును టీచర్, మాకు బాల వికాస్ గ్రూప్ 2లో పూజా విధానం నేర్పారు కదా, అందుకే పసుపు

0: ఎంతో శ్రమపడి నేర్పించారు కదా. ఇప్పుడు మేము అవి పాడి స్వామిని సంతోష పెట్టి మా పూజకు రావాల్సినదిగా రిక్వెస్ట్ చేస్తాం టీచర్.
1: వెరీ గుడ్, పాడండి.

0: చాలా బాగా పాడారర్రా పిల్లలు. మీ శ్రద్ధ భక్తి రెండూ చూసి స్వామి ఎంతో సంతోషిస్తారు. ఇంకా పూజ మొదలు పెడదామా?
1: సరే టీచర్, ఇక్కడ వేసిన సింహాసనంలోకి గణేష్ జీకి వెల్కమ్ చెప్పి కోకోనట్ వాటర్ వెల్కమ్ డ్రింక్ ఇద్దాము.
0: ఓరి బడవల్లారా, ఎంత మోడర్న్ గా ఆలోచిస్తున్నారు. హృదయపూర్వకంగా ఆహ్వానిస్తే తప్పకుండా మన సింహాసనంలోకి స్వామి వేంచేస్తారు. వచ్చిన స్వామికి ఒక్కొక్కరు ఒక్కో సేవ జరిపించండి. అర్ఘ్యము, పాద్యము, ఆచమనీయం, స్నానం, ఇలా తలా ఒకటి చేయండి.
2: అలాగే టీచర్.
3: మరి మనం అభిషేకం టైంలో పంచామృత స్నానం కదా, అందుకే పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార కలిపి తెచ్చామండి.
0: అథర్వణ మహర్షి వినాయకుని దర్శించి చక్కగా వర్ణించి మనం నేర్చుకుంటున్న గణపతి అథర్వ శీర్షం చెప్పాడు. ఇప్పుడు మనం ఆ ఆడియో వింటూ అభిషేకం చేసుకుందాం.

0: అథర్వ శీర్షంలో గణపతి వర్ణన ఎంత బాగుంటుందో. ఏకదంతుడు, చతుర్భుజుడు, ఒక చేతిలో పాశం, మరొక చేతిలో అంకుశం ధరించి, మిగిలిన రెండు అభయవరద ముద్రలతో ముషికధ్వజం ధరించిన వాడై, ఎర్రని వస్త్రాలతో నాశనరహితుడు, పరబ్రహ్మస్వరూపుడు, సృష్టికి పూర్వమే ఉన్నవాడు అయిన గణపతికి అందరూ చేతులెత్తి నమస్కారం చేద్దాం.
1: అలాగే టీచర్.
0: ఇక ఒక మంచి శుభ్రమైన వస్త్రంతో గణేశుని విగ్రహం తుడిచి, గంధం కుంకుమ అలంకరించి, ఎర్రటి వస్త్రం సమర్పించండి. యజ్ఞోపవీతం వేసి నైవేద్యం పెడదాం. మనస్ఫూర్తిగా స్వీకరించమని వేడదాం. ఇక మంత్రపుష్పం చెప్పండి.

0: దక్షిణ తాంబూలం సమర్పించి సాష్టాంగ నమస్కారం చెయ్యండి.
1: గురూజీ చూడండి చూడండి, మన గణేశుని విగ్రహం కదిలి ముందుకు జరుగుతున్నదండి.
2: అవునవును,
1: అదిగో నిజంగానే గణేశుడు బయటకొస్తున్నాడు.
2: గణేశా గణేశా,
1: ఆశ్చర్యంగా ఉందండి. రావడమే కాదు, గణేశుడు మనకేదో చెప్పబోతున్నాడు.
3: మీ అందరి పూజకు మీ భక్తికి స్తోత్రములకు ముచ్చటపడి వచ్చాను. నాకు చాలా ఆనందంగా ఉంది.

0: ఓ, చాలా బాగా పాడారు పిల్లలు. నైవేద్యాలు చాలానే తీసుకొచ్చారే, కాని మీరొకటి తెలుసుకోవాలి, ఇవన్నీ నా కోసం కాదు సుమా.
1: మరి ఎవరి కోసం?
0: ఈ మాసంలో కొత్త నీటితో పాటు అనేక క్రిమికీటకాలు మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. అందుకే నీటిలో 21 రకాల పత్రి ఆకులను కలపటం ద్వారా ఈ క్రిములు నశించి మీరు ఆరోగ్యంగా ఉంటారు. అంతేకాదు, ఆవిరి మీద ఉడికించినవి తేలికగా జీర్ణమవుతాయి. నువ్వులు, బెల్లం కంటికి మంచివి. చెరుకు ముక్కలు, పండ్లు మీ పళ్లకు, వంటికి మంచివి.
2: కానీ గణేష, ఈనాడు ఎక్కడ చూసినా రంగులు వేసిన మీ విగ్రహాలను చాలా పెద్దవి అమర్చి కర్ణకఠోరంగా మైకులు పెట్టి గందరగోళంగా 9 రోజులు గడుపుతున్నారు. గమనిస్తున్నారా స్వామి?
0: ఓ, గమనిస్తున్నాను. ఒకలను మించి మరొకరు రకరకాల పదార్థాలతో అన్నదానాలు, లడ్డు వేలం పాటలు, కర్ణ కఠోరమైన పాటలు, డ్యాన్సులు నాకు చాలా చికాకు తెప్పిస్తున్నాయి. దర్పాలు, డాంబికాలు నన్ను సంతోష పెట్టలేవు సుమా. కుబేరుడంతటి వానికి గర్వం నశించేలా చేశాను.
1: ఓ గణేష, మా కథ చెప్పరు ప్లీజ్.
0: ఓ, తప్పకుండా. ఒకసారి కుబేరుడు కైలాసం వచ్చి మమ్ములందరినీ విందుకి ఆహ్వానించాడు. చూడండి ఏం జరిగిందో.
3: ఒకనాడు

0: ఒకనాడు సంపదలకు అధిపతి అయిన కుబేరుడు కొన్ని ఫలములను తీసుకొని పార్వతీ పరమేశ్వరుల దర్శనార్థం కైలాసమునకు వచ్చాడు. ఆ పళ్ళను చూసి కుబేరుని లోభితనానికి వినాయకుడు మనసులోనే నవ్వుకున్నాడు. గబాలున అతని చేతిలోని పళ్ళను లాక్కొని ఒక్కసారిగా మింగేశాడు. కుబేరుడు చాలా ఆశ్చర్యంగా గణేశుని చర్యలను గమనించి, ఏంటి చాలా రోజులుగా ఆహారం లేని వారిలా ఇలా తిన్నాడు అని అవాక్కయ్యాడు. అప్పుడేం జరిగిందో చూద్దామా. కుబేరుడు పార్వతీ పరమేశ్వరుల ముందు మోకరిల్లి వినమ్రంగా ప్రార్థిస్తున్నాడు.
1: ఓ పరమశివ, మీకోసం ఒక గొప్ప విందు ఏర్పాటు చేశాను. తమరంతా వేంచేసి మా విందు ఆరగించి మమ్ములను ఆశీర్వదించండి.
2: వింద, ఎందుకు మీకింత శ్రమ?
1: మాకేమి ఇది గొప్ప విషయం కాదు.
3: అయితే ఎందుకింత ఆలోచన?
2: సరే, తప్పక అందరము వచ్చదము.
3: కుబేరా, విందు చాలా గొప్పగా ఉండాలి. చాలా రకాలతో గుమగుమలాడే పిండి వంటలను తయారు చేయించు.
1: అలాగే గణేశా.

0: కుబేరుడు మంత్రులను ఉద్దేశించి చెబుతున్నాడు,
1: మంత్రులారా, మనమిచ్చే విందుకు శివకుటుంబాన్ని ఆహ్వానించి వస్తున్నాను. ఇది మనందరికీ ఒక మంచి అవకాశం. కని విని ఎరుగని ఒక గొప్ప విందును మనం ఏర్పాటు చేయాలి.
2: అలాగే మహారాజా.
0: మరుసటి రోజు నగరమంతా అలంకరించబడింది. శివకుటుంబాన్ని ఆహ్వానించడానికి సంగీత కళాకారులు వచ్చారు. దేవతలు పుష్పవర్షాన్ని కురిపించారు. శివపార్వతులు గణపతి కుమారస్వామి సమేతంగా రాజ్యంలోకి ప్రవేశించారు. వినాయకుడు కావాలని తన రెండు పాదాలను బురదలో ముంచి అలాగే నడుచుకుంటూ అంతఃపురంలోకి ప్రవేశించాడు. ఇది చూసి కుబేరుడు,
1: గణేష, ఈ బురద కాళ్లతో తివాచి మీద నడిచి వస్తున్నావేమి?
2: కుబేరా, నేను కావాలనే బురద కాళ్లతో వచ్చాను. నీ ఐశ్వర్యానికి దిష్టి తగలకుండా ఉండాలనే ఇలా వచ్చాను. అదంతా సరే కాని నాకు చాలా ఆకలిగా ఉంది. భోజనశాల చూపించు.
1: సరే, మరి రండి, చూపిస్తా.
0: వినాయకుడు భోజనశాలకు వెళ్లి వంటవాళ్లకు చేసిన పిండి వంటలన్నిటినీ తెమ్మని చెప్పి అక్కడే ఆసీనుడైనాడు.
2: మీరు నాకు సరిపడినంత ఆహారం తయారు చేసినారా? చాలా పదార్థాలు తయారు చేశాం స్వామి, తమరు స్వీకరించండి.
0: కొన్ని నిమిషంలోనే అన్ని పదార్థాలను గణేశుడు భుజించడమైనది. వంటవాళ్లు చాలా ఆశ్చర్యపోతూ ఏం చేయాలో తోచక అయోమయంగా నిలబడ్డారు.
2: నాకింకా ఆకలిగా ఉన్నది. మీ ఇంత కొంచెమైనా తయారు చేసినారు? కొంచెంసేపు ఆగండి గణేష, తిరిగి మళ్ళీ వండుతాము. నా ఆకలికి ఇవేమీ సరిపోవు. ఈ పళ్ళను ఆరగించండి, ఇంతలో తిరిగి వండుతాము.
0: అలసిపోయిన వంటవాళ్లు బుట్టలగొద్ది కూరగాయలను పళ్ళను తెచ్చిపెట్టారు. కాని వినాయకుడు వాటితో పాటు వండని పదార్థాలను కూడా తినేశాడు. చివరకు రాజ్యంలో తినే పదార్థాలే మిగలలేదు.
2: ఆహా, ఏ గొప్ప విందు, నస్సగమాకలి కూడా తీరలేదు. ఇంకేం మిగిలింది? ఈ వంట చెరుకు తప్ప, అది కూడా మింగేస్తాను. అప్పుడు కాని ఈ కుబేరునికి గర్వం అనగదు. తన గొప్ప చూపించడానికి మమ్ములను విందుకి ఆహ్వానిస్తాడా?
1: తిరిగి వంటలు ప్రారంభించండి.
2: తినే పదార్థాలు మన రాజ్యంలో మిగలలేదు ప్రభు.
1: మహాదేవ, ఏంటి పరీక్ష? నా గర్వం అంతా అణిగిపోయింది. నా గొప్పతనం చూపాలని అనుకున్నాను. గణేశుడు నాకు గొప్ప గుణపాఠం నేర్పాడు. నాకేమి దారి?
3: కుబేర, వెళ్లి గణపతిని ప్రార్థించు.
0: కుబేరుడు గణపతిని శరణు వేడాడు.
1: ఓ గణేష, నా గొప్పతనం చాటుకోవాలని ఈ విందు ఏర్పాటు చేశాను. భక్తిపూర్వకంగా చేయలేదు, నన్ను క్షమించండి. నా అహంకారాన్ని మీ పాదాల చెంత వదిలిపెడుతున్నాను.
2: భక్తిపూర్వకంగా ఒక చిన్న పండుని సమర్పించినా నేను చాలా తృప్తి పడతాను.
0: అంతలో అక్కడికి శివుడు ప్రవేశించాడు.
3: గణేష, ఇక కుబేరుడిని వదిలిపెట్టు. పశ్చాత్తాపడ్డాడు కదా, ఈ కొన్ని బొరుగులు గ్రహించి నీ ఆకలిని తీర్చుకో.
1: భక్తిపూర్వకంగా సమర్పించిన ఏ చిన్న పదార్థమైనా మీ ఆకలిని తీర్చగలదని, మీరు తృప్తిగా ఆరగిస్తారని నాకు ఇప్పుడు అర్థమయ్యింది.
0: చూసారా, భగవంతునికి భక్తిభావమే ప్రధానము.
2: చూసారా పిల్లలు, భగవంతునికి భావం, భక్తి ప్రధానం. అంతేకాని దర్పం, అహంకారం కాదు.
4: అన్నీ బాగానే ఉన్నాయి కాని గణేష, 21 పత్రి ఆరోగ్యాన్నిస్తాయి. మరి గడికెందుకు మీకు ప్రీతిగా ఉంటుంది? దానికి కూడా ఏమన్నా కథ ఉన్నదా ఏమిటి? మాకు కొంచెం వివరంగా చెప్పరు.
2: ఓ తప్పకుండా. అనలసురుడు అనే రాక్షసుడిని మింగవలసి వచ్చింది. అతడెప్పుడు ఉజ్వలిస్తూ అందరినీ బూడిద చేస్తూ ఉండేవాడు. చూడండి ఏం జరిగిందో.
4: వినాయకుని పూజలో దుర్వార పూజ సాంప్రదాయంగా మనమందరం పాటిస్తూ ఉంటాం. ఈ సాంప్రదాయం ఎలా వచ్చిందో చూద్దాం. ఓ రోజు కైలాసంలో నంది గణేశుని వద్దకు వెళ్లి,
5: ఓ గణేష, బ్రహ్మ ఇంద్రాది దేవతలు నీ దర్శనార్థమై ఎదురు చూస్తున్నారు.
2: అలాగా, సరే రమ్మని చెప్పు.
4: అందరూ వినయంగా లోపలికి ప్రవేశించారు. అంతా బ్రహ్మ ఇంద్రుడు ఒకరి తర్వాత ఒకరు ఇలా చెప్పసాగారు.
3: గణేష, అనలసుర అనే రాక్షసుడు దేవతలను బాధిస్తున్నాడు. అతని ఆగడాలు భరించలేకుండా ఉన్నాం.
1: అతను నోటి నుండి అగ్ని కురిపిస్తున్నాడు. ఎవ్వరూ అతడిని అంతమొందించడానికి సమీపించలేకపోతున్నారు. దగ్గరికి వెళ్లిన వారంతా భస్మమైపోతున్నారు.
3: ఓ గణాధిప, మీరిదివరలో చాలా మంది రాక్షసులను సంహరించి మమ్ములను రక్షించినారు. ఈ ఆపద నుండి కూడా మీరే గట్టెంకించగలరు.
5: తప్పకుండా, ఇక మీరు బాధపడకండి, అతడిని నేను నిలువరించుతాను.
4: వినాయకుడు అనలసురతో యుద్ధం ప్రారంభించాడు. అనలసుర రాక్షసునికి నిప్పులు కక్కే వరమున్నది కనుక సమీపించిన సైనికులందరినీ దహించి వేయసాగాడు. అది చూసి గణేశుడు కోపోద్రిక్తుడైనాడు. ఇద్దరి మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. ఎంత యుద్ధం చేసినా ఆ రాక్షసుని జయించలేకపోతున్నాడు. చివరకు ఆ రాక్షసుని మింగివేసినాడు. కాని అనలసురుడు గణేశుని ఉదరమున నిప్పులు కక్కటం మొదలుపెట్టాడు. అది వినాయకునికి భరించలేని బాధ అయ్యింది.
5: ఓ, మంటలు, మంటలు!
4: ఈ అరుపులకు దేవతలందరూ గణేశుని చుట్టూ చేరారు.
3: చూడపోతే ఈ అనలసురుడు వినాయకుని ఉదరమున చేరి భస్మం చేసేలా ఉన్నాడు. మనం ఏం చేయగలం ఇంద్రా?
1: గంగాజలాన్ని తెచ్చి గణేశుడిపై కురిపించిన ఈ మంటలు తగ్గుతాయేమో చూద్దాము. దేవతలారా, వెళ్లి గంగాజలం తెండి.
5: సరే, అలాగే తీసుకొస్తాం.
4: దేవతలందరూ గంగాజలాన్ని తెచ్చి వినాయకునిపై కురిపిస్తూనే ఉన్నారు. కాని ఏమీ ఫలితం లేదు. తర్వాత కొంతమంది దేవతలు మంచుగడ్డలను తెచ్చి వినాయకుని తలపై పెట్టారు. అయినా చల్లారలేదు. వారు చంద్రునితో చల్లని వెన్నెలను కురిపించమని ప్రార్థించారు. అయినా ఫలితం లేదు.
5: మీ ప్రయత్నాలన్నీ నా బాధను పెంచుతున్నాయేమో కాని తగ్గించడం లేదు. ఈ మంటలను భరించలేకుండా ఉన్నాను.
4: ఇంతలో ఒక ముని కొన్ని దుర్వారాలను తెచ్చి గణేశుని శిరసున ఉంచాడు. ఆశ్చర్యం, గణేశుడు బాధను మరిచి సంతోషంగా కనిపిస్తున్నాడు.
5: ఆహా, ఎంత ఆశ్చర్యం! నా బాధంతా చిటికిలో మాయమైపోయింది. నాకు ఈ మంటల నుండి ఉపశమనం కలిగింది. అనలసురుడు కూడా ఉదరమునందు అరిగిపోయినాడు. ఈ ఆనందం పట్టలేకుండా ఉన్నాను. ఇక నుంచి ఎవరు నన్ను దుర్వారాలతో పూజిస్తారో వారికి నేను అనేకమైన వరాలను ఇచ్చెదనుగాక.
4: దేవతలందరూ సంతోషంగా దుర్వారాలు తెచ్చి గణేశునికి సమర్పించి ఈ విధంగా పూజిస్తున్నారు.

0: ఈ విధంగా దుర్వాయుగ్మ పూజ వినాయకునికి ప్రీతిగానూ సాంప్రదాయంగానూ వచ్చింది.
1: చూసారా పిల్లలు, అప్పటి నుంచి ఎవరు నన్ను దుర్వారాలతో పూజిస్తారో వారి కోరికలను తక్షణమే తీరుస్తుంటాను.

0: ఎంత అందంగా పాడారు పిల్లలు, చాలా బాగుంది.
1: గణేష, మేమంతా కలిసి మీ భజనలతో కూడిన అంత్యాక్షరి కార్యక్రమం తయారు చేశాం. మీకు తప్పక నచ్చుతుందని అనుకుంటున్నాం.
0: ఓ అలాగా, సరే మొదలు పెట్టండి. మీరందరూ ఈనాడు నన్ను ఎంత భక్తి శ్రద్ధలతో పూజించారో అంతే భక్తి శ్రద్ధలతో మీరు ప్రతి పనిని చేయండి. నా కోసం ఇంకా చాలా మంది భక్తులు కాచుకొని ఉన్నారు. మీ అంత్యాక్షరి విని నేను బయలుదేరుతాను. ఎప్పుడూ ఆనందంగా ఉంటూ అందరినీ ఆనందింపచేయండి. సరేనా పిల్లలు?
2: ఇప్పుడు మనం అంత్యాక్షరి నిర్వహించుకుందాం. ఆడపిల్లలందరూ మూడు గ్రూపులుగా ఫామ్ అవ్వండి. మీ గ్రూపులకు వరుసగా సత్యం, శివం, సుందరం. సత్యం గ్రూపులో సుమేధ, చంద, చాందిని ఉన్నారు.
3: సాయిరామ్ టీచర్.
2: శివం గ్రూపులో రాజేశ్వరి, మాదిని, శివాని ఉన్నారు.
3: సాయిరామ్ టీచర్.
2: సుందరం గ్రూపులో దర్శిని, అతింత్య, సుప్రజ, తన్మయి ఉన్నారు.
3: సాయిరామ్ టీచర్.
2: ఇప్పుడు మనము అంత్యాక్షరి కండిషన్స్ చెప్తాను, శ్రద్ధగా వినండి. ఇందులో మనకి నాలుగు రౌండ్లుంటాయి. మొదటి రౌండ్ మకుటం రౌండ్ అంటారు, అంటే టైటిల్ సాంగ్. ఒక టైటిల్ ఇవ్వటం జరుగుతుంది, దాని మీద భజన పాడాలి. ఇలా ప్రతి రౌండ్ కూడా రెండు రెండు ఛాన్సెస్ ఉంటాయి మీరు ప్రతి గ్రూప్ కి. దాని తర్వాత రౌండ్ అంటే సెకండ్ రౌండ్, వర్ణన బేస్డ్ రౌండ్, అంటే గణేశుణ్ణి వర్ణిస్తూ పాడే భజనలు. మూడో రౌండ్ అభ్యర్థనాపూర్వక, అంటే ప్రేయర్ భజన్స్ అనమాట, స్వామిని వేడుకునే భజనలు మీరు పాడాల్సి ఉంటుంది. దాని తర్వాత నాలుగో రౌండ్ మనకి ఇన్స్ట్రుమెంటల్ భజన్, ఇన్స్ట్రుమెంటల్ మీద వయలిన్ మీద వాయించే భజనల్ని మీరు రికగ్నైజ్ చేసి ఎవరు ముందుగా చేయెత్తుతారో వాళ్ళని నేను అడగటం జరుగుతుంది. సరేనా పిల్లలు, మొదలు పెడదామా?
3: సరే టీచర్.
2: ఓకే, ముందుగా మకుటం రౌండ్ ఫస్ట్. టైటిల్ గౌరీ. సత్యం గ్రూప్
3: గౌరీ సుతాయ ఓం నమః, లంబోదరాయ ఓం నమః, గౌరీ సుతాయ ఓం నమః.
2: శివం గ్రూప్.

చాలా బాగా పాడారు. ఆ ఫస్ట్ రౌండ్ బాగా మంచిగా సక్సెస్ఫుల్ గా పూర్తి చేశాము. ఇప్పుడు సెకండ్ రౌండ్, ముందుగా మనం చెప్పుకున్నట్లు వర్ణన బేస్డ్ రౌండ్. స్వామిని వర్ణిస్తూ భజనలు పాడండి. ముందుగా సత్యం గ్రూపు.

సెకండ్ రౌండ్ కూడా మనం చాలా సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకున్నాము. చాలా బాగా పాడారు. ఇప్పుడు మనకి థర్డ్ రౌండ్, ఇది స్వామిని ప్రార్థనాపూర్వకంగా చేసేటటువంటి భజనలు, ప్రేయర్ భజన్స్. ఫస్ట్ చాయిస్ సత్యం గ్రూప్ తో మొదలు పెట్టుకుందాం.

మనకి 3 రౌండ్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఇన్స్ట్రుమెంటల్ రౌండ్, వయలిన్ మీద నిరంజన్ వాయించేటటువంటివి మీరు రికగ్నైజ్ చేసి చెయ్యి వెత్తాలి తప్పకుండా. ఎవరైతే గుర్తుపట్టి ముందుగా చెయ్యి ఎత్తుతారో వాళ్ళకే ఛాయిస్ ఉంటుంది.

శ్రోతలు ఇంతవరకు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు బోయిన్పల్లి హైదరాబాద్ నుంచి వచ్చిన బాల వికాస్ చిన్నారుల కార్యక్రమాన్ని విన్నారు. మరికొద్ది సేపట్లో ఈ కార్యక్రమంలోని రెండవ భాగాన్ని వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనీకి ట్యూన్ అయ్యుండండి.

0: రేడియో సాయి శ్రోతలందరికీ తిరిగి ఈ ప్రత్యేక ప్రసారానికి స్వాగతం. వందేహం గణనాయకం కార్యక్రమంలో భాగంగా రెండవ అంశంలోకి ఇప్పుడు మనం వెళ్దాం. ఇప్పుడు వినాయకుని తత్వం గురించిన చర్చాగోష్ఠి కార్యక్రమాన్ని వింటాం. ముందుగా ఈ కార్యక్రమంలో పాల్గొనే వారి పరిచయాన్ని తెలుసుకుందాం. గౌరీ గారు బాల వికాస్ గురువుగా హైదరాబాద్ బోయిన్పల్లి సమితి నుండి వచ్చారు. వారితో పాటు సోదరీమణులు శ్రీమతి రత్నమాల గారు మహిళా విభాగం, శ్రీమతి విశాల గారు సేవా విభాగం, శ్రీమతి పద్మజ గారు బాల వికాస్ విభాగం నుండి వచ్చారు. మరి వీరందరూ పాల్గొనబోయే ఈ చర్చా కార్యక్రమాన్ని విందామా?
1: అందరికీ సాయిరాం. ముందుగా స్వామి పాద పద్మములకు శతకోటి వందనాలు. మన రేడియో సాయి తెలుగు శ్రోతలందరికీ మా హృదయపూర్వక వినాయక చవితి శుభాకాంక్షలు. ముందుగా మా సోదరీమణులకు స్వాగతం. రత్నమాల గారు, పద్మజ గారు, విశాల గారు, ముందుగా మనం ఒక ప్రార్థనా శ్లోకంతో మొదలు పెట్టుకుందాం. పద్మజ గారు,

0: వినాయకునికి అనేక పేర్లున్నాయి కదండి. ఆయన రూపంలో, చేష్టల్లో, లీలల్లో సృష్టి హేళ కనిపిస్తుంటుంది. వినాయక పూజలో ప్రతిసారి మనం షోడశనామాలు స్మరిస్తాం. ఆ నామాలు సుముఖశ్చైకదంతశ్చ అంటూ వర్ణిస్తుంటాం. అందులో ప్రముఖంగా మనం గణపతి అనే పేరు వాడుతుంటాం. అంతేకాక ముందుగా పసుపు గణపతి పూజ చేసి తరువాత విశేషమైన పూజలు చేస్తుంటాం. విచిత్రమేంటంటే వినాయక చవితి నాడు కూడా పసుపు గణపతిని పూజించిన తరువాతే పెద్ద వినాయకుని పూజ చేస్తాం. అసలు ఈ పసుపు గణపతి తత్వం ఏమిటి మనకు రత్నమాల గారు వివరిస్తారు.
1: అలాగే గౌరీ గారు, అందరికీ సాయిరాం. గణములకు అన్నింటికీ ప్రథమ గణ్యుడైన నాయకుడే గణపతి. ఆ గణపతికి మనం వినాయక చవితి నాడు పూజలు జరుపుతాం. అయితే అలాంటి గణపతికి కూడా ప్రభు అయిన వాడు మహాగణపతి. దేవతలు అనేకమని అనుకుంటాం, కాని దేవుడు ఒక్కడే, ఆయనే పరబ్రహ్మం. ఆ పరబ్రహ్మనే మనం వరసిద్ధి వినాయకుడు, విద్యా గణపతి, లక్ష్మీ గణపతి ఇలా విడివిడిగా పూజిస్తూ ఉంటాం. ఇది ఎలా అంటే, స్త్రీతత్వం ఒకటే అయినా ఎలా మనం తల్లిగా, భార్యగా, కూతురుగా, వదినిగా, చెల్లిగా రూపాంతరం చెందుతామో, పరబ్రహ్మం కూడా మాఘమాసంలో సూర్యునిగా, దసరాల్లో అమ్మవారుగా, కార్తీకంలో శివకేశవులుగా, భాద్రపదంలో వినాయకునిగా ఇలా అనేక దేవతారాధనలు చేస్తూ ఉంటామండి. ఇవన్నీ రకరకాల ఆకారాల, అవయవాల, ఆయుధాలు ధరించిన దేవతామూర్తులు. ఈ తత్వాన్ని వేదం ఏకం సత్ విప్రా బహుధా వదంతి అని కీర్తిస్తుంది. అంటే ఉన్నది ఒకటే, ఇదే సగుణోపాసన. ఏనుగు తల, పెద్ద పొట్ట, ఎలుక వాహనం ఇవన్నీ మన కల్పనలో భాగాలే. అందుకే ముందు మనం పసుపు గణపతిని ఆరాధిస్తాం. ఒక గుండ్రని పసుపు ముద్దను పెట్టి పూజిస్తాం. దానికి తల, తొండం, చెవులు ఏవి ఉండవు. నైవేద్యం కూడా ఓ బెల్ల ముక్క మాత్రమే పెడతాం. ఆఖరికి వినాయక చవితి నాడు కూడా ముందుగా ఈ పసుపు గణపతిని పూజించాలి.
0: బాగుందండి. ఈ పసుపు గణపతిని గతంలో ఏ దేవతలు ఆరాధించారు? పద్మజ చెప్పండి.
2: సాయిరాం, ఈ పసుపు గణపతిని శివకేశవులు, పార్వతి కూడా అర్చించారు. అదే నిర్గుణ గణపతి ఉపాసన. దేవతల ప్రార్థన మేరకు శివుడు త్రిపురాసుర సంహారం కోసం ఉద్యమించాడు. ఆకాశవాణి మహాగణపతిని పూజించనిదే మీకు విజయం కలగదని పలికింది. వెంటనే శివుడు మహాగణపతిని ధ్యానించి మానసిక పూజ చేసి గణపతి అనుగ్రహంతో త్రిపురాసుర సంహారం చేశాడు. అలాగే వామనావతారంలో బలిని పాతాళానికి పంపటానికి ముందు వామనుడు కూడా మహాగణపతి ధ్యాన ఆవాహనాదులతో అర్చించి బలి దగ్గరకు వెళ్లాడు. బ్రహ్మకు సైతం సృష్టి కార్యక్రమం ప్రారంభంలో అన్ని విఘ్నాలే కలిగాయి. కాని ఆకాశవాణి బ్రహ్మకు గణపతిని ధ్యానించి సృష్టి మొదలుపెట్టమని పలికింది. అలా ఆటంకాలు తొలగి నిర్విఘ్నంగా సృష్టి కార్యక్రమం నిర్వర్తించాడు బ్రహ్మ. దీనిని బట్టి మనకు అర్థమైనదేంటంటే, హరిద్రా గణపతే మహాగణపతి. అదే అన్నిటికీ మూలం. అంతేకాదు, ఈ గణపతి ఛందస్సుల్లోని గణములకు అంటే లఘువులకు, గురువులకు అధిపతి. కాబట్టి వాక్కునకు, శబ్దానికి, భాషలకు, విద్యలకు అధిపతి గణపతి. ఇతడు ప్రణవస్వరూపుడు. ప్రణవం అన్ని ఛందస్సులకు మూలం.
0: విశాల గారు, వినాయకుడు ప్రణవస్వరూపుడు అన్నారు పద్మజ, అది కొంచెం వివరించండి.
3: సాయిరామండి, ముత్తుస్వామి దీక్షితులు గారు ప్రణవస్వరూప వక్రతుండ అని గణపతిని వర్ణిస్తూ పాడటం మనం అందరం వినే ఉంటాం. వినాయకుని తొండం కుడివైపుకి తిరిగి వంకరగా ఉంటుంది. సంస్కృతంలో ఓం, ఓంకారం యొక్క స్వరూపంలో కుడివైపు వంకర తిరిగి ఉన్న వంపు అది. ఈ ప్రణవాన్ని స్వామి ముఖంలో పరిశీలిస్తే మనకు ఓంకారం కనిపిస్తుంది. వక్రతుండం, దానిపైన అర్ధచంద్రం, అలా వినాయకుడు ప్రణవస్వరూపుడు అయినాడని అనుకోవచ్చు.
0: తొండము ఏకదంతమును అనే పద్యంలో కోరిన విద్యలకెల్ల వజ్జయ్యై ఉండెడి పార్వతీతనయ్య ఓయిగణాధిప అన్నారు. అంటే ఏమిటి పద్మజ?
2: అలాగేనండి, పార్వతి అంటే ప్రకృతి, ఈశ్వరుడు పురుషుడు. ప్రకృతి పురుషుల సంబంధం వల్ల మానవత్వం ఆవిర్భవించింది. అలా ప్రతి మానవుడిని వినాయకుడనే అనవచ్చు. ప్రతి వ్యక్తి శివశక్త్యాత్మక స్వరూపమే. గణాధిప అంటే గణములకు అధిపతి. ఈ గణాలంటే ఏంటి? కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు. ఈ దశేంద్రియాలకు నాయకుడు మనస్సు. ఈ మనస్సు కూడా అతీతమైనది బుద్ధి. గా అంటే బుద్ధి, నా అంటే విజ్ఞానం. బుద్ధి విజ్ఞానములకు పతి గణపతి.
0: విశాల గారు, వినాయకుడు గజముఖుడు అంటాం, దాని విశిష్టత ఏంటో వివరించండి.
3: తప్పకుండా అండి. గజ లో గా అంటే గమనం నుండి, జా అంటే పుట్టినది అని అర్థం. అది ఒక చలన శక్తి. గజముఖుడు గజాననుడు అని మనం విఘ్నేశ్వరుని అంటాం. ఏనుగు చాలా తెలివిగల జంతువు, గజ తెలివి అంటాం కదా. గజ ఈతగాడని కూడా అంటూ ఉంటాం. దేహబలంతో పాటు బుద్ధిబలం కూడా ఉన్న జంతువే ఏనుగు. తన తొండంతో ఎంతో చిన్నదైన సూదిలాంటి వస్తువును, పెద్ద పెద్ద వృక్షాలను, అన్నింటినీ ఎంతో తేలికగా ఎత్తగలదు. ఇంకా ఏనుగు చెవులు చాటలంతటివి. అందుకే మనందరి ప్రార్థనలు చక్కగా వింటాడు. నవవిధి భక్తి మార్గాలలో శ్రవణం మొదటిది కదా. సాధకులు కూడా వినాయకుల్లా శ్రద్ధగా వినాలి. చిన్న కళ్ళు, సూక్ష్మ పరిశీలనకు పొడవైన తొండంలోని నాసిక దూరం నుంచే మంచి చెడులను, ప్రమాదాలను, అవకాశాలను పసికట్టే నేర్పుకు సంకేతాలు. కార్యసాధకుడు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ఏ చిన్న విషయాన్ని నిర్లక్ష్యం చేయకూడదని అర్థం చేసుకోవాలి.
0: బాగుందండి. వినాయకుడు విఘ్నేశ్వరుడు ఎట్లా అయినాడు? రత్నమాల గారు వివరించండి.
1: ఎలా అంటే, గజముఖుడు విఘ్నేశ్వరుడు, సింహము మృగరాజు. అయినా ఏనుగు నడిస్తే సింహపు కాలిగుర్తులు కూడా అణిగిపోతాయి. ఒకసారి ఏనుగు అడవిలో నడిస్తే చక్కని రాజబాట ఏర్పడుతుంది. ఆ మార్గంలో తక్కిన జంతువులు తేలిగ్గా నడుస్తాయి. దీని అర్థం ఏంటంటే, దేవతలు, మనుష్యులు, గణములకు అందరికీ గజముఖుడే మార్గదర్శకుడు. విఘ్నాలను తొలగించి చక్కని మార్గం చూపించేవాడిని అర్థం.
0: బాగుందండి రత్నమాల గారు. మరి వినాయకునికి యజ్ఞోపవీతం నాగుపాము అంటాం, దీని అర్థం ఏంటో విశాల గారు చెప్పండి.
3: అలాగే అండి. వినాయకుని యజ్ఞోపవీతం నాగుపాము. సర్పము కుండలినీ శక్తికి ప్రతీక. మానవ శరీరంలో గణపతి స్థానం మూలాధారమని యోగశాస్త్రం కూడా తెలుపుతోంది. త్వం మూలాధారే స్థితోసి నిత్యం అని కదా మనం గణపతి అథర్వ శీర్షంలో చెప్పుకుంటాం. అంటే గణపతి మూలాధార చక్రంలో ఉంటాడు. ఆయనే ఇచ్చాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపుడు. సృష్టి అంతా ఆయనలో ఇమిడి ఉండి సర్వవ్యాపకుడైనాడని మనకు అర్థమవుతోంది.
0: అవును విశాల గారు, గణేశుని శుభలక్షణాలను అథర్వ మహర్షి ప్రత్యక్షంగా దర్శించి దివ్యానుభూతిని పొంది ఓం గం అనే ప్రణవ మంత్రాన్ని మనకు అందించారు. సరే కాని ఈ వినాయకుడు ఎలుకను తన వాహనంగా ఎంచుకున్నాడు, ఇందులోని అంతరార్థం ఏంటి పద్మజ గారు?
2: ఏంటంటే, మూషికము వాసనామయ జంతువు, తినుబండారముల వాసనను బట్టి ఆ ప్రదేశాలకు చేరుతుంది, బోనుల్లో చిక్కుతుంటుంది. అట్లాగే మన మానవులం కూడా జన్మాంతర వాసనలను బట్టి ఈ సంసార జీవితంలో చిక్కుకొని పెడమార్గాలు పడుతుంటాం. మూషిక వాహనుడంటే కోరికలను అణగదొక్కేవాడని అర్థం.
0: వినాయకుని ఏకదంతాయన మహా అని ఎందుకు స్తుతిస్తామంటారు రత్నమాల గారు?
1: సరేనండి. ఏనుగుకు రెండు దంతాలుంటాయి, కాని మన వినాయకుడు ఏకదంతుడు. ఏం జరిగిందంటే, మహాభారతం రాసే సమయంలో వ్యాస భగవానుడు వినాయకునితో అంటాడు కదా, నేను చెప్పేటప్పుడు నీవు ఆగకుండా వ్రాయాల్సుమా అని షరతు పెడతాడు. కాని రాసే సమయంలో గంటం రాయటం ఆగిపోయింది. వెంటనే తన దంతాన్ని పెరికి రాయటం మొదలుపెట్టి పూర్తి చేశాడు గణపతి. మాటను నిలుపుకోవటానికి ఎంతటి త్యాగానికైనా వెనుకాడకుండా మనందరికీ ఆదర్శంగా నిలిచాడు. అలా ఏకదంతుడు అయ్యాడండి.
0: అవును రత్నమాల, మహాభారతం ఒక విజ్ఞాన ఖని. అటువంటి గొప్ప గ్రంథాన్ని వ్రాయటానికి ఎటువంటి అడ్డంకులను లెక్క చేయరాదు అని తెలియచెప్పాడు. బాగుంది. వినాయకునికి సిద్ధి బుద్ధి అనే ఇద్దరు భార్యలున్నారంటారు, అదెలాగో చెప్పండి విశాల గారు.
3: అలాగే గౌరీ గారు, మనస్సు పరిశుద్ధమైతే బుద్ధి వికసిస్తుంది, బుద్ధి వికసించినప్పుడే సిద్ధి కలుగుతుంది. ఈ బుద్ధిని సిద్ధిని వినాయకుడు వరిస్తాడు, వారికి అతను పతి. సిద్ధి అంటే జ్ఞానసిద్ధి అన్నమాట. గణపతిలో గా అంటే బుద్ధి, నా అంటే విజ్ఞానం. ఈ విజ్ఞాన ప్రజ్ఞానములకు పతి వినాయకుడు. సిద్ధికి బుద్ధికి క్షేమం ఆనందం అనే ఇద్దరు కొడుకులున్నారు కాబట్టి క్షేమం ఆనందం వినాయక పుత్రులని చరిత్ర చెబుతోంది. సాధకునికి మనోశుద్ధి ఉంటే సిద్ధి బుద్ధులకు పతి అయిన గణపతి క్షేమం ఆనందాన్ని ప్రసాదిస్తాడు. ఇలా మనం అర్థం చేసుకోవాలి కాని భౌతిక పరమైన సంబంధం కాదు అని స్వామి చెప్పారు.
0: బుద్ధి జ్ఞానాలు ఉన్న ప్రతివానికి క్షేమము ఆనందం లభిస్తాయని చక్కగా చెప్పారండి విశాల గారు. మరి గరిక పూజ చాలు గణనాథునకు అని అంటాం కదా, గరికకున్న ప్రాధాన్యత ఏమిటంటారు? ఇప్పటికీ కుక్కలు పిల్లులు అప్పుడప్పుడు గరికను వెతుక్కుని నమిలి వాంతి చేసుకోవటం మనం గమనిస్తుంటాం. వాటి అచీర్ణ వ్యాధిని అలా పోగొట్టుకుంటుంటాయని మన పెద్దవాళ్లు చెప్తుంటారు. వైద్యపరంగా గరిక చాలా శక్తి కలది. మరి అటువంటి గరిక పూజకు ఎలా విశేషించబడ్డది? పద్మజ గారు వివరించండి.
2: అలాగేనండి. ఒకసారి పార్వతీ పరమేశ్వరులు పాచకిలాడుతున్నారు, నందిని న్యాయ నిర్ణేతగా పెట్టుకున్నారు. ఆట ముగిసిన వేళ నంది ఈశ్వరుడే గెలిచాడని తీర్పు చెప్పాడు. పార్వతికి కోపం ఆగక, నంది నీవు నయం కాని రోగంతో వేధింపబడుదువుగాక అని శపిస్తుంది. నంది వెంటనే తల్లి కాళ్ల మీద పడి, దయచేసి నన్ను క్షమించి శాప విముక్తి పొందే మార్గం చెప్పు తల్లి, మీరే గెలిచిన నా ప్రభువే గెలిచినట్లు ప్రకటించాను, తప్పే అని వేడుకున్నాడు. అప్పుడు పార్వతి నందికి ఇష్టమైన దానిని తన కుమారుడైన గణపతికి సమర్పించమని పరిష్కారం చెబుతుంది. అప్పుడు నంది తనకిష్టమైన గరికెను వినాయకునికి సమర్పించి రోగ విముక్తుడవుతాడు. గరికే కాక తుమ్మి పూలు, జిల్లేడు పూలు పూజకు వినియోగిస్తాం.
0: చాలా గమ్మత్తుగా ఉందండి పార్వతీ పరమేశ్వరుల కథ. మరి గణపతిని 21 రకాల పత్రాలతో పూజించడం మనకు ఆనవాయితీ. ఆకులన్నీ దేనికవి, చాలా విశేషమైనవి కూడా. దీన్నే ఏకవింశతి పత్రి పూజ అంటుంటాం. మరి వీటి గురించి విపులంగా పద్మజ గారు, విశాల గారు, రత్నమాల గారు ముగ్గురు కూడాను వివరించండి.
1: సరే సాయిరాం.
2: మొదటిది సెమీపత్రం జమ్మి. అగ్నిగుణము కలిగినదని యజుర్వేదం చెప్తుంది. పాండవులు అరణ్యవాసానికి వెళ్తూ వారి ఆయుధాలను సెమీవృక్షం మీదే ఉంచారు. రెండవది బిల్వపత్రం మారేడు. శివుని పూజ కోసమే పుట్టినది మారేడు. లక్ష్మీదేవి ఈ చెట్టు మీద నివసిస్తుంది, అందుకే ఆమెను బిల్వ నిలయాయే నమః అని కీర్తిస్తాం. మూడవది అర్జున పత్రం మద్ది. యజ్ఞాలలో ఉపయోగిస్తారు, ముఖ్యంగా పితృకార్యాలలో ఎక్కువగా ఈ సమిధులను వాడతారు. నాలుగవది అశ్వద్ధ పత్రం రావి. బృహస్పతి గ్రహ హోమానికి రావి సమిధులను వాడతారు. సంతానం లేనివారు, వివాహం కానివారు రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేయటం మనం చూస్తూ ఉంటాం. ఐదవది బదరీపత్రం రేగు. ఆయుర్వేద పరంగా రేగు పండు చాలా శక్తివంతమైనది. ఈ పళ్లతోనే సంక్రాంతి నాడు పిల్లలకు భోగిపళ్లు పోస్తూ ఉంటారు. ఆరవది చూతపత్రం మామిడి. మామిడి ఆకు తోరణాలు లేని శుభకార్యం ఉండదు కదా. ఏడవది దాడిమి పత్రం దానిమ్మ. లలితా సహస్రనామంలో దాడిమి కుసుమ ప్రభ అనే నామం కనిపిస్తుంది. చండీ హోమంలో దానిమ్మ పండ్లను పూలను సమర్పిస్తారు. మిగిలిన పత్రాల గురించి విశాల గారు మీరు వివరిస్తారా?
3: అలాగే అండి. 8వ పత్రం దేవదారు. ఇది హిమాలయాలలో పెరిగే ఎత్తైన వృక్షం. దీని కాండంతో విగ్రహాలు తయారు చేస్తారు. 9వది బృహతీ పత్రం. ఇది గడ్డిజాతి మొక్క. దీనినే వాకుడు చెట్టు అంటాం. దీని చూర్ణం దురదలకు నెప్పులకు పనిచేస్తుంది. దీని కషాయంతో నోటి దుర్వాసన పోగొట్టుకోవచ్చు. ఇది రక్తశుద్ధి చేస్తుంది. తర్వాత దుర్మాయుగ్మం. దీనినే మనం గరిక అంటాము. మన పాపాలను నివారించేది గరిక. రాహు సంబంధ హోమాలకు దీన్ని వాడతాము. రామాయణంలోని ఘట్టం సీత రావణాసురంతో మాట్లాడక చేతిలో గరికను ధరించి ఉండటం మన అందరికీ తెలుసు. దీనిని గ్రహణ సమయంలో కూడా ఉపయోగిస్తాము. 11వది కరవీర పత్రం. దీనినే మనం గన్నేరు అంటాము. దేవీ దేవతలను ఈ పూలతో పూజించవచ్చు. అమ్మవారికి ఈ పూలతో పూజ శ్రేష్టం. తర్వాతది మరువక పత్రం. మరువం దీన్నే, ఇది సువాసన గల పత్రం. కదంబ మాలలో దీన్ని ఉపయోగిస్తాం. పూజకు ఇది చాలా ఉపయోగం. తర్వాతది మాచీ పత్రం. అంటే దీన్ని మనం దవనం అంటూ ఉంటాం. ఇది చల్లని ప్రదేశాలలో పెరుగుతుంది. సువాసన కలిగిన ఆకులను కలిగి ఉంటుంది. ఈ ఆకుల నుండి సుగంధ ద్రవ్య నూనెను తీస్తారు. చివరగా తులసి. తులసి లేని ఇల్లు ఉండదు కదా. తులసి వనం ప్రాణశక్తిని ఇస్తుంది. వినాయకుని చతుర్థి నాడు మాత్రమే దీంతో వినాయకుని పూజిస్తారు. మిగతా పత్రాల గురించి రత్నమాల గారు మీరు వివరిస్తారా?
1: సరే సాయిరాం. 15వ పత్రం అర్కపత్రం అనగా జిల్లేడు. సూర్యహోమానికి ఈ సమిధులను ఉపయోగిస్తారు. తర్వాతది అపామార్గ పత్రం అనగా ఉత్తరేణి అంటారు. నవగ్రహాలలో బుధుని హోమంలో ఈ సమిధులను ఉపయోగిస్తారు. 17వ పత్రం దత్తూరి పత్రం ఉమ్మెత్త. శివునికి ఈ పూలతో పూజిస్తే చాలా మంచిది. 18వ పత్రం గండకీ పత్రం. ఇది అరణ్యాల్లో మాత్రమే దొరుకుతుంది. దీనిని దీర్ఘవ్యాధులకు ఔషధంగా ఉపయోగిస్తారు. 19వ పత్రం విష్ణుకాంత పత్రం. దీని ఆకులు జ్ఞాపకశక్తికి ఉపయోగిస్తాయి. దీని ఆకులు బెరడు కలిసిన కషాయాన్ని జ్వరానికి మంచి మందుగా ఉపయోగించవచ్చు. 20వ పత్రం సింధువార పత్రం. దీనిని వావిలి అంటారు. ఒంటి నొప్పులు తగ్గుతాయి. 21వ పత్రం అనగా చివరి పత్రం జాజీ పత్రం. తెల్లగా ఉండి వాసన కలిగిన ఈ పూలని శివారాధనకు శ్రేష్టమైనగా అంటారు. ఇలా ఈ పత్రాలన్నీ మానవుల ఆరోగ్యానికి ఉపయోగపడేవే.
0: పద్మజ, రత్నమాల గారు, విశాల గారు ఈ 21 రకాల పత్రాల గురించి చాలా బాగా వివరణ ఇచ్చారండి. బాగుంది. మరి ఈ వినాయకుని పూజ ఇప్పటిది కాదని, అనాది కాలం నుండి భారతదేశంలో వ్యాపించి ఉన్నదని అంటుంటాం. అదెలా తెలుస్తుంది రత్నమాల గారు?
1: వినాయకుని తత్వం మనకు సంచయి. 21వ పత్రం అనగా చివరి పత్రం జాజీ పత్రం. తెల్లగా ఉండి వాసన కలిగిన ఈ పూలని శివారాధనకు శ్రేష్టమైనగా అంటారు. ఇలా

0: ఇద సాధనం అని వేదములు గణపతిని ప్రార్థించాయి. అంతేకాక గాయత్రి మంత్రము కూడా ఉంది, గణపతి గాయత్రి మంత్రము కూడా ఉంది. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి అని వక్రతుండాయ ధీమహి తన్నోదంతి ప్రచోదయా. ఇలా ఇది చాలా ప్రాచీనమైనదని అర్థం చేసుకోవాలి. అన్ని గణాలకు ఈ గణపతే ప్రధానమైనవాడు, కవులకు కవీశ్వరుడు. ఈ స్వామికి మరొక పోల్చదగిన దైవం లేదు, ఆయన వల్లే వేదాలు వచ్చాయి. గణపతి యొక్క ఈ తత్వం తెలుసుకోవడం ప్రధానం. ఏ పనికైనా ముందు ఓం శ్రీ మహాగణపతి అయి నమః అని అనుకోవాలండి.
1: తర్వాత అంతేకాదండి, గణపతి అధర్వ శీర్షంలో త్వం భూమిరాపో నలో నిలో నభః అని ఉంది. అంటే గణపతే భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం అని చెప్పబడింది. దీని అర్థం ఏమిటి? గణపతిలో పంచభూతాలు ఉన్నాయి, పంచభూతాలకు ఆయన అధిపతి. మన శరీరాలు పంచభూతాత్మకాలని మనకు తెలిసిందే కదా. అయితే మనలో గణపతి ఎక్కడ ఉన్నాడు అని ఆలోచిస్తే, త్వం మూలాధార స్థితోసి నిత్యం అని కదా చెప్తాము. ప్రతి మనిషిలో షట్ చక్రాలున్నాయి, అవి భౌతికాలు కావు, అంటే కంటికి కనిపించవు, శక్త్యాత్మకాలు. మనం కూర్చున్నప్పుడు మన భారం మొత్తం మూలాధార చక్రం భరిస్తుంది. యోగ విద్యకు ఇది మూలం. ఇది కుండలిని శక్తి అను కుండలిని అను సర్పమునకు నిలయం కూడా. దీనికి కుంజరమను శక్తి ఉంటుంది. కుంజరం అంటే ఏనుగు, హస్తిముఖుడంటే గణపతి. కుంజరాసుర భంజనాయ నమః అని మనం గణపతిని కీర్తిస్తాం.
2: అంతేకాదండి విశాల గారు, మనలో నాదం కూడా మూలాధారమందే ప్రచోదనమవుతుంది. దీనినే హస్తినాదము అని కూడా అంటారు. అమ్మ నాదస్వరూపిణి. లక్ష్మి, సరస్వతి, పార్వతి పేర్లు వేరే కాని తత్వం ఒక్కటే. శ్రీసూక్తంలో హస్తినాద ప్రబోధిని అని దేవి కీర్తించబడినది. నాదము ద్వారా సదా మనకు ఆనందమయ స్థితి కలుగుతుంది. మూలాధారము పటిష్టముగా ఉండటానికి సాత్విక ఆహారం ముఖ్యం. కుడుములు, ఉండ్రాళ్లు, పళ్లు మనలోనున్న గణపతికి నివేదిస్తూ భుజించాలి. ఇలా వినాయక తత్వాన్ని అర్థం చేసుకోవాలి.
3: ముగ్గురు చాలా బాగా వినాయక తత్వం గురించి వివరణ ఇచ్చారు. వినాయక తత్వంతో పాటుగా శాస్త్రపరమైన విషయం మరొకటి ఉంది. అదేంటంటే, మన ఖగోళ శాస్త్రజ్ఞులు ఈ వినాయక చవితి నాడు నక్షత్ర మండలంలో ఒక విశిష్టమైన నక్షత్రాన్ని గుర్తించారు. అది ఏనుగు తల ఆకారం ధరించి ఉన్నట్లుగా నిర్ధారించారు. ఇంతేకాక ఈ పూజ ప్రాచీన కాలం నుండి మనం జరుపుకుంటున్నాం. మన దేశంలోనే కాక విదేశాల్లో కూడా, అంటే థాయిలాండ్, జపాన్, జర్మనీ దేశాల్లో కూడా ఈ ఉత్సవం జరుగుతూ ఉంటుంది. చివరగా ఈ వినాయక చవితి ఉత్సవం సందర్భంగా పిల్లలకు పెద్దలకు అందించే సందేశం ఏంటంటారు పద్మజ గారు?
2: మన ఫుడ్, బ్లడ్, దుడ్డు తల్లిదండ్రుల ప్రసాదమని స్వామి చెబుతూ ఉంటారు. విఘ్నేశ్వరుడిలా తల్లిదండ్రులను పూజిస్తే మూలాధార చక్రంలో గణపతి ప్రచోదనమై మనకు సిద్ధి బుద్ధులను కలగజేసి మనల్ని క్షేమంగా ఆనందంగా ఉంచుతాడు.
1: అంతేకాదండి పద్మజ, అతిగా ఆడంబరాలకు పోకుండా భక్తి ప్రధానంగా ప్రతివారు వినాయకుని సేవించి ఆయన ఆశీస్సులు మెండుగా దండిగా పొందాలని ఆశిద్దాం.
3: స్వామి వినాయక చవితి సందర్భంగా ఇచ్చే దివ్య సందేశాలు వినటం వల్ల, ఇంకా మన సనాతన సారథల్లోని వ్యాసాలు చదువుకోవటం వల్ల మనకు కొంత వినాయక తత్వం గురించిన అవగాహన కలిగింది. మనం అర్థం చేసుకోవటమే కాక మన శ్రోతలందరితో పంచుకోగలగటం స్వామి మనకిచ్చిన మహద్భాగ్యం. ఈ సందర్భంగా స్వామికి వేల కృతజ్ఞతలు తెలుపుకుందాం. గణపతి స్తుతితో ఈ కార్యక్రమాన్ని ముగిద్దామా? సాయిరామ్.

సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సాయినాథ సుబ్రహ్మణ్యం.

ఇంతవరకు వినాయక చవితి పర్వదిన సందర్భంగా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు బోయన్పల్లి సమితి హైదరాబాద్ నుంచి వచ్చిన బాల వికాస్ గురువులు చిన్నారులు అందించిన ప్రత్యేక కార్యక్రమం వందేహం గణనాయకం విన్నారు.

ఇంతవరకు మీరు సెప్టెంబర్ 13, 2018 వినాయక చవితి పర్వదిన సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం వందేహం గణనాయకం పునఃప్రసారాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరామ్.

0: ఓం శ్రీ సాయిరాం. శ్రీ సత్యసాయివాణి శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి ప్రశాంతి సూక్తం కార్యక్రమంలో చిన్మయి శీర్షిక పేరిట ఆదిశంకరుల వారి జీవిత విశేషాలు, వారి గుణగణాలు, వారి రచనలు మరియు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి జీవిత విశేషాలు, వారి గుణగణాలు, రచనలే కాక ఇప్పుడు కొనసాగుతున్నటువంటి ఆధ్యాత్మిక మహోద్యమ విశేషాలను ఒక తులనాత్మక పరిశీలనగా ప్రొఫెసర్ కామరాజు అనిల్ కుమార్ గారు మీకు అందిస్తారు.
1: శంకర సాహిత్యానికి సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సనాతన ధర్మ సారథి, అద్వైత సామ్రాట్ శంకర భగవత్పాదులు. శంకర భగవత్పాదుల యొక్క అద్వైతాన్ని మించింది భవిష్యత్తులో రాదు, వర్తమాన కాలంలో లేదు అని నిర్ద్వంద్వంగా మనం చెప్పవచ్చు. భగవాన్ బాబా అంతటి వారు ది హెడ్ ఆఫ్ శంకర అన్నారు. శంకరుని యొక్క మేధాశక్తిని మించింది లేదు అని భగవాన్ బాబా వారు చెప్పారు. ఆదిశంకరుల యొక్క ప్రస్తావన వచ్చినప్పుడల్లా స్వామి ఎంతో ఉత్సాహంగా ఆ విషయాలు వివరిస్తూ ఉంటారు. ప్రస్తుతం ఆదిశంకర సాహిత్యంలో విషయాలను కొంత స్థూలంగా వర్గీకరించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శంకర సాహిత్యం అంతా కూడా చూసినట్టయితే మూడు విభాగాలుగా మనం వర్గీకరించవచ్చు. మొదటిది అన్నీ కూడా భాష్యములు అని చెప్పాలి. రెండవ విభాగం చెందినవి ప్రక్రియలు లేక ప్రకరణములు అని చెప్పాలి. మూడవది ఆదిశంకరుల యొక్క సాహిత్యము స్తోత్రములతో కూడుకున్నటువంటివి. ఇన్ని మూడు విభాగములు చెందినవి శంకర సాహిత్యం అంతా కూడా. ఏదన్నా తీసుకోండి, ఇందులో భాష్యములు మొదటి భాష్యం గురించి చెప్తాను. ఈ భాష్యాలంటే ప్రస్థానత్రయం పైన రచించినవి. ప్రస్థానత్రయం అంటే మూడు, ఒకటి ఉపనిషత్తులు, రెండు బ్రహ్మసూత్రములు, మూడవది భగవద్గీత. ఈ మూడింటిని కలిపి ప్రస్థానత్రయం అంటారు. ఈ ప్రస్థానత్రయం పైన భాష్యం రాసినటువంటి వారు ఆదిశంకరుల వారు. అంటే గమనించండి, విపరీతమైన బుద్ధుల చేత, విపరీతమైన ధోరణుల చేత ఎవరికి వారు అన్వయించుకొని, ఎవరికి వారు విపరీతార్థములు కల్పించి అనర్థము పాలు కాకుండా యథార్థమును, ప్రతిపదార్థమును తెలియచేసేటట్టుగా ప్రస్థానత్రయం పైన భాష్యము రాసి జగత్తుకు మహోపకారం చేసిన వారు శంకర భగవత్పాదులు. ఏ పదానికి అర్థమేమి, ఏ భావానికి వివరణ ఏమి అని మూడు యొక్క బృహద్గ్రంథములపైన భాష్యాలు అందించినటువంటి వారు వారు. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు, భగవద్గీత, వీటిపైన శంకర భాష్యము మనకు ఒక జ్ఞాన జ్యోతి, ఒక విజ్ఞాన జ్యోతి. చీకటిలో ప్రయాణించేటప్పుడు ఒక లైట్ పెట్టుకుంటే దారిలో మనం ఎలా అయితే పోగలమో అదే రీతిగా శంకర భాష్యములు మనకు దీప స్తంభాల్లాగా మనకు ఈనాడు ఆధ్యాత్మిక సాహిత్య రంగంలో వెలసి ఉన్నవి అన్న విషయము అందరికీ తెలిసిందే. ఆ తరువాత ఈ శంకర భాష్యములు ఎలాంటివి అంటే ఎన్నో నిధులున్నవి. ఆ నిధులకు లోపలికి నువ్వు వెళ్లాలంటే ఆ నిధులకున్నటువంటి ఆ ద్వారములకు చెందిన తాళం చెవి నువ్వు తెరిస్తే నిధులన్నీ నీ దగ్గరే ఉంటాయి. అంటే బ్యాంకులో లాకర్ లాగా తాళం చెవి తెరిస్తే అన్నీ నీకున్నాయి. అదే రీతిగా శంకర భాష్యము ఈ మూడు మహత్తర గ్రంథములకు కూడా ఒక తాళం చెవి వంటిది. ఆ గ్రంథ సారాన్ని నువ్వు పొందగలవు అన్న విషయం మనకు తెలుస్తుంది. శంకర భాష్యములు వారి యొక్క స్వామి యొక్క విశేషమైన పరిజ్ఞానము, విశేషమైనటువంటి అనంత సాగర సమానమైనటువంటి వారి యొక్క విజ్ఞానమును, అద్వైత వైభవాన్ని మనకు తెలియజేస్తుంది. ఇంకా ఉపనిషత్తులపైన రాసిన విషయం ఒకటి మీకు తెలియచేయాలి. ఉపనిషత్తులపైన భాష్యం రాకపోయినట్టయితే మనం అంధకారం పాలై ఉండేవాడు. ఉపనిషత్తులు సామాన్య విషయం కాదు. పురాణములపైన ప్రసంగించేవారు ఉన్నారు, కానీ ఉపనిషత్తులను ప్రసంగించేవారు చాలా చాలా తక్కువ సంఖ్యలో ఉంటారు. అంత జటిలమైనటువంటి కఠినమైనటువంటి విషయములు ఉపనిషత్తులో ప్రస్తావించబడి ఉన్నవి. అలాంటి వాటికి శంకర భాష్యము మనకెంతో సహాయపడుతుంది. ఎందువల్ల ఉపనిషత్తులు అంత కఠినములయ్యున్నవి అని అనుకుంటారేమో. ఒకటి మాత్రం సత్యం, ఉపనిషత్తుల గురించి చెప్పాలి అంటే భాష పనికిరాదు. భాష ద్వారా ఉపనిషత్ సారమును నువ్వు వ్యక్తపరచలేవు, భాషకు అందదు. ఒకటి. ఇంకా రెండు, మనసుతో భావించలేవు. వస్తువులనైతే మనసుతో భావించవచ్చు. అయ్యా ఈ గ్లాస్ ఎలా ఉంది, ఇలా ఉంది అని చెప్పాను. ఆ దీపం ఎలా ఉంది, ఇలా ఉంది అని చెప్పాను. వస్తువుల యొక్క అవగాహన పొందినట్లుగా ఉపనిషత్ తత్వాన్ని నువ్వు అవగాహన చేసుకోలేవు, ఇందువల్ల అది వస్తువు కాదు. భాష నేరుగా వ్యక్తపరచలేదు, ఏదో పరోక్షంగా చెప్పవలనే తప్ప సూటిగా నేరుగా భాష వ్యక్తపరచలేదు. ఇక మూడవది, మన యొక్క బుద్ధి కుశలత ఇంటలెక్ట్ అది కూడా ఉపనిషత్తుని గ్రహించలేదు. ఇందువల్ల మన బుద్ధి కుశలత అంతా కూడా ఒక చక్కని విమర్శనా ధోరణిలో విచక్షణా దృష్టితో ఒక ఆలోచనా శక్తితో ఒక తర్క వాదంతో మన బుద్ధి పనిచేస్తుంటుంది. నీ తర్కానికి అందేది కాదు ఉపనిషత్తులు, నీ యొక్క వాదమునకు అందేది కాదు ఉపనిషత్తులు, నీ యొక్క విచక్షణకు అందేది కాదు ఉపనిషత్తులు. కనుక బుద్ధి చేత గాని మనసు చేత గాని భాష చేత గాని గుర్తింప అలవి కాని ఉపనిషత్ వాంగ్మయాన్ని తన భాష్యాల ద్వారా మనకు అందించి మహోపకారం గావించిన వారు శంకర భగవత్పాదులు. అయితే ఆ మహర్షులకు ఎట్లా సాధ్యమైంది? భాషకు అందదంటున్నాం, మనసుకు అందదంటున్నాం. ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసాస ఆనందం బ్రహ్మణో విద్వాన్ నవిభేతి కుతశ్చన నవిభేతి కదాచన అంటున్నారు. కనుక మనసు బుద్ధికి అందినటువంటి శాస్త్రము మరి పండితులు ఆ మహర్షులు ఎట్లా అవగాహన చేసుకున్నారు అన్న ప్రశ్న మనకు రావడం సహజమే. ఎలా గ్రహించారనుకుంటున్నారు? ధ్యాన స్థితిలో గ్రహించారు. ధ్యాన స్థితిలో పరమాత్మానుభవంలో దైవానుగ్రహంతో ఆ దైవ తాదాత్మ్యంతో గ్రహించారే కాని గ్రంథ పఠనంలో లౌకిక మనసుతో ప్రాపంచిక భాషతో గ్రహించిన విషయం కాదు. దివ్య ధ్యానంలో దివ్య జ్యోతిలో మానసిక పరంజ్యోతి ప్రకాశంలో ధ్యానంలో గ్రహించారు మహర్షులు ఉపనిషత్ తత్వాన్ని. ఉదాహరణ చూడండి, ఉపనిషత్తులు ఎలా ఉంటాయో. శాంతి మంత్రం మీ అందరికి తెలిసిందే, పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణం ఉదచ్చతే అంటారు. దీన్ని కాస్త లౌకికంగా సామాన్యంగా ఆలోచిద్దాం. అది పూర్ణము ఇది పూర్ణము, రెండు పూర్ణాలు ఎట్లా ఉంటాయండి? అదియు పూర్ణము ఇది పూర్ణము, పూర్ణము నుండి పూర్ణము తీసివేసిన శేషము పూర్ణమే, అది ఎట్లా అవుతుందండి? నాలుగు నుంచి రెండు తీసేస్తే ఇంకా నాలుగేనా, ఎట్లా? కనుక ఇలాంటి సందిగ్ధంలో ఉంటాం. పూర్ణమద పూర్ణమిదం, అది పూర్ణమే ఇది పూర్ణమే చెప్పలేము. దట్ ఈజ్ ఫుల్ అండ్ దిస్ ఈజ్ ఫుల్. ఈ రెండు ఫుల్నెస్ అర్థం చేసుకోవడంలో మనం ఫుల్స్ అవుతాం మధ్యలో. మనకి స్పష్టంగా అర్థం కాదు, అలా ఉన్నది ఉపనిషత్ వాంగ్మయం. అలాగే ఈశావాస్య ఉపనిషత్తులో ఒక శ్లోకం ఉన్నది, అనేజదేకం మనసో జవీయో అన్న శ్లోకం ఉన్నది ఈశావాస్య ఉపనిషత్తులో. అందులో ఆత్మతత్వం గురించి పోస్తున్నాడు మహానుభావుడు. నాయన ఆత్మ కదలిక లేనిది అన్నారు. సరే అర్థమైంది, కదలదు స్థాను. మళ్ళీ వెంటనే అంటాడు మనసు కంటే వేగమైనది అన్నారు. అదేమిటి, మనసు కంటే వేగంగా ప్రయాణిస్తుందా? ముందేమన్నారు కదలికలేదన్నారు, మళ్ళీ వెంటనే ఏమన్నారు మనోవేగమును మించింది అంటున్నారు. పైగా ఇక్కడుండి ఎంత దూరం అన్నా చేరగలదు అంటున్నారు. అది ఆత్మతత్వం అన్నారు. మనకి ఏమంటాం చెప్పండి, ఎక్కడ ఉంటాం? ఇవన్నీ పరస్పర వ్యతిరేక భిన్నాభిన్న సూచనలు అభిప్రాయములు ఉంటున్నాయేమో ఉపనిషత్ సాహిత్యంలో అనిపిస్తుంది. దగ్గర అంటాడు, మళ్ళీ దూరం అంటాడు, కదలదంటాడు, మనసు కంటే వేగంగా వెళ్తుందంటాడు. అది పూర్ణమే, ఇది పూర్ణమే, నా గతి ఏమిటి, నేను అసంపూర్ణమే కదా, నా జన్మ చెప్పండి. ఇలా సాగుతుంది ఉపనిషత్ వాంగ్మయం. కేనోపనిషత్తు అని ఒకటి, అందులో ఒక శ్లోకం ఉన్నది, నాహం మనయే సువేదేతి అని చెబుతుంది కేనోపనిషత్తు. దాని అర్థం ఏమిటంటే, నాకు తెలుసు అని నేను అనలేను, అంత మాత్రం చేత నాకు తెలియకపోలేదు అంటాడు. తెలుసు అన్నావు కానీ నాకు తెలియదు అని నేను చెప్పను సుమా. అంటే తెలిసినట్ట తెలియనట్ట ఏం అలా పెట్టేసిన ఉపనిషత్తు చూడండి. కనుక తెలుసు నాకు కానీ తెలుసు నేను చెప్పలేను అనేటువంటి ఆ సందిగ్ధంలో పెట్టింది కేనోపనిషత్తు. కనుక శంకరాచార్యుల వారికే సాధ్యమైంది భాష్యం రాయడం. ఇలా పరస్పరమైన వ్యతిరేకమైనటువంటి భావాలు వాటిని సమన్వయపరిచి ఏకోన్ముఖం చేసి, అవి వ్యతిరేకము కాదు సుమా, పరస్పరానుకూలములు, కాంప్లిమెంటరీ, పరస్పర వ్యతిరేకములు, కాంట్రడిక్టరీ కాదు అని నిరూపించారు శంకర భాష్యం. అది లేకపోతే మన గతి ఏమయ్యేది ఆలోచించండి. కనుక అది కేవలము మనో సంబంధమైనటువంటి మానసిక ప్రావీణ్యం మాత్రమే కాదు. ఈ రంగంలోనే సనత్ సుజాతీయం పైన కూడా భాష్యం రాశారు శంకర భగవత్పాదులు. విష్ణు సహస్రనామాల పైన కూడా వారు రచనలు కొనసాగించారు శంకర భగవత్పాదులు. కనుక ఇంతకీ నేను చెప్పవచ్చేది ఏమి అంటే, ఉపనిషత్తులలో ఆధ్యాత్మిక సనాతన వాంగ్మయంలో పరస్పర వ్యతిరేక భావ పరంపర మనని సందిగ్ధంలో పడవేస్తుంది. శంకర భాష్యం దాని పరిష్కారాన్ని అందించింది. శంకర భాష్యం దాన్ని సమన్వయపరిచింది, సమైక్యతపరిచింది, అందులో ఉండేటువంటి పరిమళాలను వెదజల్లింది, అందులో ఉన్న మాధుర్యాన్ని మనకు అందించింది, సందిగ్ధం నుంచి బయటపడవేసింది. భగవాన్ బాబా వారి విషయంలోకి వస్తాను. భగవంతుడు సగుణమా నిర్గుణమా చెప్పండి. దేవాలయాలకు వెళ్లే వాళ్ళంతా ఏమంటారు, సగుణమే అంటారు. అద్వైతులు ఏమంటారు, నిర్గుణము అంటారు. ఆస్తిక లోకం భగవంతుడు సాకారమా నిరాకారమా, ఊళ్ళోకి వెళ్తున్నా కనుక సాకారమే, అద్వైతంలో నిరాకారం. కనుక భగవంతుడు నిరాకార నిర్గుణా లేక సాకార సగుణుడా, ఈ రెండు చెప్పింది భగవద్గీతే, ఈ రెండు చెప్పింది ఉపనిషత్తులే, మరి ఏది మమ్మల్ని నమ్మమంటారు, ఏది అనుసరించమంటారు? ఈ ప్రశ్న బాబా వారిని అడిగాం. ఎందువల్ల చెప్పగల సమర్థుడు వారొక్కరే. ఆ శంకరులు ఏ రీతిగా సమన్వయపరిచారో, శంకర భాష్యం ఎలా ఉంటుందో, సత్యసాయి ప్రవచనం అలాంటిది. శంకర భాష్యము ఆధ్యాత్మిక ఘని సంపదను మనం ఎదురుగుండా ఎలా అయితే పెట్టిందో, సర్వ సకల వేదాంత విజ్ఞాన ఘనిని మన ముందు పెట్టేటువంటి వాడు భగవాన్ బాబా. విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞానములు మనకు అందుబాటులో అందించేవాడు ఈనాడు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా మాత్రమే అని మీకు నివేదిస్తున్నాను. ఉదాహరణ చూడండి, స్వామి భగవంతుడు సాకారమా నిరాకారమా, ఎంత బాగా చెప్పారో చూడండి, ఎక్కడ మనకు సందేహం లేకుండా. చూడు, అందరు ఉన్నారు కొడైకెనాల్లో, పిల్లలు కూడా ఉన్నారు. చూడు, ఇప్పుడు మనం ఈ గదిలో ఉన్నాం, మీరంతా ఉన్నారు, నీవు వారిని చూస్తున్నావు, నన్ను చూస్తున్నావు, ఈ గదిలో ఉన్నావు, ఇదంతా సాకారమా కాదా? సాకారమే స్వామి, మిమ్మల్ని ఆకారంలో చూస్తున్నాను, ఈ పిల్లల్ని ఆకారంలో చూస్తున్నాను, ఈ గది కూడా ఆకారంలో చూస్తున్నాను, సాకారమే కదా? అవును స్వామి. అప్పుడు బాబా గారు అంటున్నారు, నీవు తిరిగి సెలవులకు ఇంటికి వెళ్తావు, గుంటూరుకి వెళ్ళిపోతావు, ఆ సెలవులలో ఒక్కసారి మనసులో భావించుకుంటావు, నేను కొడైకెనాల్లో ఉన్నప్పుడు ఏమైంది, నీ మనసులో గది వచ్చేసింది, నీ మనసులో స్వామి ఉన్నాడు, నీ మనసులో ఈ పిల్లలంతా ఉన్నారు అంతా కూడా అక్కడ భావించేశావు. అక్కడ ఆకారమా నిరాకారమా? ఇక్కడ చూశావు సాకారమే, అక్కడ భావించావు అది నిరాకారం. ఇవి ఏది సత్యము? ఇది సత్యమే అది సత్యమే. ప్రత్యక్షంగా చూస్తే సాకారమైంది, పరోక్షంగా అయితే నిరాకారమైంది అనేటప్పటికీ ఒళ్ళంతా చెమట్లు పోసాయి నాకు. కాస్త ఆధ్యాత్మిక వాంగ్మయం పైన అభిరుచి ఉండటం వల్ల ఎంత బాగా చెప్పావు భగవాన్, అది నీకే సాధ్యం, మరెవరికి సాధ్యం కాదు. మీరు అనుగ్రహిస్తే మరొక ప్రశ్న. చెప్పు స్వామి, భగవంతుడు సగుణుడా నిర్గుణుడా? అప్పుడు చెప్తున్నారు, సినిమాకి వెళ్తూ ఉంటారు కదా మీరు, తెర ఉన్నది, ఆ తెర పైన అన్ని బొమ్మలు వేస్తారు. ఒక బొమ్మలో వరదలు వచ్చినట్టుగా చూస్తారు, నీటి ప్రవాహం. మరొక బొమ్మలో ఎన్నో ఇళ్లు తగలబట్టడం చూస్తారు. ఈ తెర ఏమైనా తగలబడిందా? పడలేదు. ఈ తెరకు తడి అంటిందా? ప్రవాహం చూపించినప్పుడు తడి అంటలేదు, అగ్ని ప్రమాదాలు చూపించినప్పుడు కాలలేదు. కానీ అగ్ని ప్రమాదం చూసి అమ్మో అమ్మో అగ్ని అని నువ్వు స్పందించావు, వరదలు వచ్చినప్పుడు అమ్మో నీళ్ళు అని నీవు స్పందించావు. కనుక నీ స్పందన చిత్రములపైన ఆధారపడింది సగుణము, కాని ఆ తెర ఉన్నదే చిత్రములు, కేవలము చూపించిందే కాని ఆ తెర ప్రభావితం కాలేదు. తెర పైన చూచావు నువ్వు భూకంపాలు, తెర పైన చూచావు వర్షపాతము, తెర పైన చూచావు ఈ మంటలు, కాని తెర మాత్రం ఏమాత్రం కాలలేదు, తగలపడలేదు, అది నిర్గుణం. కానీ నిర్గుణము ప్రభావితము కానిది, సగుణము ప్రభావం పొందేది, ప్రభావితమైంది. కానీ ఏది భగవంతుడు అంటే తెర దృష్టిలో చూస్తే నిర్గుణమైంది, చిత్రముల దృష్టిలో చూస్తే సగుణమైంది, ప్రత్యక్షంగా చూస్తే సాకారమైంది, పరోక్షంగా చూస్తే నిరాకారమైంది. ఎవరన్నా ఇలా చెప్పగలరా? ఇంత తేలిగ్గా ఇంత స్పష్టంగా పరస్పర వ్యతిరేక విషయాలను సమన్వయపరిచి లౌకిక నిత్య నిజ జీవిత ఉపమానాలతో ఆధునికులకు సులభ శైలిలో అర్థమయ్యేది చెప్పగలవారు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు మాత్రమే అని మీకు తెలియజేసుకుంటున్నాను. మరొక ఉదాహరణ కూడా చెప్పాలి. జగన్ మిథ్య బ్రహ్మము సత్యము, ఇది శృతి వాక్యం, మనందరికి తెలిసిందే. భగవంతుడే సత్యం, జగత్తంతా మిథ్య, ఒప్పుకున్నాం భగవంతుడు సత్యం, ఇదంతా మిథ్య, అర్థమైంది. మళ్లీ తర్వాత ఏమన్నది? సర్వం విష్ణుమయం జగత్ అన్నది, ఉన్నదంతా విష్ణుమే, రెండవది లేదన్నారు. ఇప్పుడేది? మొట్టమొదటేమో రెండున్నాయి, ఏమిటి? జగత్తు మిథ్య, రెండు పరమాత్మ సత్యం. కానీ రెండున్నాయి మొట్టమొదటి మాటలో, జగత్తు మిథ్య అయిన జగత్తు, సత్యమైన పరమాత్మ. ఇప్పుడేమంటున్నారు? సర్వం విష్ణుమయం జగత్, ఉన్నదంతే విష్ణు అన్నారు. ఏది కరెక్ట్? అక్కడ ఉన్న రెండు కరెక్టా? ఇప్పుడు మీరు చెప్పే ఒకటే కరెక్టా అని స్వామి అడిగింది. ఆయన దయామయుడు అవతారము తోచింది అందుకు. మన కోరికలు తీర్చి, మన పిల్లలకు పెళ్లిళ్ళు చేసి, మనకు అక్షాభ్యాసాలు చేసి, ఏదన్నా కాస్త ఆధ్యాత్మిక వాసన వీడు పడుతుందేమో, ఏదన్నా కాస్త ఆధ్యాత్మిక సత్యాలు ఈ జన్మ కన్నా నేర్చుకుంటాడేమో అని ఆయన ఉద్దేశం. ఇన్ని పనులు చేయడం ఆధ్యాత్మిక సత్యాలు చెప్పడం కొరకే, మనం ఆకర్షించి ఆధ్యాత్మిక సత్యాలు చెప్పాలి. చూసారా అది ఎలా చెప్తున్నా చూడండి, ఎంత అందంగా చెప్పుకుంటూ వచ్చారు. చూడవయా, రెండు సత్యమే. అది ఎట్లా స్వామి? రెండు ఎట్ల సత్యం అవుతాయి? నువ్వు విను చెప్తున్నారు స్వామి. ఇప్పుడే వచ్చావు నువ్వు గదిలోకి. ఎప్పుడొచ్చావు అని అడిగాను. ఇప్పుడే వచ్చాను స్వామి అన్నావు, కరెక్ట్. ఇప్పుడే వచ్చావు కనుక ఇప్పుడే వచ్చావు అన్నావు. తర్వాత నీకు తలకాయ నొప్పి వచ్చిందనుకో, ఏమంటున్నావు? నా తలకాయకి నొప్పి. నీ కడుపులో నొప్పి ఉంది, నా కడుపులో నొప్పి, నా కాళ్ళకు నొప్పి, నా కళ్ళకు నొప్పి అంటున్నావు. అప్పుడేమిటి? నా కళ్ళు నా చేతులు, మరి నువ్వెవరు? కళ్ళు నువ్వు కావన్నమాట. నా కళ్ళు అన్నావు. నా కళ్ళు అయినప్పుడు కళ్ళు నువ్వు ఎట్లవుతావు? నా కాళ్ళ నొప్పి అన్నావు. నా కాళ్ళు అన్నప్పుడు నా వేరు కాళ్ళు వేరు, కాళ్ళు నువ్వు కాదే. నా కారు అన్నప్పుడు కారు నాకు చెందింది గాని నేను కారు కాదు, నా కారు. నేను ఓనర్ అంతే, కారునే కాదు. అదే రీతిగా నా కళ్ళు నా చేతులు అన్నప్పుడు అవి నాకు చెందినవి కాని నేను కాదు. ఒకప్పుడు ఏమన్నావు, ఎప్పుడొచ్చావంటే ఇప్పుడు వచ్చానన్నావు. అంటే ఎవరు వచ్చింది? ఎవరు? నీవే, నీ దేహం. దేహమే నేను అనుకుని ఇప్పుడే వచ్చాను అన్నావు. మరి తర్వాత ఏమంటున్నావు, నా కాళ్ళు నా చేతులు అంటున్నావే, అప్పుడు నువ్వు దేహం కాకుండా పోయావు. అది నిజమా? ఇది నిజమా? అది నిజమే, ఇది నిజమే. ఇప్పుడే వచ్చాను అన్నప్పుడు దేహమే, నా కాళ్ళకు నొప్పు నా కీళ్ళ నొప్పులు అన్నప్పుడు నువ్వు దేహం కాదు. కనుక నీ స్థాయి స్థితి గతి మతి బట్టి ఆధ్యాత్మిక సంపత్తిని పొందాలి, నీ యొక్క అవగాహన ఉండాలయ్యా అని స్వామి చెప్పిన విషయం చాలా బాగుంది. ఒక పద్యం కూడా చెప్పారు, అనోరణీయాన్ మహతో మహియాన్ అన్న విషయాన్ని, సూక్ష్మమైనట్టి వస్తువున సూక్ష్మమగుచు మెటి వస్తువున మెటియగుచు అంతటా అలరునట్టి సర్వసాక్షి, అంతటా అలరునట్టి సర్వసాక్షి. కానీ సూక్ష్మంలో చూస్తే సూక్ష్మమే, స్థూలంలో చూస్తే స్థూలమే అన్న విషయాన్ని భగవాన్ బాబా సమన్వయపరిచి మనకు ఆనాడు తెలియజేశారు. ఇక రెండవ రకమైనటువంటి శంకర సాహిత్యము, రెండవ కోవకు చెందినవి ప్రక్రియ గ్రంథావళి, లేక వాటిని ప్రకరణ గ్రంథములు అంటారు. ఇందులో శంకర భగవత్పాదులు ఏం చేశారు? ఇందులో అన్ని కూడా వేదాంతపరమైనటువంటి పదములు, ఆ పదముల యొక్క అర్థములు, ఆ పదముల యొక్క వ్యాఖ్యానము, ఆ పదముల యొక్క వివరణ పొందుపరచడం జరిగింది. ఎందువల్ల అంటారేమో, ఏమండి వాటికి అంతగా ప్రాధాన్యత ఇవ్వాలా? ప్రపంచ పదార్థముల గురించి వివరించడం వేరు, చూస్తున్నావు చూసింది చెప్పావు, విన్నావు విన్నది చెప్పావు, ఇదో నీవైనది చెప్పాలి, నీ ఆత్మ చెప్పాలి, నీ ఆత్మను గురించి చెప్పాలి, నీవైన దాని గురించి చెప్పాలి. అది ఎంత కష్టం ఆలోచించండి. అందువల్ల ఈ నీవైన వస్తువు నీవైన ఆత్మ గురించి చెప్పడానికి కొంత శాస్త్ర సమ్మతమైన వేద విహితమైన వేద సమ్మతమైన కొంత పదములు వినియోగించవలసిన అవసరం ఏర్పడింది. ఆ పారిభాషిక పదకోశ వేదాంత వివరణ ఇవ్వడం జరిగింది ఈ ప్రకరణాలలో. ఎంతో కృపాసింధు అయినటువంటి శంకర భగవత్పాదులు వేదాంత విషయాలు తెలియజేశారు. ఈ ధోరణిలో మూడు ప్రధాన గ్రంథాలు చెప్పుకోవాలి. వేదాంత విషయాలన్నీ ప్రాథమికంగా చెప్పారు, ఎలిమెంటరీ లెవెల్. అదే తత్వబోధ. తత్వబోధ గ్రంథము ఆధ్యాత్మిక సాహిత్యాన్ని ప్రాథమిక దశలో అందించింది. ఈ విషయాలను ఇంకా కొంత విడమరచి విస్పష్టపరచి ఇంకా వ్యాఖ్యానం చేసినటువంటిది రెండవది ఆత్మబోధ. తత్వబోధ, ఆ తర్వాత విపులమైనటువంటి విశేషాలు ఆత్మబోధకు చేర్పబడింది. ఇంకా అంతకంటే ఎక్కువగా భవనం తయారైంది, దానికి రంగులు వేశాము, అంకులు సమకూర్చాము, సుందరమైన భవనంగా తీర్చిదిద్దబడింది మూడవ స్థాయి గ్రంథము వివేక చూడామణి. తత్వబోధ, ఆత్మబోధ, వివేక చూడామణి ప్రకరణ గ్రంథములు ఆధ్యాత్మ విశేషములు విపులీకరంగా ఇంకా విశాలంగా ఇంకా స్పష్టంగా ఇంకా వివరణలతో అడ్వాన్స్డ్ స్టడీ, ఇంకా పై స్థాయిలో కూడా మనకు అందుకునేటట్టుగా మనకు అందించిన వారు శంకర భగవత్పాదులు. భగవాన్ విషయం మీకు తెలియజేస్తాను. స్వామి నాకు తెలిసి స్పష్టంగా జ్ఞాపకం పెట్టుకుంటే అది 1973-74 అవుతుంది. వేసవి శిక్షణా తరగతులు బృందావనంలో జరిగాయి. నెల రోజులు స్వామి ఉపన్యసించారు. నెల రోజులు కూడా మూడే మాటలపైన మాట్లాడారు, ఈడ సరస్వతి భారతి, ఈడ సరస్వతి భారతి. ఈ మూడు కఠినమైన పదముల పైన, వేదాంత పదముల పైన నెల రోజులు ప్రసంగించాడు మహానుభావుడు. సత్యం అంటే అమ్మ నాయను ఎంత జ్ఞానం, ఏమిటి భాష, ఎక్కడి నుంచి వచ్చింది ఈ పదాలు ఏమిటి అంటే, నిజంగా వేదాంతపరంగా చెప్పవలసి వస్తే కఠినాతి కఠినంగా కూడా చెప్పగలడు స్వామి. సామాన్య స్థాయిలో కూడా దింపి చెప్పగలరు, నిరక్షరాస్యుడికి కూడా అర్థమేంటి చెప్పగలరు. కనుక మహోపన్యాసం గావించారు స్వామి నెల రోజుల పాడు. ఈటా ఇడా సరస్వతి భారతి పైన అది నాకు బాగా జ్ఞాపకం. స్వామి యొక్క స్వీయ రచన అయినటువంటి బ్రహ్మసూత్ర వాహిని చదవండి, ఎంతో కఠినమైనటువంటి పదముల యొక్క అర్థం చక్కగా స్వామి చెప్పారు. విద్యా వాహిని, అందులో వేదాంత విద్య గురించి స్పష్టంగా చెప్పారు. జ్ఞాన వాహిని, ఆధ్యాత్మిక జ్ఞానం గురించి వివరించారు భగవంతుడు. అంటే ఈ ప్రకరణములు ఏ రీతిగా శంకరుల వారి యొక్క ప్రక్రియ గ్రంథావళి వివరించిందో, జ్ఞానవాహిని, సూత్రవాహిని, విద్యావాహిని, ఈ వేదాంత భాషా ప్రయోగాన్ని, ఆ భాషా వివరాలను మనకు అందించినట్టుగా అయింది. బాబా గారు ఆధునికం కదండి, ఆధునిక సమాజానికి అందించాలి స్వామి. ఎప్పుడో చెప్పారు మహానుభావుడు, ఇవాళ ప్రపంచం ఎలా ఉంటుందో, ఆంగ్ల భాష మోహమావరించిన నాడే, ఆంగ్ల భాష మోహమావరించిన నాడే సంస్కృతమడుగంటి సన్నగిల్లే. సంస్కృతం చదువుకునేవాడు ఎవడున్నాడు, వాళ్ళకి సంస్కృతం రాదు. అలా అలా చెప్తూ, తల్లి భాష మాటాడుట తప్పైపోయే, తల్లి భాష మాటాడుట జంకు పుట్టే. ఎవడు కూడా మాతృభాషలో మాట్లాడటం అబ్బే అది నామోషిగా ఫీల్ అవుతున్నాడు. ధర్మంబు బోధింప తప్పైపోయే, ధర్మం చెప్పడం తప్పు, తల్లి భాషలో మాట్లాడటం నామోషి. వేష భాషలందు మోజు హెచ్చే, వేష భాషలందు మోజు హెచ్చే. ఈ వేష భాష వీడికి మోజు పెరిగిపోయింది. ఔరాయమందు కలియుగ ప్రభావము, ఈ ప్రభావాన్ని ఏమంటానన్నాడు స్వామి. కనుక ఇవాళ మన సంస్కృతం రాదు, సంస్కృతి లేదు, సంస్కృతము లేదు. ఇలాంటి సమాజానికి ఎవరు దీన్ని సరిదిద్దగలరు చెప్పండి. చూడండి బాబా గారి యొక్క టెక్నిక్ చూడండి, ఈ అవతారమూర్తి యొక్క ప్రత్యేకతను గమనించండి. అడుగంటిపోయిన సంస్కృతం పునరుద్ధరింపజేశాడు ఈనాడు. వేలాది మంది వేద పఠనం చేస్తున్నారు ఇవాళ. స్వామి కాలేజీల్లో స్కూల్స్ లో చదువుతున్న వాళ్ళందరికీ కూడా సాంస్క్రిట్ వచ్చును, సాంస్క్రిట్ స్టూడెంట్స్ నూటికి నూరు వంతులు కూడా. మీరు మార్కులు చూడండి, నూటికి నూరు వంతులు 100% సాంస్క్రిట్ స్టూడెంట్స్ వస్తున్నాయి, వంద మందికి కూడా. అంటే సనాతనమైన ఆ సంస్కృత భాషను పక్కన ప్రోత్సహిస్తున్నారు, వేద ప్రవచనం వేద పారాయణం ఓ ప్రక్కన చేస్తూనే ఆధునిక అన్వయాన్ని చేస్తున్నారు. ఇప్పుడు మా తరం ఉన్నది, ఈ సంస్కృతం ఇంకేమొస్తుంది, అయిపోయింది జీవితం, మూడొంతులు అయిపోయాయి, ఇంకా సంస్కృతం ఏమి నేర్చుకుంటాం. కనుక ఈ ఆధునిక ప్రపంచానికి రెండవది, ప్రపంచంలో అన్ని దేశాల వారు కూడా స్వామి భక్తులు ఉన్నారు. ఈ దేశంలోనే సంస్కృతం సరిగ్గా రానప్పుడు విదేశాల వారి సంస్కృతం ఎక్కడ వస్తుంది, కానీ వారందరికీ కావాలే. కానీ అందరికీ అందుబాటు అవ్వడం కోసం ప్రపంచ పరివ్యాప్తం అవ్వాలి కనుక, ఆ వైదిక వాంగ్మయం విశ్వమంతా అందాలి కనుక, దానికి ఆధునికమైనటువంటి సందేశము, సనాతనమైన వేద ప్రచారము, సనాతన అధునాతన సమ్మిళితమైనది సత్యసాయి దివ్య సందేశ ప్రచార ప్రబోధలు అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. చిన్న ఉదాహరణ చూడండి, అయమాత్మ బ్రహ్మ అనేది మహావాక్యం. దీన్ని ఎన్ని గ్రంథాలన్నా రాయవచ్చు, ఎన్ని ప్రసంగాలన్నా చేయవచ్చు, ఒకటే మాటలు చెప్పాడు భగవాన్. అయమాత్మ బ్రహ్మ అంటే ఏముందయ్యా, ఐ యామ్ ఆత్మ బ్రహ్మ అన్నారు. అయమాత్మ బ్రహ్మ అంటే ఐఎమ్ ఆత్మ బ్రహ్మ, నేనే ఆత్మను, ఆత్మయే బ్రహ్మ. అంత సింపుల్ గా ఎవరు చెప్పగలరు చెప్పండి. మరొకసారి మాయ గురించి మాట్లాడుతున్నారు, మాయ మాయ అంటాం కానీ ఈ మాయ గురించి మాట్లాడే వాళ్ళే మాయలో పడ్డారు ఎక్కువగా. ఈ మాయ గురించి ఎవడికి తెలియదు, ఎంత స్వామి ఒక్కటే రెండే అక్షరాలతో చెప్పారు. మాయ అంటే ఏమిటయ్యా? మై మై మై మై ఎం వై మై మై మై మై మై మై అనుకో, మై అంటమే మాయా అన్నాడంటే ఎంత సింపుల్ గా ఉంది చూడండి, ఎంత అధునాతనంగా ఖాళీ చేశారు. ఓసారి అడిగాం, స్వామి మరి అహంకారం అహంకారం అంటారే, మరి అహం బ్రహ్మాస్మి అన్నారే, ఏమిటి స్వామి అహమే బ్రహ్మ, మరి అహంకారం అహం వద్దంటారే? అంటే స్వామి అన్నారు, అహం వద్దం లేదయ్యా, అహంలో ఉన్న కారం తీస్తే చాలు అన్నారు. అహంలో ఉన్న కారం తీసేస్తే చాలు, అహం ఉంటుంది అదే అహం బ్రహ్మాస్మి అన్న విషయాన్ని స్వామి చెప్పారు. ఒక వాక్యం చూస్తే చక్ మనకి అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన విశ్వవ్యాప్తమైన వాడు, ప్రపంచానికి కావలసిన వారు బాబా. ఈనాడు ఆయన జగద్గురు పీఠంలో ఉన్నారు స్వామి, అన్ని భాషల్లో చెప్పాలి. అందుకని ఒక మాట అన్నారు, అమృతత్వం మనకు మార్గం ఏది? వాట్ ఈస్ ద వే టు ఇమ్మోర్టాలిటీ? ఏం చెప్తాను చెప్పండి, ఎన్నన్నా రాసుకోండి. ఒకటే మాటలు చెప్పాడు ఆయన, ఏమన్నారు, ది ఓన్లీ వే టు ఇమ్మోర్టాలిటీ ఈజ్ ద రిమూవల్ ఆఫ్ ఇమ్మోరాలిటీ అన్నాడు. ద రిమూవల్ ఆఫ్ ఇమ్మోరాలిటీ ఈజ్ ది ఓన్లీ వే టు ఇమ్మోర్టాలిటీ. మనలో ఉండేటువంటి అవినీతి, అధర్మము, అన్యాయము, అక్రమము ఇవన్నీ తొలగించుకుంటే అది అమృతత్వం అని చెప్పేశారు. కనుక ప్రకరణ సమానమైనటువంటివి సత్యసాయి రచనలు, సత్యసాయి సంభాషణలు, ప్రత్యేకించి అధునాతనము, నిత్య సత్య సనాతనము, ఈ రెండు ఉన్నాయన్న విషయం తమకు తెలియజేస్తున్నాను. ఇక శంకర భగవత్పాదుల యొక్క మూడవ శ్రేణి సాహిత్యం చెప్తున్నాను. వాడి అన్ని స్తోత్రములు అంటారు, భగవంతుని కీర్తించేటువంటి స్తోత్రములు శంకర సాహిత్యంలో ప్రధాన భాగం. శంకరుల వారు కూర్చొని రాసినవి కావు, వారి యొక్క భక్తి పారవస్యంతో బయటకు వచ్చినవి అన్ని స్తోత్రాలు. ఏ దైవం పైన రాసినా, ఏ దేవత పైన ఆయన స్తుతించినా హృదయం నుంచి ఆవిర్భవించినవే తప్ప కూర్చొని రాసినటువంటివి కావు అని మనకు అర్థమవుతుంది. అందువల్లే శంకరుల యొక్క స్తోత్రములలో భక్తి ప్రపూర్ణంగా ఉంటుంది, అందులో జ్ఞానాధిక్యత ఉంటుంది శంకరుల వారి యొక్క దాంట్లో. ఇంకా శంకర స్తోత్రములలో మరొకటి గమనించండి, యాచించటం ఉండదు, మన యాచిక స్థాయిలో ఉండదు. ఏ భగవాన్ నా జ్ఞానాన్ని అందించు, ఏ భగవాన్ జన్మ పునర్జన్మ వలయము నుండి నాకు విముక్తిని ప్రసాదించు అన్న స్థాయిలో ఉంచుతుంది. శృణ్వంతు విశ్వే అమృతస్య పుత్రాః, అమృతపుత్రుడు అన్న స్థాయిలో శంకర స్తోత్రములన్నీ కూడా రచింపబడ్డవి అన్న విషయం మనకు తెలుస్తుంది. అలాగే శంకర స్తోత్రములు పూర్తిగా శైవము కాదు, పూర్తిగా వైష్ణవము కాదు. వైష్ణవ శైవ సంప్రదాయము రెండింటి కూడా గౌరవించినటువంటివి శంకర భగవత్పాదుల యొక్క స్తోత్రములు. అంతా కూడా వారి దయ పూర్తిగా ఆ సాహిత్యంలో మనకు కనపడుతుంది. శంకర స్తోత్రములు మన స్థాయికి దిగి రచించాడు ఆయన. కేవలము జ్ఞానులకు, తాపస్సుకులకు, సాధకులకు మాత్రమే నిర్దేశింపబడినటువంటివి కావు, సామాన్య స్థాయి కూడా దిగి శంకర భగవత్పాదులు స్తోత్రములు రచించడం జరిగింది. అలాగే శంకర భగవత్పాదుల యొక్క స్తోత్రములలో మనకు ఉన్నటువంటి పొరపాటు అభిప్రాయాలనండి, తప్పుడు అభిప్రాయాలనండి, వాటిని తొలగించడం కూడా జరిగింది. మనకుండి అంటే భ్రమను తొలగించాడు ఆయన, భ్రమను తొలగించి బ్రహ్మను అందించాడు శంకర భగవత్పాదులు తన యొక్క స్తోత్రములలో. కనుక శంకర భగవత్పాదుల యొక్క స్తోత్రములు ఇజమ్స్ కి చెందింది కాదు, శైవిజమ్ వైష్ణవిజమ్ ఏ ఇజము కాదు, దానికి అతీతమైనటువంటిది శంకర భగవత్పాదుల యొక్క స్తోత్రములు, వేదాంత స్తోత్రములు. ఇక్కడ బాబా గారి ప్రస్తావన నేను చెప్తున్నాను, స్వామి యొక్క సాహిత్యము ఎన్ని రకాలుగా ఉన్నది అని ఆలోచిస్తే మొట్టమొదట భజనలన్నీ వారు రాసినవే, సంకీర్తనలన్నీ. మానస భజనే గురు చరణం అక్కడే ప్రారంభమైంది, దుస్తర భవ సాగర తరణం అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అన్ని సంకీర్తనలు వారు రాసినవే. ఈనాడు చెప్తున్నానండి, మీరు పరిశీలించండి, ప్రపంచమంతా కూడా విశేషమైన ప్రచారంలో ఉన్నటువంటివి సాయి భజన్స్, అనుమానం లేదు. ఇంగ్లీష్ రానివ్వండి రాకపోనివ్వండి, తెలుగు రానివ్వండి రాకపోనివ్వండి, సంస్కృతం రానివ్వండి రాకపోనివ్వండి, భారతదేశ భాషలు వచ్చినా రాకపోయినా సత్యసాయి భజనలు మాత్రం ప్రపంచం అంతా వ్యాపించారు. వారు రాసి వారు నేర్పినటువంటివి. ఈ అంటే అర్థమైంది, ఏమర్థమవుతుంది మనకు, ఈ భజనలు మనకు అందుబాటులో ఉన్నవి, రాగములు మనకు అనుసరణీయములు, ప్రపంచంలో అందరికీ కూడా అవకాశాన్ని ప్రసాదించేవి. ఇది నామావళి సత్యసాయి సాహిత్యంలో మొదటి భాగము. ఇంకా రెండవది, వారి యొక్క స్వీయ రచనలు ఉన్నాయి, వాహినులు అంటారు, రామకథారస వాహిని, భాగవత వాహిని, జ్ఞానవాహిని, ధ్యానవాహిని, ధర్మవాహిని, ఇవన్నీ వారి యొక్క స్వీయ రచనలు. ఇంకా సత్యసాయి సాహిత్యము, వారి ఉపన్యాసాలన్నీ కూడా సత్యసాయి ప్రబోధామృతం అనండి, సందేశామృతం అనండి, ఇంగ్లీష్లో సత్యసాయి స్పీక్స్ అనండి, అంత సత్యసాయి అనంతంగా ఉంది, 100కు పైగా ఉన్నాయి స్వామికి ఉపన్యాస గ్రంథావళి అంతా కూడా. స్వీయ రచనలైన వాహినులు, ఆ తరువాత వారి సందేశములు, ఉపన్యాసాలు చాలా ఉన్నాయి. ఇదే కాకుండా స్వామి ప్రత్యేకించి విద్యార్థులను ఉద్దేశించి చేసిన ప్రసంగాలున్నాయి. వేసవి శిక్షణా తరగతులు, సమ్మర్ క్లాసెస్ కు ఉద్దేశించి చెప్పినటువంటివి ప్రసంగాలున్నాయి. మేధావులు ఉద్దేశించి చెప్పిన ప్రసంగాలున్నాయి. పని వాళ్లకు చెప్పి చేసిన ప్రసంగాలున్నాయి. పల్లెవారికి చేసిన ప్రసంగాలున్నాయి. అణుధార్మిక శక్తి, ఆటమిక్ పవర్ ప్లాంట్ లో పనిచేసే సైంటిస్ట్ చెప్పిన ప్రసంగాలున్నాయి. కనుక సత్యసాయి సాహిత్యం విశేషంగా అన్ని వర్గాలకు అందుబాటులో ఉన్నది ఈనాడు. మహాద్భుతమైన విశేషం ఏంటంటే ప్రపంచ అన్ని భాషలలో కూడా ఈనాడు లభ్యమవుతున్నది. అన్ని భాషల్లో కూడా సత్యసాయి సాహిత్యం ఈనాడు లభ్యమవుతున్నది, పురాణ కథలు. ఇక మూడవది, జానపద సాహిత్యం ఉన్నది స్వామిది. జానపద సాహిత్యం చక్కని కీర్తనలు ఉన్నాయి, కొన్ని 500 పైన ఉన్నాయి కీర్తనలు. ఇటు పల్లె సాహిత్యం ఉన్నది, అందులో ఇటు ఏ రకమైతే అన్నమయ్య పద కవిత ఎలా ఉందో వారి యొక్క సంగీతం కూడా అలాగే సాగింది. త్యాగరాజు యొక్క భక్తి ఉన్నది అందులో, అన్నమయ్య యొక్క పద కవిత ఉన్నది, రామదాసు శరణాగతి భావం అందులో ఉన్నది, పురంధరదాసు యొక్క ప్రావీణ్యం ఉన్నది. వీటన్నిటి కలిపి స్వామి యొక్క ఆ సంకీర్త, స్వామి రచించినటువంటి ఆ సంగీత ప్రపూర్ణమైనటువంటి ఆ కీర్తనలు కూడా ఉన్నాయి. ఇన్ని రకాలుగా కర్మ భక్తి జ్ఞానము, విజిత ధర్మము, దారస్య ధర్మము, సమాజ స్థితి ధర్మములు బాధ్యతలను అని గుర్తించి వర్తింపచేసేటట్టుగా బహుముఖమైనగా ప్రపంచ భాషలన్నింటిలో కూడా ఈనాడు సత్యసాయి సాహిత్యము ప్రచారమై విశేషంగా లభ్యమవుతున్నది. దీనితో శంకరుల యొక్క సాహిత్యం అనే విషయాన్ని కూడా సత్యసాయి సాహిత్యంతో జోడించి భగవాన్ దయతో మనం తెలుసుకోవడం జరిగింది. స్వామి రచించినటువంటి కీర్తనల్లో కేవలము కొన్నింటిని మాత్రమే మీకు వివరిస్తాను. ఇలాంటివి అశేషమైనటువంటి ఉన్నాయి. కేవలము సత్యసాయి కీర్తనలు, సాహిత్య విలువలు అనేది మరొకసారి మనం ప్రస్తావించుకుందాం. ప్రస్తుతానికి మీకు తెలియజేస్తున్నాను, కొన్ని కీర్తనలు కర్తవ్య బోధన చేసేట్టుగా ఉన్నాయి. ఉదాహరణకు, సత్యధర్మము శాంతి ప్రేమలతో నీ నిత్య జీవన యాత్ర సాగించు జీవా, నీ జీవితాన్ని సత్యధర్మ శాంతి ప్రేమతో గడపవయ్యా అని కర్తవ్య బోధ చేసేటువంటి కీర్తనలు చాలా ఉన్నాయి. మత్స్సుకు ఒకటి మాత్రమే మీకు తెలియజేస్తున్నాను. అంతేనా, ఇంకా మీరు తెలుసుకోవాలంటే ఇంకోటి అందరికి తెలిసి మీకు చెప్తున్నాను. శివ శివ శివ శివ అనరాదా, నీ చింతలెల్ల బాపికొన మనరాదా, నీ చింతలు పోగొట్టుకోకూడదా అనేటువంటిది కర్తవ్య బోధ చెప్పేటువంటిది. అందులో సత్యధర్మ శాంతి ప్రేమలతో నాదనామ క్రియ రాగంలో స్వామి సమకూర్చింది. స్వామే దాని స్వరరచన, సాహిత్య రచన చేశారు ఈ కీర్తనలన్నిటి కూడా. ఇంకా వైరాగ్య ప్రబోధ చేసే కీర్తనలు చాలా ఉన్నాయి. ఉదాహరణ చెప్తున్నాను, తై తై తై తై బొమ్మ, దీని తమాష చూడరా మాయ బొమ్మ, అంటూ మానవ జీవితము ఎంత అశాశ్వతమైందో, ఎంత బుద్భుతప్రాయమైందో, ఎంత క్షణభంగురమైందో, ఆ జీవిత సత్యాన్ని విడమర్చి చెప్పినట్టయింది వైరాగ్య సముపేతమైన వారి కీర్తనలు. కర్తవ్య బోధ, వైరాగ్య బోధ. ఇక మూడవది, ఇంతే చాలదు, విశ్వాసం, భక్తి విశ్వాసములు పెంచేటువంటి కీర్తనలు కొన్ని ఉన్నాయి. ఉన్నాడయా దేవుడు ఉన్నాడయా, కన్నులకు కనుపించకున్నాడయా. ఉన్నాడయా దేవుడు ఉన్నాడయా, కన్నులకు కనుపించకున్నాడయా. కనపడేటువంటి చరాచర సృష్టిలో అవ్యక్తమైన పరమాత్మ తత్వమును సులభ శైలిలో రచింపబడిన కీర్తన అనేకములు ఉన్నవి. అలాగే ఆధ్యాత్మికపరమైన కీర్తనలు కొన్ని ఉన్నాయి. నీలాంబరి రాగంలో ఆదితాళంలో రచింపబడినటువంటి కీర్తన, అంధకారములో పడిన ఆత్మ ఎలా, ఈ ఆత్మ తత్వ ప్రకాశాన్ని గుర్తించలేనటువంటి వాడి దేనికయ్యా ఈ జన్మ, అంధకారములో పడిన ఆత్మ ఎలా, ఆత్మ ఎలా ఈ జీవాత్మ ఎలా, ఆత్మను గుర్తించకుండా ఈ జీవాత్మ దేని కొరకు, ఈ జీవుడు దేని కొరకు ఉన్నాడయ్యా అని చెప్తున్న ఆధ్యాత్మిక విలువల పరమైనటువంటి కొన్ని కీర్తనలు ఉన్నవి. ఈ కేవలము మత్సుకి మాత్రమే కొన్ని తెలియజేయడం అయినది. సత్యసాయి సంగీత సామ్రాజ్య వీక్షణలు కొంత విమర్శన దృష్టిలో తెలుసుకునే ప్రయత్నం, బాబా వారి దయ ఉంటే మరొకసారి ప్రయత్నం చేద్దాం. సాయిరాం.
0: ఇప్పటిదాకా మీరు ప్రశాంతి సూక్తం కార్యక్రమంలో చిన్మయి శీర్షికలో ఒక ఉపన్యాసాన్ని విన్నారు. ఈ శీర్షిక తరువాయి భాగాన్ని మీరు రేపు ఇదే సమయానికి వినగలరు.

రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు. ఇప్పుడు మీరు వినబోయే కార్యక్రమం వినాయక ఆవిర్భావం, వినాయక రూప అంతరార్థం. వినాయక ఆవిర్భావం రూపం యొక్క అంతరార్థం. భారతదేశంలోనే కాక ప్రపంచ దేశాలన్నింటిలోనూ ఎంతో ప్రియంగా ఆరాధింపబడే దేవుడు గణేశుడు. గజముఖుడై గణేశుడు యుగయుగాల నుండి ఎందరినో తమ విలక్షణమైన రూపం గురించి ఆలోచింపజేసిందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. యుగయుగాల నుంచి ఈ గణపతి యొక్క ఆవిర్భావం గురించి ఎన్నో కథనాలు చరిత్ర ఇతిహాసాల్లో చెప్పబడి ఉన్నాయి. మరి ఈనాటి వినాయక చవితి పర్వదినాన అటువంటి ఒక కథనం గురించి మనం తెలుసుకుంటూ ఈ గణేశుని యొక్క విగ్రహంలోని వివిధ అంశాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అతి ముఖ్యమైన గణేశ ఆవిర్భావం యొక్క కథనం ఏమిటంటే, పార్వతీదేవి తను స్నానానికి వెళ్లే ముందర తన గృహం ముందు వినాయకుణ్ణి తన శరీరానికి ఉన్న చందనంతో తయారు చేసింది. బొమ్మగా తయారు చేసి ఈ గణపతి యొక్క ఆవిర్భావం గురించి ఎన్నో కథనాలు చరిత్ర ఇతిహాసాల్లో చెప్పబడి ఉన్నాయి. మరి ఈనాటి వినాయక చవితి పర్వదినాన అటువంటి ఒక

0: కాపలాగా పెట్టి తన స్నానం ఆచరించడానికి లోపలికి వెళ్తుంది. ఆ సమయంలో పరమేశ్వరుడు అక్కడికి వచ్చి పార్వతిని చూడాలి అని పట్టుపట్టగా గణేశుడు ఎంతకీ పరమశివుణ్ణి లోపలికి వెళ్లనివ్వక తన ఆగ్రహానికి గురవుతాడు. అప్పుడు గణేశుడికి పరమేశ్వరుడికి ఒక యుద్ధం జరిగి దాంట్లో గణేశుడు పరమేశ్వరుడి త్రిశూలఘాతంతో తన తలను కోల్పోతాడు. వెనువంటేనే ఈ విషయాన్ని తెలుసుకున్న పార్వతీదేవి ఎంతో దుఃఖానికి గురై ఎంతో రౌద్రంతో సకల విశ్వాన్ని నాశనం చేస్తాను అని ఆగ్రహంతో ఉండగా పరమేశ్వరుడు పార్వతీదేవిని శాంతించమని వెంటనే తన గణాలను పిలిచి మీకు దారిలో కనిపించిన మొట్టమొదటి ప్రాణి యొక్క తలను తీసుకొచ్చి గణేశుడికి పెట్టాలి అని ఆజ్ఞాపించగా తన గణాలు ఆ వేటలో వెళ్తూ చనిపోయిన ఒక గజాన్ని తాలూక శిరస్సును తీసుకొచ్చి గణపతికి అమరుస్తారు. అప్పుడు పార్వతీదేవి శాంతించి తన గణపతిని స్వీకరిస్తుంది. ఈ విధంగా వినాయకుడి యొక్క ఆవిర్భావం జరిగిందని కథనాలు చెప్తున్నాయి.
1: పార్వతీపుత్రునికి పరమేశ్వరుడు గణేష అని నామకరణం చేశాడు. గణాలు అంటే శివుని అనుచరులు, ఈశ అంటే నాయకుడు అని అర్థం. ఈ విధంగా గణేష అనే నామంతో పిలిచి మహేశ్వరుడు అతడిని తన గణాలకు నాయకునిగా నియమించాడు. సాధారణంగా గణేశునికి మానవ శరీరం, ఏనుగు ముఖం, ఒక దంతం సగం విరిగిపోయి ఉన్న ఏకదంతునిగా వర్ణిస్తారు. గజముఖునిలో మనకు ప్రస్ఫుటంగా కనిపించే మరొక విషయం పెద్ద బొజ్జ. లంబోదరుడు తన ఎడమ భుజం మీదుగా సర్పాన్ని యజ్ఞోపవీతంగా ధరిస్తాడు. నాగ యజ్ఞోపవీతధారుని వాహనం, ఆయన పాదాల వద్ద ఎప్పుడూ ప్రణతులు అర్పిస్తూ ఉండే ఒక ఎలుక. ఇలా మనకు మూషిక వాహనుడు దర్శనమిస్తున్నాడు.

0: కాకుండా రెండో చేత్తో ఎంతో అమోఘమైన మోదకాలను అంటే తీపి పదార్థాలను తన చేత్తో పట్టుకుంటూ ఉంటాడు. అనగా జీవితంలోని మనం చేసే మంచి కర్మలకు చక్కని ప్రతిఫలాన్ని ఇవ్వడానికి వినాయకుడు ఎప్పుడూ సదా సంసిద్ధంగా ఉంటాడంట. మరి దాని వెనకాతల ఇంకొక రెండు చేతులుంటాయి మన వినాయకుడికి. దాంట్లో ఒక దాంట్లో అంకుశం, ఇంకొక దాంట్లో పాశం ఉంటాయి. పాశం ఎందుకంటే ప్రపంచ బంధాల నుండి మనలందరినీ విముక్తి చేయడానికి వినాయకుడు సర్వసిద్ధంగా ఉంటాడు. మనల్ని బంధ విముక్తుల్ని గావించడానికి వినాయకుడు మన ఒక్క ప్రార్థన చేసిన వెంటనే ఆ పాశాన్ని మనపై వేసి ఆ బంధాన్ని నుంచి మనల్ని విముక్తుని గావిస్తాడు. అంకుశం ఎందుకంటే మనం ఎప్పుడైనా తప్పుదారిలో వెళ్తున్నట్లయితే ఆ అంకుశంతో మనల్ని పొడుస్తూ మనం తప్పుదారిలో వెళ్తున్నామని మనకెప్పుడు గుర్తు చేస్తూ ఉంటాడు మన ప్రియమైన గణేశుడు. వినాయకుడికి పెద్ద బొజ్జ ఉన్న సంగతి అందరికీ విదితమే. ఎంతో స్పష్టంగా కనిపిస్తుంది వినాయకుని రూపంలో. అదేంటంటే విశాలత్వానికి ఒక చిహ్నం. అంతేకాకుండా ఈ ప్రపంచంలో ఈ విశ్వంలో ఉన్న దుఃఖాలన్నింటినీ తానే తీసుకుని మంచిని ఇచ్చే గుణం కలవాడు అని ఆ పెద్ద బొజ్జ మనకి సూచిస్తుంది.
1: మనిషి, ఏనుగు, సర్పం, మూషికం, ఈ నాలుగిటి మిశ్రమంగా గణేశుని మూర్తి మనకు కనిపిస్తోంది. ఇవి అన్నీ కూడా వ్యక్తిగతంగానూ సమిష్టిగా ఎంతో ముఖ్యమైన అంతరార్థాన్ని నిశ్శబ్దంగా మనకు ప్రబోధిస్తున్నాయి. ఈ విధంగా చూస్తే వినాయకుని మూర్తి ప్రకృతితో అనుసంధానమై జీవించడానికి అనాది కాలం నుండి మనిషి పడుతున్న ఆరాటాన్ని సూచిస్తుంది. కొన్ని వందల శతాబ్దాలు గడిచిపోయినా ప్రకృతిని గౌరవిస్తూ సహజత్వానికి మనిషి దగ్గరగా జీవిస్తేనే మనుగడకి సార్థకత అని సూచించడం కూడా దీని ఉద్దేశ్యం కావచ్చు.

భౌతికంగా మనం వినాయకుడి యొక్క రూపాన్ని చూసినట్లయితే ఎంతో అద్భుతమైన అంతరార్థంతో కూడిన చిహ్నాలు మనకి కనిపిస్తాయి. ఒక చేతిలో అభయహస్తాన్ని ఇస్తూ భక్తులందరినీ రక్షించే విధంగా సూచన ఇస్తుంటాడు వినాయకుడు.

0: మనం గణేశుని రూపం చూసినట్లయితే అత్యంత ప్రస్ఫుటంగా కనిపించే ఒక అద్భుతమైన విషయం అతని తల. అది పవిత్రత్వానికి, నిర్మలత్వానికి ఒక సూచనప్రాయంగా మనందరికీ కనిపిస్తుంది. అదే కాకుండా బలానికి, మేధస్సుకి కూడా ఆ పెద్ద శిరస్సు అనేది ఒక సూచన. గణేశుని గుణాలన్నీ ఒక ఏనుగుతో మనం పోల్చవచ్చు. ఎందుకంటే ఏనుగు అరణ్యమంతటికి రాజులాంటివాడు, ప్రపంచంలోకెల్లా అతి పెద్దదైన జంతువు. అయినా సరే తాను ఎంతో మృదువుగా, ఠీవిగా అరణ్యంలో నడుచుకుంటూ వెళ్తుంది. అంతేకాదు, అంత పెద్దదైనా కూడా అది ఒక శాకాహారి. ఎంతో ప్రేమతో ఎప్పుడైనా మనం ఒక రాజును గాని ఒక మావటివాణ్ణి చూస్తే, ఏనుగు తనపైన ఎక్కించుకున్న ఠీవిగా అతను ఊగిసలాడేలాగా తీసుకువెళ్తుంది గాని విసిరివేయదు. దాంతో ఏనుగు తాలూకా మృదుత్వం, గుణాలను మనం ప్రస్ఫుటం తిలకించవచ్చు. మరి అంతేకాకుండా గణపతిని ప్రార్థించిన ప్రతివారికి వరాలు ఇచ్చే ఆ సద్గుణం ఆ ఏనుగురించే వచ్చింది. మొత్తం అరణ్యాన్ని ధ్వంసం చేసే శక్తి ఉన్న ఏనుగు తనలో ఉన్న ఆ శక్తిని బయటకు ప్రదర్శించక ఎంతో మృదువుగా ఉండడం ఒక అద్భుతమైన లక్షణం.
1: గణేశుని పెద్ద గజముఖం జ్ఞానాన్ని సూచిస్తే, శూర్పకర్ణుని పెద్ద పెద్ద చెవులు చేటల వలె చెడును మంచి నుండి వేరు చేస్తాయి. అంటే అనవసరమైన దానిని వదిలి మన జీవితాన్ని సక్రమమైన మార్గంలో నడిపించే అవసరమైన విషయాలను మాత్రమే గ్రహించే లక్షణాన్ని సూచిస్తాయి. అంతేకాక భక్తుల ప్రార్థనలను అన్నింటినీ వింటానని ఇచ్చే అభయం కూడా.

0: వినాయకుని తొండం వివేకానికి ఒక ప్రతిరూపం. అది ఆధ్యాత్మిక మార్గంలో పయనించడానికి అతి ముఖ్యమైన సోపానం. మనం మంచి చెడుల వ్యత్యాసం గుర్తించడానికి తొండం అనేది ఉపయోగపడుతుంది అని వినాయకుని తొండం సూచిస్తుంది మనకి. ఈ తొండం ఎంతో బరువైన, ఎంతో ఎత్తైన చెట్లను కూడా ఎంతో సునాయాసంగా పడవేస్తుంది. ఇది సూచించే విషయం ఏంటంటే, ఎంత కష్టమైన పనైనా సరే మనలో మనోనిబ్బరం ఉంటే, మనలో ఆత్మవిశ్వాసం ఉంటే అది ఎంతో సునాయాసంగా జరిగిపోతుందని వినాయకుడు మనకి సూచిస్తాడు. పెద్ద చెట్లనే కాదు, చిన్న గడ్డి పరకలను కూడా ఎంతో సునాయాసంగా ఎత్తుతుంది ఏనుగు. మనం వినాయక చవితి రోజు కొబ్బరికాయలు కొడతాం, వెలంకాయలు వినాయకుడికి అర్పిస్తాం. దర్భ కూడా వినాయకుడికి ఎంతో ప్రీతికరమైనది. వినాయకుడి తండం చెట్లను పెరికించడమే కాకుండా చిన్న గడ్డి పరకలను కూడా శుద్ధి చేస్తుంది మన గజం. దీంతో మనం నేర్చుకోవలసింది ఏంటంటే, అతి పెద్ద కార్యం, అతి చిన్న కార్యం అన్న వ్యత్యాసం లేకుండా ప్రతి కార్యాన్ని సమర్థవంతంగా చేస్తుంది ఏనుగు. అది వినాయకుడి తొండం ద్వారా మనకి సూచిస్తుంది.
1: మరొక విలక్షణమైన విషయం ఏకదంతం. గణేశుని దంతం ఒకటి విరగటం వెనుక ఎన్నో కారణాలు, కథలు చెప్పబడ్డాయి. ఒకసారి పరమేశ్వరుని ప్రియ శిష్యుడైన పరశురాముడు ఆయన దర్శనానికి వచ్చాడట. ఆ సమయంలో శివుడు విశ్రాంతి తీసుకుంటున్నాడని వినాయకుడు పరశురాముని లోపలకు వెళ్లకుండా అడ్డగించాడట. అప్పుడు కోపంతో పరశురాముడు గణేశునితో యుద్ధానికి సిద్ధమవ్వగా, వినాయకుడు తన తొండంతో అతడిని చుట్టగా చుట్టి దూరంగా విసిరివేశాడు. కొంతసేపటి తరువాత కోలుకున్న పరశురాముడు తనకు మహేశ్వరుడు ప్రసాదించిన గొడ్డలిని విఘ్నేశ్వరుని మీదకు విసిరాడని, అది తన తండ్రి వరప్రసాదం అని గ్రహించిన గణేశుడు వినయంగా తలవంచగా ఆ గొడ్డలి ఒక దంతాన్ని ఖండించిందని, అప్పటినుండి ఏకదంతునిగా మిగిలిన విఘ్నదేవుడు తన పితృభక్తికి ప్రసిద్ధుడయ్యాడని ఒక కథనం. మరొక కథనం ప్రకారం వేదవ్యాసుడు వినాయకుని మహాభారత గ్రంథానికి వ్రాయకాడుగా ఉండమని కోరాడు. తనకు అప్పగించిన పని యొక్క ప్రాముఖ్యాన్ని అర్థం చేసుకున్న గణేశుడు మామూలు లేఖినులు అందుకు సరిపోవని తన దంతాన్ని విరిచి దానితో భారత గ్రంథాన్ని నిరాటంకంగా, నిరంతరాయంగా లిఖించాడట. జ్ఞాన సముపార్జనకు, జ్ఞానసిద్ధి కోసం ఎంతటి త్యాగాన్నైనా చెయ్యటానికి సిద్ధపడాలి అనే పాఠాన్ని ఈ విధంగా గజవక్త్రుడు స్వయంగా చేసి మనకు చూపించాడు.

0: వినాయకుని విగ్రహం మనం చూసినట్లయితే అత్యంత ఆశ్చర్యకరమైన విషయం వినాయకుని వాహనం, అది ఎలుక. ఈ ఎలుకను చూస్తే అందరికీ సందేహం రావచ్చు, ఇంత పెద్ద శరీరం ఉన్న వినాయకుడు, అంత పెద్ద బొజ్జ ఉన్న గణపతి ఏ విధంగా ఇంత చిన్న వాహనం మీద పయనించగలడు అని ప్రతి ఒక్కరికీ సందేహం వస్తుంది. మరి దాంట్లోనే ఉంది మర్మమంతా. ఆ చిట్టి ఎలుక అజ్ఞానానికి ఒక సూచనప్రాయం. సిద్ధి బుద్ధి కలిగిన వినాయకుడు అజ్ఞానాన్ని తన పాదముల కింద అణగుత్రొక్కుతాడని ఒక సూచన. అంతేకాదు, వినాయకుడికి చిన్న పెద్ద అన్న భేదమే ఉండదు. తన మేధస్సును తెలపడానికి ఏ చిన్న విషయానైనా వాడుకుంటాడు మన గణపతి. ఇంకొక సూచన ఏంటంటే, ఈ ఎలుక మన మేధస్సుకి ఒక సూచన. మనకి తెలియకుండానే ఆ ఆలోచనలు మనలో ఆవిర్భవించి చిన్న చిన్న విషయాలుగా ప్రారంభమై ఒక పెద్ద రూపాన్ని దాలుస్తుంది అని వివరణ. స్వామి ఈ విషయంలో ఒక అద్భుతమైన అంశాన్ని మనకి తమ ఉపన్యాసాల్లో వివరిస్తూ ఉంటారు. ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నించారనుకోండి, వినాయకుడికి ఎందుకు ఇంత చిన్న వాహనం ఉన్నది అని, అప్పుడు మీరు ఈ తరానికి తగినట్టుగా ఒక సమాధానం ఇవ్వాలని ఈ ఉదాహరణ స్వామి చెప్తారు. స్వామన్నారు, కంపెనీల వాళ్లు హైవేల మీద ఎంతో పెద్ద పెద్ద కార్లు ట్రక్కుల్లో పంపిస్తుంటారు. 20-30 కార్లు ఒకే పెద్ద ట్రక్కులో వెళ్తూ ఉంటాయి. ఆ ట్రక్కును చూసి మనకి ఆశ్చర్యం కలుగుతుందా? కలగదు. కాని దాంట్లో ఉన్న అంతరార్థం ఏంటంటే, ఆ ట్రక్కు కింద కొన్ని చక్రాలుంటాయి. ఆ చక్రంలో గాలుంటుంది. ఆ గాలంతా కలిపి ఒకే ఒక్క చిన్న వాల్వ్ ఆ తిత్తిగా ఆ టైర్లో ఉంటుంది. ఎప్పుడైతే ఆ తిత్తి మనం తీసివేస్తే ఆ మొత్తం ట్రక్ అంతా ఆగిపోతుందో, అదేవిధంగా ఎలుక కూడా. చిన్న పెద్ద అన్న వ్యత్యాసం ఉండకూడదు మనకి. ఆ చిన్న పిన్ను లేకపోతే ఏ విధంగా టైర్లు ఆ బండి నడవదో, అదేవిధంగా మన మూషికం చిన్నదైనప్పటికీ గణేశుని వాహనంగా ఉండనడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు.
1: గణేశ తత్వం గురించి ఆలోచించటానికి, అర్థం చేసుకునే ప్రయత్నం చేయటానికి ముందుగా మనం గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయం మరొకటి ఉంది. జగన్మాత అయిన పార్వతీదేవికి తన భర్త అయిన పరమేశ్వరుని ప్రమేయం లేకుండా కేవలం తన సంకల్పం వలన కలిగిన పుత్రుడు వినాయకుడు. పార్వతీ ప్రియపుత్రునికి ఆయన తల్లితో ఉన్న బంధం ఎంత విశేషమైనదో, అంత సున్నితమైంది కూడా అని తెలిపే ఒక కథను ఇప్పుడు మనం విందాం. చిన్నతనంలో బాలగణేశుడు ఒకసారి ఒక పిల్లితో ఆడుకుంటూ దాని తోక పట్టుకోగా అది నేలమీద దొర్లిపోయిందట. కొంతసేపటి తరువాత తన తల్లి దగ్గరకు వెళ్లిన విఘ్నేశ్వరుడు పార్వతీమాత శరీరం నిండా దుమ్ము, ధూళితో, గీతలతో, నొప్పితో బాధపడుతూ ఉండడం చూసి ఖిన్నుడై ఏమి జరిగిందని అమ్మని ప్రశ్నించాడు. అప్పుడు జగన్మాత తాను సర్వప్రాణికోటిలోనూ ఉండటం వల్ల, సర్వప్రాణులు తన బిడ్డలే కావటం వలన ఏ ప్రాణికి కష్టం కలిగినా అది తానే భరిస్తానని చెప్పిందట. తన తల్లి యొక్క విశ్వప్రేమను, సర్వవ్యాపకత్వాన్ని గ్రహించిన పార్వతీ తనయుడు ఆమెకు సాష్టాంగ నమస్కారాలతో క్షమాపణ కోరాడు. వినాయకునికి తన తల్లి పట్ల ఉన్న సంపూర్ణ శరణాగతి, అమితమైన ప్రేమ, అపరిమితమైన గౌరవం కారణంగానే దక్షిణ భారతదేశంలో గణేశుని బ్రహ్మచారిగా భావిస్తారు. తన తల్లి అత్యంత సౌందర్యవతి, గుణవతి అని భావించిన వినాయకుడు ఆమెతో సమానమైన కన్యను మాత్రమే వివాహం చేసుకుంటానని అన్నాడని, అన్ని లోకాలు వెతికి చూసినా అటువంటి కన్య దొరకకపోవటం వలన ఆయన బ్రహ్మచారిగానే ఉండిపోయాడని, నిజానికి అటువంటి కన్య కోసం ఇంకా దేవగణాలు వెతుకుతూనే ఉన్నాయని అంటారు.

0: దక్షిణ భారతదేశంతో పోల్చుకుని చూస్తే ఉత్తర భారతదేశంలో వినాయకుడికి ఒక ప్రత్యేకమైన అంశాన్ని వాళ్లు తెలుపుతూ ఉంటారు సిద్ధి బుద్ధి ద్వారా. ఉత్తర భారతదేశంలో సిద్ధి బుద్ధి గణేశుని యొక్క ఇద్దరు భార్యలుగా సూచిస్తారు. ఎందుకంటే బుద్ధి మన బుద్ధి కుశలతకు, సిద్ధి మన కార్య సఫలతకు ఒక సూచన అని చెప్తూ ఉంటారు ఉత్తర భారతదేశీయులు. యోగంలో చూసుకున్నట్లయితే బుద్ధి సిద్ధి స్త్రీ పురుష తత్వాలకి ఒక సూచనగా అందిస్తారు. అందుకే చిత్రకారులు వినాయకుణ్ణి సిద్ధి బుద్ధితో కలిపి ఎంతో అందంగా చిత్రీకరిస్తూ ఉంటారు. దీని ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, భక్తులందరికీ వినాయకుడు తన అనుగ్రహంతో సిద్ధి బుద్ధులను ప్రసాదించి తమ జీవితాలను ఆధ్యాత్మిక మార్గంలో సఫలీకృతులను గావించడానికి తమ దీవెలను అందిస్తున్నాడని సూచన.
1: వినాయక తత్వం గురించి ఎంత విచారించినా ఇంకా ఎంతో కొంత మిగిలే ఉంటుంది. పవిత్రమైన ప్రణవనాదం యొక్క ప్రస్తావన లేకపోతే ఈ ప్రయత్నం అసంపూర్ణంగానే ఉంటుంది. ప్రణవనాదాన్ని సృష్టికి మూలంగా భావిస్తారు. ప్రణవనాదం యొక్క గుర్తును సాక్షాత్తు పరమాత్ముని ఉనికిగా భావించి పూజిస్తారు. ఇక్కడ మనం గుర్తించవలసిన ముఖ్య విషయం ఏమిటంటే, ఇంతటి శక్తివంతమైన పవిత్రమైన ప్రణవాక్షరాన్ని తిప్పిరాస్తే సరిగ్గా ఏకదంతుని ముఖం ఆకారంలో కనిపిస్తుంది.
0: ఇంతవరకు మీరు వినాయకుని ఆవిర్భావం, వినాయక రూపం యొక్క అంతరార్థం ప్రత్యేక కార్యక్రమాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org కి వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరామ్.

రేడియో సాయి శ్రోతలందరికీ స్వరతరంగిణి కార్యక్రమానికి సుస్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సన్నిధిలో ఎందరో ప్రఖ్యాతిగాంచిన కళాకారులు తమ సంగీతాన్ని సమర్పించే మహద్భాగ్యాన్ని పొంది ఉన్నారు. వాటిలో కొన్నింటిని మీ ముందు ఉంచాలన్నదే మా ఆకాంక్ష. రండి మరికొన్ని సుమధుర గీతాలను సుస్వరణ